0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: డెమనస్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హ్యావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ సచ్ ఎ స్టెల్తీ మేనర్.
0: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదట వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారానికి నన్ను రూపుమాపాడు.
1: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ ఆబ్స్టికల్స్.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: దేర్ షుడ్ బి నో రూమ్ ఫార్ సోర్
0: భక్తుడైనటువంటి వాడు
1: ఏ డివోటీ
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: దేర్ ఏ డివోటీ షుడ్ సబ్ డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన, ది డిజైర్
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత హీ రికగ్నైజ్ సీత
0: భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ది కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్లోర్ ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇది రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ దీ.
0: సీతను చూచాడు, ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్, షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, ప్రయానికి కాలు తివ్వడు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సారో వుడ్ నాట్ గోన్ టేకింగ్ ఫీస్.
0: కనుక సీతా తల్లి ఈ విధమైనటువంటి దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్ ఆఫ్
0: దైవం కావాలి, దైవం కావాలనేటువంటి వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గాడ్ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ పది నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా, తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకం.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు యూన్ హ్యావ్ ఎనీ
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: దెర్ వాజ్ నో థాట్ ఎక్సెప్టింగ్ ద థాట్.
0: రెండవది ఏమిటంటే దృష్టి.
1: ద సెకండ్ వన్ ఈజ్ ద విజన్, దృష్టి, వ్యూయింగ్.
0: తన యొక్క దృష్టి తన పాదములపై తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదా అని.
1: హర్ విజన్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ ఆన్ హర్ ఫీట్.
0: తన క్రిందికి వచ్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: She was bending down her head and looking at her feet.
0: Tana yokka manasu bhagavantuni padaravindavul paina pettadam,
1: keeping his one's mind at the lotus feet of the Lord.
0: Manasunu bhagavantuni paina, drishtini tana padavul paina petti deha bhranti lekunda nirantaram kodanu భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: దెన్ హీ వెంట్ టు సీత అండ్ టోల్డ్
0: హర్ దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: ఐ హావ్ టేకెన్ ఎ వౌ దట్ అంటిల్ ఐ హావ్ దర్శన్ ఆఫ్ యూ ఐ విల్ నాట్ టేక్ వాటర్. ఐ హ్యావ్ యువర్ దర్శన్.
0: కనుక నేను తమను ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: ఇఫ్ యూ పర్మిట్ ఐ వుడ్ లైక్ టు క్వెంచ్ మై హంగర్ బై టేకింగ్ ఫ్రూట్స్ ఇన్ దిస్.
0: అక్కడ కూడా ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ her sacred attachment to dharma.
0: Hanumanta, idi nadi nidi kadu adavi. Ee yokka vanam.
1: This forest neither belongs to
0: Ravana yokka adavi.
1: Nor belongs to you.
0: Vanam.
1: It belongs to Ravana.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
0: క్రింద పడినటువంటి పండు కావాల్సింటే నీవు భుజించు అని చెప్పింది.
1: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్డ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
0: కానీ తన ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: But not being able to bear hunger, Hanuman climbed the trees and
0: తినటమే కాకుండా కొమ్మలు విరిచివేయటము చెట్టంతా లాగివేయటము ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
1: Not merely did he partake the fruits which are available there, but he broke the branches,
0: కావాలనే చేస్తూ
1: వచ్చాడు, uprooted the trees and
0: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
1: He did all these things intentionally. With the intention
0: of అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్లు వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్రూటింగ్ ది ట్రీస్ బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎట్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
1: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ and went right up
0: to Ravana. చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
1: రావణ బిగాన్ సెండింగ్
0: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
1: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్
0: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
1: హీ ఫాట్ విత్ దెమ్ కిల్ దెమ్.
0: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
1: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్ వన్స్ హీ రియలైజ్డ్ దాట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: This Indrajit name itself shows that he is one who is
0: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకును బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: As it was not possible for Indrajit to conquer
0: him, హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ సబ్డ్యూడ్ బై
0: అతన్ని తీసుకుని పోయి రావణ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే వదాను దాసుడు కాని రావణుడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రావణుడి దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్, బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్ హనుమాన్ ఫ్రమ్ వేర్ ఇట్ యు కమ్.
0: నేను మా ప్రభు అయిన రామాజ్ఞను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యు కమ్, బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్?
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గీవులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డి యు రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్?
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నార్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్?
0: నా సహజము అన్నాడు.
1: He said, it is natural for me.
0: Aithe maa yokka rakshasulu andarni enduku champivesavu annadu.
1: Then why did you kill so many demons?
0: Vaaru nannu champadaniki vacharu, nenu rakshinchukovatam kosam nenu vaarini champanu annadu.
1: In order to defend myself,
0: okkadaniki ee vidhamaina samadhanam istu vachadu hanumantudu. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: Obeying the commands of Rama, he always followed the path of truth. He never uttered a lie.
0: నా ప్రభు శ్రీ రామచంద్ర మూర్తి.
1: My Lord is Sri Ramachandra.
0: నేను అతని దాసుడను.
1: I am his servant.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: His command is very important.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman was one who showed to the world what devotion and surrender truly mean.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
0: సాయి భక్తులు మనం చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
1: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: Follow according to the ideals of Sai.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: Offer your life as an ideal
0: model. ఆజ్ఞను శిరసా వహించాలి.
1: Follow the command.
0: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use. Neither you will be happy nor will
0: have peace. Ee sakramanga ikkada acharinchetundi paddhati undinappude hrudayapurvakanga acharinchali.
1: You have to follow this discipline of the place with full heart.
0: Ante kaani భయంతో కాని ఇంకే విధమైన దిగులతో కాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దట్ వే,
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్నెవరు మోసం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నువ్వు ప్రవేశించటము,
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైనటువంటి విషయాలైనప్పుడు వాడు ఏమాత్రం యోచించడు.
1: Today's world does not seem to understand.
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవినిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేక్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్
0: చెడ్డ మాట అంటే చెవికి చేరు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్,
0: ఎట్టి వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా,
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ,
0: ఎట్టి చదువులు ఉందా ఏమి ఫలం,
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు.
1: యూ విల్ నాట్ అండర్స్టాండ్.
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశిస్తారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్ హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసు నందును వాక్ నందును క్రియ ఎందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
0: అవర్. ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను అనుకోని జీవితం అంతా భక్తి లోపల జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ థ్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణిని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్,
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
1: ఇఫ్ యు గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో ఉన్నటువంటి దోషాలు నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యు షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్,
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్,
0: వాడే మహాద్రోహి.
1: అండ్ సచ్ ఎ
0: పర్సన్, అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్, ది ఎంటైర్ కంట్రీ,
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: భావి భారత ఉద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్
0: లేట హృదయం యొక్క మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్,
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
1: ఏ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్,
0: దాంతో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకని ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్,
0: సహన ప్రసూనములు వికసింపచేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజమునకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్,
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్,
0: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్,
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో,
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో,
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
0: భగవద్గీత. హృదయం నందు ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్,
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ, రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప. ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప. అంతియే కాదు మోక్షమర చేత నిలచు, ఇంతకన్నను వేరెద్దియరుగా పరతూ. సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా,
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ షుడ్ బి అవేర్ దట్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ విల్ బ్రింగ్ హిమ్ రూయిన్, విల్ రూయిన్ హిస్ లైఫ్, విల్ మేక్ హిస్ థాట్స్ బ్యాడ్ అండ్ విల్ మేక్ హిస్ యాక్షన్స్ బ్యాడ్. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: చదువుల్ నేర్చితినంచు గర్వము వహించరాదు. మీకున్న చదువే పాటిది

దురహంకారం బులంబాయుడి నేర్వ దగ్గది.

0: கர்வ துரகங்காரம் புலன் வாயுடி வீடுடி.
1: Do not be proud that you have learnt many things. What is your education after all, when we consider that there is so much to know? Humility is the real form of the right type of education. That there is a lot more to know than the little that you know is a thing which you should understand, and by that understanding give up your ego and give up your pride. O ignorant person, know that there is so much more to learn than what little you know. Thereby take the right and proper path.
0: Amita aselatodane alamatinchu, amita vanchalatodane alamatinchu, varu vidyarthula gudura vastavamuga. Amita వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా.
1: విత్ మెనీ అన్లిమిటెడ్ డిజైర్స్ దే గెట్ టైర్డ్. సచ్ పీపుల్ కెన్ వీ కాల్ దెమ్ ట్రూలీ స్టూడెంట్స్ అండ్ సీకర్స్ ఆఫ్ లెర్నింగ్?

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపచేస్తూ ఉంటున్నది.
0: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
1: దానిని ఆత్మ అనియు జీవత్వం అనియు పిలువబడుతూ వచ్చింది.
0: This has been called the Atma or the Jiva.
1: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయ నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
0: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
1: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకుని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అధ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
1: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎంది, నాలుగు వాక్యములు ఎంది ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిలాసఫీ అండ్ ది వేదాస్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దీస్ ఫోర్ వర్డ్స్.
1: బ్రహ్మ జిజ్ఞాస అయినటువంటి వాడే బ్రహ్మజ్ఞాని కాగలడు.
0: ది వన్ హూ ఇస్ ఎ బ్రహ్మ జిజ్ఞాసి హూ వాంట్స్ టు అండర్స్టాండ్ బ్రహ్మన్ క్యాన్ బికమ్ బ్రహ్మన్.
1: బ్రహ్మజ్ఞానియే విద్యావంతుడని చెప్పబడదు.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam janana maranamulku moola karaname kaani aatma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: Atha ee atha aneetunte padamu nanarthamulato koodi untundi.
0: The word atha has got a manifold meanings.
1: Modati arthamu mangalaacharanam, mangalaacharanam.
0: The first meaning is to accept victory or prosperity.
1: Rendavadi anantaramu.
0: The second meaning is infinitude.
1: Moodavadi aarambhamu.
0: The third meaning is beginning.
1: Naalugavadi prashna.
0: The fourth meaning is enquiry or question.
1: Aidavadi sarvasvamu.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పదపదం కూడా.
0: Yet many more meanings are given to this one word అథ.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనం అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: But the word Adha, as it occurs in the Brahma Sutra in this context, we have to take the meaning that this is Anantara, that is something which has no limit.
1: Deni Anantaramu? Anetuvanti prashna tirigi manam vesukovalsi vastundi.
0: We should also have to ask the question, what is it the content of?
1: Sadhana Chatushtayamu Anantarame? అనేటువంటి జవాబు కూడా దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
0: వీ విల్ గెట్ ది మీనింగ్ దట్ దిస్ గివ్స్ us ది లార్జ్ కంటెంట్ ఆఫ్ ది 8 టైప్స్ ఆఫ్ సాధన.
1: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటిది జ్ఞానము. అదే విజ్ఞానం.
0: వాట్ ఆర్ దీస్ 8 టైప్స్ ఆఫ్ సాధన? ది ఫస్ట్ వన్ ఈజ్ ది ఎబిలిటీ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ ది టెంపరీ అండ్ ది పర్మనెంట్ attitudes.
1: Rendavadi vairagyam.
0: The second one is vairagya.
1: Vairagyam anaga kevalamu aalu biddalanu aasti paastamunu visarjinchi aranyavasam cheyamani kaadu.
0: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
1: Dushyakalpitamainatundi jagattu antayi kudanu anityamainatundidani idi ashashtamainatundidani neeti budaga vantidani manamu తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
0: ది మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వైరాగ్య ఈజ్ టు రికగ్నైజ్ దట్ ది వరల్డ్ దట్ యు సీ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
0: ది థర్డ్ వన్ ఈజ్ ది ఎబిలిటీ టు గెట్ ఫర్బేరెన్స్.
1: తమదమాది సత్సంపత్తి అనగా అంతర్ఇంద్రియములను బహిర్ఇంద్రియములను అణగద్రొక్కి తద్వారా పవిత్రమైన సత్యమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క పవిత్ర భావములను అభివృద్ధి గావించుకునేటువంటి యొక్క పరిణామం.
0: ది థర్డ్ వన్ విచ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సమ అండ్ దమ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ ఇట్ ఈస్ అక్వైరింగ్ కంట్రోల్ ఓవర్ ది ఇన్నర్ సెన్సెస్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అండ్ దేర్ బై అబ్టెయిన్ ఎన్ అమౌంట్ ఆఫ్ స్టెబిలిటీ.
1: నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటం.
0: The fourth one is mumuksha, that is to see.
1: Moksham anaga kevalam oka pratyekamainatundi stalam kadaniyu ee moksham anaga janmarahityam aniyu anukotamu idi kevalam oka vidhamainatundi yokka bhranti.
0: This one is to seek moksha or liberation, but to think that moksha is some specific place and that is to get rid of one's life, this is only an
1: illusion. Mohachayame mochamu anetuvanti satyanni ikkada manam nirupinchali.
0: We should establish the truth that the word moksha is mohakshaya, that is to get rid of the illusion.
1: Inka aidavadi shravanamu.
0: The fifth one is listening, shravana.
1: Shravanam denini manam shravanam cheyali.
0: What is it that we should listen to?
1: Chestunnam kavalsinanni shravanam chestunnam.
0: We are listening to many things.
1: Durbodhanalu, durvakyamulu, apashabdamulu, anavasaramainatundi apanindalu ilanti vanni kudanu manam shravanam chestunnam.
0: We are listening to bad words, bad things and accusations of others.
1: Shravanam chesetundi indriyamulanu, vakkunu uchcharinchetundi indriyamulanu, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములనంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
1: మీతీతి మాత్రహ అని ఈ ఇంద్రియములకు మాత్రహ అని ఒక పేరు.
0: దీస్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బై వన్ నేమ్ మాత్ర.
1: మాత్ర అనగా రెండు అర్థములు.
0: ది వర్డ్ మాత్ర హ్యాస్ టూ మీనింగ్స్.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: Matra has another meaning, that is a standard measure.
1: Anaga oka sakshyam ani kuda cheppavachu.
0: One can also explain it by saying
1: ileka oka kolatabaddha ani kuda cheppavachu.
0: It can be a yardstick or an evidence.
1: Oka chinna udaharanam.
0: There is one example.
1: Itanu anni vidhamulo kuda andachandamulaga untunnadu kani ettu takkuvaga untundadi antam manam.
0: we sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
1: Aithe athane andachandamulu kolchinatvanti okka kolta baddhi edi.
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: Ade kannu.
0: That is the organ which is the
1: kanukane, eye. Itti kolata baddalato koodinatvantidi kanukane indriyamulaku matraha ani peru.
0: Because our organs use such yardsticks, our organs have been called matra.
1: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీయదనమును కూడా కొలిచినటువంటి కొలతబద్ద ఏమిటి? నాలుకని.
0: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
1: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి ఒక వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: We also say this is bad smell, this is fragrance. This decision is made.
1: ఈ విధమైనటువంటి ఒక మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ద ఏమిటి? మన నాసికను.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి ఒక అంద చందములతో కూడినటువంటి ఒక భగవత్ స్పిరిట్తో ఉన్నటువంటి ఒక ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి ఒక వాక్యములను పరమాత్మని యొక్క శ్రవణమును కొంతవరకు అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects in the creation of God. But forgetting the truth, we are using these organs for
1: wrong purposes. భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
1: పాపమనగా వేరు పరదేశమున్ లేదు తాను చేయు పనులు తగిలింది.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy a good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకొని నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కాని రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలము దానవుడుగా మార్చుకొని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కాని అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart. But he has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకనే శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమద మాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
0: Bearing in mind these three aspects, Shravana, Manana, Nididhyasana, listen, absorb and digest, they have given to us Shravana as an important part in these eight methods of sadhana.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: This listening, we should confine it to listen to only sacred things.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడా కొంతవరకు స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండేటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్, బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: Many of you know that when we travel in an aeroplane, they give us first some cotton.
1: అయ్యా ఈ శబ్దమును వినినప్పుడు కొంతవరకు కూడాను నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది, కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ ప్రత్యని అందిస్తుంటారు.
0: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గివింగ్ యూ కాటన్ ఈజ్ టు సే దట్ వెన్ యూ హియర్ ఎన్ అన్లిమిటెడ్ సౌండ్ యువర్ న్యాచురల్ రియాక్షన్ టు సౌండ్ విల్ గెట్ డెస్ట్రాయిడ్, సో ప్రివెంట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఇయర్స్ విత్ దిస్ కాటన్.
1: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
0: The kind of listening which we should accept is to listen
1: పవిత్రమైనటువంటి సత్సంగంలో కూడినటువంటి సత్సంగంతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: The second stage is to absorb what you have listened to.
1: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: The third stage is nitityasa, that is what you have listened to and absorbed, you have to retain and digest.
1: ఇంకా కట్ట కదపడది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: The last one is to investigate what this త్వం పదార్థ, what does త్వం mean?
1: త్వం అనగా నేనెవరు అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం విచారం చేయాలి.
0: త్వం means who am I? The investigation as to who am I is to be done first.
1: నేను నిజముగా మానవుడనా లేక దానవుడనా లేక దైవంనా అనేటువంటి యొక్క దానిని మనము ప్రతి వ్యక్తి కూడా విచారణ చేయాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ఇన్వెస్టిగేట్ ట్రూలీ వెదర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ వెదర్ ఈజ్ ఎ రాక్షస ఆర్ వెదర్ ఈజ్ గాడ్.
1: లేక నీవు మానవుడుగా నీవు విశ్వసిస్తుంటే నీవు దానవ దీనిలో ప్రవేశించడానికి వీలుండదే.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: నీవు మానవుడిగా విశ్వసిస్తున్నావు, దానవ కార్యములు ఆచరిస్తున్నావు.
0: You are believing that you are a human being, but in practice you are undertaking action.
1: కనుకనే పాపములు పర్వతముల వలె పెరిగిపోతూ వస్తున్నాయి.
0: This is the reason why sins are growing like mountains.
1: మానవుడిని విశ్వసించినప్పుడు మానవ కర్మలనే ఆచరించాలి.
0: When you believe that you are a human being, you
1: మానవుని కర్మలు దయ దాక్షిణ్యంతో ప్రేమతో కూడినటువంటి సహనంతో కూడినటువంటి యొక్క సత్సంపత్తి.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
1: కనుకని ఈ విధమైనటువంటి సాధనా సంపత్తిని తెలుసుకున్న తరువాత అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
0: It's only when you have realized these components of human action, you will deserve to become a wise man, Brahmajnani.
1: Ante kaadu, rendavadi ataha annadi.
0: Not only that, the second word in that Brahma Sutra is ataha.
1: Ee ataha anaga ee kaaranam valana, ye kaaranam?
0: This ataha means for this reason. What reason?
1: Ee jagatlo unnatundi prati padarthamu kaani ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. కనుకనే
1: యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైన జగత్
0: ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ and the cause of learning that they change is the reason.
1: Prema swaroopulara, ee drishya kalpitamainatundi ee jagattunandu manam

0: Vedanta has said, whatever you see does not exist.
1: Kanuka, ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైన జగత్తు మనకు శాశ్వతమైన ఆనందాన్ని అందించటం లేదు.
0: Whatever it may be,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: This world which consists of what you see, what you make with your own vision, does not give you eternal happiness, does not give you permanent bliss.
1: కనుక ఏ కర్మలు కాని ఏ విషయము కాని ఏ యొక్క రూపము కాని ఇవన్నీ కూడా నువ్వు మార్పు చెందినవే కాని శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: This Brahma Sutra tells us that for the reason of your recognizing the truth that all the work, all the material and all the things that you see in this world are impermanent and are untrue, after that then you seek wisdom and seek Brahma Jnana.
1: Ataha. ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం ఉన్నారు.
0: We have understood the two words atha ataha. The next is Brahma. Brahma stands for the omnipresent divinity.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: To know this, to seek knowledge of Brahman is the jignasa.
1: శైశవములో తల్లివడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటుంది.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: తన తల్లి ఒడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కాని మరొక సుఖం ఉన్నదని కాని ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కాని అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మలపైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
1: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: ఈ స్థాయి క్రమక్రమేణ పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram anetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
0: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants to appreciate appadiki inga amma nannala matalu kodanu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokamu yokka nindala nishturanni kodanu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: హీ విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: హీ థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, "Oh God, why have I entered this family? Why have I taken all these children on my head? I want to give up everything."
1: Indulo edi ee vyaktiki aanandanni andinchindi?
0: Amongst all these things, none of them.
1: Seshavamulo talli vadi pradhananga undindi.
0: In the childhood, mother's lap was everything.
1: Tadupari aata vastuvule aadharanga untunnayi.
0: Thereafter, toys were the basis.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాస్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరైన మార్గమని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్.

0: వి కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: Manamu cheseetundi sarva karmalu kudanu chitta shuddhi nimittame chestunname kaani moksha prapti kosam kaadu.
0: All the work that we do is only for purification for chitta but not for the final liberation.
1: Chitta shuddhi nandincheetundive kaani karmalu mochaanni prasadincheetundive kaadu.
0: Work can only purify your chitta but cannot lead you to liberation.
1: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం అందించుకోవటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెససరీ దట్ అన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్.
1: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
1: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatundi yokka allakallolamulainatundi bhavamulato koodinatundi chittamu ee atma tattvanni anagalukutu untadi.
0: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of atma coming forward.
1: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
1: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
0: ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ బై హిమ్ ఆర్ కాల్డ్ కిర్లియన్ ఫోటోగ్రాఫ్.
1: రష్యాకు అతి సమీపంలో దక్షిణ దిశ యందు నల్ల సముద్రం ఉంటుండాలి.
0: క్లోజ్ టు రష్యా ఆన్ ది వెస్టర్న్ సైడ్ దేర్ ఇస్ ది బ్లాక్ సీ.
1: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపాడు దేహం పైన.
0: This person performed a great deal of investigation on the human body.
1: ee dehamu yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrumistu prakashistu vastundaya.
0: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
1: kanukani ee dehamunandu oka agamya gocharamainatundi artham kaanatundi oka divya shakti unnadi ani thanu nirupistu vachadu.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: He has also been photographing all the human organs through this light.
1: అన్ని అంగములు యందు కూడాను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంటు వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: In all the human organs photographed, there was seen some blazing, divine blazing like an electric current.
1: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాది.
0: ది పార్టికల్స్ విచ్ ఆర్ నేమ్డ్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ ఆర్ ది త్రీ బేసిక్ థింగ్స్ విత్ విచ్ ఫిజిక్స్ ఆఫ్ టుడే డీల్స్.
1: పదార్థములు అన్ని కూడా ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: దట్ ఆల్ ది మ్యాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడా వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: అయితే ఈ కిర్లియన్ దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుందని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్లాడు.
0: బట్ కిర్లియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: ఇన్ మెనీ వేస్ బై టేకింగ్ సచ్ ఫోటోగ్రాఫ్స్ హీ వాజ్ ఎగ్జామినింగ్ ది ట్రీస్, ది రాక్స్, ది మౌంటైన్స్ అండ్ సో ఆన్.
1: ఈశావాస్యం ఇదం జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: హీ కేమ్ టు ది కన్క్లూషన్ దట్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఈశావాస్యం జగత్.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను సిగ్గు కలిగి లేక అహంకారం చేతనో అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: ది సైంటిస్ట్ హూ సా దీస్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ కిర్లియన్ వర్ డిసప్పాయింటెడ్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ దే వాంటెడ్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ ఫర్దర్ విత్ హిస్ ఇన్వెస్టిగేషన్.
1: దీనిని కిర్లియన్ దివ్యశక్తి అని కూడా నువ్వు పిలుస్తూ వస్తుంటే ఆ దివ్యశక్తి అనేటువంటిది పిలిచడానికి వీలు కాదని చెప్పని వీరు క్లుప్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kerelian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్య ప్రభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇతను ఒక దినము ఫ్లైయింగ్ సాసర్ అంటారు. అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు కలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
0: There is what is called a flying saucer. Many people do not believe in it. But lately, some investigations have
1: shown. ఒకనాడు ఈ కిర్లియన్ ప్లేన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
0: వన్ డే వెన్ కిర్లియన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ హీ సా ఎ ఫ్లయింగ్ సాసర్.
1: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
0: హీ టుక్ హిస్ కెమెరా అండ్ స్విచ్డ్ ఆన్.
1: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీనిని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
0: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: ఈ భూమిపై ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు సూర్యమండలమునందు కూడాను కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
0: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
1: పాలుపంతల అంటారు మిల్కీ వే అని.
0: దేర్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ది మిల్కీ వే.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండాలి నక్షత్ర మండలము అని.
0: క్లోజ్ టు ది మిల్కీ వే దేర్ ఇస్ ఆల్సో ఎ క్లస్టర్ ఆఫ్ స్టార్స్.
1: దానిని కూడా కొంతవరకు అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుండనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కిర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
0: కిర్లియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
1: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడా గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడా ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He was establishing that in this galaxy there is some divine life.
1: కనుక ఈనాడు నాస్తికత్వము భౌతికవాదము ఒకవైపున పెరుగుతూ పోతుంటే మరొక వైపున ధార్మికవాదము ఆధ్యాత్మికవాదము నైతికవాదము మరొక వైపున పెరుగుతూనే వస్తూ ఉండాలి.
0: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: నేడు కాకపోయినా ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
0: ఇఫ్ నాట్ టుడే సమ్ టైమ్ ఆర్ అదర్ సూనర్ ఆర్ లేటర్ ఆల్ దీస్ ఎథీస్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్. దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్.
1: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
0: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
0: Truly those who follow the material philosophy
1: and పరమ మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
0: They are taking foolish paths and blind paths.
1: సత్యమైనటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: They are not making an attempt to recognize the truth.
1: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెందుతుంటున్నారు.
0: The students of today, all of them belong to this category.
1: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
0: Truly, they do not understand the meaning of education.
1: ఏ ఒక బిఏ నో ఏ ఎంఏ నో ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకుని తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వేరే వారే.
0: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
1: ఈ కూటి కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్ట కూటిని అనుభవించడానికి చేస్తున్నాయి అని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్యస్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
0: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
0: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారే చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
0: Really, those students can be called students if they are good, if they do good, and by their good work help the world in a good manner.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ ప్రేమ స్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరము.
0: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ దట్ అమంగ్స్ దీస్ వీ షుడ్ యాక్సెప్ట్ సర్టన్ పాత్స్.
1: తేనెటీగలు ఉంటుంటాయి,
0: ది బీస్, టేక్ ది ఎగ్జాంపుల్ ది బీస్,
1: ఒక్కొక్క పుష్పమునందు ఉన్నటువంటి మకరందాన్ని అంతా కూడా గోలుతుంటాయి.
0: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: ఈ మకరందమును మాత్రమే తీస్తుంటాయి కానీ ఇంకా అపవిత్రమైనటువంటి రసాన్ని తాను గ్రోలవు.
0: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని గ్రోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
0: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
0: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేటువంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
0: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
0: What they hand over to others also consists of.
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
0: What they give away is also sacred honey.
1: నల్లటీగ ఉంటుంటాది, నల్లటి ఈగ.
0: There is a black fly.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థములపైననే వాలుతూ ఉంటాది.
0: This black fly always goes and rests on.
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
0: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అప అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములు చేస్తున్నాయి.
0: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
0: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
0: You should seek good, get good and do good to others.
1: Aadarshavantamainatuvanti jeevithani andinchali mana yokka vidyarthulu.
0: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: డూ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ సింప్లీ టు ప్రమోట్ యువర్ డిజైర్స్ అండ్ ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ డిజైర్స్ అండ్ బికమ్ అన్ యానిమల్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నియో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
0: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
1: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
0: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth, and given to the world absence of truth, what good has he done?
1: Parasati nasinche padithalal vaademi pattukapoyenu gattigaani.
0: The ten-headed Ravana has gone after a woman who does not belong to him, and what is it that he
1: has required? Sudhi monalanta iya jalanatanna Duryodhanundemi dochukoni. ఇలా సూది మొన ఎంత ఈయజాలనటన్నా దుర్యోధనుండేవి దోచుకొనిగి.
0: దుర్యోధన హు వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ ప్లాట్ ఆన్ ది ఎర్త్, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ అక్వైర్డ్ అండ్ గెయిన్డ్ అండ్ టేకెన్ విత్ హిమ్.
1: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏ మాత్రం కాచుకొని.
0: కంస హూ హెస్ గాట్ హోల్డ్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్, ఇగ్నోరెంట్ యంగ్ చిల్డ్రన్ అండ్ కిల్డ్ దెమ్, వాట్ ఈస్ ఇట్ దట్ కంస హెస్ అక్వైర్డ్ అర్ గెయిన్.
1: వద్దురా బాబు ఏ ఆశ పెద్దగాను.
0: డూ నాట్ హ్యావ్ దీస్ డిజైర్స్ ఇన్ ఎనీ లార్జ్ మెషర్.
1: నేటి దుర్మార్గులకు కూడా నిదే గతి.
0: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
1: Kani mundunnadira tondaloni musalitanammana musulla pandagani Ramasarma rasinatunte vaadu paapam.
0: But Ramasarma has written that ahead of you, when you become old, then comes your trial. The old age will bring you all
1: kontamandi yuvakulu తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం అందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
0: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
0: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
1: Kanuka manam satfalthanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala aacharinchali.
0: So if we are individuals who want to have good consequences, we must do good work.
1: Ee vidhamugainatunte bhavamlo cheta vidyarthulu pavitramainatunte vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: శైలే విహరదైవము. పర్వతములు యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూలతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్
0: ప్రతి గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణం గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని విదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ది చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్యస్వరూపమైనటువంటి సర్వంతర్యామి తత్వాన్ని ప్రకటింపచేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్
0: నీలింగే నైదిలియ శృంగార ఊరింగే ఆగరవ్య శృంగారా

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్. గ్రామమునకు గృహములే శృంగారము. ఇట్ ఈస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్. సముద్రముకు తెలలే శృంగారము, తరంగములే శృంగారము. ఇట్ ఈస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్. ఆకాశమునకు చంద్రుడే శృంగారము. ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై. సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము. ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్. కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి. దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్. మానవులకు మానవత్వమే శృంగారం. For human beings, human nature itself is beauty.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: What should remain in the human society is that human nature.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: manavatme kolipoyina samajam yokka gauravam kudanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణం నందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: అట్లు కాక బీజమును ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఇది కుళ్ళిపోతుంది.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: కనుక నీతి నిజాయితీలు అనేటువంటిది మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అవుటకు అవకాశం ఉన్నది.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: మానవ సమాజములో మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది మానవత్వమే.
0: It is this human quality which has to be developed in human society.
1: ఇట్టి మానవత్వానికి సద్గుణములకు ఆధారము మూలము నీతి.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnataye neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: Tinita aneetvanti samskruta padam nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్, ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్,
2: దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
2: ఇట్ ఈస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
2: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
2: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దాట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
2: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
2: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
2: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
2: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
2: వాట్ హ్యాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
2: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యం దుంచుకొని సర్వకాలం ఎందుకును దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
2: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
2: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ the prime minister much more than even queen victoria herself because of that.
1: Prajalante itaniki chaala preeti.
2: He had a lot of love for the citizens.
1: William Gladstone praja paripalana yandu prajalaku viruddhamaina kunti yokka samayame aasannamainappudu victoria rani kudanu chakkani kathinanga kudanu bodhinchi ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
2: హి వాస్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
2: This morality can be obtained only by sense control.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
2: Only that person who has got self-control can exercise control over others.
1: తనను తానే శాసించుకోలేనటువంటి యొక్క బలహీనుడు ఇతరులను ఏది రీతిగా శాసించగలడు?
2: A weak person who cannot control himself, how can he control or rule over others?
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
2: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
2: ఏ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మనుజుండు నడదేని మనిషి కాడు వాడు మృగమే కానీ. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: మాట
0: and one's
1: క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఈజ్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: vidyarthulaku hindi nigraham ante emito valaku teliyadu.
0: Today's students do not know what sense control means.
1: Samyamamu ani deeniki peru.
0: The word used for this is samyama.
1: Ee samyam anetundi manaviniki maatrame idi chendinatundi.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ డివైన్ నేచర్ యాజ్ హీ సింప్లీ ఫాలోస్ హిస్ సెన్సెస్ అండ్ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ లైసెన్షియస్ వే.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ దిస్ సెన్స్ కంట్రోల్ ఆర్ సెట్ టు హ్యావ్ దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారము జరుపుతున్నాడు.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించ

0: కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
1: టుడే స్టూడెంట్స్ డు నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్ ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడాను తక్కువ.
1: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
0: ఇది విద్యార్థుల దోషము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్స్.
0: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
1: ది కండిషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ దీస్ ఏరియాస్ ఇస్ డిక్లైనింగ్ బికాస్ దేర్ ఆర్ నో పేరెంట్స్ అండ్ టీచర్స్ హూ టెల్ దెమ్ వాట్ దే షుడ్ డూ ఇన్ ద ప్రాపర్ వే.
0: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజం లోపల ప్రశాంతిని పోషించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ ఇన్ ది సొసైటీ.
0: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
1: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
0: ఇదే వారికి మోజు పోజు.
1: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
0: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
1: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
0: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
1: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
0: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడా వారు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
0: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ అర్నింగ్ మనీ.
0: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
1: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
1: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
0: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
1: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
0: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
1: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్ ఇన్ ఆర్డర్ టు యాక్సెప్ట్ బ్రైబ్స్.
0: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
1: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
0: విద్య జ్ఞాన నిమిత్తము.
1: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం అందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడా శూన్యమైపోతుండాలి.
1: ఎడ్యుకేషన్ ఈజ్ డిక్లైనింగ్ బికాస్ పీపుల్ కన్సిడర్ earning money as the goal and not earning wisdom.
0: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
1: Neither education nor money by themselves
0: mana viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gaurav maryadalu nilchi untayi.
1: But it depends as to how we make use of this education and wealth.
0: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka ooperithittulu debba tintayi.
1: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
0: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
1: There is need for earning money and learning education.
0: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchavali.
1: But there is a need for utilizing whatever money you have earned and education.
0: Sammargamulo deni praveshapettali.
1: You have to use it for the good of the society.
0: Idi kevalamu ee vidhamaina vitti bhavamu vidyarthula hrudayallo ee maatramu kalinchatam ledu.
1: But one cannot come across such sacred feelings in the hearts of students today.
0: Chadivina chadivunu samajamulo praveshapetti tadwara samajam yokka

0: కొరకు సరియైనటువంటి యొక్క ఆనందాన్ని అనుకూలతను మనం అందించాలి.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు హావ్ అక్వైర్డ్ యు షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
0: ధనమును కూడాను సమాజంలో సరియైనటువంటి స్థితిలో సద్వినియోగపరచాలి.
1: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
0: ఆ విధంగా సమాజములో సద్వినియోగపరచకుండా ఇది కేవలము మట్టితో సమానమే.
1: ఇఫ్ మనీ ఇస్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
0: ఏ సమాజము నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అది నిజమైన సేవ.
1: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్డ్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
0: విద్యార్థులు ఎందు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ప్రోగు చేసుకోవటం
1: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
0: కానీ వీరి జీవితంలో ఇది వన్ వే ట్రాఫిక్ గా మాదిరి వివేచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దేర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యూ హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
1: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
0: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
1: Many students may not be knowing this truth.
0: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
0: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
1: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యూ కెనాట్ పుష్ ది వాటర్.
0: వెనుకకు త్రోస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: యూ షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. Past is past.
0: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
1: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
0: ఈనాడు మనం చేయవలసిన త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
1: వాట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
0: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
1: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: త్యాగం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సాక్రిఫైస్?
0: మన దుర్గుణాలను త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
1: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
0: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేగుట కాదు.
1: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
0: భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
1: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్, దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్. రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ
0: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
1: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
0: ధనధాన్యమును విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
0: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
1: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
0: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
1: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ us is a real renunciation or sacrifice.
0: అప్పుడు మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: Then only that humanity in us blossoms forth and becomes perfect.
0: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
1: Dear students, man has to live at least as a human being.
0: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
1: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ అనిమల్స్.
0: కామక్రోధ లోభ మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గం లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
1: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికి 16 కడలు.
1: Moon has 16 aspects.
0: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
1: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
0: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
1: Then only moon can become a real ideal and a model.
0: కాని మానవుని యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
1: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హీ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
0: ఏమిటి ఈ 16 కళలు?
1: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
0: అర్హత్ వర్గములు 6,
1: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్,
0: మదములు 8, అష్ట మదములు అని.
1: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
0: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
1: ది క్వాలిటీస్ ఆఫ్ రజస్ అండ్ తమస్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ 16 కళలను కూడా మనం నిర్మూలం గావించుకోవాలి.
1: యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ ఎలిమినేట్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్.
0: అన్నింటి యందు కూడా నువ్వు దైవత్వాన్ని, దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్
0: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెడపడానికి ప్రయత్నిస్తుంది.
1: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ అ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇంటు ఎన్ ఎనిమీ.
0: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
1: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
0: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
1: వెన్ వీ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
0: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
1: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
0: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే. ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
1: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
0: ee vidhamainatundi yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vraayatam vallane ikkada ee okka padamunande tattvam ase anetundi yokka divyattam imidi untundadi.
1: As Potara undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that
0: itself. Palikedidi Bhagavatamata palikinchedi vaadu, vaadu, adhe Bhagavantam.
1: That the one who is making him utter is vaadu, that is Bhagavan.
0: Ne palikina, ne, idane jeevatma.
1: There is that reference to me, that is I. If I were to utter this,
0: paramatmudu nenu jeevatmudu,
1: the one who makes me utter is God.
0: Karmane tatte tam asi, ee rendintu yokka ekatvame ee bhagavatam annadu.
1: This bhagavata, therefore, he just said, there is a tat, that and tvam.
0: Ee bhagavatamunde manavatvaniki sarina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
1: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
0: మొట్టమొదట భక్తి ఆధారము.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
0: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
1: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
0: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
1: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
0: ఈ వైరాగ్యం అంటే
1: డిటాచ్మెంట్,
0: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాము.
1: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వం.
0: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
1: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్
0: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదము యొక్క శబ్దములందే ఈ ఐడెంటిటీ యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
1: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
0: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
1: దెర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
0: ఇవే పంచభూతములు.
1: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇవే పంచేంద్రియములు.
1: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
0: ఇవే పంచకోశములు.
1: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
0: ఇదే పంచ ప్రాణములు.
1: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
0: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
1: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
0: భా ఇదే భక్తి.
1: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
0: గా ఇదే జ్ఞానము.
1: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
0: వా ఇదే వైరాగ్యము.
1: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
0: తా ఇదే తత్వము.
1: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
0: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
1: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
0: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్ నాలెడ్జ్ డిటాచ్మెంట్ తత్వం ప్రిన్సిపల్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లిబరేషన్.
0: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము. ఇదే పునాది.
1: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్. దట్ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
0: విద్యార్థులు కూడాను భవనమునకు జీవిత భవనమునకు పునాది వంటి వారే.
1: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫర్ ది లేటర్ లైఫ్.
0: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
1: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
0: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
1: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
0: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూఫ్.
1: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
0: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
1: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్.
0: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
1: దేర్ఫోర్ ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ద విద్యార్థి
0: పునాది భద్రంగా లేకుండా భవనం అంతా కూలిపోతుంది.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ద మ్యాన్షన్ కెన్ కొలాప్స్ అట్ ఎనీ టైం.
0: విద్యార్థులు మొట్టమొదట గుణములను భద్రమైనటువంటివిగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ కల్టివేట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: గుణమే లేకుండా మన జీవితంలో శాంతియే ఉండదు.
1: You will not have peace without virtues and good qualities.
0: Manam samajamulo puttinamu.
1: We are born in society.
0: Samajamulo periginamu.
1: We have grown in society.
0: Samajamulone mana jeevithanni gaduputhunnamu.
1: We are living our life in society.
0: Samajame lekapothe mana yokka jeevitame ledu.
1: We will not have our own life without society.
0: Kani duradrishtavachattu ee naati manavudu నేను నా కుటుంబము నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈజ్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
0: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
1: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
0: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
1: హిస్ జర్నీ ఈజ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
0: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
1: If there is no society, where does your
0: samajame lekapothe neev ekkada?
1: If there is no society, where do you
0: samajamlo neev oka vyaktivi?
1: You are only an individual in the society.
0: Alanti samajane neev visarjinchi samajane neev lekka cheyakunda kevalam swarthamu saprayojanam nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
1: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
0: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu mottamodu tana palitalaku mukhyamu.
1: Even in devotion and surrender, the devotee considers himself
0: swarthamu swarthamu swartham.
1: Even in devotion, selfishness
0: tadapare daivam yokka pari,
1: and he then only thinks of God.
0: Kanukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
1: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: ఫ్రమ్ వేర్ హ్యావ్ యూ కమ్?
0: ఏ ఆధారంతో నీవు జీవిస్తున్నావు?
1: ఆన్ వాట్ బేసిస్ ఆర్ యు
0: లివింగ్? ఏ అనుగ్రహంతో నీవు ఈ యొక్క లోకంలో అనుభవిస్తున్నావు?
1: హౌ ఆర్ యు ఎంజాయింగ్ యువర్ లైఫ్ బై వాట్ గ్రేస్?
0: దీనిని మర్చిపోతున్నారు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దిస్ ట్రూత్.
0: కనుకనే భగవంతు యొక్క తత్వాన్ని విస్మరించి భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
1: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్, దే మే బి డిస్కవర్డ్
0: ఎస్ సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికీ ఏమైపోయినది?
1: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
0: సమస్త బంధువులు కూడా కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిలేటివ్స్ హెల్ప్డ్ ఓన్లీ కౌరవాస్.
0: మహావీరులు ధీరులు గంభీరులైనటువంటి వారంతా కూడా కౌరవులు ఎందే గొప్పవారుగా నిలిచిపోయారు.
1: గ్రేట్ రినోన్ హీరోస్ జాయిన్ ది కౌరవాస్ ఇన్ దేర్ ఫైట్.
0: కృపాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య ఇలాంటి మహా తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
1: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
0: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. దైవ బలపై ఆధారపడినటువంటి వారు పాండవులు.
1: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
0: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దోస్ పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ విల్ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: క్షత్రియ కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
1: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
0: కానీ కట్టకడపటికి విజయంతో అంత్యం గావించాడు.
1: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
0: ధర్మంతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుడు.
1: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
0: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకుని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
1: పాండవాస్ ఆర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్టూక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
0: కౌరవులు అది కాదు,
1: కౌరవాస్ వారు
0: తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకుని భగవంతుని వెనకముంచేటువంటి వారు.
1: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
0: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
0: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
1: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority,
0: sukham manaku praptinchadu
1: without difficulty.
0: Kaste phali,
1: only the one who works hard will be rewarded.
0: Pandavulu yokka swaroopamu, kauravulu yokka vibhagamu ee rakamga manam gurtinchalante kauravulu motta mota ai nenu ane ahankaraanni mundunchukunnaru.
1: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
0: First I. Next world. Last God. Kanukane, world anni lost ayipoyi.
1: Therefore, they lost everything.
0: Pandavulu attu kadu. First God, next world, last I. వారు అహంకారాన్ని కట్టకడపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
0: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
1: డిస్ట్రాయ్ ఈగో,
0: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
1: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
0: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
1: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
0: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
1: Students, in this age it may be natural for you to have that kind of ego.
0: Kandabalam undinanta varaku కన్నులో అహంకార బలము ప్రకాశిస్తూనే ఉంటుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ యువర్ ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఈగో.
0: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడా పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
1: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దేర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దేర్ విల్ నాట్ బి
0: దేనిని కూడా లెక్క చేయరు.
1: దే డోంట్ సీమ్ టు కేర్ ఫర్ ఎనీథింగ్.
0: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డల విచారణ చేయకుండా ఉంటుంటారు.
1: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
0: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
1: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
0: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
1: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్
0: ఆస్పెక్ట్. వినయము
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
0: వినయమునను కలుగు పాత్రత.
1: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ ఆన్ అకౌంట్
0: పాత్రత వలన ధనము.
1: వన్ గెట్స్ మనీ ఆన్ అకౌంట్
0: ధనము వలన దైవంబు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
0: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
1: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
0: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
1: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీవే.
0: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
1: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్.
0: ఈ కాయమును ఈ కాలమును ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: చక్కగా చదవండి.
1: స్టడీ వెల్.
0: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి.
1: పాస్ వెల్.
0: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
1: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: కేవలం డిగ్రీల నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
1: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
0: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డిగ్రీస్.
0: మన పూర్వీకులు ఈ విధమైనటువంటి చదువులు ఏమీ చదవలేదు.
1: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుండాలి.
1: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
0: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
1: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్.
0: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
1: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్
0: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
0: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గము అత్యవసరము.
1: డియర్ స్టూడెంట్స్, స్పిరిచువల్ లైఫ్
0: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హి హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
0: మనకు ధనము ప్రధానము కాదు.
1: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: ఇఫ్ వెల్త్ గ్రోస్ యువర్
0: మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు.
1: ఇఫ్ విత్ యువర్ ఆరోగెన్స్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీ.
0: ధనముడిగిన మదముడుగును.
1: ఇఫ్ వెల్త్ డిక్లైన్స్
0: మదముడిగిన దుర్గుణంబు మానులు వీమాన్న.
1: ఇఫ్ యువర్ ఆరోగెన్స్ డిక్లైన్స్ గుడ్ క్వాలిటీ.
0: మనకు పదవులు కానీ లేక ధనము కానీ గౌరవ ప్రతిష్టలు కానీ కదిలిపోయే మేఘములు.
1: పవర్ అండ్ అథారిటీ, మనీ, వెల్త్, నేమ్ అండ్ ఫేమ్, ఆల్ దిస్ ఆర్
0: ఈ అహంకారమే మానవుని అతపతనం చేస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ ఈగో విచ్ బ్రింగ్స్ డౌన్ మ్యాన్ టు ఎ స్టేట్. దేనిని
0: బట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
1: వై ఆర్ యు సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆన్ వాట్ బేసిస్?
0: ఏ ఆధారము లేదు.
1: దేర్ ఇస్ నో బేసిస్ ఫర్
0: దట్. ఇది మూర్ఖత్వము.
1: దేర్ ఇస్ ఓన్లీ స్టూపిడిటీ విచ్ ఇస్ ది బేసిస్.
0: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ బికాస్ ఆఫ్ హిజ్ ఈగో.
0: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
1: ది గ్రేటెస్ట్ బాండేజ్ ఈస్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ రియల్.
0: తనను తాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
1: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈజ్ ఈజ్ ది రియల్ సాక్షాత్కారం.
0: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
1: Whatever sadhanas, whatever education, whatever good deeds you do, we are not transferring our own mind.
0: Vidyarthulara. Manishi marinanta matram na prayojanam ledu. Manasu marali.
1: By mere change of man, there is no use. There, the mind should change.
0: Guddalu marinanta valla vachetundi phaltam em ledu. Gunamu marali.
1: By change of clothes, you are not going to get anything.
0: Gunamu marakunda. Enni vidhamulainatundi yokka అభివృద్ధి మార్గం మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెరితనమే కాని అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
1: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: విద్యార్థులు, భవిష్యత్తునకు నాయకులు,
1: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్,
0: మీరు సరి అయినటువంటి స్థితి ఎందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది.
1: Only when you are in a good state, the nation will be
0: prosperous. The future
1: welfare or otherwise of the nation entirely depends upon the
0: students. Manchivaraina, neeti nijayitiyare mantulaina, appudu desham kudanu manchi aadarshavantamaina deshanga nirupinchavachchu.
1: If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress.
0: Bharatadeshamu అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
0: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి.
1: రెస్టోర్ ద ఏన్షియన్ కల్చర్ టు ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
1: Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred Indian culture.
0: Bharatiyule ee yokka dharmamunu ee yokka samskruti yokka visishtatanu gurtinchukolekapothunnaru.
1: But unfortunately today Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture.
0: Kanuka Bharat desham anetundi sarva deshamulaku kudunu nayakatvanni vahinchinatundi pavitramainatundi divya sandeshalu andinchinatundi desham.
1: Bharat is one which provided leadership to all the nations in the past and offered great ideals to all the nations. Satya
0: itihasa puranamulu yokka pramanamulu adarsha roopamainatundi yokka roopamulo anyonyamainatundi bhavamuto prakatinchi prachinchinatundi Bharat desham.
1: Bharat is one which showed great lessons as expounded in various scriptures like Vedas.
0: Kani ee naadu acharana roopamaina prachara prabodhana sannaligillatam chetane మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
1: నో వన్ హస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ టుడే ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ బికాస్ ది టీచింగ్స్ ఆర్ నాట్ అకంపెనీడ్ బై ద ప్రాక్టీస్.
0: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
1: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ ఫర్గెట్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అట్ ఎనీ టైమ్.
0: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
1: భారతీయస్ ఆల్వేస్ ఆర్ they adhere to truth and they follow righteousness.
0: Bharatiyulaku aatapattu.
1: Justice is the very life breath for the Bharatiyas.
0: Karuka neevu satya dharma neeti nijayitilato manamu jeevinchadaniki tagina krushi cheyali.
1: You should make efforts to live on the basis of
0: karukane
1: vedam dharma
0: satyam vada dharmam chara. Ee rendittini manam pradhananga teeskovali.
1: That is why Vedas have also declared as speak truth and follow righteousness.
0: Kanuka ee 15 dinamulu nunchi kudanu meer telusukunna gurtinchina satyalanu vartinchadaniki tagina prayatnam chesinappude ee sarthakam avutundi.
1: Whatever you have learned, recognized and realized in these 15 days, only when you practice them,
0: desham yokka abhimananni matram meeru ee naadu kudanu meeru vadalakoodadu.
1: You would never give up your love for the nation.
0: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవటంలో తప్పు లేదు.
1: There is nothing wrong in developing love for the
0: nation. అయితే దేశాభిమానం తాను పెంచుకొని పరదేశమును మాత్రం మనం విమర్శించకూడదు.
1: Love for one's own nation doesn't mean criticizing another nation or
0: ఏ మతాన్ని కూడాను మనం ఏ మాత్రం కూడాను అలక్ష్యం చేయకూడదు.
1: We should not show disrespect for any other religion. We should not criticize.
0: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ గ్రేట్ సేక్రెడ్ భారత్ ఇట్ ఈస్ పేషెన్స్ విచ్ ఈస్ బ్యూటీ.
0: వ్రతములన్నిటియందు ఘన సత్యశీలమే కఠిన తపము.
1: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
0: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
0: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
1: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
0: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సేక్రెడ్ మదర్ ల్యాండ్.
0: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
1: డియర్ స్టూడెంట్స్, develop love for the nation, take care of its own greatness and see its sacredness and its greatness are restored.
0: మీ దృష్టిని లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
1: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ, ఒక విధమైన అయిష్టమును కానీ మీరు పెంచుకోకూడదు.
1: Do not develop enmity or dislike for any nation, any religion, any person, any country.
0: Vishala vishala vishala bhavanni penchukovali.
1: Broaden your vision, broaden your mind.
0: Sankuchitamaina bhavalnu tyajinchali.
1: Give up narrow mindedness.
0: Idi bharatiyulu nijamainatunte yokka samskruti.
1: That is true culture of bharatiyas.
0: Anduvalni aashramatamanandu lokasamastha sukhino bhavantu annatunte yokka chiranjeevi ainatunte yokka ee padamulu nirantaram kudanu స్మరిస్తూనే ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
0: భగవద్ భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
1: కమ్ వాట్ మే, లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, do not give up.
0: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ నలిటీ.
0: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
1: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
1: Do not give up such sacred love under
0: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
1: Do not give up love for God under any circumstances, whatever be the difficulties, problems, trials.
0: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
1: It is this love for God which can give you protection under all circumstances, accompanying you at all times.
0: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
1: When you face difficulties and problems, do not criticize God.
0: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
1: It is only this selfishness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
1: For what justified?
0: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
1: You should always consider all difficulties given by God as gifts for your own good.
0: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
1: Life is sandwiched between joy and sorrow.
0: Kana meeru ee prakrutamainatunte yokka badalanu e maatramu lekka cheyakunda bhagavad bhavanni, bhagavat vishwasanni drudamuga kaligi undinappudu ennaina kuda manam edurukoni dani sadhinchavachunu.
1: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
0: Elanti paristhithulu endakone kudanu bhagavat naamanni meeru maruvakoodu.
1: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering his sacred name.
0: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
1: దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బోట్ ఫర్ యూ టు సేవ్ యూ ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్.
0: కనుక నామస్మరణ చేయండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

దానికి పుణ్యసుపుత్రుండు పుట్టినట్టు ధర్మ నాశనమగుచున్న ధరణియందు ధర్మ నాశనమ

ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు. ఇంతకన్నను ఏరెద్ది ఎరుగపరదు.

0: For a person who has fasted for 10 days, like a sumptuous feast which has come his way, at a time when the wells from which water was drawn have dried up, a downpour of rain has given a lot of water. For a person who was aspiring and craving to have a child, like his getting a son who is virtuous, at a time when dharma is declining and the world is facing a crisis, the Lord descends down to earth as an avatar to save good people, virtuous people. What more can I tell you, oh, those devotees who have assembled here, who are virtuous and good?
1: Sahasrasisha purushah sahasraksha sahasrapat. వేలాది శిరములు, వేలాది నేత్రములు, వేలాది పాదములు, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అంగములే.
0: థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, ఐస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లెగ్స్ ఆర్ ఆల్ లింబ్స్ ఆఫ్ ద వన్ సుప్రీం గాడ్.
1: ప్రపంచమంతయు, ప్రతి జీవియు భగవంతుని యొక్క ప్రతిబింబముని.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన దివ్యత్వము తన యందే ఉన్నదని గుర్తించుకొనలేక మానవుడు ఆ దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనేక విధముల ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ విత్ ఇన్ హిమ్ ఈజ్ మేకింగ్ సీజరస్ ఎఫర్ట్స్ టు గెట్ అట్ సచ్ డివినిటీ.
1: పెరటిలోనున్న కల్పవృక్షమును గుర్తించక పాలకై పొరుగింటికి పరుగులెత్తేటువంటి వాని వలె తన యందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మరచి కేవలము దైవం కోసమే బాహ్య ప్రపంచమునందు వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: లైక్ ఎ పర్సన్ హూ హాస్ ఫర్గాటన్ దట్ దేర్ ఈస్ ఎ సెలెస్టియల్ కౌ విచ్ గివ్స్ సేక్రెడ్ మిల్క్, మ్యాన్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ డివినిటీ ఈజ్ రన్నింగ్ అబౌట్ ఫర్ ఒబ్టైనింగ్ డివినిటీ సమ్వేర్ ఎల్స్.
1: ఇంటి యందు అగ్ని వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరుగునేలా?
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫైర్ బర్నింగ్ ఇన్ యువర్ ఓన్ హౌస్, వై రన్ అబౌట్ ఏ నైబర్స్ హౌస్ ఫర్ గెటింగ్ ఎ లిటిల్ ఫైర్?
1: మానవత్వములో ఉండినటువంటి బలహీనత ఇదియే.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అవతారములు రెండు విధములుగా ఉంటున్నవి.
0: Avatars are of two types.
1: Okati amsha avataramu, rendavadi purna avataramu.
0: One is partial avatar, which contains only one or two aspects, and the other is full avatar.
1: Samasta jeevulu kudanu amsha avataramule.
0: All the human beings are avatars which are partial.
1: Mamai vamso jivaloke jivabhuta sanatanah, na amsame sarva bhutamulu yendu kudanu unnadani kudanu tanu hecharistu vachadu.
0: He has already cautioned that his own aspect is found in every human being.
1: Aithe ee amsha avataramulu mayaku baddhulai mamattamunu అహంతత్వమును అభివృద్ధిపరచుకొని జీవతత్వముతో ఈ జగత్తునందు జీవిస్తున్నారు.
0: బట్ దీస్ పార్షియల్ అవతార్స్ ద లివింగ్ బీయింగ్స్ స్వేడ్ అండ్ కంట్రోల్డ్ బై ఇల్యూజన్ ఫిల్డ్ విత్ మైండ్నెస్ అండ్ ఈగోటిజం దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ అండర్ ద స్పెల్ ఆఫ్ మాయా.
1: పూర్ణావతారములు మాయను వశపరుచుకొని మాయకు అతీతమై తమ యొక్క దివ్యత్వమును తాను ప్రపంచమునకు ప్రచరింపజేసే నిమిత్తమై దివ్యత్వంతోనే జీవిస్తూ ఉంటారు.
0: ద ఫుల్ అవతార్స్ హ్యావ్ కంప్లీట్లీ సబ్డ్యూడ్ మాయా ఇల్యూజన్ అండ్ హ్యావ్ ట్రాన్సెండెడ్ మాయా అండ్ దేర్ లైవ్స్ ఎక్స్ప్రెస్ ఫుల్ డివినిటీ ఇన్ ఆల్ ఇట్స్ స్ప్లెండర్.
1: సమయ స్ఫూర్తి మాయకు భద్రుడైనట్టుగా తాను నటించి మాయకు ఏమాత్రమూ సంబంధం లేనటువంటి యొక్క దివ్యత్వముతో తాను జగత్తును పాలిస్తుంటాడు.
0: డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టెన్సెస్ హీ మే గివ్ ది ఇంప్రెషన్ దట్ హీఈస్ కంట్రోల్డ్ బై మాయా, బట్ రియలీ హీఈస్ ఆల్వేస్ కంట్రోలింగ్ మాయా అండ్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ మాయా.
1: రామావతారము మాయకు లోబడినట్టుగా నటించి ఈ జగత్ కళ్యాణ నిమిత్తమై ధర్మమును తాను ఆచరించి అనుభవించి జగత్తుకు అందిస్తూ వచ్చాడు.
0: రామావతార ఫర్ ఎగ్జాంపుల్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మాయా, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఫర్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ది వరల్డ్.
1: కృష్ణావతారం అట్టు కాదు, మాయను తన ఆధీనంలోంచుకొని.
0: కృష్ణావతార ఈజ్ నాట్ లైక్ దాట్, హీ హాస్ ఆల్వేస్ హెల్డ్ మాయా.
1: లీలావతారంగా ప్రచరిస్తూ వచ్చాడు.
0: హిజ్ లైఫ్ వాస్ ద లైఫ్ ఆఫ్ లీలావతార.
1: అందుకే వ్యాసుడు అనేక పర్యాయములు భాగవతమునందు లీలామానుష విగ్రహ అని హెచ్చరిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ వై in Bhagavata Vyasa has extolled Krishna as Leela Manusha Vigraha, the very embodiment of playful.
1: Bhagavata mantai kudanu Krishna yokka gunaganamulanu prachuristu tana yokka leela mahattaramaina tattamulanu jagattuku prabodhistu aananda parustu vachinatundi.
0: Bhagavata has extolled the Lord and his playful activities which give a lot of joy to the entire world.
1: Kanuka Krishna avataram nandu tama yokka tattamunu aacharaniyande kaaka prabodhalayandu pracharamulayandu kudanu tana yokka divyatvanni prapanchamunaku andistu vachadu.
0: Lord Krishna has given the message not merely by practicing but also by giving the extraordinary teachings.
1: Tanu gunatitu,
0: he has transcended all the qualities and guna.
1: Kani lokodhara nimittamai tanu gunamulu kaliginatuvanti vaadiga natinchi tanu aacharinchi jagattunu aananda paristhu vachadu.
0: But for the welfare of the world and for the joy of the world he has acted as if he is under the control of the qualities.
1: ఏది చేసినా జగత్తునకు మంచి కోసం చేస్తూ వచ్చాడని.
0: Whatever the Lord did was for the good and
1: the ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే.
0: Extraordinary teachings.
1: తాను గుణాతీతుడు,
0: he has transcended all the qualities and guna.
1: కానీ లోకో

0: Whatever the Lord did was for the good and
1: welfare. ఈ ప్రపంచం యొక్క మంచి నిమిత్తమే తాను ఏది చేసినప్పటికీ, ఏది చూసినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ తన కోసం కాదు, జగత్తు కోసం.
0: For the welfare of the world, whatever he says, whatever he sees, whatever he does only for the good and welfare of the entire world.
1: ఈ పరమసత్యమును ప్రపంచం గుర్తించుకొనలేక తమతో పాటు భగవంతుని యొక్క గుణగణములను పోల్చుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి కొన్ని రకములైనటువంటి కళంకాన్ని చేకూరుస్తూ వచ్చారు.
0: బట్ పీపుల్ నాట్ రికగ్నైజింగ్ దిస్ సేక్రెడ్ ట్రూత్, దిస్ సుప్రీం ట్రూత్, థింక్ దట్ హీఈస్ ఆల్సో లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్రిబ్యూట్ ఫాల్స్ అండ్ డిఫెక్ట్స్ ఈవెన్ టు
1: భావం తద్భవతి. మానవుని యొక్క భావమును పురస్కరించుకుని దివ్యత్వాన్ని కూడాను తాము ఆవిరితిగా పరిగ్రహిస్తూ వస్తుంటారు.
0: డివినిటీ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ సమ్ టైమ్స్ టు రిఫ్లెక్ట్ ది థింకింగ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ వార్ విత్ హిమ్.
1: ప్రేమ అమృతమయము,
0: లవ్ ఈజ్ ప్యూర్ నెక్టర్,
1: మధురాతి మధురము,
0: ఇట్ ఈజ్ స్వీటెస్ట్ అమంగ్ ది స్వీటెస్ట్ థింగ్స్.
1: ఇట్టి భక్తిరస ప్రభావమును గోలినటువంటి వారే గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హు హావ్ డ్రంక్ దిస్ నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ డివోషన్.
1: కాని అట్టి గోపికలు ఏ ముక్తిని కాని, ఏ జ్ఞానమును కాని, ఏ వైరాగ్యమును కాని వారు ఆశించలేదు.
0: సచ్ గ్రేట్ గోపికాస్ నెవర్ ఆస్పైర్డ్ ఎయిదర్ టు హ్యావ్ లిబరేషన్, డివోషన్ ఆర్ ఎనీథింగ్ అదర్ దాన్
1: భక్తికి మించినటువంటి యొక్క దైవత్వంలో ఉండిన ఆనందము మరొక దాని ఎందుకు కానరాకపోయినది గోపికలకు.
0: గోపికాస్ నెవర్ సా ఎనీథింగ్ గ్రేటర్ దాన్ దేర్ ఓన్ డివోషన్. డివోషన్ వాజ్ ది స్వీటెస్ట్ థింగ్ ఫర్ దెమ్.
1: దీనిని నారదుడు పరమభక్తి అని కూడా ఒక నూతన పేరును దానికి అందించాడు.
0: దిస్ డివోషన్ ఆఫ్ గోపికాస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ బై నారద యాజ్ పరమభక్తి, సుప్రీం డివోషన్.
1: ఇట్టి పరమభక్తి స్వరూపులైనటువంటి యొక్క ఆనాటి భక్తులు పరమాత్మని సన్నిహితునిగా, పెన్నిధిగా భావించి అనుభవిస్తూ వచ్చారు.
0: దోస్ గ్రేట్ డివోటీస్ డ్యూరింగ్ దట్ టైమ్ ఆల్వేస్ కన్సిడర్డ్ లార్డ్ యాజ్ దేర్ డియర్ వన్ అండ్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటిమసీ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ డివోషన్.
1: ఇట్టి భగవత్ ప్రేమను గ్రోలినటువంటి యొక్క గోపికలు మత్తులై, ఉన్మత్తులై, ప్రేమోన్మత్తులై పిచ్చివారి వలె తిరుగుతూ వచ్చారు.
0: గోపికాస్ హు హ్యాడ్ డ్రంక్ డీప్ దిస్ నెక్స్ట్రైన్ స్వీట్నెస్ ఆఫ్ డివోషన్ వర్ ఫుల్ ఆఫ్ ఇంటాక్సికేటెడ్ డివోషన్. దే వర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఆల్మోస్ట్ డివోషన్ ఆఫ్ మ్యాడ్నెస్ అండ్
1: భావనములు వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: They entered into various houses and even entered into forest.
1: Krishna yokka murali gaanamunu vinnanta maatramane vaaru maimarustu vacharu.
0: The moment they heard the sweet music from the flute of Krishna, they forgot themselves.
1: Bhagavantudu shabda brahma swarupudani gurtistu vacharu gopikalu.
0: Gopikas recognized that God is the very embodiment of sweet sound.
1: జగత్తునందు కలిగినటువంటి సమస్త పదార్థములు కూడా వారు విస్మరిస్తూ వచ్చారు.
0: దే గేవ్ అప్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: జ్ఞానమనగా కేవలం గ్రంథ పరిచయం కాదని.
0: వెన్ యు సే విజ్డమ్, ఇట్ ఇస్ నాట్ అక్వైంటెన్స్ విత్ బుక్స్.
1: జ్ఞానమనగా కేవలము అనేక విషయములను సంస్కరింపజేసి పరిశోధించి అందుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి వస్తువు కాదని.
0: ఇట్ ఇస్ నాట్ ఈవెన్ knowledge obtained after doing a lot of research and looking into various things.
1: ivanni nu kevalamu padartha prajnanamule tappa paratta prajnanam kadaniyu.
0: All this is knowledge relating to the objects of the world, not the transcendental knowledge.
1: jnanamaraga ekatma bhavame jnanamani vaaru viswasistu vacharu.
0: They firmly believe that real wisdom lies in considering unity of atma.
1: మాకు సర్వము కృష్ణుడే.
0: ఫర్ అస్ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: మా పెన్నిధి, మా సన్నిధి, మా మిత్రుడు, మా శత్రువు, సర్వము మా కృష్ణ.

0: our wealth, our prosperity, our everything is only
1: Krishna. Yishamo paramu kudanu maa Krishnude.
0: This world and the other world, both of them we find only in Krishna.
1: Kanuka itti ekatma bhavamunu varu anubhavistuu vacharu.
0: This kind of unity of feeling they enjoyed always.
1: Krishnuni yokka viyogamunu sahinchalekapothu vacharu.
0: They could never bear the separation from the Lord.
1: ఇట్టి గోపికల యొక్క హృదయము జడ చైతన్యములనేటువంటి భేదభావమును కూడాను విస్మరిస్తూ వచ్చారు.
0: Their hearts did not know what is inner and what is full of life.
1: రెండింటిని కూడాను సమత్వంగా భావిస్తూ వచ్చారు.
0: They always considered both as equal, the same.
1: ఇది స్థిత ప్రజ్ఞ లక్షణంగా గోపికలు అనుభవిస్తూ వచ్చారు.
0: In this way they enjoyed the qualities of స్థిత ప్రజ్ఞ, a steady one.
1: ఇవి వృక్షములే, ఇవి మాట్లాడగలవా అనేటువంటి విచారణ వాళ్ళకి లేకపోయింది.
0: దే నెవర్ హ్యాడ్ ది కైండ్ ఆఫ్ థింకింగ్, దీస్ ఆర్ ఆల్ ట్రీస్, కెన్ ఐ స్పీక్ టు దీస్ ట్రీస్, కెన్ దే టాక్ టు మీ,
1: ఇవి పొదలే, ఇవికి నోరు గలదా అని కూడా వారి విచారణ చేయలేదు.
0: దే నెవర్ ఈవెన్ థాట్ వెదర్ దీస్ ఆర్ ఆల్ బుషస్, డూ దే హ్యావ్ ఎ మౌత్,
1: ఇవి పుష్పములే, ఇవి మాతో జవాబులు చెప్పగలవా అని కూడా నువ్వు పరిజ్ఞానం వారికి లేకపోయింది.
0: దిస్ ఆర్ ఆల్ ఫ్లవర్స్, కెన్ దే గివ్ ఎనీ రిప్లై టు అవర్ క్వశ్చన్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం, సర్వం కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ వచ్చారు గోపికలు.
0: గోపికాస్ కన్సిడర్డ్ ద ఎంటైర్ యూనివర్స్ యాజ్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, కృష్ణుడెక్కడ, ఈ భావం తప్ప అన్య భావములు వారి హృదయంలో ఏమాత్రం కూడా కదలలేదు.
0: దేర్ హార్ట్ వాజ్ filled with only one feeling, and the feeling is Krishna. Where is Krishna?
1: Bhagavatamnandu chakkani okati adarsham chupistu vachadu Potana.
0: Potana has beautifully brought out this particular thing in his Bhagavata.
1: Gopikalu krishnuni kanaleka aneka vidhamula paritapam cheta parugulu ettukoni pothunnaru.
0: Gopikas were running, aspiring to meet Krishna. Where is our Krishna?
1: Brindavanamulo praveshincharu.
0: They entered Brindavan.
1: Nallanivadu Padmanayanam gulavadu, Nallanivadu Padmanayanam gulavadu, కృపారసంబుపై చల్లిడివాడు మౌళి పరితర్పిత కు

0: పరిమళమైనటువంటి యొక్క మందార పుష్పం యొక్క మకరందములు గోలైనటువంటి తుమ్మెద ఉన్మత్తి పువ్వుల వైపును ఒరుకిరిస్తున్నా.
1: ది బీస్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ ది ఫ్లవర్ మందార ద లోటస్ వుడ్ దే గో ఇన్ ఫర్ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్స్ అండ్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్.
0: ఆకాశామృతములో గోలైనటువంటి యొక్క ఈ యొక్క పక్షులు కేవలము ఒక విధమైనటువంటి మురికి వాడల లోపల ప్రవేశించిన
1: దోస్ బర్డ్స్ విచ్ హావ్ డ్రంక్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద స్కై డైరెక్ట్లీ విల్ దే గోయింగ్ ఫర్ ద డర్టీ వాటర్ ఇన్ ద గట్టర్స్.
0: మధురమైనటువంటి మామిడి లేతలను పువ్వులను ఆరగించి ఆనందించేటువంటి యొక్క కోకిలలు అడవి మల్లెల పైన ఆశించున
1: కకూస్ విచ్ విల్ టేక్ అండ్ ఎంజాయ్ ద టెండర్ ఫ్లవర్స్ ఆఫ్ దిస్ మ్యాంగో గ్రోస్ విల్ దే గో ఇన్ ఫర్ ద టేస్ట్లెస్ అండ్ ద యూజ్లెస్ థింగ్స్.
0: చల్లని తెల్లని చంద్రకాంతిని కోరి ఆనందముగా ఆడుకునేటువంటి చకోర పక్షులు కేవలము మంచు పొగులు పైన మనసు పోవునా.
1: ది చకోర బర్డ్ విచ్ ఎంజాయ్స్ ద కూల్నెస్ అండ్ ద సాఫ్ట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ ద మూన్ లైట్ విల్ దే గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ దట్.
0: అటులనే నిత్య సత్యమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు కలిగినటువంటి యొక్క మానవుని యొక్క మనసు దైవ పాద పద్మములపై తప్ప అన్య ప్రదేశములకు ఏమాత్రం కూడాను అది పారిపోదు.
1: సిమిలర్ వుడ్ బి ది హార్ట్స్ ఆఫ్ ట్రూ డివోటీస్ హూ హావ్ గాట్ ట్రూ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ దే వుడ్ నెవర్ గో ఇన్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: పవిత్రమైనటువంటి చిత్తములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే గోపికలు.
1: Gopikas were those who had such sacred, pure, sweet hearts.
0: Vrepallalo puttinatunti gopikalu, Krishnuni yokka anandamrutanni golinatunti gopikalu, Krishnuni anuragamunaku paatrulainatunti gopikalu, Krishnuni aatmanveshanaku arugudinchinatunti yokka gopikalu, anyamuni ye maatram kodanu aashinchaledu.
1: Gopikas who were born in Vrepalle and who have enjoyed the sweet company, the sweet tender love of the Lord Krishna would never aspire to go in for anything other than Krishna.
0: Kanukune chana chanamu kudanu gopikalu indake parigetti vaadu Krishnudu.
1: That is the reason why Krishna always went to the houses of gopika.
0: Talli enni vidhamuluga kudanu taanu prayatninchinappudiki intilo okka chanamaina undetundi vaadu kaadu Krishnudu.
1: However much Yashoda may put pressure on Krishna, he would always frequent the houses of Gopikas.
0: Vrepalle nundi enni vidhamula entundi complaints vachinappudikini Vrepallenu matram vadileetundi vaadu kaadu Krishnudu.
1: Any number of complaints might be coming from various houses in Vrepalle, but he would never give up Vrepalle and go to any other village.
0: Aa Vrepalle poorthi kudanu Gopikali yokka premamrutamto nindi undetundi.
1: That village Vrepalle was filled with the sweet devotion of gopikas and their sweet love.
0: That gopikalu inti nundi kudanu apaharinchetundi venna venna kadadi gopikaliki hrudiyane.
1: What looked like stealing the butter from various houses was not butter, it was the hearts of gopikas.
0: Butter anaga pavitramainatundi.
1: When you say butter, it is
0: nirmalamainatundi,
1: it is pure,
0: sunnitamainatundi,
1: it is soft.
0: Ilanti hrudayamu gopikalu yokka hrudayamu gopikalu hrudayanni vyasudu vennato polchukunnadu.
1: That is the reason why the hearts of gopikas were compared to butter by Vyasa.
0: Oka naadu gopikalandaru kuda nenu complaint chesthe Yashoda cheptundadi Krishnunaku.
1: On a particular day, all the Gopikas went and complained to Yashoda, and Yashoda began replying them like this.

0: you are very small to look at. But your mouth is full of the entire village who is full of agog with the complaints.
1: Nooranta vennavasana ooranta yunagadambu okate raddul goranta levubala.
0: O Krishna, your mouth is smelling full of fragrant butter, and the entire village is agog with complaints against you. You are as small as a nail.
2: Anaga, talliki kuda nu artham kaalatvanti divyatvanni gopikalaku chuputu vachadu Krishnudu.
0: Krishna was one that he showed his divinity to gopikas, but his own mother did not know his divinity.
2: Ditti pavitramainatvanti divyatvaniki chinna chinna vishayamulandu kuda nu praveshapetti Krishnudu tretayugamunandu ద్వాపరయుగమందు దివ్యత్వమనేటువంటి దాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: కృష్ణ బ్రాట్ అవుట్ డివినిటీ ఇన్ ఎవరీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఆఫ్ హిస్ అండ్ కన్వేర్ దిస్ మెసేజ్ ఇన్ ది ద్వాపర ఏజ్ టు ఆల్ ద పీపుల్.
2: త్రేతాయుగమునందు సత్యధర్మ స్వరూపుడై రాముడు అవతరించాడు.
0: రామ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
2: ద్వాపరయుగమునందు శాంతి ప్రేమ స్వరూపుడై అవతరించాడు.
0: ఇన్ ద్వాపర ఏజ్ ద లార్డ్ వాజ్ బోర్న్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ లవ్. నేడు
2: సత్యధర్మ శాంతి స్వరూపాన్ని నాలుగింటిని సమ్మిళితం గావించుకుని అవతరించటం.
0: టుడే ద లార్డ్ ఈస్ బోర్న్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ట్రూత్ రైటియస్నెస్ పీస్ అండ్ లవ్.
2: ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని ప్రపంచము అంత సులభంగా అర్థం చేసుకోలేదు.
0: The world will not be able to understand so easily the principle of love.
2: Samsaramunaku jagattunaku undinatuvanti sannita sambandha bandhavyam kani bedham kani enta varaku unnadaneetuvanti satyanni bhagavatam chakkaga nirupistu vachindi.
0: Bhagavata has beautifully established and explained the difference that exists between the family and the world.
2: Samsaramu dhanam kosamu లౌకికమైన సుఖముల కోసము భోగ భాగ్యముల కోసము ఆస్తి పర్యాయముల కోసము ఆరాటపడుతూ వచ్చింది.
0: ది సంసార ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆస్పిరేషన్స్ టు హ్యావ్ మనీ ప్రాస్పెరిటీ కంఫర్ట్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్.
2: ప్రకృతి సర్వమును కూడాను అందిస్తూ వచ్చింది. నేర్చుకున్నటకు గాలి ఉండుటకు భూమి.
0: నేచర్ ప్రొవైడ్స్ ఆల్ దీస్ థింగ్స్. For example, to breathe, there is air to live on.
2: Tinutaku annamu.
0: There is earth to live on, there is food to eat, and there is water to
2: drink. Prakrutamainatuvanti yokka sahaja dharmamulanu manavudu ee naadu vismaristu vastunnadu.
0: But man is giving up the natural laws and rules.
2: Kutrimamainatuvanti yokka sukha santoshamulakai manavudu arulu chastunnadu.
0: Today man is aspiring to have the artificial comforts.
2: Idiye పరీక్షితులకు సుఖుడు బోధించినటువంటి ప్రబోధ
0: సుఖాటు పరీక్షిత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అలోన్.
2: ఈ ప్రకృతి నిరంతరము కూడాను అహంకార మమకారముల చేతను ఆడంబరముల చేతను కామక్రోధముల చేతను నిండి ఉంటున్నది.
0: ది నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఈగో ద మైండ్నెస్ అండ్ ది లైక్స్ అండ్ డిస్ లైక్స్.
2: కనుకనే మానవత్వం అనేటువంటిదేని ఈ ప్రకృతి ద్వారా కొంత వేరుపరచి దివ్యత్వంలో ప్రవేశింపచేసినప్పుడే ఈ శాంతి సహన ప్రేమతత్వములు మనకు అలువరుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ పీస్ లవ్ ఓన్లీ వెన్ వన్ సపరేట్స్ హిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద నేచర్ అండ్ దైవమును
2: ప్రేమ ద్వారానే పొందటకు వీలవుతుంది. కానీ అన్య మార్గముల చేత ఇది అలవి కాదు.
0: వన్ కెన్ ఎంజాయ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ త్రూ నథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్ లవ్.
2: కనుకనే దివ్యత్వాన్ని పొందగోరినటువంటి మానవులు పరమ పవిత్రమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ డివినిటీ యూ హ్యావ్ టు డెవలప్ లవ్ ట్రూ లవ్.
2: ఈ ప్రేమ ఒక దైవ స్వరూపం.
0: దిస్ లవ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇది ఫలరహితాన్ని అని నేను అనుభవించేది.
0: లవ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్.
2: ఫలాపేక్ష దీనికి లేదు.
0: ఇట్ డజంట్ ఎక్స్పెక్ట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ఒకటే ఫలము, దైవము దైవము దైవం. దైవాపేక్ష తప్ప అన్ని ఆపేక్షలు లేదు.
0: True love aspires to have only one thing, and that is God.
2: Aithe atti jeevitamunu ee naadi prapanchamunandu manavudu anubhavinchutaku saadhyamavutunda?
0: Is it possible for man to live such a sacred and pure life today?
2: Dharma samsthapanaarthaya sambhavami yuge yuge. Dharmanu rakshinche nimittamai bhagavantudu avataristunnadu.
0: God descends down on earth in order to establish righteousness and dharma.
2: ప్రతి మానవుడు కూడాను ధర్మాన్ని ఆచరించే నిమిత్తమే అవతరిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈస్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: దేహము ధర్మ నిమిత్తమే వచ్చినటువంటిదే.
0: ద ఫిజికల్ బాడీ ఈస్ గివన్ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: శరీరమాత్యం ఖలు ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఈస్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ ధర్మ.
2: అయితే ఇక్కడనే మనం చక్కగా గుర్తించవలసినటువంటిది.
0: బట్ దేర్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యు హావ్ టు రికగ్నైజ్.
2: ధర్మ రక్షణ కంటే పూర్వము దేహ రక్షణ అత్యవసరం.
0: అండ్ దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్
2: దేహ రక్షణ. గావించుకున్నప్పుడే ఈ దేహం ద్వారా ధర్మ రక్షణ సల్పవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ వెల్ యూ కెన్ యూజ్ ది బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ.
2: కనుకనే దేహరక్షణ ప్రతి మానవుడికి అత్యవసరం.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ మ్యాన్ షుడ్ పే అటెన్షన్.
2: దీనిని పురస్కరించుకునే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ హెల్త్ ఈజ్ వెల్త్.
2: అయితే ఈ దేహరక్షణ దేనికోసం? లౌకికమైనటువంటి భోగభాగ్యములు సంపాదించుకునే కోసం కాదు, ధర్మాన్ని రక్షించే కోసం.
0: ఇఫ్ దట్ బీ సో, వాట్ ఈస్ ది నీడ్ ఫర్ ప్రొటెక్టింగ్ దిస్ బాడీ ఫర్ ప్రాక్టీసింగ్ ధర్మ? వాట్ ఈస్ ధర్మ దెన్?
2: మనస్సునందు ఆవిర్భవించినటువంటి యొక్క అభీష్టమును వాక్కునందు ప్రచురింపజేసి వాక్కునందు ప్రచురింపజేసినటువంటి యొక్క ధర్మమును క్రియారూపంలో మనము ప్రపంచానికి నిరూపించాలి.
0: ద ధర్మ ఈజ్ వాట్ ఎవర్ థాట్స్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ యువర్ మైండ్ యూ హ్యావ్ టు స్పీక్ ద సేమ్ థింగ్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్పోకన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్.
2: మనస్సు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా
0: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్ అదే
2: నిజమైన మానవత్వం.
0: దట్ ఈస్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: మనసునందు వేరు మాటలు క్రియలు వేరు వేరే అయిన విధమిదేమి?
0: ఇఫ్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డైవోర్స్ బిట్వీన్ ది థాట్ వర్డ్ అండ్ డీడ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ హీ బీ?
2: ఈనాటి మానవత్వం నందు ఇట్టి త్రిపుటి సిద్ధి మనకు లభించాలి.
0: ఇన్ టుడేస్ మ్యాన్ ది నీడ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ this kind of purity of these three instruments.
2: Dharma ye natiki nenu nasinchinadi kaadu.
0: Dharma can never be annihilated.
2: Dharma acharana maatrame cheenistu vastundadi.
0: Is only the practice of dharma which declines.
2: Kanuka ee naadu manam dharmamunu aacharinchadaniki taginatundi krushi cheyali.
0: Today we have to make efforts to practice dharma perfectly.
2: Adi ee nijameinatundi sadhana.
0: That is true sadhana.
2: Ee sadhananaga kevalamu ఏదో జపము ధ్యానము యోగము ఇవన్నీ కూడా కేవలము కాలంను సార్థకం గావించుకునే నిమిత్తము ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది అదర్ యాక్టివిటీస్ లైక్ జప చాంటింగ్ ద నేమ్ మెడిటేషన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఓన్లీ శాంక్టిఫైడ్
2: ధర్మ సార్థకత కోసమని ఈ త్రికరణ శుద్ధి అత్యవసరం.
0: ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నెసరీ ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
2: కృష్ణ జననం అనగా కేవలము ఏదో ఎప్పుడో ద్వాపరయుగంలో పుట్టాడని ఎప్పుడో దీనికి తగినటువంటి యొక్క ప్రబోధన చేసాడని మనం భావించరాదు. క్షణ క్షణమునందు కూడాను ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఆ కృష్ణ భావమును నిరంతరము కూడాను పోషిస్తూ రావాలి.
0: ది బర్త్ ఆఫ్ కృష్ణ నీడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ద్వాపర అండ్ హిస్ టీచింగ్ కన్ఫైన్డ్ టు ద్వాపర. ఎవ్రీ మినిట్ ద ఫీలింగ్స్ ఆఫ్ కృష్ణ అండ్ సచ్ సేక్రెడ్ థాట్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ అవర్ ఓన్ మైండ్స్.
2: కృష్ణ అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై కృష్ణ?
2: ఎప్పుడు పుట్టాడు?
0: వెన్ వాస్ హి బోర్న్?
2: ఆ పుట్టినటువంటి యొక్క కాలమును మనం చక్కగా విచారణ చేస్తే దీనికి సరైనటువంటి యొక్క స్థానం మనకు గుర్తింపుకోవచ్చు.
0: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ వెన్ వి నో వెన్ కృష్ణ వాస్ బోర్న్.
2: శ్రావణ మాసము.
0: ది మంత్ వాస్ శ్రావణ.
2: కృష్ణ పక్షమి.
0: ది ఫోర్త్ నైట్ వాస్ ది డార్క్ ఫోర్త్.
2: అష్టమి తిథి.
0: ది డే వాజ్ అష్టమి.
2: చీకటి ఇంటిలో,
0: ఇన్ ఎ డార్క్ హౌస్,
2: చీకటిగా ఉండే కృష్ణుడు పుట్టాడు.
0: డార్క్ చైల్డ్ కృష్ణ వాజ్ బోర్న్.
2: అనగా శ్రావణ మాసం, శ్రావణం అనగా ఏమిటి, శ్రవణమునకు ఆనందాన్ని అందించేటువంటిది.
0: ఇన్ ది మంత్ ఆఫ్ శ్రావణ వెన్ యూ సే ఇట్ మీన్స్ హియరింగ్ సచ్ థింగ్స్ విచ్ గివ్ రియల్
2: జాయ్. సాధనయందు మొట్టమొదట శ్రవణాన్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై అమంగ్ ది డిఫరెంట్
2: భగవంతుని పొందడానికి నవ విధములైనటువంటి భక్తిలో శ్రవణం మొదటిది.
0: ది ఫస్ట్ అమంగ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ టు రీచ్ గాడ్ ఈజ్ హియరింగ్ గాడ్. శ్రవణ.

0: ఈ నవవిధ మార్గములు యందు కట్టకడపడది ఆత్మ నివేదన. మొట్టమొదటిది శ్రవణము. శ్రవణం చేతనే ఆత్మ నివేదనకు తగినటువంటి అర్హతలు అవుతాం.
1: దేర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్: హియరింగ్, సింగింగ్, రిమెంబరింగ్, సర్వింగ్, ఆఫరింగ్ ది ప్రేయర్ అండ్ వర్షిపింగ్, అండ్ బీయింగ్ దాస్ అండ్ ఆఫరింగ్ ఫ్రెండ్షిప్ అండ్ అల్టిమేట్లీ సర్వింగ్.
0: దురదృష్టవశాత్తు ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి యొక్క కఠినమైన అశుభమైన అశాంతిని కలిగించేటువంటి దీన్ని మనం శ్రవణం చేస్తున్నాము, కానీ సత్యమైన నిత్యమైన మధురమైన అమృతమైన అమరత్వమైనటువంటి యొక్క విషయాన్ని శ్రవణం చేయడానికి మన యొక్క కర్ణములు ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేవు.
1: అమంగ్ దీస్ 9 టైమ్స్ ది ఫస్ట్ వన్ ఈస్ హియరింగ్, ద లాస్ట్ వన్ ఈస్ ఆత్మ నివేదన. యూ కెన్ సరెండర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు శ్రవణ. అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ హియరింగ్ ఓన్లీ హార్ష్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్.
0: శ్రవణం అనగా ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను వినటం కాదు.
1: హియరింగ్ ఆర్ శ్రవణ డస్ నాట్ మీన్ హియరింగ్
0: సంబంధించినటువంటి స్మరణే స్మరణ, అది శ్రవణం.
1: వన్ హ్యాస్ టు లిసన్ టు ఓన్లీ డివైన్ థింగ్స్ అండ్ డివైన్ లీలాస్.
0: కనుకనే ఒక భక్తుడు చెవులకు చెప్పాడు.
1: దట్ ఇస్ ది రీజన్ వై వన్ డివోటీ
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే నీవు సిద్ధమవుదువే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటను చెప్పు వేళ వదికగా నుండరేలవో చెవులా. పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు శ్రద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: ఓఎస్ when you want to hear some useless things and some complaints about other people in the world, you get a lot of interest.
0: Ganu bhagavat muchakalu cheppu veda vadikaga nundarelavo chevula.
1: There is no unity between these two ears. They don't concentrate to listen when sweet tales about the Lord are narrated.
0: Ee kaliyuga prabhavam cheta itharulu yokka tappappunu gurinchinatundi vishayale manamu shravanam chestunname kaani పవిత్రమైనటువంటి యొక్క దివ్యనామమును మనము శ్రవణం చేయడానికి ఏమాత్రం కూడా మనము తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హియరింగ్ స్వీట్ స్టోరీస్.
0: కన్నులను ఎందుకోసం ఇచ్చాం?
1: వై ఆర్ ఐస్ గివెన్ టు అస్?
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా? అన్ని చూచేటందుక.
1: వై ఆర్ ఐస్ గివెన్? డు యు నో ఈజ్ ఇట్ టు సీ ఎవ్రీ?
0: కాదు కాదు, కైలాసవాసు నీ కన్నులారా గాంచేందుకురా.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు సీ ది కైలాసవాస ద లార్డ్ ఈశ్వర.
0: పొందుక పాదములు ఇచ్చినది ఎందుకో సందులు గొందులు తిరుగుటక.
1: హ్యావ్ యూ బీన్ గివెన్ లెగ్స్ ఇన్ ఆర్డర్ టు మూవ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్?
0: కాదు కాదు, నంది వాహనని మందిరమునికి ఎదించుకురా.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు గో టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై.
0: ఈ విధంగా మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవారాధనలు ఎందే అంకితం గావించే నిమిత్తమై అందించినటువంటి.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ ఆర్ గివెన్ బై ద లార్డ్ in order to use and dedicate them to the Lord himself.
0: Kanuka dharma samsthapana anega emiti mana angamulu ee kaarya nimittamai ee nimittamai andinchau aaya kaaryamulu yandu deeni pravesha pettadame dharma.
1: When you say dharma samsthapana or following dharma, using all the limbs,
0: manchini chudu,
1: purpose for which it is meant,
0: manchini maataadu, manchini vinu, manchini tarachu, manchi pradeshamulaku po, manchi panulu cheyi.
1: Say good, hear good, talk good, go to good places, do good things, think good. These are all very essential.
0: E good, manchi manchi ante deenini manchi ani manam ninnayinchagalam.
1: When you say good, what do you mean by this good? What is really good?
0: Evaro idi manchi cheyavante adi kaadu manaku manchi.
1: It is not upon the word of someone else we will have to.
0: Devudanaga veru desamanduru ledu, devudanaga tana dehamandi.
1: When you say God, God doesn't dwell in some distant world. He is in your own body.
0: Paapam anaga veru paradesamu ledu, taanu cheyu panalu tagiyindu.
1: Sin is associated with the action that you perform. It doesn't exist in some other country.
0: Kaabatti niyende niyokku prabodham niku abhivruddhi kavali.
1: The teachings will have to emerge from within you.
0: Adi conscience, daani prakaram nivu nadachu.
1: You have to follow your conscience.
0: దానిని నీవు అనుసరిస్తూ వస్తే తప్పక ఏ విధమైనటువంటి యొక్క దోషమును నీవు ఆచరించడానికి పూనుకో.
1: యూ విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్ ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే దేవుడు ఎక్కడ, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్ అని మనం కొంచెం ప్రశ్న వేస్తే లోపల నుంచి అంతర్వాణిగా వస్తుంది, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచామన్నం చతుర్విధం అని చెప్తున్నా. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చి మనిషి, నేను నీయందే ఉంటున్నాను, నీవు తినేటువంటి ఆహారం అంతా నేను జీర్ణింపజేస్తున్నాను, జీర్ణింపజేసి నేను అనుభవించటం లేదు, సర్వాంగానికి సప్లై చేస్తున్నాను అని చేస్తున్నాడు.
1: When you question yourself, where is God? The answer comes from within, that I am in the form of Vaishvanara in your own stomach. I digest all the food that you partake and I don't keep it for myself. I supply the strength to the entire body and to all the limbs.
0: Kalukane manaku che reply, aham vaishvanaro bhutva nene.
1: The reply is that I am in the form of Vaishvanara.
0: Kalukane shravana masam anetundi ee shravanamulaku ఈ యొక్క దేహమును సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవటానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ మంత్ ఆఫ్ శ్రవణ మీన్స్ హియరింగ్ గుడ్ థింగ్స్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ అండ్ యూజింగ్ ది లింబ్స్ టు రీచ్ ది లార్డ్.
0: కృష్ణపక్షమే, పక్షం ఏమిటది, కృష్ణపక్షం అనగా చీకటి, రాత్రివేళ ఇప్పుడు వెన్నెల లేదు, చీకటి.
1: ది ఫోర్త్ నైట్ ఇస్ డార్క్ ఫోర్త్ నైట్. During the night there will be no stars seen.
0: Ashantrone prakanti, prakantrone paramjyoti, paramjyoti paramatma swarupam. Chikatilone velugaku vilugu untunnadi kani velugulo velugaku viluva ledu.
1: In peacelessness itself peace finds its own value. In darkness alone you have got value for light.
0: Karuka ee krishnudu ee lokamanta ashanti anetunte adharmamto nindinappudu aa ashantilone puttadu.
1: When you say Krishna was born in the dark fortnight, in the world which is full of strife-torn world and fear-ridden world, Krishna is born as the very embodiment of peace in order to restore peace in the world.
0: Dinamu.
1: The day is 8th day Ashtami.
0: Anaga nashta kashtamulaku aadharamainatuvanti Ashtami ani lokulu yokka bhavamu.
1: The world considers that Ashtami is known for all types of
0: anaga jagatuluku nashta kashtamuluga undinatundi paristhiti endu eppudu nashta kashtamulu vastayi dharmamunu visvarinchinappude nashta kashtamulu manaku vastunnayi.
1: When do people face all types of loss and troubles? Only when they give up dharma they will be facing all types of loss.
0: Dharmamunu nashta kashtamulu pariharam gavinchi
1: saving us from loss,
0: chikadi duramu chesi
1: making darkness distant from us,
0: అజ్ఞానమును పటాపించలు గావించి,
1: tearing the veil of ignorance,
0: వివేకజ్ఞానమును బోధించే నిమిత్తమై,
1: in order to teach the words of wisdom,
0: శ్రవణం ద్వారా,
1: through hearing,
0: కృష్ణుడు లోకములో అవతరించాడు.
1: God Krishna has taken his birth in this world.
0: కనుకనే మొట్టమొదటి శ్రవణము అర్జునుడికి గావించాడు భగవద్గీత శ్రవణం.
1: That is the reason why Lord Krishna gave Arjuna
0: akkada
1: teaching of Bhagavad Gita.
0: Nimitta matram bhavasavya sachi, ninnu nimittanga pettukoni ee jagattuku ee yokka pavitramaina padarthanni andistunnanu.
1: Even then Lord declared, I am using you only as an instrument and I am doing the entire work and I am teaching to the entire world.
0: Karuka daivamu samasta bodhanu kudanu samasta pracharamulu kudanu dharma sambandhamainavi prema sambandhamainativi.
1: All the teachings of the Lord are therefore associated with dharma and love.
0: Kanukane ikkada hrudayaniki oka vidhamainatundi yokka jeevatattvanga pravadarshistu vachadu.
1: The heart is associated with the jeevatattva.
0: Gopikalu koradu,
1: gopikas aspired.
0: Krishna neeva nallani vaadu.
1: Gopikas prayed, O Krishna, you are dark one.
0: నా కాళింగి మడుగు మహా మాలిన్యమైనటువంటిది, అది కూడా పూర్తి నీకంటే ఇంకా నల్లగా ఉంటుండాలి.
1: ది పాండ్ ఆఫ్ వాటర్ ఇన్ కాళింగ వాస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, డార్కర్ దాన్ యూ.
0: ఆ కాళింగి మడుగు లోపల నీ నీడను చూడాలంటే అది నలుపు, నీవు నలుపే. నా కన్నులు చూసేటువంటి యొక్క మధ్యలో ఉన్నటువంటి గుడ్లు నలుపే.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఇమేజ్ ఇన్ దట్ వాటర్, వాటర్ ఇస్ డార్క్, యు ఆర్ డార్క్ and our eyeballs are also dark.
0: ee moodu nallandaniyendu nee yokka roopani nee reethiga darshinchagalanu.
1: When all these three things are dark, how can I get a reflection and image of you?
0: Neevu kaalingi madugu parishuddham cheyavani nenu neeku cheppanu.
1: I don't ask you to purify
0: this paper. Neeku enduku
1: Why should I bother you with this?
0: నీ రూపు అంతకంటే మార్చుకోనక్కర్లేదు.
1: I don't even ask you to change your form.
0: నా కన్నుల యొక్క దృష్టిని కూడా నీవు మార్చనక్కర్లేదు.
1: You don't even change the color of my eye.
0: ఎందుకనగా నీ సుందర విగ్రహాన్ని చూచినటువంటి నేత్రములు నావి.
1: Because my eyes are so fortunate that they have seen your beautiful
0: form. నా దృష్టిని కూడా నీవు మార్చవద్దు.
1: Don't change my even vision.
0: ఆ యొక్క కాళింగి మడుగునందు కనిపించేటువంటి యొక్క ఆకాశం రంగు మాత్రం తెల్లదిగా చేయి. ఆ తెల్లదాంట్లో నీ నల్లని రూపము బ్యాక్గ్రౌండ్ లో చాలా బాగా కనిపిస్తుంది.
1: అవర్ ఓన్లీ ప్రేయర్ ఈస్ యు చేంజ్ ది స్కై ఇంటూ వైట్ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్స్. అగైన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ స్కై యువర్ డార్క్ ఫార్మ్ విల్ బి వెరీ ఈజీలీ సీన్.
0: అనగా నా మానస సరోవరమే ఒక కాళింగ మర్దన.
1: మై ఓన్ మైండ్ ఈస్ కంపేర్డ్ టు ది పాండ్ ఆఫ్ కాళింగ.
0: కోరిక అనేటువంటి అనేక శిరస్సులు కలిగినటువంటి కోరికలు అదే ఒక కాళీయుడు.
1: ది కాళీయ సర్పెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది డిజైర్స్, థౌజండ్స్ ఆఫ్ డిజైర్స్
0: మనస్సులో ప్రవేశించింది.
1: వెన్ దీస్ డిజైర్స్ ఎంటర్ ఇన్ టు అవర్ మైండ్,
0: ఇదే మానస సరోవరము.
1: అండ్ ఇన్ దిస్ పాండ్ ఆఫ్ మైండ్,
0: ఆ కోరికల యొక్క మాలిన్యం అంతా ఇందులో వదిలిపెట్టింది.
1: దీస్ డిజైర్స్ డర్టీ దిస్ పాండ్ ఆఫ్ మైండ్.
0: ఆ యొక్క కాళింగ మడుగునందు నీ యొక్క ప్రతిబింబము నేను దర్శించలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ రిఫ్లెక్షన్ అండ్ యువర్ ఇమేజ్ ఇన్ దట్ మైండ్.
0: కనుక నా మనసును నీవు పరిశుద్ధమేం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ ఈవెన్ ప్యూరిఫై మై మైండ్.
0: ఈ మనసునందు ప్రతిబింబించేటువంటి నా హృదయాన్ని శుద్ధిగా చేయమన్నాడు.
1: యు ఓన్లీ ప్యూరిఫై ది హార్ట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ మై మైండ్.
0: చిత్తశుద్ధి అత్యవసరం మానవులకు అని ఇక్కడ గోపికలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachings of Gopikas is that for man, purity of heart is essential.
0: అదే తీర్థుండాలి వారు కూడా చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని చిక్కిరమే ఉందరుమా రామరామ అన్నాడట. చిత్తశుద్ధి అనగా చిత్తశుద్ధి అత్యవసరమే, అప్పుడే నీ పూజ సార్థకమవుతుంది.
1: Only when your heart is pure, your worship becomes sanctified and it becomes effective and efficacious.
0: ఈ యొక్క మానస సరోవరం నందు చాలా భయంకరమైనటువంటి సరోవరము.
1: ది పాండ్ ఆఫ్ అవర్ మైండ్,
0: ఇది పెద్ద సముద్రం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ
0: బీరిలో వచ్చిపోయేటువంటి అలలకు ఏమాత్రం కూడా అంత్యం లేదు.
1: ది వేవ్స్ ఆఫ్ డిజైర్స్ సీజనస్లీ కమ్ అండ్ డిస్టర్బ్ ద మైండ్.
0: కావలసినన్ని అలలు వస్తున్నాయి.
1: నంబర్ ఆఫ్ వేవ్స్ కమ్,
0: కానీ దాని అట్టడుగునే ఉంటుంది అది నీ యొక్క రూపం అనే నామము, నామం అనే రూపం.
1: But deep inside in this ocean is the precious gem of your name.
0: Ade neevu muthyamu vanti vaadu Krishna.
1: Oh Krishna, you are something like a beautiful pearl.
0: Dehamulo mukhamunaku mukku chaala pradhanamainatundi.
1: In the face the most important limb is nose.
0: Mukhamu kannulu enta baagu unde appudiki mukku maatram saralekapothe andamanta chedipothundi.
1: The face may be otherwise beautiful, but if the nose is not quite appropriate and all right, the entire beauty
0: కనుకనే కృష్ణుని యొక్క అందమునకంతా కూడాను

0: ఇవన్నీ ఉన్నాయి. కాని నాసాగ్రే నవమౌక్తికం, ఆ ముక్కులో ఉండేటువంటి ఒక ముత్యము నీ అందాన్ని అంతా చక్కగా దుర్రుకుంటుంటాది.
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ కృష్ణ ఆర్ బ్యూటిఫుల్ బట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ద పెర్ల్ విచ్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ నోస్ ఈజ్ మేకింగ్ యువర్ ఫారం.
0: కనుక నీవు ముత్యము వంటి వాడు.
1: You are something like a pearl.
0: ముత్యము సులభంగా చిక్కేటువంటిది కాదు.
1: It is not easy to get.
0: లోతైన సముద్రంలో ఉంటుండాలి.
1: Pearls are found deep inside the ocean.
0: లోతైన సముద్రంలో మునిగి దానిని తీసుకోవాలంటే ఏ యొక్క మహనీయులకో ఇది సాధ్యమవుతుంది.
1: Only fortunate great souls will be able to enter deep into the ocean.
0: మాకు ముత్యం వంటి వాడు లభించావు.
1: ఓ కృష్ణ, we have found you.
0: ఈ సంసార సాగరంలో నిన్ను చూచి మేము ఆనందిస్తున్నాము.
1: In this family life, in the world, only by seeing you, we are enjoying our life.
0: We have been
1: able to live only because we are seeing
0: you. కనుక నీవు తిరిగి మా హృదయాన్ని వదిలిపోవడానికి సాధ్యం కాదు.
1: ఓ కృష్ణ, you will not be able to, you cannot leave our hearts.
0: తిరిగి మేము దక్కించుకోలేము.
1: Once you leave our hearts, we will not be able to get you back.
0: చిక్కిన దానిని దక్కించుకోవటమే మహా అదృష్టము.
1: It is a great good fortune if one can save God what he has got in his own heart.
0: దీనిని యోగక్షేమం వహామ్యహం అన్నారు భగవద్గీతలో. యోగం అనగా అపురూపమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవటం.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బీన్ రెఫర్ టు యోగ అండ్ క్షేమ. యోగ రెఫర్స్ టు ఒబ్టైనింగ్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్,
0: సంపాదించుకున్నటువంటి దానిని రక్షించుకోవటమే క్షేమం.
1: సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ వాట్ యూ ఆల్రెడీ గాట్, దట్ ఈస్ క్షేమ.
0: కనుక నీవు మాకు లభించావు, దీనిని మేము దక్కించుకునేటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని గోపికలు ప్రార్థిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ప్రే, కృష్ణ బ్లెస్ us with the capacity that we may safeguard you. Somehow we have been able to get you. Let us protect you.
0: దీనిని మీరా కూడా చెప్పింది. కడలిల్ కుళ్ళుత్తరు ముత్తెత్తేనే కైనడు విడివాయో కరుణయే పురివాయో. ఏదో నీకు ఈ సముద్రమునందు అనేక విధమైనటువంటి కష్టములు ఉంది, మేము ఈ ముత్యాన్ని తీసుకున్నాం. ఇది కైనడువ విడివాయు, మా చేతి నుంచి జారిపోకుండా చూసుకోమని.
1: మీరు ఆల్సో డిక్లేర్డ్ సచ్ ప్రెషియస్ పెర్ల్ విత్ గ్రేట్ డిఫికల్టీ వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఫ్రమ్ ద ఓషన్. లెట్ us నాట్ స్లిప్ ఫ్రమ్ అవర్ ఓన్ హ్యాండ్స్ బై ఎనీ మిస్ ఫార్చ్యూన్.
0: కనుక సంసారమే ఒక పెద్ద సముద్రము.
1: దిస్ వరల్డ్ అండ్ ఫ్యామిలీ మే బి కంపేర్డ్
0: మన ఆశలే ఓషన్, ఒక విధమైన అలలు.
1: Our desires are waves.
0: మన యొక్క భావాలంతా కూడా ఒక లోతైనటువంటి యొక్క ఇది.
1: Our feelings may be compared to those deep.
0: ఇందులో రాగద్వేషములైనటువంటి ముసళ్ళు అనేక తిమింగళాలు ఉంటున్నాయి.
1: There are a number of crocodiles, sharks in the ocean.
0: దీనిలో తిరిగి సామాన్యమైన మానవులు భరించుకోవటం కష్టము.
1: Ordinary human beings may not be able to stand all
0: this. ఒక్క నీ నామమే సర్వమును రక్షిస్తుంది అన్నారు.
1: ఓన్లీ యువర్ నేమ్ కెన్ గివ్ అస్ ఆల్ ప్రొటెక్షన్.
0: కనుక గోపికల భక్తిని కేవలం ఏదో ప్రాకృతమైన వాసనలుగా మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: వీఆర్ టుడే కన్సిడరింగ్ డివోషన్ ఆఫ్ గోపికాస్ ఇన్ ఓన్లీ సెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: వారి చిత్తములు ఎట్టి విషయములు ఎందుకు ప్రవేశించేటువంటిది కాదు.
1: దేర్ హార్ట్స్ వుడ్ నెవర్ గో ఫార్
0: విషయవాదులు. వారికి అత్యంత దూరం.
1: ది ఓన్లీ డిజైర్స్ వర్ ఆల్వేస్
0: విశ్వేశ్వర వాసనే వారికి సన్నిహితం.
1: దే ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ డిజైర్ ఆఫ్ గాడ్.
0: ఈ విశ్వమునంతా కూడా వారు విష్ణు స్వరూపంగా భావించుకున్నారు.
1: దే కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం దర్శించాలనుకుంటే ఎక్కడో ఒక ప్రదేశమునకు పోనక్కర్లేదు మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్, యూ నీడ్ నాట్ హ్యావ్ టు.
0: మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే అక్కడే మనకు దివ్యానందం మనకు ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ట్రావర్ట్ యువర్ విజన్, యూ గెట్ ది డివైన్ జాయ్ ఫ్రమ్ వితిన్.
0: గోపికలు,
1: గోపికాస్
0: సగుణ నిర్గుణములను ఏమాత్రం కూడా విశ్వసించక సాకారములు మాత్రమే వారు ఆశిస్తూ వచ్చారు.
1: దే వర్ నాట్ బాదరింగ్ దెమ్సెల్స్ విత్ సగుణ డివోషన్ నిర్గుణ డివోషన్. దేవర్ ఆల్
0: నిరాకారం సాధ్యం కాదు.
1: వితౌట్ ఫార్మ్ యూ కాంట్ ఈజ్ ది ఫార్మ్లెస్.
0: కనుక మాకు సాకారమే కావాలి.
1: వీ వాంట్ ది ఫార్మ్ఫుల్ గాడ్.
0: ఈ సాకారంలో మా ఆకారం లీనమైపోవాలి.
1: లెట్ అవర్ బాడీస్ మర్జ్
0: அதே மாதிரியோ நிராகாரம் அண்ணா.
1: And that in itself is nirakara.
0: మా ఆకారాన్ని మేము మార్చడమే నిరాకారం అవుతుంది.
1: If we forget our own bodies and our own
0: మా ఆకారంపై లక్ష్యం పెట్టుకుని నిన్ను నిరాకారంగా చూడాలంటే ఇది సాధ్యమవుతుందా?
1: If we are full of the body consciousness and get a vision of nirakara formless, how can we get it?
0: కనుక మా ఆకారాన్ని మనం మర్చిపోవాలి, అదే సరే నిరాకారం.
1: We should forget our own bodies. That itself is a vision of the formless God.
0: ఒక్క ధ్యానం వల్ల కాని, జపం వల్ల కాని, తపం వల్ల కాని దైవత్వం సభ్యమవుతుందనుకోవటం కేవలం ఒక భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ గెట్ గాడ్ బై మెడిటేషన్ అండ్ బై చాంటింగ్ ది నేమ్.
0: అప్పటికప్పటికి మాత్రమే ఒక శాంతిని చేకూర్చవచ్చు.
1: దట్ గివ్స్ యూ మొమెంటరీ జాయ్.
0: నిత్యానందం మనకు లభ్యం కావాలంటే మన ఎందున్నటువంటి యొక్క దివ్య భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్
0: అయితే దానికి కొన్ని సరైనటువంటి ఒక వాతావరణం కూడా అనుకూలం కావాలి.
1: యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ వితిన్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ సూటబుల్ ఫర్ దాట్.
0: అట్టి దివ్యమైనటువంటి ఒక వాతావరణంలో ఒక పవిత్రమైన సన్నిధి ఎందు మాత్రమే మనకు చేకూరుతాయి.
1: యూ కెన్ గెట్ సచ్ డివైన్ వైబ్రేషన్స్ ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డివైన్ లార్డ్.
0: ఇతరత్ర మనకు ఇలాంటి అవకాశం మనకు లభ్యం కాదు.
1: ఎల్స్వేర్ యు కాంట్ గెట్ సచ్.
0: అందుకోసమే పూర్వులైనటువంటి యొక్క తపస్వికులు అరణ్యానికి వెళ్లి ఏకాంతమైనటువంటి స్థానంలో కూర్చొని దివ్యమైనటువంటి యొక్క వాతావరణాన్ని వాళ్ళు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సేజెస్ అండ్ గ్రేట్ మన్స్ యూజ్ టు గో టు ఫారెస్ట్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఎ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ సో దట్ దే కెన్ డూ పెనన్స్ పీస్ఫుల్లీ.
0: అనగా గ్రామములు ఎందు మన దృష్టి మన శ్రవణము అపవిత్రం గావించుకుంటున్నామనే ఉద్దేశంతో వారు ఆ విధమైనటువంటి ఒక బలహీనతలో వెళ్లారు.
1: దే యూస్ టు గో టు ఫారెస్ట్ ఫియరింగ్ దట్ దేర్ విజన్ అండ్ దేర్ హియరింగ్.
0: మనము అడవులకు పోనక్కర్లేదు.
1: వీ విడ్ నాట్ గో టు ఫారెస్ట్.
0: మన యొక్క హృదయం అనేటువంటి దాని అందే నిరూపించినటువంటి యొక్క దివ్యాత్మ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివైన్ ఆత్మ విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: ఈనాడు అడవికి పోయి నీవు కూర్చున్నా నీ బుద్ధి వచ్చి ఊర్లో సంచరించవచ్చు.
1: టుడే యూ మే గో టు ఫారెస్ట్ బట్ యువర్ మైండ్ మే రన్ ఇన్ టు ద సిటీస్.
0: కనుక అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్. అదే నీ హృదయం.
1: దట్ ఈజ్ ఎ ఫారెస్ట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ రెస్ట్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ యువర్ ఓన్ హార్ట్. ఫారెస్ట్
0: నీ యొక్క శాంతి నీ ఎందే ఉన్నది కానీ బయట లేదు.
1: Peace is within you. You can get peace.
0: ఈ పవిత్రమైన ఒక సన్నిధి యందు ఒక వాతావరణం నందు మరింత ఈ శాంతి అభివృద్ధి చేసుకోవచ్చు.
1: This kind of sacred environment which you are able to get here, you can develop a lot of peace.
0: కనుక అవతారముల యొక్క తత్వం నందు సులభమైన మార్గము, తీయనైన మార్గము, మధురమైనటువంటి అనుభూతులు ఒక కృష్ణావతారం నందు మాత్రమే అధికంగా కనిపిస్తూ వచ్చాయి.
1: In Krishnavatara, there were such sacred, sweet, most divine experiences.
0: అట్లని అన్య అవతారములంతా కూడాను పరికమాలివని అనుకోకూడదు.
1: Just because of that, you should not consider the other avatars as
0: ఆయా సమయస్ఫూర్తిగా ఉంటుంటాయి.
1: All the avatars are appropriate to that time.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: one small example.
0: ఎవరో ఒక బజార్ లోకి వచ్చి పోట్లాడుకున్నారు.
1: There were some two people who quarrelled in bazaar.
0: ఏదో చిన్న చిన్నగా పోట్లాడుకునేటప్పటికి ఒక పోలీసు వాడు వచ్చాడు.
1: When there was a small quarrel, the police constable arrived there.
0: ఇంకా కొంచెం ఆ పోట్లాట అధికమైపోయింది.
1: The quarrel increased.
0: SP వస్తాడు.
1: Then SP came there.
0: ఇంకా ఆ పోట్లాట అధికమైపోయి ఒకరికొకరు చంపుకునేటువంటి స్థితికి వచ్చింది.
1: The quarrel began and exceeded limits and it was about to result in killing each
0: other.
1: The IGP comes there because of the need.
0: మొట్టమొదట పోలీసు రావటము, తర్వాత ఎస్పీ రావటము, తర్వాత ఐజీపీ రావటము, దీనికంత కారణమేంటి? ఆ యొక్క అశాంతి అధికమయ్యే కొలది అధికమైనటువంటి స్థానం వారి అక్కడ ప్రవేశిస్తూ వస్తారు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది పోలీస్ కానిస్టేబుల్ అండ్ దెన్ ఎస్పీ అండ్ దెన్ ఐజీపీ టు కమ్ దేర్? డిపెండింగ్ అపాన్ ద నీడ్, ది అర్జెన్సీ అండ్ ది సిచ్యుయేషన్, దోస్ పీపుల్ అపియర్.
0: అప్పుడు ధర్మము కొంతవరకు ఋషుల సమయంలో చేయించుతూ రావటం వల్ల దానిని ఉద్ధరించి ధరణి ధర్మపత్ని ధర్మాన్ని, ధరణి ధర్మపత్ని ధర్మమును, ఈ మూడింటిని ఉద్ధరించే నిమిత్తము రామావతారం వచ్చింది.
1: రామావతార అపియర్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అర్త్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వైఫ్ అండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: కానీ కృష్ణావతారం వచ్చినప్పటికీ రాక్షసత్వం మరింత అధికమైపోయింది.
1: బట్ బై ది టైమ్ ది కృష్ణ అపియర్డ్ యాజ్ అన్ అవతార్, ది
0: ధర్మాధరణి అక్కర్లేదు. ధర్మాన్ని ముందు చూస్తున్నాం, ధర్మపత్ని ధరణి మనకు అక్కర్లేదని ధర్మాన్ని ఉద్ధరించే కోసం వచ్చాడు.
1: కృష్ణ అపియర్డ్, లెట్ అస్ నాట్ బాదర్ మచ్ అబౌట్ ది ఎర్త్ అండ్ ద వైఫ్, బట్ ఫస్ట్ లెట్ అస్ పే అటెన్షన్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమును ఉద్ధరించినప్పుడు ధర్మపత్ని ధరణి కూడా ఉద్ధారం అవుతుంది.
1: వన్స్ ధర్మ ఇస్ ఎస్టాబ్లిష్డ్, ది ధర్మపత్ని, ది వైఫ్ అండ్ ఆల్సో ది ఎర్త్ విల్ బి టేకన్ కేర్ ఆఫ్ ఆటోమేటికల్.
0: కనుకనే మాయా మానుష విగ్రహుడు రాముడని, లీలా మానుష విగ్రహుడు కృష్ణుడని.
1: దట్ ఈస్ వై రామ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ది లార్డ్.
0: రామ చరిత్ర యందు
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ రామ
0: కేవలము మాయకు బద్ధుడైనట్టుగా,
1: ఇట్ హెస్ బీన్ షోన్ యాజ్ ఇఫ్ రామ వాజ్ అండర్ ది
0: ధర్మపత్రి నిమిత్తమై వినిపించినట్టుగా,
1: యాజ్ ఇఫ్ రామ క్రైడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిజ్ ఓన్ వైఫ్.
0: కనుక స్త్రీల కోసం వినిపించినట్టుగా రామావతారంలో కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్ లుక్ యాజ్ దో దట్ రామ క్రైడ్ ఫర్ ఉమెన్.
0: కానీ కృష్ణావతారం అట్టు కాదు.
1: బట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్
0: తన నిమిత్తమే స్త్రీలంతా వినిపించినట్టుగా ఉంది. ఉల్టా సీదా
1: ఇన్ కృష్ణావతార ఆల్ ది లేడీస్ వర్ క్రైయింగ్ ఫర్ కృష్ణ అండ్ కృష్ణ నెవర్ క్రైడ్ ఫర్ లేడీ.
0: కానీ రామావతారం నందు కాలు తొక్కించుకుని కయ్యానికి పూనుకున్నాడు.
1: ఇన్ రామావతార ఓన్లీ వెన్ హీ వాజ్ ప్రొవోక్డ్ హీ వెంట్ ఫార్ వేజింగ్ ఎ వార్.
0: అనగా రావణుడు వీరందరూ కూడాను కొన్ని విధములైనటువంటి దుర్మార్గములకు అభివృద్ధి కాగా వారితో తప్పనిసరిగా చేయవలసి వచ్చి రాముడు యుద్ధంలో ప్రవేశించాడు.
1: వెన్ రావణాసుర అండ్ అదర్ డెమన్స్ డిడ్ కమిట్ బ్రీచ్ ఆఫ్ ధర్మ, హీ వాజ్
0: కాలు త్రొక్కి కయ్యాన్ని తీసుకున్నాడు.
1: ఇట్ ఇస్ నాట్ కృష్ణావతార ఇస్ నాట్ లైక్ దట్. హీ వుడ్ ప్రొవోక్ ది డెమన్స్ అండ్ దెన్ ఫైట్ విత్ దెమ్ అండ్ ఫినిష్ దెమ్.
0: రామావతారము మొదలు పని, తరువాత నవ్వు.
1: ఇన్ రామావతార ఫస్ట్ దేర్ వాజ్ యాక్షన్ ఫాలోడ్ బై అ స్మైల్.
0: కృష్ణావతారం అంటే కాదు, మొదలు నవ్వు తర్వాత పని.
1: ఇన్ కృష్ణావతార ఫస్ట్ హీ వుడ్ స్మైల్ అండ్ దెన్ హీ.
0: ఈ విధంగా చూస్తే లీలావతారములకు మాయావతారములకు ఉండినటువంటి వ్యత్యాసములు గుర్తింపడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంపేర్ దీస్ థింగ్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ది అవతార.
0: కృష్ణుడు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండేటువంటి వాడే.
1: కృష్ణ వాజ్ వన్ హూ వాజ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: రుద్రభూమి, భద్రభూమి, యుద్దభూమి అన్నింటి ఎందు ఆనందంగానే ఉన్నాడు.
1: వెదర్ ఇట్ ఈస్ ఎ బరియల్ గ్రౌండ్, వెదర్ ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్లేస్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫైటింగ్ ప్లేస్,
0: యుద్దం జరుగుతుంటుండాలి.
1: అదర్వైజ్
0: ఒకవైపున 1,100,000, ఒకవైపున 40,00,000 అంతా కూడా చేరినారు అక్కడ.
1: దేర్ వాజ్ ఎ వార్ గోయింగ్ ఆన్ వన్ సైడ్, 11 lakhs ఆఫ్ సోల్జర్స్.
0: ఇరువురు మధ్యలో నిల్చుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ స్టూడ్ బిట్వీన్ దీస్ టూ వారింగ్ ఆర్మీస్.
0: పాట పాడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ వాజ్ సింగింగ్ గీత.
0: అదే గీత, గీత అనగా పాట.
1: అండ్ వెన్ యూ సే గీత, దట్ ఈస్ సాంగ్.
0: అప్పుడు పాట పాడటానికైనా ఎవరికైనా అవకాశం వస్తుందా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ పర్సన్ టు సింగ్ వెన్ ది వార్ ఈస్ బీయింగ్ వేజ్డ్?
0: ఎప్పుడైనా ఉల్లాసంగా ఉండినప్పుడే పాటలు పాడుకుంటాం.
1: ఓన్లీ వెన్ వన్ ఈస్ హ్యాపీ వన్ గోస్ ఆన్ హమ్మింగ్.
0: ఏదైనా బాత్రూమ్ లో ఉల్లాసంగా ఉంటే అక్కడ కూడా పాట పాడుకుంటాం.
1: వెన్ యూఆర్ హ్యాపీ ఈవెన్ వైల్ టేకింగ్ బాత్.
0: పాట పాడడానికి ఆనందమే కారణం.
1: ఫర్ సాంగ్ జాయ్ ఈజ్ ది బేసిస్.
0: అదే విధంగానే యుద్ధ భూమిలో కూడాను అతనికి ఆనందంగా ఆనందమయుడు కనుకనే అక్కడ పాట పాడుతూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ కృష్ణ వాజ్ ఓన్లీ సింగింగ్ బికాస్ హీ వాజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అని ఆ యొక్క దివ్యత్వము ఆ ఆనందంలోనే ఉంటుంటాడు.
1: డివినిటీ లైస్ ఇన్ యునైటింగ్ విత్ గాడ్.
0: అన్నింటికీ ఆనందమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ జాయ్ అండ్ డిలైట్.
0: తెలుసునో లేదో స్వామి యొక్క తత్వము.
1: ఐ డు నాట్ నో
0: అన్వయిక. కడుపు నొప్పి చాలా కష్టంగా ఉంది, నేను భరించుకోలేను, ఆనందం ఆనందం అంటాను.
1: వెన్ సమ్వన్ టెల్స్ స్వామి, స్వామి ఐఎమ్ హ్యావింగ్ వెరీ సివియర్ స్టమక్,
0: స్వామి మామారు అని ఏడ్చుకుంటూ వస్తే చాలా సంతోషం ఉంటాడు. ఎప్పుడూ సంతోషమే.
1: వెన్ సమ్వన్ కమ్స్ అండ్ టెల్స్ స్వామి ఐ లాస్ట్ మై హస్బెండ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ, ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ, హ్యాపీనెస్ ఇస్ మై నేచర్.
0: కనుక సంతోషం సంతోషం అనేటువంటిది దివ్యమైనటువంటి యొక్క స్వభావం.
1: హ్యాపీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ది
0: యాక్టివిటీస్ ఆఫ్ డివినిటీ. ఫలితం ఏమిటి?
1: By merely crying, what is it that you are going to achieve?
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘాలే.
1: ఆల్ దీస్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటి మేఘం లేదు ఇక్కడ.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక దీనికి విచారించవలసిన అవసరం.
1: Why one should worry and bother about it?
0: కనుక విచారించకూడదు.
1: One should not worry at all.
0: ఇది ఏ అవతారం యొక్క ప్రబోధన.
1: This is the teaching of avatar.
0: దేనికి మనం కష్టపడకూడదు.
1: We should not bother or worry about it.
0: ఏదైనా బాధ కలిగింది.
1: There is some pain in you.
0: దీనికి తర్వాత సుఖం ఉంది.
1: After pain there is pleasure.
0: Pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains only.
0: కనుక దీనికి తర్వాత మరి ఒక ఆనందం కలుగుతుంది.
1: After pain there will be pleasure.
0: ఈ యొక్క విశ్వాసం చేతనే మన జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We should live a life with this firm faith.
0: కనుక దివ్యమైన ఆనందములకు క్షణికమైన సంతోషములకును చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ డివైన్ బ్లిస్ అండ్ టెంపరీ హ్యాపీనెస్ వరల్డ్లీ.
0: మనం హ్యాపీ హ్యాపీ అనేటువంటిది ఇది పర్మనెంట్ కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది కేవలం తనకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేటెడ్ విత్ యువర్ హెడ్.
0: తల అనగా ఏమిటి? ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
1: వెన్ యూ సే హెడ్, ఇట్ ఈస్ ఎన్ ఇండెక్స్.
0: నీవు సర్వీస్ చేసేంత వరకు నీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి.
1: ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: రిటైర్డ్ అయిపోయినట్టు నీ ఆఫీస్ సంగతే నీకు అక్కర్లేదు.
1: వన్స్ యు ఆర్ రిటైర్డ్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఆఫీస్.
0: ఆనందం అనేటువంటిది అలాంటిది కాదు, హృదయానికి సంబంధించినటువంటిది.
1: బట్ డిలైట్ ఆర్ బ్లిస్ ఈజ్
0: అసోసియేటెడ్
1: ఇట్ ఈస్ పర్మనెంట్.
0: నీకు ఇప్పుడు కొంచెం ఆకలి వేస్తుంది.
1: Suppose you are hungry now.
0: చాలా విచారంగా ఉన్నావు.
1: యు ఆర్ ఎ లిటిల్ అన్హ్యాపీ.
0: ఎప్పుడెప్పుడు సాయిబాబు ముగిస్తాడా క్యాంటీన్ పోయి టిఫన్ తిందామా అనుకుంటు.
1: When would Swami close his discourse? When can I go to canteen? You may be thinking.
0: నీవు క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావంటే ఆనందం సంతోషం అంటారు.
1: If you partake two chapatis, your hunger is satisfied.
0: Happy. ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటావు.
1: Then you will say that you are happy.
0: Happy అంటే ఏమిటది?
1: What do you mean by happy?
0: అది సంతోషం.
1: That is సంతోషం.
0: ఆ సంతోషం అనేది సంతోషం అంతే. సంతోషం. కొంచెమైనటువంటి యొక్క తృప్తి.
1: It is a very
0: అల్పతృప్తి.
1: It is only a small little satisfaction.
0: కనుక సంతోషం కోసం మీరు ప్రాకలాడకండి. శాశ్వతమైన ఆనందం కోసం మీరు ప్రాకలాడండి.
1: Do not aspire for such little satisfaction. Aspire for permanent bliss, eternal bliss.
0: శాశ్వతమైన ఆనందము ఒక దైవం ద్వారా తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం.
1: యూ కెన్ గెట్ ఎటర్నల్ బ్లిస్ ఓన్లీ త్రూ డివినిటీ, త్రూ నథింగ్ ఎల్స్.
0: కనుక దివ్యమైన ఆనందాన్ని పొందే నిమిత్తమై, దివ్యమైన ఆనందాన్ని అందించే నిమిత్తమై అవతారములు రావటం.
1: అవతార్ డిసెన్స్ డౌన్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: ఈ కష్టములు దుఃఖములు విచారములు ఇవన్నీ కూడాను ఏదో కొన్ని అల్పమైనటివి. ఇవన్నీ ఒక ప్రేమతోనే చేరిపోతాయి.
1: All these types of troubles, problems can be merged and overwhelmed by love.
0: ఒక్క ప్రేమను మీరు పొందినారా సర్వమును కూడాను మీరు దుఃఖ నివారణ జరుగుతుంది.
1: Once you are able to get that love, you have solved all your problems.
0: దైవానుగ్రహం కోసం మీరు పాటుపడండి.
1: Try only for the grace of God.
0: దైవం వేరో ప్రత్యేకంగా మాకంటే వేరుగా ఉన్నాడని విశ్వసించకండి.
1: Do not think that God is separate from you.
0: దైవం నాయందే ఉంటున్నాడని.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ.
0: ఎక్కడ దైవం ఉంటున్నాడో, ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
1: వేర్ దేర్ ఇస్ గాడ్ అండ్ ఆల్సో ది ఇండివిజువల్ జీవ.
0: భగవద్గీత యొక్క అంతిమ శ్లోకం ఏమని చెప్పింది? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్తో దరుద్ర తత్ర శ్రీ విజయోర్భూతి దువాని తిర్మ తిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎవరి హృదయం లోపల యోగీశ్వరుడైనటువంటి యొక్క కృష్ణుడు ఉంటున్నాడో, ఎక్కడ ధైర్యము విశ్వాసము అనేటువంటి యొక్క నిర్మలమైన యొక్క సాధకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తత్ర శ్రీ, అక్కడే అన్ని సౌభాగ్యములు అన్ని విజయాలు మనకు లభ్యమవుతాయి.
1: దీని విచారున్నాడో,
0: ఎక్కడ జీవత్వం ఉందో అక్కడే విజయాన్ని పొందుతుంది.
1: వేర్ దేర్ ఇస్ గాడ్ అండ్ ఆల్సో ది ఇండివిజువల్ జీవ.
0: భగవద్గీత యొక్క అంతిమ శ్లోకం ఏమని చెప్పింది? ఎత్ర యోగి

0: In whichever heart the Yogeshwara Krishna is there, in whichever heart there is a courage and faith, and there you get every prosperity, peace, and every joy and victory.
1: Krishna ante emito arthanni kuda manam gurtinchali.
0: Understand the meaning of Krishna.
1: Idi moodu vidhamulaina yokka arthanni prabodhistu vachindi.
0: There are three meanings associated with this word.
1: Krishna, Krishna. Krushititi Krishna annaru.
0: One is krushititi Krishna.
1: Anaga krushi anaga oka sedyam cheyatam. Vyavasayam.
0: That is cultivation. Cultivation or agriculture.
1: Denini vyavasayam cheyali.
0: What is it that you have to cultivate?
1: Krishnudu mana hrudayamane kshetrani vyavasayam chestunnadu.
0: Lord Krishna cultivates our heart, which is a field.
1: Adikrani mokkalanetunte yokka paadu bhavalanta kudanu periki paravestunnadu.
0: He removes all evil thoughts, useless thoughts, weeds from our heart.
1: Prema anetunte jalam deenilo chakkaga petti deenni mettabarustunnadu.
0: He softens our heart by making the waters of love.
1: Sadhana anetunte yokka madagalato deenni dunnutunnadu.
0: He is plowing our hearts.
1: Bhagavad bhakti anetundi naamamu anetundi dani deenlo naatutunnadu.
0: He is sowing the seed of Lord's name in our heart.
1: Kanukane mana hrudayanni chetyam chestunnadu. Hruday kshetranni vyavasaya parustunnadu.
0: Thus Krishna is cultivating our heart.
1: Krushititi Krishna. Adi deeni artham.
0: That is krushititi Krishna.
1: Krushititi Krishna ani rendovadi artham.
0: The second one is కర్షతీతి కృష్ణ.
1: కర్ష ఆకర్షించేటువంటి వాడు.
0: కర్ష రెఫర్స్ టు పవర్ ఆఫ్ అట్రాక్షన్.
1: కన్నులతో ఆకర్షిస్తాడు.
0: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ ఐస్.
1: తన మాటలతో ఆకర్షిస్తాడు.
0: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ వర్డ్స్.
1: తన చేష్టలతో ఆకర్షిస్తాడు.
0: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్ యాక్షన్.
1: తన నూటితో ఆకర్షిస్తాడు.
0: హి అట్రాక్ట్స్ త్రూ హిజ్.
1: అన్ని ఆకర్షణలేవి కృష్ణుడి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్షన్ ఓన్లీ విత్ కృష్ణ.
1: ఈ మాటలతో కూడా హృదయాన్ని ఒక క్రోధంతో నిండేటువంటి హృదయాన్ని కూడా చల్లబరుస్తాడు, హాస్యంగా చేస్తాడు.
0: కృష్ణ కెన్ చీర్ అప్ ఈవెన్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్స్.
1: ఒకనొక సమయంలో కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికలు ఇంటికి వెళ్లి స్తంభమును ఎక్కి ఉట్టి తోపలు ఉండేటువంటి పెరుగునంతా తీసుకుంటున్నాడు.
0: వెన్ కృష్ణ వాజ్ అ స్మాల్ చైల్డ్ హీ ఎంటర్డ్ ఇన్ టు ది హౌస్ ఆఫ్ గోపికాస్. హీ క్లైంబ్డ్ ద ల్యాడర్ అండ్ హీ వాజ్ టేకింగ్ ది కర్డ్స్ from the pot.
1: Kopanga vachindi Gopika.
0: Gopika sight and came with a lot of anger.
1: Amma gattiga pattukundi inketta digutavu nevu chustavu ippudu nee talliki teeskoni poi ninnu chupistanu naa koduku tappu cheyadani antundadi ee tappunu sakkaga pratyakshanga neeku nirupistanu annadi.
0: She told, you are caught. I am catching hold of this pillar. How can you climb down? I'll show your mother.
1: Kopanga vachinatvanti Gopikaku enduku nee em chestunnavu Krishna ani prashninchindi.
0: With a lot of anger she questioned Krishna. Krishna, what are you doing?
1: Cheptadu maa intilo aavududa poyindi ikkada undo emo ani chustunnanu.
0: Krishna told her, well, we lost a calf in our house. I am trying to search whether the calf can be found.
1: Ee maata cheppediki Gopikaku navvu vachesindi paapam.
0: The moment she heard this kind of mischievous innocent talk,
1: ఆవు కూడా ఇంటి లోపల కుండలో ఉంటుంటుందని గట్టికి నవ్వు ఇట్లా మూసుకుంది. కృష్ణుడు దిగి వెళ్లిపోయాడు.
0: హౌ కెన్ ఎ కాఫ్ విచ్ ఇస్ లాస్ట్ ఇన్ ఎ హౌస్ బి ఫౌండ్ ఇన్ ఎ పాట్? షీ బిగాన్ షేకింగ్ హర్ హ్యాండ్స్. కృష్ణ క్లైమ్ డౌన్ అండ్ ర్యాన్ అవే.
1: కనుక ప్రతి ఒక్క దీని ఎందుకు ఒక ఆకర్షణ, అదే కర్షతీతి కృష్ణ కాకుండా ఆకర్షణ. ఏ ఆకర్షణతో ఉంటున్నాడు కృష్ణుడు.
0: Every act and every gesture of Krishna was full of attraction. He is attraction itself.
1: Inka moodavadi ante krushititi Krishna.
0: The third one is krushititi Krishna.
1: Kush
0: krushititi Krishna.
1: Kush anaga kushi, ullasanga undetundi vaadu.
0: Kush means he is always blissful.
1: Chaala khushiga unnave anta anaga emi ullasanga undatam.
0: He is extremely joyful.
1: Krishna nirantaram kudalo ullasamlo ukkipadineetundi vaadu.
0: Krishna at all times under all circumstances
1: kanuka ee pavitramainatvanti yokka gunamunu kaliginatvanti yokka tattvam kanuka atariki garguḍu Krishna ani peru pettadu kaani aa Krishna ante nalladi aa nalladanni batti poni manam aadutunname kaani deeni yokka yadarthamainatvanti yokka nijarthalanu manam ye maatram vicharinchadam ledu.
0: Taking all these real features of Krishna, Garga gave the name Krishna to him, but we are only thinking

0: Krishna refers to darkness and going by the wrong meaning.
1: చాలా తమాషనగా ఏంటి, లోకాన్ని ఒక సత్యాన్ని బోధిస్తూ, అసత్యం కాదు అక్కడ, సత్యాన్ని బోధిస్తూ,
0: కృష్ణ ఆల్వేస్ టాట్
1: సత్యాన్ని ప్రకటిస్తూ,
0: హి ఆల్వేస్ డిక్లేర్డ్ వాట్ ఇస్ పర్మనెంట్.
1: ఆశ్రమంలో జీవితాన్ని ఆనందపరిచేటువంటి వాడు.
0: హి యూజ్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ఆల్ పీపుల్ ఆల్ అరౌండ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: వన్ స్మాల్
1: గోపికలు అందరూ వచ్చారు యశోద దగ్గరికి.
0: ఆల్ గోపికాస్ కేమ్ టు యశోద.
1: గొల్లభామాలంతా కూడి చలనమ్మలు పోవచుండగా,
0: ఆల్ దీస్ కౌహర్డ్ గర్ల్స్ దే వర్ జస్ట్ గోయింగ్ ఫర్ సెల్లింగ్ ది
1: చల్లబాలక సుంకమిమ్మని చిల్లును పడగొట్టినాడు. అడుగవే తల్లి అడుగవే.
0: ఓ మదర్ యు ఆస్క్ యువర్ సన్ త్రూ స్టోన్స్ అండ్ బ్రోక్ ద పాట్ అండ్ మేర్ ది ఎంటైర్ కర్డ్స్ అండ్ బటర్ మిల్క్ ఫ్లో అవే. యు ఆస్క్ హిమ్.
1: ఇంకా ఒక గొల్లలు వచ్చేసిస్తున్నారు గోపికలు.
0: సమ్ మోర్ గోపికాస్ కేమ్ దేర్.
1: మేము జలగమాడుచుండగా చీరల్ని మూటగట్టి పొన్న చెట్టు పైన కూర్చొని ఎంత వేడినా ఇవ్వడమ్మా అన్నారు.
0: సో మదర్ వెన్ యూ ఆర్ టేకింగ్ బాత్ ఇన్ ద పాండ్ హీ కలెక్టెడ్ ఆల్ అవర్ సారీస్ బండ్ దెమ్ అప్ క్లైంబ్డ్ ఎ ట్రీ అండ్ సాట్ దేర్ వీ ఎంట్రీటెడ్ హిమ్ హీ వాజ్ నెవర్ ప్రిపేర్ టు గివ్ బ్యాక్ అవర్ సారీస్.
1: రాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీలను జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు.
0: ఎ ఫ్యూ అదర్స్ సేడ్ that in the middle of the night he came when we were sleeping he entered our houses
1: tied Yashoda daggara kurchoni.
0: Krishna was hearing all these complaints.
1: Nive cheyamani cheppina andichadu Yashodaku.
0: Then he said, mother, you can give your own judgment.
1: Amma,
0: oh mother,
1: amma nenu needu prakkalo కదల మెదలక పండి ఉంటిని, అర్ధరాత్రి వేళలో నేను ఎప్పుడు విటిలీకి వస్తున్నామ్మా, చెలుపవే నీవే తెలుపవే అన్నాడు.
0: ఓ మదర్, ఐ వాజ్ స్లీపింగ్ విత్ యూ అండ్ యూ నో ప్రెటీ వెల్ దట్ ఐ వాజ్ విత్ యూ. హౌ కుడ్ ఐ గో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ డూ ఆల్ దిస్.
1: నీవే చెప్పు.
0: యూ టెల్ మదర్, యూ టెల్.
1: వాళ్ళు గోపికలు పోతున్నారు. దేవరాకు పెట్టవలని దేవునికి చేస్తుంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా వీద వయసుడి, దేవుడే కొట్టిపోయినాడని, అనగా తాను దేవుడు అని.
0: He said, well, God must have broken their parts by throwing some stone or
1: something like that.
0: He declared the truth that he is God and he has done it. But it was all veiled.
1: Mana vidyarthi cheppadu. Yashodaku noti lopala anni lokamulu kudunu chupinchadu ani.
0: Our student told in his talk that Krishna showed ద ఎంటైర్ కాస్మాస్ ఇన్ హిస్
1: మన్ను తిని వచ్చాడని చెప్పని బలరాముడు చెప్పినప్పుడు నోరు తెరచమని చెప్పింది.
0: బలరామ కంప్లైంట్ టు మదర్ యశోద, హీ హాస్ ఈటన్ మడ్ అండ్ షీ సెడ్ యు ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్.

0: అమ్మా నేను మందు తిన్నానంటున్నాను కదా, నేనే చిన్న పిల్లవాడినా, చిన్నవాడే కానీ నేను పిల్లవాడిని కాదంటున్నాడు.
1: హీ సెడ్ వెల్ మదర్ బ్రదర్ ఇస్ కంప్లైనింగ్ దట్ ఐ ఈటన్ మడ్. Am I a small thing?
0: నేను కొంటివాడినా కాదు కాదు.
1: Am I a quarrelsome fellow?
0: నేను వెర్రి పుట్టింది వెనక పిచ్చివాడినా నేను కాదు.
1: Am I a mad person, mother?
0: నేను మందు ఎందుకు తింటాను మన్ను?
1: How can I eat mud?
0: అని అక్కడ

0: కానూ తనకే అన్ని అనుమానాలు. కలయో, ఇది నాకేమైనా ఒక స్వప్నమా అనుకుంది.
1: She began wondering, she began doubting her own existence. Is it a type of delusion of Vishnu?
0: Itara sankalpartham.
1: Is it the will of someone else?
0: Satya.

0: ఈ విష్ణుదేవుని యొక్క చరిత్రములు ఎంత విచిత్రములైనటువంటివి. అన్ని కూడాను విచిత్రములే. తన ఆటలు, పాటలు, మాటలు సర్వం కూడాను విచిత్రమైనటువంటివి.
1: ఆల్ ది వర్డ్స్, ఆల్ ది టాక్, ఆల్ ది యాక్షన్స్, ఆల్ ది ఎవ్రీథింగ్ అబౌట్ ద లార్డ్ విష్ణు
0: అవతారములే విచిత్రములు.
1: అవతారస్ దెమ్సెల్స్ ఆర్ కంప్లీట్లీ మిస్టీరియస్.
0: తెలుసుకోలేకపోవటం మరింత విచిత్రము.
1: And not knowing that is also very strange.
0: దాని అనుభవించలేకపోవటం ఇంకా విచిత్రము.
1: Not enjoying that is also extremely
0: strange. సన్నిధి అంటే ఉంటుండి దుఃఖమును అనుభవించటం మరింత విచిత్రము.
1: In spite of being in sannidhi, if one is full of sorrow, it is rather strange.
0: వాళ్ళ నీట నోట్లో నీళ్ళ నోట్లో నిలుచుకొని దాహము దాహమని ప్రాణం ఇచ్చాడట ఎవరో.
1: Some strange fellow living in the river which is full of water, he died for want of water.
0: అదే విధంగానే అవతారముల దగ్గరనే ఉంటుంది.
1: ఆఫ్టర్ బీయింగ్ సో
0: అవతారములతోనే సంచరిస్తూ,
1: లివింగ్ విత్ అవతార,
0: అవతారములతోనే తిరుగుతూ ఆడుతూ పాడుతూ,
1: మూవింగ్ విత్ అవతార, ప్లేయింగ్ విత్ అవతార,
0: అవతార తత్వాన్ని అర్థం చేసుకోకపోవటం అదే ఒక విచిత్రం.
1: నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార్ ఈజ్ అదర్ స్ట్రేంజ్.
0: అర్థం చేసుకున్నప్పుడు ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: వన్స్ యూ అండర్స్టాండ్, యూ విల్ రియలీ ఎంజాయ్.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జీవితము.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ సీక్రెట్.
0: నిజంగా భగవత్ విశ్వాసంతో ఉండేటప్పుడు జీవితం అంతా కూడా జైత్ర యాత్రగా భవిస్తున్నది.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్, యువర్ లైఫ్ ఈజ్ విక్టరీ అండ్ ఎ సిరీస్ ఆఫ్ విక్టరీస్.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల.

తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిద్దగలరయా మరి వంపు లేకున్నా, మనసు తిద్దగలరే మరి వంపు లేకున్నా.

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంప్టీ. ఎంప్టీ
1: అనగా ఏమి చెప్పవద్దనే దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, విచ్ ఇస్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పేస్.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: నాట్ నియర్లీ సీన్ ఆన్ ఎర్త్.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: ద స్కై ఆల్సో షోస్ సన్, మూన్, క్లౌడ్స్ అండ్ స్టార్స్.
1: కానీ ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: బట్ ఇట్స్ నాట్ మియర్లీ వన్.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: దర్ ఆర్ త్రీ టైప్స్.
1: భౌతిక ఆకాశము,
0: వన్ కాస్మాస్.
1: రెండవది చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: మూడవది చిదాకాశము,
0: కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ భూతాకాశం అన్నటువంటిది సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: ద కాస్మోస్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యు విజువలైజ్.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నియో ఉన్నవి.
0: నాట్ మియర్లీ ది స్టార్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ, దర్ మెనీ మోర్ స్టార్స్ దట్ యు డు నాట్ సీ.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవే.
0: దే ఆల్ బిలాంగ్ టు కాస్మోస్.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ల విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: దర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్ ప్లానెట్ 9,11,00,000 ఆఫ్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నియో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: Those that are close to us are merely the sun and the moon.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: There are many more that are beyond.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: They are like sun.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: They are the size of the sun.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As they are very far, they look small.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారం చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
0: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి.
0: టు వాట్ ఎక్స్టెండ్ the light goes right from the
1: star. Kanugappa paatu anaga chanam lopalle
0: just within a moment
1: 16,000 kota mile duram pothundadi prakasham.
0: The light travels at the speed of 16,000 crores of miles.
1: Kani
0: but
1: inka konni nakshatramulu yokka velugu neti kudanu ee bhoomi pai sokaledu.
0: The light of some stars has not yet reached the earth.
1: భూమికి కూడా అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
0: దర్ స్టిల్ మెనీ మోర్.
1: ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
0: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
0: సిన్స్ ఇస్ ద లైట్ ఆఫ్ దెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ అన్బేరబుల్ కెనాట్ బి విజువలైజ్డ్.
1: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
0: దే హావ్ బీన్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
0: సన్ హ్యాస్ షేర్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిజ్ లైట్ విత్ ది ఎర్త్.
1: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
0: ద లైట్ ఆఫ్ ద స్టార్స్ ద సన్ అండ్ ద మూన్ ఆర్ నాట్ ఆఫ్ దేర్ ఓన్.
1: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
1: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
0: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: అది ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
0: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ద స్టార్స్ సన్ అండ్ మూన్.
1: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
0: ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు కాస్మాస్.
1: ఇంకా చిదాకాశం అంటే ఏమిటో.
0: దెన్ వాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించినవన్నీ కూడా భూతాకాశములైనప్పుడు
0: ఆల్ దట్ యు సీ
1: మనకు కనిపించినవి మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దే బిలాంగ్ టు కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: దే లైస్ హిడెన్ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ దట్ విచ్ ఇస్ నాట్ హెర్డ్ దట్ విచ్ కెనాట్ బి థాట్ ఆఫ్.
1: అది చిదాకాశము.
0: దట్ ఈస్ చిదాకాశము కాస్మిక్.
1: ఆ చిత్తాకాశం అంటే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
1: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి యొక్క స్వరూపములే.
0: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
1: దీనినే చిత్తాకాశము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
1: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
0: దట్ వాట్ వీ సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కాని పదార్థములు కాని ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
0: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
0: దట్ యు సీన్ కాస్మాస్ ఈజ్ సీన్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: మనం ఒక పర్వతాన్ని చూచాము.
0: వీ హావ్ సీన్ ఎ మౌంటైన్.
1: ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐ.
1: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
0: That mighty big mountain is present in a subtle form in your heart.
1: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినాయి.
0: So all the stars and the planets are preserved in the cosmic mind.
1: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
0: None can estimate or measure the cosmic mind.
1: కానీ చిత్తాకాశముని గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
0: But we can try to inquire the depth of cosmic mind.
1: Sarva roopamulu kudanu samasta jagattu kudanu anni prapanchamulu kudanu aa chittaakashamlo solpa roopamulu dharinchi unnai.
0: The entire cosmos, all forms are present in a subtle form in the cosmic mind.
1: Kanukane mana chittamunandu prathibimbicheetuvanti yokka prati dvanilu kudanu prati bimbamulu kudanu ee yokka భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
0: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
1: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
0: That which is physically seen is the cosmos.
1: కాని మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
0: That which is seen at the mental realm is cosmic mind.
1: ఇక మూడవది చిదాకాశం.
0: Third one is cosmic consciousness.
1: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
0: What is this cosmic consciousness?
1: దానిని ఆత్మ అని పిలిచారు.
0: That is the self or ఆత్మ.
1: ఈ ఆత్మకు రూపము లేదు.
0: ఆత్మ has no form.
1: ఆత్మకు ఏ విధమైనటువంటి యొక్క చలనము లేదు.
0: ఇట్ హస్ నో మూవ్మెంట్.
1: అది నిర్గుణము,
0: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనము,
0: ఎవర్ఫల్జ,
1: సనాతనము,
0: ఎన్షియంట్,
1: నికేతనము,
0: విక్టోరియస్,
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్స్ ఎటర్నల్, ప్యూర్, అన్సలీడ్, ఇమ్మోర్టల్.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
0: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
1: ఎట్టి విద్యను లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
0: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
1: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
0: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
1: ఇది ఒక్కొక్క నక్షత్రం చూస్తే మన భూమికి
0: ఫ్రమ్ దిస్ ఎర్త్
1: 9 లక్షల మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 9 lakhs of miles.
1: కొన్ని 9,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: సమ్ ఆర్ 9,000 miles అవే.
1: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది డిస్టెన్స్.
1: ఎంతో దూరం ఉంటుండాలి.
0: ఆర్ వెరీ వెరీ ఫార్.
1: దీనిని అవాంగ్మానస గోచరం అన్నారు.
0: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్ నాట్
1: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో ఇన్ని
1: చేసినప్పటికీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
0: ఏ సైంటిస్ట్ కెన్ గో అప్ టు కాస్మిక్ మైండ్ బట్ దే కెనాట్ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనుకనే ఆ చిత్తాకాశం దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు.
0: టు హ్యావ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
0: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
1: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
0: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
1: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
0: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకు నిరూపిస్తూ వస్తుండాలి.
0: హవెవర్ వేదాంత could prove to some extent
1: idi bhutakasam yokka pratibimbamai chittakasam chittakasam nu minginatuvantide chidakasam.
0: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
1: bhutakasam ni minginatuvantide chittakasam.
0: So cosmic mind is more than cosmos.
1: Chittakasam ni minginatuvantide chidakasam.
0: The whole cosmic mind is in cosmic consciousness.
1: Kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశం.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
1: అని నీవు ఏ ఏ దృశ్యాలు నువ్వు చూడగలుగుతున్నావో,
0: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
1: ఏ ఏ స్వరూపాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావో,
0: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
1: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో,
0: దోస్ థింగ్స్ దట్ యు
1: అదంతా ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ others think you are.
0: The one others think you are.
1: అది ఏ చిత్తాకాశము?
0: That is cosmic mind.
1: అది చింతించినవంతా కూడా నీ మనసు లోపల స్మరింప చేస్తుంది.
0: So all that is thought of is reminded, recapitulated.
1: కనుకనే ఈ చిత్తాకాశమునకు తరువాత పోయేటువంటిది
0: that which transcends cosmic
1: even
0: mind.
1: You think you are anyan, so the one you really are.
0: That which transcends this is the one you really are.
1: Adiye atma tattvam,
0: that is cosmic consciousness.
1: Adiye nijamainatvanti yokka prakruti yokka swarupam,
0: that is the true nature.
1: Daivam yokka aanandam,
0: it is divine bliss.
1: Ee aanandamunaku ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ద డివైన్ బ్లెస్ అండ్ దిస్ టర్మ్
1: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సంబంధమేమైంది.
0: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్
1: కనుకనే ఈ ఐ ఒక ఏకాక్షరమే.
0: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్
1: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుధా వదంతి
0: అన్నారు. వేదాంత సేస్ ది సింగులర్ వర్డ్ ఐ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్.
1: కనుక ఎవరిని పిలిచినప్పటికీ
0: యు మే కాల్ ఎనీబడీ,
1: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
0: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హీ విల్ సే ఐ.
1: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
0: గిరి గారు హీ సేస్ ఐ.
1: ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
0: ఎనీ వన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
0: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
0: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ ఆత్మతత్వమునకు ఆకాశమని కాని భూమిని కాని ఏమని కాని చెప్పడానికి వీలు కాదు.
0: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
1: ఆకాశం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ఆకాశ?
1: అనంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: అప్రమాణమైనటువంటిది.
0: ఇమ్మెజరబుల్.
1: అగోచరమైనటువంటిది.
0: నాన్ అపారెంట్.
1: ఇలాంటి దీనిని ఎవరైనా చెప్పగలరు?
0: హూ కెన్ డిసైడ్ ఇట్?
1: కనుక
0: సో
1: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరూ ఏమీ చెప్పలేరు.
0: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెట్ స్టేట్.
1: కనుక నే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
0: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
1: అనేటువంటిది గగనం.
0: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
1: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
0: వాట్ ఈస్ దట్ యు నో?
1: ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి.
0: యు మే సీ సమ్ క్లౌడ్స్.
1: ఎంతవరకు కనిపిస్తాయి?
0: టు వాట్ ఎక్స్టెంట్?
1: కొంత కాలం వరకు కనిపిస్తాయి.
0: టు ఫర్ సమ్ టైం
1: అవి కూడా మల్లమైపోతున్నాయి.
0: లేటర్ దే టు పాస్ ఆఫ్.
1: అవి కూడా చలనమైపోతున్నాయి.
0: దే టు మూవ్ అవే.
1: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిత్తాకాశం.
0: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
1: అది ఏ ఐ.
0: దాట్ ఈస్ ఐ.
1: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
0: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
1: దీనిని వేదాంతము.
0: దిస్ ఇన్ వేదాంత.
1: ప్రతి ఒక్క విషయమును కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ.
1: అహం బ్రహ్మాస్మి.
0: ఐ యామ్ బ్రహ్మ.
1: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుంది.
0: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
1: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
0: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
1: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
0: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
1: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
0: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ కెనాట్ కమ్.
1: అహం అహం బ్రహ్మాస్మి.
0: అహం అహం ఐ.
1: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది.
0: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
1: కనుక నీ అహం అనేటువంటిది నేను.
0: సో అహం ఈజ్ దిస్ ఐ.
1: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
1: కనుక నీ వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
0: సో యూ మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
1: నాయన నీవెవరో తెలుసుకో.
0: నో థై సెల్ఫ్. నో హూ యు ఆర్.
1: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
0: ఐ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
1: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
0: ఇఫ్ ఐ సే హూ ఆర్ యు,
1: నేను అనిల్ కుమారు.
0: యుల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
1: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు?
0: హూ గేవ్ దిస్ నేమ్?
1: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
0: యువర్ పేరెంట్స్ క్రిస్టెన్ యూ. సో
1: ఈ పేరు పెట్టక మునుపు నీ పేరేమి?
0: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
1: నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: కనుక నేను ప్రతి దానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
0: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్. యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
1: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
0: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
1: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
0: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
1: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
0: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
1: కనుక
0: సో
1: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు.
0: Atma has only.
1: Aham, aham, aham, aham, aham.
0: So it is aham, aham, I.
1: ఈ అహం అనేటువంటిది నిజమైన ఆత్మతత్వము.
0: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: కనుక మనము గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
0: సో వి స్పీక్ ఆఫ్ కాస్మా,
1: చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: కొంతవరకు విచారించవచ్చు.
0: వీ కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
1: భూతాకాశము యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
0: అండ్ దెన్ the reflection of the cosmos is cosmic.
1: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
0: అండ్ దెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ హస్ నో ఫామ్.
1: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
0: ద ఫామ్ లెస్
1: ఎట్టి ఆకారము చెప్పవచ్చును.
0: వాట్ ఫామ్ కెన్ యూ డిసైడ్.
1: కనుకనే అహం అహం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ అహం ఐ.
1: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు
0: ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ ఫిలాసఫీ
1: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
1: ఏమిటి అహం?
0: వాట్ ఈజ్ అహం?
1: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
0: ఇస్ ఇట్ ఇగో?
1: ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా.
0: దిస్ ఇగో హ్యాస్ సమ్ ఫామ్.
1: కానీ ఈ అహంకు ఆకారం లేదు.
0: బట్ ద ట్రూ ఐ హ్యాస్ నో ఫామ్.
1: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
0: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనిని వేదాంతము అనేక రకమైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
1: కనుక ఇది ఆకాశము కాదు.
0: ఇట్స్ నాట్ స్పేస్.
1: అహం అనే రూపము కాదు.
0: నాట్ ఎ ఫార్మ్.
1: అహం అనే శబ్దము కాదు.
0: నాట్ సౌండ్.
1: ఎట్టి శబ్ద రూపంలో లేనటువంటి యొక్క తత్వమే అహం.
0: ఇట్ హాస్ నో సౌండ్ నాట్ ఫార్మ్.
1: ఎవరో ఒకరు అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
0: Somebody said, find out who you are.
1: రెండవ దినం వచ్చాడు.
0: He came on the following day.
1: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
0: Sir, I have known.
1: ఏమిటి నీవెవరు?
0: Then who are you?
1: నా పేరు రామయ్య.
0: I am Ramayya.
1: ఇంకా నీవెవరు అని రెండవ తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య.
0: And then he said, Mallayya is my father's name.
1: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
0: యువర్ మదర్ ఇస్ పుల్లమ్మ.
1: ఎల్లమ్మ, పుల్లమ్మ, రామయ్య, రంగయ్య, ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్. వెంకయ్య, పుల్లమ్మ, టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇవి ఏవి నీవు కాదు.
0: దే ఆర్ నాట్ యువర్ నేమ్స్ ఐదా.
1: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
0: దే ఆర్ ఆల్ రిజల్ట్ ఆఫ్ అసోసియేషన్.
1: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి యొక్క పదములే.
0: దే ఆర్ రిలేటింగ్ టు లోకల్ వర్నాకులర్.
1: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
0: దే ఆర్ ఫర్ ఇంట్రొడక్షన్.
1: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
0: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
0: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
1: అహం. అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ సెల్ఫ్.
1: ఈ ఆత్మ అన్న,
0: ఆత్మ,
1: నేను అన్న,
0: ఐ,
1: అంతా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆత్మకు వేరొక రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: నేనే, నేనే, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
1: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
0: ఇఫ్ యు నో ఐ, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
1: అహం రామయ్య.
0: అహం రామయ్య.
1: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
0: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
1: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
0: Ramay comes only after I.
1: Aham vachin tarvata inkedi raakurudu.
0: After I, no other thing need to be there.
1: Kabatti aham okkate.
0: So aham is one.
1: Adi ye nenu.
0: That is I.
1: Nenu anetundi tattvamu gurtinchukovali.
0: Know this nature of I.
1: Idi ye vedantam yokka pedda rahasyamu.
0: This is the secret of philosophy.
1: Kanukane bhutaakashamu, chittaakashamu, chidaakashamu, moodu aakashamulu gurinchi cheppetundi antam. ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
0: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫామ్.
1: కదలిక ఉండేటువంటిది.
0: ఇట్ ఈస్
1: మెదలిక ఉండేటువంటిది.
0: ఇట్ స్టాండ్స్ దేర్.
1: ప్రయాణం సలిపేటువంటిది.
0: ఇట్ మూవ్స్ అబౌట్.
1: ప్రత్యక్షంగా గోచరించేటువంటిది.
0: యు సీ డైరెక్ట్లీ.
1: కానీ
0: బట్
1: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
0: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్
1: దీనికి అంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
0: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
1: ఈ ప్రతిబింబంలో ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన ఆకాశం.
0: ద రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ద ట్రూ వన్.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైన ఆకాశము.
0: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: ఇది చిదాకాశము.
0: దట్ ఇస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
0: ద నేచర్ ఆఫ్ చిదాకాశ,
1: ఏ పేరుతో కానీ,
0: కెనాట్ బి
1: రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
0: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ మై నేమ్
1: ఒకనొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
0: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
1: అక్కడి నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
0: ఎ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
1: వచ్చి అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
0: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్ సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్.
1: తప్పక తొడుగుతానమ్మా.
0: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్ వై నాట్.
1: ఇది నా చేతికి సైజుకి తగినటువంటి తొడుగు అని.
0: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
1: తొడిగినాడు.
0: అండ్ హీ గివ్ ద బ్యాంగిల్
1: తర్వాత
0: ఆఫ్టర్
1: అతనికి దాని విలువ ఇవ్వాలి.
0: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ మనీ.
1: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
0: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ ఎల్మాయర అండ్ ద లోక యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ
1: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
0: అండ్ షీ డిసపియర్.
1: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
0: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్ వాట్స్ యువర్ నేమ్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
1: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
1: వెళ్ళినాడు.
0: హి వెంట్
1: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
0: హి వెంట్ రౌండ్
1: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
0: హి కుడ్ గెట్ ది అడ్రస్.
1: అతన్ని విచారించాడు.
0: హి కుడ్ నో.
1: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
0: హి సెడ్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
1: అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడున్నారు అని.
0: హి సెడ్ ఐ యామ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
1: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
0: షీ సెడ్ ట్రూత్.
1: చూడు ఆమె చెప్పిన సత్యం అంతా కూడా నువ్వు అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నా.
0: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
1: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
0: షీ మెన్షన్ ది ఫాదర్స్
1: నేమ్. పేరు అదేనా?
0: Isn't your name?
1: అదే అన్నాడు.
0: Yes, it's
1: my name. మరి సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
0: When that is true, why not this?
1: చూచాడు పలాని గూటిలో పోయి చూడండి.
0: He said, find out there.
1: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
0: ఐ డోంట్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ప్లేస్ వేర్ మనీ ఇస్ కెప్ట్.
1: లోపల వెళ్లి చూచాడు. ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆయనకు చిక్కింది.
0: హి వెంట్ ఇన్ అండ్ సా ద మనీ ఎనఫ్ ఫర్ ద బ్యాంగిల్స్.
1: ఆయన ఎవరో తెలిసినా.
0: యు నో హూ షీ ఇస్?
1: గంగా శిష్యుడు, గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
0: హీ ఈస్ ద వన్ హూ వర్షిప్స్ గంగాభారతి.
1: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
0: ఐ వర్షిప్ గంగాదేవి.
1: గంగాదేవి నా ఆరాధన దేవత.
0: షీ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ.
1: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
0: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ I haven't got married.
1: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
0: Since the name of Ganga is mentioned, I want to go.
1: అప్పుడు ఆ గాజుల వాడు,
0: the bangle seller,
1: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
0: And this person has taken her there.
1: అప్పుడు అక్కడికి వెళ్లి,
0: there,
1: అమ్మా,
0: mother,
1: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
0: I could see you when I gave you bangles.
1: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
0: You also were there.
1: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
0: Why is it I don't see?
1: నా డబ్బు నాకు చేరింది.
0: I received money.
1: నేను కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
0: I have come here to declare your presence.
1: ఆమె చెప్పింది.
0: She said,
1: ఇదిగో నీ కృతజ్ఞత అని చెయ్యి పైకి ఎత్తింది.
0: Here is my hand.
1: ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
0: And the full of bangles he could see.
1: ఆయన తండ్రి అనేటువంటి వాడు చూచాడు.
0: The father saw.
1: గంగా.
0: గంగా.
1: గంగా. గంగా అస్తములు మాత్రమే కనిపించింది.
0: అండ్ గంగా హీ కుడ్ సీ ఓన్లీ ద హ్యాండ్.
1: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి
0: జస్ట్ కెప్ట్ హిమ్ అసైడ్.
1: తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
0: అండ్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మానిఫెస్టేషన్.
1: చూచాడు.
0: హీ సా
1: ఇందిరా లోకమాతామ, రమామంగళ దేవత, భార్గవీ లోకజనని, క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: ఆమె చెప్పింది.
0: షీ సెడ్,
1: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
0: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
1: నాకు ఎట్టి స్వరూపము లేదు.
0: ఐ హావ్ నో ఫామ్.
1: దైవమునకు కల్పించుకున్నటువంటివే స్వరూపములు.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ ఎసెన్స్.
1: ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
2: దేర్ ఆర్ ఆల్ ది ప్రిసెంప్షన్స్ అసంప్షన్స్ ఆఫ్ సీ.
1: ఫలాని రూపమనేటువంటిదే లేదు.
2: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్
1: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
2: నో సైన్స్.
1: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యం పెట్టాను అన్నాడు.
2: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యూ మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
1: ఆ యొక్క హస్తమును చూచాడు.
2: హీ సా ద హ్యాండ్.
1: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
2: హీ ఫెల్ట్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
2: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
1: హస్తస్య భూషణం దానం.
2: చారిటీ ఇస్ ద జ్యువెల్.
1: కంఠస్య భూషణం స్మరం.
2: ట్రూత్ ఇస్ ది జ్యువెల్ ఆఫ్ ది నెక్.
1: తల్లి నీ హస్తము చూచాను.
2: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
1: నేను ఇంకా తరించాను.
2: I'm liberated.
1: ఆ గంగలో పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
2: He fell into the Ganges and breathed last.
1: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కానీ నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
2: గాడ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ బట్ ఇట్స్ నాట్ ద ట్రూ ఫార్మ్.
1: ఆకారము లేదు.
2: హెస్ నో ఫార్మ్.
1: రామకృష్ణ పరమహంస కూడాను.
2: రామకృష్ణ పరమహంస
1: కమర్పూర్ లో ఉంటుండి.
2: ఇన్ కమర్పూర్
1: ఒక దినము
2: వన్ డే
1: కడుపు చాలా బాధ వేసింది.
2: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
1: భరించుకునేలేక గంగానదిలో పోయి పట్టానికి పోయాడు.
2: హీ వాస్ అటెంప్టింగ్ టు
1: ఎంత దూరం దిగినప్పటికీ మోకాల్లోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
2: హీ కుడ్ ఓన్లీ గో మీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హీ వెంట్.
1: తల్లి జగన్మాత.
2: ఓ మదర్
1: ఎందుకు నన్ను కనిపించడం లేదు?
2: హౌ ఇస్ దట్ ఐ డోంట్ సీ.
1: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
2: వై డోంట్
1: ఈ బాధ సహించుకోలేను, భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
2: ఐ కెనాట్ బేర్ ద సెపరేషన్ ఎనీ లాంగర్.
1: అప్పుడు
2: దెన్
1: ఆమె నాయన నాకు ఒక రూమ్ ఉండే కదా నీకు కనిపించేకి.
2: హౌ కెన్ యూ సీ మీ?
1: రూపము లేదు.
2: ఐ హావ్ నో ఫార్మ్.
1: ఒకే రూపమే.
2: ఓన్లీ వన్.
1: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ ఆత్మ ఆత్మ అని.
2: అండ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
2: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
2: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్.
1: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కాని నిజమైనటువంటివి కాదు.
2: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ నాట్ రియాలిటీ.
1: రాముడు నాకు సాక్షాత్కరించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఐ కుడ్
1: సీ నాకు సాక్షాత్కరించాడు.
2: సీ ది మానిఫెస్టేషన్.
1: సాక్షాత్కరించాడు
2: భగవాన్.
1: అనేక మంది చెప్తూ ఉంటారు.
2: పీపుల్ సే
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
2: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
2: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
1: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
2: దెన్ వన్స్ యు హావ్ భ్రమ యు విల్ నాట్ బి ఇల్యూజన్.
1: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
2: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ.
1: కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
2: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్.
1: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
2: వి షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానం దూరం చేయాలి.
2: వి షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఈగో.
1: ఆత్మమే నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము.
2: వి షుడ్ బి అటాచ్డ్ టు ద సెల్ఫ్.
1: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
2: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆత్మకు ఆనందమే రూపము.
2: బ్లిస్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
1: అది ఏ నిత్య ఆనందం.
2: ఎటర్నల్ బ్లిస్.
1: పరమ సుఖదం.
2: సుప్రీమ్ హ్యాపీ.
1: కేవలం జ్ఞానమూర్తి.
2: విజ్డమ్.
1: ద్వంద్వాతీతం.
2: నాన్ డ్యూయల్.
1: గగన సదృశ్యం.
2: ఎథీరియల్.
1: తత్వమస్యాది లక్ష్యం.
2: అల్టిమేట్.
1: ఏకం.
2: వన్.
1: నిత్యం.
2: ఎటర్నల్.
1: విమలం.
2: ప్యూర్.
1: అచలం. సర్వదీ సాక్షిభూతం.
2: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
1: ఇది ఆత్మ యొక్క వర్ణన.
2: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
1: దీనికి ఏక ఆకారములు ఉంటున్నాయి.
2: What is the basis
1: ఏ ఆకారము లేవు.
2: నథింగ్ వాట్సెవర్.
1: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలనేటువంటి పట్టు మనం పట్టకూడదు.
2: లెట్స్ నాట్ డిటర్మిన్ టు సీ స్పెసిఫిక్ ఫార్మ్.
1: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే.
2: ఎనీ ఫార్మ్ ఇస్ డివైన్.
1: దైవంలో ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
2: యూ కెనాట్ డిసైడ్ ఎ సింగిల్ ఫార్మ్.
1: కనుకనే ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం

0: ఆల్
1: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంటా ఉండి కనిపించేటువంటి.
0: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
1: ఏ ఆనందం,
0: దట్ ఈస్ బ్లిస్.
1: ఈ ఆనందమునకు ఒక స్వరూపం లేదు.
0: బ్లిస్ హాస్ నో ఫార్మ్.
1: ఆనందమునకు ఒకే ఆకారమే.
0: ఇట్ హాస్ ఓన్లీ వన్.
1: నవ్వుకోవటమే ఆనందం.
0: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
1: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే.
0: ఇఫ్ యూ మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్.
1: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే,
0: హౌ డస్ ఇట్ స్మైల్?
1: మందస్మిత వదనం.
0: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
1: అది శబ్దము లేనటువంటి యొక్క నవ్వు.
0: ఇట్ హాస్ నో సౌండ్.
1: ఏ నోరు తెరవనటువంటి నవ్వు.
0: ఇట్స్ నాట్ ఎ లాఫ్టర్.
1: ఆనందాన్ని అందించే నవ్వు.
0: ఇట్స్ బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
0: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
1: కనుకని అది ప్రహసన్ అన్నారు.
0: సో ఇట్ ఇస్ ప్రహసన్.
1: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్.
0: సో దాట్ విచ్ ఇస్ సౌండ్ ఇస్
1: లేనటువంటిదే హాసన్.
0: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
1: కనుకనే
0: సో
1: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
0: గాడ్ స్మైల్స్, డస్ నాట్ లాఫ్.
1: ఇవన్నీ సినిమా నవ్వులు.
0: ద అదర్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు.
0: We watch cinemas, we think God also laughs like that.
1: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
0: దర్ ఇస్ వన్ సర్టన్ సైన్.
1: అది కృతజ్ఞత అన్నారు.
0: దట్ ఇస్ గ్రాటిట్యూడ్.
1: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
0: వాట్ ఈస్ టు బి గివెన్ టు గాడ్?
1: దైవం ఎన్నో మనకిస్తున్నాడు.
0: గాడ్ గివ్స్ మెనీ.
1: ఒళ్ళు సార్ లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
0: వెన్ వి ఆర్ సిక్ గాడ్ కమ్స్.
1: ఇంజక్షన్
0: ఇచ్చేటప్పటికీ
1: మందుకు తగినంత విలువ ఇస్తాము.
0: అండ్ వి పే ది బిల్.
1: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
0: దేర్ ఎండ్స్ గ్రాటిట్యూడ్.
1: ఆకలి వేస్తుండది.
0: వి ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు.
0: టు అపీస్ హంగర్ వి గో ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్.
1: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
0: మదర్ సర్వ్స్ ఫుడ్ అండ్ కరే.
1: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
0: దెన్ వన్స్ యూ ఈట్, ఇట్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
1: ఏదో బాధలు పడుతున్నావు,
0: యు ఆర్ సఫరింగ్.
1: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
0: Someone will come close to you and leave you from suffering.
1: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండాలి.
0: ఫర్ ఎనీ హెల్ప్ దట్ యూ రిసీవ్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
0: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
1: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
0: గాడ్ గివ్స్ మెనీ.
1: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
0: హి గివ్స్ ఫ్రీ
1: మెడిసిన్ ఇస్తున్నాడు.
0: ఫ్రీ మెడికల్.
1: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
0: ఫ్రీ వాటర్.
1: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు.
0: ఫ్రీ.
1: ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
0: హి మూవ్స్ అమంగ్.
1: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
0: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
1: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
0: హౌ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్?
1: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారాన్ని త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీన్ని తగిన విలువగా వస్తుంది.
0: వెన్ యూ గివ్ అప్ ఈగో యూ కెన్ ఆల్సో బి ఫ్రీ.
1: ఏమి నేను ఇచ్చేది?
0: వాట్ ఇస్ దట్ యు గివ్?
1: ఏ హృదయము నొసగితే ఈశ నాకు.
0: ఓ గాడ్ ద హార్ట్ యూ హావ్ గివెన్.
1: మైడి దానినే అర్పించు మహితమూర్తి.
0: ఐ గివ్ యూ ది సేమ్ హార్ట్ బ్యాక్ టు యూ.
1: మరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
0: వాట్ ఎల్స్ ఐ యామ్ టు ఆఫర్ టు యువర్ ఫీట్.
1: అంజలికి చింతు అందుకోవయ్య నీవు అన్న.
0: విత్ ఆల్ సాల్యుటేషన్స్ ఐ ఆఫర్ మై హార్ట్.
1: అంజలికి చింతు.
0: ఐ
1: అది నీ యొక్క కృతజ్ఞత.
0: ఐ డో నమస్కార్.
1: అది కూడా లేకపోతే
0: ఇఫ్ యూ డోంట్ డూ దట్
1: కూరుడైపోతాడు.
0: యూఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
0: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
1: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
0: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
1: ఎన్నో బాధలు గురి కావాల్సి వస్తుంది.
0: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
1: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
0: వెన్ యూ పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్
1: ఎప్పుడు ప్రసన్నంతోనే ఉంటుంటావు.
0: And you can be always be blessed.
1: చిన్నవులతో నీవు చిందులు దొక్కుతావు.
0: You can smile all along.
1: ఇది ఏ నీ యొక్క ఫలితము.
0: This is the result.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: కృష్ణ భక్తుడు.
0: Devotee of Krishna.
1: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
0: He started chanting Krishna's name.
1: కానీ ఏ కృష్ణుణ్ణి నేను స్మరించేది?
0: In what form can I recite?
1: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
0: Because the forms are depicted in different
1: ways. ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా?
0: Shall I worship that or this?
1: ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
0: What specific form?
1: సందేహం కలిగింది.
0: He could not decide.
1: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రములు.
0: They are all the pictures of the nature.
1: దైవం మనుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ పిక్చర్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుని యొక్క స్వరూపం.
0: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
1: ఎప్పుడు నవ్వుతూ ఉండటం.
0: గాడ్ స్మైల్.
1: ఎప్పుడు నవ్వించటము.
0: మేక్స్ అస్ స్మైల్.
1: ఎప్పుడు ఆనందంగా ఉండటము.
0: హీ ఈజ్ బ్లిస్ఫుల్.
1: ఇతరులను ఆనందంగా కల్పించటము.
0: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.

0: యొక్క స్వరూపము.
1: దట్ ఇస్ కృష్ణాస్ ఫామ్.
0: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
1: హీ షుడ్ బి బ్లిస్ఫుల్, మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
0: కనుక నీ గివ్ అండ్ టేక్.
1: ఇట్స్ గివ్ అండ్ టేక్.
0: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
1: It's a byway channel.
0: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
1: Gives bless and receive.
0: నీ యొక్క కృతజ్ఞత.
1: That is gratitude.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్టసి బ్లిస్ ఇన్ రియాలిటీ.
0: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ బ్లిస్ ఈవెన్ ఇన్ డ్రీమ్.
0: నీకు ఆరాధన దేవత కంటి కనిపించినప్పుడు
1: వెన్ వన్స్ యూ సీ
0: హసన్ నవ్వుతూ పోవాలి.
1: యూ కెన్ గో స్మైలింగ్
0: మూతి ముడుచుకొని ఉండకూడదు.
1: యూ కెనాట్ గో విత్ ఎ సీరియస్ ఫేస్.
0: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటుంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
1: A man with serious face can never be blissful.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటుండాలి.
1: Smile, smile all the way.
0: దౌషం ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
1: Bliss is the true form.
0: కనుక నిరంతరము కూడాను చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
1: సో వన్ షుడ్ స్మైల్.
0: కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నీవు ఏమాత్రం ఏడ్చకూడదు.
1: వరీస్, ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ కమ్ అండ్ గో.
0: పోతుంటాయి.
1: దే కమ్ అండ్ గో.
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వచ్చింది పోయినాయి.
1: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్.
0: అంతేగాని నిలిచినవి కావు ఇవి.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
1: సో వి షుడ్ నాట్ వరీ.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
1: వెన్ వన్స్ వి హావ్ స్ట్రాంగ్ ఫేత్.
0: నిజమైనటువంటి భక్తులు మనం అనుకుంటాము.
1: వీ కెన్ బి ట్రూ డివోటీస్.
0: అట్ట కాదు, అమ్మకి ఏదో జ్వరం వచ్చింది, నాన్నకి ఏదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
1: యూ ఆర్ వరీడ్ ఆఫ్ ది ఎయిమెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. హౌ కెన్ యూ బ్లెస్?
0: అమ్మా నాన్నలు ఎవరు?
1: హూ ఆర్ పేరెంట్?
0: ఈ దేహానికి అన్నటువంటి అమ్మా నాన్నలే.
1: పేరెంట్స్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఈ దేహం ఎవరిది?
1: హూస్ బాడీ ఇట్ ఈస్?
0: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
1: దాట్స్ నాట్ గ్రాట్యూట్యూడ్.
0: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
1: ఫర్గెట్ ది బాడీ.
0: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: థింక్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి తత్వము.
1: దాట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కనుకనే ఆకాశం యొక్క తత్వము,
1: నేచర్ ఆఫ్ ద స్పేస్,
0: చిత్తాకాశము,
1: ద కాస్మస్,
0: భూతాకాశము,
1: కాస్మిక్
0: చిదాకాశము, భూతాకాశాన్ని పూర్తి మర్చిపోవాలి.
1: ఫర్గెట్ కాస్మాస్.
0: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి అందించుకోవాలి.
1: వీ కెన్ ప్రిజర్వ్ సస్టైన్ కాస్మిక్ మైండ్.
0: కానీ క్రమక్రమేణా ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతుంది.
1: వెన్ వన్స్ వి మర్జ్ ఇన్ కాస్మిక్ మైండ్ వి రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనుకనే చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
1: సో వీ షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
0: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
0: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
0: లోకములో
1: ఇన్ ద వరల్డ్
0: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
1: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: కానీ ఆ చెప్పేటువంటి ఒక దైవత్వము దైవత్వములు కావు.
1: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
0: ఇవంతా వర్ణనములైనటువంటి ఒక తత్వం.
1: దట్స్ దేర్ ఆల్ ఓకల్ ఎక్సర్సైజ్.
0: వర్ణించేటువంటి తత్వములు,
1: భ్రమించేటువంటి
0: తత్వములు, తరించేటువంటి తత్వములు. కానీ నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
1: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్ యు. దట్ ఇస్ దట్.
0: అది ఏ తత్?
1: దట్
0: త్వం
1: దౌ
0: అసి. ఈ తత్ అనేటువంటిది అది.
1: దట్
0: తమ్ అనేటువంటిది ఇది. అది ఇది.
1: దట్
0: ఎన్నింటి యొక్క ఏకత్వమే అసి.
1: దట్ దౌ ఆర్ట్ తత్వమ
0: అసి. అదే తత్వం అసి.
1: దట్ దౌ ఆర్ట్ తత్వమ.
0: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
1: సో బోత్ షుడ్ బి వన్.
0: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.
2: భజన బినా సుఖ

0: కనకంపు ఉల్లిపాయ పచ్చ కర్పూర పుంబడి పాదు చేసి
1: మేకింగ్ ది క్యాంప్ ఫైర్ యాజ్ ఎ ప్లేస్ ఫార్ ది ప్లాంట్స్ టు గ్రో
0: కమ్మ కస్తూరి ఎరువుగా గుమ్మరించి
1: అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ కస్తూరి యాజ్ ఎ మెన్యూర్
0: మంచి పన్నీరు నిర్వోసి పెంచుచున్నా
1: ఇఫ్ యూ వాటర్ ఇట్ విత్ దిస్ సెంటెడ్ వాటర్
0: నుజ్జగించునే కనకంపు ఉల్లిపాయ
1: విల్ ఎవర్ ద ఆనియన్ గివ్ ఇట్ అప్ ఇట్స్ ఓన్ స్మెల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మానవత్వం మనవలనన్నను దివ్యత్వం ఉద్దీపింపవలనన్నను మొట్టమొదట శారీర మానసిక ఆధ్యాత్మిక బలములను అభివృద్ధి గావించుకోవాలి
1: ఫర్ ది హ్యూమన్ వాల్యూ టు గ్రో అండ్ టు అటైన్ ది డివినిటీ దేర్ షుడ్ బి డెవలప్మెంట్ అట్ ద ఫిజికల్ లెవెల్ ద మెంటల్ లెవెల్ అండ్ ద స్పిరిచువల్
0: మనుష్య జన్మ కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును అనుభవించే నిమిత్తమై వచ్చినటువంటి కాదు
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ గివెన్ టు స్పెండ్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎ వరల్డ్లీ వే ఇన్ ఎ ఫిజికల్ వే ఇన్ ఎన్ ఎఫిమరల్ వే
0: నీవు ఆశించేటువంటి యొక్క అనుభవములు పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తూనే ఉన్నవి
1: యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్డ్ బై ఆల్ బర్డ్స్ అండ్ బీస్ అరౌండ్
0: ఇంకా మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి
1: దెన్ వాట్ ఇస్ దిస్ స్పెషాలిటీ ఇన్ ది హ్యూమన్ లైఫ్
0: జంతువునాం నరజన్మ దుర్లభం
1: ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఇస్ ది రేరెస్ట్ ఆఫ్ ఆల్
0: దేని ఎందు దుర్లభం
1: ఇన్ వాట్ సెన్స్
0: నీవు భుజించేటువంటి ఆహారం పశువులు భుజిస్తున్నాయి
1: The food you partake is equally
0: partaken in.
1: All the comfort and happiness that you desire is equally liked by animals. The love and attachment towards your relations is equally there among
0: animals.
1: What for this education?
0: ఈ చదువుల వల్ల లభించేటువంటి యొక్క విజ్ఞానం ఏమిటి ప్రజ్ఞానం ఏమిటి సుజ్ఞానం ఏమిటి
1: What is the spiritual knowledge? What is that good knowledge that we get out of this education?
0: ఇది కేవలము పొట్ట కూటి కోసం.
1: It's only to help us to carry out a living.
0: ఇది కాదు మానవత్వానికి మూల లక్షణము.
1: That's not the quality of mankind.
0: ఇది కాదు దివ్యమైనటువంటి మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the quality of the divine life.
0: మానవత్వం ఎందు నుండి వచ్చినదో ఆ యొక్క సస్థానమును స్వస్వరూపాన్ని గుర్తించాలి.
1: Having been born as a human being, one should know the place of origin and its pristine glory.
0: Karmanubhandeni manushyaloke. Ee manavudu dharma karmalato sambandham kaligi untunnadu.
1: Human life is bound by these two principles, the dharma and karma, righteousness and action.
0: Kevalam karmale aacharinchatam ante పచ్చి పచ్చి మృగాదులు కూడా కర్మలు ఆచరిస్తూనే ఉన్నాయి
1: ఇట్స్ మియర్లీ వన్ ఆఫ్ యాక్షన్ వి ఫైండ్ దట్ అనిమల్స్ అండ్ బర్డ్స్
0: కరచరణాది అవయవముల ద్వారా ఆచరించేటువంటి కర్మలు కర్మలు కాదు
1: ఇట్స్ నాట్ ది యాక్షన్ దట్ వి డూ విత్ ది ఫిజికల్ బాడీ
0: మానసికంగా బుద్ధిపూర్వకంగా విచక్షణ జ్ఞానంలో పొంది వివేక జ్ఞానముతో కర్మలో ప్రవేశించాలి
1: We have to discriminate, exercise a sense of discretion, make use of our intellect and then act.
0: ఏ కర్మలో నీవు ప్రవేశించినప్పటికీ ఇది మానవ కర్మన లేక పశు కర్మన అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: When we start any action for that matter, we should inquire, is it befitting the stature of a man or that of an animal?
0: ఎందుకనగా
1: The reason.
0: మానవత్వం కేవలము బ్రహ్మత్వంతో కూడినటువంటిది
1: The human life has got the divinity within.
0: Anantamainatundi.
1: It's infinite.
0: Apramayamainatundi.
1: It doesn't, he has no comparison.
0: Atti divyamaina bhavyamainatundi manavatvani. Pasipachi mrigadalato polchukovatamu. Idi manavatvamuniki oka heenataga kaligutundi.
1: To compare the human life which is divine, novel, with that of the other creatures is a matter of shame.
0: Karmanubandini manushyaloke.
1: Human society is bound by action.
0: Yetti karmalu.
1: What sort of action?
0: Ekkada nunchi vachayi ee karmalu?
1: Where from we get them?
0: Sarvatra nindinatundi brahma tattvame.
1: It is divine, that's all pervasive.
0: Ee brahma tattvam nundi shabdamu anetundi aakasham aavirbhavinchindi.
1: Out of the divinity came first the sound of space.
0: Ee aakasham nundi gaali vachinadi.
1: Out of this space we have the air.
0: Ee gaali nundi agni prarambhamainadi.
1: Then that led to fire.
0: Agni nundi neeru udbhavinchinadi.
1: Thereafter water.
0: Neeru nundi bhoomi vachindi.
1: And then finally we have the earth.
0: Bhoomi nundi pantala pandayi.
1: We have the crops out of earth.
0: Ee pantala nundi padarthamu yerpadindi.
1: We have all the food out of these crops.
0: Ee padarthamu nundiye manavattvam avirbhavinchindi.
1: And the man is the result of the food.
0: Kanuka manavudu annam dwara vachinatundi vadu.
1: Therefore human birth, the human physical body is the result of the food part.
0: Ee annamu pairu nundi avirbhavinchinatundi.
1: And we get the food out of the four fields.
0: ఈ పైరులు భూమి నుండి ఆవిర్భవించినది.
1: దే గ్రో ఆన్ ఎర్త్.
0: భూమి నీరు నుండి వచ్చినటువంటిది.
1: అండ్ ఎర్త్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్
0: నీరు అగ్ని నుండి ప్రారంభమైనది.
1: వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: అగ్ని గాలి నుండి వచ్చినది.
1: ద ఫైర్ ఒరిజినల్
0: గాలి తిరిగి ఆకాశం నుంచి వచ్చినది.
1: అండ్ ది ఎయిర్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది స్పేస్.
0: ఆకాశం బ్రహ్మ ద్వారా ప్రయోజనది.
1: అండ్ ది స్పేస్ కేమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ ద డివైన్.
0: కనుకనే అన్నమునకు ఆనందమునకు బ్రహ్మమునకు సరి అయిన సన్నిధి సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
1: That's how we find the intimate association between these three, annam, food, ananda, the bliss, brahman, the divine.
0: Annam tho prarambhamaina manava jeevitamu anandam tho antyam kavali.
1: The human life that starts at the point of food should end up in bliss.
0: Aa anandame brahma tattvamu.
1: That very bliss is God.
0: Nityanandam.
1: Eternal bliss.
0: Parama sukhadam.
1: Supreme bliss.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్స్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: దట్ ఇన్ఫినిట్ బ్లిస్ వేర్ ఫ్రమ్ యు గెట్
0: ఇట్? ఎట్టి ఈ బ్రహ్మానందం?
1: వేర్ ఇస్ ఇట్?
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ టోటల్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
0: ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ఇట్స్ మియర్లీ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానమనేటువంటి దాని నుంచి ఈ ఆనందం ఆవిర్భవించి ఈ ఆనందం ద్వారానే మానవత్వము ఈ జగత్తులో జీవించడానికి ఆధారం ఏర్పడినది.
1: Therefore it's the wisdom that confers bliss and that enables us to carry on life sojourn on earth.
0: కానీ ఈనాటి మానవుడు ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకోవటం లేదు.
1: But man today doesn't understand
0: సుఖం అంటే ఏమిటో అది కూడా నువ్వు అర్థం చేసుకోవటం లేదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపీనెస్ ఈజ్.
0: పదార్థ సుఖమే ప్రధాన సుఖము అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ద మెటీరియల్ హ్యాపీనెస్.
0: ఈ ప్రాకృతమైన సుఖమే నిజమైన సుఖమని విశ్వసిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దిస్ వరల్డ్లీ హ్యాపీనెస్ ట్రూ.
0: ఇవన్నీ కూడా నువ్వు క్షణంలో కదిలిపోయేటువంటిది.
1: దే ఆల్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఈ సుఖమా మనం కోరున్నది?
1: ఇస్ ఇట్ దిస్ హ్యాపీనెస్ యు వాంట్?
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘంలో వంటివి.
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ ఆనందం కూడా నువ్వు క్షణికమైనటువంటి ఆనందమే.
1: ఇన్ ది బ్లిస్ హ్యాపీనెస్ వీ హ్యావ్ ఇస్ ఆల్సో మొమెంటరీ.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: శంకర్లు కూడా అదే ప్రబోధిస్తూ వచ్చాడు. ఎందుకు చెప్పిన విషయమే చెప్పాలి.
1: వై థింగ్స్ ఆర్ టాట్ రిపీటెడ్లీ.
0: అనేక మంది పిల్లలు కూడా నువ్వు భావించవచ్చును, స్వామి చెప్పిన విషయంలో చెప్తుంటాడు అని.
1: మెనీ స్టూడెంట్స్ మే ఆల్సో ఫీల్ దట్ భగవాన్ రిపీట్స్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎందుకు మీరు తిన్న కడుపుకే తింటున్నారు?
1: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వై డు యూ ఫీడ్ ది సేమ్ స్టమక్?
0: ఎందుకు మీరు కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు?
1: వై డు యూ వాష్ ద సేమ్ ఓల్డ్ ఫేస్?
0: ఒకే ముఖం కదా,
1: సేమ్ ఫేస్ ఎనీవే.
0: ఎందుకు నిత్యాన్ని మూడు సార్లు కడగాలి?
1: వై డు యూ వాష్ ఇట్ ట్వైస్ అ డే?
0: తిన్న కడుపే కదా, ఎందుకు మూడు పర్యాయం తినాలి?
1: వై డు యూ ఈట్ thrice
0: ఎన్ని బ్యాగులు రైస్ తిన్నారో, ఎంత బ్యాగులు రైస్ ఇంకా తినబోతారో, ఎన్ని బ్యాగులు ఖర్చు చేయగలుగుతారో అది మీకే తెలియదు.
1: You don't know how many bags of rice you have consumed in the past and how many more bags you are
0: going to eat. Janadu potta nimpukona chikkulanunduchu janadu potta nimpukona chikkulanunduchu koti vidyalan

0: మాటి లోకమున మృగగనేలా శ్రీపరాత్మరు జ్ఞానముచేయు భక్తులకు దారిని చూపకే ఉన్నే మానవా మానవా మానవా.
1: టు ఫిల్ దిస్ లిటిల్ స్టమక్
0: ఎన్ని బ్యాగులు ఖర్చు పెడుతున్నాము మనం.
1: హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వీ కెన్ షో.
0: కానీ ఇంకా ఈ జ్ఞానడ పొట్ట నింపలేదు.
1: బట్ యెట్ ద స్టమక్ ఇస్ నాట్ ఫుల్.
0: కనుకనే చెప్పిన విషయాలే మీకు చెప్పి దాని జీర్ణము గావించి జీర్ణం గావించుకున్నటువంటి సారాన్ని ప్రాక్టికల్లో ప్రవేశపెట్టి తద్వారా ఆనందాన్ని పొందాలి.
1: Therefore things must be repeatedly told, retold and emphasized so that will be assimilated, digested and that will translate into action.
0: కనుకనే శంకర్ల వారు కూడాను

0: ఎంత కాలమైనప్పటికీ మనం నిరంతరం కూడాను జగత్ సంబంధమైన విషయంతోనే మన సంభాషణ అంత్యమైపోతున్నాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్ we just spend waste of time in gossip.
0: మనం తీసుకుంటున్నాము.
1: How many things that we hear?
0: ఎన్ని డాక్టరేట్ డిగ్రీలో మనం పొందుతున్నాము.
1: How many degrees that we
0: get? ఎన్ని గ్రంథములో చదువుతున్నాము.
1: We read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాము.
1: We know many.
0: ఏమి ప్రయోజనం?
1: What's the use?
0: ఎంతవరకు నీ ఆచరణలో పెట్టావు?
1: To what extent do you practice? Nothing.
0: కించిత్తైనా కూడా మనం ఆచరణలో పెట్టడం లేదు.
1: Not even a fraction.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పట్టలేక తీరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: The food served on the plate in order to eat it and the hand must be given some
0: work. సదివిన చదువు, నీవు నేర్చుకున్నటువంటి విద్యలు, తీసుకున్న పట్టములు ఒక్కదానైనా నీవు ఆచరణలో పెట్టినప్పుడు కదా దాని ఆనందం నీకు అర్థమవుతుంది.
1: All the education that you received and the degree that you received, it will be
0: ఆచరణలో దీని ఏం ప్రయోజనం?
1: What is the use of education that's not put into practice?
0: కాలం వ్యర్థము.
1: It's all time waste.
0: తిండికి చేటు, భూమికి బరువు.
1: It's just a burden to the entire earth and waste of food.
0: అది కాదు మనం చేయవలసినటువంటి.
1: It's not that we are supposed to do.
0: సమాజంలో ఈనాటి పరిస్థితిని ప్రభావాన్ని కొంతవరకు మనం అరికట్టాలి.
1: We should know the circumstances in society.
0: మానవుని యొక్క విద్యా బుద్ధులే ఈనాటి సమాజం సరికి చేయడానికి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అందిస్తుంది.
1: You should have all the needed capacities with all the education that you receive here to correct the
0: samasyalanu teechutuku vidyarthule tagina samarthulu.
1: Students are right people to correct the problem.
0: Atta samarthulayetundi okka vidyarthulu ee naadu asamarthulayipothunnaru.
1: Such eligible people, deserving people have become undeserving. Each one is selfish.
0: Evaru swaprayojanam varadi.
1: And with all selfish
0: pashuvula vale varu jeevinchukuntu ee okka swaprayojanani kosam jeevithani gaduputhunnamu.
1: We lead the life of an animal out of full of selfishness.
0: ఇది కాదు మన యొక్క చదువుల యొక్క ధర్మము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవత్వం అనేటువంటిది వచ్చింది ఐడియల్ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో దట్ విల్
0: ఎట్టి ఆదర్శాన్ని.
1: వాట్ టైప్ ఆఫ్ ఐడియల్?
0: మానవ ఆదర్శాన్ని.
1: ఇట్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ద హ్యూమన్.
0: నిన్న చెప్పాను మానవుడు అంటే ఎందుకు పుట్టాడు, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని.
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: మరణించినటువంటి యొక్క చెవులు పిల్లకైనా కూడా నువ్వు వెల ఉంటుండాలి.
1: Even a dead rabbit has got some value.
0: కాని మానవ శరీరం మనకి ఏమాత్రమే విలువ లేదు.
1: But the human body has no value.
0: చెప్పులకైనా ఇంటిలో ఒక స్థలం ఇస్తారు.
1: We'll give some space for the slippers to become.
0: శవానికి ఇంటిలో స్థలం ఇవ్వరు.
1: But not the dead body.
0: ఇది ఆ మానవుని యొక్క విలువ?
1: Is that the human value?
0: కాదు కాదు.
1: No.
0: ఎక్కడి నుంచి వచ్చావు?
1: Where from you have come?
0: నీ స్వస్వరూపాన్ని నీవు తెచ్చుకోవాలి.
1: Go back to the place of origin. Know yourself.
0: నీ స్వస్థానాన్ని నీవు చేరాలి.
1: You should reach your destiny.
0: అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయంలో.
1: That is the thing that we are supposed to know.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించాలంటే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించాలి.
1: In order to know this truth, we should recognize the inherent divinity.
0: ఆవిర్భవించడమే కాదు, ఎక్కడ చూసినా దైవమే ఉంటుండాలి.
1: In fact, God is everywhere.
0: ప్రపంచమంతా దైవమే.
1: The whole world is divine.
0: ప్రపంచమంతా ఆనందమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బ్లెస్.
0: దుఃఖం అనేదే లేదు.
1: దేర్ ఇస్ నో మిజరీ వాట్స్ ఎవర్.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు?
1: దెన్ వై ఆర్ యూ మిజరబుల్?
0: ఎందుకు మీరు విచారాన్ని అనుభవిస్తున్నారు?
1: వై ఆర్ యూ గ్రీఫ్ స్ట్రికెన్?
0: ఎందుకు తుచ్చమైన వాంఛనలో మీరు మునిగిపోతున్నారు?
1: వై డు యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ మీన్ డిజైర్?
0: అది కేవలము శారీర అభిమానమే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద బాడీ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఆత్మాభిమానులు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు దేహాభిమానులుగా మారిపోతున్నారు.
1: ద వన్ హూ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ నౌ హెస్ డెవలప్డ్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఫుల్ ఆఫ్ సిన్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: బౌండ్ టు డై.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ ఆర్ డెత్ నార్ లిబరేషన్ ఆర్ అటాచ్మెంట్ ఎయిదర్.
0: దేహం ఎందుకోసం వచ్చింది?
1: వాట్ ఫర్ ఇస్ ద బాడీ గివెన్?
0: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జీవితం అనేటువంటి ఈ దేహాన్ని సన్మార్గంలో, సత్ప్రవర్తనలో, సదాలోచనలో, సత్సంగంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ సీక్రెట్ లైఫ్ మస్ట్ బి స్పెంట్ ఇన్ గుడ్ యాక్టివిటీ, ఎంటర్టైనింగ్ గుడ్ థాట్స్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్.
0: ఇది జనక మహారాజు యొక్క సభయందు గొప్ప త్యాగి అయినటువంటి యొక్క గార్గి.
1: ఇన్ ది కోర్ట్ ఆఫ్ జనక దేర్ ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ విజ్డమ్ గార్గి.
0: ఈ గార్గి వచ్చి యాజ్ఞవల్క్యుని ప్రశ్నించింది.
1: గార్గి కేమ్ అండ్ క్వశ్చన్ యాజ్ఞవల్క్య.
0: యాజ్ఞవల్కుడు మొట్టమొదట కాత్యాయని అనేటువంటి వ్యక్తిని పెండాడాడు.
1: యాజ్ఞవల్క్య మ్యారీడ్ కాత్యాయని.
0: తరువాత మైత్రేయిని వివాహమాడాడు.
1: అండ్ లేటర్ హీ మ్యారీడ్ మైత్రేయ ద సెకండ్.
0: ఈ యొక్క జ్ఞానతత్వం లోపల కర్మజీవి కర్మయోగి జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఇస్ వన్ ఆఫ్ యాక్షన్
0: కర్మయోగి. ఆ స్థానమునందు నిత్య సత్యమైనటువంటి యొక్క వస్తువును గుర్తించడానికి తగినటువంటి సమావేశం జరుపుతూ వచ్చాడు.
1: హి కన్వీన్డ్ అన్ అసెంబ్లీ ఆర్ కాన్ఫరెన్స్ టు ఇన్వెస్టిగేట్ ది ఎటర్నల్ ట్రూత్.
0: ఏది అనిత్యము ఏది సత్యము.
1: వాట్ ఈస్ ది ట్రూత్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్.
0: క్షేత్రము అసత్యము క్షేత్రజ్ఞుడు సత్యము.
1: ది బాడీ ఈస్ టెంపరరీ బట్ ది ఇన్డ్వెలర్ ఈస్ పర్మనెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుని గుర్తించుకునేటువంటి మార్గం ఏమిటి.
1: వాట్ ఇస్ ది పాత్ టు నో ది ఇన్డ్వెలర్
0: అనేటువంటి విషయం లోపల 21 ఈ వాదోపవాదం జరుగుతూ వచ్చాయి.
1: ఫర్ 21 డేస్ ద డెలిబరేషన్స్ వెంట్ ఆన్.
0: కట్టగడిపటికి యాజ్ఞవల్కుడు లేచాడు.
1: అల్టిమేట్ యాజ్ఞవల్క గాట్ అప్.
0: నేను ఈ సభలో ప్రశ్నించినటువంటి వారికందరికి జవాబు నేను చెప్పగలను అన్నాడు.
1: యాజ్ఞవల్క సెడ్ ఐ గివ్ ఆన్సర్ టు ఎనీ క్వశ్చన్.
0: నేను జ్ఞానిని అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: తక్షణమే గార్గి లేచింది.
1: ఇమీడియట్లీ గార్గి గాట్ అప్.
0: జ్ఞానమునకు అర్థం ఏమిటి అన్నది.
1: What is the meaning of this wisdom?
0: Advaita darshanam gnanam annadu.
1: He said, the vision of the non-duality is wisdom.
0: Sari, nenu oppukunnanu.
1: He said, yes, I accept.
0: Aithe advaita darshanam, ee dvaitam neeku enduku undali?
1: Then why should you have this dualistic mind?
0: Kathyayani, Maitreyi, idre neeku bharya anukuntanu, nannu kuda neevu bharyaga chesukokundu?
1: You have only 2 wives, Kathyayani and Maitreyi. Why don't you take me also as your wife?
0: ఈ మాటకు సమాధానం ఇవ్వలేకపోయాడు.
1: యాజ్ఞవల్క్య కుడ్ నాట్ రిప్లై.
0: ఒకరు భార్య, ఒకరు భర్త, ఒకరు అత్త, ఒకరు మామ, ఒకరు తమ్ముడు, ఒకరు తండ్రి. ఈ భేదం ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్టవుతాడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఆల్ అబ్జర్వెన్సెస్ దట్ వన్ ఇస్ ద ఫాదర్ ఇన్ లా, వన్ ఇస్ మదర్ ఇన్ లా,
0: ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞాని.
1: దేర్ఫోర్ ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్
0: దీంతో సభంతా కూడా స్తంభించిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ అసెంబ్లీ వాస్ టేకెన్ బై షాక్.
0: అయ్యా యాజ్ఞవల్క, నీవు విషయవాసంను గోప్యంగా అనుభవిస్తున్నావు.
1: ఓ యాజ్ఞవల్క, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్.
0: నీవు గుట్టుగా అనుభవించేటువంటి సమస్త భోగములు కూడాను బజార్లో కుక్కలు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
1: ఆల్ ద ప్లెజర్ అండ్ ద కంఫర్ట్ అండ్ ద వరల్డ్లీ డిజైర్స్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్ బై బర్డ్స్ అండ్ డాగ్స్. నీ గుట్టు
0: దాని రట్టు అంతే ఉంది.
1: One is open secret, other one is just the secret.
0: ఇంకా మానవత్వంలో ఉండే పాండిత్యం ఏమిటి?
1: Then what is the significance of the scholar?
0: పండిత సమదర్శనః.
1: Is only a scholar pandita who should have equanimity.
0: ఆ సమదర్శనము లేనటువంటి వాడు ఈ సభ లోపల అన్నిటికీ నీ జవాబు ఏ రీతిగా చెప్పగలవు?
1: If you don't have that equal mindedness, how do you give reply?
0: ఆమె చెప్పింది.
1: Then she said,
0: జగజగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళ దిందత్త నిమ్మ సీచరణమకుట బాధమ్నాభి లోకేశ మౌళి బ్రహ్మాండ బిత్తయో బజప్రాంత దిగంతానా భూతాయ పతయే నమః. అగమ్య అగోచర అప్రమాణ అప్రతిమ లింగమే. ఈ ప్రశ్నలు అడిగేటప్పటికీ జడ్జిపోయారు సభలో ఉండేటువంటి వారందరూ.
1: గార్గి హస్ పుట్ దీస్ క్వశ్చన్స్ ఎవ్రీబడి వర్ సర్ప్రైజ్ అండ్ అస్టానిష్డ్.
0: గార్గి కూడాను బ్రహ్మచారియే.
1: గార్గి ఆల్సో ఇస్ నాట్ మ్యారీడ్.
0: ఆమె యొక్క మహాజ్ఞానము ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ ఎవర్ అండర్స్టాండ్ హర్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
0: జ్ఞాని నీలింగ నైరిదేశంగార ఊరింగ ఆగరవేశంగార సముద్రకి తెరియేశంగార నారికి గుణవేశంగార సముద్రకి అలవేశంగార చంద్రమనే గగనక్కి చంద్రమనే శృంగార అన్నింది. మనిషికి ఏది శృంగారము? సముద్రానికి అలలే శృంగారం.
1: ఫర్ ది ఓషన్ ద వేవ్ ఇస్ ద జ్యువెల్.
0: గ్రామానికి ఇండే శృంగారము.
1: ఫర్ ద విలేజ్ ద హౌస్
0: అంతా కమలమే శృంగారము.
1: అండ్ ఫర్ ద లేక్ ద
0: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద డెకరేషన్.
0: మనిషికి జ్ఞానమే శృంగారము అని.
1: అండ్ ఫర్ ద మ్యాన్ ఇస్ ద విజ్డమ్ దట్ ఇస్ ద రియల్ డెకరేషన్.
0: దీంతో అందరు కూడా స్తంభించిపోయారు. ఆ 21 దినం లోపల ఈ సమావేశం ముగిసింది.
1: ది అసెంబ్లీ కాన్ఫరెన్స్ కంక్లూడెడ్ After 21 days.
0: కర్మయోగి జ్ఞానయోగి రాజయోగి అని పేరు పొందినటువంటి యొక్క జనక మహారాజులకు పట్టము ఇవ్వాలి.
1: జనక ద ఎంపరర్ షుడ్ రిసీవ్ ఎ డిగ్రీ నౌ.
0: ఈ ఎవరు అర్హుడు?
1: హూ ఇస్ ద డిజర్వింగ్ వన్
0: అని విచారం చేస్తుంటే అనేక మంది ఋషుల పేర్లంతా చెప్తూ వచ్చారు.
1: ద నేమ్స్ ఆఫ్ మెనీ సేజెస్ వర్ మెన్షన్డ్.
0: రాజయోగి, యోగములో రాజైనటువంటి వాడు ఈ యొక్క జనక మహారాజు.
1: ఎంపరర్ జనక ఈజ్ ఎ కింగ్ అమాంగ్ యోగీస్ ఆఫ్
0: స్పిరిచువల్ ప్రాక్టీస్. వైదేహి అని పేరు.
1: దేర్ఫోర్ హీస్ ఆల్సో కాల్డ్ వైదేహి.
0: దేశాన్ని పాలించేటువంటి వాడు, దేహము లేనటువంటి తత్వం అనగా దేహాభిమానము లేదు.
1: వైదేహి మీన్స్ హీ హస్ నో బాడీ అటాచ్డ్.
0: అది నిజమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే నాకు పట్టం అందించడానికి గార్గియే దీనికి సమర్థురాలు అన్నాడు.
1: హి సెడ్ గార్గి ఇస్ ద ప్రాపర్ వన్ టు అవార్డ్ మీ దిస్ డిగ్రీ.
0: చూసారా ఇంత గొప్ప సభలోపల ఎటువంటి మహాజ్ఞానవంతకుడు ప్రవేశించినటువంటి ఈ అఖండ వైభవాన్ని సాధించడానికి వచ్చినటువంటి పండితుల్లో ఒక్క గార్గి చేతనే అతని పట్టమును అందుకున్నాడు.
1: ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేటెస్ట్ స్కాలర్స్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ వాస్ గార్గి హూ వాస్ ది డిజర్వింగ్ వన్. All everything is body.
0: జ్ఞానం అందరికి ఒక్కటే, దైవం అందరికీ ఒక్కటే, గమ్యం అందరికీ ఒక్కటే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడి, ద డెస్టినీ ది గోల్ ఈజ్ వన్.
0: ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇస్ మ్యాన్.
0: బాల్యము యవ్వనము వర్ధక్యం అనేటువంటి భేదం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యంగ్ అండ్ ఓల్డ్.
0: ఏ విధమైనటువంటి యొక్క వంశభేదములు కానీ లేక అంశభేదములు కానీ ఏదీ లేదు.
1: There is no difference on grounds of age or community.
0: భేదములు అసలే లేదు.
1: There is nothing left caste or the state.
0: ఉన్నది ఒక్కటే.
1: Only one thing that is
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఏకాత్మ భావమే నిజమైన జ్ఞానము.
1: The truth is the only one. The feeling of oneness is the true sign of wisdom. అది అంత
0: సులభంగా లభించేటువంటిది కాదు.
1: It's not that easy.
0: కానీ మనం ప్రయత్నం చేయాలి.
1: Yet we must make every effort.
0: నడుస్తూ ఉంటే గమ్యము చేస్తాం.
1: As we start walking, you can reach the destination.
0: Anagana nagaraga mati seyiluchunundu.
1: By repeating again and again, you can
0: Tinagatinagavepatiyanundu.
1: By chewing and eating again and again, even neem would be sweet.
0: Sanarapidicheta sagamayipomunu.
1: By just grinding, even the sandal could be reduced off.
0: Oka diamond kudanu cutting chestu vachinappude daniki viluvu perigipothu vastundi.
1: Even when the diamond is cut, it shines more brilliantly.
0: Tintu unte vepu aaku kudanu tiyaga maaripothundi.
1: As you go on eating, even the neem leaves would turn sweet.
0: Paadtu unte kudaru paatalu kuda manaku vachesthayi.
1: As you practice singing more and more, you can
0: sing. Appude manam paatalato manam prarambham kaaledu.
1: We have not born singing at the beginning.
0: Anni kudanu sreyohi gaanam abhyasa nana dhyanam vishishyate dhyanat karma palatyaga tyagasyanti anantaram. Walking, talking, reading, writing, eating, and any practice made.
1: Everything we get out of practice, walking, talking,
0: reading.
1: So even for this we should practice.
0: మోటార్ తొక్కాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు?
1: యూ రైడ్ ద మోటార్ సైకిల్,
0: ఎన్ని దెబ్బలు తింటున్నారు?
1: యూ ఆల్సో సమ్ టైమ్స్
0: ఎంతమంది మోకాళ్ళు గాయమైపోతుంది? అది
1: మెనీ పీపుల్
0: ఎన్ని సూర్లు కింద పడిపోతున్నారు?
1: మెనీ టైమ్ దే ఫాల్.
0: ఈ విధమైన అయినప్పటికీ వారు మారుతున్నారా?
1: డూ దే గివ్ అప్ రైడింగ్?
0: కానీ ఈ దురదృష్టవశాత్తు ఏమిటో, ఒక ఆధ్యాత్మికం లోపలే ఒకటేమైనా కోరింది ఫలించకపోతే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ వన్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ దే విల్ గివ్ ఇట్ అప్.
0: మిగతా దానికి ఎన్ని బాధలు కలిగినా దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
1: ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లీ థింగ్స్ ఆర్ ప్రిపేర్ టు ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: కాదు
1: నో,
0: దీనినే మనం సాధించాలి.
1: దిస్ ద వన్ వీ షుడ్ అచీవ్.
0: ఎందుకోసం? హృదయం అనే యొక్క గమ్యము.
1: బికాస్ దిస్ ఇస్
0: హృదయం అనే యొక్క జన్మము.
1: దిస్ ఇస్
0: హృదయం అనే యొక్క లక్ష్యము.
1: దీస్ అవర్ ఎయిమ్.
0: దీన్ని సాధించినప్పుడే జన్మను సాధించడం ఆరంభిస్తాం.
1: వెన్ వన్స్ వి అచీవ్ దిస్ ఎయిమ్,
0: మానవత్వం వచ్చినందుకు సార్థకత సై అనిపించుకోవాలి.
1: వి షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ సీకింగ్ ద రిడెంప్షన్ ఫర్ దిస్ లైఫ్.
0: కష్టము కలిగిన వేళ
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
0: ఎంతో బాధపడతాడు.
1: వి ఫీల్ వెరీ సాడ్.
0: కానీ సుఖమేగిన లభిస్తే ఎంతో ఆనందమిస్తారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ వి రియలీ ఎంజాయ్.
0: ఎందుకు దీనికి ఆనందం? ఎందుకు ఆ నష్టం?
1: దెన్ వై షుడ్ యు ఫీల్ సాడ్? దెన్ వై ఆర్ హ్యాపీ?
0: లేకుండా పోతే ఈ ఆనందానికి విలువే లేదు కదా.
1: వితౌట్ ద డిఫికల్టీ దేర్ ఇస్ నో వాల్యూ టు ది ప్రెసెంట్ హ్యాపీనెస్.
0: పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నీ వనుచు కరుణాపై అల్లెదరోయి.
1: యు కమిట్ ఎ సిన్ అండ్ యు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ దెన్ యు బ్లేమ్ మీ లేటర్.
0: పాపం బహుపరు చేసి
1: యు కమిట్ ఎ సిన్,
0: ఫలమాపద కలిగిన రోసి,
1: అండ్ వెన్ యు ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రిటర్న్,
0: వేసుకుందురు మీరు విషమిత్తు ఫలములు,
1: యు సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్,
0: ఆశింతురు నేడు అతిరుచ్చ ఫలములు,
1: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ
0: కాసిన కడుచేదు కాయాలు తినలేక,
1: అండ్ అట్ ద టైమ్ యు కాంట్ గెట్
0: దోషము నా పైన దోషి వాదింతురు,
1: యు బ్లేమ్ మీ లేటర్.
0: ఇది ఆ మానవత్వము.
1: ఇదర్ హ్యూమన్ లైఫ్.
0: వేస్ట్ లేని విషమిత్తనాలు.
1: యు సో ది సీడ్స్ ఆఫ్ పాయిజన్.
0: మంచి మధురమైనటువంటి ఫలములు.
1: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
0: కాసిన కడుచేదు కాయలు తినలేక దోషము దైవంపై దోషం వాదిస్తుంది.
1: యాజ్ యు కెనాట్ ఈట్ దోస్ బిట్టర్ ఫ్రూట్స్ యు బ్లేమ్ గాడ్.
0: ఇది లా ఆఫ్ నేచర్ కు విరుద్ధమైనటువంటి.
1: It's just against the law of nature.
0: ఏ విత్తనమో ఆ పండు కలుగుతుంది.
1: As is the seed, so is the fruit.
0: నీకు మంచి ఫలములు కావాలని ఆశిస్తున్నావా? మంచి విత్తనములు నాటుకో.
1: If you want good fruits, so good seeds in the beginning.
0: లేదు.
1: No.
0: ప్రారంభంలో ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఈ యొక్క సంసారము.
1: You, at the beginning, the family life is blissful.
0: ఏమిటి ఈ ఆనందము?
1: What's that?
0: పిల్లలకు అనేక పర్యాయం చెప్పాను.
1: స్వామి
0: ఇదంతా క్షణ క్షణమునకును కరిగి కరిగి కరిగి కరిగి కరిగి మసి అయ్యేటువంటిది.
1: ఆల్ ది సో కాల్డ్ వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ బౌండ్ టు ఫేడ్ అవే మెనీ టు మినిట్.
0: దివ్యమైనటువంటి భగవత్ ప్రేమనే దినదినానికి పెరిగేటువంటిది.
1: ఇట్ ఈస్ ది డివైన్ లవ్ దట్ ఇంక్రీజెస్ డే బై డే.
0: గోడకట్టువాడు గోడతో సమముగా పైకి పోవచ్చుండు ప్రాప్తి అందు.
1: ద వన్ హూ బిల్డ్స్ ద వాల్ హీ విల్ కమ్ అప్ డే.
0: గోడ కట్టేవాడు గోడ పోయే కొద్దీ తాను కూడా పైకి పోతుంటాడు.
1: యాజ్ ద వాల్ లెవెల్ ఆఫ్ ద వాల్ ఈస్ రేజ్డ్ హీ ఆల్సో కమ్స్ అప్ ఇన్ లైఫ్.
0: బావి త్రవ్వువాడు బావితో పాటుగా అడుగు పోవచ్చుండు దురదృష్టం.
1: But most unfortunately, the one who digs the well deep enough, he goes to the
0: bottom. వేటుంటాడు బావితో పాటుగా కింది కింది కింది కిందికి పోతుంటాడు.
1: The one who digs the well, he goes to the bottom.
0: గోడ కట్టేటువంటి వాడు గోడతో పాటు పైకి పోయి పైకి పోతుంటాడు.
1: There is the one who constructs the wall, he will come up more and more.
0: కనుకనే పైకి పోవడానికి కింద దూడడానికి కర్మానుబంధిని మనుష్యలోకే.
1: సో ఐదర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ ఆర్ టు రూయిన్ వన్ సోన్ సెల్ఫ్ ఇట్ ది యాక్షన్ దట్ ఇస్ ద కాజ్.
0: ఇంకా కొంతమంది దీన్ని సమర్థించుకుంటారు.
1: సమ్ సపోర్ట్.
0: ఏం చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: ఇంట్లో పెద్దవాళ్ళంతా కూడా పోరు పడలేక నేను దీంట్లో పడిపోతున్నాను అంటారు.
1: సమ్ బ్లేమ్ ది ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫర్ దేర్ ప్లే.
0: పక్క స్టంట్.
1: ఇట్స్ ఎ పక్క స్టంట్.
0: నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఇంటి వారు ఏం చేస్తారు?
1: రియలీ ఇఫ్ హి డజంట్ లైక్, వాట్ ఇస్ దట్ ఎనీవన్ కెన్ డూ?
0: ఎంత బలవంతంతో విషం తాపితే నువ్వు తాగుతావా?
1: అవుట్ ఆఫ్ ఫోర్స్ కెన్ ఎనీవన్ మేక్ యూ డ్రింక్ పాయిజన్?
0: చాలా తన దోషమే తన యొక్క.
1: ఇస్ ఓన్లీ యువర్ మిస్టేక్.
0: తన సంతోషమే స్వర్గము.
1: యువర్ హ్యాపీనెస్ ఇస్
0: తన దుఃఖమే నరకం.
1: యువర్ మిజరీ ఇస్ హెల్. యువర్ హ్యాపీనెస్ ఇస్ హెవెన్.
0: అంతేకాని తన యొక్క దుఃఖమే తనకు మూల కారణము.
1: యువర్ ఓన్ మిజరీ, యువర్ ఓన్ అన్హ్యాపీనెస్.
0: ఆ దుఃఖములకు తన ఆంక్షలే వాంఛలే తన మూల కారణం.
1: అండ్ యువర్ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: తన ఆనందములకు తన సంకల్పంలే మూల కారణం.
1: ఫర్ యువర్ బ్లిస్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాన్ని అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ద కంట్రోల్.
0: సత్సంకల్పాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: ఈ అభివృద్ధి చేసినప్పుడే తద్వారా మానవత్వం అనేటువంటిది వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ థాట్స్ దట్ వుడ్ బ్లాసమ్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ద హ్యూమన్.
0: ఈనాటి ప్రపంచం యొక్క ప్రభావము చాలా విపరీతమైనటువంటి స్థితిని చేరిపోతుండాలి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్
0: ఎక్కడ చూసినా కూడాను,
1: ఎవ్రీవేర్,
0: అన్ని దేశములు ఎందుకు కూడాను ఈ విధమైన అశాంతి చెల్లరేగిపోతుండాలి.
1: ఇన్ ఆల్ కంట్రీస్ యు ఫైండ్ రెస్ట్లెస్నెస్.
0: ఈ అశాంతిని మనం దూరం చేయాలంటే,
1: ఇన్ ఆర్డర్ టు
0: ప్రశాంతిని పెంపొందించాలనుకుంటే,
1: డెవలప్ పీస్,
0: పవిత్రమైనటువంటి భగవత్నామాన్ని మీరు చాటించాలి.
1: వీ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్.
0: వీధి వీధి,
1: ఎవ్రీ స్ట్రీట్,
0: ఇంచి ఇంచి,
1: ఇంచ్ బై ఇంచ్
0: భగవత్ యొక్క చింతన మనం చేయాలి.
1: వీ షుడ్ స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన యొక్క ప్రాణం కూడా శాంతి జీవితంగా జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ బి పీస్ఫుల్.
0: ఇప్పుడు మీరు చూడండి,
1: వాచ్,
0: ఏదైనా ఒక భజన చేస్తుంటే ఈ భజన యొక్క శబ్దం అంతా కూడాను గాలిలో చేరిపోతుంది.
1: యాజ్ వీ డూ భజన్స్ ద సౌండ్ ద వైబ్రేషన్
0: చేరిపోతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఒక కారణము,
1: యు మే డౌట్. ద రీజన్ ఇస్
0: ఢిల్లీ లోపల ఏదో ఎయిర్ లైన్ లో మాట్లాడుతున్నారు.
1: Someone is speaking there in Delhi.
0: Delhi lopala radio lo maatladutunnaru.
1: He is just speaking there at the radio station.
0: Delhi lo maatladedi prashanthanimlo ikkada vachi vinalante idi ekka nunchi vachindi.
1: What all that is broadcast over there in Delhi, you hear even here in prashanthanimlo.
0: Ee gaali yokka vidyut shakti tarangamla chethe cheri vachindi.
1: That's all the sound vibrations present in the space that make you hear.
0: Anta kudunu ee yokka tarangamla chethane gaali yokka tarangam shakti chethane cheri vastunnayi.
1: So everything comes out of the vibrations that spread everywhere.
0: Kalukane manam pavitramainatu peru cheppukuntunte idantha gaali lo cheri potundi.
1: When we chant the sacred name of God,
0: aa pavitramainatu gaali కొంత అపవిత్రతను దూరం చేస్తుంది.
2: ఇట్ ఇస్ సీక్రెట్ ఐ ఎయిర్ అండ్ ద డివైన్ వైబ్రేషన్ దట్ మనం ఎయిర్ పొల్యూషన్
0: మనలో కూడాను పవిత్ర భావాలే వస్తుంటాయి.
2: దెన్ వన్స్ వి బ్రీత్ దిస్ అన్పొల్యూటెడ్ ఎయిర్
0: గాలిని అపవిత్రం చేసినామంటే అదే గాలిని మనం పీల్చుకోవాల్సి వస్తుంది.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ వి పొల్యూట్ ది ఎయిర్ నేచురల్లీ హావ్ టు ఇన్హేల్
0: గాలి పోయే కొలది దాని యొక్క థాట్స్ కూడాను అభివృద్ధి అయిపోతుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ పొల్యూటెడ్ ఎయిర్ దట్ ఈస్ బ్రీత్ నేచురల్లీ
0: ఎట్టి మంటనో
2: యాజ్ ఈస్ ది ఫ్లేమ్
0: అట్టి పొగ
2: So is the smoke.
0: Yetti pogano.
2: As is the smoke.
0: Atti megamu.
2: So is the cloud.
0: Yetti megamu.
2: As is the cloud.
0: Atti varshamu.
2: So is the rain.
0: Yetti varshamu.
2: As is the rain.
0: Atti panta.
2: So is the crop.
0: Yetti pantano.
2: As is the food.
0: Atti vanta.
2: And so.
0: Aipoyi. Karukane mana vanta koddi mana yokka buddhilu pothunnayi. Anduvalle food head God.
2: Therefore, Bhagavan refers to these three, food, head and God.
0: మంచి ఫుడ్ కావాలి.
2: We should have good food.
0: పిల్లలకు ముఖ్యంగా ఈనాడు ఆరోగ్యం అత్యవసరం.
2: The health is most important for students.
0: ఈ యొక్క ఆరోగ్య విషయం లోపల ఫుడ్ ను చాలా మీరు ప్రధాన లక్ష్యంలో తీసుకోవాలి.
2: And you should be very careful regarding the food.
0: ఎక్కడ పడితే అక్కడంతా భోజించకూడదు.
2: Don't eat anywhere you like.
0: సాత్వికమైన ఆహారం అంటారు.
2: We speak of sattvic
0: food. పాలు పెరుగు పండు ఇవన్నీ సాత్వికమంటారు.
2: We say the milk,
0: అది కూడా మితిమీరితే అది కూడా తామసికమైపోతాయి.
2: And if you just beyond the limits it becomes tamasic.
0: పిల్లలు ముఖ్యంగా మీరు మొట్టమొదటి సాత్విక భావాలు రావాలనుకుంటే ఫైవ్ టు బిట్వీన్ ఫైవ్ అండ్ సిక్స్ ఈ దీని మధ్య లోపలనే మనం స్నానం చేయాలి.
2: In order to have pious thoughts, have bath between 5 to 6.
0: ఈ 5 నుంచి 6 లోపల మధ్యలో స్నానం చేసినటువంటి వాడు వాడు దైవ స్నానము అంటారు.
2: అండ్ ద బాత్ దట్ ఈస్ టేకెన్ బిట్వీన్ 5 to 6 ఇస్ డివైన్ బాత్.
0: తరువాత 6 to 7 ఈ మధ్యలో చేసినటువంటిది మానవ స్నానము అన్నారు.
2: అండ్ ఇఫ్ ఎనీ వన్ టేక్స్ బాత్ బిట్వీన్ 6 to 7 ఇట్స్ హ్యూమన్ బాత్.
0: తర్వాత 8 to 9 మధ్యలో చేసింది రాక్షస స్నానం అన్నారు.
2: ఇఫ్ ఎనీ వన్ టేక్స్ ఎ బాత్ బిట్వీన్ 8 to 9 ఇట్ ఈస్ ఎ డెమన్ బాత్.
0: కనుకనే బ్రహ్మముహూర్తం అనేటువంటిది పవిత్రమైన దాంతో ఆ సమయం లోపల మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకుంటే అంత పవిత్రమైన జీవితం అవుతుంది.
2: Therefore, in auspicious hours of the early hours of the morning, we develop pious thoughts.
0: చల్లబడినటువంటి ఆహారం భుజించకూడదు.
2: We should not eat food which is very cool.
0: నిన్నటి ఫుడ్ నేడు భుజించకూడదు.
2: We should not eat yesterday's leftover balanced food.
0: ఈ ఫుడ్ లోపల కూడా అంతో ఇంతో కొంచెం ఆయిల్ ఉండాలి.
2: There should be oil, enough of oil.
0: ఆయిల్ లేనటువంటి ఫుడ్ మనం భుజించకూడదు.
2: We should not eat that food without oil.
0: కానీ ఈనాటి డాక్టర్స్ అంతా కూడా ఆయిల్ ఎక్కువేస్తే కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు.
2: బట్ డాక్టర్ సే ఇఫ్ యూ కన్సూమ్ మోర్ ఆఫ్ ఆయిల్
0: డాక్టర్కి వస్తుంది కానీ కొలెస్ట్రాల్ మనకు రాదు.
2: బట్ ఇఫ్ వెరీ డాక్టర్ టేక్స్ కేర్ టేక్ ద
0: కొలెస్ట్రాల్ కూడా బాడీలో కొంతవరకు ఉండాలి.
2: కొలెస్ట్రాల్ మస్ట్ బి దేర్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ద బాడీ.
0: ఒక్కటి కూడా ఒక్కొక్క ప్రమాణాన్ని పురస్కరించుకుని ఆ విధమైనటువంటి శక్తులు అంతా ఉండాలి.
2: ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ సర్టన్ మెజర్.
0: కనుకనే మనము మితిమీరినటువంటి ఆయిల్ మనం భుజించరాదు.
2: దేర్ఫోర్ వి షుడ్ నాట్ కన్సూమ్
0: ఆయిల్ ఉండాలి.
2: There should be oil to the extent needed.
0: ఇంతే కాకుండా
2: నాట్ ఓన్లీ దే
0: మనం ఏది సాత్వికంగా భుజించినట్టు
2: వాట్ ఈస్ దట్ పైస్
0: మంచి వంటలేగం చేస్తే ఇక్కడ వరకు
2: ఇప్పుడు ది ప్రిపరేషన్
0: చాలా మంది పెండింగ్ లోపల జరిగేటువంటి వాళ్ళు బాగా భోజనం చేస్తుంటారు.
2: మెనీ పీపుల్ ఈట్ ఎ లాట్ డ్యూరింగ్ వెడ్డింగ్.
0: ఇంకా కొంచెం అరిగిపోయి కొంచెం దిగాలి తినాలనుకున్నప్పుడు వాతాపి చేయడం అంటారు. ఈ మాటలు చెప్పే లోపల తేపి వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, దానివల్ల కొంచెం అక్కడ స్థలం.
2: In order to eat more and more, they start speaking so that some air would be left for more accommodation.
0: ఆహారము భోజనానికి పోయి కూర్చునే ముందుగా ఎంత లైట్ గా మనం పోయి కూర్చుంటామో అంత లైట్ గా లేయాలి, అది సాత్వికం.
2: What is sattvic food? What is pious food? You should feel as light as in the beginning.
0: పోయి కూర్చుని సమయంలో పరిగెత్తిపోయి కూర్చుంటాము, లేచే సమయంలో లేయలేము, ఇది సాత్వికం కాదు, తామసికం.
2: While sitting at the dining table, you are in a hurry to go to get up, you find it difficult.
0: తినవచ్చు అనేటువంటి డౌట్ ఉండినప్పుడే మనం లేయాలి.
2: You should get up at a time when you can still afford to eat.
0: ఆ విధమైనటువంటి సాత్విక ఆహారాల లోపల పవిత్రమైనటువంటి దీంట్లో కొన్ని కూరగాయలు ఉంటున్నాయి.
2: There are certain vegetables.
0: ఆకుకూరలు చాలా మంచిది.
2: Green leaves, very good.
0: ఇంతే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వచ్చినాయి నవీనమైనటువంటి ఒక ఆధునిక కాలం లోపల అనేక రకములైనటువంటి కూరగాయలు వచ్చాయి.
2: We have got many varieties of vegetables.
0: ఈనాడు మానవునికి సంభవించేటువంటి సమస్త రోగములు ఈ కూరగాయల వల్లనే వస్తున్నాయి.
2: All diseases are because of the vegetables.
0: నిజంగా మీకు చెప్తే తర్వాత మీరు భోంచేస్తారో లేదో నేను చెప్పకూడదు.
2: ఇఫ్ భగవాన్ tells us openly, we may or may not eat at all.
0: ఇంత చిన్న మిరపకాయ ఉండేటువంటిది.
2: There is present a very small chili.
0: ఇంత మిరపకాయ వేస్తే ఇంట్లో 5-6 మందికి అంతా కూడా అదే చాలు, చక్కని కారం ఎగుతుంది.
2: వన్ చిల్లీ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఈనాడు పిచ్చి పిచ్చి ఎరువులంతా వేసి ఒక్కొక్క మిరపకాయ ఇంతలా ఉంటుంటారు.
2: And today, because of the menu, a small chili is so large today.
0: Even if you eat
2: the whole lot of it, it is not hot at all.
0: Inte kaadu, ivanni ekkada perugutunnayi.
2: Where do they grow?
0: Mana rogalakanta moola kaaranam ide. Ee prabhutvam kodunu kannulu musukoni edi gurtinchadam veeledu.
2: It's only the way how we grow vegetables that respond to
0: Bengaluru daggara pothe mana kooragaranta chustam.
2: Then Bengaluru, you find
0: cauliflower inta peddaga untuntadi.
2: You find a gigantic size cauliflower.
0: ఈ కోసుగడ్డ చూస్తే నా తలంతలా ఉంటుంటారు.
2: అండ్ ఇస్ ది పంకిన్ ఆల్సో బిగ్ యాస్ దట్.
0: కానీ ఏ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ?
2: బట్ హౌ డు దే గ్రో?
0: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది.
2: సిటీ డ్రైనేజ్ వాటర్ కమ్స్ ఇన్ ది
0: వాటర్ ను యాతం పెట్టి దీనికి పెంచి ఇంత పెద్ద కూరగాయలు పెంచి ఇన్ని రోగాలకు మూల కారణంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం.
2: సో ఆల్ ది వెజిటబుల్స్ ఆర్ గ్రోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద డ్రైనేజ్ వాటర్.
0: వాళ్ళు కూడా ఎట్లా తింటున్నారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
2: Bhagavan doesn't understand how we eat all that stuff.
0: కూడా తెలుసు ఈ విధమైనటువంటి జలం ఉపయోగపెడుతున్నారని.
2: గవర్నమెంట్ ఆల్సో నోస్ ప్రిటీ వెల్ హౌ డ్రైనేజ్ వాటర్ ఇస్
0: యూజ్డ్. దున్నపోతేనే ఏదో తినేసేస్తున్నారు ఆకలి అయిపోతుందని.
2: ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్సో
0: రోగాల మూల కారణం అవుతుంది. ఈ క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి ఈ కూరగాయలే మూల కారణం.
2: For the heart attack and the cancer, the vegetables are responsible.
0: దాని పైన అనేక ఏదైనా పురుగులు వస్తుంటాయని మీరు మందులు కొడుతుంటారు.
2: We also apply the pesticides.
0: ఈ మందులు కొట్టేటువంటి పాపం పల్లె ప్రజలకు తెలియదు.
2: ద విలేజెస్ డు నాట్ నో హౌ టు మేక్
0: యూ డౌన్ వన్ అనేంత కొంచెం కడిగి తిరిగి దాన్ని కోసుకుని ఉడికిస్తారు.
2: హౌఎవర్ దే హావ్ టు వాష్ ఇట్.
0: పల్లె ప్రజలకు ఏమాత్రము తెలియదు.
2: ద విలేజెస్ డోంట్ నో.
0: అట్టే కోసి వేస్తారు.
2: దే డైరెక్ట్లీ టేక్ దెమ్ హోమ్.
0: పురుగును చంపడానికి వేసినటువంటి మందు ఇప్పుడు మనుషులను చంపుతా ఉంది.
2: అండ్ దేర్ ఫోర్ ద పెస్టిసైడ్స్ విచ్ ఆర్ దేర్ టు కిల్ ద పిస్.
0: ఈ విధంగా మానవుని యొక్క మనసు చాలా పాడైపోతుండాలి.
2: బట్ దట్ రీజన్ ద మైండ్ ఇస్ టోటలీ పర్వర్టెడ్.
0: ఎంత పవిత్రంగా బ్రతకాలని మానవుడు చింతిస్తున్నాడు అంత అపవిత్రంగా బయలుదేరుతున్నాడు.
2: ద మోర్ హీ వాంట్స్ టు బి సేక్రెడ్ హీ టర్న్స్ అన్సేక్రెడ్.
0: పవిత్ర సద్భావములంతా వచ్చేటువంటి హృదయం లోపల ఈ దుర్భావములంతా ప్రవేశిస్తున్నాయి.
2: సో ది సేక్రెడ్ థాట్స్ ఆర్ టోటలీ గాన్ అండ్ బ్యాడ్ ఐడియాస్
0: అండ్ ఆహారం కూడా అత్యవసరం చాలా.
2: దేర్ఫోర్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫుడ్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: పాలు
2: అండ్ ద మిల్క్.
0: ఈ పాలు మనము బాగా థిక్ అయినటువంటి పాలు త్రాగకూడదు.
2: వీ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: అసలు ఈ థిక్ మిల్క్ చిక్కటమే లేదు.
2: అఫ్ కోర్స్ థిక్ మిల్క్ ఈజ్ నాట్ అవైలబుల్.
0: నీరు పోయటం మంచిదే.
2: అఫ్ కోర్స్ ఆక్వా ఈజ్ నెసెసరీ.
0: ఎందుకంటే థిక్ మిల్క్ త్రాగకూడదు.
2: బికాస్ యూ షుడ్ నాట్ డ్రింక్ థిక్ మిల్క్.
0: ఎందువల్లంటే ఈ థిక్ మిల్క్ అనేటువంటిది చాలా మనకు తామసికాన్ని అభివృద్ధి పరుస్తుంది.
2: ఇస్ ఓన్లీ థిక్ మిల్క్ దట్ ఎంటర్టైన్స్ తామసిక్.
0: ఏదో కండలు పెంచుతుంది అంతే కానీ గుణానికి చాలా విరుద్ధమైనటువంటిది.
2: బట్ యూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ మజిల్ పవర్ బట్ నాట్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ఇది ఇప్పుడు పాలలో మనం ఏమి విచారించిన అక్కర్లేదు.
2: సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మిల్క్.
0: అమ్మేటువంటి వాడే అర్థం నీళ్లు కలిపి తీసుకుని వస్తున్నాడు.
2: అండ్ దేర్ ద మిల్క్ వెండర్స్ దే బ్రింగ్ మిక్ వాటర్.
0: మనము కొంత దేహానికి మంచి పుష్టిధరాన్ని మనం పెంచుకోవాలి.
2: బట్ హౌఎవర్ వీ షుడ్ ఈట్ దాట్ దట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్.
0: ఆహారం చక్కగా తీసుకోవాలి. రైస్ కూడా ఉంటుండాలి, చపాతి ఇవన్నీ బాగా మీరు తీసుకోవాలి ఈ వయసులో.
2: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ ఈట్ వెల్ రైస్ అండ్
0: చపాతి. ఎందుకోసమనగా ఈ థాట్స్ ను థాట్స్ తో మనం వార్ చేయాలి, సిద్ధం చేయాలి.
2: సో వీ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ థాట్స్.
0: ఈ థాట్స్ తో మనం పోరాడాలనుకుంటుంటే మన మానసిక శక్తి కూడా చాలా అవసరం.
2: దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ విత్ థాట్స్ వీ నీడ్ మెంటల్ స్ట్రెంగ్త్.
0: శరీరం ద్వారా మానసిక శక్తి కూడా పెరిగిపోతుంది.
2: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ది ఫిజికల్ పవర్.
0: ఈ మానసిక శక్తి వల్ల వచ్చేటువంటి యొక్క బాధలను ఎదుర్కోవడానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు కూడా అందిస్తుంది.
2: విత్ ఆల్ ది మెంటల్ స్ట్రెంగ్త్ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ యాంగ్జైటీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: కానీ ఇంకా కొంతమంది వేరుగా భావించకండి. ఈ మాంసాహారం చాలా చెడ్డవి.
2: The non-vegetarian diet is very bad.
0: దానికి ఉన్న జబ్బులంతా వీళ్ళకి వస్తాయి.
2: ఆల్ ది డిసీజ్ ఆఫ్ ద అనిమల్స్
0: అనిమల్ మ్యాన్.
2: దట్స్ అనిమల్ అండ్
0: మ్యాన్ పోయి అనిమల్ తింటే వాడు కూడా అనిమల్ అయిపోతాడు.
2: ఇఫ్ ది మ్యాన్ ఈట్స్ అనిమల్ ఫుడ్ హీ ఆల్సో బికమ్స్ అనిమల్.
0: ఈ విధంగా ఇంతేకాకుండా స్మోకింగ్ కూడా ఒక పెద్ద దుర్మార్గమైన పని.
2: స్మోకింగ్ ఆల్సో ఇస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్.
0: ఈ స్మోక్ వల్ల ఏమైపోతుందంటే
2: వాట్ హ్యాపన్స్,
0: కొన్ని విధములైనటువంటి లంగ్స్ అంతా కూడా పాడైపోతుంది.
2: లంగ్స్ విల్ బి స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్.
0: ఈ గుండె కొట్టినటువంటి యొక్క రక్తం ఇది ఈ లంగ్స్ లోపల ఆక్సిజన్ మిక్స్ చేసి తర్వాత సర్వాంగానికి సప్లై చేస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ ద లంగ్స్ ది బ్లడ్ ఇస్ ప్యూరిఫైడ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్.
0: దేహానికి హార్ట్ టు లంగ్ చాలా ఇంపార్టెంట్.
2: ఫర్ ద బాడీ హార్ట్ అండ్ లంగ్.
0: అందువల్ల హార్ట్ ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది పక్కన పెడతారు.
2: దేర్ ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దేర్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషల్లీ యూజ్డ్.
0: ఈ విధంగా ఉండటం చేత దీంతో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి, చాలా దేహం అంతా.
2: దేర్ సో మెనీ పైప్స్ విత్ ఇన్ ద బాడీ.
0: ఈ పైప్స్ అంతా కూడా గట్టిగా అయిపోతాయి.
2: అండ్ దే బికమ్ వెరీ థిక్ అండ్ హార్డ్.
0: ఈ గట్టిగా అయిపోయేటప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అంతా కూడా సరఫరా తక్కువ జరగడానికి వీలు కాదు.
2: వెన్ దే ది పైప్స్ బికమ్ థిక్, పాసిబుల్ ఫర్ ది బ్లడ్ సర్క్యులేషన్,
0: పాల్పిటేషన్ తగ్గిపోతుంది.
2: దట్ లీడ్స్ టు ది పాల్పిటేషన్ ప్రాబ్లం.
0: ఈ విధమైన జబ్బులంతా రావడానికి ఈ స్మోకింగ్ మూల కారణం.
2: అండ్ స్మోకింగ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ హార్ట్ డిజీజ్.
0: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూచింటారు చాలా, నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
2: భగవాన్
0: ఆపరేషన్ చేసే సమయంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది పక్కన పెడతారు.
2: దేర్ఫోర్ డ్యూరింగ్ హార్ట్ సర్జరీ దిస్ హార్ట్ లంగ్ మిషన్ స్పెషల్లీ యూజ్డ్.
0: ఈ విధంగా ఉండటం చేత దీంతో అన్ని పైప్స్ అంతా ఉన్నాయి, చాలా దేహం అంతా.

0: disease.
1: ఈ సిగరెట్ అమ్మేటువంటి వాడు మీరు చూచుంటారు చాలా, నేను ఎప్పుడు చూడలేదు కానీ నాకు తెలుసు.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ దో హీ డిడ్ నాట్ సీ.
1: పెద్దగా అడ్వర్టైజ్ చేస్తారు కానీ కింద మాత్రం చిన్న అక్షరాలతో పాయిజన్ అని రాస్తారు.
0: దేర్ బి వెరీ బిగ్ అడ్వర్టైజ్మెంట్ అట్ ద బాటమ్ స్మాల్ లెటర్ స్మోక్ ఇస్ పాయిజన్.
1: పాయిజన్ అనేటువంటిది రాయకుండా ఈ యొక్క దీన్ని అమ్ముకుంటున్నారంటే గవర్నమెంట్ ఎందుకు దీన్ని అరికట్టకూడదు?
0: వై గవర్నమెంట్ ఇస్ పర్మిటింగ్?
1: కారణం ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్, ఒక్క దినానికి 1 crore rupees ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది.
0: బికాస్ గవర్నమెంట్ రిసీవ్స్ రెవెన్యూ 1 crore per day
1: పర్ డే
0: సేల్ ఆఫ్ సిగరెట్. పర్ డే 1 crore
1: ఇన్కమ్ కోసం చూస్తున్నారు కానీ కానీ లాస్ట్ వారు చూడటం లేదు.
0: ద గవర్నమెంట్ ఇస్ మై
1: ప్రాణాలే లాస్ట్ అయిపోతున్నాయి.
0: అండ్ లైవ్స్ ఆర్ లాస్ట్.
1: అంతేకాదు ఎట్ట మీరు గుర్తించడానికి వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
1: ఒక చిన్న ఉదాహరణ మీరు,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మీరు తాకండి, ఎవరైనా తాగినటువంటి వారిని తక్షణమే పోయి ఒక తెల్లటి బట్టను పోయి అడ్డు పెట్టండి అని గాలిని పెట్టి ఆ తెల్లటి బట్ట పైన పచ్చగా పసుపు పచ్చగా అంత గాలి వచ్చేసి
0: యూ డోంట్ స్మోక్
1: తెల్లని బట్టను కూడా పసుపు పచ్చగా మార్చేస్తుంది.
0: బట్ ఇఫ్ యూ కీప్ వన్ వైట్ క్లాత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద
1: స్మోకర్ ఇంత మాలిన్యం చేస్తుంటే ఇంకా దేహంలో ఉండేటువంటి సర్వాంగం ఎంత అమాలిన్యం తీయదు.
0: దెన్ హౌ అబౌట్ ఆల్ ద పార్ట్స్ ప్రెసెంట్
1: దీంట్లో యాసిడ్ ఉంటుండాలి.
0: దట్ యాసిడ్ దేర్,
1: ఈ యాసిడ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి.
0: దిస్ యాసిడ్ ఈస్ హైలీ డేంజరస్.
1: కనుకనే విద్యార్థులు సాత్వికమైన ఆహారాలు తీసుకోండి.
0: సో స్టూడెంట్స్ షుడ్ పార్టేక్ సాత్విక.
1: శారీర మనస్సు బలం తప్పగా అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ఫిజికల్ మెంటల్.
1: తద్వారా ఆధ్యాత్మిక బలం కూడా పెరిగిపోతుంది.
0: సో దట్ దే విల్ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: కనుక ఆ స్పిరిచువల్ మార్గం లోపల ఏ విధమైన డౌట్స్ కానీ ఏ విధమైనటువంటి యొక్క ఆపోహలు కానీ రావడానికి అవకాశం ఉండదు.
0: దెన్ ఎట్ దట్ మోమెంట్ ఇన్ స్పిరిచువల్ పాత్ దెర్ విల్ బి నో డౌట్స్ దేర్.
1: కనుక ఈ ఆహారం వల్ల చేతనే అనేక డౌట్స్ అంతా వస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీ హావ్ సో మెనీ డౌట్స్.
1: ఆహారం చేతనే అనేక సమస్యలు అంతా బయలుదేరుతుంది.
0: అండ్ ద ఫుడ్ దట్ విల్ పుట్ అస్ టు
1: ప్రాబ్లమ్. ఈ ఆహారం చేతనే ఉద్రేకాలంతా వస్తున్నాయి.
0: అండ్ ఇట్స్ ద ఫుడ్ దట్ రెస్పాన్స్ ఫర్ ఎడ్యుకేషన్.
1: ఈ ఆహారం చేతనే క్రోధములు కామములు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ద యాంగర్ అండ్ ద ఫ్యూరీ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫుడ్.
1: కనుక మనం ఆహారం తగినటువంటి రీతిగా మనము సాత్వికమైన రీతిగా మనం భుజించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కాషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఈటింగ్. దీనికి
1: నా ఉద్దేశం ఒకటి, ఏ మందులు కూడా తినకుండా ఉండేటువంటి యొక్క ఆరోగ్యాన్ని మనం సంపాదించాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ విచ్ డజన్ మేక్ యూ టేక్ ఎనీ మెడిసిన్ ఎనీ టైం.
1: మీరు నమ్ముతారో నమ్మరో కానీ
0: యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: ఈ బాడీకి ఇంకా 2 months to 71.
0: భగవాన్ ఇన్ 2 months time విల్ బి 71.
1: ఒక్క మాత్రమేనా నేను తీసుకోలేదు.
0: హీ హాజ్ నాట్ టేకెన్ ఈవెన్ సింగిల్ ట్యాబ్లెట్ యాజ్ ఆన్ దిస్ డే.
1: నా ఆరోగ్యం లోపల ఎట్టి లోటు లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ హిస్ హెల్త్.
1: ఏదైనా కూడా నేను ఎదుర్కోగలను.
0: భగవాన్ ఇస్ రెడీ టు ఫేస్ ఎనీ.
1: అంటే శారీరకంగా ఈతో పాటు నేను, నేతో పాటు మీరే.
0: బట్ హౌఎవర్ హీ ఇస్ ఇన్ అవర్
1: స్పిరిచువాలిటీ ఏమాత్రం కూడా మిక్స్ కాదు.
0: ఇస్ నథింగ్ స్పిరిచువల్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: మితాహారం.
0: That's limited food.
1: ఆహారం విహారము.
0: And food and habits.
1: ఈ అభ్యాసాలు కొన్ని చాలా చెడ్డ ఉంటున్నాయి పిల్లల్లో.
0: Among students, there are bad habits.
1: వీటిని పూర్తి కూడా మనం నాశనం చేయాలి.
0: We should totally wipe them out.
1: నేను మానవుడను, నేను మానవుడను అనేటువంటి యొక్క దొమ్మల పైన కొట్టుకుని ధైర్యంగా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
0: One should say with all the emphasis and says that I'm a human being.
1: ఏదైనా కూడా పిచ్చి భావాలు నిలవ వచ్చినప్పుడు తక్షణమే ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ అని 10 times నీవు బాగా గట్టిగా ఉచ్చరించి కూర్చో, ఆ అనిమల్ థాట్స్ వెళ్లిపోతుంది.
0: Unfortunately, if there are any bad thoughts, you should immediately entertain this. I am not animal, I am a human being. 10 times you should say that.
1: ఇవన్నీ ఆహార విహారాలతో వస్తుంటాయి.
0: All these thoughts come because of the food and habits.
1: కనుకనే మీరు ఆధ్యాత్మిక మార్గము లోపల ఉన్నతమైనటువంటి యొక్క దీనిని ఎక్కి ఈ జగత్తునంతా కూడా మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంగా మీరు చాటాలి.
0: So in spiritual path you should reach heights.
1: అప్పుడు ఈ జగత్తులో వ్యాపించినటువంటి దుర్మార్గములు, అశాంతులు, భయములు ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
0: Then only the fear will be completely be taken away.
1: విద్యార్థులారా, మీరు మానవులుగా మీరు భావించకండి. మీరందరూ దేవతలే, దేవతలే, దేవతలే.
0: You are all divine. Everyone is divine.
1: కరకరి బ్రహ్మ ఎక్కడ ఉన్నాడంటే నేనే బ్రహ్మ, అహం బ్రహ్మ, అహం బ్రహ్మన్.
0: If anyone says where is Brahma, you say I am Brahman.
1: ఆ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ హావ్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ అండ్
1: అభ్యాసం కూడా చేయాలి.
0: యూ షుడ్ కల్టివేట్ ఇట్.
1: అందుకోసం నే వేదం అహం బ్రహ్మాస్మి అని బోధించి.
0: దేర్ఫోర్ వేద ఆల్వేస్ టెల్స్ యూ దట్ యు ఆర్ బ్రహ్మన్. ఐ యామ్ బ్రహ్మన్.
1: నేను బ్రహ్మను, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను అని అనుకో, తప్పక నీకు భ్రమ పోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఫీలింగ్ ఎంటర్టైనింగ్ దిస్ వే దట్ ఐఎమ్ బ్రహ్మన్, సర్టన్లీ యూ విల్ బి బ్రహ్మన్.

0: Bhagwan Baba, the Supreme Teacher, expounds the important lessons about character, gratitude, the strength of virtues from the great epic Ramayana. This divine discourse was delivered on the 29th of May 1996 during the summer course on Indian culture and spirituality.
1: Sadbhaktulam daru bhagavantudayanchu Sadbhaktulam daru bhagavantudayanchu Chevulakimpuga smarana cheyudinamu Bidala vetalanni pritito neravechi అన్నదమ్ముల మాట్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము మహనీయులెవరైన మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగా చరణ చేయు దినము
2: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్
1: That day is the day. Bidala vethalanni Preetito neraverchi Annadammula maatki nunna dinamu
2: When all people pour, gather and just mingle like brothers is the day, that day, the true day.
1: Daiva chintana cheyu దాస బృందంబులకు ప్రీతి మృష్టానంబు పెట్టు దినము
2: దట్ ఈస్ ది డే ఇన్ ద ట్రూ సెన్స్ ద డే వెన్ వీ ఫీడ్ విత్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ది సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్
1: మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము
2: It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం. మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ బోర్డ్ ఎట్ ది మెయిన్ గేట్. ఇట్ క్యారీస్ దీస్ లెటర్స్. Those that adhere, follow truth and righteousness,
0: satya dharmamulu paatinchinatundi vaaniki tirigi maroku janmamu ledu.
1: Those that follow these two principles will not be reborn.
0: Anaga ee janminchina janmam kaaka tirigi janmame ledu, janmam vaste kada maranamu.
1: This birth is enough. You will not be born again as a human.
0: Kanukane jagattunakanta ee satya dharma parakramunu chakkaga chaatutu vachindi ఈ రామాయణము.
1: రామాయణ టాట్ దీస్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ, టు ద వరల్డ్.
0: భారతదేశ మాతృవత్తి, ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్డ్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ ఎట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్యధర్మములనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి.
1: రామరాజ్య, ఎవ్రీవేర్ యు హియర్ దీస్ టూ వర్డ్స్, సత్య అండ్ ధర్మ.
0: ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది.
1: దిస్ రైచియస్నెస్ ఇస్ ప్రాక్టీస్డ్.
0: పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీల మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: Young and old, literate and illiterate, followed these two principles, Satya and Dharma.
0: Prabhu ettivado, mantrulu ettivaru.
1: As is the king, so are his ministers.
0: Mantrulu ettivaro, adeshakulu ettivaru.
1: As we find the ministers, so also the associates.
0: Prajalu ettivaru.
1: So also the people around.
0: Kanuka mantrulu satya dharma pravartulu.
1: So ministers followed these two principles, Satya and Dharma.
0: రామాజ్ఞను శిరసావహించి దేశమును పాలించడానికి నలుమూలలు కూడాను నియమించినటువంటి వారే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.
1: Following the command of Rama, లక్ష్మణ, భరత, శత్రుఘ్న ఆర్ ఆస్క్డ్ టు గో అరౌండ్ ద హోల్ ఆఫ్ ది కింగ్డమ్.
0: దేశంలో ఏ మూల చూచినప్పటికీ ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మమును ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయసేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టీస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్. ఫైన్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండాలి, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messengers spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this Ramarajya took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడా సలిపాడు.
1: మెనీ అదర్ యాగాస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములే ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగాస్ ఆన్ వన్ హ్యాండ్, దీస్ టూ ప్రిన్సిపల్స్
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైం.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ ద చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు ఏ మూల కూడా నువ్వు కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్
0: వాట్సోఎవర్ అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: That was the condition prevalent in those times. What we find, we don't find in a fraction of it today.
0: Ramula vanti nayakudu Sumantrulu vanti mantrulu vanti mantrulu Vasishta Vamana vanti paricharakulu anaga purohitulu Ramalakshana bharta shatrughnulu anetuvanti kumarulu undinappudu ee desham appudu ramarajyam roopondutundi.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishta Vamadeva, we
0: have Ramaraja.
1: There was no controversy or conflict
0: anywhere. There
1: was no hatred or criticism.
0: ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: People help for everything they receive.
0: పట్టాభిషేక సమయమునందు
1: at the time of coronation
0: ee ramulu prathamamlo pradarshinchinatvantedi prakatinchinatvantedi chaala vichitramainatvantedi.
1: Rama expressed to everybody one important thing
0: ee naadu ee rakamainatvanti kalyanakaramainatvanti pattabhishekam jarugutunnadante deenikanta kaaranam evaru.
1: He said, who is responsible for all this auspicious occasion aneka
0: pariyayamu సీతను వెతికి సీత జాడను నాకు నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్డ్ us ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నాను అన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది
1: సెకండ్
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రసంగంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there's one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు
1: monkeys with no relationship whatsoever
0: సీతకు కాని రాములకు కాని ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రాములకు త్యాగం చేసి అనేక ప్రాణములను కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడా జీవితం అంతా కూడా కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్ దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఇస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఇస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: ద డెమన్ అండ్ ద హ్యూమన్ ద ఫార్మ్స్ ఆర్ నాట్ సెపరేట్.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ ద కాండక్ట్ వీ కెన్ డిసైడ్ హూ ఇస్ ఎ హ్యూమన్ హూ ఇస్ ఎ డెమన్ హూ ఇస్ డివైన్.
0: దుర్భావములను దుశ్చేష్టలను దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions, is a demon.
0: చేసిన ఉపకారమును మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను రాక్షసులుగా భావించారు.
1: Having received all possible help, If one harms in turn, he is a demon.
0: కనుకనే సత్య ధర్మములను విస్మరించి
1: forgetting truth and righteousness,
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow
0: unrighteousness.
1: But however the Veda teaches, speak truth
0: and follow dharma.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: హౌ డు యూ డిసైడ్?
0: ఇది మీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: దాని యొక్క స్వభావము, దాని యొక్క స్వరూపము అది.
1: ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ ఇట్స్
0: దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విచ్ బర్న్స్ ఇస్ ఫైర్.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: ఫైర్ క్వాలిటీ ఇస్ టు బర్న్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burns.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధంగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the ice.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైన చల్లదనం నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే, వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు.
1: If it's not cold, you cannot call it
0: ice. ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is the
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉండండి.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేక నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పనని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునకు ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: వితన శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto aacharinchetundide dharmamu.
1: The dharma of every human is to have integrated form and thought, word and deed.
0: Maatalo okati cheppi kriya marokati chesetundide adharmamu.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukune ee naadu ee moodinti yokka ekatvam aneetundi kanipinchapovatu chetane adharmam aneetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harmony of thought, word and deed, therefore
0: vidyavantulu modalukoni vidyahiruni varaku kudanu ee triputi yokka ekatvam aneetundi kanipinchatam ledu.
1: I from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith, he is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడా నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith. ఈనాటి యొక్క
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతే కూడాను సత్య ధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చెయ్యాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము, ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సర్టన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది, సర్వ మానవులకు కూడా నువ్వు సుక్షేమం కలగాలి చెప్పిన లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, the mothers, the sages and saints struggle hard.
0: సామాన్యమైనటువంటి కుటుంబీకులు కూడాను సత్యధర్మపరాయణులుగా రూపొందారు.
1: Average householder also has become an embodiment of righteousness.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ప్రభు సత్యధర్మపరాయణుడు.
1: Because king follows
0: సత్యవాక్ పరిపాలకుడు.
1: He upholds
0: ధర్మాచరణ ఆసక్తుడు.
1: He follows
0: కనుకని ప్రజలు కూడాను ఆ విధంగా మారుతానికి అవకాశం ఉంటుంది.
1: Therefore people also conduct themselves in that way.
0: ఈనాడు యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: Today we find kings of that kind.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake.
0: ప్రభువుల యొక్క దోషం లే ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day pride.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకని తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్, సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ విత్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే,
1: in order to have welfare in this country,
0: mahaniyulu yokka din tattvanni chakkaga tucha ansarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rushulanu ansarinchadam chetane bharata desham inta kalam varaku ee vein sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్?
0: దశరథ మహారాజ్ యొక్క ధనధనక కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది
0: జనరల్? అది సీత కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ సీత ఆల్సో సెడ్.
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమాన్,
0: నీకు ధనకనక వస్తు వాహనాలతో తృప్తి పరచటము నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై యు.
0: చేత కాదు కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్.
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యువర్ ద వన్ సాక్రిఫైస్.
0: ఇంత భక్తి వశుడవు.
1: యువర్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move above.
0: ఈ సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్యధర్మము అభివృద్ధి కావాలి.
1: Today సత్యధర్మ should improve.
0: సత్యధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: It's not any
0: ఏది ధర్మము ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసేవాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: There are people who question what is satya, what is dharma. There are people who dance to their tune.
0: సత్యధర్మం అంటే తెలియనటువంటి వాడు నీ వ్యక్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: నీవు మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్యధర్మం.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్యధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్యధర్మము.
1: And your life is
0: అంత ఉండి సత్యధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డూ నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్యధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడి త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: Therefore all the three we have.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో.
1: What you thought.
0: అది పలుకు.
1: You say that.
0: ఏది పలికావో.
1: What you said.
0: అది చెయ్యి.
1: Practice it.
0: ఇదే ధర్మం.
1: That is dharma.
0: కనుకనే ప్రతి దానికి కూడాను మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: In every aspect there should be trinity, unity of all the three, thought, word and deed.
0: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: Is what he said, the proper study of mankind
0: man,
1: is man.
0: Man, man.
1: Man, man.
0: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
1: వై డూ కాల్ మ్యాన్?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దేర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధలు సలిపితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: These two are not merely to be propagated, cannot be earned or acquired.
0: నరసింహమూర్తి చెప్పాడు సత్యధర్మాన్ని మనం సాధించాలి సంపాదించాలి.
1: నరసింహమూర్తి సెడ్ యూ షుడ్ ఎక్వైర్.
0: సంపాదించేటువంటి మెటీరియల్ కాదు ఇవన్నీ.
1: ఇస్ నాట్ మెటీరియల్ వెల్త్ టు బి ఎక్వైర్.
0: తన యందే ఉంటున్నాయి స్థిరంగా.
1: దే ఆర్ ప్రెసెంట్ నేచురల్ ఇన్ యూ.
0: నీ యొక్క జననంతో పాటు అవి కూడా జన్మించినాయి.
1: దే ఆర్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: నీ తలను ఎక్కడైనా ప్రపంచాన్ని పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్?
0: నీ చేతనే ఉన్న ప్రపంచాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎక్కడ వచ్చినాయో,
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ,
0: ఈ ప్రాణంతో పాటు సత్యధర్మము కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు. దీన్ని కొనక్కర్లేదు. ఏ కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు. హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ
0: హావ్. సంపాదించుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మమైనటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్యధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్, బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాస్తున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్?
0: నీకు అడిగే హక్కు కూడా లేదు.
1: యూ హ్యావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ, యూ హ్యావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టు యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్టణంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satyadharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this, renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu, vadalipetti, aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away to the forest, leaving your family in the house here.
0: సుఖదుఖములను రెండింటి కూడా సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రెనన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటిని సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టములను రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్
0: టైం. ద్వైత భావమును త్యజించటమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ద్వైత భావాన్ని విశ్వసించటమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ద స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య డజన్ మీన్ నాట్
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ విన్ యువర్
0: భూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఖి సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం సత్యంగా తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టి పోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: వదిలిపెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చింది అది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చింది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: నీ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను మిట్ట పైన నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూటెడ్.
0: మరు నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే ఫ్రమ్
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనములో ఉంది.
1: సీత వాస్ దేర్ ఇన్ అశోకవన, సపరేటెడ్ ఫ్రమ్
0: అశోకవనమునకు. ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమోని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడా అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజెస్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: సీత ఇస్ నాట్ డెల్యూటెడ్ బై వరల్డ్లీ ఎఫెమెరల్
0: ఫ్యాన్సీస్. రాక్షస భావాలు,
1: దట్స్ ఆల్ డెమోనిక్ ఐడియాస్.
0: కానీ ఏ అందం కూడా ఆమెను ఆకర్షించలేదు.
1: నో బ్యూటీ అట్రాక్టెడ్ హర్.
0: కానీ
1: బట్
0: ఒకనొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాది.
1: And one day a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: ರಘು ರಾಮ ರಾಮ ರಾಮ ಸೀತ ರಾಮ ರಾಮ ರಾಮ ಸೀತ.
1: వినింది ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
2: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
1: కోతి ఏం అందమైనటువంటిది,
2: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
1: అది చాలా వికారమైనటువంటిది,
2: వెరీ అగ్లీ,
1: కానీ
2: బట్
1: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
2: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
1: ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
2: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: తాను ఏదాన్ని ఇష్టపడుతుందో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
2: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్లీ షీ వాస్ వెరీ బ్లిస్ఫుల్.
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
2: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
2: And that beauty without bliss is
1: useless.
2: I like
1: this.
2: And this blissful name of Rama is the nectar of my life.
1: ఈ విధంగా కూడాను రామాయణంలో అనేక విధములైనటువంటి యొక్క అందానందములు కూడాను గురించి ప్రబోధిస్తూ వచ్చింది.
2: రామాయణ taught these two, Anda beauty, Ananda the bliss.
1: కనుక సీతారాముల యొక్క ఆనందము దేని గురించి ఆనందము?
2: Where do you get this bliss?
1: క్షేమమే వారికి ఆనందము.
2: The welfare of the people
1: gave them the bliss. సత్యధర్మంలో ప్రవర్తించడమే వారికి ఆనందము.
2: When people follow these two principles,
1: ఏ కాసును కూడాను వారు కోరలేదు.
2: They did not expect anything.
1: ఏ విధమైన తత్ఫలితమును ఆశించలేదు.
2: They did not expect anything.
1: పేదలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారంలన్నీ చేసే పనులు ఇవే.
2: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
1: మాత్రం మిమ్మల్ని ఏం అడుగుతున్నా నేను?
2: What is that Bhagavan is asking you today? ఒక్కటి
1: చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
2: He doesn't ask even a pie.
1: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
2: Bhagavan is giving free education to students.
1: Free treatment.
2: Free medical treatment.
1: Free play.
2: Free play.
1: అన్ని కూడాను లాబొరేటరీ ఫ్రీ అన్ని ఫ్రీని.
2: Everything is free, laboratory and library.
1: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
2: But however they eat their own food.
1: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
2: Where do you find in the entire world?
1: ఏ దేశంలో జరుగుతుండాలి?
2: Where it happens?
1: ఎక్కడ జరగటం లేదు.
2: Nowhere.
1: ఎవరిని నేనే కించిత్ అయినా కూడా ఆశించటం లేదు.
2: Bhagavan doesn't expect anything from you.
1: కనుక ఇదియే నా ఆనందం.
2: This gives bliss to Bhagavan.
1: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
2: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్, వెల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
1: ఈనాడు ఎట్లా ఉందంటే ప్రపంచము,
2: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
1: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్దా భక్తులు ఎక్కువైపోతున్నాయి.
2: యూ ఫైండ్ సిన్సిరిటీ ఇన్ సెంటర్స్ వేర్ దే పే మనీ.
1: ధనమిచ్చి హాస్పిటల్లో చేరిన దగ్గరనే శ్రద్దాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
2: దే పే మనీ అండ్ అడ్మిట్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద హాస్పిటల్.
1: ఆపరేషన్ కంటే ఏమి, 2 లక్షలు ఇచ్చి ముందు నువ్వు అక్కడ చేరమంటారు.
2: దేర్ యూఆర్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్.
1: 2 లక్షలు ఇవ్వటం చేతనే అందులో ప్రవేశించడానికి అవకాశం వస్తుంది.
2: The moment they are admitted to the hospital,
1: అలాంటి హాస్పిటల్లో అబ్బా ఈ పెద్ద డాక్టర్ రా, ఎంతో డబ్బు తీసుకుంటున్నాడు, ఎంత పెద్ద డాక్టర్ అయితే కదా డబ్బు తీసుకోవటం. వీళ్ళ మూడు నమ్మకాలు.
2: People have got this nasty feeling. He's a very big doctor, popular doctor, because
1: he
2: charged
1: you. Operation చేసిన తర్వాత ఒక విధమైనటువంటి ఒక గుమ్మడికాయను కోసినట్టు కోసేస్తారు, తిరిగి ఇంటెన్సివ్ కేసులకు పంపిస్తారు, తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడరు.
2: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
1: కానీ ఏ నయా పైసా లేకుండా హాస్పిటల్లో చేర్చుకుని సొంతం ఇంటి వలె మంచి డెన్లర్ బెడ్స్ అంతా వేసి, మంచి స్ప్రింగ్ కార్డ్స్ అంతా వేసి వాడు ఎంతో ప్రేమతో చూసుకుంటూ భోజనం కూడాను వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
2: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
1: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
2: బికాస్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
1: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటున్నారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
2: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్ వెరీ
1: అప్పుడు నువ్వు వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
2: ద ఇన్స్టిట్యూట్ ద చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ గ్రేట్.
1: అక్కడనే వీళ్ళు శ్రద్ధ కూడా వస్తుండదు. ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
2: There the institutes that collect big amounts, you find sincerity. You are so foolish.
1: Anta free.
2: Here everything is free.
1: Dani valle deeniki vilu lekunda poyinattuga kanipistundadi.
2: That's why it appears as if you don't know the value.
1: Vela valla vilu lekunda potunda. Vilu enaatikaina untundadi.
2: The value is there at any point of time, not because of you.
1: కానీ ఈ అజ్ఞానం అనుకు నాకు చాలా విచారం వేస్తుంది.
2: భగవాన్ ఈ
1: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
2: being the recipients of free education, enjoying all the presence of comfort. What is it that you study
1: chadula
2: here?
1: Chadutamu.
2: Is it for living?
1: Ee pottakoodi chadulu kosamani nee vinta prayasam padalna.
2: Just to earn your livelihood should you suffer so much?
1: Dabbulu kosamani paase padutunnaru.
2: You want money?
1: Dabbulu sampadinchu goppatanam kaadu.
2: It's not great to earn money.
1: Dongalu kuda kavalsinanta dabbulu sampadistunnaru.
2: Even a thief also can earn.
1: Market lo pothe gina bus stand lo kuda beggars kuda dhanam sampadistunnaru.
2: Beggars there near the bus stand earn money.
1: Okaana samayamlo Bombay lo pala oka chetti kinda kurchuneetundi vaadu oka beggar.
2: There's a beggar there in Bombay sitting under a tree.
1: Ah, beggar anta sampadinchadu.
2: That beggar earned and earned.
1: Tana kurchunna dani kindane gunta duvvadu kundalo pettadu dani pai matti gappi pandu kurchunnadu.
2: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
1: Tana kaapadagaladu.
2: Who protected that money?
1: Kaalam teedi vachindi kaayam vadali pettadu.
2: He died at the time moment.
1: Ee corporation vallo vachi inga dehanni teeskonu povali kada teeskonu poyyaru.
2: Corporation
1: appudu chusthe
2: ee
1: guntaga undi emitani chusthe aa guntalo 3 lakhala rupayalu untunnayi beggar daggara.
2: There they found the big pit there and the corporation authorities noted 3 lakhs.
1: Videshalu povalna leka udyogalu cheyavalna leka chaduvulu chadavalna endukosam chaduvulu vijnanam kosam chaduvulu kavali.
2: Should you study to earn money?
1: Dhanarjana kosam kaadu chaduvulu.
2: You should earn, you should study for wisdom. It's not this way.
1: Ee dhanam vastundi potundi.
2: Money comes and goes.
1: Dhanani aasa pettukunnatundi vaadu enukani enaadu kudanu gunanni poshinchukoledu.
2: The one who has got money in aim will never foster virtue or quality.
1: Kanukane maa vidyarthulandaru kudanu guna poshanaku prayatninchali.
2: Therefore our students struggle hard to develop
1: dhanam kaadu mukhyamu.
2: It's not the money important.
1: Raage kaare rajulu rajyamunu kalugare garvonatini pondari vareri.
2: You find many of the kings.
1: Entha mandi chakravartulu poyaru.
2: So many emperors died.
1: Entha mandi rajulu poyaru.
2: So many kings died.
1: Vaariki ye dhanamu takkuva.
2: What is the shortage there?
1: Kaadu kaadu gunamu takkuva kavatam chetane chedda perulu techukunnaru.
2: As they didn't have virtue they got bad name.
1: ఈ పది దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
2: ఆల్ దిస్ 10 డేస్ యు మస్ట్ అండర్స్టూడ్ హూ రావణ ఇస్.
1: అతనికి ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు. కుబేరుడు తన సోదరుడు.
2: రావణ ఇస్ రిచెస్ట్ మీన్స్ బ్రదర్ ఆఫ్ కుబేర.
1: కోట అంతా కూడా బంగారు కోట.
2: ది ఎంటైర్ ఫోర్ట్ ఇస్ బిల్ట్ ఆఫ్ గోల్డ్.
1: సంత సంబున వీధి వీధులు దొంతిశాలలు వాడమేడలు.
2: You find the mansions along all the streets.
1: అంతా ముత్యాలు రత్నాలతో ఉతికించినటువంటి గోడలు.
2: That you find the walls built of diamonds and the pearls.
1: ఇంత ధనము ఉంది.
2: So much of wealth.
1: ఇంత సువర్ణం ఉంది.
2: So much of gold.
1: ఇంత భాగ్యం ఉంది.
2: So much of property.
1: ఏమి ప్రయోజనము?
2: What is the use?
1: గుణము లేకపోయింది.
2: There is no character.
1: కడాతురికి అన్నిటిని వదిలిపెట్టిపోయారు.
2: Ultimately left them all.
1: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
2: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
2: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్
1: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది ఏమి ప్రయోజనం?
2: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్స్ ది యూజ్ ఆఫ్ మనీ.
1: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతే వస్తుంది.
2: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్
1: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము.
2: If one is not happy, what is the fun of living long life?
1: Neeru gatuku kukkaku yerenta parina trupti kalagabodu pisini gottu.
2: It is the dog.
1: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluku tho taagutundi.
2: The dog doesn't drink the water, it stretches.
1: Inta neeru undina atte taagutundi goppaga pravahamlo poyinappudiki atte taagutundi.
2: The dog licks in spite of a running flow of water.
1: Ee dhanam unnatundi vaadu anubhavinchadu inkoriki andinchadu.
2: A rich man like a dog in a manger doesn't experience
1: the vaaniki ledu
2: no happiness.
1: Ee dhanani kaapaadukovatame oka pedda pramadanga untuntadi vaadu.
2: And he follows the path of danger protecting his money.
1: ధనం ఉండవలసిందే కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
1: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
2: ఇట్స్ నాట్ మ్యాటర్
1: నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
2: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
2: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: అంతేకాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
2: యూ హావ్ ఎక్సెసివ్ మనీ యూ టర్న్
1: అనేక దుర్గుణములు దుర్భావములు దుశ్చింతనలు దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
2: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్.
1: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
2: యు సీ ఎనీవేర్
1: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
2: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్ ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
1: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
2: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
1: కనుక
2: సో
1: మనము డబ్బును సంపాదించవలసిందే. డబ్బు అవసరమే.
2: మనీ ఇస్ నెసెసరీ.
1: కానీ అది ఏ మన యొక్క ప్రాణము అది ఏ మన యొక్క జీవితము అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
2: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్ దట్ మనీ ఇస్ యువర్ ధర్మ నో.
1: కాన ప్రతి విషయాన్ని కూడాను చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్ ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
1: చెడ్డ చింత చేసి చేసి
2: Because of bad thinking.
1: Pichi aatal aadi.
2: With all foolishness.
1: Moodipade jeevithaniki bootakappu naatalaadi.
2: With all funny games.
1: Prarabdham tiregaane. Prarabdham tiregaane.
2: Now the moment that destiny approaches.
1: Kapataveshal vidanaadi.
2: He will give up all the time.
1: Kastasukamulato koodi.
2: With all the pleasure and pain.
1: Cheriyuntuva okilaadi.
2: Oh toy, your life is a toy. You spend in pleasure and pain.
1: Idi kilaadi.
2: It's just a funny creature.
1: Chetta chinta chesi chesi.
2: With all wicked thinking.
1: Pichi aatal aadi.
2: With all funny gang.
1: Moodipade dehaniki.
2: The body that falls.
1: Mootakappunna aatal aadi.
2: With all other deceit.
1: Punya papamulato koodi.
2: With all the merit and sin.
1: Maranintuva o kilaadi.
2: What will happen to you?
1: Evadi nee yokka jeevithamu.
2: What is this life?
1: Last ఎప్పటికైనా తూరి మరణించవలసింది.
2: When the last moment approaches, you are bound to die.
1: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
2: Prior to death, understand this truth.
1: నేను ఒక పెద్దవాణ్ణి పెద్ద మానవుని అనుకుంటే అది గొప్పతనం కాదు.
2: Never think that you are a big man. No.
1: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
2: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
2: All green birds will never sing like a cuckoo bird.
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
2: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
1: ఏనుగంత బరిసి ఉన్న పంది ఏనుగు ఉన్నట్టయ్యా.
2: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
1: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
2: He is only a true human if he has got
1: virtue. Daiva bhavamatanlo aavirbhavinchali.
2: He should have divine thoughts.
1: Daiva chintanato nanu jeevithanni gadapali.
2: He should spend time thinking of God.
1: Daivame naa jeevitha aadharamu.
2: He should consider God as
1: this. Keevalam desham okka instrument.
2: The body is an instrument.
1: Deenu nadipinchetundi pranam untundadi.
2: Yes, direct.
1: Aa praname nenu.
2: That very life is.
1: Kabatti nenu master. Nenu master. Nenu master.
2: I am the master.
1: కాని ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
2: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు.
2: యు ఆర్ అమ్యూజ్డ్ బై ది
1: మాస్టర్. ను మర్చిపోతున్నావు.
2: బట్ యు హావ్ ఫర్గాటెన్.
1: అది ఏ పెద్ద దోషం.
2: దట్స్ బిగ్ మిస్టేక్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
2: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్, యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
1: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు, తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
2: యు ఆర్ ఆన్ జర్నీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
1: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
2: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ నో ఆల్ నో.
1: సత్య నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
1: అది మనకు అవసరం లేదు.
2: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
1: దేహం ఉంటే చాలు.
2: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
1: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు.
2: లెట్ us eat and enjoy all.
1: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
2: ఆల్ ది కంఫర్ట్ దట్ యు వాంట్,
1: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో, ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో, చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
2: ఆల్ ది ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్సెస్ ఆల్సో.
1: ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
2: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
1: ఏ డిగ్రీస్ పొందినాయి,
2: వాట్ డిగ్రీస్ దే గాట్,
1: లేదు,
2: నథింగ్.
1: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చు.
2: Is that life you should lead after
1: chala
2: study?
1: Tappu.
2: It's a big mistake.
1: Chadavu antunte emti, aatma chadavu chadavali.
2: Education means you should know the knowledge of the spirit.
1: Edi neeku teliyakunda untundado danni nu aadharanga teesko.
2: You should know that which
1: you need. You should know
2: that
1: which you need. You should know that which you need.
2: And then worldly comfort also you will enjoy.
1: A small example. A
2: small example.
1: A big tree. There's
2: a big tree.
1: There has got many branches. There has got many
2: branches. There has got many branches.
1: There has got many branches. There has got many branches.
2: Each branch has many fruits.
1: You have many branches. But you
2: want a fruit.
1: You see the fruit.
2: You see the
1: tree. You see the tree.
2: You see the tree.
1: And you take it
2: through. That
1: is ignorance.
2: That is ignorance.
1: ఏది కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు. వేర్లకు నీవు వెరువు వేయాలి, వేర్లకు నీవు నీరు పోయాలి, అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
2: దట్ వాట్ యు డోంట్ సీ, ద రూట్స్ ఆర్ దేర్ బినీత్, యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూర్.
1: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి.
2: ఎక్స్టర్నల్ ప్లెజర్స్
1: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
2: వాట్ దే డిపెండ్?
1: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
2: దే డిపెండ్ ఆన్ ద పవర్.
1: గాలిని పీల్చుకుంటున్నావు, ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
2: యు బ్రీద్ ది ఎయిర్.
1: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
2: యు హావ్ ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
1: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు.
2: ద సన్ అండ్ మూన్.
1: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
2: హౌ?
1: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
2: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
1: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
2: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
1: కుంభవర్షం కురుస్తుండాలి, దైవవశమై ఉంటుండాలి.
2: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్, అతనే దైవం.
2: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
2: You are forgetting that master.
1: కానీ ఈ భౌతికమైనటువంటి మన ప్రధానమని విశ్వసిస్తున్నాం.
2: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
2: యు షుడ్ నో అవర్ టెంపర్మెంట్ అమంగ్
1: ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
2: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
1: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేటెంట్.
1: ఆ శక్తి నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
2: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు
1: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
2: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
1: అరణ్యంలో ఉంటుండాలి సీత.
2: Sita is there in the forest.
1: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
2: She has none around that belong to her.
1: స్త్రీ
2: అబల. Woman weak.
1: ఏకంగా ఉంటుండాలి.
2: She was alone.
1: ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు.
2: No one to
1: help her. ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వారి వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
2: Sita was there in Ashokavana. She didn't have anybody to support her, but it's only her strength that worked to support her.
1: Even chillara kaasulu vantivi. Ravana shakti chillara kaasulu vantivi.
2: And the
1: chillara kaasulu.
3: Chillara coins.
1: Coins.
2: Coins. Coins.
1: Kani Sita yokka shakti maha divya tejasuto kudinatundi shakti.
2: The power of Sita is full of brilliance.
1: Aa shakti andari endu untundadi.
2: That power is latent in everybody.
1: కేవలం సీత ఎందు మాత్రమే కాదు.
2: నాట్ మియర్లీ ఇన్ సీతాలో.
1: పరమాత్మ సర్వభూతాంతరాత్మ.
2: ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
1: అందరి ఎందు కూడా కోటీశ్వరుని మధ్య కొన్ని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
2: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు మిలియనేర్ ద ఆత్మ ఇస్ ప్రెసెంట్.
1: కొన్ని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
2: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగర్.
1: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
2: వై డోంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ద డివైన్ పవర్.
1: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి
2: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్.
1: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
2: వెన్ దిస్ లైట్ అట్ హోమ్
1: పొరుగు ఇంటికి అగ్గికారు అరుగునేలా.
2: వై షుడ్ యు గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్ హౌస్.
1: మీ ఇంటిలో ఉంటుండాది దీపము.
2: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
1: కాని పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
2: బట్ యు గో టు ద నైబర్ ఫర్ ఇట్.
1: చెప్పాలి
2: నీ
1: వెతకనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు.
2: తపస్సులు
1: చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు డు ఎనీ
1: ధ్యానము చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు డు చారిటీ.
1: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
2: టర్న్ ఇన్ వర్డ్.
1: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు అనగా పాటించు.
2: ఫాలో ది గాడ్స్ కమాండ్. అబ్జర్వ్ ఇట్ ఇన్ టోటో.
1: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటి?
2: వాట్ మోర్ వెల్త్.
1: జగత్తుకంత సరియైనటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
2: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వెల్త్. ద వర్చ్యూన్ ద క్యారెక్టర్.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
2: మీ
1: ఇంట్లో ఉంటుండాది దీపము.
2: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
1: కాని పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు.
2: బట్ యు గో టు ద నైబర్ ఫర్ ఇట్.
1: చెప్పాలి
2: వాట్ ఎ ఫూల్ యు ఆర్.
1: నీ వెతకనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు సర్చ్.
1: ఎక్కడికో

0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
0: నేర్పునదే విద్య, విద్యార్థి నేర్వవలెను.
1: It is education who should learn. The student should learn.
0: సద్గుణములు,
1: good qualities,
0: సద్బుద్ధి,
1: good mind,
0: సత్యనిరతి,
1: truth,
0: భక్తి,
1: devotion,
0: క్రమశిక్ష,
1: discipline,
0: కర్తవ్య పాలనములు,
1: duty.
0: అవి చాలా ప్రధానము.
1: They are very important.
0: అవి ఎక్కడున్నాయి?
1: Where are they?
0: ఏ పొట్ట కోసినా కొన్ని రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: You find only the fecal matter and all the dirt and the blood when you dissect the body, but not these qualities.
0: కడుపులో ఉన్న మలము,
1: there is fecal matter,
0: కణమెల్ల ఎముకలు,
1: and the bones,
0: నరసిచూన పైన మురికితోలు.
1: After all the dirty skin around,
0: క్షణ క్షణములకును,
1: moment to moment,
0: నీచులూరునే కానీ పులుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: It emits foul smell but not the aroma and fragrance.
0: ఏంటి నీ దేహాన్ని, దీని గురించే నీవు అహంకారపట్టావు.
1: Are you, do you pride yourself because of the body?
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం, దీని గురించే నీవు అహంకారపట్టము?
1: Are you egoistic because of this body?
0: స్వరూపం ఏమీ కాదు.
1: It's not the body.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: It's not your temperament, attitude that's important.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: If you develop your quality, the form will improve.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకోవడం, తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: Fools surrender to God, but yet they will never leave their foolish temperament.
0: కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ వాళ్ళని వచ్చాడు స్టేషన్ కు.
1: A person came with his luggage and he wanted to travel by train.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: He purchased the ticket, carried his luggage and sat in the
0: train. ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: Many passengers are getting into the train.
0: పాపము, అమాయకుడు.
1: He's an innocent man.
0: అజ్ఞాని.
1: Innocent.
0: అహంకారి కాదు.
1: Not egoistic.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని, ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాన్ తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: This innocent man started feeling, this train is carrying the luggage of everybody, so many people, why can't he give some sort of relief?
0: తనను తన లగేజీ మోసేది రైలే. నువ్వు తలపైన పెట్టుకో, తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
1: Whether you carry the luggage on the head or down, it's the train that carries.
0: నువ్వు కూర్చో చక్కగా హాయిగా.
1: Keep it aside and be comfortable.
0: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి.
1: Surrender to God.
0: నువ్వు చక్కగా కూర్చో. అన్ని తానే చూసుకుంటాడు.
1: God will take care of you.
0: అన్ని తానే మోసుకుని పోతాడు.
1: He will carry the burden.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
1: You should have such sacred faith.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియల్.
0: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు, ఈ విధంగా గడియారం పెండులం వలె తూగుతూ.
1: Our life should not be like a pendulum oscillating on either side.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక.
1: We got one tongue.
0: చెప్పడం ఒకే పదము.
1: We should say one thing.
0: ఈ స్థితి దీంట్లో మనం సాధన సాధించాలి.
1: One word we should say and follow in the same track.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: One day you say right, other day you contradict wrong.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: Not that far, 1 minute you say yes, other minute no.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: Who said? You only said both.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: You said both.
0: ఆ రెండింటిలో రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము, ఒకటి అసత్యం.
1: So which is right now? The right that you said then and wrong you said now.
0: ఈ సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది, కానీ బయట లేదు కదా.
1: The truth and falsehood are in you, not outside.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: You should not be two-tongued snake.
0: ఒకే మాట,
1: only one word.
0: అది రాముని యొక్క ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము.
1: That is the
0: main ఒకే మాట,
1: వన్ పా,
0: ఒకే పత్ని,
1: వన్ వాయ్,
0: ఒకే బాణం,
1: వన్ ఏరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాముడు, ఆత్మారాముడు, ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఎక్కడో దశరథ మహారాజు కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వు షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూమ్ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం మీ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్య ధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: Therefore everybody should lead this life basing on these two principles of Satya Dharma, share with everybody and lead this

0: life.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవ్రాతపైనే ఆధారపడి ఉంటుంది.
0: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
0: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ, దేశం
1: క్షేమాన్ని మనం కోరి లోక కళ్యాణమును ఆశించి శ్రేయస్సును గురించి మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికి దైవార్థులను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
0: యు మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: దైవాగ్రహం తూచా మనం నడుచుకోవాలి.
0: యు షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
1: అది మీ యొక్క శ్రేయస్సు.
0: అది
1: దేశం యొక్క శ్రేయస్సు.
0: సమాజం యొక్క శ్రేయస్సు. టు ది ఎంటైర్ వరల్డ్.
1: అప్పుడే మనం లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇఫ్ యు అడ్హెర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నాం మనం ఇప్పుడు.
0: బట్ వీ సే విత్ అవర్
1: లోక సమస్త సుఖినో భవంతు అంటున్నా పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
0: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
1: ఏం సుఖం లోక సుఖము? ప్రక్కన ఉన్నటువంటి వాడిని సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
0: You don't make the person sitting by your side happy. How do you make the world happy?
1: కనుకనే మొట్టమొట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
0: First satisfy your conscience.
1: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
0: Enjoy the bliss within.
1: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
0: Then share with others.
1: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
0: మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ శాసనమే మీకు సరి అయినటువంటి శాస్త్రము.
0: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: శాసనం ఇతిహి శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. ఆయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
0: When Shastra sacred text says don't do,
1: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
0: When it is said don't talk more,
1: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి? తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
0: If you talk more, what is the profit or the loss that Bhagwan has?
1: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
0: The loss and profit go to you.
1: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
0: యు క్రై వెన్ యు
1: ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతున్నావు.
0: ప్రాఫిట్ యు స్మైల్.
1: ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
0: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
1: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
0: దే ఎర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
1: కానీ వాడు ఆనందించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
1: ఎందువల్ల?
0: వై?
1: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
0: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ద ట్యాక్స్.
1: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు. కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
0: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యు ఆర్ మిజరబుల్ ఆన్ అదర్ సైడ్.
1: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
0: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
1: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
0: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వరల్డ్.
1: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
0: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఏ చదువులైనా చదువుకో.
0: స్టడీ అని
1: ఏ డిగ్రీలైనా తీసుకో.
0: డిగ్రీ
1: కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
0: బట్ యు టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యు డూ ద డిఫరెంట్ జాబ్.
1: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
0: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
1: ఐపీఎస్ పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు, ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
0: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. But he works in the university.
1: కానీ దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: బట్ డిఫరెన్స్
1: చదివేది ఎంబీఏ అని చదువుతారు.
0: బట్ ఈ స్టడీస్
1: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
1: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
0: బట్ హీల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
1: దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా?
0: వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
1: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
0: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్. వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
1: కలిపిన చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకును సంబంధమే లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
1: ఎందుకంటే చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు.
0: బికాజ్ యూ డోంట్ గో ది గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
1: మనం చదువుల కోసము ఉద్యోగం కోసం పాటు పడకూడదు.
0: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
1: ఉద్ యోగం, యోగాన్ని సంపాదించాలి.
0: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ డిసిప్లిన్.
1: దైవ యోగం ఒకటి ఉంటే సమ యోగములు కూడా సమకూరిపోతాయి.
0: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.

0: Radio Sai is happy to bring you now a sweet discourse on divine love delivered by Bhagavan Baba on 29th April 1998 at Kodaikanal. Enjoy.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది, పొట్టకై

0: ಚಿ ಏ ಪೆದ್ದ ಸುಖಂಬು ನೊಂದಿತಿರು ಪ್ರೀತಿಗಚೇಯು ಪ್ರೀತಿಗ ಯೋಚನೆ ಚೇಯು ಮಾನವ ಪ್ರೀತಿಗ ಯೋಚನೆ ಜೇಯು ಮಾನವ.
1: Right from the time we get up from bed, the dawn, until we retire and take rest, go back to bed, we go on struggling for our livelihood and for our living. We spend all our time to study and learn, forgetting God. Oh man, what kind of happiness you have had, what kind of happiness you achieved, inquire clearly.
0: Manavudu ఆనందాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను ఈ ప్రపంచమునందు విచారం జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ సో యాజ్ టు బి బ్లిస్ఫుల్.
0: అయితే ఈ ఆనందము వస్తువులు ఎందున్నదా, లేక ప్రదేశమునందున్నదా, లేక వ్యక్తులు ఎందున్నదా, ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet man is not able to recognize where the bliss is available. Is it there in physical material objects, or is it present at a particular place or with any person?
0: ఆనందం అన్నది ఒక వస్తువులు ఎందు కాని, లేక ఒక ప్రదేశమునందు కాని, ఒక వ్యక్తులు ఎందు కాని కానరాదు.
1: Bliss is not noticed either in an object or at a particular place nor in an individual for that matter.
0: Sarvatra undinatundi aanandamunu ekkadani vedagadaniki veelavutundi.
1: Bliss which is all pervasive, where do you search for it?
0: Bhagavantudu sarva jeevulu yendu, sarva praanulu yendu, sarva pradeshamulu yendu, sarva vishayamulu yendu kudanu leenamai unnadu.
1: God is immanent, latent in all of the living creatures, in all of the beings, at all places.
0: దీనిని భగవద్గీత యందు చక్కగా విచారణ సలిపి,
1: దిస్ ఇస్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ భగవద్గీత.
0: ఐన్స్టీన్ దీనికి ఒక కొత్త పేరు పెట్టాడు.
1: ఐన్స్టీన్ గేవ్ ఇట్ ఎ డిఫరెంట్ న్యూ
0: నేమ్. సైకోట్రానిక్ అన్నాడు.
1: సైకోట్రానిక్
0: సైకోట్రానిక్
1: సైకోట్రానిక్
0: అనగా సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏమని పిలిచేది?
1: When God, who is present everywhere, how shall I call him?
0: కనుక ఇతను ఒక విధమైనటువంటి యొక్క అజ్ఞాత రూపంతో కనిపిస్తున్నాడు.
1: God is seen in a hidden form, in a non-apparent manner.
0: భగవంతుడు అజ్ఞాత శక్తి స్వరూపుడై సర్వ వ్యక్తులు ఎందుకూడను, సర్వ ప్రదేశములు ఎందుకూడను, సర్వ పదార్థములు ఎందుకూడను గోచరించక మెలుగుతున్నాడు.
1: God is hidden. He is hidden cosmic energy in every material, in every object, at every place, in every one of us.
0: కానీ మానవాకారమును ధరించినటువంటి వ్యక్తి దైవమును కూడా ఒక ఆకారంగా భావించుకుని సర్వత్రా విచారణ సలుపుతున్నాడు.
1: But human we are, with a limited finite body, we also expect God in the same form and we are in constant search for him.
0: ఆనందం ఉన్నది కాని ఆనందమునకు రూపము లేదు.
1: Bliss is there, no doubt, but it has no
0: ప్రేమ ఉన్నది కాని ప్రేమకు ఒక స్వరూపము లేదు.
1: Love is there, but it has no form.
0: అయితే స్వరూపం లేనటువంటి ప్రేమను ఏ రీతిగా మనం విశ్వసిస్తున్నాం?
1: How do we believe in love that has no form?
0: ఆకారం లేని ఆనందాన్ని మనం ఎట్లు అనుభవిస్తున్నాం?
1: How do we experience bliss that has no form?
0: ప్రేమకు రూపము లేదు కాని ప్రేమను అందించేటువంటి వ్యక్తికి రూపం ఉన్నది.
1: దో లవ్ హ్యాజ్ నో ఫార్మ్ బట్ ది పర్సన్ దట్ పాసెస్ లవ్ హ్యాజ్ ఎ ఫార్మ్.
0: ఒక పుష్పము ఉన్నది.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
0: కానీ ఆ పుష్పం ఒక ఆకారం మనకు కనిపించదు.
1: వీ సీ ది ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్.
0: కానీ వాసన మాత్రము అనుభూతికి వస్తుంటుంది.
1: దో ది ఫ్రాగ్రెన్స్ ఇస్ నాట్ సీన్ బట్ ఇట్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: వాసన మాత్రం అనుభవిస్తున్నావి కానీ ఈ వాసనకు రూపమేమిటి అని విచారణ చేస్తే ఈ వాసనకు రూపము పుష్పమే.
1: Though you experience the aroma of the flower, the form of the aroma or fragrance is the flower itself.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు, యోగులు, సత్పురుషులు, పండితులు ఈ యొక్క వాసనను మాత్రమే గుర్తించి ఈ వాసనకు ఆకారం ఎక్కడా అని ప్రపంచమంతా కూడాను దీన్ని విచారణ సలుపుతూ వచ్చాయి.
1: ఏన్షియంట్ టైమ్స్ సీకర్స్, ఆస్పిరెంట్స్, స్కాలర్స్ అండ్ ఆల్ దోస్ దట్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ ద ఫామ్.
0: కానీ మహర్షులు సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వము త్యాగముగా వచ్చి ఈ యొక్క వాసన యొక్క రూపం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయంలో గట్టిగా పట్టుపట్టి దాన్ని వెతకడానికి ప్రారంభించారు.
1: సేజెస్ హూ హ్యావ్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ డిటర్మిన్డ్ టు నో ద ఫామ్ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: అన్ని పొదలను కూడాను శోధించారు.
1: దే ఎంక్వైర్డ్ ఆల్ రౌండ్ ద బుషెస్.
0: అన్ని అడవులను కూడాను శోధించారు.
1: దే హ్యావ్ సర్చ్డ్ ఆల్ ఫారెస్ట్.
0: కానీ ఎక్కడ పుష్పం కనిపించలేదు.
1: దే కుడ్ నాట్ గెట్ ది ఫ్లవర్.
0: కానీ కొంతమంది ఏదో వాసన వస్తున్నది, వాసన చాలని కొంతవరకు వాసనతోనే సంతృప్తిపడి ఈ యొక్క పుష్పం యొక్క విచారణ చేయటంలో కొంతకాలం విరమించుకున్నారు.
1: సమ్ హ్యావ్ డ్రాప్ టు ఇన్వెస్టిగేట్ ద ఫామ్ హ్యావింగ్ బీన్ సాటిస్ఫైడ్ ఇన్ ద మిడిల్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్రాగ్రెన్స్ అలోన్.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిమి, పట్టునెగ్గడిదాకా అట్టే ఉండు.
1: యూ హ్యావ్ డిటర్మిన్ సమ్ హౌ ఆర్ అదర్ Do not leave until it is fulfilled.
0: Korinda dediyo korane korthivi korke cheludaka povakundu.
1: You have desired something or other until the desire is granted. Don't go.
0: Adigina dediyo adagane adigitivi adiginedudaka vidivakundu.
1: You have asked something or other until it is given. Never withdraw.
0: Talachina dediyo talchane talchitivi talaputirudaka povakundu.
1: Having entertained a thought in one way or other until that thought is translated,
0: ఈ పట్టుదల చేత మహర్షులు పోరుపడలేక తానైన ప్రభు వలయు.
1: This was the determination of the sages that God has to show some form or other out of disgust.
0: వడలు తెలియక తానైన అడుగు వలయు.
1: Or they have to ask repeatedly out of tiresomeness.
0: అంతే కాని
1: that's all.
0: ఇంకా తనయంత తాను తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ టు విత్డ్రా ఆర్ రిట్రీట్.
0: ఈ పట్టుదల చేత తాము వెతికి ఆ పుష్పాన్ని గుర్తించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ డిటర్మినేషన్ దే సర్చ్డ్ ఆల్ ఓవర్ అండ్ ఫౌండ్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఆ పుష్పం నుండియే ఆనందము అనేటువంటి యొక్క సుగంధము ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: దే కుడ్ ఫైండ్ అవుట్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ విచ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లిస్ హస్ ఎమనేటెడ్.
0: మేము తెలుసుకున్నాము ఈ పుష్పం ఎక్కడున్నదో మేము గుర్తించాము అని పండితులు వర్ణించారు.
1: ద స్కాలర్ డిక్లేర్డ్ వీ హావ్ సీన్ ద ఫ్లవర్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: కొంతమంది పండితులు, మహర్షులు, యోగులు కోల్డ్ వల్ల ఆ వాసన కూడా అనుభవించలేకపోయారు.
1: సమ్ స్కాలర్స్, సమ్ సీకర్స్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ఫ్రాగ్రెన్స్ ఆర్ ద స్మెల్.
0: అట్టి వాసన కూడా గుర్తించలేనిటువంటి వారే నాస్తికులు.
1: దోస్ దట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద స్మెల్ ఆర్ ఎథీస్.
0: వారికి కూడాను ముక్కు ఉన్నది కానీ పరిచయం పట్టింది.
1: ఎథీస్ హ్యావ్ నో డౌట్ నోస్ బట్ దట్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాడ్.
0: అందువల్ల వాసన కూడా గుర్తించుకోలేనిటువంటి యొక్క హీనులుగా మారిపోయారు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కోల్డ్ దే హావ్ బికమ్ సో అన్ఫార్చునేట్ యాజ్ నాట్ టు టేస్ట్ దిస్ ఆర్ స్మెల్ ఇట్ ఐదా.
0: ఆ గుర్తించుకున్నటువంటి వ్యక్తులే వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: When God is everywhere, how to know Him, how to recognize Him?
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను హృదయం అనేటువంటి పుష్పం నుండి ఆనందం అనేటువంటి యొక్క సుగంధము వెలువడుతున్నది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఆర్ హృదయ ఆఫ్ ఎవ్రీ పర్సన్ విచ్ ఇస్ ద ఫ్లవర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ హృదయము పరిపూర్ణమైనటువంటిది.
1: దిస్ హృదయ ఈజ్ కంప్లీట్ అబ్సల్యూట్.
0: అది పూర్ణము, ఇది పూర్ణము.
1: That is full and this is full as well.
0: Purnamuna udayinchu purnamu.
1: And it's of that fullness comes up the full
0: purnamuna
1: again.
0: Purnamuna purnamutisina purname seshinchi undu.
1: If you deduct the full out of full, the full remains.
0: Dinine purnamada purnamidam purnat purnamudachyate purnascha purnamadaya purnameva vashishyate ani vedam pujinchindi.
1: This is the teaching of Veda. That declares that is full and this is full, everything is full.
0: Kanaka purnatvam anetvanti tattvamu ee vidhanga untundi.
1: This totality, what is its nature?
0: ఒక కిలో బెల్లం తీసుకుని వచ్చాం.
1: యు టేక్ కిలో జాగరే.
0: ఆ బెల్లంలో కొంచెం తుంచుకుని నాలుక పైన వేసుకున్నాం.
1: యు హావ్ జస్ట్ కట్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ యువర్ టంగ్.
0: తీయగా ఉన్నది.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: ఇంకొంచెం ముక్క తీసుకుని పోయి కాఫీలో వేశావు.
1: అండ్ యు మిక్స్డ్ ఎ బిట్ ఆఫ్ దిస్ జాగరే అండ్ మిక్స్డ్ ఇన్ కాఫీ.
0: కానీ కాఫీ కూడా తీయగా ఉన్నది.
1: ది కాఫీ ఇస్ ఆల్సో స్వీట్.
0: ఇంకొంచెం బెల్లం తీసి దాన్ని ఒక పానకంలో వేశావు, నీళ్ళలో వేశావు.
1: సమ్ మోర్ ఆఫ్ జాగరీ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్.
0: కానీ ఆ నీరు కూడాను తీయగా ఉన్నది.
1: ఎస్ దట్ వాటర్ ఈస్ ఆల్సో స్వీట్.
0: మూడు ముక్కలుగా తించినావు నీవు.
1: యు హావ్ కట్ దిస్ జాగరీ ఇంటూ త్రీ పీసెస్.
0: కానీ మూడు ముక్కల లోపల కూడా తీపే ఉంటున్నది.
1: ఆల్ ద త్రీ పీసెస్ ఆర్ ఈక్వల్లీ స్వీట్.
0: ఆ ముక్కలు తించిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్నటువంటి శేషం కూడా తీయగానే ఉంటున్నది.
1: అండ్ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద జాగరీ ఆల్సో కంటిన్యూస్ టు బి స్వీట్.
0: కానీ ముక్కలు క్వాంటిటీ డిఫరెన్సే. కానీ
1: హియర్ లైస్ ద డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ, ది బిట్స్ బీయింగ్ హియర్.
0: అన్ని ముక్కల ఎందు కూడాను తీయని ధనము ఏకంగానే కనిపిస్తుంది.
1: స్వీట్నెస్ ఇస్ యూనిఫామ్, వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ ది బిట్స్ ఆఫ్ జాగరీ.
0: ఇది పూర్ణము.
1: దేర్ఫోర్
0: అది తీపే, ఇది తీపే.
1: దేర్ఫోర్ దట్ ఈస్ ఫుల్, దిస్ ఈస్ ఫుల్, దట్ ఈస్ స్వీట్.
0: పూర్ణము ఉదయించి పూర్ణము, ఆ తీపు నుండి తీపే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ ఇస్ ద స్వీట్నెస్ దట్ సెండ్స్ ఫోర్త్ స్వీట్నెస్ ఓన్లీ.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ జస్ట్ డిడక్ట్ ద ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మైనస్ ఇట్,
0: మిగిలినటువంటిది బెల్లమే. పానకంలో వేసినటువంటిది బెల్లమే, కాఫీలో కలిపినటువంటిది బెల్లమే, నాలుగు పైన పుచ్చుకున్నది బెల్లమే.
1: దట్ మిక్స్డ్ ఇన్ కాఫీ, దట్ కెప్ట్ ఆన్ ది టంగ్, దట్ మిక్స్డ్ ఇన్ వాటర్ ఇస్ ద సేమ్ జాగరీ ఓన్లీ.
0: పూర్ణమనగా ఒక కిలో బెల్లం పూర్ణమని కాదు, దీని మాధుర్యమే పూర్ణం.
1: ద పూర్ణ, ద టోటాలిటీ means the sweetness here.
0: Italy lo,
1: there in Italy,
0: oka shilpi pani chesetunte vyakti,
1: a person, a sculptor,
0: Antoni anetunte vaadu unnevaadu.
1: There's one person by name Antoni there in Italy.
0: Itanu violin chesinatlu maha suprasiddhudu.
1: He is an expert in making violin.
0: Oka violin nu సంవత్సరం అంతా కష్టపడి చేస్తూ వచ్చాడు.
1: ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
0: ఈ ఆంటోనీ ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏమో ఆంటోనీ, నీవు ఒక్క వయలిన్ చేయడానికి ఒక సంవత్సరం అంతా తీసుకుంటే నీ ఆలుబిడ్డలు బ్రతికేటువంటి మార్గం ఏమిటి?
1: ఫ్రెండ్ ఆఫ్ ఆంటోనీ కేమ్ అండ్ సెడ్, ఓ ఫ్రెండ్, వెన్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్?
0: మై ఫ్రెండ్
1: said, my friend,
0: భగవంతుడు పూర్ణస్వరూపుడు.
1: గాడ్ ఈస్ పర్ఫెక్షన్.
0: మనం ఏ పని చేసినప్పటికీ పూర్ణంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ వీ డూ విల్ హ్యావ్ టు బి నెసెసరీ.
0: ఏదో నా స్వార్థం నిమిత్తమై, నా ఆలబిడ్డలను పోషించుకునే నిమిత్తమై ఆ పూర్ణత్వంలో ఏమాత్రం కూడా దోషం కలగకూడదు.
1: ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్ టు జస్ట్ క్యారీ అవుట్ ఎ లివింగ్, దేర్ కెనాట్ బి నథింగ్ షార్ట్ ఆఫ్ పర్ఫెక్షన్, హీ సెడ్.
0: కనుక భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతనికి పూర్ణత్వంగా మనం పని చేయాలి.
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఆల్ పర్ఫెక్షన్ అండ్ వాట్ ఆర్ వీ డూ,
0: అప్పుడే భగవంతుడు పూర్ణ ఆనందాన్ని అందించగలడు.
1: దెన్ గాడ్ కన్ఫర్స్ టోటల్ బ్లెస్ టు ఎవ్రీబడీ
0: అని ఆ స్నేహితునికి బోధించాడు.
1: దట్స్ హౌ హీ టాట్ టు హిస్ ఫ్రెండ్.
0: అనగా
1: మీనింగ్
0: మనం ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ చిన్న పని కూడాను పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి రీతిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ లిటిల్ జాబ్ వీ మైట్ అండర్ టేక్, బట్ ఇట్ హెస్ గాట్ టు బి పర్ఫెక్ట్ అండ్ టోటల్.
0: కారణము భగవంతుడు పూర్ణస్వరూపుడు.
1: వై? బికాస్ గాడ్ ఈస్ టోటాలిటీ, పర్ఫెక్షన్.
0: మన పనులన్నీ కూడా పూర్ణంగానే ఉంటుండాలి.
1: ఆల్ అవర్ వర్క్స్ హావ్ గాట్ టు బి ఫుల్.
0: భగవంతుని యొక్క అంశము,
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: కాబట్టి అంశమైనటువంటి వ్యక్తి కూడాను పూర్ణమైనటువంటి ఒక తత్వాన్ని పొందాలి.
1: ద స్పార్క్ షుడ్ నెసెసర్లీ రిప్రజెంట్ స్టాండ్ ఫార్ ద టోటాలిటీ
0: అని ఆ యొక్క వయలిన్ ను చాలా ప్రసిద్ధిగాంచినాయి ఈనాడు కూడాను ఆంటోనీ వయలిన్.
1: డౌన్ దిస్ డే ది ఆంటోనీ వయలిన్ ఈజ్ సో ఫేమస్ అండ్ రిప్యూటెడ్.
0: ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని నిరూపించే నిమిత్తమై పనులు ఎందుకూడను పూర్ణత్వాన్ని మనము ఆచరించాలి.
1: In order to signify, in order to experience the perfection, the divinity, our acts have got to be perfect.
0: అనేకత్వం కాదు.
1: Perfection is only one, not fragmentation.
0: మనం ఏకత్వంలో అనేకత్వంగా విభజిస్తున్నాము.
1: In fact, we fragment the unity into diversity.
0: కానీ విభజిస్తున్నాము, కానీ తిరిగి అనేకత్వంను తిరిగి ఏకత్వంగా మార్చాలి.
1: We divide, but however, we have got to unify it again.
0: ఇప్పుడు టైలర్ దగ్గర రెండు వస్తువులు ఉంటాయి.
1: Tailor has got in possession two.
0: ఒకటి సిజర్, కత్తెర ఉంటుంటది.
1: One is the scissor.
0: ఇంకొకటి పిన్ను ఉంటుంది.
1: అదర్స్ ద నీడిల్.
0: నీడిల్ ఈ రెండింటి ద్వారా ఏమి జరుగుతుండాలి?
1: వాట్ డస్ ఇట్ డూ విత్ దిస్ టూ?
0: మనం తీసుకుని వెళ్లి 2 meters ఒక క్లాత్ ఇచ్చాము షర్ట్ కుట్టమని.
1: యూ గివ్ టు ద టైలర్ 2 meters ఆఫ్ క్లాత్.
0: ఒకే క్లాత్ అది 2 meters.
1: ద 2 meters ఆఫ్ క్లాత్ ఇస్ జస్ట్ 1 piece.
0: ఆ టైలర్ తన మెజర్ అంతా తీసుకున్నాడు.
1: ద టైలర్ టేక్స్ యువర్ మెజర్మెంట్స్.
0: కత్తిరి తీసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా కత్తిరించాడు.
1: విత్ హిస్ సిజర్ హి విల్ కట్ ఇట్ ఇంటూ నంబర్ ఆఫ్ బిట్స్.
0: అన్ని కాలర్స్ వేరు.
1: The collar is different.
0: One is veru.
1: The arms different.
0: Tharash poduvu vedarpu ivanta sakramain reetiga kattarinchadu.
1: And he has cut into bits as per his measurements, the waist, the shoulder.
0: Liters ga unna meters ga unnatunte batta aneka vidhamaitundi tunduga maaripoyindi.
1: Yes, the 2 meter cloth which is one as well is cut into number of bits now.
0: Antattu ee tailor lo maanaledu.
1: The tailor didn't leave.
0: తిరిగి వాటిని కూడా ఏకం చేసి ఒక షర్ట్ మాదిరి కుట్టేశాడు.
1: He joined them all and stitched into a garment the shirt.
0: ఈ ముక్కలు చేసినటువంటిది ఏంది? కత్తెర.
1: That which has cut into bits is the scissor.
0: అన్ని చేర్చి ఒక షర్ట్ గా రూపొందింపజేసినటువంటిది నీడిల్.
1: It is the needle that unified all these bits into a shirt.
0: కనుకనే మనము ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనము అనేకత్వంగా మారుస్తున్నాం.
1: Therefore God, the unity, the oneness, is diversified.
0: ఒకరు కృష్ణ, ఒకరు ఈశ్వర, ఒకరు అల్లా, ఒకరు జీసస్, ఒకరు జొరాస్ట్రియం, ఈ విధమైనటువంటి ముక్కలుగా మనం చేసి పెట్టుకున్నాం.
1: We have divided the oneness of the divinity into many as Rama, Krishna, Jesus, Allah.
0: తిరిగి ప్రేమ అనేటువంటి భక్తి అన్నింటినీ ఒక్క రూపకంగా మారుస్తూ వచ్చింది.
1: బట్ దిస్ డివోషన్ ఆఫ్ లవ్ విల్ బ్రింగ్ దెమ్ ఆల్ టుగెదర్ ఇంటూ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: All are one.
0: My dear son.
1: My dear son.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఇది జీసస్ చెప్పాడు.
1: This is the saying of Jesus.
0: All are one, my dear son.
1: All are one, my dear son.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: అనగా
1: meaning
0: తన అనేక విధములుగా బాధించేటువంటి సమయ లోపల
1: when he was put to suffering in different ways,
0: tana disciple andaru kudanu chaala baadha padtu vacharu.
1: The disciples were feeling very sad.
0: Kani ee yokka priest nantaru kudanu head priest kudanu chaala nindistu vacharu.
1: They went on accusing all the priestly community.
0: Governor kudanu nindincharu.
1: In fact they accused the governor who placed that order.
0: Atti nindalu maniki paniki raavu.
1: Such accusation
0: అనేటువంటి ఉద్దేశంతో ఏకత్వాన్ని బోధించే మాటతో ఆల్ ఆర్ వన్.
1: టు టీచ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ జీసస్ సెడ్
0: బి అలైక్ టు ఎవరీవన్.
1: హి వెంట్ ఆన్ టు సే బి అలైక్ టు ఎవరీవన్.
0: నిందించకూడదు, ఎవరిని మనం దూషించకూడదు, ఎవరిని మనం విమర్శించకూడదు.
1: వి షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ, వి షుడ్ నాట్ చార్జ్ ఎనీబడీ, వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: కనుకనే ప్రేమ అనేటువంటి తత్వమే ఎవరిని కూడాను దూషించదు, భూషించదు, ఏ విధమైనటువంటి తిరస్కరించదు.
1: ఇట్ ఈస్ ద లవ్ దట్ విల్ నెవర్ డినై ఎనీబడి. ఇట్ ఈస్ ద లవ్ దట్ విల్ నెవర్ డిజెక్ట్ ఎనీబడి, దట్ విల్ నెవర్ బ్లేమ్ ఎనీబడి.
0: లౌకికమైన ప్రేమకు
1: ఫర్ ది వరల్డ్లీ లవ్
0: ఆధ్యాత్మిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్. ద స్పిరిచువల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడా ఆశించదు.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్ లెస్, నాట్ ఎక్స్పెక్టింగ్
0: దూషణ తిరస్కారములు కూడా లెక్క చేయదు.
1: ఇట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: ప్రేమ ఎప్పుడు కూడా ఆశ లేకుండా తాను అందిస్తుంటాడు.
1: లవ్ ఈజ్ డిజైర్లెస్ అండ్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: స్వార్థమన్నది ఈ ప్రేమకు ఏమాత్రమూ కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ దిస్ లవ్.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి ప్రేమనే భగవంతుని ప్రేమ.
1: దిస్ సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని ప్రేమ నిరంతరం కూడాను ఇచ్చుకునేది కానీ తిరిగి పుచ్చుకునేటువంటిది కాదు.
1: ద లవ్ ఆఫ్ గాడ్ గివ్స్ అండ్ గివ్స్, నెవర్ రిసీవ్స్.
0: కానీ లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేది కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ రిసీవ్స్ బట్ ఇట్ నెవర్ గివ్స్.
0: లౌకికమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది.
1: ది వరల్డ్లీ లవ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ సంతోషాన్ని, ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ప్రేమ మరొక విజయమైనటువంటి ఫలితాన్ని కోరుతుంది.
1: ది లవ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫ్రమ్ ది వరల్డ్.
0: కానీ భగవంతుని ప్రేమ మరొక దీన్ని ఆశించదు.
1: బట్ గాడ్స్ లవ్ ఎక్స్పెక్ట్స్ నథింగ్.
0: ప్రేమకు ప్రేమనే సాటి.
1: లవ్ ఈక్వల్స్ లవ్ అలోన్.
0: అంతేకాని ప్రేమకు మరొక వస్తువు సాటి రాదు.
1: యు కెన్ నెవర్ కంపేర్ లవ్ విత్ ఎనీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇట్లాంటి సాటి రానటువంటి ఒక ప్రేమ తత్వము దైవం ప్రేమ.
1: దిస్ ఇన్కంపేరబుల్ అన్పారలెల్డ్ లవ్. ఇంకా
0: లౌకికమైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది?
1: హౌ ఇస్ వరల్డ్లీ లవ్ దెన్?
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దాట్.
0: ఒక వివాహం జరిగింది ఒక బాలునికి.
1: ఎ బాయ్ వాజ్ మ్యారీడ్.
0: ఈ వివాహం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఏదో ఒక పార్క్ లో వాక్ చేస్తూ వచ్చారు.
1: ది కపుల్ వర్ జస్ట్ గోయింగ్ రౌండ్ ద పార్క్.
0: కానీ ఈ బాయ్ ఒక ఆ పార్క్ లోపల ఒక ముల్లును చూచాడు.
1: ద బాయ్ సా ఎ థార్న్ ఆన్ ద వే.
0: ముల్లును చూసేటప్పటికీ భార్య ఆ ముళ్ళు పైన కాలు పెడుతుందో ఏమో, భార్యకి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో అనేటువంటి ప్రేమ చేత భార్యను రెట్టబెట్టుకుని ముళ్ళు ముళ్ళు ముళ్ళు ముళ్ళు అని వెనక్కి లాగాడు.
1: దిస్ యంగ్ మ్యాన్ వాచింగ్ ద థార్న్ ఆన్ ద వే థాట్ దాట్ హిస్ యంగ్ వైఫ్ వుడ్ స్టెప్ ఆన్ ద థార్న్. హి హస్ టేకెన్ అవే బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆర్మ్ అండ్ టెలింగ్ థార్న్ దేర్.
0: కానీ అప్పుడు వైఫ్ అతనికి లైఫ్ గా మారింది.
1: అట్ దట్ మోమెంట్ వైఫ్ ఈస్ హిస్ లైఫ్.
0: కనుకనే అతను ఆతృతకో ఆమెను వెనుకు లాగాడు.
1: సో హీ హరీడ్ అండ్ పుష్డ్ హర్ బ్యాక్.
0: కానీ ఇదే ప్రేమ, ఇదే దంపతులు ఒక ఆరు నెలలు జరిగిన తర్వాత మరొక పార్క్ లో వాక్ చేస్తున్నారు.
1: ద సేమ్ లవ్, ద సేమ్ కపుల్ వర్ గోయింగ్ అరౌండ్ ద పార్క్ ఆన్ అనదర్ అకేషన్.
0: తిరిగి అక్కడ ఒక ముళ్ళు ఈ భర్తకే కంటికి కనిపించింది.
1: ద హస్బెండ్ నోటీస్ ద థార్న్ అగైన్.
0: అప్పుడు ఈ ఆతృత కొంచెం తగ్గిపోయింది.
1: He is not in such a hurry as was.
0: చూసుకున్నట్టు అన్నాడు.
1: He said, "Watch your step and be careful."
0: ఇంకొక సంవత్సరం అయిన తర్వాత
1: after 1 year passed,
0: తిరిగి మరి అదే పార్క్ పోయినప్పుడు ఒక ముళ్ళు కనిపించింది.
1: When they went to the same park, they saw the thorn this time.
0: కానీ ఈ ప్రేమ తగ్గిపోయింది.
1: The love diminished.
0: కళ్ళు కనిపించలేదా? ముళ్ళుంది, వెనుకురా అన్నాడు.
1: Where are your eyes? Don't you see the thorn on the way? What happened to you?
0: ఇది లౌకికమైన ప్రేమ. సంవత్సరాలు జరిగే కొలది క్రమక్రమేణ దిగజారిపోతుంటాడు.
1: ద వరల్డ్లీ లవ్ యాజ్ టైమ్ పాసెస్ ఆన్, యాజ్ ఇయర్స్ రోల్ ఆన్, లవ్ డిమినిషెస్.
0: భగవంతుని ప్రేమ కేవలం సంవత్సరములే కాదు, యుగములే కాదు, జన్మలెన్ని మారినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటాడు.
1: గాడ్స్ లవ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ ఎవర్, సేమ్ ఇన్ యూనిఫామ్. లెట్ ఇయర్స్ పాస్ బాయ్, ఏజెస్ పాస్ బాయ్, బర్త్స్ ఆల్సో పాస్ బాయ్.
0: శాశ్వతమైన ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: ఇది మధురమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: అతని వాక్కులు మధురం.
1: హిస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ సో స్వీట్.
0: అతని పనులు మధురము.
1: హిస్ యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: అతని సర్వము మధురమే.
1: Everything of God is so sweet.
0: కనుకనే ఆనాటి గోపికలు మధురాధిపతే మధురం మధురం మధురం మధురం.
1: Therefore, the gopikas of those days praised God. Oh God, everything is sweet that's relating to you.
0: ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు.
1: They could not bear the pangs of separation from Krishna.
0: బృందావనం అంతా కూడా సంచరించాడు.
1: He went round Brindavan.
0: ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారం చేశారు.
1: And gopikas wanted to find out where Krishna was.
0: ఏ ఒక్క పుష్పమును చూచినప్పటికీ,
1: వాట్ ఎవర్ ఫ్లవర్ దే సా,
0: ఓ పుష్పమా నా యొక్క గోపాలను చూస్తివా అని ప్రశ్నించేటువంటి వారు.
1: గోపికాస్ ది కౌహర్డ్ గర్ల్స్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీ ఫ్లవర్, ఓ ఫ్లవర్ హ్యావ్ యూ సీన్ కృష్ణ ఎనీవే బై ఎనీ ఛాన్స్.
0: కృష్ణుని చూసిందా అనేటువంటి విచారణే లేదు. ఫ్లవర్ కృష్ణుని చూస్తుందా అనేటువంటి విచారమే లేదు.
1: దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద ఫ్లవర్ ఈస్ కేపబుల్ ఆఫ్ సీయింగ్ కృష్ణ ఆర్ నాట్.
0: అనగా ఏమిటి? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని పువ్వులు చూస్తాయి, మొక్కలు చూస్తాయి, కొమ్మలు చూస్తాయి, రెమ్మలు చూస్తాయి.
1: వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్? ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్, ద హోల్ ప్లాంట్ వుడ్ బి ఏబుల్ టు సీ.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
1: ద గాడ్ ఈస్ సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అన్ని రూపంలో చూడవచ్చు ఈ పుష్పములు.
1: సో ద ఫ్లవర్
0: మా కృష్ణుని యొక్క చిహ్నములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: But the signs of our Krishna are different.
0: Nallani vaadu,
1: the dark complexioned one,
0: padmanayanambula vaadu,
1: he has eyes comparable to a lotus flower. Nallani

0: the dark complexioned our God, with the eyes of that of a beautiful lotus flower, by any chance have you seen
1: him?
0: He has got the feathers of a peacock over.
1: సర్వము దోచుక వచ్చే
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ సీజ్డ్ హీ హాస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్
1: ఓ మల్లియలారా
0: ఓ ట్విగ్స్ అండ్ క్రీపర్స్
1: హియర్ నీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే
0: బై ఎనీ ఛాన్స్ హాస్ కృష్ణ హిడెన్ హిమ్సెల్ఫ్ బిహైండ్ దిస్ బుషెస్ ప్లీజ్ టెల్ అస్
1: అనగా ఆనాటి గోపికలు సర్వత్రా భగవంతుడే
0: The feeling of the Gopikas in those days
1: sarva padarthamulu yandu bhagavantude
0: that the all objects are divine god is everywhere
1: antoni cheppinattuga poorna swaroopudu bhagavantudu
0: as antoni said god is that totality entirety
1: kanuka bhagavantudu poorna swaroopudu ye padarthamulandu ledu ye padarthamulandu unnadu ani nirnayinche adhikaram evariki ledu
0: god is absolute the totality you cannot deny god's existence at a particular place or in a particular individual
1: andarni manam gauravinchalsindi
0: so we must respect everybody
1: andarni manam vishwasinchalsindi
0: we have to got to believe everyone
1: andarni preminchalsindi
0: we have to love all
1: ee prema tattvam aneetundi
0: this love
1: కేవలము ఒక పదార్థము యొక్క ఫలితం నిమిత్తమై మనం కాదు
0: ఈజ్ ఎక్స్టెండెడ్ నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్
1: ప్రేమ ఈ జగత్తు నందు ఏదో ఒక ఫలితమును పొందే నిమిత్తంగా మనం ప్రేమించకూడదు
0: వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ దిస్ లవ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్
1: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి
0: ఇట్ షుడ్ బి లవ్ ఫర్ లవ్ సేక్
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ గొల్ల పల్లెకు కొత్త కోడలు వచ్చింది
0: టు దట్ విలేజ్ ఎ న్యూలీ మ్యారేడ్ ద డాటర్ ఇన్ లా stepped in
1: aanati gollapalle yokka yuvathulandaru kudanu sayankalam ayyetappatiki yesoda inti mundu gootilo pettinatvanti yokka deepanu poi muttinchukoni raavatam aanati sampradayam
0: the tradition in those days was people all villagers would go to that elder person's residence
1: anaga,
0: and light their lamps
1: rich people anaga శ్రీమంతుడు
0: అండ్ దే నందాస్ ఆర్ రిచ్
1: అంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దట్
1: ఆ శ్రీమంతుడి యొక్క గృహం లోపల స్త్రీ స్వరూపుడు పుట్టాడు
0: ఎస్ దేర్ ఎట్ దేర్ రెసిడెన్స్ ది గాడ్ హ్యాస్ ఇన్కార్నేటెడ్
1: స్వరూపుడైనటువంటి కృష్ణుడు పుట్టాడు
0: కృష్ణ హ్యాస్ టేకన్ బర్త్ దేర్ ఎట్ దేర్ రెసిడెన్స్
1: అష్టైశ్వర్య స్వరూప్
0: విత్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: అటువంటి అష్టైశ్వర్య స్వరూపుడు పుట్టినప్పుడు వారింటి జ్యోతి మనం ఇంటికి అంటించుకుని వస్తే మన ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు అభివృద్ది అవుతాయని వారి ఆశ
0: దేర్ డిజైర్ ఇస్ ఇఫ్ వీ లైట్ అవర్ ల్యాంప్ ఓవర్ దేర్ వే గాడ్ హ్యాస్ ఇన్కార్నేటెడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ వీడ్ బి ఈక్వల్లీ రిచ్ దట్ వాజ్ దేర్ డిజైర్
1: ఆ ఇంటి నుంచి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు
0: సో దే లైట్ దేర్ ల్యాంప్స్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్
1: కానీ
0: బట్
1: ఈ కొత్త పడుచు యొక్క అత్తమామలు గాని భర్త గాని దీన్ని అంగీకరించలేదు
0: దిస్ వాజ్ నాట్ ఎండోర్స్డ్ అండ్ అక్సెప్టెడ్ బై ది ఫాదర్ ఇన్ లా అండ్ ద మదర్ ఇన్ లా అండ్ ది న్యూ డాటర్ ఇన్ లా
1: ఆ కృష్ణుడు వెంట పడుతున్నారు
0: మోస్ట్ ఆఫ్ ది కౌహర్డ్ గర్ల్స్ వర్ రన్నింగ్ ఆఫ్టర్
1: నా కోడలు కూడాను సంసారం వదిలి ఏ విధంగా చెడిపోతుందో ఏమో అనేటువంటి భయంతో ఈ కోడలను పంపటకోకుండా ఆమె వచ్చి ఆ జ్యోతిని అంటించుకుని పోయేటువంటిది
0: దే వర్ ఫుల్ ఆఫ్ ఫియర్ ద ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా బికాస్ వాట్ వుడ్ హ్యాపన్ టు దేర్ డాటర్ ఇన్ లా ఇఫ్ షీ ఆల్సో రన్స్ ఆఫ్టర్ కృష్ణ అండ్ దేర్ ఫార్ ద మదర్ ఇన్ లా హర్ సెల్ఫ్ యూస్ టు గో అండ్ లైట్ ద ల్యాంప్
1: ఈ యొక్క పడుచుకు కృష్ణుని యొక్క రూపం చూడాలి అందరూ వర్ణిస్తున్నారు ఆ యశోద ఇంటి లోపల కృష్ణుడు తిరుగాడుతుంటే అందరూ చూచిన వారున్నారు నా ప్రాప్తి ఏమిటో నా దురదృష్టం ఏమిటో నేను చూడలేకపోయానే అని బాధపడుతూ ఉండేటువంటిది
0: దిస్ యంగ్ డాటర్ లా వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ క్రయింగ్ మిజరబుల్ బికాస్ మెనీ పీపుల్ వెంట్ అండ్ సా ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ పీపుల్ హ్యావ్ బిన్ నరేటింగ్ ఎక్స్టోలింగ్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ
1: అష్టాంగముల యొక్క అష్టశక్తులను మాత్రం వర్ణించుకుంటూ ఉండేటువంటిది
0: In fact, she went on ruminating, thinking, pondering over the capacities of the divine.
1: Shabdam Brahmamayi.
0: Of the sound.
1: Characharamayi.
0: The mobility and immobility.
1: Jyotirmayi.
0: The one of light.
1: Vamayi.
0: The one of talk.
1: Nityanandamayi.
0: Eternal bliss.
1: Paraparamayi.
0: The supreme.
1: Mayamayi.
0: Illusion.
1: Shimayi.
0: The wealth.
1: అని వర్ణిస్తుండేటువంటిది పాపం
0: షీ హాస్ బీన్ నరేటింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
1: తనలో తాను వర్ణించుకునేటువంటిది ఈ అత్తమామలు వింటారో ఏమో అని భయం
0: షీ స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విదిన్ హర్ సెల్ఫ్ so that the father-in-law and mother-in-law would not hear it.
1: Kani okanati adrishtam ee prarthana angikarinchinatunti krishnudu aamiki adrishtanni andinche nimittamai attaku high temperature vachindi.
0: God Krishna responded to the prayers of this daughter-in-law such that one day mother-in-law had developed very high temperature so that she could not go this day.
1: Kadalleka medalleka aa paduchuku cheppindi. అమ్మ ఈ పొద్దు ఒక్క దినం మాత్రమే నీవు పోయి ఆ జ్యోతిని అంటించుకోనరా అని.
0: మదర్ ఇన్ లా ఓల్డ్ లేడీ బికాస్ ఆఫ్ హై టెంపరేచర్ టోల్డ్ డాక్టర్ ఇన్ లా ఐ కాంట్ గో టుడే ఓన్లీ ఫర్ దిస్ డే యు గో అండ్ లైట్ ద ల్యాంప్ టుడే.
1: ఈ యొక్క పదములకు ఆనందించి యశోద ఇంటికి దీపం తీసుకుని పరిగెత్తిపోయింది.
0: డాక్టర్ ఇన్ లా వాస్ సో హ్యాపీ అండ్ షీ క్యారీడ్ ద ల్యాంప్ రన్ ద డిస్టెన్స్ టు ది యశోదాస్ రెసిడెన్స్.
1: వరండాలో ఒక గూటి లోపల ఆ దీపం పెడుతుంటది యశోద దినం.
0: Yashoda keeps the lamp there in a hollow space specially located.
1: లోపలికి పోవడానికి వీల్లేదు.
0: It's not possible to get in.
1: అప్పుడు ఆ బయటని ఆ జ్యోతిని అంటించుకుంటూ అయ్యో కృష్ణుడు ఉన్నటువంటి స్థానమే ఇది, యశోద ఇల్లి, కృష్ణుని యొక్క జన్మస్థానమే అని అనుకుంటూ ఏమనుకుందో చాలా ప్రార్థన చేస్తూ వచ్చింది.
0: This daughter-in-law went on praying, here lies the lamp I have come to light. Here, this is the place where Krishna has been incarnated. This is the residence of Yashoda. By constant fervent thought of Krishna, she has forgotten body consciousness. Though she could light her lamp, the entire hand is burning. And she could also smell the burning of a cloth. Yashoda rushed outside. She saw that scene. And she says, what happened to your hand?
1: Yeah, kalipothundade ratri nidraleda neeku.
0: Don't you find your hand getting burnt? Didn't you sleep last night?
1: Ani prashninchetappudiki aa yokka ganita navvutu aanandanga untundadi.
0: This young daughter-in-law was smiling in bliss.
1: Andaru deepam nantinchukotaniki gopikalandaru vacharu.
0: Many gopikas came there to light their lamps.
1: Endukosu navvutundadi ఆ జ్యోతి లోపలనే కృష్ణుడు కనిపిస్తున్నాడు.
0: వై దిస్ డాటర్ లైక్ స్మైలింగ్ ఇన్ బ్లిస్ బికాస్ దేర్ ఇన్ దట్ జ్యోతి ద లైట్ షీ ఫైండ్స్ కృష్ణ దేర్.
1: తన దేహాన్ని తాను మర్చిపోయింది.
0: వైల్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ షీ హస్ ఫర్గాటెన్ ద బాడీ కాన్షియస్నెస్.
1: గోపికలందరూ కూడా బజార్ వెంట డాన్స్ ఆడుకుంటూ పాట పాడుకుంటూ పరిగెత్తున్నారు.
0: హావింగ్ హర్డ్ దిస్ న్యూస్ ఆల్ గోపికస్ స్టార్టెడ్ డాన్సింగ్ జంపింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలాంగ్ ద స్ట్రీట్. ది నేమ్ ఆఫ్ దిస్ బ్రైడ్ ఇస్ సుగుణ.
1: లోపల పండుకున్న అత్తగారు కూడా ఈ మాటలు విన్నారు.
0: ది మదర్ ఇన్ లా రెస్టింగ్ ఇన్ సైడ్ ఆల్సో హర్డ్ దిస్.
1: బజారు వెంట గోపికలు పరిగెత్తున్నారు.
0: అండ్ ఆల్ గోపికస్ వర్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్.
1: సుగుణకు కనిపించెనంట.
0: టు సుగుణ హీ అపియర్డ్.
1: మన సుగుణకు కనిపించెనంట.
0: టు అవర్ సుగుణ హీ అపియర్డ్.
1: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
0: At the residence of Nanda, our Gopala is seen in that deepam, the lamp.
1: Adi veliki tagilina manta.
0: And it is the manta or the burning to my finger now.
1: Sugunaku kanipinchenanta. Manasugunaku kanipinchenanta.
0: To our Suguna he appeared. To our Suguna God has appeared. Mother-in-law inside heard this episode.
1: ఇంటికి పోయి చేరేటప్పటికి
0: బై ది టైమ్ షీ రిటర్న్ హోమ్
1: లేనటువంటి అత్త కూడాను కర్ర తీసుకుని బాగా కొట్టింది ఈ కోడలు.
0: అండ్ దిస్ మదర్ ఇన్ లా బ్రాట్ స్టిక్ అండ్ హెస్ బీటెన్ ది డాటర్ ఇన్ లా థ్రాష్డ్ హర్ టోటల్లీ.
1: నాకు జ్వరం రావటం వల్ల దురదృష్టవశాత్తు నీవు ఆ కొంపకు పోవలసి వచ్చింది.
0: Because of the high temperature I have, it necessitated your going over there today.
1: అక్కడికి పోయి కృష్ణుని చూచివా.
0: You have gone there and saw Krishna.
1: Yeme kottina tittina em chesinappudiki aanandanga kumilipothundadi.
0: In spite of all this accusation, in spite of repeated beating and thrashing, she was unmindful.
1: Gopikalanta mari ponnistu vacharu.
0: And then Gopika started describing.
1: Attalu mottukunna.
0: Though mothers-in-law are not in favor.
1: Mari battalu kattulu nooruchunna.
0: Though the husbands are absolutely negative.
1: Norettadu.
0: They won't open their mouth.
1: Kopaginchadu.
0: And she's not angry.
1: Yetakegadu.
0: She doesn't go anywhere.
1: Pitilabodu.
0: And she's not afraid.
1: Pottamulandu chittaruvu bommala reetiganunde aamelo krishnudu.
0: Just as the picture got itself imprinted.
1: Oka kaagitham lopala ప్రింట్ వేసినట్టుగా ఆ ప్రింట్ను కాగితంను వేరు చేయడానికి ఎట్లా వీలు కాదో అదే రీతిగా ఆమె హృదయం లోపల కృష్ణుడు ముద్రించిపోయాడు.
0: జస్ట్ ఎస్ ఎ పిక్చర్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ఎ పేపర్, జస్ట్ ఎస్ యూ కెనాట్ సెపరేట్ బోత్ గాడ్
1: ఎవరికి సెపరేట్ చేయడానికి హార్ట్,
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్ అవుట్.
1: ఈ విధంగా ఆ గోపికలు ఆనందించారు.
0: దట్స్ హౌ గోపిక హస్ ఎంజాయ్డ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్. మీనింగ్
1: ఎవరెవరి యత్ భావం తద్ భవతి,
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక ప్రతి మానవుని యొక్క అనుభూతులు అనేక రకములుగా ఉంటుంటాయి.
0: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ దే వేరీ,
1: కానీ సర్వులు ఎందు మాత్రము భగవంతుడు ఉన్నాడు.
0: బట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్,
1: ఏదో అంతో ఇంతో కాదు, పూర్ణ స్వరూపుడై ఉంటాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ టోటలీ, నాట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్
1: ఇట్. హౌ? పెద్ద సముద్రము.
0: హియర్ ఇస్ ఎ మైటీ ఓషన్.
1: సముద్రానికి ఒక చిన్న పాత్ర తీసుకుని పోయి నింపుకుంటే చిన్న పాత్రకు నిండుకు వస్తుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ స్మాల్ వెసల్ టు ఎన్ ఓషన్,
1: పెద్ద పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకు ఉంటుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ వెరీ బిగ్ వెసల్, యూ కెన్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్.
1: కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్ నాలుగు పైన వేసిన ఉప్పే.
0: ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ ఓషన్, ఇట్ ఇస్
1: చిన్న పాత్రలో ఉన్నటువంటి నీరు తీసుకుని నాలుగు పైన వేసుకున్న ఉప్పే.
0: ఎ స్మాల్ వెసల్ ఫుల్ ఆఫ్ సీ వాటర్ ఇస్ సెలైన్ సాల్ట్.
1: పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒక వాటర్ తీసుకుని డ్రాప్ వేసుకున్న ఉప్పే.
0: ఎ బిగ్ వెసల్ ఆఫ్ సీ వాటర్, ఈవెన్ ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్, ఇట్ ఇస్ సాల్టిష్ అగైన్.
1: పూర్ణమద పూర్ణమిదం.
0: దిస్ ఇస్ టోటాలిటీ, దట్ ఇస్
1: క్వాంటిటీ. ఎక్కువగా తక్కువగా ఉంటుంది కానీ దాని రుచి అన్నిటి ఎందు ఒక్కటే.
0: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద క్వాంటిటీ బట్ ద టేస్ట్ రిమైన్స్.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను అంతో ఇంతో ప్రేమ లేకుండా ఉండదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క స్వరూపము.
0: దట్ లవ్ ఈస్ గాడ్.
1: అది ఏ పూర్ణత్వము.
0: దాట్ ఈస్ అబ్సల్యూట్.
1: అది ఏ పూర్ణమద పూర్ణమిదం.
0: దట్స్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది స్టేట్మెంట్, దట్ ఈస్ ఫుల్, దిస్ ఇస్ ఫుల్.
1: కనుక ప్రతి జీవి ఎందు కూడాను, ప్రతి ప్రాణి ఎందు కూడాను ఈ ప్రేమతత్వం లేకుండా పోలేదు.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దేర్ ఇస్ లవ్.
1: ఒకనొక యుద్ధ సమయం నందు,
0: ద టైమ్ ఆఫ్ ద బ్యాటిల్,
1: పాండవులు కౌరవులు యుద్ధం ప్రారంభించారు.
0: పాండవస్ అండ్ కౌరవస్ వర్ ఇన్ ద బ్యాటిల్
1: ఫీల్డ్. దగ్గరికి పోయి
0: అండ్ హావింగ్ గాన్
1: సవరించి యుద్ధం లేకుండా ప్రాణుల యొక్క ప్రాణములు పోకుండా రక్షించడానికి సమరసం చేయించాలని వ్యాసుడు ఒక రథంలో వస్తున్నాడు.
0: వ్యాస కేమ్ ఇన్ ఏ చారియట్ in order to, as an emissary, in order to bring about a compromise to prevent war between Pandavas and Kauravas.
1: Anta Puranamulu kudanu rasadu.
0: Vyasa composed all epics.
1: Vedamulu nalugu maatrame kaadu, anantam vai vedaha, anantamaina vedamulu untundeetundi.
0: Vedas are not merely four, they are infinite.
1: Inni vedamulu andaru kuda chadivi గుర్తించలేకపోతున్నారని దాని నాలుగు విధములుగా విభజించాడు.
0: విత్ ది ఐడియా దట్ ది ఎంటైర్ హ్యూమానిటీ కెనాట్ గో త్రూ ద వాస్ట్ వేదాస్, హీ క్లాసిఫైడ్ ఇన్ టు ఫోర్.
1: యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
0: హీ క్లాసిఫైడ్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఇన్ టు ఫోర్ టెక్స్ట్.
1: ఈ వ్యాసుల వారికి అన్ని క్రిమికీటకాదుల యొక్క భాషలు కూడా తెలుసును.
0: వ్యాస హ్యాస్ గాట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్.
1: అతని రథం వస్తున్నప్పుడు ఒక చిన్న పురుగు చాలా వేగంగా పరిగెత్తుండాలి రోడ్లో.
0: వెన్ వ్యాస వాస్ కమింగ్ ఇన్ ఎ చారియట్ హీ సా ఎన్ ఇన్సెక్ట్ రన్నింగ్ ఫాస్ట్.
1: దానిని చూచాడు, రథం ఆపాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ చారియట్.
1: హే క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పోతున్నావు?
0: ఓ ఇన్సెక్ట్, వై ఆర్ యు రన్నింగ్ సో ఫాస్ట్?
1: అప్పుడు ఆ పురుగు చెప్పిందట.
0: ది ఇన్సెక్ట్ స్టార్టెడ్ టెలింగ్,
1: మహర్షి,
0: ఓ సేజ్,
1: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం చాలా వేగంగా వస్తుండాలి.
0: విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ యూ విల్ ఫైండ్
1: శర వేగంగా వస్తుండాలి.
0: Within a couple of minutes from now on, you will find the chariot of Arjuna rushing faster than that of an arrow. Before it reaches, I should go home.
1: Why? Because
0: I have my wife and children waiting for me. I should return home safe.
1: అప్పుడు వ్యాసుడు అనుకున్నాడు.
0: Then Vyasa thought,
1: కేవలం మానవులకు మాత్రమే కాదు ఈ భార్యా బిడ్డల వ్యామోహము.
0: Not merely mankind that have got attachment towards wife and children. This attachment is there among insects.
1: కనుకని కేవలం మానవులుగా ఉంటున్నటువంటి మాత్రమే మానవులు గొప్ప ఉత్తములు అని చెప్పుకోవడానికి వీలు కాదు.
0: బై బీయింగ్ ఎ హ్యూమన్ హీ కెనాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ ద నోబ్లెస్ట్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: Of all creatures, human life is rarest.
1: కానీ వాటి భాష మనకు తెలియదు. కానీ అన్నిటికీ క్రిమికీటకాదులు కూడా ఈ వ్యామోహం ఉంటుండాలి.
0: Though we don't know their language, all insects also have got this kind of attachment.
1: అప్పుడే ఈ వ్యాసుడు కూడా సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నాడు.
0: Then Vyasa declared that
1: అన్నింటి ఎందుకు పాదముల చేత హస్తముల చేత, తెలివి చేత, తేటల చేత, నేత్రముల చేత అన్ని కూడా అనుభవిస్తూనే ఉంటున్నాయి భగవంతుణ్ణి.
0: Through our hands and feet and ears and eyes, we experience the divinity.
1: కనుక ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి లేనటువంటి ప్రదేశం లేదు.
0: There's no place where there's no divinity.
1: సర్వత్రా దివ్యత్వం ఉంటుండాలి.
0: Divinity is everywhere.
1: కానీ భగవంతుని యొక్క దివ్యత్వము,
0: the divinity of God,
1: ప్రతిఫలాన్ని ఆపించినటువంటిది, అపేక్షించినటువంటిది భగవంతుని యొక్క ప్రేమ.
0: Divinity of God is selfless. And his love is selfless.
1: ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది లౌకిక ప్రేమ.
0: Is worldly love, that is absolutely selfish.
1: అలౌకికము, అది లౌకికము.
0: One is spiritual, other is worldly.
1: కానీ ఈనాడు మనం లౌకికాన్ని అలౌకికంగా మార్చాలి.
0: Our worldly love should be diverted so that it would be spiritual.
1: ఒక చక్రవర్తి,
0: an emperor,
1: చాలా గొప్ప ఎగ్జిబిషన్ పెట్టాడు.
0: Arranged a very big exhibition.
1: ఆ ఎగ్జిబిషన్ లోపల ఎవరికి ఏది రుచో దాన్ని తీసుకుని పోవచ్చు అన్నారు.
0: హీ సెడ్ దట్ ఎనీ వన్ కెన్ పిక్అప్ ఎనీ ఆర్టికల్ ఆఫ్ దేర్ చాయిస్.
1: ఆ ఎగ్జిబిషన్ ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఎగ్జిబిషన్?
1: అనేక రకములైనటువంటి ఎగ్జిబిషన్ ఉంటున్నాయి.
0: ఎగ్జిబిషన్ విచ్ ఇస్
1: క్రిమికీటకాలను మొదలుకొని మానవులు అతీతమైనటువంటి ఒక శక్తి వరకు కూడా ఆ ఎగ్జిబిషన్ లో ఉంటున్నాయి.
0: దాట్ ఎగ్జిబిట్స్ రేంజ్ ఫ్రమ్ ఇన్సెక్ట్ to human being and even beyond.
1: Adi ee prapanchamu,
0: this exhibition is
1: samasta rupamulato kuda nindinatvantadi,
0: it's full of all
1: samasta pranamto kuda cherinatvantadi,
0: exhibition
1: samasta vastuvulato kuda kudinatvantadi,
0: it's an exhibition of different objects and living creatures. Arranged a very big exhibition.
1: ఆ ఎగ్జిబిషన్ లోపల ఎవరికి ఏది రుచో దాన్ని తీసుకుని పోవచ్చు అన్నారు.
0: He said that anyone can pick up any article of their choice.

0: సమస్త వస్తువులతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎన్ ఎగ్జిబిషన్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ లివింగ్ క్రీచర్స్.
0: సమస్త ప్రజలు కూడా ఇందులో వచ్చి ప్రవేశించి దీన్ని అనుభవిస్తున్నారు.
1: ద వాస్ట్ హ్యూమానిటీ గెట్ ఇన్ టు దిస్ ఎగ్జిబిషన్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఎవరికి కావాల్సినటువంటిది వారు తీసుకుని పోతున్నారు.
1: ఈచ్ వన్ స్టార్టెడ్ పికింగ్ అప్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ చాయిస్ అండ్
0: ప్రిఫరెన్స్. వస్తువులు తీసుకుని పోతున్నారు.
1: దే వర్ టేకింగ్ విత్ దెమ్ ద వరల్డ్లీ కాస్ట్లీ వాల్యుబుల్.
0: అన్నిటికీ అన్ని చింతనంతా నిరూపించుతూ వచ్చారు.
1: అండ్ దేర్ దే హావ్ బీన్ షోయింగ్ దేర్ ప్రిఫరెన్సెస్ అట్ ఎవ్రీ పాయింట్.
0: కానీ అందులో ఒక స్త్రీ ప్రవేశించింది.
1: దేర్ వాజ్ ఎ వుమన్ దేర్.
0: ప్రవేశించి అనగా ఈ ప్రపంచంలో అనుకుంటాను కూడా వచ్చింది.
1: అండ్ షీ ఆల్సో స్టెప్డ్ ఇన్ టు దిస్ వరల్డ్.
0: అన్నింటినీ చూచింది.
1: షీ సా దెమ్ ఆల్.
0: చిత్రంబులు.
1: దట్స్ సో పెక్యూలియర్.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: మోస్ట్ సీక్రెట్ టు త్రీ వరల్డ్స్.
0: వన జలాల విత్తంబులు.
1: అండ్ ద సీక్రెట్ వెల్.
0: సన్మిత్రంబులు.
1: దట్స్ సో క్లోజ్ అండ్ ఇంటిమేట్. ముని
0: జన వన పౌత్రంబులు.
1: దట్స్ సో సీక్రెట్ టు ద సేజెస్ అండ్ సెయింట్స్.
0: చరిత్రములు.
1: ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ సో సీక్రెట్.
0: ఇదంతా భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహము.
1: దిస్ ఇస్ ఆల్.
0: ఇదంతా లీలామయ సంబంధము.
1: That this is all the will of God.
0: ఇదంతా భగవంతుని యొక్క చిత్రములి.
1: దీస్ ఆర్ ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ గాడ్. అన్నిటికీ
0: భగవంతుడి అధికారి.
1: గాడ్ ఇస్ ద మాస్టర్ టు ది వరల్డ్.
0: అంతా చూచితాను పోతుండేది.
1: వాచింగ్ ఆల్ దిస్ షీ వాస్ రిటర్నింగ్.
0: అది వదిలేక పూర్వము.
1: అండ్ షీ వాస్ రిటర్నింగ్ బిఫోర్ షీ హస్ గివెన్ ది బాడీ.
0: తీసుకుని పోలేదు.
1: షీ డిడ్ంట్ టేక్ ఎనీథింగ్ విత్ హర్.
0: ఎందుకు ఇవన్నీ?
1: వై? వాట్ ఫర్ ఆల్?
0: ఉద్దేశమేను మనం ఇంత బట్టైనా తీసుకుని రాము.
1: యాజ్ వి లీవ్ దిస్ వరల్డ్ అండ్ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ బ్రింగ్ ఎనీ.
0: పోయే సమయంలో మన బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ అడ్రస్ ఇచ్చి పోము.
1: యాజ్ వీ డై వీ డోంట్ లీవ్ బిహైండ్ అస్ ది అడ్రస్ టు అవర్ రిలేషన్స్.
0: ఎట్లా వచ్చామో అట్లా పోతున్నాము.
1: వీ గో యాజ్ వీ హావ్ కమ్.
0: అని పోతూ ఉండినది.
1: అండ్ షీ వాస్ ప్రొసీడింగ్ అహెడ్.
0: భగవంతుడు రాజు. ఈ ఎగ్జిబిషన్ కంత అధికారి.
1: The king is God, the authority of this exhibition.
0: Ma vatti chestu pothunnave annadu.
1: And God the king asks, how is that you are going with empty hands?
0: Nenu vatti chestu pothunnanu.
1: The lady replied, I was born with empty hands and going with empty hands. It is natural.
0: Dinchi edaina okati teesukoni povali ani cheppindi.
1: Nothing doing, take one article or other.
0: Rajanake raja maharaja raja. Athanu rajulu kante rajudu bhagavantudu.
1: God is king of kings.
0: అతను అడిగాడు.
1: హీ ఆస్క్డ్.
0: ఏదైనా ఒకటి తీసుకుని పో అన్నారు.
1: టేక్ వన్ ఆర్టికల్ రాదా.
0: అయితే నేను అడిగింది ఇవ్వగలరా మీరు?
1: దెన్ ది లేడీ ఆస్క్డ్ yes.
0: తప్పక.
1: వుడ్ యు గివ్ మీ? ఐ ఆస్క్డ్
0: ఈ సిటీ లోపల, ఈ ఎగ్జిబిషన్ లోపల దేన్ని కోరినా కానీ దాని విలువనే నేను కట్టను, నేను తప్పక ఇస్తాను.
1: గాడ్ ది ఎంపరర్ సెడ్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్ ఐ విల్ గివ్.
0: రాజా నీ ఒక్కడు నాకు కావాలి.
1: Oh king, I want you alone.
0: నీ ఉండి ఈ సర్వము నాకుండినట్టే.
1: If you are with me, I'll have everything else.
0: ఈ ప్రపంచంలో చిన్న చిన్న వస్తువులంతా నేను కోరి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of desiring tinsels and trash?
0: అన్నింటికీ సృష్టికర్త అయినటువంటి వాడు నీవే.
1: You are the creator of the universe.
0: అన్నింటికీ లయకర్త అయినటువంటి వాడు నీవే.
1: In fact, you are annihilator.
0: అన్నింటికీ పోషణకర్త అయినటువంటి వాడు నీవే.
1: You are the sustainer of this world.
0: ఈ ఎగ్జిబిషన్ అంతా నా సొత్తే అయిపోతుంది.
1: In fact, if you belong to me, the rest will follow.
0: అప్పుడు భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు.
1: Then God has given himself to her.
0: అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, పుట్టినందుకు ఇదియే సార్థకము.
1: And that lady said, this is the redemption for my life.
0: అనుభవించిన
1: in spite of her experiences.
0: యాచింతాపు పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
1: The time we spend in conversing the matters relating to the family and the wealth and so on.
0: Yachinta dhana dhanya bhoga yasya slabhe sadajayate.
1: That time we spend to amass wealth, to get the food and the grain, everything all over. Sachinta
0: bhuvi nandanandana padadvandvara vidnechane.
1: Out of that mighty time we spend, if we spend a moment on the lotus feet of God,
0: Yamaraja Bhima Sadana Dwara Prayane Prabhu,
1: our last journey
0: bhayankaramaitvati Yamaraja Sadanam antunnachudu daniki dattamaina talupulu vesunnayi.
1: And you know, the mansion of the God of death has got the doors so tight.
0: Kanuka atani yokka తలుపులను తెరుచుకుని పోవాలంటే భగవత్ చింతన ఉంటేనే చాలు.
1: ఇన్ ఆర్డర్ టు ఓపెన్ ద డోర్స్ వీ షుడ్ థింక్ అండ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: భువి నంద నందన పద ద్వంద్వార విందే క్షణే క్షణే. ఆ రెండు పదముల యొక్క చింతన ఒక క్షణం చేస్తే కూడా చాలు.
1: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మూమెంట్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: కాబట్టి నాకు భగవంతుడు చిక్కాడు.
1: ఎస్, ఐ కుడ్ గెట్ గాడ్.
0: వచ్చినందుకు దీన్ని సాధించాను.
1: ఎస్, హావింగ్ కమ్ ఐ అచీవ్డ్ దిస్.
0: స్త్రీ ఆనందించింది.
1: ద లేడీ వాజ్ సో హ్యాపీ.
0: స్త్రీ అనగా ఎవరు?
1: హూ ఇస్ ద లేడీ హియర్?
0: ప్రకృతి.

0: The nature is the lady.
1: అది ఏ స్త్రీ.
0: And that this nature is the lady.
1: కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆకారం ధరించిన వారు కాబట్టి అందరు కూడాను స్త్రీలే.
0: As we have taken upon ourselves the vestcha, all of us are women. It does not make a man if he puts on the pant and the shirt, nor a woman.
1: Iccha ramo bhavati, tapto bhavati, matto bhavati, atma ramo bhavati. Anaga puman, puman anaga puramu dehamu, dehamu dharinchinatuvanti varanta kudunu streele.
0: Puman, the body, the vestcha, everyone with this vestcha, the body is a woman.
1: లక్షిక పర్యంత్రము సంచరించేటువంటి ఒక శక్తి ఇది ఏ చైతన్యము అతనే పురుషుడు.
0: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ ద పురుష ద మాస్కులిన్ క్వాలిటీ దట్ మూవ్స్ ఆల్ ఓవర్ ద బాడీ టాప్ టు టో.
1: కనుక లోపల చైతన్యము బయట జడము, ఈ దేహము ఈ చైతన్యము రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వరం.
0: సో ద అవేర్నెస్ the masculine within and the body inner outside is the combination of ardhanarishwara androgynous.
1: Ardhanarishwara ga ishwarunku matrame adya shariram undani kaadu, prati vyakti kudunu adya shariram.
0: It is not simply the body of ishwara where half woman and half man.
1: Prakruti pranamu ishwarudu.
0: And this, the life is ishwara, the prakriti is the woman there.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వంగా రూపొందుతున్నది.
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ కాన్స్టిట్యూట్ ద హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అనగా కేవలం ఏక స్వరూపాన్ని పొందినటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ ద
1: జగత్ నాటక రంగమునందు అందరూ వేషములు ధరిస్తున్నారు.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఆల్ ఆఫ్ us ఆర్ యాక్టర్స్.
1: అందులో భగవంతుడు కూడా ఒక వేషం ధరిస్తుంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్.
1: కానీ
0: బట్
1: అందరు కూడా యాక్టర్స్.
0: ఆల్ ఆఫ్ us ఆర్ యాక్టర్స్.
1: వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్.
0: వరల్డ్ ఈజ్ లైక్
1: యాక్టర్స్.
0: ఆల్ ఆర్ యాక్టర్స్.
1: గాడ్ ఈజ్ ఓన్లీ డైరెక్టర్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్.
1: అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ అందరి యొక్క వేషములు ఆ విధంగా ఆడుతూ ఉంటున్నాయి.
0: యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ ది యాక్టర్.
1: వేషం ధరించినంత మాత్రమే మగ ఆడ అని చెప్పడానికి విభజించడానికి వీల్లేదు.
0: ద డ్రెస్ అలోన్ విల్ నాట్ మేక్ అస్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్.
1: గర్ల్స్ కాలేజీ ఉంటుంటది.
0: దేర్ ఇస్ ఎ గర్ల్స్ కాలేజ్.
1: గర్ల్స్ కాలేజ్ లోపల యానివర్సరీ డే లోపల ఒకటి పెద్ద డ్రామా వేస్తారు.
0: అట్ ద టైమ్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ది గర్ల్స్ కాలేజ్ దే ఎనాక్టెడ్ డ్రామా.
1: రాజు వేశాడు.
0: There's one person.
1: Rani vesindi.
0: King and
1: Chilikatta
0: queen.
1: Vesindi.
0: Associates.
1: Jawan vesadu.
0: And soldiers.
1: Mantri vesadu.
0: Minister.
1: Watchman vesadu.
0: And also the
1: Sipayalu vesadu.
0: Sipais, watchman.
1: Veerandaru kudunu streele.
0: All these actors are women only because it's a girls' college.
1: Anta girls' college.
0: It's a girls' college.
1: Idu Raju vesham dharinchadu kani ami kuda a girl.
0: It's a girl that has taken upon the role, action of the king.
1: Sipai maadi oka kidgam pattukunnadu kada vaadu kuda streeni.
0: As a soldier holding the sword, yes, woman only.
1: Ee jagatanta kuda oka natakarangame.
0: The whole world
1: indulo
0: andaru
1: vesham vesaru.
0: And we are all
1: andaru endukunu aatma shakti okati gaane untundi.
0: The atmic power is uniform in all.
1: Kalki udyogam purushulu విర్రవీయడానికి వీలు కాదు.
0: ఎ మ్యాన్ షుడ్ ప్రైడ్ హిమ్సెల్ఫ్ బికాస్ దట్ ఈస్ ఎ మ్యాన్ డ్యూ టు ఎ జాబ్ దట్ హీ డస్.
1: కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు.
0: వీ ఫైండ్ మెనీ విమెన్ ఎంప్లాయిడ్.
1: ఉద్యోగం లేని పురుషులు ఎంతమంది ఉంటున్నారు.
0: దర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: కాబట్టి ఉద్యోగం పురుషుల లక్షణమే కాదు.
0: సో జాబ్ ఈజ్ నాట్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మ్యాన్.
1: ప్రేమే పురుష లక్షణం.
0: లవ్ ఈజ్ మ్యాన్.
1: ధర్మనే పురుష లక్షణం.
0: Dharma is manliness.
1: Satyam purusha lakshanam.
0: Truth is manliness.
1: Kalkune, truth is God.
0: So truth is God.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: Idhe manam cheyavalsinatundi pani.
0: This is what we have to do.
1: Kanuka ee naatu
0: today
1: Bhagavantuni yokka tattvam poorna swaroopam aneetundi satyanni manam gurtinchali.
0: We have to understand the truth of the divinity that is absolute and total.
1: Okka vyakti endunnadi maroka vyakti endu ledani cheppini నిర్ణయించడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ సే ద గాడ్ ఈజ్ ఇన్ వన్ అండ్ మిస్సింగ్ ఇన్ అనదర్.
1: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనిపించడం లేదు కానీ
0: యు డోంట్ సీ విత్ ది ఐ.
1: కానీ ఆ జ్ఞాననేత్రమునే తెరిచినప్పుడు సర్వులకు గోచరమవుతాడు.
0: బట్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ ఎవ్రీవేర్.
1: గాలి ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఎయిర్?
1: కంటికి కనిపించదు.
0: యు డోంట్ సీ విత్ ది ఐ.
1: కానీ చేతికి చిక్కదు.
0: యు కెన్ క్యాచ్.
1: కానీ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: బట్ వితౌట్ ఎయిర్ యు కెనాట్ లివ్.
1: మన చుట్టూ ఉన్నది గాలి.
0: ఎయిర్ ఇస్ అరౌండ్ us.
1: కానీ కనిపించకపోయినంత మాత్రం గాలి లేదని విమర్శించడానికి వీలు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ డోంట్ సీ విత్ ది ఐ యూ కెనాట్ డినై ఇట్స్ ప్రెజెన్స్.
1: ఉంది అక్కడ.
0: ఇట్ ఈస్ దేర్.
1: అదే విధంగానే
0: సిమిలర్
1: దైవం కూడాను సర్వస్వరూపుడై ఉన్నాడు.
0: గాడ్ హ్యాస్ అస్యూమ్డ్ మెనీ ఫార్మ్స్.
1: ఒక చిన్న ఫ్యాన్ ఉంటుండాలి.
0: హియర్ యూ ఫైండ్ ఎ స్మాల్
1: మిషన్ కర్ర అంటారు.
0: యూ ఫైండ్ ఎ ఫ్యాన్.
1: కానీ మనము చాలా వేడిలో ఉన్నాము.
0: బట్ వీఆర్ ఇన్ హాట్ టెంపరేచర్.
1: ఒక విసిరికర్రతో విసురుకున్నప్పుడు మనకు కొంత చల్లదనం చిక్కుతుంది.
0: వెన్ యూ పుట్ ఆన్ ద ఫ్యాన్ యూ విల్ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ కూల్నెస్.
1: కానీ ఇది విసురుకున్నప్పుడు మనకు చల్లదనం వస్తుండాలి.
0: బట్ విత్ ద ఫ్యాన్ యూ ఫీల్ ద కూల్నెస్.
1: కానీ విసిరకపోయినంత మాత్రం చల్లదనం లేదా?
0: డూ మీన్ క్యాన్ యూ డినై
1: ఈ చల్లదనము ఆ విసిరికర్ర నుంచి వచ్చిందా?
0: Do you expect all the comfort and the coolness that experience of the fan?
1: It is అదే విసనకర్ర మన వైపు చూపుకోకుండా ఇతరుల వైపు విసిస్తే వాడికి పోతుంది ఆ చల్లదనం.
0: The same fan towards you gives the comfort. If you turn it other direction, the other man will enjoy the comfort.
1: ఈ బుద్ధియే విసనకర్ర.
0: This intellect is the fan.
1: ఈ బుద్ధిని ఆత్మ వైపు తిప్పి విసిరితే ఆత్మ ఆనందం కలుగుతుంది.
0: If the fan of the intellect is directed inwards, ఆత్మ దేహానికి బ్లెస్.
1: దేహానికి ఆనందం కలుగుతుంది.
0: On the other hand, if the fan of the intellect is directed towards the body, the body pleasure.
1: దేహానందం తాత్కాలికమైన.
0: The body pleasure is temporary.
1: క్షణికమైనటువంటిది.
0: It's momentary.
1: ఈ దేహంతో వచ్చేటువంటి సుఖం ఏమి లేదు.
0: What happiness you get out of this body?
1: ఇది మలినపు కొంప.
0: It's full of dirt.
1: రోగముల మ్రగ్గెడు సేవక గంప.
0: Afflicted by diseases.
1: చల్లము పొందు దుంప.
0: It takes life after
1: life. సాగరమేదిగా లేని కంప.
0: It cannot cross this life.
1: అంబుల మలినపు మన మెప్పు దలంప.
0: It's full of bones.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: Oh mind, don't consider
1: permanent.
0: Surrender to the feet of God.
1: హరిపాదములు ఆశ్రయించవే.
0: Surrender to the lotus feet of God.
1: ఆ దైవత్వాన్ని మనం పొందినప్పుడు సర్వము మనకు లభ్యం అవుతుంది.
0: Then once you enjoy the divinity,
1: మానవునికి లభ్యం కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
0: There is nothing that you cannot achieve.
1: దేనినైనా మనం సాధించవచ్చును.
0: You can accomplish anything.
1: కానీ
0: but
1: హృదయమునందు భగవద్భావం అనేటువంటిది స్థిరంగా పెట్టుకోవాలి.
0: But we should have steady divine feeling within.
1: అప్పుడే మనకు తగిన ఆనందం కూడా చిక్కుతుంది.
0: Then you will have appropriate bliss.
1: ఈ ఆనందమే సత్యము.
0: This bliss is truth.
1: ఈ సత్యానందమే జ్ఞానము.
0: And this truthful bliss is wisdom.
1: కనుక

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవత్ తత్వము గుర్తించటం అంత సులభమైన మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ గాడ్స్ నేచర్.
0: నేను అనే అహంకారము, నాది అనే అభిమానమే సమస్త అనర్థములకు మూల కారణం.
1: ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్, ద ఈగో, ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డిఫికల్టీస్.
0: నేను అనే అహంకారము, నాది అనే మహమకారము ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే దైవత్వము అత్యంత సులభములో మనకు లభ్యమవుతుంది.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ వెన్ వీ గెట్ అవే ఫ్రమ్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ మైండ్.
0: ఆత్మ సర్వాంతర్యాన్ని,
1: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అనంతమైనటువంటిది ఆత్మ,
1: ఆత్మ ఇస్ ఇన్ఫినిట్.
0: ఒక్కటి,
1: ఓన్లీ వన్.
0: కానీ ఉపాధి భేదముల వల్ల ఇది వివిధ రూపములో మనకు కనిపించుచున్నది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ వీ ఫైండ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయునదే ఆధ్యాత్మికం.
1: ఇట్ ఇస్ రియల్ స్పిరిచువాలిటీ దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ విల్ ఫైండ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ, బట్ వెరీ ఫ్యూ రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఒక భవనము నిర్మించుకున్నాం.
1: ఎ మ్యాన్షన్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్.
0: ఇందులో ఒక స్నానాల గది, ఒకటి వంట గది, ఒకటి భోజనం చేసే గది, ఒకటి నివసించే గది, ఈ విధంగా అనేక విధములుగా భాగములు విభజించుకున్నాం.
1: ఇన్ దట్ మ్యాన్షన్ దే ప్లాన్డ్ వన్ రూమ్ ఫర్ కిచెన్, వన్ ఫర్ డైనింగ్, వన్ ఫర్ లివింగ్ రూమ్.
0: ఈ విభాగములకు కారణం ఏమిటి? గోడలే.
1: హౌ డు యూ డివైడ్ ఇంటూ రూమ్స్? ఓన్లీ వాల్స్.
0: ఈ గోడలు తీసివేసినప్పుడు అంతా ఒకే భవనంగా కనిపిస్తుంది.
1: When you remove the walls, you will find only one mansion.
0: మధ్యలో గోడలు అడ్డుగా ఉండటం చేతనే ఈ భవనమునందు వివిధ రూపములచే కూడినటువంటి, నామములచే చేరినటువంటి గదులుగా ఏర్పడుతున్నాయి.
1: Because of these cross walls as obstacles, you find so many rooms designed for different purposes.
0: కనుక ఆత్మ అనేటువంటి భవనము ఒక్కటే.
1: Therefore, the mansion of ఆత్మ is one.
0: ఇందులో శరీరము, ఇంద్రియము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి యొక్క గదులను మనము ఏర్పరచుకోవటం చేత, ఉపాధులను నిర్మించుకోవటం చేత ఇవి భిన్నముగా మనకు కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మెన్షన్ ఆఫ్ ఆత్మ వీ మేడ్ సెపరేట్ రూమ్స్ సచ్ ఎస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద చిత్త అండ్ ద ఈగో, అండ్ దేర్ఫోర్ వీ హావ్ మేడ్ దిస్ ఫార్మ్స్.
0: ఇట్టి భిన్నత్వంతో కూడినటువంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి కావటం చేతనే గురుత్వము అనేటువంటిది అత్యవసరమైపోయింది.
1: Since there is diversity in humanity, there is every need for a guru.
0: ఏమిటి ఈ గురుత్వం అనగా?
1: What is this guru?
0: ఎవరు ఈ గురు?
1: Who is a true guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి యొక్క నిజతత్వం ఏమిటి?
1: What is the true nature of guru?
0: ఈ గురుత్వంలో ఉండేటువంటి సత్యస్వరూపం ఏమిటి?
1: What is the true form in a guru?
0: ఎవరు గురు?
1: Who is guru?
0: కేవలము భౌతిక విద్యను నేర్పేటువంటి వాడు గురువా?
1: Is the guru who teaches you the physical form of education?
0: నేక భౌతికమైనటువంటి వస్తువులను విభజింపచేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru that shows physical objects?
0: జగత్ సంబంధమైనటువంటి పదార్థం యొక్క విజ్ఞానాన్ని విపులంగా విశదీకరించి చేసేటువంటి వాడు గురువా?
1: Is he the guru who explains in detail all the material physical objects?
0: కాదు కాదు.
1: No.
0: వీరందరూ కూడాను అధ్యాపకులే.
1: All of them are teachers.
0: నిజమైన గురువు,
1: a true guru,
0: బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందం అంటే ఏమి?
1: ఎ ట్రూ గురు ఇస్ బ్రహ్మానంద, ఎటర్నల్ బ్లిస్.
0: బ్రహ్మానందమే నిజమైన గురు.
1: దిస్ ఎటర్నల్ బ్లిస్ ఇస్ ట్రూ గురు.
0: ఎవరు ఈ బ్రహ్మానందం?
1: హూ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: ఇతని యొక్క రూపం ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ ఫామ్?
0: ఇతను ఎక్కడ ఉంటాడు?
1: వేర్ ఇస్ హీ
0: అని విచారణ చేయగా,
1: వెన్ వి ఎంక్వైర్,
0: బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బ్రహ్మానంద.
0: జగత్తునందు గల సమస్త ఆనందములు కూడా బ్రహ్మానందములో విలీనమై ఉంటున్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆనంద ప్లెజర్ బ్లిస్ ఈజ్ కంటైన్డ్ విత్
0: సమస్త ఆనందములు కూడా అంతర్గతమై ఉంటున్నది ఈ బ్రహ్మానందమునందు.
1: దిస్ బ్రహ్మానంద ఇస్ కంటైన్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఈ బ్రహ్మానందం ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ ఇస్ దిస్ బ్రహ్మానంద?
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, పుష్టిగా, సంతుష్టిగా ఉండినప్పుడు మానవుడు పడేటువంటి ఆనందము ఎట్టి ఆనందం?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దిస్ వెన్ మ్యాన్ ఈస్ హెల్తీ, వెరీ స్ట్రాంగ్, పీస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్?
0: ధన కనక వస్తువాహనములతో భోగభాగ్యములను అనుభవించుకునే లోపల ఈ మానవుడు పడేటువంటి ఆనందం ఎట్టి ఆనందం?
1: What kind of happiness is derived by man out of physical objects, the pleasure, the property,
0: wealth? కేవలము మానవానందము అన్నారు.
1: This is called the pleasure of man.
0: మనుష్యానందము అన్నారు.
1: It is called pleasure of man or మనుష్యానంద.
0: ఈ మనుష్యానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము అన్నారు.
1: 100 times more than this pleasure of man, మనుష్యానంద, there is ఇంద్రానంద.
0: ఈ ఇంద్రియానందము కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది దేవేంద్రానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ ది ప్లెజర్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియానంద, దేర్ ఇస్ దేవేంద్రానంద బియాండ్ దాట్.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి ఆనందమును దేవానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ బ్లిస్ఫుల్ దేవానంద ఈస్ ది దేవానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని కేవలము దేవేంద్రానందము అన్నారు.
1: 100 times మోర్ దెన్ దిస్ ఈస్ దేవేంద్రానంద.
0: దీనికంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని బృహస్పతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 times ఈజ్ బృహస్పతి ఆనంద.
0: ఈ ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటి దానిని ప్రజాపతి ఆనందము అన్నారు.
1: మోర్ దెన్ దిస్ 100 times ఈజ్ దట్ ఆఫ్ ప్రజాపతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందము.
1: బియాండ్ దట్ 100 times మోర్ దెన్ ప్రజాపతి ఈజ్ బ్రహ్మానందం.
0: ఇది బ్రహ్మానంద వల్లే దీనికి సరి అయినటువంటి యొక్క కొలత బద్ద.
1: This Brahmanandam is the true measure, yardstick.
0: Itti manavunaku uhaatheetamainte aanandamunu nitya jeevithamulo manamu brahmanandam brahmanandam ani upayoga pettukuntunnam.
1: This Brahmananda, which is beyond all stretches of our imagination,
0: na kumarthi vivaham brahmanandanga jarigindi antaru.
1: We say that it is done in perfect measure, happiness brahmananda.
0: Na kumarudu pariksha lopala brahmanandamanga result techukuntadu.
1: We say that my son got result brahmananda, supreme bliss.
0: Na kumarudu videshamulo apra brahmanandanga untunnadu.
1: My son is in supreme bliss abroad.
0: Ee brahmanandam ante anta sulabhamainatuntida, anta chinna deinatuntida, loka sambandhamainatuntida, leka bhoga bhagyamulato koodinatuntida, leka bhautikamainatuntida? Kaadu kaadu.
1: Is that brahmananda is so cheap, is so little, is so fractional, which is related to the physical,
0: naitika, bhautika, dharmika, aadhyatmika, laukikamulaku atheetamainatide ee brahmanandam.
1: Brahmananda supreme bliss is beyond all social, ethical, scientific, technological sphere.
0: Ee aanandamunu anubhavinchetunti vaade nijamaina guru.
1: The true guru is one who experiences that brahmananda.
0: Atanu evaru?
1: Who is he?
0: Okka bhagavantudu tappa మరొకరికి ఈ ఆనందమును అనుభవించేటువంటి అధికారం లేదు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు ఎంజాయ్ దిస్ బ్రహ్మానంద.
0: ఈ ఆనందమునంటే సమస్త ఆనందములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దిస్ ఆనంద ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ కంటైన్డ్.
0: ఇంకా రెండవ వాడు ఎవడు?
1: దెన్ హూ ఇస్ సెకండ్ వన్?
0: పరమ సుఖదం. పరమ సుఖము ఏమిటి? ఈ పరమ సుఖము జగత్తునందగల సమస్త సుఖముల కంటే కూడా ఈ పరమ సుఖము అత్యున్నతమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ ది సుప్రీం ప్లెజర్ పరమ సుఖదం.
0: ఇది భౌతికమైనటువంటి సుఖము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ ప్లెజర్.
0: భౌతికమైన సుఖములు ఒక పర్యాయం ఉండి మరొక పర్యాయంలో అంత్యమవుతున్నవి.
1: ద వరల్డ్లీ కంఫర్ట్ ప్లెజర్స్ దే బిగిన్ ఎట్ వన్ టైమ్.
0: భౌతిక సుఖములు మార్పు చెందుతున్నవి.
1: వరల్డ్లీ కంఫర్ట్ చేంజ్.
0: రావటము పోవటము జరుగుతున్నది.
1: దే కమ్ అండ్ గో.
0: పరమ సుఖం అనగా రాకపోకలు లేనటువంటి సుఖమే పరమ సుఖం.
1: ద సుప్రీం ప్లెజర్ ఇస్ దాట్ విచ్ నైదర్ కమ్స్ నా గోస్.
0: ఈ పరమ సుఖం అనేటువంటిది భౌతిక సుఖములంతా కూడా కేవలము ఉద్భుతములు.
1: ద వరల్డ్లీ ప్లెజర్ worldly pleasure is just like a water bubble when
0: ee neethi pulagulu ye chanamulo sidhilamai pothayo
1: when at what time it would burst no one knows
0: marpu chendeetvanti sukhamu nijamaina sukhamu kaadu
1: the happiness that changes is not a true happiness
0: ee prapanchamulandu manavudu anubhavincheetvanti samasta sukhamulu kudanu oka kaalamulo oka deshamulo marpu chendutu untayi
1: all kinds of happiness experienced by man is it just disappears at one time
0: kalu atti marpu chendaretunti yokka parama sukhamunu anubhavincheetunti vaade nijamaina guru
1: true guru is one who experiences this true happiness that doesn't change
0: moodavadi
1: the third
0: nityanandam parama sukhadam kevalam kevalam anaga em
1: what is meant by kevalam
0: desha kalamulaku atheetamainatuvanti vaadu
1: kevalam meant he who is beyond time and space
0: prapanchamlo undina samasta padarthamulu kudanu desha kalamulato kattubadinatuvanti
1: all worldly objects are bound by time and space
0: desha kalamulaku atheetamai తనకు అధికమైనటువంటిది మరొకటి జగత్తునందు లేకపోవటం చేతనే ఇతనికి కేవలం అని పిలిచారు
1: సిన్స్ ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ దేర్ ఇస్ నన్ ఈక్వల్ టు దట్ ఇట్ ఇస్ కాల్డ్ కేవలం
0: కనుక అట్టి దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క వ్యక్తియే మూడవ గురువు
1: ద థర్డ్ గురు ఇస్ ద వన్ హూ ఇస్ బియాండ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్
0: అతడే భగవంతుడు
1: ఈజ్ గాడ్ హింసెల్ఫ్
0: కేవలం జ్ఞానమూర్తిం
1: ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్
0: జ్ఞానం
1: జ్ఞాన
0: ఏమిటి ఈ జ్ఞానం
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన
0: భౌతిక జ్ఞానమా
1: ఇస్ ఇట్ వరల్డ్
0: పదార్థ జ్ఞానమా
1: ఆర్ ఆఫ్ ది మెటీరియల్
0: లేక రసాయన జ్ఞానమా
1: ఆర్ ఇస్ ఇట్ సైంటిఫిక్
0: ఇంక ఏ జ్ఞానం ఇది
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దట్
0: వైజ్ఞానమా
1: ఇస్ ఇట్ సైన్స్
0: కాదు కాదు
1: నో
0: ఈ జ్ఞానమును కూడాను కేవలము పదార్థముల చే నిర్మింపబడేటువంటిది ఈ జ్ఞానము
1: దిస్ నాలెడ్జ్ ఇస్ రిలేటెడ్ టు ది మెటీరియల్
0: జగత్తునందు గల సమస్త పదార్థముల యొక్క పరిణామమును గుర్తింపచేసేటువంటిది ఈ భౌతిక జ్ఞానం
1: ద ఫిజికల్ నాలెడ్జ్ ఇస్ దట్ విచ్ విల్ మేక్ యూ అవేర్ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్
0: సమస్త జ్ఞానములకు మూలాధారమై
1: ద బేసిస్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్
0: ఇది సర్వ జ్ఞానములకు కూడాను అతీతమై
1: beyond all forms of knowledge
0: anantamai
1: it is infinite
0: avyaktamai
1: which is not expressed
0: muktamai
1: it contained
0: ekatvanga undeetundi jnana
1: remains as one unity is jnana
0: anaga advaita darshanam jnanam
1: it meant non dualism advaita darshanam
0: samastamu okkate okkate okkate
1: everything is one unity alone
0: rendava padarthame jagatnandu ledu
1: in this world there is no second
0: ఒకవేళ ఉన్నదా
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రెజెంట్
0: ఈ పదార్థం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే కానీ రెండవది కాదు
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్స్ మియర్లీ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ద ఫస్ట్ వన్
0: అనగా నిజమైన జ్ఞానం అనగా స్వస్థరూప సందర్శనమే నిజమైన జ్ఞానం
1: ద ట్రూ విజ్డమ్ మెంట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్
0: తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం
1: Understanding one's own self is true wisdom.
0: తనను తాను తెలుసుకోవాలని గుర్తించేటానికి ప్రయత్నించేటువంటి మానవుడు ఏ ప్రదేశములకు వెళుతాడు
1: A person who would like to know his own self.
0: ఏ గురువును ఆశ్రయిస్తాడు
1: Whom does he approach?
0: అయ్యా నేను ఎక్కడున్నానని ఎవరైనా అడుగుతున్నారంటే వాడు నిజమైన జ్ఞాన కాదు అజ్ఞాని
1: If anyone asks, where are you? Is he a man of wisdom? No, he is innocent.
0: తనను తాను ఎవడుకూడను బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నించడు
1: No one would find out himself in the outside world.
0: ఇవాడు అట్టి మానవుడిగ తయారు కావటం చేతనే అందరూ అజ్ఞానులుగా ఉంటున్నారు.
1: As in the modern times people are like that, all of us are ignorant.
0: తనను తాను గుర్తింపజేసుకునేటువంటి వాడే జ్ఞాని.
1: He is really jnani, the man of wisdom, if he knows himself.
0: తన తత్వాన్ని తాను గుర్తింపజేసుకునేటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకరు లేరు.
1: The only one who would make you to recognize yourself is God only.
0: కనుక భగవంతుడే జ్ఞాన స్వరూపుడు.
1: So God is a very form of wisdom.
0: కనుకనే అతను సత్య స్వరూపుడు.
1: ఇది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: అతను అనంత స్వరూపుడు.
1: హి ఇస్ ఇన్ఫినిట్.
0: అందువలనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: Therefore Brahma God is defined this way satyam truth jnanam wisdom anantam infinite.
0: కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ద్వంద్వాతీతం
1: ద్వంద్వాతీతం.
0: ఏమిటి ఈ ద్వంద్వం?
1: వాట్ ఆర్ దీస్ టూ ద్వంద్వ?
0: శీతోష్ణములకు అతీతము,
1: దట్ విచ్ ఇస్ బియాండ్ హీట్ అండ్ కోల్డ్.
0: సుఖ దుఃఖములకు అతీతము,
1: ఇట్స్ బియాండ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: లాభ నష్టములకు అతీతము,
1: ఇట్స్ బియాండ్ ద లాస్ అండ్ ద ప్రాఫిట్.
0: నిందా స్తుతులకు అతీతము,
1: ఇట్స్ బియాండ్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్.
0: ఇట్టి అతీతమైనటువంటి ఒక తత్వం ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ దిస్ డ్యూయాలిటీ?
0: అది ఒక్క భగవంతుడు తప్ప అన్యులకు ఈ అధికారం లేదు.
1: No one has authority other than God Himself.
0: Kanukane dvandva atitam.
1: So that which is beyond duality.
0: Atane nijamaina guru.
1: He is true guru.
0: Gagana sadrusham.
1: Next aspect.
0: Gaganam ekkada undi?
1: What is meant by gagana?
0: Sarvatra vyapinchi untunnadi.
1: That which is all encompassing. That which spreads.
0: ఎక్కడ చూచినా గగనం ఉంటున్నది.
1: ద స్కై, ది ఈథర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గగనం అనగా ఆకాశం అనగారు.
1: గగన మెన్ స్కై.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ మెన్ బై స్కై?
0: ఆకాశం గగనం శూన్యం.
1: ద స్కై ఈజ్ శూన్య, ఎంప్టీనెస్.
0: కనిపించేటువంటిది కాదని.
1: ఇట్స్ నాట్ ఎ పేరెంట్.
0: మన పైన చూచి ఇది ఆకాశం అనుకుంటున్నాం.
1: వీ లుక్ అప్ అండ్ సే ఇట్స్ స్కై.
0: అది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్కై.
0: ఆకాశమునకు అవకాశం కల్పించినటువంటిది.
1: It gives a scope, avakasha, to akasha.
0: ఈ మేఘములు యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ఇట్ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్.
0: దీనిని మనం ఆకాశం అనుకుంటున్నాం.
1: అట్ వీ టేక్ ఇట్ అస్ స్కై.
0: ఆకాశమే కాదు.
1: ఇట్ ఇస్ నో స్కై.
0: సర్వత్రా ఉంటున్నది ఆకాశం.
1: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ చూపడానికి వీలవుతుందా? తప్పక.
1: నో, ఇట్ కెనాట్ బి షోన్. ఇట్ కెనాట్ బి షోన్.
0: ఇక్కడ ఉంది ఆకాశం.
1: ఇట్ ఇస్
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you twiddle the finger,
0: ఇక్కడుంది ఆకాశం.
1: When you clap, there is ఆకాశం.
0: నేను మాట్లాడేది దట్లో ఉంటుంది ఆకాశం.
1: As Swami speaks, there is
0: ఈ ఆకాశమునకు గుణం ఏమిటి?
1: What is the quality attribute of ఆకాశం?
0: శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: The sound is the quality of ఆకాశం.
0: కాబట్టి శబ్దం ఎక్కడ ఉంటున్నదో అక్కడంతా ఆకాశమే.
1: Wherever there is sound, there is ఆకాశం.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా శబ్దమే.
1: Even inhalation, exhalation is sound.
0: కనుక ఆకాశం లేని స్థానం ఎక్కడ?
1: So where is the position of
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత?
1: It is within, it is around, everywhere.
0: ఇట్టి ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉన్నదో,
1: జస్ట్ ఎస్ ఆకాశ స్ప్రెడ్ ఆల్ ఓవర్,
0: ఆ దైనికంటే కూడా అమితంగా వ్యాపించినటువంటి వాడు గగన సదృశ్యం, అతనే భగవంతుడు.
1: బియాండ్ దట్ దేర్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్ వన్, గాడ్ హింసెల్ఫ్.
0: దీనినే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ

0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ శబ్దబ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి.
1: ఇదంత ఆకాశం యొక్క గుణములే.
0: దీస్ ఆర్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆకాశ.
1: కనుక ఈ విధంగా సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కనుకనే ఆ వ్యాపించిన వాడు ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్?
1: అతనే భగవంతుడు.
0: హీఈస్ గాడ్.
1: కనుక అతనే నిజమైన గురువు.
0: దెర్ఫోర్ హీఈస్ ట్రూ గురు.
1: గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ తత్వమస్యాది లక్ష్యం.
1: ఈ తత్వములంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ మీన్ బై తత్వ?
1: చతుర్విధమైనటువంటి మహావాక్యములు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ ఫోర్ మహావాక్యాస్.
1: ఒకటి,
0: వన్,
1: ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదం నుండి ఒక వచ్చినటువంటి ఋగ్వేద సారం. ఇది
0: ది ఎసెన్స్ ఆఫ్ ఋగ్వేద ఇస్ కంటెయిన్ దిస్ మహావాక్య ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: అహం బ్రహ్మాస్మి.
0: ద నెక్స్ట్ అహం బ్రహ్మ.
1: ఇది యజుర్వేదం యొక్క సారము.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ యజుర్వేద.
1: తత్వం అసి.
0: నెక్స్ట్ తత్వం
1: సామవేదం యొక్క సారం.
0: ఇట్ ది ఎస్సెన్స్ ఆఫ్ సామవేద.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: ఇది అధర్వణ వేద యొక్క సారం.
0: దిస్ ది ఎస్సెన్స్ ఆఫ్ అధర్వణ వేద.
1: నాలుగు వేదముల యొక్క సారము నాలుగు వాక్యములో విభజించినటువంటి.
0: ది సమరీ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ ఫోర్ మహావాక్యం.
1: ఈ నాలుగు మహావాక్యములు కూడాను
0: ఆల్ దిస్ ఫోర్ మహావాక్యం
1: ఒక్క దివ్యత్వాన్ని మాత్రమే నిరూపిస్తూ వచ్చింది.
0: దే డెమోన్స్ట్రేట్ అండ్ ప్రూవ్ ఓన్లీ వన్ డివినిటీ.
1: విధమైనటువంటి యొక్క వ్యాపకము గావించుకుంటూ
0: ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్
1: దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ
0: ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఆన్ ద హ్యాండ్
1: దాని మార్గమును వేరువేరుగా చూపుతూ
0: షోయింగ్ డిఫరెంట్ పార్ట్స్
1: గమ్యమును ఒక్కటిగానే ఏర్పరిచినాడు.
0: హ్యాండ్ సింగిల్ కామన్ ఆబ్జెక్టివ్ గోల్.
1: మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ద ఫస్ట్ వన్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై ప్రజ్ఞ?
1: మీరు చాలా ప్రజ్ఞాశాలిగా అనుకుంటాం. కేవలం తెలివి చేయడానికి ప్రజ్ఞ అనుకుంటున్నామా?
0: వి సే ఇస్ ప్రజ్ఞాశాలి. ఈజ్ ఇట్ మియర్లీ ఇంటెలిజెన్స్? నో.
1: ఇది కాదు ప్రజ్ఞ.
0: దాట్ ఈస్ నాట్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
0: వేర్ ఇస్ దిస్ ప్రజ్ఞ?
1: శరీరమునందు, ఇంద్రియమునందు, మనస్సునందు, బుద్ధి యందు, అంతఃకరణ యందు, అహంకారమునందు, సర్వత్రా ఉంటున్నది ఈ ప్రజ్ఞ.
0: This prajna is present in the body, the senses, the mind, the intellect, the chitta and the ego, all over.
1: Karuka aa prajna anetvanti sarva pranulu yandu, sarva jeevulu yandu, chara acharamulu yandu kudanu untunnadi.
0: This prajna is present in all beings, the living and the non-living alike.
1: Deenine constant integrated awareness annaru.
0: This is called constant integrated awareness.
1: Awareness ante em?
0: What is meant by awareness?
1: Telisukovatamu.
0: Knowing.
1: ఏమిటి తెలుసుకోవటము?
0: వాట్ ఈస్ టు బి నోన్?
1: ఇంత ఇంత తెలుసుకోవటమా?
0: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్?
1: కాదు కాదు.
0: నో.
1: అంతా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. పూర్ణంగా తెలుసుకోవటం.
0: ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ.
1: చర అచరములు ఎందుకు కూడా ఉండేటువంటి యొక్క తత్వమును గుర్తించటం.
0: టు నో ద నేచర్ ఆఫ్ ద మూవబుల్ అండ్ ఇమూవబుల్.
1: కనుక ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ప్రజ్ఞ బ్రహ్మ రెండు సమాన పదములే.
0: వెన్ వి సే ప్రజ్ఞానం బ్రహ్మ, ద ప్రజ్ఞ అండ్ బ్రహ్మ ఆర్ ఆఫ్ ఈక్వల్.
1: ప్రజ్ఞానమే బ్రహ్మ అనేటువంటిది కొంతమంది పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
0: సమ్ స్కాలర్స్ ఇంటర్ప్రెట్ దట్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము బ్రహ్మ వేరు కాదు.
0: ప్రజ్ఞాన అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: బ్రహ్మ అనగా ఏమిటి?
0: వాట్ మీన్ బై బ్రహ్మ?
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
0: బ్రహ్మ ఇస్ వన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బృహత్తత్వమును ప్రబుద్ధ స్వరూపకంగా ప్రచార ప్రబోధన జరిపినటువంటి యొక్క దివ్యత్వమునకే బ్రహ్మ అని పేరు. బృహత్తత్వం.
0: బ్రహ్మ ఇస్ బృహత్తత్వ దట్ విచ్ ఇస్ ఆల్ ఇన్ కంపాస్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు బృహత్ స్వరూపమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ బృహత్ స్వరూపం.
1: ఈ బృహత్ స్వరూపమైనటువంటి ప్రపంచమందు సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
0: ది ఎంటైర్ ఇస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: సులభంగా మనం అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మ అనగా వ్యాపకత్వమే.
0: బ్రహ్మ ఇఫ్ ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఇన్ ఈజీ వే ఎక్స్పాన్షన్.
1: ఎక్కడ చూసినా వ్యాపించిపోతుంటుంది.
0: ఇట్ ఎక్స్పాండ్స్ ఎవ్రీవేర్.
1: దీనికి రెండో వ్యాపకత్వంతో కూడినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కంపేర్ టు దాట్.
1: కనుక భగవంతుడు అనగా ఏమిటి? సర్వవ్యాపకుడే భగవంతుడు అని ఋగ్వేదము చక్కగా నిరూపణ చేసింది.
0: ఋగ్వేద ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టి సర్వవ్యాపకత్వమును కలిగినటువంటి వాడే మొదటి గురువు.
0: సో ఫస్ట్ గురు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: రెండవది అహం బ్రహ్మాస్మి.
0: ద సెకండ్ వన్ అహం బ్రహ్మాస్మి.
1: అహం అనగా ఏమిటి?
0: వాట్స్ మెన్ బై అహం?
1: అహం అనగా నేను అనుకుంటున్నారు.
0: వి సే అహం అండ్
1: కాదు కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి.
0: నో, ఇట్ ఈస్ అనదర్ మీనింగ్.
1: సాక్షి,
0: విట్నెస్,
1: విట్నెస్. ఆ సాక్షిభూతుడైనటువంటి వాడు సర్వములకు సాక్షిభూతుడు.
0: దట్ విట్నెస్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ టు ఎవ్రీ వన్.
1: అతనే ఆత్మ.
0: ఈజ్ ఆత్మ.
1: ఈ అహం అనేటువంటిదే ఆత్మస్వరూపంగా ఉంటుంది.
0: దిస్ అహం ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యమే.
0: దట్ అవేర్నెస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ చైతన్యము బ్రహ్మ వేరు కాదు.
0: దిస్ ఆత్మ అవేర్నెస్ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఇది ఏమిటి? వస్త్రం.
0: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రము తీసివేస్తే దారం.
0: When you remove it, you find thread.
1: దారము తీసివేస్తే ప్రత్తి.
0: When you remove the threads, you find cotton.
1: కాబట్టి దారము, ప్రత్తి, వస్త్రము మూడు ఒక్కటైనట్టుగా.
0: Therefore, the cotton, the thread, and the cloth are one.
1: వివిధ సమయములందు,
0: at different times,
1: వివిధ కాలములందు,
0: in different times,
1: వివిధ పరిస్థితులయందు,
0: different positions,
1: ఆత్మ, బ్రహ్మ, అహం అనేటువంటి పేర్లు ధరిస్తుంటారు.
0: They have these three names: ఆత్మ, అహం, and బ్రహ్మ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే.
0: But it's all one, unity.
1: అహం, బ్రహ్మ, అస్మి. అస్మి అనగా కలవటం.
0: అస్మి మీన్స్ టుగెదర్నెస్, కాంబినేషన్.
1: కనుక నేను అనేటువంటి సాక్షిభూతుడు, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ ఒక్కటే అనేది అహం బ్రహ్మాస్మి.
0: దేర్ఫోర్ ది ఐ, ది విట్నెస్ హియర్ అండ్ ది బ్రహ్మ ఆల్ ఎన్ కంపాసింగ్ ఆర్ వన్ అండ్ ది సేమ్, అహం బ్రహ్మాస్మి.
1: ఇంకా మూడవది తత్ త్వం అసి.
0: ది థర్డ్ వన్ తత్ త్వం అసి.
1: ఇది సామవేదమునందు ఉండేటువంటి యొక్క సారం.
0: This is the essence in Samaveda.
1: Tat adi.
0: Tat, that.
1: Tam idi.
0: Tam, this.
1: Asi vakati.
0: Asi, at one.
1: Nenu, neevu. Neevu veru, neevu veruga unnappudu, neevu neeve, nenu nene.
0: When you and I are separate, we are different.
1: Neevu, nenu, rendu, asi, koodinappudu, ui ayipothundi, inka rendodi. Neevu, nenu, veru. Manamu ayipothundi.
0: When you say you and I are one, there's no you and I anymore. We are we.
1: కనుక రెండు ఒక్కటే.
0: సో బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఉపాధిని ధరించినప్పుడు త్వం అనుకుంటున్నావు.
0: వెన్ యూ హ్యావ్ ద బాడీ, వి సే త్వం.
1: ఉపాధి రహితమైనప్పుడు తత్ అయిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో మోర్ బాడీ, ఇట్ బికమ్స్ తత్, దట్.
1: కనుక ఉపాధి రహితమే తత్, ఉపాధి సహితమే త్వం.
0: దట్ విత్ ద బాడీ ఈస్ త్వం, దట్ విచ్ ఇస్ బియాండ్ బాడీ.
1: సహితమే జీవుడు, ఉపాధి రహితుడే దేవుడు.
0: With the body is jiva, the individual. Beyond the body is deva.
1: Devudu, jeevudu, okkate aneetvante ee oka samavedamu chakkaga ippudu inka visidhikaristhu cheptu.
0: Individual jiva, the deva god himself are one, explained by samaveda.
1: Ayam atma brahma.
0: The next one, ayam atma brahma.
1: Ikkada chakkaga meeru vicharam cheyali.
0: You inquire clearly.
1: Ayam sai baba.
0: Ayam sai baba.
1: అయం ఆత్మ, అయం ఆత్మ.
0: అయం ఆత్మ, అయం ఆత్మ.
1: అండ్ బ్రహ్మ,
0: అయం బ్రహ్మ.
1: రెండు కాదే ఇక్కడ ఉండేది.
0: నో, టూ హియర్.
1: అయం,
0: అయం.
1: ఆత్మ,
0: ఆత్మ.
1: బ్రహ్మ,
0: బ్రహ్మ.
1: అనగా ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్. మూడింటి యొక్క ఏకత్వం.
0: దీస్ త్రీ థింగ్స్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్ వే.
1: దేహం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది.
0: యు హావ్ గాట్ ది బాడీ, ది మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు చేరి ఒక్కటే.
0: All these three together are one.
1: శరీరంతో పనులు చేస్తున్నావు.
0: With body you function.
1: మనస్సుతో విచారణ జరుపుతున్నావు.
0: With mind you think.
1: ఈ రెండింటినీ సాక్షిభూతంగా చూస్తున్నావు నీవే.
0: You remain there as a witness.
1: జాగ్రత్తలో విశ్వడు నీవే.
0: In waking state you are విశ్వ.
1: స్వప్నములో తేజుడు నీవే.
0: As a dreamer you are తేజస.
1: సుషుప్తిలో నీవే తేజం.
0: In సుషుప్తి you are
1: ప్రాజ్ఞుడు నీవే.
0: You are ప్రాజ్ఞ.
1: ప్రాజ్ఞుడనగా ఏమిటి?
0: Who is this prajna?
1: అదే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: దట్ ఈస్
1: ఆత్మతత్వమే ప్రజ్ఞ.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ, ప్రజ్ఞ.
1: కనుక ఈ నాలుగు వాక్యముల యొక్క అంతరార్థాన్ని ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఏ శక్తి ఉన్నదో అదే నిజమైన గురువు.
0: దట్ సింగిల్ పాయింటెడ్ డివినిటీ ఈజ్ ద ట్రూ గురు దట్ ఎక్స్ప్లెయిన్స్ అండర్లైన్
1: బ్రహ్మ.
0: వన్, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అహం బ్రహ్మాస్మి,
0: అహం బ్రహ్మాస్మి.
1: తత్ త్వం అసి,
0: తత్ త్వమసి.
1: అయమాత్మ బ్రహ్మ,
0: అయమాత్మ బ్రహ్మ.
1: ఈ నాలుగు యొక్క తత్వమసి అనగా మహావాక్యముల యొక్క సారమును చక్కగా అనుభవించి ఆనందించి ఆకారంలో ధరించినటువంటి వాడే గురువు.
0: He is the true guru who understands, explains clearly and experiences the essence of all these four Mahavakyas.
1: Tatvamasyadi lakshyam yekam.
0: The next aspect, ekam.
1: Ekam.
0: Ekam.
1: Ekam yeva advitiyam brahma.
0: That ekam, single eva only.
1: Okkate okkati unnadi.
0: There is only one thing.
1: Idi పుట్టక పూర్వము,
0: ప్రయర్ టు బర్త్,
1: మరణించిన తర్వాత,
0: ఆఫ్టర్ డెత్,
1: జీవితంలో,
0: డ్యూరింగ్ లైఫ్ టైమ్,
1: ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ ఎవ్రీ టైమ్.
1: మారేటువంటిది కాదు ఇది.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: ఏకం
0: వన్.
1: ఏకం అనగా భగవంతుడు ఒక్కడే ఏకం.
0: ఏకం మీన్స్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఇంకా ఎవరు ఏకం కాదు.
0: నో వన్ ఎల్స్.
1: ఇవంతా అనేకముతో కూడినటువంటి.
0: దట్స్ ఆల్ డైవర్సిటీ.
1: అనగా అనేకత్వము ఏకత్వంలోనే ఉన్నదనేటువంటి దివ్యతత్వాన్ని గుర్తించినటువంటి వాడే గురువు.
0: ఈజ్ ద ట్రూ గురు ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ డైవర్సిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూనిటీ.
1: ఏకత్వంలో అనేకత్వం ఎట్ట ఉంటుంది? అది
0: హౌ డు యూ ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: ఒక విత్తనం ఉంటుంది, అది మర్రి విత్తనం.
0: హియర్ ఇస్ ఎ బనియన్ సీడ్.
1: ఈ మర్రి విత్తనం ఏకంగానే ఉంటుంది.
0: దిస్ సీడ్ ఇస్ బనియన్ ఇస్ జస్ట్ వన్.
1: కానీ ఆ విత్తనం అందే పెద్ద వృక్షం ఉంటుంది.
0: విత్ ఇన్ ద స్మాల్ సీడ్ ఇస్ ఎ జైజాంటిక్ ట్రీ.
1: ఆ వృక్షంలోనే అనేక శాఖలు ఉంటున్నాయి.
0: దిస్ ట్రీ హాస్ మెనీ బ్రాంచెస్.
1: శాఖలలో అనేక ఉపశాఖలు ఉంటున్నాయి.
0: ఇట్ హాస్ సో మెనీ సబ్ బ్రాంచెస్.
1: దానిలోనే పువ్వులు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ సో మెనీ ఫ్లవర్స్.
1: దానిలోనే కాయలు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ మెనీ.
1: దానిలోనే రూట్స్ ఉన్నాయి.
0: దెన్ దర్ ఫ్రూట్స్.
1: అన్ని దాంట్లోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్.
1: చూడా, రూట్స్ వేరు,
0: రూట్స్ ఆర్ డిఫరెంట్.
1: కొమ్మలు వేరు,
0: బ్రాంచెస్ ఆర్
1: డిఫరెంట్. పువ్వులు వేరు,
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
1: ఆకులు వేరు,
0: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
1: కాయలు వేరు. కానీ ఇంత పెద్ద వృక్షమంతా కూడాను ఒక్క విత్తనంలోనే ఇమిడి ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: A huge tree is contained within that single seed, that ekam. Unnadi
1: okkatainappudikine okadu kommalu antunnadu, okadu aakulu antunnadu, okadu kaayalu antunnadu, okadu puvvulu antunnadu.
0: Seed is one. Some say leaves, some say branches, some say fruits and so on.
1: Kanuka ekam okkate.
0: But only one.
1: Aa okkatainatundi vaade nijamaina guruvu.
0: That only one is the true guru.
1: Aa guru evaru?
0: Who is that guru?
1: Bhagavantude.
0: God himself.
1: Ekam నిత్యం.
0: నిత్యం ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఎప్పుడూ మారినటువంటి వాడు.
0: చేంజ్లెస్.
1: నిత్యుడు.
0: ఈజ్ నిత్య ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు అతను మార్పు చెందదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నాట్ చేంజ్.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు మార్పు చెందుతున్నారు.
0: నౌ ఈవెన్ సన్ అండ్ మూన్ చేంజ్.
1: వాళ్ళు కదులుతున్నారు.
0: దే మూవ్.
1: కానీ అన్ని కదిలినప్పటికీ తాను కదిలేటువంటి వాడు.
0: దో ఎవ్రీవన్ మూవ్, హీ డజంట్ మూవ్.
1: కనుక అట్టి నిత్యుడైనటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు.
0: సో హీస్ నిత్య హూ డజంట్ చేంజ్.
1: ఈనాటి మానవుల్లో పుట్టినప్పుడు చైల్డ్.
0: టుడే అమంగ్ హ్యూమన్ బీయింగ్స్
1: బాయ్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 ఇయర్స్ మ్యాన్. 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్.
0: 75 ఇయర్స్ హిస్ గ్రాండ్ ఫాదర్.
1: మార్పు చెందుతున్నాడు.
0: సో హీ చేంజెస్.
1: కానీ
0: బట్
1: పుట్టక మొదలు అంత్యం వరకు కూడా మార్పు చెందినటువంటి వాడు.
0: బట్ రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ ది ఎండ్.
1: అంత్యమే లేదు.
0: There's no end at all.
1: పుట్టుకే లేదు.
0: There's no birth.
1: పుట్టుకు లేనప్పుడు అంత్యం ఎక్కడుంది?
0: When there's no birth, how do you find end?
1: పుట్టుక అంత్యము లేనటువంటి వాడు ఆద్యాంతుడు.
0: The one who is beyond birth and death is ఆద్యాంతా.
1: కనుక ఆద్యాంతుడు ఎవరుగా ఉంటున్నాడో ఆ నిత్యుడైన వాడే నిజమైన గురు.
0: So the one who is eternal, who is beyond birth and death, is true guru.
1: ఏకం నిత్యం విమలం.
0: That one, the eternal విమలం.
1: విమలం అనగా ఎట్టి మాలిన్యము లేనటువంటి వాడు.
0: విమల మెంట్ వాజ్ నో డర్ట్ ఆర్ ఫిల్త్ వాట్స్.
1: పరిశుద్ధమైనటువంటి వాడు.
0: ద ప్యూర్ అండ్ సలీ.
1: పవిత్రమైనటువంటి వాడు.
0: నాట్ సేక్రెడ్.
1: ఎట్టి ఈ లోక సంబంధమైనటువంటివి కానీ ఇంకే విధమైనటువంటి యొక్క మాలిన్యమును చేర్చుకునేటువంటి వాడు కాదు.
0: హ్యాస్ నో డర్ట్ రిలేటింగ్ ద వరల్డ్.
1: ఏది అతని చేరినప్పటికీ అన్ని భస్మమే.
0: వాట్ ఎవర్ దట్ మైక్ జాయిన్ దట్ విల్ బి రిడ్యూస్డ్.
1: అగ్నిలో ఏం వేసినప్పటికీ మంచివి చెడ్డవి అన్ని భస్మమే చేస్తుంది.
0: విచ్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫైర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ బౌండ్ టు బి బర్న్డ్.
1: అది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంటాది.
0: ఆర్ ప్యూర్ అండ్ సలీ.
1: శవాన్ని కాల్చు, కట్టెలను కాల్చు, ఇనుమును కాల్చు, బంగారమును కాల్చు, అగ్ని అగ్నిగానే పవిత్రంగా ఉంటాయి.
0: Whether you burn the body or the coal or the wood or the iron or gold, it is sure to act.
1: కనుకని అతనిని విమలం.
0: So God is vimalam.
1: Atti nirmalamainatundi vaadu.
0: Is pure.
1: Parishuddhamainatundi vaadu.
0: Perfect.
1: Yavaru?
0: Who is he?
1: Atane guru.
0: ఈజ్ గురు.
1: నిర్మలం నిశ్చలం.
0: నెక్స్ట్ నిశ్చలం.
1: చాలా మార్పు చెందుతుంటాయి.
0: దేర్ ఆర్ సో మెనీ చేంజెస్.
1: భూమి ఎన్నో పర్యాయాలు తిరుగుతూ ఉంటుంటాయి గంటకు.
0: అర్త్ రొటేట్స్ రివాల్వ్స్ ఇట్ సెల్ఫ్
1: 116 మైలు తిరుగుతూ ఉంటుంది.
0: ఇట్ రొటేట్స్ 1600.
1: తన చుట్టూ తాను తిరగటమే కాకుండా
0: ఇట్ నాట్ ఓన్లీ రొటేట్స్
1: సూర్యుని చుట్టూ కూడా 66,000 మైలు వేగంతో తిరుగుతుంటుంది.
0: ఇట్ ఆల్సో రివాల్వ్స్ రౌండ్ ద సన్ 66,000.
1: కానీ ఎంత తిరుగుతున్నప్పటికీ మనకు కనిపించటం లేదు తిరుగుతుండాలని.
0: దో ఇట్ రివాల్వ్స్ వీ డోంట్.
1: మనం తిరుగుతున్నామే కానీ అది తిరగటం లేదు. భూమి స్థిరంగా ఉంది అనుకుంటున్నాము.
0: వీ మూవ్ వీ థింక్ దట్ ది ఎర్త్ ఇస్ స్టడీ.
1: కాదు కాదు, భూమే తిరుగుతుండాలి.
0: నో, ఇట్స్ ద ఎర్త్ దట్ రొటేట్స్.
1: చంద్రుడే తిరుగుతున్నాడు.
0: ద మూన్ ఆల్సో.
1: సూర్యుడే తిరుగుతున్నాడు.
0: సన్ ఆల్సో.
1: ఈ సినిమా పిక్చర్ పైన
0: ఇన్ సినిమా
1: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ తిరుగుతుంటాయి.
0: ఇన్ ఎ ఫిల్మ్ 16 ఫిల్మ్స్ మూవ్
1: ఒక సెకండ్
0: పర్ సెకండ్.
1: కానీ ఇతను నిశ్చలం.
0: బట్ ఈ స్టడీ.
1: తిరిగేటువంటి వాడు కాదు.
0: హీ డజంట్ మూవ్.
1: అంతా తన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్.
1: అంతగా తానే ఉన్నాడు.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: మీరు తిరిగేది ఎక్కడ?
0: వేర్ డస్ హీ మూవ్ దెన్?
1: అక్కడికి పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి కదలాలి.
0: ఇఫ్ యు గో దేర్ హీ మస్ట్.
1: అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
0: ఈజ్ దేర్ ఇన్ ఈవెన్ హియర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హీజ్ హియర్ ఈజ్ దేర్. హీజ్ హియర్ ఈజ్ దేర్ వేర్ ఎవర్ యు ఫైండ్ హీజ్ దేర్.
1: కనుక నిశ్చలం
0: ఈజ్ స్టడీ.
1: నిర్మలం
0: ప్యూర్.
1: నిశ్చలం నిర్మలం
0: ఇస్ ప్యూర్ అండ్ స్టడీ.
1: ఇలాంటి భగవంత తత్వం లోపల
0: ఏకం
1: నిత్యం విమలం అచలి సర్వదీ సాక్షిభూతం.
0: ఇట్స్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నింటికీ తానే సాక్షి.
0: హీస్ విట్నెస్ టు ఎవ్రీవన్.
1: ఎవరు మంచి కార్యం చేసినా,
0: వెదర్ గుడ్ వర్క్,
1: ఎవరు చెడ్డ కార్యం చేసినా,
0: బ్యాడ్ వర్క్,
1: ఏ విధమైన పరిస్థితిలో ఉండినా,
0: ఇన్ ఎనీ పొజిషన్,
1: ఒక సినిమా ఒక డ్రామా వేస్తుంటాము.
0: A drama is an act.
1: ఈ స్టేజ్ పైన,
0: ఆన్ ద స్టేజ్,
1: రాజు మంచిగా టీవీగా మాట్లాడుతున్నాడు.
0: As the king speaks,
1: మంత్రి దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: సో మెనీ థింగ్స్.
1: జవాను దాని దండం పట్టుకుని నిలుచుకున్నాడు.
0: That's one of the stage.
1: ఇవి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి లైట్ కు వీని మాటలు వాడి మాటలు వాడి మాటలకు ఏం సంబంధం లేదు. లైట్ ఇవ్వటమే తన యొక్క పని.
0: ఆన్ ద స్టేజ్ మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్ స్పీక్ డిఫరెంట్లీ, బట్ ద లైట్ రిమైన్స్ సేమ్.
1: కానీ హరిశ్చంద్రుడు బాధపడుతున్నాడు.
0: బట్ హరిశ్చంద్ర ఇస్ ఫీలింగ్.
1: చంద్రమతి ఏడుస్తుండాలి.
0: చంద్రమతి ఇస్ క్రాయింగ్.
1: కానీ లోహితాసుని పాము గర్చింది, వాడు చచ్చిపోయాడు.
0: లోహితాస్ ఇస్ బిటెన్ బై.
1: ఈమె ఏడ్చినా వాడు చచ్చినా ఈయన బాధపడినా లైట్ మాత్రం ఏడ్చదు చావదు, ఒక్కటిగానే ఉంటుంటాడు.
0: వెదర్ షీ క్రైస్ ఆర్ ద బాడీ డైస్ ఆర్ వెదర్ హీ ఫీల్స్ సాడ్, బట్ లైట్ డజంట్ క్రై.
1: ఇంత యాక్టర్స్ కు మాత్రమే ఇవి మార్పులు చెందుతుంటాయని, కానీ ఇది సాక్షిభూతునికి, ఇతని డైరెక్టర్ ఏమాత్రము ఉండదు.
0: There are changes in the actors, but the light is the director, no change.
1: Sakshibhutam. Atane nijamaina guru.
0: He is the true guru, the eternal witness.
1: Ekam, nityam, vimalam, achalam, sarvati sakshibhutam. Bhavatitam.
0: The next aspect is bhavatitam.
1: Yadavacho nivartante aprapya manasasaha. ఇతను ఇట్టివాడే అట్టివాడని ఎవ్వరూ చెప్పడానికి వీలు కానటువంటి వాడు.
0: గాడ్ ఇస్ బియాండ్ ఆల్ మెంటల్ కాంప్రిహెన్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్.
1: భావం ఉంటే కదా మంచి చెడ్డలు చెప్పాలి.
0: ఇఫ్ యూ గాట్ సమ్ అట్రిబ్యూట్ యూ కెన్ సే గుడ్ అండ్ బ్యాడ్.
1: భావానికి అతీతమైనటువంటి వాడు ఏ రీతిగా చెప్పగలడు?
0: ఇట్స్ ఆల్ బియాండ్ అట్రిబ్యూట్స్. హౌ డు యూ డిసైడ్?
1: కనుక ఇతనికి అతీతమైనటువంటి వాడు కనుక,
0: సిన్స్ ఈస్ బియాండ్,
1: అతనే నిజమైన గురువు.
0: ఈస్ ట్రూ గురు.
1: త్రిగుణరహితం.
0: He has no three qualities.
1: Sattva, Rajo, Tamo, Gunamulu.
0: Three qualities, the pious, the passionate
1: and animal. Sattva, Rajo, Tamo, Gunamulu, Prakuti yokka lakshana.
0: These three qualities refer to the world.
1: Ee moodu lakshanamulu undinappude,
0: when these three qualities are
1: sukhamu, dukkhamu untuntadi.
0: There are pain and pleasure.
1: Ee moodu lakshanalu lekapothe, ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు.
0: When these three qualities are not there, there's no pleasure.
1: Ee moodu gunamule sarva alakshanamulu.
0: These three are bad things.
1: కనుక అలక్షణముల చేత,
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ,
1: మనం అనేక దుఃఖములు పొందుతున్నాం.
0: వీ ఫేస్ మెనీ డిఫికల్టీస్.
1: కనుక త్రిగుణరహితం, ఈ మూడు గుణములకు అతీతమైన వాడు కనుకనే అతను ఎవరు?
0: హీస్ బియాండ్ దీస్ త్రీ ట్రేట్స్. హూ ఇస్ హీ?
1: అతనే భగవంతుడు.
0: హీస్ గాడ్.
1: త్రిగుణరహితం.
0: హీస్ బియాండ్ ఆల్ త్రీ ట్రేట్స్.
1: అతనే గురువు.
0: హీస్ గురు.
1: ఈ గురువు అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ గురు?
1: అనేక మంది చెప్తుంటారు.
0: Many say,

0: బ్రహ్మ అతనే గురు.
1: బ్రహ్మ ఇస్ గురు.
0: ఎవడి ఈ బ్రహ్మ? హూ ఇస్ బ్రహ్మ?
1: సృష్టి, సృష్టికర్త, సమస్తము పాలించేటువంటి వాడు బ్రహ్మ. ద క్రియేషన్, ద క్రియేటర్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్.
0: తానే హిస్ క్రియేషన్. సృష్టికర్త తానే.
1: హిస్ క్రియేటర్ టు.
0: ఈ భూతరమైనటువంటి ఒక జగత్తునందు ఉన్నది తానే.
1: హిస్ ద వన్ హూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ దిస్ దట్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: గురు విష్ణు.
1: ద నెక్స్ట్ గురు ఇస్ విష్ణు.
0: విష్ణు అనగా ఎవరు?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖచక్ర కదా ధారియానా.
1: ఇస్ ఓన్ విత్ ఆల్ ద
0: కాదు కాదు. విష్ణు అనగా వ్యాపకమైన గుణం కలిగినటువంటి వాడు విష్ణు.
1: విష్ణు మెంట్ ఎన్కంపాసింగ్, ఎక్స్పాన్షన్.
0: కర్త తానే.
1: హిస్ క్రియేటర్.
0: కర్మ తానే.
1: ఈజ్ ఆల్సో యాక్షన్.
0: కనుక జగత్తంతా కూడా క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక ఇట్టి సర్వస్వరూపాన్ని ధరించినటువంటి వాడెవరో అతనే నిజమైన గురువు అని ఈ దీంట్లో కూడా స్పష్టమవుతుంది.

0: అంతే కూడాను క్రియారూపము.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ.
0: దీనికి భగవంతుడే కర్త.
1: గాడ్ ఇస్ కర్త.
0: కార్యకర్మల కారణం యొక్క చైతన్యమే భగవత్ స్వరూపము.
1: ద డూయర్ అండ్ యాక్షన్ టుగెదర్.
0: కారణం తానే.
1: హీస్ యాక్షన్.
0: కర్మ తానే.
1: యాక్షన్
0: కర్తవ్యము తానే.
1: డూయర్
0: అంతా తానైనటువంటి వాడే విష్ణు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఓన్ సెల్ ఇస్
0: విష్ణు. విష్ణు స్వరూపం.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు అనగా ఏమి? విశ్వస్వరూపమే విష్ణువు.
1: సో హూ ఇస్ విష్ణు? ది వెరీ ఫార్మ్ ఆఫ్ విశ్వ.
0: గురువు.
1: అండ్ దట్ గురు.
0: గురువు అనగా ఏమిటి?
1: హూ ఇస్ గురు?
0: ఏదో మంత్రాలు చెప్పి వారికి బోధ చేసేటువంటి వాడు ఆ గురువు.
1: ఇస్ వన్ హూ టీచర్స్ మంత్ర?
0: కాదు కాదు కాదు. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత.
1: గు ఇస్ అట్రిబ్యూట్లెస్. రూ ఇస్ ఫార్మ్లెస్.
0: గుకారో అంధకారస్య.
1: గు ఇస్ డార్క్నెస్.
0: రుకారో తన్నివారణ.
1: రూ ద వన్ దట్ డిస్పెల్స్ దిస్ డార్క్నెస్.
0: గుకారం అనగా అజ్ఞానము అంధకారము.
1: గు ఇస్ అజ్ఞాన ఇగ్నోరెన్స్ డార్క్నెస్.
0: ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నిర్మూలన చేసేది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ డిస్పెల్స్ ది డార్క్నెస్? ద లైట్.
0: కనుకనే గురు అనగా అజ్ఞానమును అంధకారమును నిర్మూలము గావించేటువంటి వాడే గురువు.
1: గురు మెంట్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ త్రూ లైట్ విజ్డమ్.
0: కేవలం మంత్రోపదేశం చేసేటువంటి వారు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క వేదాంతాన్ని బోధించేటువంటి వాడు కాదు గురువు.
1: నాట్ ద వన్ హూ టీచర్స్ ఫిలాసఫీ.
0: గురువు అనగా కేవలము ఈ లౌకికమైనటువంటి యొక్క పేర్లతో మనం అనుభవించేటువంటి వాడు ఎవరు గురువు కాదు.
1: వాట్ ఆల్ ద వర్డ్స్ దట్ వి అప్లై గురు ఇన్ ది వరల్డ్ ఇస్ సెన్స్.
0: వీళ్ళంతా టీచర్స్ కావచ్చు, అధ్యాపకులు కావచ్చు.
1: దే మే బి టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్.
0: ఈ అధ్యాపకుల లోపల కూడా ఆచరించి ఇతరులకు బోధించేటువంటి వాడు ఆచార్యుడు కావచ్చు.
1: ఈవెన్ అమంగ్ ది ప్రొఫెసర్స్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ప్రాక్టీస్
0: ఆచార్య అనగా ఆచరణతో నిరూపణ చేసేటువంటి వాడు ఆచార్య.
1: ఆచార్య ఆర్ ప్రొఫెసర్ మెన్ ద వన్ హూ ప్రాక్టీస్.
0: ఆచార్యులు లేరు.
1: దెర్ ఆర్ నో ఆచార్య.
0: గురువులు లేరు.
1: దెర్ ఆర్ నో గురుస్ టీచర్స్.
0: చెవులో మంత్రం, చేతిలో డబ్బులు.
1: దే విస్పర్ మంత్ర
0: తత్వము.
1: దే విస్పర్ మంత్ర ఇన్ ది ఇయర్ అండ్ కలెక్ట్ మనీ.
0: గురువు యొక్క లక్షణములు.
1: దాట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ది టీచర్.
0: గురు విష్ణు, గురుదేవో మహేశ్వర.
1: The third aspect, Gurudev.
0: Maheshwara anaga evaru?
1: Who is Maheshwara?
0: Anaga
1: he meant
0: ee jagatlandu samasta jeevulanu shasinchetunti vaadu Maheshwara.
1: Maheshwara is the one who commands all the beings in this world.
0: Ide shashwara vatanam itihi shastram mani shastra neemitulainatunti vaadu ee Ishwara.
1: He is the one resplendent with all the power.
0: Enni shasinchadu?
1: What is that he commands?
0: ఎవరు ఏ ఏ దినంలో ఏ ఏ కాలంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సరైనటువంటి బోధన చెప్పేటువంటి వాడు.
1: ఈజ్ ద వన్ హీ టీచర్స్ యాజ్ టు వాట్ యాక్షన్ ఇస్ టు బి.
0: ఈ జగత్తును చక్కగా శాసించేసినటువంటి వాడు.
1: హీ ఆర్డర్స్ ఆర్డైన్స్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది ఏనాటికి ఎప్పటికి ఒక క్షణమైన మార్పు చేసేటువంటి వాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్ దిస్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం.
0: సూర్యోదయ సూర్యాస్తములు ఒక శాసనమే.
1: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇస్ అ కమాండ్.
0: ఋతువులు శాసనమే.
1: సీజన్స్ శాసనం.
0: వర్షము శాసనమే.
1: ది రెయిన్స్ కమాండ్.
0: రాత్రిం పగలు శాసనమే.
1: ది డే అండ్ నైట్
0: అంతా శాసనమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ కమాండ్.
0: కనుక అన్నింటినీ చక్కగా తూచా తప్పకుండా కూడాను క్రమశిక్షణను పాటింపజేసేటువంటి శాసనాన్ని జగత్తుకు అందించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు గురువు.
1: ఇస్ ఆల్ నోయింగ్.
0: సర్వవ్యాపకుడైనటువంటి వాడు గురువు.
1: ఆల్ ఎన్కంపాసింగ్.
0: సమస్తమును తన హస్తంలో ఉంచుకున్నటువంటి వాడు గురువు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిస్ గ్రిప్.
0: కనుకనే విష్ణువు.
1: సో విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి?
1: హూ ఇస్ విష్ణు?
0: శంఖ చక్రం.
1: యస్ గట్ శంఖ
0: గద పద్మము.
1: వన్ ఇస్ గద అండ్ పద్మ.
0: నాలుగు హస్తములు ఉన్నాయని.
1: యస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఒక చేతిలో శంఖము.
1: విత్ వన్ హ్యాండ్ శంఖ.
0: ఒక చేతిలో చక్రము.
1: గద హ్యాండ్ వీ.
0: ఒక చేతిలో గద.
1: యస్ గట్ గద.
0: రెండవ చేతిలో పద్మము.
1: అనదర్ హ్యాండ్.
0: దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్ సిగ్నిఫికెన్స్?
0: అనగా శంఖము. శంఖమనగా ఏమిటి? శబ్దము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ద శంఖ స్టాండ్స్ ఫర్ సౌండ్ విచ్ ఇస్ ఇన్ హ్యాండ్ ఆఫ్ గాడ్.
0: చక్రము కాలచక్రము టైము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: చక్ర ద వీల్ ద టైమ్.
0: గద అనగా బలము.
1: ద గద ద పవర్.
0: బలము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
1: ఎనర్జీ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పద్మము.
1: ద పద్మ ఫ్లవర్.
0: హృదయ పద్మములు. అందరి హృదయాలు భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: ద ఫ్లవర్ రిప్రజెంట్స్ హార్ట్.
0: కాబట్టి ఈ విధంగా భగవంతుడు సర్వశక్తులతో గల ఉండినటువంటి వాడే విష్ణువు అని ఈ శంఖ చక్ర గదా పద్మములను ఈ యొక్క దృష్టిగా ఉంచుకొని జగత్తులకు బోధిస్తూ వచ్చినటువంటి వాడు.
1: సో శంఖ చక్ర గదా పద్మ ఆర్ ఇన్సిగ్నియా దట్ రిప్రజెంట్ ఇన్ సిగ్నిఫికెన్స్.

0: అయితే ఇక్కడ విష్ణు అన్నారు, అక్కడ ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడికి విష్ణువుకు ఏమాత్రం పొత్తు కుదరదే?
1: హియర్ యు సే విష్ణు దేర్ ఈశ్వర, దే డోంట్ గో టుగెదర్.
0: పొత్తు కుదరకుండా ఉండడానికి వాళ్ళిద్దరు కాదు, ఒక్కరే.
1: If you say that they don't see eye to eye, they are not no different.
0: ఆరాధన చేసేటువంటి వాడు ఉన్నా చూడదు, సంకుచిత బుద్ధుడు, వీళ్ళకు పొత్తు కుదరదు.
1: Only the narrow-minded people bring about the difference between
0: నేను వైష్ణవుని అంటాడు, నేను శైవులు అంటాడు.
1: One says I am వైష్ణవైన,
0: another says కేవలం సంకుచితమైన భావములే.
1: They are all narrow feelings.
0: ఇది వీరు వీరు కొట్లాడుకుంటారే గాని
1: they fight among themselves.
0: ఉన్నది ఒక్కడే,
1: he is only one God.
0: చూడండి, విష్ణువు చేతి లోపల శంఖము చక్రము అనగా శబ్దము కాలము బలము హృదయము మూడు కూడా నాలుగు కూడాను ఒక భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: God has got the sound, the time, the strength in the heart in the form of Vishnu.
0: ఇంకా ఈశ్వరుడు,
1: then ఈశ్వర,
0: ఈశ్వరుడి చేతిలో ఒకటి ఏమిటి? ధమరకము.
1: ఈశ్వర has on one hand ధమర,
0: ఇంకొక చేతిలో త్రిశూలము,
1: another hand త్రిశూల.
0: ఈ ధమరకము శబ్దములకు గుర్తు.
1: That ధమరక stands for sound.
0: అనగా శబ్దము భగవంతుని చేతిలో ఉన్నది.
1: Sound is in the hand of God.
0: త్రిశూలము త్రికాలము యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపము త్రిశూలము.
1: త్రిశూల the three times.
0: కాబట్టి కాలము కూడా భగవంతుని ఈశ్వరుని చేతిలోనే ఉంటుంది.
1: The time is also in the hands of ఈశ్వర.
0: ఈ విధంగా చూస్తే భగవంతుడు ఒక్కడే, రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Thus when we say we find God is one, but the names are different.
0: లౌకిక దృష్టిలో భారతీయులకు ఉండేటువంటి నిత్య అనుభవంలో చక్కని ఉదాహరణ.
1: From the worldly point of view among Bharatiyas there's one example.
0: వైష్ణవులు తిరుపతికి వెళుతుంటారు.
1: Vaishnavas go to Tirupati.
0: శైవులు తిరుపతికి పోతుంటారు.
1: Shaivites also go to Tirupati.
0: కానీ ఉన్నది వెంకటరమణ ఒక్కడే.
1: But there is only Venkatramana, one God.
0: Kani seivulu poyinappudu Venkateswara Venkateswara antaru.
1: But Shaivites call, oh Venkateswara.
0: Vaishnavulu poyinappudu Venkatramana Venkatramana antaru.
1: But Vaishnava say Venkatramana Venkatramana.
0: Ishwara ikkada Ravana.
1: There Ishwara here Ravana.
0: Ee bhavalake marpu kani Venkateswara ye marpu kalagaledu.
1: There is difference in their feelings, but Venkateswara is one.
0: Venkatramana anetundi danni
1: the word Venkatramana.
0: Venkate Ishwara anetundi danni
1: or Venkateswara
0: kevalam alpa buddhulu yokka truptulu.
1: That is mere satisfaction out of narrow feelings.
0: ఈశ్వరునికి పశుపతి అన్నారు.
1: ఈశ్వర ఇస్ కాల్డ్ పశుపతి.
0: పశుపతి అనగా పశువులకంతా కూడా నాథుడు.
1: పశుపతి మీన్స్ ద లార్డ్.
0: పశువులు అనగా ఏమిటి?
1: Out of this animal.
0: మనోబుద్ధులతో చేరేటువంటి ఒక జీవతత్వానికి పశుత్వము అని పేరు.
1: ద నేచర్ దట్ గోస్ అలాంగ్ విత్ దిస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: అదే విష్ణువుల లోపల పోయినటువంటి గోపాల అని అంటారు.
1: But from the sense of Vishnu is
0: Gopala Pashupati rendu okate.
1: So Gopala Pashupati are one.
0: Veedu Gopala antadu vaadu Pashupati antaru.
1: Vaishnava is called Gopala, Shaivas called Pashupati.
0: Ee vidhamainatti peru lopala kuda nu ekatvanni chakkaga nirupana chestu vastundadu.
1: But even in the names there is unity here.
0: Kana manavuni yokka alpa buddhule ee bhinnatvamulaku moola kaaranamaipothunnayi.
1: Therefore narrow feelings among human beings lead to this diversity. ee
0: enta kaalam ee alpa buddhulato manam sadhana chesinappatikini
1: however long you may do with all this narrow feelings
0: unnata sthayini manam ye maatram kudanu pondalem.
1: You will never reach noble heights.
0: అనేకత్వంలో ఉండి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: దట్స్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: నీవు దైవమే.
1: యువర్ గాడ్.
0: తెలియనంత వరకు నీవు జీవుడే.
1: సో లాంగ్ యూ డోంట్ నో యువర్ ఇండివిజువల్.
0: తెలుసుకుంటే నీవే దైవం.
1: వన్స్ యూ నో యువర్ గాడ్.
0: కనుక ప్రతి తత్వమును కూడా చక్కగా విచారణ సలిపి
1: Enquiring everything.
0: Vivekamulo manam praveshinchali.
1: Discriminate.
0: Enta vijnanam undinappatikini.
1: With all the knowledge.
0: Vivekame lekapothe.
1: When there is no discrimination.
0: Sarvamu vyarthamaipothe.
1: Everything is in vain.
0: Inta sepu.
1: So long.
0: Anil Kumaru. Tokyo, Japan, Hong Kong, anni vaipula poyi. Variki unnatvanti oka bhakti prapattulu. Variki jariginatvanti anubhutulu. Chakkaga hrudayanandamto meeku andinchadu.
1: The experiences in Hong Kong and Tokyo and Thailand have been explained to you.
0: వీరికంత ఇంత దూరం నుంచి వచ్చినటువంటి వారికి ఇంత భక్తి ప్రపత్తులతో ఇంత అనుభూతులు ఉంటున్నప్పుడు మేము నిరంతరము దగ్గరనే ఉంటున్నామే, మాకెందుకు ఈ అనుభూతులు రావటం లేదు అని కొంతమందికి ఉండవచ్చు.
1: The devotees staying at a far off places, they have got all kinds of experiences. How is it that we don't have them staying so near?
0: మీ పైన నిర్దయ కాని వారి పైన దయ కాని రెండూ లేవు నాకు.
1: Swami is not extra compassionate towards them and dispassionate towards them.
0: Yavaru talachina anta matrame neenu. Yavaru anta matram talustaro anta matrame untadu.
1: As you think, so God manifests himself.
0: Vari vishwasamule deeniki moola karanam.
1: Their faith is responsible.
0: Yavarevari vishwasam variki aa phalitamulu andistuntadi.
1: Their faith gives them results.
0: Kani మంచి చెడ్డ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటున్నది.
1: హౌ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఎవ్రీవేర్.
0: కానీ వారు దూరముగా ఉండటం చేత
1: సిన్స్ దే ఆర్ ఫార్ ఆఫ్
0: దీని యొక్క భక్తి ప్రపత్తుడు
1: దేర్ డివోషన్
0: వారిలో గాఢముగా చేరిపోతున్నాయి.
1: దే ఆర్ వెరీ డీప్ ఇన్ దేమ్.
0: గాఢముగా చేరినటువంటి యొక్క భావములు
1: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ సో డీప్
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుక్షేమంగానే ఉంటాయి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దట్ సే
0: గాఢముగా చేరినటువంటి యొక్క భక్తులు
1: ద డివోటీస్
0: ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు.
1: దే ఆర్ ఆల్వేస్ రెస్ట్లెస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: రోడ్డు ప్రక్కలోపల
1: on along side of the road
0: పెద్ద వృక్షాలంతా ఉంటాయి.
1: దే ఆర్ హ్యూజ్ ట్రీస్.
0: కానీ ఈ వృక్షాలు చూస్తే చాలా పెద్దగా ఉంటున్నాయి.
1: వెన్ యూ లుక్ ఎట్ దెమ్ దే ఆర్ జైజాంటిక్.
0: కానీ క్షామం ఏర్పడింది.
1: బట్ దేర్ వాజ్ ఫేమిన్.
0: వర్షం లేదు.
1: నో రెయిన్.
0: నీరు లేదు.
1: నో వాటర్.
0: కానీ ఆ వృక్షంలో పచ్చగానే ఉంటున్నాయి.
1: బట్ దోస్ ట్రీస్ ఆర్ గ్రీన్.
0: దానికి ప్రక్కనే
1: అనుసాయి
0: ఒక వరి పంట ఉంటుండాలి.
1: ప్యాడీ ఫీల్డ్.
0: దానికి నిత్యము నీరు పెట్టాలి.
1: ద ప్యాడీ ఫీల్డ్ హ్యాస్ టు బి వాటర్.
0: ఒక దినం ఏమైనా నీరు పెట్టకపోతే అది వాడిపోతుంది, ఎండిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ వాటర్ ప్యాడీ ఫీల్డ్ ఫర్ వన్ డే ఇట్ వుడ్ బి డ్రై.
0: ఈ తెలివి తక్కువ మనిషి ఏమనుకుంటాడు?
1: హూ ఇస్ ఫూలిష్ వన్.
0: వరి ఇంత చిన్న ముక్క ఒక దినం నీళ్లు కట్టకపోతే వాడిపోయింది, చచ్చిపోతుండాలి.
1: సచ్ లిటిల్ వన్ ద ప్యాడీ.
0: ఇంత పెద్ద వృక్షము ఇంతకాలం వర్షం లేకపోయినా అది పచ్చగా కళకళలాడుతుంటారు.
1: ఏ బిగ్ ట్రీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాటర్ ఇట్ స్టిల్ రిమైన్స్ గ్రీన్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా ఆ పెద్ద చెట్టు యొక్క వేర్లు నీటి మట్టం వరకు దిగిపోయినాయి.
1: మీనింగ్ ద రూట్స్ ఆఫ్ ద హ్యూజ్ ట్రీ హస్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది వాటర్ లెవెల్.
0: కనుకనే ఆ లోపల నుంచి ఆ నీరు సప్లై చేస్తుండాలి వేర్ల ద్వారా ఈ చెట్టుకు.
1: దేర్ఫోర్ ద రూట్స్ హావింగ్ గాన్ ఇన్ టు ద డెప్త్స్ కుడ్ టేక్ వాటర్.
0: ప్రక్కన ఉన్నటువంటి వరి పైరు నీటి మట్టం వరకు దిగలేదు.
1: బట్ ద రూట్స్ ఆఫ్ ది ప్యాడీ ఫీల్డ్ హావ్ నాట్ గాన్
0: దట్ డీప్. పైపైనే ఉంటున్నాయి. పైపై నీరున్నంత వరకు పచ్చగా ఉంటుంది. పైపై నీరు పోతానే ఎండిపోతుంది.
1: రూట్స్ ఆఫ్ ది ప్యాడీ ఫీల్డ్ ఆర్ జస్ట్ సూపర్ఫిషియల్. రిసీవ్ ది వాటర్ దేర్ ఓన్లీ దెన్ బికమ్స్ డ్రై.
0: కాబట్టి అన్ని విధములా కూడాను మనము అశాంతికి దుఃఖములకు గురి కావటం కారణం ఏమిటి?
1: సో వాట్ ఇస్ ది రీజన్ ఫర్ అవర్ మిస్?
0: మన భావమును ఆ యొక్క గ్రేస్, ప్రేమ, ఆనందము అనేటువంటి తత్వం యొక్క లోతు వరకు దిగటం లేదు.
1: బికాస్ అవర్ రూట్స్ ఆఫ్ ఫెయిత్ హావ్ నాట్ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్.
0: కేవలం పైపై నీటిలోనే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వి జస్ట్ ట్రావెల్ సూపర్ఫిషియల్.
0: అంతా మనం ఫ్లయింగ్ సాసర్స్ మాది తయారైపోయినాం.
1: వి హావ్ బికమ్ ఫ్లయింగ్ సాసర్స్.
0: కానీ ఇట్టి దాంట్లో మనం ఏమాత్రం కూడా మనం తగినటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేము.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్.
0: ఆ నమ్మకం మన కుదరాలి.
1: వీ షుడ్ హావ్ దట్ స్టడీ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన నిజమైన శ్వాస.
1: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: కానీ ఆ శ్వాస మనకు మధ్య మధ్య మారుతూ ఉంటుంది చేతనే,
1: యాజ్ ద బ్రెత్ చేంజెస్ ఇన్ బిట్వీన్,
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క అభిప్రాయ భేదముల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఒపీనియన్,
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అసంతృప్తికి గురి అవుతున్నాం.
1: వి ఫేస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ డిసాటిస్ఫాక్షన్.
0: మనం వింటున్నాం ఎన్నో మాటలు.
1: వి లిసన్ సో మెనీ వర్డ్స్.
0: స్వామి మాటలు నిత్యము వింటూనే ఉంటున్నాం.
1: వి లిసన్ టు స్వామిస్ వర్డ్స్.
0: కానీ కొంతమంది ఒక్కతూరి వింటే చాలు, అది లైఫ్ అంతా పెట్టుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుంటారు.
1: బట్ సమ్ ఇఫ్ దే లిసన్ వన్స్ దే ప్రాక్టీస్ త్రూ దేర్ లైఫ్.
0: ఇంత ఉపన్యాసం చేసినటువంటి యొక్క అనిల్ కుమార్ కూడాను,
1: అనిల్ కుమార్ హ్యావింగ్ గివెన్ సచ్ ఎ లాంగ్ లెక్చర్
0: ఇక్కడ ఇండియాలో, బెంగళూరులో, గుంటూరులో ఉన్నంత వరకు మంచిగా ఉపన్యాసాలు ఇస్తాడు.
1: సో లాంగ్ ఈజ్ ఇన్ ఇండియా, బెంగళూరు అండ్ గుంటూరు యూస్ గివింగ్ లెక్చర్.
0: కానీ ఉపన్యాసం చాలా కళగా, కాంక్షగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా ఉంటున్నది. కానీ
1: though the lecture is attractive and informative,
0: madhya madhya ee monkey mind bumsu jumpsu bumsu jumpsu.
1: But his monkey mind has got bumps and jumps.
0: ఒక్కొక్కటి తానే చెప్తాడు.
1: He himself says it one time,
0: ఇది నిజమా అని డౌట్ పడతాడు.
1: But he doubts, is it true?
0: ఈ డౌట్ ను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను టోక్యోకు పంపించాను.
1: To clarify his doubts, I have sent him to Tokyo.
0: అక్కడ పోయి వారి భక్తి ప్రపత్తులంతా కండ్లారా చూచాడు.
1: He has seen himself the devotion of those people.
0: దీనికంతా మూల కారణము మన విశ్వాసమే అని దృఢంగా తెలుసుకున్నాడు.
1: He could understand that the faith which is responsible for the foundation.
0: కనుక ఎక్కడైనప్పటికీ సరే,
1: wherever it may be,
0: విశ్వాసం అనేటువంటిది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు.
1: The faith will never lead you to failure.
0: ఆ విశ్వాసం ఏమైనా తగ్గినప్పుడే అన్ని కూడా మనకు తొందరనే కలుగుతుంటాయి.
1: When the faith is less, there will be anxiety.
0: ప్రహ్లాదుడు హరిప్రియుడు.
1: ప్రహ్లాద లవ్స్ హరి.
0: హిరణ్యకశిపుడు హరిద్వేషి.
1: హిరణ్యకశిపు హేట్స్.
0: లేడు లేడు లేడు అని ఒకే వాదంతో చేస్తున్నాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు goes on saying, denying
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒకే విశ్వాసంతోనే అనుభవిస్తున్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ హస్ గాట్ సింగిల్ ఫేత్, గాడ్ ఎగ్జిస్ట్, గాడ్ ఎగ్జిస్ట్.
0: కొండలపై నుంచి నెట్టినప్పుడు ఎవరు కాపాడినారు? ఆ విశ్వాసమే కాపాడింది.
1: When he was thrown out of the hills, who protected him?
0: విష్ణు కాదు.
1: It's not విష్ణు.
0: ఆ విశ్వాసమే విష్ణు స్వరూపాన్ని ధరించింది.
1: That faith has assumed the form of విష్ణు.
0: కనుక ఏ సమయం లోపల ఏ రూపం లోపల ఎక్కడెక్కడ ఎట్లా వస్తుందో,
1: ఎట్ వాట్ టైమ్ ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ అపియర్స్,
0: ఒకనొక సమయం లోపల షిరిడి లోపల కూడాను,
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
0: తాత్య భార్య సాయిబాబాకు వంట చేసి పెట్టాలని చాలా ఆశపడింది.
1: ద వైఫ్ ఆఫ్ తాత్య వాంటెడ్ టు కుక్ ఫర్ స్వామి.
0: ఇంటికి రావాలి స్వామి, నేను ఒక వ్రతం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భోజనం చేయాలని ఆశించింది.
1: She wanted Swami to come, to visit her house.
0: Tappaga vastanani maati ichadu.
1: Baba promised that he would come.
0: Kaani aanu siddham chesukundi.
1: But she was ready.
0: Anni vidhara kudanu kaachukundi paapam.
1: She was waiting anxiously.
0: Kaani cheppinata kaalaniki poledu Baba.
1: But Baba didn't go at the appointed hour.
0: Anni tattalo pettukundi.
1: All materials are served.
0: Ani panam daggariki poyindi Baba, enduku nannu inta avamanam chestunnavu?
1: Then he went to Baba.
0: Naaku avamanamaina parvaledu. మీరు ఇచ్చిన మాటను తప్పిపోతున్నారు, మీరు అసత్యవాది అని పేరు వస్తుంది.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుట్ టు షేమ్, బట్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఫాల్స్హుడ్.
0: కనుక మీరు అసత్యానికి పాల్పడకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్
0: చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ స్టాండ్ బై ద ప్రామిస్.
0: అని పటం ముందు పోయి ప్రార్థిస్తుండాలి.
1: షీ వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబాస్ పిక్చర్.
0: ఈ లోపల ఒక కుక్క వచ్చేసేసింది.
1: ఇన్ ది మీన్ టైమ్ ఏ డాగ్ కేమ్.
0: ఆ చేసిన వంటనంతా తినేసి వెళ్ళిపోయింది.
1: ఇట్ హాస్ ఈటన్ అవే ఆల్ ది ప్రిపరేషన్.
0: వెళ్ళి చూచేటప్పటికి కుక్క తింటూ ఉండాలి.
1: She noticed the dog eating. The
0: కర్ర తీసుకుని దాన్ని బాగా కొట్టి తరుగొట్టింది.
1: She has beaten the dog with a stick.
0: అప్పుడు చీ, నేను చేసిందంతా కూడా కట్ట కడపడి కుక్కకు అర్పితం చేశానా? దైవానికి కాదే, దైవం అనేటువంటి గాడ్, ఇది డాగ్. దైవానికి చేసినటువంటి ఇది డాగ్ కంత అర్పితమైపోయింది. నేను ఎంత దురదృష్టవంతురాలను అనుకుంది పాపం.
1: She felt so mad, so sad because she wanted to offer all the preparations to God, devotee, but it is devotee dog that has partaken the food.
0: రెండవ దినము షిరిడీకి వచ్చింది.
1: ద ఫాలోయింగ్ డే షీ హాడ్ బీన్ ఇన్ షిరిడీ.
0: మీరు చెప్పిన మాటను దక్కించుకోవాలి కదా
1: బాబా. షుడ్ యూ నాట్
0: చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి కదా.
1: యూ షుడ్ స్టాండ్ బై యువర్
0: వర్డ్. అబద్ధం చెప్పారు.
1: వై డిడ్ యూ స్పీక్ లైస్?
0: బాబా కోపం వచ్చి, సైతాన్ నేను అబద్ధం చెప్పానా?
1: బాబా వాజ్ యాంగ్రీ. సైతాన్ డిడ్ ఐ అటర్ ఫాల్స్హుడ్?
0: అక్కడ ప్రతి పదముకు ప్రతి దానికి కూడా సైతాన్ సైతాన్ అని ఉపయోగపెట్టేది.
1: బాబా యూస్ టు యూజ్ దిస్ వర్డ్ సైతాన్ ఇన్ దోస్.
0: ఇప్పుడు ఎక్కువ దున్నపోతా అని ఉపయోగపెట్టేది.
1: నౌ ఇన్ దిస్ ఫార్మ్ స్వామి సేస్ దున్నపోతూ హీ బఫెలో.
0: నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు.
1: ఐ నీడ్ నాట్ అటర్ లైస్.
0: నేను నీకు తృప్తి నిమిత్తమే నేను అంత అబద్ధం ఆడడం కరలేదు.
1: ఐ నీడ్ నాట్ సాటిస్ఫైడ్. I am very firm of truth.
0: నా సత్యాన్ని మీరు గుర్తించుకోవటం లేదు.
1: యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై ఫాదర్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అంటే మూడున్నర అడుగు మాత్రమే ఉంటుంది. ఈ రూపాన్ని మాత్రమే మీరు సంకుచితమైన భావంలో మీరు చింతిస్తున్నారు.
1: యూ థింక్ బాబా ఇన్ ఎ నారో వే టేకింగ్ ఇట్ ఇస్ దిస్ ఫిజికల్ ఫ్రేమ్ వర్క్.
0: అన్ని రూపాలు నావే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ మైన్.
0: అనంతమైనటువంటి ఒక భావాలు మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: మీది నేరో మైండ్.
1: యువర్స్ ఇస్ నేరో మైండ్.
0: దానివల్ల నీకు భేదం కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: కుక్క ఎవరు? నేనే.
1: అండ్ దట్ వెరీ డాగ్
0: అని సర్వస్వరూపమును కూడా తానుగా భావింపజేసేటువంటి యొక్క తత్వము దైవత్వం.
1: ఇస్ ఓన్లీ గాడ్ హూ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, డెమోన్స్ట్రేట్ దట్ ఇది.
0: కానీ ఒక్క రూపం మాత్రమే లక్ష్యం పెట్టుకుని,
1: కీపింగ్ వన్ ఫామ్,
0: దీన్ని మాత్రమే మాటల కిందను ఆటల కిందను పాటల కిందను భావించుకుని,
1: టేకింగ్ ఇట్ సింగింగ్ ఇట్ ఇన్ ప్రైజ్ ఆఫ్
0: దీనిలో కలిగినటువంటి మార్పుల వల్ల దైవం పైన మార్పు రావటము, ఇది కేవలము ఒక సంకుచితమైనటువంటి భావమే.
1: Basing on these changes, if you change your attitude to the divinity, it's narrow-minded.
0: భగవంతుడు ఏ రూపములైనా రావచ్చు.
1: God can assume any form.
0: అన్ని రూపములు తానే.
1: All forms are his.
0: ఇప్పుడు స్వామి ఉంటున్నాడు.
1: Here is Swami.
0: ఇప్పుడు అనిల్ కుమార్ ని పిలిచమని ఏదో ఒక పాయతో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు, ఇంకొక పిల్లవాడితో చెప్పచ్చు.
1: హీ మే ఆస్క్ అనిల్ కుమార్ టు కమ్ హియర్ త్రూ ఎనీ మెసేజ్.
0: ఏ పిల్లవాడితో అయినా కూడా నేను ఈ వార్త మెసేజ్ ని పంపవచ్చు.
1: స్వామి కెన్ సెండ్ మెసేజ్ త్రూ ఎనీబడి.
0: కానీ పలాని వారి ద్వారానే పంపాలనేటువంటిది లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ దట్ ది మెసేజ్.
0: ఒకరికి పాము కరిచి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్,
0: ఒకరికి పిడుగుబడి చచ్చిపోతాడు.
1: వన్ మై డై బికాస్,
0: జారిపడి చచ్చిపోతాడు. జారి
1: వన్ మై స్లిప్ అండ్ డై.
0: ఇవన్నీ జరుగుతుండేటంటే ఏమిటి, భగవంతుడు ఈ సమయంలో నన్ను రక్షించలేదంటాడు. ఆ పిడుగు తాను పంపిందే, ఆ పాముని తాను పంపినవి అవంతా మెసేజ్లే, ఏ ఒక్కటి కూడా నువ్వు భగవత్ యొక్క సందేశం చేతనే సర్వము జరిగిపోతుంటాయి.
1: He dies because of serpent bite, because serpent is a message. He dies because of a slip, because slip is his message.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం.
1: We have here super speciality hospital.
0: ఇది ఎందుకోసం కట్టాలి?
1: Why should it be constructed?
0: అయితే అనేక మంది అనేక రోగములతో బాధపడుతుంటారు.
1: Many people suffer from various diseases.
0: అందరికీ దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులు రావాలంటే ఇది చాలా కష్టం.
1: It's very difficult to have divine feelings in everyone.
0: కొంతమంది మందుల పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది ఆపరేషన్ పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్
0: కొంతమంది డాక్టర్స్ పైన విశ్వాసము,
1: సమ్ యువర్ ఫెయిత్ ఇన్ డాక్టర్స్.
0: ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంటారు.
1: పీపుల్ యువర్ ఫెయిత్ ఇన్
0: ఏ రకమైతే ఏమిటి,
1: వాట్ ఎవర్ మే బి,
0: చావిడైతే ఏమి, చత్రమైతే ఏమి, నిద్ర వస్తే చాలు రాని, చావిడైనా చత్రమైనా నిద్ర వస్తే చాలు.
1: వెదర్ ఇస్ ఎ ప్లాట్ఫార్మ్ ఆర్ ఎ చౌల్ట్రీ, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు స్లీప్.
0: అదే విధంగా రోగులు నివారణ అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండటమే మా యొక్క లక్ష్యం.
1: The disease must be cured, you should be healthy and you should be happy.
0: దాని వల్ల చాలా మంది శ్రద్ధ భక్తులతో కూడినటువంటి వాళ్ళు, మన వేణుగోపాలు, ఆ ఢిల్లీ టీము, ఇంకా హైదరాబాద్ టీము, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ ఆపరేషన్ చక్కగా చేస్తున్నారు.
1: For that reason many doctors, Dr. Venugopal, Delhi team, Hyderabad team come here.
0: Venugopal, Delhi team, veerandaru vachi ikkada operation cheyadaniki edi kaaranam?
1: What is the reason for Venugopal and Delhi team to visit
0: and conduct operation? Vaadu bhaktule deeniki moola kaaranam.
1: Is only their steadfastness and
0: devotion. Delhi vadalipetti ikkadiki vachi veellu ee raatrim pagalu seva padavalsina avasaram em undali?
1: Why should they leave Delhi and struggle hard and
0: aspatru lopala manchiga ఈ ఆపరేషన్ జరిగి అందరికి తగినటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పమే వారి సత్సంకల్పం.
1: దే హావ్ దట్ గుడ్ డిటర్మినేషన్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ, దట్ ఆపరేషన్ షుడ్ బి సక్సెస్ఫుల్.
0: వాళ్ళు కూడా స్వామి లక్ష్యంతోనే చేస్తున్నారు, కానీ వేరొక లక్ష్యం కాదు.
1: దే డూ ఆల్ దిస్ కీపింగ్ స్వామి ఇన్ వ్యూ, నథింగ్ ఎల్స్.
0: కనుక ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని చేపించాలి.
1: సో ఈచ్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ పర్టికులర్ పర్సన్.
0: కనుక ఇవన్నీ కూడా మొత్తం పైన ఒక్క గమ్యమే.
1: ఎవ్రీథింగ్ లీడ్స్ టు సేమ్
0: గోల్. ఒక లక్ష్యమే,
1: ఓన్లీ వన్ గోల్.
0: కనుక ఈనాడు చూడండి, పూర్వము హార్ట్ ఆపరేషన్ అంటే ఎంతో భయపడిపోయేటువంటి వాడు.
1: ఇన్ దోస్ డేస్ హార్ట్ ఆపరేషన్ మెనీ
0: అంతా పిలిపించుకునేటువంటి వాళ్ళు.
1: దే యూజ్డ్ టు సమన్ రిలేటివ్స్.
0: ఆపరేషన్ తర్వాత ఏమవుతుందో ఏమిటో,
1: వాట్ వుడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆపరేషన్.
0: వీళ్ళు ఏడ్చడము, వచ్చిన బంధువులు ఏడిపించడమే.
1: ఈ క్రైస్ అండ్ రిలేటివ్స్ ఆల్సో క్రై.
0: ఈ రకంగా జరుగుతూ ఉండేటువంటిది.
1: Such things happen.
0: ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల హార్ట్ ఆపరేషన్ పెట్టిన తర్వాత అందరికీ కాల్లో విరిగిన ముళ్ళు తీసినట్టుగా సులభమైపోయింది వాడు.
1: When heart operations are undertaken, Prashant Nilayam, the heart surgery
0: center, భయమే లేదు.
1: No one is afraid of heart surgery.
0: కాబట్టి ఆ యొక్క నిర్భయమే నిజమైనటువంటి యొక్క భయం.
1: That fearlessness is there.
0: అదే అభయము.
1: That gives you all security.
0: చిన్న చిన్న పిల్లలంతా కూడాను,
1: ఈవెన్ లిటిల్ చిల్డ్రన్,
0: నవ్వుతూ నవ్వుతూ వస్తున్నారు హాస్పిటల్.
1: దే కమ్ టు ద హాస్పిటల్ స్మైలింగ్.
0: హాస్పిటల్ కి వెళ్ళాను,
1: స్వామి వెంట హాస్పిటల్.
0: చిన్న బిడ్డ ఆపరేషన్ జరిగింది.
1: A small little child was operated.
0: ఆ మంచం పైన నుంచి నవ్వుతూ నవ్వుతూ నమస్కారం చేస్తుండాలి.
1: ద చైల్డ్ సిటింగ్ ఆన్ ద బెడ్.
0: తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు దగ్గర కూడా.
1: నో మదర్, నో ఫాదర్, నో రిలేటివ్.
0: ఆ బిడ్డకి అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై షుడ్ ద చైల్డ్ బి సో హ్యాపీ?
0: అది కేవలం ఒక వాతావరణం యొక్క ప్రభావం.
1: ఇట్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్.
0: వారి విశ్వాసమే దీనికి మూల కారణం.
1: దట్ ఫెయిత్ ఇస్ ది బేసిస్.
0: కనుక అన్ని విధాలు కూడా ఆనందంగా జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ హ్యాపీ వే.
0: అన్ని కూడా ఒక భగవత్ కార్యంగానే వాళ్ళు కూడా చేస్తున్నారు.
1: దే డూ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: మేము చేస్తున్నామే, మేము, ఇలాంటి అహంకారం వారి దగ్గర ఎక్కడ కూడా లేదు.
1: దే హావ్ నో ట్రేస్ ఆఫ్ ఈగో దట్ దే ఆర్ డూయింగ్.
0: కానీ వాళ్ళు ఎదురుగా మనం చెప్పకూడదు, కానీ ఎంతో శ్రద్దాభక్తితో చేస్తున్నారు.
1: It need not be said on their face. They do it with a lot of
0: alanti
1: devotion.
0: Shraddha bhaktulu kaligineetundi vaalle ee naadu lokaniki avasaram.
1: For this world, the men of devotion said,
0: shraddha bhakti lekapothe inni chesi em prayojanam?
1: When they are missing, what is the fun of doing these things?
0: కూరగాయలు, మంచి ఫ్రెష్ కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చాం.
1: యూ బ్రింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్.
0: అప్పటికప్పటికి చింత చెట్టు నుంచి కోసి చక్కని చింతక ఒక పండు తీసుకాం.
1: యూ బ్రాట్ ద టామరిండ్ ఆల్సో ఫ్రెష్.
0: మంచి కొత్త ఉప్పు వేశాము.
1: ఫ్రెష్ సాల్ట్ ఇస్ ఆల్సో యాడెడ్.
0: మంచి మిరపకాయలు వేశాము.
1: ద గుడ్ చిల్లీస్ ఆర్ ఆల్సో యాడెడ్.
0: చక్కని సాంబార్ చేశాము.
1: గుడ్ సాంబార్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అది చెడిపోయింది సాంబార్.
1: బట్ ద సాంబార్ ఇస్ స్పాయిల్డ్.
0: ఉప్పులో తప్పుందా?
1: ఇస్ దేర్ మిస్టేక్ ఇన్ ది
0: పప్పులో తప్పుందా?
1: ఆర్ ఇన్ ద దాల్?
0: లేక చింతపండులో తప్పుందా?
1: ఆర్ డిఫెక్ట్ ఇన్ సామరీ?
0: కూరగాయల్లో తప్పుందా?
1: ఆర్ ఇన్ వెజిటబుల్?
0: కాదు కాదు కాదు, పాత్రలో కళాయి వేయలేదు, అందువల్ల పాయిజన్ అయిపోయింది.
1: ద వెసల్ ఇస్ నాట్ టిన్డ్, దేర్ ఫోర్ ఇట్ బికేమ్ పాయిజన్.
0: కనుక ఇవన్నీ ఆపరేషన్లు ఎంత చేసినా
1: In spite of all the operations.
0: లక్షల రూపాయల ఖర్చైనటువంటి వారసులంతా పెట్టినప్పటికీ.
1: Even if lakhs are spent.
0: అన్ని చేస్తున్నప్పటికీ.
1: In spite of all things done.
0: ఆ భక్తి విశ్వాసం అనేటువంటి ప్రేమతత్వం హృదయంలోకి లేకపోతే కళాయి లేని పాత్రలో కూర్చుండినట్టు అవుతుంది.
1: When there is no love, the thing within the vessel of heart, everything becomes a poison.
0: విశ్వాసం కావాలి.
1: That faith is necessary.
0: ఎక్కడైనా కూడా విజయానికి కానీ అపజయానికి కానీ విశ్వాసము అవిశ్వాసము మూల కారణం.
1: For success and failure is the faith and absence of faith.
0: విశ్వాసం చోట అన్ని జరుగుతాయి.
1: If you got faith, everything will be done.
0: కానీ విశ్వాసం లేకుండా
1: without faith,
0: ఏదో భక్తి అని వాదోపవాదములు వేస్తూ కూర్చుంటే
1: if you enter into argumentation,
0: అహంకారం యొక్క ప్రభావాలు
1: it is influence of ego,
0: ఆడంబరాల యొక్క ప్రభావాలు
1: it is the expression of
0: అంతే గాని భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము కాదు
1: not the expressions of devotion.
0: కనుక దివ్యమైన ప్రేమ స్వరూపులారా
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్
0: దైవత్వం యొక్క తత్వాన్ని గుర్తించాలంటే
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ
0: మొట్టమొదటి దైవత్వం సర్వత్రా ఉంటుండాలి
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
0: దైవత్వం లేనటువంటి యొక్క స్థానం కానీ
1: ఐదర్ ద ప్లేస్ వితౌట్ గాడ్
0: దైవనామము కానటువంటి వస్తువు కానీ
1: ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ గాడ్
0: లేదు
1: నథింగ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్
0: కనుక గురు పూర్ణిమ అనగా
1: గురు పూర్ణిమ మెంట్
0: పూర్ణమైనటువంటి యొక్క చంద్రుడు అనగా ఎట్టి మచ్చలు లేకుండా ఉండేటువంటి వాడు
1: ఫుల్ మూన్ వితౌట్ ఎనీ స్పాట్
0: కనుక చంద్రమా మనసో జాత చచ్చో సూర్యోజాయత
1: మైండ్ ఈజ్ ది ప్రిసెంట్
0: చంద్రుడనగా మన యొక్క మనసే
1: ద మైండ్ ఇస్ ద మూన్
0: ఈ మనసు పరిపూర్ణమైనటువంటి యొక్క దీనిగా ఉన్నప్పుడు
1: when the mind is full and pure
0: అదే గురు పూర్ణిమ మంచి ప్రకాశాన్ని ఇస్తుంది
1: దట్ ఈస్ గురు పూర్ణిమ గివ్స్ గుడ్ లైట్
0: అదే గురు పూర్ణిమ యొక్క ప్రభావం కానీ
1: దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్
0: శిష్యులందరినీ చేర్చుకుని పాద పూజలు చేపించుకోవడం దక్షిణాలు ప్రదక్షిణాలు ఇవన్నీ చేయించుకోవడం ఇవి కాదు గురు పూర్ణిమ యొక్క లక్షణాలు
1: గురు పూర్ణిమ డస్ నాట్ మీన్ కలెక్టింగ్ ది డిసైపుల్స్ కలెక్టింగ్ మనీ మేకింగ్ దమ్ గో రౌండ్
0: ఎంత ప్రదక్షిణ చేసినా దక్షిణ లేకపోతే అది ఫలితం లేదంటారు
1: ఈ మే జస్ట్ గో రౌండ్ ఇన్ ప్రదక్షిణ బట్ వితౌట్
0: దక్షిణ ప్రదక్షిణ
1: సో దక్షిణ ఆఫరింగ్
0: దక్షిణ ఏమిటిది
1: వాట్ ఈస్ దక్షిణ ఆఫరింగ్
0: నీ ప్రేమను అందించడమే దక్షిణ
1: ఆఫర్ యువర్ లవ్
0: ప్రదక్షిణ అనగా ఏమిటి
1: వాట్ ఈస్ మెంట్ బై ప్రదక్షిణ
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవటమే ప్రదక్షిణ
1: టు నో గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ ప్రదక్షిణ
0: రెండు తత్వాలను కూడా మనం చక్కగా గుర్తించుకుంటే
1: వెన్ వీ అండర్స్టాండ్ దట్ నేచర్
0: నిత్యము గురు పౌర్ణమి
1: ఎవ్రీ డే ఇస్ గురు పౌర్ణమి
0: సర్వము గురుత్వమే
1: ఎవ్రీథింగ్ ఇస్ టీచర్
0: మర్మం ఎరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి
1: ద మూమెంట్ ది సీక్రెట్ ఈస్ అండర్స్టూడ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్
0: మర్మము తెలియకుండా ఉండినంత వరకు వాడు అంధకారమే
1: వెన్ ది సీక్రెట్ ఈస్ నాట్ నోన్ ఈజ్ ఇన్ దాట్
0: సత్యాన్ని గుర్తించుకుంటే అదే గురుత్వమే
1: వెన్ ది నేచర్ ఈజ్ అండర్స్టూడ్ దట్ ఈజ్ టీచర్
0: గురువు అనగా ఒక్క దైవమే గురువు దైవమే గురువు దైవమే గురువు ఇంకెవరు గురువు లేరు లోకంలో
1: దెన్ హూ ఇస్ గురు గాడ్ గాడ్ గాడ్ అలోన్ ఈజ్ గురు
0: కనుక దైవ చింతన చెయ్యండి
1: దెన్ థింక్ ఆఫ్ గురు
2: भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं

0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం నందు అనేక విధములైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు లేకపోలేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఇన్ భారత్, దేర్ ఆర్ మెనీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్.
0: ఏదో విదేశాల్లో పోయి అక్కడ వారు అనేక విధమైనటువంటి యొక్క శ్రమలను కూడాను చేసి చాలా నూతనమైనటువంటి పద్ధతులను కూడాను గుర్తించి అనేక విధములుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.
1: పీపుల్ విజిట్ ఫారిన్ కంట్రీస్, దే రిసీవ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ అక్వైర్ న్యూ స్కిల్స్.
0: నిజముగా భారతీయులకు ఉన్నంత ఓపిక మరొకరికి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ దట్స్ నాట్ ప్రెసెంట్ హియర్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎల్స్వేర్.
0: విదేశాల్లో పోయి రాత్రింపగలు కూడా కష్టపడి రోగులను చూస్తూ ఎన్నో విధమైనటువంటి యొక్క శ్రమలు పడుతున్నారు.
1: దే స్ట్రగుల్ హార్డ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది పేషెంట్స్ డే అండ్ నైట్.
0: కానీ అక్కడ కూడాను అధికంగా రోగులకు తగినటువంటి వైద్యం చేసేది భారతీయులే కాని విదేశీయులు ఎక్కువ మంది కాదు.
1: బట్ దేర్ అబ్రాడ్ ది డాక్టర్స్ హూ అటెండ్ ఆన్ ద పేషెంట్స్ ఆర్ ఇండియన్ డాక్టర్స్ ఓన్లీ.
0: చెప్పేటువంటి వారు పూర్వం మన యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ప్రత్యేకంగా.
1: మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
0: సొమ్ములు మావి, షోకులు మీవి అని.
1: మనీ బిలాంగ్స్ టు అస్, ద కంఫర్ట్ బిలాంగ్స్ టు అదర్స్. Jewels are many, beauties others.
0: Jewels
1: are mine and beauties others. Beauty others.
0: Kanaka chesedantha kudunu bharatiyulu akkada pani.
1: What all that is done is done by Indians.
0: Kirti pratishthanta vallaku.
1: But the name and repute goes to them.
0: Atuvanti reetigane bharat desham lopala inni vidhamainatunti okka shakti samarthyam kalinatunti vaaru untunnaru.
1: Like this in India there are many people with capacities and skills.
0: ఏదైనా కూడా సమీపంలో ఉండేటువంటి దాని యొక్క విలువ అందరికీ అంత విలువ గుర్తించడానికి వీలు కాదు.
1: బట్ మెనీ పీపుల్ డు నాట్ రికగ్నైజ్ ది వాల్యూ వెన్ ఇట్ ఇస్ సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్రాక్సిమిటీ.
0: అది దూరంగా ఉండిన దానిపైనే చాలా ఆకర్షణ.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రేట్ అట్రాక్షన్ వెన్ ఇట్ ఇస్ ఫార్
0: అవే. 24 గంటల సేపు స్వామి సంతనే ఉంటుంది, స్వామి దగ్గరే ఉంటున్నప్పుడు కూడా స్వామి విలువ కూడా అంత తెలియదు.
1: సో లాంగ్ వేర్ సో నియర్ టు స్వామి వీ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ.
0: కొంచెం దూరం పోయినప్పుడే దాని విలువ ఎక్కువగా తెలుస్తుంటారు.
1: ద మూమెంట్ వేర్ లిటిల్ బిట్ ఫార్ ఆఫ్ విల్ నో ద వాల్యూ.
0: లైట్ హౌస్ ఉంటుంటుంది, దాని లైట్ చాలా దూరంగా ఉండేటువంటి వారికి తెలుస్తుంది అని కింద ఉన్నటువంటి వారికి క్రియేట్ అది.
1: హియర్ ఇస్ ద లైట్ హౌస్, ద లైట్ ఈస్ సెట్ టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దోస్ అండర్ నీత్ ది లైట్ హౌస్ డోంట్ ఫీల్ ద లైట్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన భారతీయుల లోపల
1: అమంగ్ భారతీయ
0: చాలా శ్రద్దా భక్తి కలిగినటువంటి వారు
1: మెనీ పీపుల్
0: విదేశంలో కూడా మంచి మంచి వారంతా లేకపోలేదు.
1: దేర్ గుడ్ పీపుల్ టూ.
0: భారతదేశంలో ఇంత శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు ఉండినప్పటికి
1: though there are many people with such capacity,
0: వారికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి వారు చాలా తక్కువ.
1: దేర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఎంకరేజ్ సచ్ పీపుల్.
0: కనుకనే మన భారతదేశంలో చాలా మంది డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ మెనీ ఆఫ్ ద డాక్టర్స్, కంపౌండర్స్, నర్సెస్ గో అబ్రాడ్.
0: కారణం ఏమిటి? వారికి తగినటువంటి అవకాశాలు ఇక్కడ ఇవ్వటం లేదు.
1: బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్.
0: అంతే కాకుండా వారికి తగినటువంటి యొక్క ఉద్యోగ సద్యోగాలు కూడా తగినటువంటి ఇవ్వటం లేదు.
1: దే డోంట్ హావ్ జాబ్ పొటెన్షియల్.
0: వారికి తగినటువంటి స్థాయిని కూడా వారికి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ పొజిషన్స్.
0: సీనియర్ జూనియర్ గా, జూనియర్ సీనియర్ గా మార్చేసేస్తుంటారు.
1: సీనియర్ బికమ్స్ జూనియర్, జూనియర్ బికమ్స్ సీనియర్ హియర్.
0: ఇలాంటి యొక్క కొన్ని ఇబ్బందుల వల్ల
1: బికాస్ ఆఫ్ సర్టన్ ప్రాబ్లమ్
0: భారతదేశం నుంచి అనేక మంది బయటకు వెళ్లిపోతున్నారు.
1: మెనీ లీవ్ దిస్ కంట్రీ.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారిని భారతదేశం నుంచి బయటకు ఎందుకు పంపాలి?
1: వై షుడ్ వి సెండ్ సచ్ మైటీ పవర్ఫుల్ పీపుల్?
0: మనమే వీరిని ఇక్కడ పెట్టుకుని చాలా బాగుంటుందని సంకల్పించుకుని
1: థింకింగ్ దట్ వీ షుడ్ హావ్ సచ్ పీపుల్ అండ్ మేక్ దెమ్ వర్క్.
0: చాలా గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా ఉంటున్నారు మన హాస్పిటల్లో.
1: దర్ వెరీ గ్రేట్ డాక్టర్స్ ఇన్ అవర్ హాస్పిటల్.
0: వాళ్ళు లంచ్ ఎప్పుడు తీసుకుంటారు? 5 గంటలకు తీసుకుంటారు.
1: వెన్ డూ దే టేక్ లంచ్? అట్ 5 o'clock.
0: అయితే అది కూడా నాకు కష్టమే. ఎందుకంటే డాక్టర్స్ బాగుంటే కదా పనులు బాగా జరుపుకోవచ్చు.
1: స్వామి ఫీల్స్ బ్యాడ్ బికాస్ డాక్టర్ షుడ్ బి హెల్తీ.
0: హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఈజ్ వెల్త్.
0: వాళ్ళు బాగుండేటప్పుడే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు.
1: ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ దే కెన్ డూ ఎనీథింగ్.
0: అందువల్ల నేను చెప్తుంటా దినము 10-12 చేస్తున్నారు ఆపరేషన్.
1: దే ఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 and 12.
0: వద్దు వద్దు, 4, 2, 3 చేయండి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీకు తగినటువంటి శ్రమ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటాను.
1: స్వామి రిస్ట్రిక్టెడ్ దెమ్ టు నంబర్ 4 ఆపరేషన్స్ పర్ డే బికాస్ ఫర్ ద కంఫర్ట్.
0: కనుక అలాంటి డాక్టర్స్ అంతా ఉండినప్పుడు
1: వెన్ యూ హావ్ సచ్ డాక్టర్
0: మంచి నర్సెస్ కూడా ట్రైనింగ్ చేయాలనేటువంటి సంకల్పము చేసి
1: స్వామి విల్ దట్ దేర్ షుడ్ బి ట్రైన్డ్ నర్సెస్.
0: రేపటి నుంచి నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా పెట్టేసేస్తున్నాం.
1: ఫ్రమ్ టుమారో నర్సెస్ ట్రైనింగ్ కాలేజ్ స్టార్టెడ్.
0: డాక్టర్స్ ఆపరేషన్ చేయడం చాలా సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ఆపరేట్.
0: ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకునేది చాలా ఇబ్బంది.
1: ద పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కూరగాయలు కోయటం చాలా సులభము.
1: టు కట్ ది వెజిటబుల్ ఈజ్ ఈజీ.
0: కానీ దాన్ని మంచి కూరగా వండటమే చాలా కష్టం.
1: టు మేక్ ఇట్ ఎ గుడ్ కర్రీ ఈజ్ డిఫికల్ట్.
0: ఈ వండటం అనేటువంటిదంతా నర్సెస్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: దిస్ కుకింగ్ ప్రాసెస్ ఇస్ డన్ బై ద నర్స్.
0: ఈ నర్సెస్ సరైనటువంటి రీతిగా లేకపోతే
1: విన్ ద నర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్
0: ఆపరేషన్ చేసినప్పుడు అది అపజయమే అవుతుంది.
1: ద ఆపరేషన్ ఆల్సో విల్ లీడ్ టు ఫెయిల్యూర్.
0: కనుక మంచి నర్సెస్ ట్రైనింగ్ చేయాలని.
1: So in order to train good
0: nurses college ye pichi start chestunnam.
1: Swami started nurses college.
0: Yavaraina manchi tyaga jeevulu ganu pavitramaina hrudayamto seva cheyalanante uddesham undetundi vaallu ma safai daggariki vachi applications ichukoni vaallu andulo chetamula ye vidhamaina kharchu ledu. Free education.
1: Those of you with a pure and sacred heart, with a spirit of sacrifice, can approach Dr. Safai. There is no fee.
0: If you go to nurses training, you have to pay tuition fees, you have to pay fees, you have to pay fees. Here is no
1: fee. In other institutions, they should pay tuition fees like that. Here is no fee.
0: Petrol is also free.
1: Food is also free.
0: Bhojanam is also free.
1: Everything is free.
0: Kanuka, yavaraina, manchi hrudayam kaliginatuvanti vaallu kavali.
1: We need people with pure hearts.
0: ఇప్పుడు మా హాస్పిటల్లో కావాల్సినంత మంది ఉంటున్నారు. కానీ ఎంతమంది ఉండినప్పటికీ పని జరగటం లేదు.
1: The number of people, but yet work is not completed.
0: ఎందుకంటే పేషెంట్ ఎక్కువ.
1: Because patients number more.
0: ఇంకా ఎక్కువ మంది కావాలి నర్సెస్.
1: సో మోర్ అండ్ మోర్ ఆఫ్ నర్సెస్.
0: కేవలం మా నిమిత్తమే మేము కోరటం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ స్వామి.
0: దేశం యొక్క నిమిత్తం.
1: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క సేవమే మన క్షేమం.
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపి గరీయసి అని మన జన్మమిచ్చినటువంటి తల్లి జన్మించిన దేశము రెండు స్వర్గముల కంటే మించినటువంటివి.
1: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మోర్ దాన్ ద వెరీ హెవెన్.
0: కనుక మన దేశం లోపల ఇలాంటి పవిత్రమైనటువంటివన్నీ కూడా వ్యాప్తి గావించాలి.
1: సచ్ థింగ్ షుడ్ ఇంక్రీజ్ డే బై డే ఇన్ అవర్ కంట్రీ.
0: ఏ మూల పల్లెలో ఏ మూల కుగ్రామంలో ఉండేటువంటి వారికి ఇలాంటి అవకాశం అందించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ సచ్ ఫెసిలిటీస్ ఇన్ ఎ రిమోట్ విలేజ్.
0: కనుక ఈనాడు ఈ పల్లెలో ఈ విశాలమైనటువంటి ఒక ఆసుపత్రి ప్రారంభం కావటం చేతనే ఎంతమందికో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి.
1: బికాస్ దిస్ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ రిమోట్ విలేజ్ లైక్ దిస్ మెనీ ఆర్ బెనిఫిట్.
0: చాలా మందికి తెలియదు దీని యొక్క రహస్యం.
1: మెనీ పీపుల్ డోంట్ నో ది సీక్రెట్.
0: మేము కేవలం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ చేసుకోవటం కోసం మేము ప్రారంభించడం లేదు.
1: దిస్ ఈస్ నాట్ స్టార్టెడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: మాకు ఆచరణ ప్రకారం
1: వీ వాంట్ ప్రాక్టీస్.
0: అంతేగాని అడ్వర్టైజ్ కాదు.
1: ఇస్ నాట్ అడ్వర్టైజ్మెంట్.
0: హార్ట్ ఆపరేషన్ జరిగితే
1: అండ్ హార్ట్ ఆపరేషన్ ఇస్ కండక్ట్
0: కనీసం ఒక నెలైన హాస్పిటల్లో ఉండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ద హాస్పిటల్ ఫర్ వన్ మంత్ అట్లీస్ట్.
0: కానీ మా హాస్పిటల్ లోపల ఒక అతిశయోక్తిగా చెప్పుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్.
0: ఈనాడు ఆపరేషన్ అయితే
1: వెన్ వన్ ఇస్ ఆపరేటెడ్
0: రేపటి దినం కూర్చొని ఇడ్లీ తింటుంటారు.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ ఈట్ ఇడ్లీ.
0: మూడవ దినము వాక్ చేస్తున్నారు.
1: థర్డ్ డే దే స్టార్ట్ వాకింగ్.
0: ఐదవ దినము కుట్లు పేస్తున్నారు.
1: ఫిఫ్త్ డే
0: కుట్లు.
1: ఫిఫ్త్ డే ది సూచన్స్ రిమూవ్.
0: సెవెంత్ డే డిశ్చార్జ్ చేసుకుని పోతున్నారు.
1: సెవెంత్ డే డిశ్చార్జ్.
0: ఎక్కడ ఉన్నారు తెలిసినా మంచి కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మాదిరి ఉంటున్నారు.
1: యు నో హౌ ఆర్ ద పేషెంట్స్. దే ఆర్ లైక్ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్.
0: ఇంత గట్టిగా అదే ఆనందం.
1: So strong, that is happening.
0: ఆరోగ్యమే మహాభాగ్యము.
1: The health is well.
0: ఆరోగ్యం బాగుంటే ఎన్ని కార్యములనే చేయొచ్చు.
1: One is healthy, anyone can do anything.
0: అలాంటి వాళ్లే ఎంతో మంది చక్కగా పుష్టికరంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: Such healthy people only enjoy happiness.
0: ఇది క్రమక్రమేణా గాని నేడు కాదు రేపు కాదు ఇది యావత్ ప్రపంచానికే కూడా ఆదర్శంగా అయిపోతుంది.
1: Not only today or tomorrow, it's going to be the ideal to the entire world.
0: కనుక ఎవరైనా కూడాను ఏ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేనటువంటి వారికి ఏ విధమైన జంకు గొంతు ఉండకూడదు. ఇది మీ ఆసుపత్రి నాది కాదు.
1: నో నీడ్ నో వన్ నీడ్ టు హెజిటేట్ ఆర్ డౌట్. ఇట్ ఇస్ నాట్ స్వామీజ్. ఇట్ ఇస్ యువర్
0: మీ నిమిత్తమైపోయినటువంటిదే ఇది.
1: దిస్ హాస్పిటల్ ఇస్ ఫర్ యూ.
0: ఎవరైనా వచ్చి రైట్ గా మీరు అక్కడికి వచ్చి ఆనందంగా చేసుకుని సుఖశాంతులు అనుభవించుకుని తగినటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎనీవన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద హాస్పిటల్ as a matter of right and enjoy supreme happiness and lead an ideal life. That Swami expects and concludes.
0: కేవలం బీద వాళ్ల కోసమే పెట్టారేమో, మాబోటి వారు పోకూడదు ఏమో సందేహిస్తున్నారు.
1: Some have got a doubt that this hospital is meant for poor people, not for us.
0: అందరికీ ఇది హాస్పిటల్.
1: This hospital is meant for everybody.
0: రోగం వీడు సార్, రోగం వీడు శ్రీమంతుడే వీడు దరిద్రుడే రోగం కనుక్కొని రాదు.
1: The disease has no relation, recognition of a poor man.
0: ఎవరైనా రావచ్చును,
1: it may come anytime.
0: కాబట్టి ఎవరైనా రావచ్చును ఇక్కడ.
1: Anyone can come here.
0: ఆ యొక్క డిఫరెన్స్ మా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ డిఫరెన్స్ హియర్.
0: కోటీశ్వరుడు మొదలుకొని కూటి మీద వరకు సమానత్వమే.
1: ఎ మిలియనేర్ అండ్ ఎ పాపర్ కెన్ కమ్ హియర్.
0: మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా,
1: డోంట్ హ్యావ్ ఎనీ డౌట్,
0: అందరూ హాస్పిటల్కి రండి.
1: ఆల్ కమ్ టు ద హాస్పిటల్.
0: ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం మీకు ఉంటుండాలి.
1: యు హ్యావ్ దట్ ఇండిపెండెన్స్.
0: ప్రేమ ముదిత మనసే కసో.

0: వెతుక బోదు రెచ్చటికి వెర్రి మనసా, వెతుకబోయదు రెచ్చటికి వెర్రి మనస, అతియో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. బ్రహ్మదార్శన భాగ్యంబు పడయగోరి, వెతుక భోజుదురచటికి వెర్రి మనస, అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: భగవత్ సృష్టి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటుంది.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: బ్రహ్మభాగ్యాన్ని పొందగోరి అనేక విధములుగా అప్పుడను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ the divine vision, the manifestation of God.
0: Indulo daivatvaniki chakkani avakasam andinchey vidhamanu nirupistu vachadu.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నియో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ మంత్రస్?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: ఆల్ దీస్ మంత్రస్ ఆర్ పాస్డ్ ఆన్ టు ది హ్యూమానిటీ ఇన్ అన్ ఆర్డినరీ వే ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఆర్ వెల్ నోన్.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: త్రీ వర్డ్స్ వర్ ఎంఫసైజ్డ్ హియర్.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: దే రిప్రజెంట్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ ది టైమ్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: దే హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ బై ఫార్మ్స్.
0: ఆత్మ, మనసు, ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: there are three here. One is Atma, the self. Manas, the mind. In between the Jiva,
0: Jeevudu,
1: the individual.
0: Devudu, Manasu.
1: The two here, Jiva, the individual, Deva, the divine, and in between, Manas, the mind.
0: Aite, ee Jeevunaku, Devunaku, Madhyana unnatundi Manasu, ye pani chestu vachindi.
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: Jeevudu jadavu.
1: The individual is jada or inert.
0: Devudu chaitanyamu.
1: Divine, God is chaitanya.
0: Ee jada chaitanyamulo rendintini kalipe nimittamai manassu aneetundi madhyalo niyamistu vachadu.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: Jeevudu, Devudu, Manasu.
1: Individual, God and the mind.
0: Idi kudanu oka mantrame.
1: This also constitutes a mantra.
0: Jeeveshwara prakriti ani deeniki oka mantramu.
1: This is called prakriti, the nature comprising these two, Jiva, individual, Ishwara, God.
0: Ee Ishwaratvanu జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్ ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇన్ టు ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుణ్ణి దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇన్ టు గాడ్?
0: కేవలము జీవుడు వెస్టి స్వరూపుడు.
1: The individual is a member in a community.
0: Devudu samasti swarupudu.
1: God is the cosmic form.
0: Kani manasu anetundi samasti vesti swarupamai.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: Inta pavitramaina shaktini undinadi nirupistu vachadu.
1: It has been very clearly stated, the mighty power of the mind.
0: Kani ee modern age lopala మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: ఇది పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: Kanuka manasu anetundi chaala pavitramainatundi.
1: And so mind is highly sacred.
0: Mana eva manushyanam karanam bandham vachayo annaru.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chaala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasuku unnatundi shakti mari deniki kudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatvanti shakti nandinchukuntu raavatam chetane ee daivattam anetvanti kramakramina konchi gauravam taggutu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth, God.
0: Unna gauravamu eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: Kani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: Laukikamaina bhautikamaina prakrutamaina ee yokka padamulaku sarinatundi arthanni gurtinchukolegadu.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: Kanuka జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: Therefore more than individual and God, mind is so powerful and intense.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: Mind has got very powerful sword with it.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: It is full of valor.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: Courage.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: సాంక్టిటీ.
0: ఇలాంటి మనస్సు యొక్క తత్వమును గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద నేచర్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: సో వీ హ్యావ్ టు నో క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివినిటీ ఇన్ మ్యాన్, ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ అవేర్నెస్, విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హాస్ బీన్
0: ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇస్ ద పవర్ ఆఫ్ ద మైండ్ దట్ ప్రూవ్స్ క్లియర్లీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ఆఫ్ గాడ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి

0: established. The mind is so powerful and one pointed even above the level of the
1: individual. కనుకనే ఈ మనసుని విష్ణు స్వరూపము అన్నారు.
0: So Vishnu Swarupa, the sustenance principle is the mind.
1: నిన్నటి దినం చెప్పినట్టుగా మనసు విష్ణు స్వరూపమే.
0: As Bhagavan said yesterday, the mind is Vishnu.
1: శ్వాసము కేవలము బ్రహ్మస్వరూపమే.
0: The breath is Brahma.
1: ఈ బ్రహ్మం నుండి ఆవిర్భవించినటువంటి ఒక విష్ణువుకు దైవ స్వరూపం అనే నిజమైనటువంటి ఒక దేవము విష్ణువు అని పేరు పెట్టారు.
0: Therefore, Brahma is the origin and Vishnu is God.
1: ఆ శ్వాస స్వరూపమనే నిజమైనటువంటి ఈశ్వరత్వం అన్నారు.
0: Therefore, the divinity is this principle of breath.
1: ఈ ఈశ్వరత్వమునకు ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది?
0: What gulf of difference lies between the principle of Brahma, the walk, and also Iswaratva, the
1: divinity. Brahmatvam nunchi varinchinatvanti walke.
0: Therefore, the speech faculty or talk has originated out of Brahma.
1: Walkukundinatvanti shakti mari deniki ledu.
0: Walk or talk is highly powerful.
1: Vishwastutudu, Chakrasurudu, Mahavirundu.
0: The man of valor and courage.
1: విశ్వస్తుడు
0: విశ్వస్తుడు
1: చక్రసూరుడు
0: చక్రసూరుడు
1: మహావీరుండు
0: మహావీరుడు
1: గోరాసచే
0: విత్ టూ మచ్ ఆఫ్ డిజైర్
1: అశ్వత్థామ శిరోజములు తరిగి
0: ఎస్ బిహేటెడ్ అశ్వత్థామ
1: చూడాంతర్ మహారత్నమును
0: అండ్ యూ వాంట్ క్యారీ ది ప్రెషర్
1: శశ్వత్ కీర్తి ఎరింగ పుచ్చుకొని
0: హాస్ బీన్ పిక్డ్
1: విశ్వాసం వల్ల నుంచి ద్రబ్బే శిబిరోర్ విభాగమును బాసిపోనన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
0: The divinity is highly powerful.
1: Anadu Padmavyuhamunandu yerpadinatvanti okka maha shaktivantamaina yantranni bhedinche nimittamai ee okka Ashwatthama chaala powerfulga vachadu.
0: It was only to break that device, a special device in archery, Padmavyuha. It was the plan of Ashwatthama to come out of it.
1: ఈ పద్మవ్యూహమును కూడా సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
0: This Padma Vyuha is not of the design of an ordinary
1: ద్రోణాచార్యుడు. అతను కూడా ఆచార్యుడే.
0: It was designed by Dronacharya.
1: ద్రోణాచార్యుడు ఈ పద్మవ్యూహమును పన్నాడు.
0: It was the Dronacharya whose design is this Padma Vyuha.
1: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని
0: that Padma Vyuha is not simple.
1: తన కుమారుడు దీన్ని భేదించలేదని
0: దట్ ఈస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్
1: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
0: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్
1: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
0: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
1: ఈ శక్తి మాటల యందు మాత్రమే కాదు.
0: The power is not merely natural.
1: Kriya swarupam nandu kudanu ee shaktini nirupinchutu vachindi.
0: The power is also as well demonstrated in action.
1: Kanukane moodu moodu padamulu cheri okoka mantranga nirupinchindi ee yokka geeta.
0: Therefore three words constitute a mantra.
1: Ee vedamulandunu uparishattulu endu kudanu ee vidhamainatundi oka antramule mantramuluga maarutu vachinayi.
0: And we find such mantras in Veda and Upanishads.
1: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
1: కనుక ప్రతి మంత్రమునకు తత్ త్వం అన్నారు.
0: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
1: అయమాత్మ బ్రహ్మ అనింది.
0: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
1: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
0: సర్వం కల్విదం బ్రహ్మ.
1: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
0: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
1: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
0: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
0: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
1: అయమాత్మ బ్రహ్మ.
0: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
1: బ్రహ్మవత్ బ్రహ్మ ఇవ భవతి.
0: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
1: ఇవన్నీ కూడా కేవలము ఉపనిషత్తులు ఎందు వచ్చినటువంటి ఒక పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
0: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
1: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
0: ఎవ్రీ వర్డ్ ఈస్ నాట్ దట్ సింపుల్ యాజ్ యూ థింక్. ఇట్ ఈస్ మంత్ర.
1: ఈ మంత్రము

0: అనేక విధమైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: దీస్ ఆర్ ఆల్ ఫోర్ మెయిన్ స్టేట్మెంట్స్.
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతా కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: In fact, these mantras are present in all these four of Vedas, Rigveda, Yajurveda, Samaveda, and Atharva Veda.
0: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడాను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: One particular shloka is set apart from each of the Vedas.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: It's not necessary to know every Veda. It's not necessary to know its meaning.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒక దాని యందే ఉంటున్నది.
1: In fact, the essence of all mantras is present in one.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్ తత్
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కలివిదం బ్రహ్మ.
1: వెన్ వీ ఇన్వెస్టిగేట్ లైక్ దాట్ వీల్ నో సర్వం కలివిదం బ్రహ్మ.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకాత్వాన్ని బోధించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కనోట్ సేమ్ మీనింగ్.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రం యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ అస్ టు నో ద వన్నెస్, ద యూనిటీ ఆఫ్ ఆల్ ది
0: స్టేట్మెంట్స్. బ్రహ్మమిత్ బ్రహ్మైవ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: This is the true inner significance of Upanishads.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Mukhyanga meer telusukunnatundi dinte nene daivamu aneetundi danni telusukovali.
1: Most importantly, you should know that I am.
0: Evariki vare daiva swarupulu.
1: Each one is divine.
0: Evariki vare daiva swarupulu ainappudu inka daivanni enduku kolchali?
1: Then where is the need to worship God?
0: Aithe daivanni kolcheetundi oka shakti samarthyamlu kaani దైవంను కొలిచేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: హౌఎవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎస్టిమేట్ వెదర్ యు హావ్ గాట్ ద
0: ఎలిజిబిలిటీ. సామాన్యమైన వ్యక్తిగా ఉంటుంది, సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ,
1: బీయింగ్ సో కామన్ మూవింగ్ ఇన్ ద వరల్డ్,
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ ఎన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో ద స్పిరిచువల్ కంటెంట్?
0: ఇష్టమైనటువంటి ఒక విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్స్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: All we are all individuals in the ordinary sense.
0: Vyashti samasti swarupani yedite gurtinchagaladu.
1: How do you expect the vyashti, the individual, to know the samasti, the cosmic form?
0: Karukuni enni prayatnalu chesinappatikini, enni sadhanalu salipinappatikini, enni mantramulu uchcharinchinappatikini vyashti samasti swarupudu kaadu.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths one would adopt,
0: nene samasti swarupunnanu aneetundi satyanni gurtinchukunnappude idi meeku samasti swarupudu avutadu.
1: When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God, I am God, I am God aneetundi aa satyanni meeru gurtinchali.
1: You have to know the basic truth that I am God.
0: Aithe meeru etta cheppagalaru I am God ani?
1: How can you declare that I am God?
0: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి చేసుకోవాలి.
1: And we have to foster strong faith in this.
0: మంత్రమునకు మంత్రమునకు ముడి వేసి,
1: we have to tie up mantras.
0: ఈ ముడియందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి,
1: and we should understand the divinity in this.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: And we have to untie the combination making use of mantra.
0: ముడి వేయటము, ముడి విప్పటము.
1: Tying up and untying.
0: ఆదియందు అంత్యమునందు.
1: Beginning and the end.
0: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
1: We have to know the exact meaning and conduct ourselves.
0: ఏది ప్రారంభంలో అయినదో వచ్చినదో,
1: that which comes in the beginning,
0: అదే ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
1: Will also come towards the end.
0: ప్రారంభంలో వచ్చినటువంటి బిడ్డ,
1: the child born,
0: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో
1: జస్ట్ బీంగ్ నాట్ ఏబుల్ టు మూవ్
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికి వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనాను ఏ వస్తువులకైనాను ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాం.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుండాలి.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: అండ్ యు హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యు ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఏ పాట్.
0: కానీ క్రమక్రమేణా దానిని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యు మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్డ్ ఓవర్ దేర్ అల్టిమేట్లీ యు ఫైండ్ పిట్ దేర్.
0: కనుకనే గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: Therefore the heap has come down to the level of pit now which was once upon a time.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: The mud has taken the form of the pot and the pot is nothing but of the mud.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: But the water if kept in that
0: pot నిలిచిపోతూ వస్తున్నాయి.
1: Its level comes down gradually.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: This has to be processed in fire.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it is full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore it is the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము.
1: That is sustenance,
0: Vishnutva. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
0: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: ఇట్ మస్ట్ బి, ఇట్ షుడ్ బి ప్రాసెస్డ్ కెప్ట్, ఇట్ షుడ్ బి బర్న్.
0: ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana, wisdom, is experienced
0: non-dualism.
1: When once you experience that oneness, non-duality, it will be burnt
0: in fire.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ పాట్ ఈస్ నాట్ బ్రోకన్.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ యాజ్ ఇట్ ఈస్.
0: అది అగ్ని సంస్కారం అన్నారు.
1: దట్ ఈస్ వాట్ వి కాల్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: కాల్చడం అనగా సంస్కారమే.
1: దిస్ బర్నింగ్ ప్రిన్సిపల్ ఈస్ రిఫైన్మెంట్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: ఎవ్రీథింగ్
0: సంస్కారం చేతనే సర్వ విధమైనటువంటి శక్తులు మారుతూ ఉన్నాయి.
1: బై రిఫైన్మెంట్ ఇట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్.
0: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో.
1: జస్ట్ దిస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
0: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత
1: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్
0: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
1: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
0: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మలినపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ టాయ్ హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్?
0: దీనికి ఏమి శక్తి కూడా లేదు.
1: ఇట్ హాస్ నో పవర్ ఇన్ ద ట్రూ
0: సెన్స్. క్రమక్రమేణా దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత
1: బికాజ్ ఇట్ హాస్ బీన్ రిఫైన్డ్ గ్రాడ్యువల్లీ
0: దీనికి శక్తి కూడా పెరుగుతుండాలి.
1: ఇట్ పవర్ ఇంక్రీజ్.
0: దీనికి విలువ కూడా పెరుగుతుండాలి.
1: వాల్యూ ఆల్సో రైజెస్.
0: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను
1: the pot which is made up of mud
0: man ye vidhanga kuda upayoginchukolemu.
1: We cannot use it
0: instead. Ade vidhanga re bangaru bhagavantunni enta kudanu bangaru bangaru bangaru ani pilustuntanu.
1: Bhagavan calls everyone bangaru bangaru.
0: Bangaranaga gold ani.
1: Bangaru meaning gold.
0: Hiranyagarbhude bhagavantudu.
1: Hiranyagarbha is god.
0: Kagani bangaran ettu danni meer sampayinchukunnaru.
1: You have earned this gold.
0: Bangaru sampayinchukunnanta matramana alankaram chesukolekapoyaru.
1: Merely acquiring gold you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల
1: as we make ornaments
0: మనం ఎంత బంగారును చూసామో
1: the gold we have,
0: anta daniki oka ragu lega pittalo konchu vere logamulu kalpali.
1: We have to mix some other metal like copper.
0: Appudu aa logamulu kalipinappude
1: when the other metal is mixed,
0: manchi shakti vastundi.
1: The gold we have all the strength,
0: shakti kaakunda dinni baruvuga nilustundi,
1: and the weight also
0: increases, weight kuda perugutundi,
1: weight increases,
0: aithe danini trunchadaniki veelu kaanatvanti sthiti vastundi,
1: and it will be unbreakable, so strong.
0: Kanukane manamu bhagavad sankalpam anaga emidi oka vidhamainatvanti oka vajra sankalpamu.
1: God's will is very strong.
0: Hiranyagarbhudu bhagavantudu.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Hiranyagarbha?
0: మన యందే ఉన్నాడు.
1: God Hiranyagarbha.
0: అది మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: Is in you, which you are supposed to know.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: There are many students of science.
0: దీంట్లో ఆమ్లమం ఉంటారు.
1: And we say acid, ఆమ్లం.
0: ఆమ్లం.
1: Acid, ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు. అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వి ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లాక్స్ ఆఫ్.
0: ఈ లక్షల లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లాక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల
1: the food that we partake,
0: inumu pittali aamlamam amma bangaru anni kuda cherutunnayi.
1: The food that we partake has got all this acid and metals.
0: Kaluki acid anetundi manamu cheptam chaala parapaatu.
1: It's a mistake if we simply call it
0: acid.
1: Acid
0: kaane kaadu,
1: it's not acid.
0: Idi kuda oka lohame,
1: it's also a metal in one way.
0: Ee loham kuda nu kotta varaku nu maarpu cheyatam valla maroka lohanga maaripothundadi.
1: This metal is transformed into another type of metal.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము.
1: And
0: చింతపండు పులుసుతో,
1: అండ్ వీ ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము,
1: ఆర్ వీ మేక్ రసము ఆఫ్ వీ మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థం అంతా కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వీ ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వీ మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణ దేహంలో ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
0: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్ ఈస్ నాట్ సో.
0: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
1: In fact, every cell has got the drop of blood.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ దర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
0: స్పెల్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురలీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క వ్యారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్లు.
1: it is all a reaction of the food that is partaken.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి ఒక స్వరూపాలు.
1: They are all the forms of food.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: And this also helps us to experience God.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
1: As you make use of it in the form of the matter, it
0: is that only.
1: As is your feeling, so will be the experience.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకొని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజెస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి ఎంత ఎట్ట వచ్చింది ఈ పవర్.
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్.
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: It's not there in magnet.
0: ఈ క్రమక్రమేణా మన దేహంలోనే ఉంటుండాలి.
1: That magnet is within our body.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక లేదనే అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: And because the combination of certain materials within the body, the magnet అయస్కాంతమే
0: మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
1: And this magnet serves as battery within us.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: This battery becomes light.
0: ఈ లైట్ అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెట్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి.
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్
0: దీనికి తేజస్ అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
1: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో,
1: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్,
0: అదే విధంగానే ప్రతి పదార్థమునకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హస్ గాట్ సమ్ స్పెషల్.
0: తేజస్సుని చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్.
0: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు అని పదార్థములు ఎందుకు అని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: వీ కెనాట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మ్యాటర్.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వంకు పదార్థం అనేటువంటిది మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మ్యాటర్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: And this is physical.
0: ఇది లౌకికమైన పదార్థము.
1: It is worldly material.
0: ఇది ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: It is physical material.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: The spiritual is not physical.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైన తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendental as ordinary, we are not able to know its
0: value.
1: We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది మనసు యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
0: మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: దట్స్ హౌ ద మైండ్ వేవర్స్ చేంజెస్.
0: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాం.
1: ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఇస్ వ్యూడ్ యాస్ వాల్యూ.
0: విలువ లేనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: దట్ విచ్ హాస్ నో వాల్యూ వీ కన్సిడర్ ఇట్ హైలీ వాల్యుబుల్.
0: కనుకనే మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనసు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
0: ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడా నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడా దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ విధంగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడా ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ
0: పూర్తి దైవశక్తి వల్లనే మారుతుండాలి.
1: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవశక్తికిని ఈ లోకశక్తికిని ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the difference between the divine power and the worldly energy.
0: నీకు నిజముగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకొని
1: If you have got strong faith,
0: నా ఎందున్నటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ సంకల్పమే అని పట్టుకోండి.
1: And catch hold of this principle that every thought is divine.
0: కానీ ఈనాటి మానవుల లోపల పిచ్చి సంకల్పముల చేత ఇదంతా కూడా లౌకిక సంకల్పం అనుకుంటున్నాం.
1: Because of bad thoughts, we consider everything worldly.
0: ఇది బ్యాడ్ థాట్సే కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: లౌకికమైన థాట్సే కాదు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ థాట్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: అది భవ్యమైనటువంటి థాట్స్.
1: దే ఆర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: అండ్ దట్ ఈస్ ది థాట్.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: వెన్ వన్స్ వీ మిక్స్ విత్ ది డివైన్ థాట్ డివైన్ ఫీలింగ్ ఇట్ బికమ్స్ పవర్ఫుల్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: ఎ స్మాల్ పాయింట్.
0: ఒక మూటడు బియ్యం తెచ్చాం, ఒడ్డు తెచ్చాం మనం.
1: యు బ్రాట్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనం?
1: వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: కౌడు వేరు చేయటం వల్ల
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకి అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తవుడు తీయటము,
1: గ్రైండింగ్ ఆర్
0: వేరు చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
1: యు సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ఎ ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
1: వాట్ ఇస్ ది వాల్యూ?
0: అంత విలువనే హస్క్ ఇస్తున్నామా, వడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: అప్పుడే మనం దాన్ని భుజించడానికి
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హాస్ టు బి పాలిష్.
0: సంస్కారం చేయకుండా
1: Without that,
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ థింగ్స్ స్ట్రైట్ అవే,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి.
1: All difficulties will give you the fructification.
0: కనుక మనం కష్టం పడే కొద్దీ పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే. ఏడ్చటం ఒక సంస్కారం. అన్ని సంస్కారాల చేతనే లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఈ ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్?
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటే అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని ఓ తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని ఈ మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ది ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ద లీవ్స్ దేర్.
0: కలుగుని వాడు దానిలో ఉన్నటువంటి ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సెక్రెట్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: This greenery is doing lot of good things.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం ఇప్పుడు.
1: And we have forgotten that idea today.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాము.
1: Today in the modern weddings, instead of buntings of mango leaves, we have plastic leaves.
0: ద్వారాలకంతకును ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: We have got the plastic bananas.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
1: Out of these plastic bananas, you get plastic results.
0: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్రను చూస్తున్నారు.
1: వీ జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
1: హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్.
0: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్లో మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: కొన్న కూర పావల.
1: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్ పావల ఫోర్ అండ్ హాఫ్.
0: కూలి అర్ధ రూపాయి.
1: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
0: దాన్ని తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
1: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బై?
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే, ఈ
0: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతో సుఖం.
1: So when once we understand clearly everything, you can experience happiness.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee vidhanga mana aarogyalanta paadu chestunnamu.
1: We are spoiling our health today.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: We should not consider food as padartha material, but you should know the paratha.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనదిగా ఉండాలి.
1: And the food that we take should be sacred.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: We should see that food is not spoiled.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: When once the food is rotten, it becomes poison.
0: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: Therefore there is divinity in every material.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
1: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అన్నింటి ఎందు కూడా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ ఇన్.
0: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైన దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కాముండాలి.
1: ద వరల్డ్లీ మెటీరియల్ ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ బై ప్రాసెసింగ్ ది.
0: కనుకనే దీనికి వెల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్ దెన్.
0: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
1: అండ్ యూ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ ఇన్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అన్ని చదువుతున్నారు.
1: యూ స్టడీ.
0: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
1: బట్ వాట్ యూ ఆల్ యూ స్టడీ యూ డోంట్ ప్రాక్టీస్.
0: ఏమిటి చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ యూ స్టడీ?
0: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
1: యు సే వాట్ విల్ హ్యాపెన్ టు ఆక్సిజన్ హైడ్రోజన్, యు సే ఇట్స్ వాటర్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
1: యు ఆల్సో సీ ది సేమ్ H2.
0: కానీ ఆ నీరును నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
1: బట్ డు యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
1: Therefore, but what you do there in the laboratory, you find the combination of what
0: I have. Laboratory లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటుంది?
1: What is it that you get by experimenting
0: in the laboratory? ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
1: You have to experience practically.
0: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
1: You experience a practical life.
0: ఇలాంటి నీరు లేకుండా ఎంత అవస్థ పడుతున్నాము.
1: Just as we suffer for want of water.
0: దాని లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ చేంజ్ చేర్చి నీరుగా తయారు చేయండి.
1: So you should make water out of hydrogen.
0: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
1: You are wasting water.
0: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: There are many rivers today.
0: ఒక భారతదేశంలో ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: In Bharat there are many rivers.
0: కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
1: And water flows incessantly.
0: కానీ కట్టకడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
1: So much of water is just getting into the
0: కానీ మాకు వాటర్ లేదని స్టేట్ టు స్టేట్ పోట్లాడుతున్నారు.
1: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ ఫర్ వాటర్.
0: ఆ వచ్చిన నీరు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
1: Why don't you make proper use of the water available?
0: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
1: Only weak people who cannot make proper use of water fight for water.
0: లోకములో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
1: Plenty of water is getting into the ocean.
0: నువ్వు దానినంతా కాపాడుకో.
1: You just retrieve.
0: దాని సద్వినియోగం చేసుకో.
1: Make proper use of it.
0: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల?
1: There are many rivers in Bharat.
0: భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
1: Bharat is a sacred land. It's an auspicious land.
0: ఇది అన్నపూర్ణ దేశము.
1: It is one of Annapurna plenty.
0: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థ పడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
1: When we suffer because of famine, what is the reason?
0: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing all the material.
0: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: We should make an attempt to make proper use of it.
0: నీవు అనుభవిస్తావు.
1: Then you will experience
0: happiness. నీవు అనుభవిస్తావు. నీ తోటి బంధువులకు కూడా ప్రజలకు కూడా అందించవచ్చును.
1: You can enjoy and share the happiness with others.
0: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: We should not waste any matter.
0: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
1: Many people to wash their hands,
0: నీరు
1: open the tap.
0: ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు?
1: So much of water is wasted.
0: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ doesn't approve it.
0: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
1: Make use of water to the extent necessary.
0: బిగించేసేయి.
1: And immediately close the tap.
0: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
1: Then you will be able to save
0: water. Don't waste water.
1: Don't waste water.
0: కాబట్టి ఈ వాటర్ వేస్ట్ చేయడం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుంది.
1: And misusing of water.
0: Don't waste food.
1: Don't waste food.
0: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
1: And eat to the extent necessary.
0: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
1: You are wasting food and throwing it away.
0: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
1: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్, ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
1: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అంత
0: పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు, వారికి ప్రాణం లేదా?
1: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
0: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
0: వాసన ఇది సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికే పడేస్తాయి.
1: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై whether it's good or rotten.
0: ఆ ఫుడ్ ని కూడా పవిత్రమైన శుద్ధంగా ఉండాలి.
1: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు?
1: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
0: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, వీ షుడ్ నాట్ వేస్ట్ టైం, వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్, వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
0: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
1: Today we are wasting a lot of time.
0: ఈ టైం ని వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
1: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ వర్డ్.
1: Don't waste your words.
0: కనుక వేస్ట్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతుంది.
1: If you waste your words, the rest will be wasted.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: So no one should waste any matter.
0: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
1: You should not
0: అది వేస్టే.
1: If you shout, you are wasting your words.
0: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
1: And in fact the words should be heard by the person for whom it is meant.
0: రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూములో ఉండేటువంటి వంటవాడికి కూడా వినపడుతుంటాయి.
1: If you walk, if you talk along the street, those in the kitchen can also hear you.
0: నీ గౌరవం కూడా పోతుంది.
1: You lose your respect.
0: ఏమిటా ఈయన ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
1: And people will consider you mad if you shout.
0: మన గౌరవాన్ని కూడా మాటల్లో కూడా నిలుపుకోవాలి.
1: So you should show your respect as you speak.
0: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
1: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ అండ్
0: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
1: ఈవెన్ వాకింగ్ స్టైల్
0: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ uphold our respectability.
0: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
1: If you lose your respect, what is
0: the use? చెప్తారు నేను తొందరగా నడచవచ్చును.
1: People, you may walk fast.
0: కానీ నేను నడచడానికి నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't want to walk so.
0: నిదానంగా నడిస్తే
1: when you walk slowly,
0: అందరూ చూస్తారు.
1: All can have darshan of Bhagavan.
0: ఆనందిస్తారు.
1: All will be happy.
0: నేను సంతోషిస్తాను.
1: Swami will be happy.
0: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
1: To make everyone happy, Bhagavan walks slowly.
0: Now walking slow.
1: Bhagavan walks slowly.
0: కానీ స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
1: By walking slow, many people are delightful and happy.
0: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
1: If Bhagavan walks very fast, many of us feel miserable. We could not see him.
0: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
1: Naturally, Bhagavan will make us
0: suffer. కాబట్టి help ever, hurt never.
1: Help ever.
0: రెండింటి కూడా మీరు చూసుకోవాలి.
1: Help ever, hurt never are the twin principles.
0: ఇతరులకు సహాయం చేయాలి మనము.
1: We should help others.
0: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
1: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమంది ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
0: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
1: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
0: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
1: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్.
0: కడపటికి నీ యొక్క అన్నము నీ ప్రసాదము కాకులు కూడా తినము.
1: Even the crows also won't touch the food that you throw.
0: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the use by throwing it out?
0: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
1: The food should be pure.
0: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
1: అండ్ when out of the purity of the food,
0: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
1: As is the food, so is the mind.
0: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
1: As is the mind, so is the sanctity.
0: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
1: And that will take you to the divinity.
0: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
1: In order to reach, attain divinity, you have got to
0: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
1: All the food must be pure.
0: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
1: Then by consuming pure food, our conduct will be good.
0: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: And this conduct is based on the pure food.
0: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
1: Out of this purity leads to gain.
0: పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
1: And then you will have all the deservedness ప్రాప్తి.
0: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడాను పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
1: Therefore every item of the food that we take must be pure and clean.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: యు లెర్న్.
0: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
1: యు పాస్ ఇన్ హై గ్రేడ్.
0: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
1: యు గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్.
0: సంతోషమే,
1: ఇట్స్ గుడ్.
0: కానీ
1: బట్
0: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
0: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
0: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
1: అండ్ కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్
0: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
1: We have to respect everybody.
0: మీకు అందరికీ తెలుసును.
1: You all know this.
0: అమెరికా లోపల,
1: in America,
0: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
1: And he was born in a poor family.
0: పిల్లాడికి కూడాను తిండి లేదు.
1: He didn't have enough of food.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: He was so young.
0: వాడు డట్టి వస్తువులంతా వేసుకుని స్కూల్ పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడాను అతని గేలి చేసేటువంటి వారు.
1: When he was wearing the torn out clothes, attending the school, he was made fun of by friends.
0: ఒకనాడు స్కూల్ నుంచి వెనక్కి వచ్చాడు పిల్లవాడు.
1: One day he returned from the school.
0: తల్లి దగ్గరికి వచ్చి తొడపైన కూర్చొని ఏడ్చాడు.
1: And he cried sitting on the lap of the mother.
0: ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని బుజ్జగించింది.
1: Mother said, why do you cry?
0: అమ్మా, నాకు మంచి వస్త్రాలు లేవని, నేను చాలా డట్టీగా ఉన్నానని, నేను చాలా బీదవాడినని, వాళ్ళంతా నన్ను అవమానపరుస్తున్నారు అన్నాడు.
1: And he said, people have been making fun of me because I'm born in a poor family that I'm wearing torn out
0: vadu emaina anukoyina aina.
1: Let them think as they like.
0: Neevu andarni gauravinchu.
1: You respect everybody.
0: Vadu neevu deshinchaddu.
1: Don't hate anybody.
0: Manakunna sthiti neevu telusuko.
1: You know your position.
0: Ninnu kuda danni pavitranga utukkoni darinchu.
1: You wash your clothes and wear them.
0: వాళ్ళు ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాస్ దే.
0: మన స్థితిని మనం చూసుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
0: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
1: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే You work hard to keep the self-respect.
0: నీవు కేవలం అంబ్రి గంజి తాగినా తప్పు లేదు.
1: Doesn't matter even if you take starch.
0: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పు లేదు.
1: There's nothing wrong in wearing
0: clothes. కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
1: But they should be
0: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
1: You wash them, maintain them clean.
0: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
1: All these words have got into his heart.
0: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
1: And I should have my respect.
0: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే సార్ నమస్కారం సార్.
1: And he paid his respects to everybody.
0: అందరికి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
1: And he has shown respect. అందరిని
0: గౌరవించేటువంటి వాడు.
1: He was very courteous. అందరిని
0: గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగడ అతనే అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: Later he became president of America.
0: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరిని గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
1: Initially he didn't have enough of food to eat. By showing respect to everybody,
0: కనుక మామూ మనము ఈ అలంకారం కోసమని డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
1: You should not run after position because of your ego.
0: నేను యథార్థంగా నేను చెప్తున్నాను నా యొక్క విషయమే.
1: భగవాన్ మెన్షన్స్ హిస్ ఓన్ బయోగ్రఫీ.
0: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు
1: భగవాన్ వెన్ యూ వాస్ వెరీ యంగ్
0: నేను 3వ తరగతి 4వ తరగతి చదివే సమయం లోపల
1: వెన్ యూ స్టడింగ్ 3rd class అండ్ 4th class
0: ఒక నిక్కరు ఒక చొక్కాలే.
1: You had only one knicker and one shirt.
0: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కోవటం, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
1: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ ది బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్ అండ్
0: స్టీక్ వేసిందంటే వాడు ఒక నాణో రెండు నాణాలు అడుగుతాడు.
1: ఫర్ ఐరనింగ్ హీ హాస్ టు పే మనీ.
0: నాకు ఒక నా రెండు నాణాలు ఇచ్చేందుకు నా దగ్గర శక్తి లేదు.
1: వెల్ భగవాన్ వాస్ నాట్
0: నా చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు.
1: వై కాంట్ ఐ వాష్ మై క్లోత్స్.
0: నా చొక్కాను నేనే ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు.
1: వై కాంట్ ఐరన్ మై క్లోత్స్.
0: అంతకంటే పని నాకేముండాలి.
1: వాట్ ఎల్స్ ఐ హావ్.
0: స్కూల్ నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
1: ఇమీడియట్లీ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్ హీ వాష్డ్ హిస్ క్లోత్స్.
0: ఉతుకున్న తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
1: అండ్ దేర్ ఇస్ ఫైర్ దేర్.
0: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
1: అండ్ ఆల్ దట్ హాట్ కోల్ ఇస్ కెప్ట్ ఇన్.
0: ఆ చెంబుతోనే నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
1: అండ్ ఇట్ వాస్ యూస్డ్ ఫర్ ఐరనింగ్
0: పర్పసెస్. నున్నగా తాడైపోతుంది.
1: అండ్ ఇట్ విల్ బి క్వైట్ సాఫ్ట్ అండ్ ఐరన్ క్లోత్స్ కెన్ బి.
0: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
1: దట్ వాస్ డన్ ఇన్ దోస్ డేస్.
0: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
1: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ 2 knickers అండ్ 2 shirts ఓన్లీ.
0: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
1: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్
0: నాకెందుకు ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
1: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
0: డబ్బును వేస్ట్ చేయకూడదు.
1: యు షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే 2 గజాలు వచ్చేటువంటి గుడ్డ.
1: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ 2 yards ఆఫ్
0: ఒక అణాతో ఒక చొక్క, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
1: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా అండ్ నిక్కర్ 1.5 అణా.
0: ఇంత చీప్ గా ఉండేటువంటిది ఆనాడు.
1: క్లోత్స్ వర్ సో చీప్.
0: అప్పటి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
1: భగవాన్ డిన్ బై దోస్ థింగ్స్.
0: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
1: భగవాన్ డిడ్ హిస్ వర్క్.
0: ఈనాడు కూడా మీరు చూడండి నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
0: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది సేవకులు ఉంటారు, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
1: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
0: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
0: నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
0: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
1: And Bhagwan has been respecting everybody.
0: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
1: Today the whole world respects Bhagwan.
0: అది మీకు నిన్న కూడా చెప్పాను.
1: భగవాన్ సిద్ధాదే
0: నీవు అందరినీ ప్రేమించు.
1: యు లవ్ ఆల్.
0: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
1: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ.
0: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
1: ఇఫ్ యూ లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ గాడ్ విల్ లవ్ యూ.
0: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వస్తేస్తుంది.
1: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
0: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
1: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
0: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టం ఏం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్
0: అదర్స్. ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంతా ఉంటారు.
1: That very young boys.
0: తండ్రి ఇంట్లో లేకుండా ఉంటాడు.
1: And father is not at home.
0: ఫ్రెండ్ వచ్చేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే బో బో బో నాకు తెలియదు అంటారు.
1: If anyone asks where is your father, they speak.
0: ఈనాటి పిల్లలకు గౌరవం అని కాని మర్యాద అని కాని వినయం అని కాని ఏమాత్రమూ తెలియదు.
1: They speak in a disrespectful way, with no humility, with no obedience.
0: వినయంగా మాట్లాడాలి.
1: వన్ షుడ్ స్పీక్ గౌరవంగా
0: మాట్లాడాలి,
1: విత్ ఆల్ కర్టసీ,
0: ప్రేమతో మనం మాట్లాడాలి,
1: విత్ లవ్.
0: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
0: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
1: ఆల్ అవర్ చిల్డ్రన్,
0: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
1: కాలేజ్ స్టూడెంట్స్,
0: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
1: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ గౌరవించడమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దాట్,
0: అందరికి తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
1: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ,
0: ప్రేమను కూడా చూపాలి.
1: అండ్ యూ షుడ్ లవ్,
0: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
1: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
0: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే, మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్, యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
0: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే, నేను అందరినీ గౌరవించాను కదా.
1: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
0: అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతే. ఎవరైనా వస్తే, నాయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
0: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
1: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
0: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటము.
1: వై డూ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
0: వద్దు వద్దు,
1: యూ షుడ్ నాట్.
0: మృదుమధురమైనటువంటి పదాలు నేర్చుకోండి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అప్పుడు నీవు కూడా మృదుమధురమైనటువంటి గౌరవాన్ని పొందుకుంటావు.
1: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
0: ఎంత గొప్పవాడైపోయినాడు, కట్టగలపటి ప్రపంచానికి ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: అండ్ లింకన్ బికెమ్ సో గ్రేట్ అండ్ బికెమ్ ద ప్రెసిడెంట్.
0: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే, బజార్ లోపల లైట్లు అంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్లు, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
1: When he didn't have enough of food to eat, he studied under the street light.
0: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
1: యునో హిస్ మదర్,
0: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
1: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిటెన్స్.
0: ఇంత వినయంగా, ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునే కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
1: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
0: ఈనాడు గౌరవమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
0: ఎంత జలస, ఇష్టం వచ్చినట్టుగా మనం.
1: People want to lead an extravagant life.
0: కనుక అది మనకు మంచిది కాదు.
1: It's not good.
0: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
1: It's necessary.
0: ఉన్నదాంట్లో మనం తృప్తి పడదాం.
1: Let's be satisfied with the lot.
0: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
1: Why should we struggle for that we don't have?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: అన్ని విధములు కూడా ఉపనిషత్తులంతా కూడాను ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
1: Upanishads taught the principle of
0: మన మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
1: And Upanishads want us to speak softly and sweet.
0: కష్టపెట్టనటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
1: And use words that way as not to hurt anybody.
0: అలాంటి రీతిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
1: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
1: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ మనకు వద్దు.
1: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
0: గ్రేట్ నేమ్.
1: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్.
0: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్,
0: గొప్ప మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
1: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
0: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్, విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: గ్రేట్ నేమ్ కావాలి.
1: గ్రేట్ నేమ్ ఇస్ నెసెసరీ.
0: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే ఏది వాళ్ళకు?
1: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
0: అంతే, అంత స్టంట్ చేస్తూ వస్తుంటారు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
0: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
0: వీళ్ళు మాత్రం జలసగా వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్ట్.
1: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
0: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
1: అవుట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
0: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
1: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్?
0: అయితే మనం ఎక్కడ చూసినా గానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
1: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: तिल मध्ये यथा तैलम्।
1: जस्ट देयर इज द ऑयल इन तिल सीड,
0: क्षीर मध्ये यथा घृतम्।
1: As ghee is contained in the milk,
0: pushpa madhye yadha gandham,
1: as the flower has the fragrance,
0: phala madhye yadha rasam,
1: as the fruit has within it the juice,
0: kasta agnivat prakasena,
1: as there is fire in the wood that shines,
0: tallingam yachalam prabhu,
1: the divinity is spread all over.
0: Divyatma swarupula,
1: embodiments of divine atma.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: However, either theist or atheist, theistic atheist or atheistic theist could not decide in a specific way till this day.
0: ఇది నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తి

0: ఉండేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని, గ్రంథములు ఎందు కాని, గురువులు ఎందు కాని, మరొక సాధన ఎందు కాని ఏమాత్రము కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నార్ కుడ్ బి లర్న్డ్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దం వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇదియే దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్ దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది, దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవరు కూడా విచారించుటలేదు.
1: Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature.
0: ఇది చైతన్యం యొక్క ప్రభావమే.
1: It is the effect of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతున్నారు.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక అందు వెలుగొం

0: అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: As he could not find the Lord in this entire universe which is seen, he, God dwells by way of church awareness in the form of Atma in one's own self. He is like that spring that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: దీని పేరే ప్రకృతి.
1: ద నేమ్ ఇస్ నేచర్.
0: ఈశ్వర శక్తికి ప్రకృతి అని ఒక పేరు.
1: ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కాల్డ్ ద నేచర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: ద మ్యాన్ హూమ్ సో ఇస్ బోర్న్ హియర్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్ టు మానిఫెస్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పం వలె వికసిస్తుంది.
1: ద సీడ్ జర్మినేట్స్ అండ్ ఇట్స్ బ్యూటీ మానిఫెస్ట్ బై వే ఆఫ్ ఎ ఫ్లవర్.
0: మొలక, చిగురు, కొమ్మలు, రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే.
1: ద సాప్లింగ్, ద టెండర్ లీవ్స్, ద బ్రాంచెస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఈ విశ్వమునకంతా ఒక సృష్టికర్త అతని బీజము.
1: ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: అది ఏ శుద్ధ చైతన్యము.
1: దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్.
0: అది ఏ సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of Satchidananda.
0: Adi vittanam vale prati manavuni endukudanu molagetti.
1: Like a seed it grows in every human being.
0: Gunamulane kommalato.
1: With the branches of those qualities.
0: Raga dveshamulane mundato.
1: With all the thorns of hatred and attachment.
0: Adhikaminchi.
1: Transcends.
0: Chaitanyamaneetunti yokka pushpamuga vikasistunnadu.
1: It blossoms. Into a flower of Chaitanya awareness.
0: ప్రతి మానవుని ఎందు కూడాను వికసించేటువంటిది భగవత్ యొక్క స్వరూపమే.
1: In every man, the one that actually manifests is the divine form.
0: ఈశ్వర శక్తి నుండి ఆవిర్భవించేటువంటి అనేక వ్యక్తిత్వములకు ఈ వ్యక్తిత్వములందుండేటువంటి దివ్యత్వములకు మానవుడు అని పేరు.
1: In every individual, that which manifests as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchukam kaadu.
1: Man is not to be diverted towards God.
0: Daivame manavuni endu avatarinchali.
1: God should incarnate in man.
0: Idi manava janmamunaku sariyaina artham.
1: This is the proper meaning for the birth of a human life.
0: Manavudanaga manasu yokka shakti swaroopame.
1: Manava meant the power of all the strength in him.
0: Manavattumulaku manam upadeshinchutunnam ante manava kayamulaku kaadu manasuke upadeshinchali.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: Ee prakruti yokka divya chaitanyamu vyaktamainadi kaadu.
1: This consciousness of the nature is not useless.
0: Idi ahankara paramainappudu వికృతం పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఈగో యు కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్.
0: ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం వరకు కానరా.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ డోంట్ ఫైండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ రైడింగ్ ఆన్ టూ హార్సెస్, వన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దట్ ఆఫ్ ఆల్సో దట్ ఆఫ్ ద నేచర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: హీస్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యం అందించుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ హిస్ ఎయిమ్ ఆల్ ద వరల్డ్లీ ఫిజికల్ ఎయిమ్.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ ద ఫిజికల్ అండ్ ఆల్సో ద వరల్డ్లీ హాస్ గాట్ ద ఇంగ్రీడియంట్ డివినిటీ.
0: ఆధ్యాత్మికమనగా లౌకికముతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదని.
1: The spirituality meant it has got nothing to do with the world and worldly things.
0: భౌతికమనగా సామాజికమనగా ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడా ప్రతిబింబించదనియు.
1: That the physical world and the social aspects do not reflect there in spiritual field.
0: భావిస్తుంటారు.
1: They consider so.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a great mistake.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: The physical and spiritual are not separate.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: It is the one of unity of divinity.
0: ప్రకృతిలోనిటువంటి ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకోవాలన్న ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: The effects and the progress of the world can be understood with the spirituality.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: One is prabhava, the effect, the other one is స్వభావాద నేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజ తత్వము.
1: స్వభావ ఇస్ ద క్వాలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది ఎఫెక్ట్ అండ్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్.
0: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
1: బట్ దట్ రీజన్ మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ ఇన్ వేరియస్ వే.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: హీస్ ఫర్గెటింగ్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: దినదినమున కూడా దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది.
1: డే బై డే వి ఫైండ్ ద డెమోనిక్ అండ్ యానిమాలిటీ ఆన్ ద రైజ్.
0: ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కనిపించటం లేదు.
1: హీస్ ఓన్లీ ఎ మ్యాన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
0: ఆచార ఆత్మస్వభావం కలిగినటువంటి మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు.
1: ద మ్యాన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్ ది ఇన్నర్ సెల్ఫ్ can only uplift the world.
0: Swartha saprayojanamu lonai,
1: submitting himself to selfish
0: tattvamulaku duramai,
1: keeping away from spiritual path,
0: nijamainatundi tana yokka swaswarupani tane gurtinchukolekapothunnadu.
1: He is not able to understand his true self.
0: Tanantanu gurtinchinappude,
1: when he knows himself,
0: divyamainatundi yokka ekatvamulo aavirbhavistundi.
1: Then only the divine oneness will originate within us.
0: Ishvara kutumba tattvamu ekatvanni గుర్తింప చేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే.
1: ద డివైన్ ఫ్యామిలీ విల్ ఎనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఇందు దివ్యత్వం అనేటువంటిది సర్వులు ఎందుకు కూడాను ఏకత్వంగా కట్టివేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివినిటీ దట్ యూనిఫైస్ ఎవ్రీవన్.
0: విఘ్నేశ్వరుడు,
1: విఘ్నేశ్వర,
0: ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దిస్ విఘ్నేశ్వర?
0: ఇతను ఆదేశించినటువంటి యొక్క ఆచరణలు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ హియర్ ప్రాక్టీస్?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీ మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: The supreme teaching of Vigneshwara is the supreme teaching of oneness of the universe.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు,
1: when father commanded him to go around the world,
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: He gave the reply that he went around the entire world by just going around both of the parents, the father and the mother.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపుడు.
1: ద మదర్ అండ్ ద ఫాదర్ ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: బై గోయింగ్ రౌండ్ దెమ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది ఎంటైర్ వరల్డ్.
0: తల్లి ప్రకృతి,
1: Mother is nature.
0: Tandri bijamu.
1: Father is the seed.
0: Ee prakruti anetunte oka sahayam lekunda bijam valakattadu.
1: Without this nature of soil, the seed cannot germinate.
0: Kanuka talli tandrulu yokka ekatvam chetane na divyatvam anetundi swarupamu praptinchindi.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: Kevalam aakaramune yokka swarupanni manam pratishtham chesukoni altamga bhavinchukoni manam vishwam anetundi adhikanga undadani vishwasistunnamu.
1: Basing on this low mean form, we have forgotten that universal form.
0: Andaande that brahmanda.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: Ye manavuni yandu ye divya shakti unnado vishwamanta kodanu ade divya shakti unnadi.
1: That divine power present in man is present everywhere.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద నేచర్ ఆర్ ఈక్వల్లీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ద నేచర్.
0: ప్రకృతి సమష్టి, వ్యక్తి వ్యష్టి.
1: దిస్ నేచర్ ఈస్ అ కలెక్టివ్ ఫామ్, వేర్ ఆస్ ది ఇండివిజువల్ లెవెల్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్.
0: అది ప్రకృతి అనేటువంటిది క్వాంటిటీ, వ్యక్తి అనేటువంటిది క్వాలిటీ.
1: ద నేచర్ ఈస్ క్వాంటిటీ వైల్ ది ఇండివిజువల్ ఇస్ క్వాలిటీ.
0: వ్యక్తుల యొక్క సమూహమే సమాజం.
1: కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మేక్ ఇట్ ఎ సొసైటీ.
0: వ్యక్తియే లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: వితౌట్ ఇండివిజువల్ హౌ డు యు గెట్ సొసైటీ?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ టేక్ ది ఇండివిజువల్.
0: ఈ వ్యక్తిత్వం యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: ది ఇన్ఫినిట్ ఫార్మ్ ఆఫ్ ఇండివిజువల్ ఇస్ దిస్ క్రియేషన్.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ, సహనం అనేటువంటిది కానీ, సానుభూతి అనేటువంటిది కానీ, సమరసత్వం అనేటువంటిది కానీ, సమగ్రత అనేటువంటిది కానీ, సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ది యూనిటీ, ఫర్బేరెన్స్, బ్రదర్హుడ్, టాలరెన్స్, కంపాషన్ ఆల్ ఆర్ ప్రెజెంట్ దేర్.
0: వీరి కుటుంబము నాలుగు.
1: ఈశ్వరుడు,
0: పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: ద ఫ్యామిలీ హాస్ ఫోర్ మెంబర్స్. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర అండ్ సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: వన్ ఈస్ ద నేచర్, వన్ ఈస్ ద డివైన్, వన్ ఈస్ ది ఇంటలెక్ట్, అదర్ వన్ ఈస్ ఫుల్ఫిల్మెంట్.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ అస్ వన్.
0: ఇది ప్రాకృతి రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు,
1: వెన్ వి ఎంక్వైర్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్,
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహము.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహమునకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ద ఆపోజిట్.
0: టీకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిఘ నిఘ నిగ నిఘ నిఘ మెరియ తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేసల్పేని టీకములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: యస్ గాట్ ద థర్డ్ ఐ, ద వన్ కాన్సెప్ట్ ఇన్ ద బాడీ, అనదర్ కాన్సెప్ట్ ఆన్ ద హెడ్.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: ఆన్ ద హెడ్ ఇస్ గంగ.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: ఆన్ ది
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: ద ఫైర్ అండ్ వాటర్ ఆర్ ఆపోజిట్.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడా స్వరూపం నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: ద ఆపోజిట్స్ ఎగ్జిస్ట్ simultaneously.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: హియర్ ది ఫ్యామిలీ జస్ట్ డాన్సెస్ డిలైట్స్.
0: ఇంకా ఇంతే కాదు, నారదుడు తంబుర మీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: యాజ్ నారద ప్లేస్ ఆన్ హిస్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ అ ఫోర్ లాక్స్,
0: శిశువులంబుతో త్రిపుచుహరుడు తదిం తదిం తని తదిత కయనచు తాండవ కేళి సల్పేనే.
1: లార్డ్ శివ delights everyone in his celestial dance.
0: Saraswati veena meetaga purandarudu venudaga. Saraswati veena meetaga purandarudu venudaga. Hari mudangam vayinchaga dimi dimi dimi dimitaka yanuchu tandava kelisalpene.
1: As Saraswati plays on veena, as Hari plays on this mudanga, శివ డాన్సెస్.
0: గౌరీదేవి జగములు ఏలగా గంగాదేవి నదులై పారగా.
1: As Ganges flows his rivers,
0: విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగా అవిఘ్నముగా ఆడెను హరుడు తాండవ కేళిసల్పెన్ని.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances delightfully.
0: ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి వంతకుడును సమత్వంగా ఇస్తూ వస్తున్నాడు ఈశ్వరత్వం.
1: Ishwara brought this unity in contradictions, opposites.
0: విఘ్నేశ్వరుని యొక్క శిరస్సు గజం.
1: The head of Vigneshwara is that of an elephant.
0: తల్లి యొక్క వాహనము సింహము.
1: The chariot of the mother is lion.
0: సింహము స్వప్నమును వచ్చినప్పుడు బ్రతకలేదు ఏనుగా.
1: Elephant cannot live even if dreams of a lion.
0: Inta viruddhamainatundi oka sannihitamlo vaaru perugutu vastunnaru.
1: The opposites live so intimately.
0: Subramanyanu vahanamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Ishwarunu oka aabharanamulu sarpamulu.
1: The ornaments of Ishwara are serpents.
0: Okadanikoti parama viruddham.
1: They are absolutely opposites.
0: ఇవన్నీ కూడా కలిసి మెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
0: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుందని.
1: విఘ్నేశ్వర has got the serpent as a waistband.
0: Subramanyuniki vahamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Nemalini chuste sarpamulu barigetti potayi.
1: Watching the peacock, serpents will run away.
0: Kani inta virodhamainatundi yokka sambandhanni ee ishwara kutumbam lopala anyonyanga anubhavistu vachunnayi.
1: In spite of contradictory behavior, they live in close association.
0: Ilanti aikamatyaniki చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డిమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలం.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే 12 మనం సులభంగా చేయవచ్చు.
1: When 10 join, anything can be accomplished easily.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యంను కూడా అందిస్తుంది.
1: విజయాన్ని
0: చేకూరుస్తుంది. ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ హిమ్ ఆల్ ది
0: ఐకమత్యంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ యూనిటీ దేర్ ఆర్ సో మెనీ కన్వీనియన్సెస్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented, cut off into pieces.
0: ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు, ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి.
1: When 3 in family are united, there will be peace and security in that family.
0: ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: When there are contradictions among the 3, there will be no peace.
0: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: There will not be security.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన. దేహమే ఒక మన గృహము.
1: The body is our dwelling place, house.
0: ఈ గృహములో ముగ్గురు నివసిస్తున్నారు.
1: Here in this house there are
0: two. ఈ ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో ప్రేమనందు శాంతి భద్రత నిలుస్తాయి.
1: When these three live in intimate association, relation, unity, there will be peace.
0: ఈ ముగ్గురు ఎవరు?
1: Who are these three?
0: ఒకరు థాట్, సంకల్పం.
1: One is the thought.
0: రెండవడు ఒక వాక్.
1: The second one is word.
0: మూడవది చర్య.
1: Third one is thee.
0: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: All the three are present in the same body.
0: ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: When these three stand united, there will be peace in this body.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: There should be harmony between the thought, word and
0: ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు.
1: There is disharmony in thought, word and deed.
0: మనసు ఒకటి తలుస్తుంది.
1: Mind thinks one thing.
0: వాక్ ఒకటి చెప్పుతుంది.
1: He says something.
0: చేతులు మరొకటి చేస్తున్నాయి.
1: Hands work differently.
0: కనుకనే దీనికి ఒకరికి ఒకరికి విరుద్ధంగా జీవితం జరుగుతుండాలి.
1: Therefore they lead opposite life.
0: ఈ విరుద్ధ కారణము చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: Because of these contradictions man is restless.
0: కనుక మన యందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: Therefore all the three within us should live unitedly.
0: ఈ ఐకమత్యము ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏంటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుంది.
1: Because of their degeneration, the human life is restless.
0: కనుక మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ గణపతి టాట్ ఎ లెసన్ దట్ వన్ షుడ్ ఆఫర్ రెస్పెక్ట్స్ టు వన్స్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ ఎన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది.
1: As we look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at గణపతి, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: And head of an elephant.
0: ఈ వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: Though the form is like that, the beauty lies in it.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: వినాయకుడు దాన భోగను సల్పేటువంటి విషయం లోపల సర్వజ్ఞుడిని త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
0: started writing. He made every
1: attempt to see that he will write continuously.
0: కానీ కలమ కూలిపోయింది.
1: But the pen fell.
0: తక్షణమే తన యందున్నటువంటి దంతమును పెరికి దాన్ని కలముగా తీసుకుని రాస్తూ వచ్చాడు.
1: Immediately he has taken out the tooth and started making use of
0: it. జ్ఞానమునకు తన దేహమునైన త్యాగం చేసేటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: ఈనాడు జ్ఞానమునకు మనం ఏమీ త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
0: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice.
0: జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనం ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
0: లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకునైనా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: కానీ దివ్యమైనటువంటి ఆనందమునకు కించిత్తైనా త్యాగం చేయడు.
1: But we are not sacrificing any
0: fraction.
1: That's what man is doing.
0: నిత్యము గ్రహములో పూజలు చేస్తున్నాడు.
1: Every day man does
0: what? నిత్యము గ్రహములో ఒక నైవేద్యం పెడుతున్నాడు.
1: He offers food to God.
0: ఈ నైవేద్యములో కూడా త్యాగం లేదు.
1: Even in this offering there is no sacrifice.
0: పెట్టిన నైవేద్యం కూడా తిరిగి తనకే తప్పుతుంది అనేటువంటి ఉద్దేశంతో నైవేద్యం పెడుతున్నాడే కాని నిజముగా భగవంతుడు అంతో ఇంతో తింటే నైవేద్యం కూడా పెట్టేటువంటి వాడు కాదు మానవుడు.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
0: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: He just offers and starts eating.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పురస్కారములు సల్పుతున్నాడు.
1: Out of selfishness man worships.
0: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
0: బాహ్యమైన మార్పులు జరిగినంత మాత్రమున మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
0: మనసు మారాలి.
1: Mind should change.
0: హృదయం మారాలి.
1: Heart should change.
0: ఆధ్యాత్మిక దివ్యత్వంలో మనం అలీనమైపోవాలి.
1: We should merge in the spiritual life.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక సుఖము ఆనందము లభ్యమవుతుంది.
1: Then only we will have happiness and bliss.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: We should see the unity in diversity, but not diversity in unity.
0: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
1: ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ హాస్ గివెన్ రైస్ టు నంబర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ హూ ఫైండ్ దిస్
0: మేధావులే కానీ గుణవంతులు కాదు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్స్ నాట్ మెన్ ఆఫ్ వర్చ్యూస్.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూసిన వాడే గుణవంతుడు.
1: He is only virtuous one who finds unity in diversity.
2: గుణములైనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
1: What is the use of an intellectual without quality?
2: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి కృత్యతతో పల దేశాన్ని మోసం చేయటమే కాని దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
1: All that intellect will make him this maneuvering and all the knacks and his thieves.
2: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైనటువంటి అశాంతిని కలిగిస్తుండాలి.
1: The knacks and the cracks are putting this country to restlessness.
2: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
1: Therefore we should make an effort to have
2: అది ఏ ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారం.
1: That is the essence of Upanishads.
2: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టినదినమని.
1: Today is the birthday of Vignesh.
2: భగవంతునికి పుట్టుక లేదు చావు లేదు.
1: God has neither birth nor death.
2: కేవలం ధ్యాన శరీరాన్ని ధరించినప్పుడు
1: as he assumes form,
2: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
1: He also assumes a role.
2: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
1: Creator also has got a role.
2: పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రం అంతా నడుపుతూ ఉంటున్నాడు.
1: By assuming this role, he just conducts the whole world.
2: తాను కూడా పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
1: when he assumes this body,
2: ఈ విశ్వనాటకం నందు తాను కూడా ఒక విధమైన నటన చేయాలి.
1: In this drama of this universe, he should also act.
2: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటి రూపొందుతూ ఉంటాయి.
1: As he acts, there will be different scenes.
2: ఇంత మాత్రం చేత ఈ భగవత్ తత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
1: Because of this we should never doubt the divinity.
2: కారణమేమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధమైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
1: The divine has to act basing on the situation and the time and the role as you.
2: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాను నటిస్తున్నాడు.
1: A person has taken upon himself a role and started acting.
2: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
1: He should act according to the drama.
2: ఆ స్క్రీన్ కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
1: Behind the screen, he should have his own individuality.
2: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
1: The individual power is one and the worldly power is different.
2: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వము చక్కగా అర్థం చేసుకోగలడు.
1: The one who understands the truth of these two can understand divinity.
2: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
1: A person by name Rama assumed the role of Ravana.
2: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడే రాముడు సరైన యొక్క తలగా ఉంటుంది.
1: If he really plays the role of Rama, it will be appropriate.
2: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
1: But today what is happening, his name is Rama.
2: రావణత్వం లోపల క్రూరత్వమే ప్రకటించాలి.
1: In the role of Ravana, he should exhibit wickedness.
2: ప్రకటించడము క్రూరత్వము.
1: He exhibits wickedness.
2: అది స్వరూపము.
1: That is a form.
2: ఇది నామము.
1: His name.
2: నామములో శాంతము.
1: In the name there is
2: namamulo dharmamu.
1: In the name righteous
2: namamulo satyamargamu.
1: In the name there is
2: kali roopamulo durmargamu.
1: But in form there is wickedness.
2: Ee durmargamulaku satyamargamulaku virodham kalutuntadi.
1: There is contradiction between the truth and the cruelty.
2: Appudu manavudu emani vicharinchadi.
1: Then what is that man shooting like?
2: Kevalamu lokanatakam lopala idu oka patra.
1: In this drama of life it is a role.
2: Ee satyanni vaadu gurtinchukunnappude rendinti oka bhedamulu taanu gurtinchadu.
1: When he understands this truth, he will never recognize the difference there.
2: భగవంతుడు మానవాకారం ధరించాడు.
1: God has assumed human form.
2: కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడా ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు.
1: In the human form, he also acts in this drama of universe.
2: ఏ సమయమునకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి.
1: It has to be expressed, manifested appropriate to the situations.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
2: ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణునకు.
1: Draupadi is a great devotee of Krishna.
2: Krishnudu sakshat parabrahma swarupudu.
1: Krishna is the very form of parabrahma.
2: Sarvashaktimayudu.
1: He is all powerful.
2: Sarvajnudu.
1: He is all
2: sarvavyapakudu.
1: He is all pervasive.
2: Alanti Krishnudu Draupadi ki ento sannihitanga undinappatikini.
1: Such Krishna, though very close to Draupadi,
2: aameku parabhavamu jarigina samayalopala Krishnudu ekkada kanipinchaledu.
1: When at the time of humiliation Krishna was not seen.
2: Kani aame adishtani nerveestunnadu ekkada nunchino chiralu pamputunnadu.
1: But he fulfilled his desire by sending saris from a distance.
2: Kontamandi anukovachunu.
1: Some may feel so.
2: Draupadi yokka bhakti prapattulaku Krishnudu karigi kadili ravali kada.
1: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
2: Kani raledi.
1: But he has not come.
2: Eemelo bhakti takkuva.
1: Is there death of devotion?
2: Yoka Krishnulo shakti takkuva.
1: Or there is death of power in Vishnu?
2: Kaadu kaadu.
1: No.
2: Eemelo bhakti undi, Krishnulo shakti undi.
1: Draupadi has devotion
2: అయితే ఈ ద్రౌపదికి ఇంత పరాభవం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధను ఎందుకు అక్కడ సంహరించలేదు?
1: Why is the Duryodhana is not killed at the time of humiliation of Draupadi?
2: Kaadu kaadu ee drama lopala inka kontha varaku scene lanta unnai.
1: Because in this drama there are so many scenes in between.
2: Aa scene akkada vachinappude ee yokka paribhavam jarugutundi.
1: At that appropriate moment of that scene only there will be solution.
2: Ee yokka drama yokka ee yokka katha yokka saaramshamlo
1: the essence of this entire drama story
2: Duryodhana yokka pranamu
1: the life of Duryodhana
2: bhimuni gadalo untundadi kani krishnudu chetulo ledu.
1: It is in the maze of Bhima but not in the hands of Krishna.
2: Aa yokka Duryodhanni kevalam bhimude champali kani krishnudu champakoddu.
1: Duryodhana must be killed by Bhima not by Krishna.
2: Adhe reetiga kamsunni krishnude champali kani inkokade evaru champakoddu.
1: Similarly kamsa should be killed by Krishna.
2: Adhe vidhanga ravanni ravule champali kani inkokade champadaliki veelu kaadu.
1: Similarly Ravana must be killed by Rama.
2: Ravana kodu sanni sambandha bandhavyam untundali.
1: There is intimate relationship between
2: them. Deento mari konni sandehalu sambhavinchavachchu.
1: There may be doubts again.
2: Krishnudu Ramudu iddaru okate kada.
1: Krishna Rama or one.
2: Aithe okate.
1: Yes, one.
2: ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే.
1: That the form of same.
2: కానీ ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
1: Their conduct is also different, appropriate to their forms.
2: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
1: We cannot go by oneness.
2: భగవంతుడు ఒక్కడే.
1: God is one.
2: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
1: But in the teaching and conduct there is difference.
2: ఎట్లా?
1: How?
2: ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
1: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
2: అయితే కృష్ణుడు పోయి రావణ్ణి చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
1: విల్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ?
2: లేక రాముడు వచ్చి కంసుణ్ణి చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
1: ఇఫ్ యు సే దట్ రామ కిల్డ్ కంస ఈజ్ నాట్ అగేన్స్ట్ ది టెక్స్ట్.
2: కనుక రామాయణమునకు రాముడు ఒక రావణాసుడిని చంపాలి.
1: So according to Ramayana, Rama should kill Ravana.
2: Mahabharata lopala Krishnudu Kamsunni champali.
1: In Mahabharata, Krishna should kill Kamsa.
2: Kanuka aya drama ku taginatundi yokka sambandha bandhavyamulu aa reetiga imidi untayi.
1: There you find relationships as per the drama there.
2: Okkokka charya kudunu okkokka vidhamainatundi yokka nibandhanalu untunnayi.
1: For every act that
2: nibandhanalu prati okkadu kudunu anusarinche teerali.
1: All regulations must be followed by everyone.
2: Idi ye law ku kudunu andeyatundi kaadu.
1: It could not be understood by any law.
2: Idi kevalamu హృదయమునకు మాత్రమే సంబంధమైనటువంటి.
1: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
2: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
2: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
2: అందరి యందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
1: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
2: కానీ మానవుడి అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
1: ఆల్ దీస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
2: కనుక విశ్వ కుటుంబం అయినటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
1: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ శివ సెట్స్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
2: కనుక ఒక గణపతి యొక్క చిత్తం కానీ సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ పార్వతి యొక్క హృదయం కానీ ఈశ్వరుని యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గణపతి ఆర్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ సుబ్రహ్మణ్య ఆర్ ద నేచర్ ఆఫ్ పార్వతి అండ్ శివ యు ఫైండ్ దిస్ యూనిటీ.
2: సుబ్రహ్మణ్యుడు బుద్ధి.
1: సుబ్రహ్మణ్య స్టాండ్స్ ఫర్ ఇంటలెక్ట్.
2: గణపతి సిద్ధి.
1: గణపతి స్టాండ్స్ ఫర్ ఫుల్ఫిల్మెంట్.
2: పార్వతి ప్రకృతి.
1: పార్వతి సిగ్నిఫైస్ నేచర్.
2: శక్తి ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఆల్ పవర్.
2: ఇక ఈ పార్వతి కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
1: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్ పార్వతి.
2: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
1: ఇట్ జస్ట్ రిమైన్స్ ఎస్ ఎ మ్యాటర్.
2: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
1: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
2: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
1: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ
2: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
1: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
2: కనుక ఈ ఏకత్వంను మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
1: వెన్ యు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ there are not four, just one.
2: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
1: Here our hand has five.
2: ఈ ఐదు కుళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: All five fingers appear
2: different. కానీ పనిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
1: While at work, all become one.
2: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం, కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
1: When all the five work together, you can work, not otherwise.
2: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
3: దిస్ ఇస్ హౌ ద సీక్రెట్ ఆఫ్
2: ఐతే ఈ రహస్యం ఉంటుంది.
3: బట్ హియర్ ఇస్ హ్యాండ్,
2: ఇందులో ఒక బొటలు వేలు చాలా షార్ట్ గా ఉంటుంది.
3: ద థంబ్ ఇస్ షార్ట్,
2: దానికి ప్రక్కన ఇంకొంచెం పొడవుగా ఉంటుంది.
3: ద ఫోర్ ఫింగర్ లిటిల్ లాంగ్,
2: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
3: ద మిడిల్ వన్ ఇస్ టాలెస్ట్,
2: నాలుగోది ఇంకొక తక్కువగా ఉంది.
3: దెన్ ద అదర్ వన్ ఇస్ షార్ట్,
2: ఐదోది మరింత తక్కువగా ఉంటుంది.
3: ద లిటిల్ ఫింగర్ ఇస్ వెరీ షార్ట్.
2: ఈ భగవంతుడు ఈ ఐదు వేలుని ఇచ్చినప్పుడు అన్నింటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
3: When God has given these five fingers, why did not make them equal?
2: అన్ని సమానంగా ఉంటే మనం పని చేయలేము.
3: If all of them are equal, you cannot do any work.
2: ఆయా పనికి సంబంధించినట్టుగా ఆ యొక్క హైట్ ఫ్యాట్ రెండు ఉంటుండాలి.
3: అప్రోప్రియేట్ యాక్షన్ ఫంక్షనింగ్, ద హైట్
2: ఇది దైవం యొక్క సృష్టి యొక్క రహస్యము.
3: దీ ది సీక్రెట్ ఆఫ్ క్రియేషన్.
2: కానీ మనం విద్యాబుద్ధులతో దీన్ని విచారిస్తే ప్రయోజనం లేదు.
3: దేర్ ఇస్ నో యూస్ టు నో దట్ త్రూ అవర్ ఎడ్యుకేషన్.
2: ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు కేవలము ఒక విధమైన శ్రేయస్సును కోరి అందిస్తుంటాడు.
3: గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద వెల్ఫేర్,
2: లోకక్షేమాన్ని గురించి చూస్తుంటాడు.
3: ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
2: ఈ లోకక్షేమము శ్రేయస్సును లక్ష్యంలో పెట్టుకుని భగవంతుడు సృష్టించుంటాడు.
3: గాడ్ క్రియేట్స్ కీపింగ్ ఇన్ హిస్ వ్యూ ద వెల్ఫేర్.
2: కానీ ఈనాటి మానవుని యొక్క చదువు సంధ్యల లోపల తన తలపు చాలా భిన్నమైపోతుంది.
3: Because of the modern education, human thoughts are different.
2: ఒక మహా విద్యావంతుడు ఎండ లోపల ప్రయాణమై వెళుతున్నాడు.
3: A highly educated man is walking along the sunlight, severe heat.
2: కాని ఈ ఎండ వేడిని భరించుకోలేక ఒక చెట్టు నీడ కూర్చున్నాడు.
3: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
2: అది పెద్ద మర్రి చెట్టు.
3: It's a big banyan tree.
2: వాడు ఆ విద్యావంతుడు ఇంజనీర్.
3: This highly educated one is an engineer.
2: ఇటు అటు తిరిగి చూచాడు నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని.
3: హి స్టేర్డ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఫర్ వాటర్.
2: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
3: దేర్ ఇస్ ఎ స్మాల్ ఫెన్.
2: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
3: దేర్ యు కుడ్ ఫైండ్ ద పంకిన్ దేర్.
2: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
3: దేర్ యు ఫైండ్ ద క్రీపర్ ద పంకిన్స్ ఆర్ వెరీ లార్జ్.
2: చాలా పెద్దగా ఉన్నాయి.
3: దే ఆర్ వెరీ బిగ్.
2: చూచాడు ఈ ఇంజనీర్.
3: దిస్ ఇంజనీర్ సా.
2: తల పైకెత్తేశాడు.
3: ఈ జస్ట్
2: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
3: ఇట్స్ వెరీ బిగ్ బనియన్ ట్రీ.
2: ఈ మర్రి చెట్టులో ఇంకింత చిన్న కాయలు ఉంటున్నాయి.
3: దట్ బిగ్ బనియన్ ట్రీ షుడ్ స్మాల్ సీ.
2: ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
3: ఇట్ స్మాల్ క్రీపర్, ఇట్ హాస్ గాట్ వెరీ బిగ్ ఫ్రూట్స్.
2: చూచాడు.
3: హి వాచ్డ్.
2: సీ భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో.
3: హి థాట్ వాట్ ఇస్ దిస్, గాడ్ హాస్ నాట్ పాస్డ్ ఇన్ ఇంజనీరింగ్.
2: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు, ఎదుకోకుండా ఉంటున్నాయే.
3: వాట్ ఈస్ హీ హాస్ నో నేచురల్
2: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండదే.
3: ఏదో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
2: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
3: బట్ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
2: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
3: జైజాంటిక్ ట్రీ స్మాల్
2: థింగ్. చాలా విరుద్ధంగా ఉంది, సృష్టికే విరుద్ధం అన్నాడు.
3: ఇట్ ఇస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
2: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
3: థింకింగ్ సో హీ డోస్.
2: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
3: By the moment he got up, he found so many seeds of the banyan over him.
2: రాలేటప్పుడు చూచాడు. మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
3: Because of the shadow of the tree, many come and sit
2: there. నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంత పెద్ద కాయలే కాసి ఉంటే నా తల పగిలికుంది ఏంటి.
3: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
2: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు.
3: నోబడీ విల్ రెస్ట్ అండర్ దట్.
2: ఎంత పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
3: హీ విల్ గాట్ వెరీ బిగ్ ట్రీస్, నో వన్ ఇస్ హార్మ్.
2: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది.
3: ఎక్స్పెక్టింగ్ ద కూల్ షేడ్ అండర్ బిగ్ ట్రీ, హీ వుడ్ బి సడన్లీ బి హార్మ్.
2: కనుక భగవంతుడు దయామయుడు.
3: గాడ్ ఇస్ వన్ ఆఫ్ కంపాషన్.
2: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
3: హిస్ హార్ట్ థింక్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
2: ఈనాటి విద్యకు,
3: ఫర్ మోడర్న్ ఎడ్యుకేషన్,
2: భగవత్ సృష్టికి,
3: గాడ్ క్రియేషన్
2: ఏమాత్రము సంబంధం లేదు.
3: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
2: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
3: మెనీ సైంటిస్ట్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్.
2: ఎంత పరిశోధన చేసినప్పటికీ
3: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్
2: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణు మాత్రమే.
3: వాట్ ఎవర్ దే హావ్ డిస్కవర్డ్ ఇస్ జస్ట్ ఎ ఫ్రాక్షన్.
2: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
3: మెనీ థింగ్స్ ఆర్ టు బి నోన్ ఆఫ్ మౌంటైన్ లెవెల్.
2: ఇది వీళ్ళు తెలుసుకోలేరు.
3: దట్ దే కాంట్ నో.
2: పూర్ణం తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
3: వెన్ దే నో ఇన్ ఫుల్, దే కెన్ ఓన్లీ కాల్ దెంసెల్స్.
2: కనుక మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
3: ద థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద నారో మైండ్, దే షుడ్ నాట్ బి టేకెన్ టు కన్సిడరేషన్.
2: ఇట్టి అప్రమాణాలకు మనం ఏమాత్రం కూడా వెచ్చకూడదు.
3: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ నారో.
2: దీనికి మనం లొంగకూడదు, కృంగకూడదు.
3: వీ షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్ఫ్.
2: హృదయ పరిణామము, పరిపాలము, ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
3: వీ షుడ్ రన్ ఆఫ్టర్ దట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద మైండ్.
2: కనుక దైవత్వం అనేటువంటి ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో,
3: గాడ్ థింక్స్ ఆఫ్ ది వెల్ఫేర్
2: లోక శ్రేయస్సులో,
3: ఇన్ వర్కింగ్ ఫర్ అదర్స్,
2: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
3: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
2: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
3: God has got very broad vision.
2: Inta vishalamainatundi oka hrudayanni telusukovalante manavudu vishalamainatundi buddhi kavali.
3: To understand that broad vision, we should have broad mind.
2: Alpa buddhi tho adikatvanni gurtinchalante etta sadhyam avutundi?
3: With this narrow mind, is it possible to understand that broad vision?
2: Divyatma swarupulara,
3: embodiments of divine atma.
2: Hrudayanni vishalamainatundi oka bhavantho manam abhivruddhi parchukovali.
3: We should develop, expand our hearts.
2: Not physical heart.
3: Not physical heart.
2: Physical heart expand అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
3: If physical heart expands, you should get operated.
2: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
3: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
2: హృదయానికి హృదయమే కాని దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
3: హృదయ మీన్స్ హృదయ నాట్ హార్ట్.
2: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
3: ఫిజికల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
2: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
3: హృదయ హ్యాస్ నో మెజర్.
2: దీనికి ఆకారమే లేదు.
3: ఇట్ ఇస్ నో
2: సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
3: ఎవ్రీవేర్.
2: నీవు ఇక్కడ ఉండవచ్చు ఇప్పుడు.
3: ఇవే విషయ.
2: నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
3: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా ద హృదయ విల్ గో దేర్.
2: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
3: హృదయ హ్యాస్ నో definite form.
2: Yet hrudayam adi sarva brahmandam.
3: That hrudaya is present in the entire universe.
2: Hrudayam.
3: Hrudayam.
2: Hruda. Daya. Daya to kudinatundi hrudaya.
3: Hrudaya is the one with daya or compassion.
2: Daya. Daya to kudinatundi hrudaya.
3: Hrudaya is the one with daya or compassion.
2: Kani manam ippudu anukuneetundi oka heart anetundi pumputo kudinatundi.
3: The physical heart has got this involvement of the pump.
2: అదొక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
3: ఇది హాస్ గాట్ ఎ స్మాల్ మెషిన్.
2: కానీ ఇది మెషిన్ కాదు.
3: బట్ ఇట్స్ నాట్ మెషిన్.
2: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
3: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
2: కనుక ప్రతి మానవుని ఎందుకు దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
3: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విన్ హీ డెవలప్స్ కంపాషన్ హీ కెన్ కాల్ హింసెల్ఫ్
2: హృదయమే దైవ మందిరము అన్నారు.
3: ఇట్స్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్
2: దయ. లేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
3: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద డ్వెల్లింగ్
2: హృదయము.
3: It is the heart of the demon.
2: కనుక దయ లేకుండా ఉండకూడదు.
3: సో వన్ షుడ్ నాట్
2: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం.
3: ఇట్ ఇస్ ద ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
2: దయనగా కంపాషన్ కరుణ.
3: దిస్ కంపాషన్ కరుణ.
2: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
3: When he has got compassion, man may.
2: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
3: It gives an opportunity for the divine.
2: ఆ దయలేనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
3: When the one without compassion will not have any scope.
2: కనుక దైవము యొక్క భక్తులు జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కాని వారికి జననము లేదు మరణం లేదు.
3: The birthday of God is celebrated to teach the inner significance because God has neither birth nor death.
2: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
3: God is permanent with neither birth.
2: ఆది మధ్యాంతర హితుడు అనాది వాడు.
3: He has neither beginning nor end.
2: చావక పుట్టక చంపబడక.
3: He neither bones nor dies.
2: సర్వకు సాక్షి అయి వెలుగు ఆత్మభూవుడు.
3: He remains in the self as an eternal witness.
2: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
3: హౌ డు యు షో ద ప్రూఫ్ ఫర్ సచ్ డివినిటీ?
2: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
3: దేర్ఫోర్ గాడ్ ఈస్ సెడ్
2: బియాండ్ ఆల్. ప్రమాణమునకు అందనటువంటి వాడు
3: ఈస్ బియాండ్ ఆల్ సెల్ఫ్ ప్రూఫ్.
2: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతున్నాడు.
3: హీ ఓన్లీ సకమ్స్ టు ద లవ్.
2: కనుక ఆ ప్రేమ తత్వం చేత
3: త్రూ లవ్
2: దైవాన్ని అర్థం చేసుకుని
3: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్.
2: దయను పెంచుకుని
3: డెవలప్ లవ్
2: జీవితాన్ని గడపాలి.
3: లీడ్ అవర్ లైఫ్.

శాంతి సుఖ నిదాన ప్రియ రామన నిరాధార కో ఆధార ఏక రామన నిరాధార కో ఆధార

Hara hara, so

వచ్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

రాజ్యమేలగవచ్చు హేమం భూదానము ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు, నిశ్చల మానవతా

0: it is possible to win over all of the scholars who assemble in a court. It is quite possible to fight in the battlefield with all the valor and courage. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon, but controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong. Students, boys and girls,
1: ఈనాడు ప్రపంచమునకు కావలసినటువంటిది ధనకనక వస్తు ఆహ్నాదులు కాదు.
0: Today, what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
1: గుణవంతులైన విద్యార్థి విద్యార్థినీలు అత్యవసరం.
0: The world needs the men and women of character.
1: దేశమంతయు వారిపైనే ఆధారపడి ఉంటున్నది.
0: The progress of the country depends on them.
1: ఇదియే నిజమైన భారతీయ సంస్కృతి.
0: This is the true culture of Bharat.
1: కాలంతో మారని, చరిత్రతో మాయని, ప్రళయంతో తరగని, సృష్టితో పెరగని, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
1: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
0: The reality of the culture of Bharat is Sanatana Dharma, the ancient one.
1: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిక పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
0: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
1: భారతదేశమునందు వీచేటువంటి గాలి యందు ధర్మం చేరి ఉన్నది.
0: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
1: మనం నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
0: The dust of Bharat has got the principle of truth.
1: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
0: The sand all over is full of compassion.
1: గంగ యందు ప్రేమ ప్రవహిస్తున్నది.
0: Here you find the Ganges flowing continuously, full of love.
1: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
0: We notice this forbearance in plenty.
1: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
0: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
1: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
0: It is for that reason the ancient sages and saints coronated the sacrifice.
1: వ్యక్తులకు కాదు,
0: not the individual.
1: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
0: Sacrifice is the divine strength, the power.
1: త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
0: It was the sacrifice that was held supreme.
1: ధర్మమును అందలెక్కించారు.
0: And it was dharma that was viewed highest and noblest.
1: న్యాయమునకు కంకణం కట్టారు.
0: They have determined to follow justice.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: They have welcomed truth.
1: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలం నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
0: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
1: Kani duradrishtavashattu kalamu marina koladi kartavyam telisina koladi manavuni yokka manasunu krungipothunnayi.
0: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
1: Kala karma karana kartavyanni gurtinchukoleni manavuduga eenadu tayaravutunnadu.
0: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
1: Kanukane eenati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
0: What man has to realize this day is this culture of
1: ఇది కేవలం ఒక్క భారతదేశమునకే కాదు యావత్ ప్రపంచమునకే ఈ సంస్కృతి చాలా మూలాధారమైనటువంటిది.
0: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
1: సత్యమును ఏ దేశం వద్దని చెప్తారు?
0: Which country denies truth?
1: ధర్మమును ఏ దేశం అనుసరించకూడదని చెప్తారు?
0: Which country says that you should not follow ధర్మం?
1: శాంతము ఏ మానవుడు వద్దని చెప్తాడు?
0: Which man denies peace?
1: ప్రేమలేని మానవుడు జగత్తులో ఉన్నాడా?
0: Is there any man bereft of love?
1: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ లేనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
0: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
1: ప్రాణాధారమైనటువంటిది.
0: In fact, they sustain the very life of humanity.
1: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకోలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
0: భారతీయస్ could not have these human values and therefore they have lost them.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthinilara,
0: boys and girls,
1: repati bharat bhavatur paurulu mire,
0: you are the future citizens of bharat.
1: Mee dwarane ee bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
0: The ancient bharatic culture can be upheld. You are the torch bearers.
1: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవం మాడుతున్నవి.
0: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
1: ఇట్టి సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
0: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
1: కనుకని ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినిలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
0: Therefore students should cultivate and foster the sacred human values and share the bliss with the rest of the world.
1: మానవతా విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
1: దీనిని ప్రత్యేకించి మనం విచారం చేయనక్కర్లేదు.
0: యు డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
1: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతుకునక్కర్లేదు.
0: యు డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
1: నీ యందే,
0: విదిన్ యు,
1: నీతోనే,
0: విత్ యు,
1: నీ వెంటనే,
0: ఆఫ్టర్ యు,
1: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి.
0: అండ్ వాల్యూస్ ఫాలో యు.
1: కానీ నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు?
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్, హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్?
1: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు?
0: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్, హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ?
1: కనుక మొట్టమొదట మన ఎందుంటినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి.
0: Therefore we have to love the two immanent values, the truth and righteousness.
1: దీనిని భారతీయ సంస్కృతి యందు ప్రధమం లోపల సత్యం వద ధర్మం చర.
0: This is what is said in Bharatiya culture. First of all speak truth and second follow dharma.
1: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
0: Satya and dharma are the main principles of Bharatiya culture.
1: Satya dharma shanti premanu lekunna vidyalanniyu nerchi viluvasunna.
0: All the education, it just comes down to nothingness, a vacuum. If you are not having the human values like truth, సత్య ధర్మ
1: ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న.
0: Acts of charity, acts of love and kindness, they are of no value if we do not have human values.
1: Satya dharma prema shantulu lekunna padavula nenina phalamu sunna.
0: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
1: Satya
0: peace and
1: dharma,
0: love?
1: Prema shantulu lekunna bahula satkarya labhambu sunna.
0: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
1: Ee sanatana dharma harmyammu niluva gunamu divi nalgu punadi godalappa.
0: For this mansion of this ancient culture of heart to stand and sustain and live up to our expectations, these are the four pillars.
1: Intakannanu veredi erugaparatu.
0: What else is to be communicated to you?
1: Sadhu sadguna ganyulavu vidyarthulara.
0: This assembly of students who are pious and noble.
1: Vidyarthulara.
0: Students.
1: Mee prana samanamainatundi ee gunamunnu meeru etti samayam nandu kodanu vicharjinchakoddu.
0: The human values are the very life principles. You should never give them up.
1: Bhautika, laukika. ప్రాకృతమైనటువంటి గుణములు యందు మీరు ప్రాకులాడకూడదు.
0: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్.
1: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు.
0: ఇట్ మైట్ బి వెరీ పవర్ఫుల్ బట్ యెట్ ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ ద వరల్డ్ యు గెట్ రూయిన్డ్ యువర్ సెల్ఫ్.
1: రావణుడు ఎవరు?
0: హూ ఇస్ రావణ?
1: మహాశక్తివంతుడు,
0: హైలీ పవర్ఫుల్.
1: అతనికి లేని యొక్క శక్తి ఏమాత్రమూ ఇతరులకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్ట్రెంగ్త్ హి హస్ గాట్ నో వన్ హ్యాస్.
1: సిర్ సంపదలతో తులుతూగుతున్నాడు.
0: హీస్ ఫుల్ ఆఫ్ అఫ్లూయెన్స్,
1: భోగ భాగ్యములో మునిగి తేలుతున్నాడు.
0: హీస్ ఫుల్ ఆఫ్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్.
1: అతనికి ఎట్టి కొరత కూడా లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ ఎర్త్ అట్ ఆల్.
1: గొప్ప చదువరి,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: 34 విద్యలు నేర్చినటువంటి వాడు.
0: హీస్ ఎక్స్పర్ట్ ఇన్ 34
1: మృగాదుల యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు.
0: హీ హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్.
1: ఇంత శక్తి ఉండి కూడాను
0: బీయింగ్ సో పవర్ఫుల్,
1: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు.
0: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఎ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్.
1: కనుకనే సర్వమును కోల్పోయినాడు.
0: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్.
1: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యువు చెప్పించాడు.
0: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు.
1: ఈ భ్రాంతులను తాను అరికట్టుకోలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్.
1: కట్టకడప్పటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు.
0: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్ టు యాషెస్.
1: ఇంకా రెండో వాడు,
0: ద సెకండ్ వన్,
1: హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపుడు
1: గొప్ప సైంటిస్ట్.
0: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు.
0: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గోన్ టు ద మూన్.
1: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
0: In front of the power of Hiranyakashipu, this is smallest.
1: Nakshatramandalu kuda nu cheripoyinadu Hiranyakashipudu.
0: Hiranyakashipu could reach the planetary system and other planets, stars.
1: Ee nakshatramandalo praveshinchi,
0: having gone to the stars,
1: oka nakshatrani vanchadaniki prayatnam chesadu.
0: He wanted even to bend one star.
1: Appude bhoomanta kadiripoyindi.
0: Then the earth started
1: shaking. Devatalandaru prarthincharu.
0: Many pray.
1: ప్రయాణికి అవకాశం చేరుతున్నది.
0: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
1: కనుక మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
0: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
1: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు.
0: Hiranyakashipu was so powerful, highly educated.
1: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
0: He hated God utterly.
1: అది ఏ ద్వేషము.
0: That is hatred.
1: అది ఏ క్రోధము.
0: That's anger.
1: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపటికి ఏం చేసింది?
0: Anger. To what extent has it
1: తనకు అని భంగపుచ్చెను.
0: In fact, he lost his wealth.
1: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
0: He lost all his respect.
1: తన వారలకు ఎడసేసెను.
0: And he is away from his people.
1: హిరణ్యకశిపునికి గర్వంబు వలన క్రోధంబు వలన సర్వము చెడిగె.
0: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
1: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
0: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
1: గునుగునుగున్
0: యు హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్.
1: కోపము బలులను చేయును.
0: హి కమిట్ సిన్స్.
1: చి బొమ్మని పించుకొను.
0: అండ్ హి విల్ బి అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
1: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
0: And Hiranyakashipu was full of anger and fury.
1: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
0: Duryodhana almost his brother.
1: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
0: In fact he owned others property, the kingdom.
1: Taanu yerutu
0: he was ruling it.
1: Deeniki nayakulainatunti vaaru deeniki aduku hakkulainatunti vaaru adhikaarulainatunti pandavulanu vanavasam chesadu.
0: In fact he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
1: Idi ek gunam cheta.
0: What for? Why did he do it?
1: Lobhamu cheta.
0: Because of greed.
1: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
0: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
1: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
0: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
1: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
0: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
1: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
0: One weakness led to ruin.
1: ఇంకా మీ మూడు గుణములు కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
0: హ్యూమన్ బీయింగ్స్ విత్ ఆల్ ది త్రీ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్ వి కెనాట్ సే ఎస్టిమేట్.
1: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు
0: the modern students boys and girls
1: ee kamakrodha lobhamulu kodanu kontha parimitamlo nunchukoni
0: they should put all these three weaknesses under restriction.
1: Poorthi lekunda cheskunataku sadhyam kaadu.
0: It's not possible to be away from the
1: getting
0: rid of them.
1: Ee oka pavitra prapti chendutundi.
0: And only great people could be able to do
1: that. Sadhyamainanta varaku aa gunamulu vastayi tatchame dani arikattadaniki prayatninchali.
0: To the extent possible when these three bad qualities find a place in you,
1: ee chetta bhavam tamlo avirbhavinchina kodanu.
0: When any bad feeling comes to you,
1: kaalam teeskovaddu tachchaname danni. Is it good or bad? Is it right or wrong? Ani oka parishodhan cheyali.
0: Immediately question, examine yourself whether it is right or wrong.
1: Nee yokka hrudayaniki idi chedda ani telisina tachchaname danni dooram cheyali.
0: When once you realize it is bad, be away from that.
1: Appudu neevu sariyainatundi yokka deshoddharakudiga neevu tayaravutavu.
0: Then only you can become emancipator of this country in future.
1: Kaani ee naati duradrishti prakaramu
0: unfortunately today
1: ఇదిలో తల్లిదండ్రులు కానీ
0: either parents at home
1: స్కూల్లో అధ్యాపకులు కానీ
0: or teachers in school
1: దేశంలో నాయకులు కానీ
0: or leaders in the country
1: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
0: are not teaching in the proper sense expected of them that led to the present plight in the student community.
1: విద్యార్థులు నిర్మల నిశ్చరి నిస్వార్థ పరులైనటువంటి వారు.
0: the students are selfless, they're pure and unsullied.
1: విద్యార్థులు చాలా మంచివారు.
0: students are very good.
1: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడా తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
1: తర్వాత విద్యాలయంలో పోతారు దాని పెరిగిపోతున్నాయి.
0: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
1: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనం అయిపోతుంటారు.
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
1: ఈనాటి దేశమంతా కూడా నాశనం చేసేది రాజకీయములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
1: తాము చేసుకొర్రు ఇతరులు చేయనివ్వరు.
0: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
1: ఈ పవిత్రమైనటువంటి భావంలో అరికట్టి దుర్మార్గమైన భావాలు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
0: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఏ ప్లేస్ టు వికెడ్ మానిపులేషన్.
1: ఏ పార్టీలకు చెంతకండి.
0: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
1: దేశోద్ధార నిమిత్తమై
0: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
1: దేశ కళ్యాణం నిమిత్తమై
0: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ
1: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
1: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
0: That anything comes, serve this country.
1: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
0: Nothing excels service.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
0: Education institutions in ancient times are highly sacred.
1: Sarve loka hite ratah, andar kudun loka hitani koreetunti vaallu.
0: They prayed and desired for happiness of the entire universe.
1: Sarve samidita gunaihi, andaru manchi gunamulto undalani aashinchetunti vaallu.
0: They also wanted everybody to be virtuous.
1: సర్వే సముదత్ అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
0: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడీ షుడ్ హావ్
1: జ్ఞానంతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
1: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: వి షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
1: కనుకనే వాగ్దోషము లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
1: ఎట్టి పాపముల చేత కూడాను నీవు అరికట్టబడినటువంటి ఒక వాడుగా నీవు తయారు కావద్దు.
0: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
1: దేహం నుంచి ఎట్టి పాపమును కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
0: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
1: పవిత్రమైనటువంటి దేహము,
0: బాడీ షుడ్ బి
1: పరిశుద్ధమైన హృదయము
0: అండ్ సేక్రెడ్ హార్ట్,
1: స్వచ్ఛమైన వాక్కు
0: అండ్ ద ప్యూర్,
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
0: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
0: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఏది ఈ మ్యాన్ కైండ్?
0: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
1: హృదయము,
0: హార్ట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: చేతులు, ఏకత్వం కావాలి.
0: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
1: హృదయములో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
0: యూ షుడ్ స్పీక్ the truth that comes out of your heart.
1: Cheppina satyanni chento cheyali.
0: And the truth having been said must be acted upon.
1: Trigunam tridanakaram triyatranta tiyayudam tijanma papa samharam ekabilvam sivarpanam. Adi yedi sivarpanam cheyavalsinatundi.
0: What is to be offered to God is the unity or the harmony of thought, word and deed.
1: Dehame oka bilvamu.
0: Your body is this bilva leaf.
1: మీ మనసే ఒక పత్రము.
0: యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లీఫ్.
1: మీ హృదయమే ఒక ఫలము.
0: అండ్ యువర్ హార్ట్ ఇస్ ఫ్రూట్.
1: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
0: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్ అమౌంట్ టు ద వాటర్.
1: ఆనంద తోయములు నీవు కంటి దారాలు కార్చవలసిందే కానీ శోకధారాలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
0: యూ షుడ్ షెడ్ ద టియర్స్ ఆఫ్ జాయ్, నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
1: శోకములకు అర్థమేమిటి?
0: వై షుడ్ యూ గ్రీవ్?
1: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
0: ద సాడ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొసెసివ్.
1: శోకానికి మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: We should never give scope to
1: nirantaramu aanandam aanandam aanandam.
0: We should be happy.
1: Aanandam ekkada nunchi undi?
0: Where is happiness?
1: Where is happiness?
0: Where is happiness?
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Aa daivam tho koodi undali.
0: We should be
1: appude manaki etti badalu undavu.
0: Then you will never suffer.
1: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
0: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
1: ఆహార విహారం చేత గాని, సంబంధ బాంధవ్యముల చేత గాని, సంపర్కముల చేత గాని కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
0: ది అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
1: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
1: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
1: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రము అంకితం చేయవద్దు.
0: అండ్ డోంట్ గివ్ సీట్
1: టు యువర్ హార్ట్. నీ ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
0: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
1: నాట్ వీక్నెస్,
0: విట్నెస్, విట్నెస్ స్వామి.
1: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
0: యువర్ హార్ట్ ఈస్ ఎ విట్నెస్.
1: దాన్ని సాక్షిగా పెట్టుకో.
0: కీప్ ఇట్ ఎ విట్నెస్.
1: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
0: అండ్ డూ యువర్ డ్యూటీ.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
0: అండ్ యు ఆల్సో అడ్వైజ్
1: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
0: Accept all the suggestions.
1: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
0: Consider your parents as your preceptors.
1: తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
0: And they should be like deities beside them. కానీ
1: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
0: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
1: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
0: In fact, in this world there are none who are not divine.
1: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
0: If you are really good boys, you become God boys.
1: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
0: So you should be good boys.
1: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
1: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
1: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికము మంటగలిచిపోయింది.
0: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
1: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంటగలిచిపోయిందో,
0: when once the spirituality is totally gone,
1: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
0: The ethics and moral conduct are gone.
1: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
0: when the moral conduct is not there,
1: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
0: The sweetness of dharma has gone down, declined.
1: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
0: when it has gone down,
1: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
0: The ideal life is beyond the reality.
1: ఆదర్శము
0: Where is our ideal?
1: ఏమిటి ఆదర్శము?
0: What is idealism?
1: కనుకనే మొట్టమొదట మన భారతదేశమందు మానవతా విలువను పెంచుకోవాలి.
0: And therefore in Bharat we have to develop the human values.
1: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆవిర్భవిస్తుంది.
0: Then the whole country will be full of spirituality.
1: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో
0: the movement of spirituality
1: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
0: The morals and ethics will follow.
1: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో
0: when once we are moral
1: ఇది ఏ ధర్మ స్థాపన
0: that leads to establishment of dharma or righteousness.
1: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
0: It amounts to laying strong foundation to
1: moral life. ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే
0: when the foundation is safe and secure
1: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
0: Then you can lead an ideal life.
1: విద్యార్థులారా
0: students
1: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
0: You should be ideals.
1: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే
0: if you want to be ideal
1: ధర్మములో మనం ప్రవర్తించాలి.
0: And see that you act in a righteous way.
1: కాబట్టి ఏది ధర్మము?
0: What is righteousness?
1: ఏది ధర్మము?
0: What is dharma?
1: ఏది ధర్మం కాదు?
0: What is not dharma?
1: ఇవి చక్కగా విచారించు.
0: Investigate clearly.
1: నైతికమైన యొక్క విలువలే నిజమైన ధర్మం మూల కారణం.
0: All the human values, moral values are
1: ధారయతీతి ధర్మః. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
0: The moment you think of God, then naturally that leads to dharma.
1: నిప్పుకు ఏది గుణము?
0: What is the quality of fire?
1: Burning sensation.
0: It burns. The quality to burn.
1: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
0: And it has got the power to shed light.
1: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
0: When it lost the burning capacity, you cannot call it fire any longer.
1: ఐసుకు దానికి గుణం ఏమిటి?
0: What is the quality of ice?
1: చల్లదనము.
0: It is so cold.
1: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
0: When it is not so cold to touch it cannot be ice.
1: మానవుడికి ఏది గుణము?
0: What is the quality of humanity?
1: సత్యమే మానవుని గుణము.
0: Truth is the quality of humanity.
1: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
0: Today there is no trace of truth anywhere.
1: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనమైపోయింది ప్రపంచంలో.
0: Therefore there is no law and order in all of world.
1: వారు అబద్ధమే.
0: Whatever we say our lie.
1: మాట నమ్మేటువంటి వారే లేరు.
0: There are none to who repose faith in anybody.
1: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
0: When the time is wasted like this, how do you express the advantage
1: పరో ధర్మః? సత్యం నాస్తి పరో ధర్మః.
0: There is no other quality that is beyond truth.
1: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
0: When there is no truth, there is no dharma.
1: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు
0: ఇన్ దోస్ డేస్
1: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని
0: హీ కుడ్ ఫేస్ ఆల్
1: డిఫికల్టీస్
0: హీ కుడ్ ఫేస్
1: తాను ముందు సాగుతూ వచ్చాడు.
0: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్
1: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
1: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏం పోతే పోతుంది.
0: One may feel that one might lose the job if he speaks truth.
1: ఉద్యోగాల కోసం పాటు పడతావా నీవు?
0: After all, are you going to lose your truth because of such a low and
1: యోగం కాని ఉద్యోగం కాదు.
0: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగా the job.
1: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
0: You can have a job any time.
1: కానీ ఎన్ని జన్మలు ఎత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
0: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఈనాటి మానవులు దానికి కూడా డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం.
0: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్, మనీ అండ్ జాబ్ అలోన్.
1: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
0: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
1: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
0: వి హావ్ బికమ్ సర్వెంట్స్ టు అవర్ జాబ్ ఎంప్లాయ్మెంట్.
1: కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
0: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
1: ధర్మానికి నాయకుడు కావాలి.
0: యు బి లీడర్ ఆఫ్ ధర్మ.
1: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
0: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
1: ధర్మమే నేను ఇప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
0: దెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్, హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
1: పిలిపించుకోవటం అవమానకరంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
0: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: ధర్మదేవత పుత్రుడు తాను.
0: ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
1: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు?
0: టు వాట్ ఎక్స్టెండ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ధర్మ. ఈనాడు
1: చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
0: There are none to teach like this, therefore the country is losing day by day. So don't be afraid of difficulties.
1: దాన్ని ఎదుర్కోవాలి.
0: Resist and face.
1: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
0: You should be able to bear the suffering and march ahead. శక్తి
1: సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరము.
0: Students who have got these capacities, abilities are required today.
1: విద్యార్థులారా,
0: students,
1: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
0: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
1: సత్య మార్గంలో ప్రవేశించండి.
0: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
0: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
1: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
0: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్.
1: కనుకనే
0: సో
1: ఈనాటి విద్యార్థులకు,
0: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
1: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
0: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
0: సంస్కృతి ఇస్ నాట్ సంస్కరింపబడినటువంటిది
1: సంస్కృతి.
0: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
1: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
1: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
1: సేక్రెడ్. అనాది కాలము నుండి కూడాను
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్
1: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత
0: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ
1: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
0: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
0: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
1: ఈ దేశంలో సత్యధర్మములు ఆవిర్భవించను.
0: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
1: ఆ దేశమే అడుగుపెట్టుకుంటుంది.
0: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
1: చాలా అవమానము.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
1: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము
0: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్.
1: భారతదేశం యొక్క లీడర్స్
0: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్.
1: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
0: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్. యు గో ఎనీ కంట్రీ,
1: నేను భారతీయుడు అని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
1: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
0: అండ్ సీ మెయిన్ యూ దట్ యూ మెయింటైన్.
1: ఇది నాది మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా మీద ప్రియ మాతృభాష.
0: ఇస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: అండ్ ఇస్ మై ప్రాక్టీస్ ట్రెడిషన్. ఎదగొట్టి
1: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వస్తుంది కలడా.
0: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ.
1: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
1: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
1: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
0: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: అన్నిటికీ ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
0: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ ఫార్మ్
1: ఆధ్యాత్మిక శక్తి. ఆచరణ ధర్మమే.
0: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
1: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
0: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
0: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు నిన్న దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
0: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
1: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
0: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
1: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
0: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
1: అలాంటి క్వశ్చన్స్ లోపల
0: those questions
1: evaru 90 ki takku ledu marks.
0: None got less than 90%.
1: Andaru 95 96 97 98.
0: All got 95 97 98 like that.
1: Ekkada iddaru maatrame 100 vachindi.
0: Two secured 100 out of 100.
1: Naa uddesham andarki 100 vachinatte nenu bhavisthunnanu.
0: Bhagavan feels that everyone got 100 out of 100. 10%.
1: Ilanti vidyarthulu,
0: such students,
1: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరారు.
0: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ఎనీవేర్.
1: కూడా చాలా పవిత్రమైనటువంటిది.
0: అండ్ యువర్ సీక్రెట్
1: వారు ఎదురుగా చెప్పకూడదు.
0: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్
1: ఫ్రంట్ ఆఫ్ యు. ఏ సంస్థ ఏదైనా పోయి మీరు చూడండి.
0: యూ గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
1: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
0: Discipline of Satya Sai institutions is not noticed anywhere.
1: ఎప్పుడు అందరి యందు ఉండవచ్చును.
0: ఇట్ మే బి దేర్ నౌ అండ్ దెన్.
1: కానీ సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
0: ద డిసిప్లిన్ ఇన్ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హైలీ.
1: ఏ దేశమైనా పోని,
0: యూ గో టు ఎనీ కంట్రీ,
1: ఏ కాలమునందైనా పోని,
0: ఎనీ టైమ్,
1: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
0: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూషన్.
1: సత్యసాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
0: సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
1: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
0: వన్ ఆర్ టూ మే హ్యావ్ డిఫెక్ట్స్.
1: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క, సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
0: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
1: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నా.
0: Anyone, if he notices you, he should say, he is a boy of Satya Sai institution.
1: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
0: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
1: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
0: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
1: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
0: The eyes should carry the looks of compassion.
1: పలుకులెప్పుడు సత్యం అనుకుచుండు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: తమమోమయందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
0: యు షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
1: ఎలాంటి పరిస్థితులు అయితే కూడాను విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
1: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: స్మైల్, కీప్ స్మైలింగ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
0: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
0: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
1: ఎక్కడికైనా వెళ్ళండి.
0: యు మే గో ఎనీవేర్.
1: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
0: బట్ ట్రెజర్ యువర్ క్వాలిటీస్.
1: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
0: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
1: ఇది నేను ఆశించేది.
0: దిస్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైస కూడా పుచ్చుకోవటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైస ఇస్ యాక్సెప్టెడ్.
1: ఫ్రీ ఎడ్యుకేషన్.
0: వి హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
0: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ముట్టడం లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
1: ఉచితము ఉచితము ఉచితము.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
1: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
0: అండ్ దట్ వి షుడ్ నాట్.
1: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
0: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
1: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
0: To whom do you offer free?
1: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
0: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
1: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
0: We should understand this unity in these two.
1: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
0: హావింగ్ గాన్ టు ఫాదర్,
1: నీకేదో ఒక ప్యాంట్ షర్ట్ కావాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
1: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంట్ షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
0: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్, యూ హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యూ గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
1: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
0: I don't mind whatever you get or
1: not. రైట్గా నన్ను అడుక్కోవడానికి మీకు అధికారం ఉంటుంది.
0: You have got every right to seek from Bhagavan.
1: కనుక మీరు రైట్గా మీరు అడుక్కోండి.
0: You have got this right.
1: స్వామి మాకు ఇది కావాలి అది కావాలి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
0: You don't need to praise or beg.
1: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్.
1: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
0: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
1: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
0: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
1: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
1: అంతే చాలు.
0: దాట్ ఇస్ ఎనఫ్.
1: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
0: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. నథింగ్ is more than that.
1: Kanuka,
0: so
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
0: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
1: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది అయినా కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
0: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 other students టు బి లైక్ యూ.
1: మీ పని ఏమిటి?
0: వాట్ యువర్ జాబ్?
1: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
0: డూ యువర్ జాబ్ ఎనీవే.
1: కానీ
0: బట్
1: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైనందు కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ యందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
0: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
1: భారతదేశము
0: భారత్
1: ధనకనక వస్తువు అనాథులందు వెనుకబడినటువంటిది నిజమే.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫినాన్షియల్.
1: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉండాలి.
0: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
1: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
0: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
1: దీని వల్లనే,
0: బికాస్ ఆఫ్ దిస్,
1: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
0: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
1: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు,
0: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్,
1: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
1: కనుక
0: సో
1: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
0: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
1: ధనము. ఏ ధనము?
0: వాట్ వెల్త్ వి హావ్?
1: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
0: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
1: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
0: యూ హ్యావ్ దట్ వెల్త్.
1: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఉన్నత విద్యను అభ్యసించండి.
0: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత పదవులు పొందండి.
0: ఆక్యుపై హై పొజిషన్.
1: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్.
1: ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఎవరికైనా సరియే.
0: ఎనీబడి.
1: కనుక మీరు సహాయం చేయండి.
0: హెల్ప్ ఎవ్రీబడి.
1: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అని తన పన అనే భేదం పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
1: అందరూ నా వారే.
0: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
1: ఏకత్వం అని పెట్టుకున్నప్పుడే
0: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
1: కుటుంబంగా తయారవుతుంది.
0: ఇట్ లీడ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ, వన్ యూనివర్స్.
1: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
0: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
1: నాకు తెలుసును,
0: భగవాన్ నోస్.
1: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
0: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
1: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
0: If you have one room at home,
1: ikkada oka chinna room lopala 30 mandi 40 mandi undatam.
0: Here in a small room 20 to 30
1: stay. Enta ananukulamo meeku telusunu.
0: I know how inconvenient.
1: Kaani adjustment understanding kosamani ee vidhamaina parichi pettam.
0: This is the test so that you develop this adjustment and understanding.
1: Ee adjustment understanding anetundi chaala avasaramu.
0: Adjustment understanding are very essential.
1: ఏ నాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
0: There are many boys from Delhi.
1: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
0: దే అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
1: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
0: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
1: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
0: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
1: ఇంకా భోజనాలు.
0: దెన్ ఫుడ్.
1: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
1: టేస్ట్ వేరు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
1: ఆనందంగా తింటూ వచ్చారు.
0: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
1: ఈ వేదం కూడా వాళ్ళు చూపలేదు.
0: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్ సస్టైన్.
1: ఏ దేశం పోయినా,
0: may go anywhere,
1: ఏ కాలంలో పోయినా,
0: ఎనీ టైం,
1: ఏ పరిస్థితి ఎందైనా,
0: ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: మీ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
0: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
1: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
0: విన్ యూఆర్ హంబుల్ దేర్
1: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
0: యు విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
0: What Bhagavan wants from you is that you should bring a good name
1: I
0: to
1: don't
0: such
1: want
0: a institution. Swami does not want anything from you.
1: You take good name, good name, good name.
0: You get a good name that Swami wants.
1: Adhe naaku kavali.
0: That's what Bhagavan wants.
1: నా కోసమే మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
1: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
0: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
1: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాదు.
0: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అప్పుడు ఈ భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింప చేయడానికి వీలవుతుంది.
0: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వేటెడ్ అండ్ ప్రిజర్వ్.
1: చాలా వినయంగా మాట్లాడాలి.
0: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
1: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
0: if any elderly person comes
1: and asks you where is your father, ఆ విధంగా కఠినంగా పాటకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో
1: సార్, మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
0: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
1: అప్పుడు ఆ వినయం రూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
0: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్ బ్లెస్ యు.
1: ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: అది నేర్చుకోండి.
0: దట్ యు లెర్న్.
1: అది నేర్చుకోవటమే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుండి నువ్వు చూచావు.
0: You might have come across a wicked man.
1: కాని ఆ దుర్మార్గుడు నీవు భావించవద్దు.
0: Never consider him wicked.
1: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కాని
0: the body is wicked.
1: అతని ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం నీ ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం.
0: But there in him the same self is present as in you.
1: కాబట్టి అతని ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందాన్ని గౌరవించావు.
0: The self in him is as much the same as the self in me.
1: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
0: You should love all living creatures.
1: సర్వ దేశముల యందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
0: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ కోఆర్డినేషన్. ఏ దేశం యొక్క కల్చర్ని
1: కూడా మీరు తిరస్కరించకూడదు.
0: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
1: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
1: జనని జన్మభూమశ్చ స్వర్గాధిపు గరియసి
0: ది మదర్ ల్యాండ్.
1: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దరు స్వర్గమును కంటే మించినటువంటి వారు.
0: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
1: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
0: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
1: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
0: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
1: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
0: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
1: పైన కాషాయము.
0: One may have ఆకర్ రోగ్
1: లోపల కషాయము.
0: కాషాయ ఆకర్ రోగ్ కషాయ, ది పాయిజన్ ఇస్ విత్ ఇన్, ఇట్స్ నాట్ ద డ్రెస్.
1: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
0: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
1: మనసు మార్చుకోవాలి.
0: చేంజ్ యువర్ మైండ్.
1: మనిషి మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్
1: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
0: నథింగ్.
1: గుణమును మార్చుకోవాలి.
0: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్, యువర్ క్వాలిటీ
1: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్నంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్. భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: సత్య ధర్మము శాంతి.

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosh. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
1: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ.

0: మంచి పని చేసి కీడును గంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగను.
1: Having sown the lime, do you expect the neem out of it? Mangoes out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanamu naatutamo adi mokkaga manasi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకని మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మను అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్స్.

0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నభాపు ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హి డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ, బట్ ఇట్స్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద నేచర్ దట్ గైడ్స్ హిమ్.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకునలేక, ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు, పరిశోధిస్తున్నావు, పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, "Oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?"
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: God doesn't give us either pleasure or pain.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to.
0: ఏ కార్డు వస్తే ఆ కార్డు నీకు అందిస్తున్నాడు.
1: He gives you the card addressed to you.
0: ఏ మనీ ఆర్డర్ వచ్చేస్తే ఆ యొక్క దీనిని మనీ ఆర్డర్ కింద మనిషిగా నీకు అందిస్తున్నాడు.
1: He will also hand over the money that is meant for you.
0: ఆ కవర్ను చించి అందులో ఉన్నటువంటి వార్తల వల్ల సుఖ దుఃఖాలు పొందేటువంటిది నీవే కాని పోస్ట్ మ్యాన్ కార్డ్.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you, nothing to do with the post.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు అనుభవించేపి చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: It's only that you experience the results of your actions. They are not given by God anyway.
0: అయితే
1: however
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: Here there is a special grace.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: హౌఎవర్ ఇఫ్ యు ప్రే విత్ ఎ ప్యూర్ హార్ట్ సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ ఆఫర్ ప్రేయర్ సెల్ఫ్లెస్లీ దేర్ గాడ్ కన్ఫర్స్ ఎ స్పెషల్ గ్రేస్.
0: అయితే మానవుని యొక్క సుఖ దుఃఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: హౌఎవర్ for the pleasure or pain there must be some basis.
0: No, fundamentally
1: there's something fundamental behind.
0: ye janmamulo kaani ye paristhitulu endu kaani bhaktulu aacharinchinatvanti yokka manchi cheddala phalamulu drushtiyandu unchukoni bhagavantudu daniki taginatvanti phalamunu prasadistu untadu.
1: Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results.
0: Konni nimishamulaku munduga 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు.
1: Few minutes earlier, 12th క్లాస్ బాయ్స్ said.
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురికి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన determined to humiliate ద్రౌపది in an open court.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: What kind of help is to be extended to ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుంది ఆడి.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ,
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈజ్ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నాడు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేయింగ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్.
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడా వెనుకకు తిరిగి చూచాడు.
1: హీ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకానొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయదలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ ఫస్ట్ స్టాండర్డ్, యూ విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ది అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇట్ నాట్ ది టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్.
0: భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్ ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: దాసీలంతా చాలా దూరంగా ఉంటుండిన.
1: ఆల్ సర్వెంట్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో యాస్ టు పుట్ యాస్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ర్యాన్ ద డిస్టెన్స్ హర్ సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: షీ టోర్ హర్ ఓన్ సారీ టువర్డ్స్ ద ఎండ్ అండ్ మేడ్ ఇట్ ఇంటు ఎ బ్యాండేజ్.
0: ఏ విరేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: ఇట్ ఈస్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: అండ్ ద్రౌపది మేడ్ ఇట్ ఇంటు ఎ బ్యాండేజ్.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ అండ్
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love of
0: ద్రౌపది. శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రం ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion
0: అని వారిలో వారు చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, our daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్ కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకి అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: అదే పద్ధతి. భక్తులకి భగవంతుని కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడా నువ్వు పిటికడు అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడా అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తడుసి దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్.
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఈస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ద లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి, సత్వరజో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్
1: డౌన్. హృదయ పుష్పము,
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము,
0: దట్స్ ప్యూర్ హార్ట్.
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము,
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
1: ఫలము, మానసిక ఫలము,
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటెయిన్డ్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించవు.
0: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
1: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
1: మహా వీరులు, సూర్యులు, ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దేర్ ఆర్ హస్బెండ్స్ ఆర్ క్లోజ్ బై, ద మెన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్.
1: ఈ యొక్క ప్రభావాన్ని, ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు.
0: Nobody could prevent the situation.
1: Okka krishnudu tappa marokudu naaku dikku ledu ani prarthinchindi.
0: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
1: Ee taanu chesinatvanti yokka puram yokka tyagamunaku tana vreelunu chuttadu.
0: Because of the sacrifice she did earlier and here is Krishna.
1: Aa vreeluku kattinatvanti chinna piece of cloth.
0: It's a small piece of cloth which is a bandage around her finger.
1: Akshayanga maaripoyindi cheera.
0: That had turned into infinite number of sarees.
1: Kanukani intaina manam bhagavantuniki chesinappude antaina bhagavantunito andukovadaniki veelavutundi.
0: If we do little, God will give you infinite.
1: Kanukani karma phalam anetundi manaku tappinadi kaadu.
0: The fruits of action you cannot escape, run away from them.
1: Aithe daivanugraham cheta elanti karma phalam aina kodanu tappinchukovachu.
0: However, out of God's grace it's quite possible to be away from the consequences of one's own action.
1: దైవ శాసనంలో మాత్రము తప్పించుకునేటకు వీలు కాదని మాత్రమే ఉంది.
0: But as per God's command, it is written clearly, inescapable.
1: అంటే ఫలితం నీవు అనుభవించాలి.
0: As is the action, you are bound to face the consequence, result.
1: కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా, కర్మ దాట వశమా నరుడా, కర్మ దాట వశమా.
0: Oh man, is it possible for you to run away from the destiny?
1: Ganapathambulu chadivinagani kuladevatalanu kolasinagani karadavulake poyinagani katinatapasule chesinagani karmadata vashama naruda karmadata vashama.
0: You may go through mighty sacred texts, you may offer all sorts of prayers to the devotees, deities, but you may be in a thick forest, but you cannot run away from your destiny or fate.

0: ఎక్కువ రాదుర కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా కర్మదాట వశమా.
1: You may immerse it in a small lake or in a big ocean. You cannot collect more of water. As is the container, so is the amount of water you can collect. You
0: can't desire more. అంతని ఈ పాత్ర చిక్కుతుందినే.
1: As is the size of the vessel, so much you can collect.
0: అయితే ఈ పాత్రను అధికం చేయటం అనేటువంటిది భగవంతుని యొక్క స్పెషల్ గ్రేస్.
1: But the special grace of God lies in here.
0: అది లేకపోతే ఏ మాత్రం కూడా నువ్వు ఫలాన్ని మనం పొందలేరు.
1: Without God's grace, you cannot have any result.

0: with all the physical strength and intelligence.
1: Bujabalambu.
0: Physical strength.
1: Manchi buddhi balambundi.
0: With all the intelligence.
1: Dharma balamu leka deenudaye.
0: Without the strength of this righteousness and God.
1: Karmudantati vaadu. Kadapatikemaye.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu. Kadapatikemaye.
0: What happened to
1: Karna? Maruvabokuditti manchi maata. Maruva bokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bujabalamundi.
0: Yes, physical strength.
1: Bujabalamundi.
0: Intelligence.
1: Astrasastra balamanta kuda untundadi karnuneku.
0: Karna has got all the power of
1: Kani daiva balamu ledu.
0: But he has no strength of God.
1: Karanam emiti?
0: Why?
1: Dussangamu cheta durbhavamunu penchukoni dushta chetishtayamulo okkadiga maaripoyadu karnudu.
0: Karna happened to be one among the four wicked people because he was in the bad
1: Duryodhana, Dushyasana, Shakunitho chudatam chetane, kootatam chetane, ee oka Karnudu kudanu naalugo vaadiga dushtudiga maaripoyadu.
0: Karna was the fourth among the four wicked people, Duryodhana, Dushyasana and Shakuni.
1: Kanukane manamu chetta sanghamlo manam palgonakoodadu.
0: So we should never be in the bad company.
1: Chetta sanghamto manam cherinappudu chetta bhavamle manlo aavirbhavistayi.
0: If you are in the bad company, you will entertain
1: chetta
0: bad thoughts.
1: Chetta bhavamlo aavirbhavinchinappudu chetta panallo manam praveshisthamu.
0: Because of the bad thoughts, you will enter into bad actions.
1: Kanukane company manaku chaala pradhanamainatundi.
0: Therefore, company is very important.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: Nee company elantido neevu cheppu, neevu elanti vaadu nenu cheppagalanu.
0: As is the company, so you are.
1: Nijamga chuste Karnudu chaala dharmapravudu.
0: Actually, Karna is one of charity.
1: Ee Karnuni yokka swabhavam marinta kontha varaku meeru vicharinchali.
0: You should also know the temperament of Karna.
1: Karnudu yuddha bhoomilo koolipoyadu.
0: There in the battlefield he fell down.
1: Kaani Karnuni yokka prabhava prasaktulanta kudanu Arjuniki bodhinchalani Krishnudu sankalpinchukunnadu.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: Kaaranam entante Arjunudu chaala ahankaranga untunnadu.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నారు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా ప్రియ మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: He will never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: అని గర్వమును పెంచుకున్నాడు.
0: So he is feeling very proud.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఏ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్, హి వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హి వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ,
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: ee paristhithilo ninnu adagatam kuda nyayam kaadu.
0: I am not justified to ask
1: kaani ninnu oka dharmanni kori nenu vachanu.
0: But I wanted something from you.
1: Appudu kuda nu krindapadinatundi karnudu em kavalano korukomannadu.
0: Even at that state he still asks, what is that you want?
1: Naaku kinchit bangaru kavali anna.
0: He wanted some gold.
1: Brahmana, naa intiki velli naa bharyanu nenu cheppinattuga cheppu, naa bharya isthundi dharmam.
0: You go home and tell my wife and she will give you a goal you want.
1: Neeni vyapara nimittame raledu.
0: I have not come for business.
1: Direct ga ninnu adige nimittame nenu vachanu.
0: I have come here to ask you directly.
1: Neevu direct ga niviste ivu ante kaani naa bharyanu naa attanu naa maamannu annamani ee vidhamaitundi yokka vyaparamlo nannu pravesha pettavaddu annadu.
0: If you won't give me directly, I don't want to meet your father in law, mother in law, wife or anybody.
1: Kannulu musukunnadu Karnudu.
0: Karna close
1: his eyes. Yuddha bhoomilo tana daggara bangaru ekkadundi?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandlaku bangaru cover vesukunnadu.
0: He has got Karnudu. Two of the teeth with gold plate.
1: Puro kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: dental days. Dental surgeons ekipoyinappudu edina konni randralu padinappudu bangaru rekha cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they have gold plate to some of their teeth.
1: Kanuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సార్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: సార్, బ్రాహ్మణ టేక్ దీస్ టూ త్రీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా, నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: How can you call it charity?
1: కనుక ఇది దానం కాదు.
0: It's no charity.
1: నేను నీ పండ్లు నేను ముట్టను ఉన్నాడు.
0: I don't touch your teeth anyway.
1: అయితే రెండు రాళ్ళు అయినా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: Karna said, at least pick up 2 stones.
1: రెండు రాళ్ళు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు, ఆ రెండు పండ్లు తీసి ఇచ్చాడు.
0: With these 2 stones, said, kick against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్తి ముట్టేది, నేను బ్రాహ్మణుడు.
0: I am a Brahmin. How can I touch this gold? You are Kshatriya. How am I to touch all this which belongs to you?
1: Oh,
0: it's quite against my culture. He picked up the arrow. He shot into the earth, prayed. Ganges originated from there. He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Krishna.
1: Arjuna vaipu chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna sirasunchu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi yokka dharma bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadannu chudaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulu anetundi naalo ee moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee Karnudu evaro telusina?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraju kante mundu vaadu ee Karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugane nee enduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హ్యాడ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ఫాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మకు కూడాను ఒక విధమైనటువంటి ఒక ఫలితం అనేటువంటిది భాగంగా నుంచి ఉంటారు.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మ కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనము కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నేను మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో బిఫోర్
1: ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకలు యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and they
1: ముందు వెనుకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనుకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought, they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కుంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: No.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికీ చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికీ దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మలయ మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely for
1: one. అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కనుక పంచభూతములు కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమే వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద 5 elements ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదేవిధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్
1: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ విశ్వమునకే
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఫర్ ది ఎమాన్సిపేషన్.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: సో గాడ్ విల్ సీ టు ఇట్ దట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: enquire. ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action you should see that you should not put to anybody to any inconvenience.
1: అది జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యములు చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
0: దిస్ నేచర్ ప్రకృతి ఇస్ బేస్డ్ ఆన్ అవర్ దృష్టి. దేహాభిమానం
1: ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్ దేర్ ఇస్ నేచర్.
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఓన్లీ ఫీలింగ్ యూ విల్ హావ్ మిజరీ.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: ద మూమెంట్ బాడీ ఫీలింగ్
1: గోస్ ప్రకృతి కూడాను పోతుంది.
0: ద నేచర్ ఆల్సో విల్
1: వానిష్. ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ద బాడీ అటాచ్మెంట్, యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతి లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: When there is no nature, there is no misery either.
1: కనుక ఒక్క నిద్రావస్థ యందే మనకి సుఖ దుఃఖములు ఎట్టి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ది డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యువర్ బియాండ్ ప్లెజర్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానం క్రమక్రమే తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ ద బాడీ ఫీలింగ్.
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీజ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: Kananambuna regina karuchichu.
0: It is something like a bonfire.
1: Yemulanu vaanchi maamilla vidachichanuna.
0: It will burn everything, it will not leave mangoes there.
1: Annitini kalchivestu.
0: It will burn everything around in the forest.
1: Kanuka manamu yenadu ee dehaabhimanam anetundi danni manamu kontha varaku tagginchukuntamo appudu sugamu dukkamu rendu kuda undavu.
0: That day when you decrease this body feeling, there will be no misery, pleasure or pain either.
1: Kanuka kalalo chuchina medalu middalu kannulu vippina levu kada.
0: All those mansions that you see in the dream, you don't find them in the waking state.
1: Anduvalle upanishattulanta kudanu uttishtata jagrata praapya varanya bodhata annadi.
0: So Upanishad said, oh
1: manavuda, ee ajnanam ane nidra nunchi melko.
0: Upanishad says, oh man, get up from the sleep and slumber.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: మూవ్ అబౌట్ ఇన్ ద బ్రాడ్ డే లైట్ ఆఫ్ విజ్డమ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: నో యువర్ ట్రూత్.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: బీయింగ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ద ట్రూత్, స్టిల్ యూ మూవ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్టీరియర్.
1: ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: Oka prime minister untadu.
0: There is a prime minister.
1: Oka president untadu.
0: President.
1: Oka king untadu.
0: A king.
1: Kaani nidra avastha lopala nenu king, nenu prime minister, nenu president aneetundi bhavalu emi undavu.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kaani melukunna tarvata నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
1: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇంతలో ఉండినటువంటి వాడికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాడు.
0: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్, విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
0: వేక్ అప్,
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్.
1: మేలుకున్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్ of this world.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్యవరాన్నే బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్ స్లీప్.
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాము కోసం అరుస్తున్నావు.
0: యు షౌట్ దేర్.
1: కానీ నిద్రలో గర్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా?
0: బికాస్ యు ఆర్ బిటెన్ బై ఎ స్నేక్ ఇన్ డీప్ స్లీప్ యూ డోంట్ పుట్ మెడిసిన్ ఇన్ ద వేకింగ్
1: స్టేట్. పాము గర్చినటువంటి బాధ తగ్గిపోతుంది.
0: If you wake him up, he will not suffer
1: ee
0: the pain.
1: He undinant varaku kuda nu ee paamu bhayam anipidi ninnu baadhisthuntadi.
0: So long he is in sleep, he is bound to suffer the
1: nidra pain. Nidra lepidina ee paamu undadu neeku aa bhayam undadu karchinaatundi oka gurtulu undavu.
0: The moment you wake him up, there will be no trace of any pain or that of the
1: anaga
0: biting of the snake.
1: Inaati oka jeevitham manu yentu undalante ajnanam ane nidralo untunnam.
0: In the modern life, we are sleeping.
1: Deha abhimanamane nidralo untunnamu.
0: We are in the sleep of body.
1: Loka abhimanamane nidralo untunnamu.
0: The sleep of worldly attachment.
1: Anityam asukham lokam.
0: This world is ephemeral and it's full of misery.
1: Nidra vantidi.
0: It's a sleep.
1: Ee nidralo manam aneka vidhamaina badalanu anubhavistunnamu.
0: We suffer a lot in this sleep.
1: Deeniki aushadham emiti?
0: What's the medicine? Deeniki
1: anugraham emiti?
0: What's grace?
1: Deeniki pariharam emiti?
0: What's solution?
1: ఈ అజ్ఞానం ఇద్దరు నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: ఇఫ్ యు వేక్ అప్ ఫ్రమ్ ది స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్.
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
0: ఆల్ దిస్ కమ్ ఫాలో బికాస్ వీ హావ్ బాడీ.
1: కనుకనే క్రమక్రమేణ మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: గ్రాడ్యువల్లీ యూ హావ్ టు రిడ్యూస్ దిస్ బాడీ ఫీలింగ్.
1: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
0: దెన్ ది బ్లిస్ విల్ ఇంప్రూవ్.
1: ఎంత అభిమానాన్ని మనం తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటుంది.
0: మోర్ ద మోర్ bliss you will have if you reduce the body attachment.
1: కనుక ఆనందాన్ని అనుభవించగోరేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
0: Everyone who wants to enjoy the state of bliss,
1: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
0: Because the body attachment, there is ego.
1: పదముల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
0: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
1: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
0: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
1: మేఘముల లోపల నీరు నిండినప్పుడు
0: ది క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
0: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
1: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
0: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
1: అయితే ఈనాటి మానవుడు
0: man today
1: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
0: What is it on which he relies?
1: దీన్ని చక్కగా విచారించి చూస్తే
0: if inquire clearly,
1: ఒక చిన్న పక్షి లేత కొమ్మపైన చెట్టు కొమ్మపైన వాలి ఉంటుండాలి.
0: A small bird is resting on a tender branch.
1: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పక్షి ఏమాత్రమూ భయపడదు.
0: As this branch tosses on either way, the bird is not fear stricken.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాకు రెక్కలపైన నేను రెక్కలను ఆశ్రయించాను.
0: The bird knows that it depends on wind.
1: కొమ్మ ఊగిని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మపైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతుంది.
0: The branch may bend or even may fall, but the bird relies on the wing.
1: కానీ ఈనాడు ఆ పక్షికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు.
0: So man is not having that
1: ఈ సంసారమనేటువంటి వృక్షంపైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
0: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
1: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే.
0: What is the reason? He lost the self confidence.
1: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
0: He has no confidence in his own self.
1: పక్షికైనా తన రెక్కలపైన తాను విశ్వసిస్తుండాలి కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
0: Bird at least has got confidence in its own wings, but not man.
1: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్
1: ఏ కించిత్ బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
0: ఫర్ ది స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
1: దేనిని కూడా భరించుకోలేకపోతున్నాడు సహించుకోలేకపోతున్నాడు.
0: హి కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
1: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
0: As birds and animals lead their life in a natural way,
1: ఈనాటి మానవుడు తన బుద్ధిబలం పైన భుజబలం పైన ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
0: Man today depends on his intelligence, the physical strength and money, but not confidence in his own self.
1: ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
0: When once he has got self confidence, he can achieve anything.
1: ఈ ధనబలం ఉంటుంటారు.
0: You have money.
1: కానీ ఎంతవరకు ఇది పాసింగ్ క్లౌడ్స్ వస్తుంది పోతుంది.
0: Money is like a passing cloud, comes and passes off.
1: కానీ జనబలము.
0: And the people
1: are ఎంతవరకు ఉంటుంటారు?
0: How long they'll be there?
1: నీవేదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతొక్కుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
0: So long you are in position and with wealth, people will surround you.
1: తదుపరి
0: later
1: ఇంకా ఈ జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
0: When do you receive
1: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా నువ్వు చేకూరుతుంది.
0: When you have got the strength of the spirit, you will have everything else.
1: కనుక ఈనాడు ఆత్మబలం చేత దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
0: Therefore, we should try to lead our lives with the strength of Atma and the strength of the
1: divine. ఆత్మను విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: In full faith, in the spirit, we should resort to good activity.
1: కనుకనే కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
0: As is the action, so is the result.
1: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
0: As is the food, so is
1: the bed. తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
0: As the flour, so is the barn.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
1: సదానందాన్ని అనుభవించాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
1: సత్లోకంలో చేరిపోవాలి.
0: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
1: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
0: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
0: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
1: కనుక మంచిని చేయండి.
0: డూ గుడ్.
1: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
1: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
0: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.
2: రామ జయం రఘు రామ జయం రాఘవ జానమే లోకమయం రామ జయం.

0: Mother Earth.
1: హృదయమని క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలప కంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు.
0: In the field of the heart grows the wish-fulfilling tree. Only you cannot sight it, you cannot see it, because it is shielded from your view by random growth, undesirable, unwanted growth. Remove this shield or cover, and verily you will be face to face with this Kalpataru, the wish-fulfilling tree, in the field of your heart.
1: Aadhunika yugamuloni manavulu yokka aalochanalu aakashamunu tagulutunnavi.
0: In these modern times, man's aspirations and desires are seemingly rising up towards the skies.
1: Manavulaku aalochana cheseetunte manasu maatrame kaadu ఆచరింపజేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should understand the truth that man is endowed not merely with the mind to carry out his thought processes, but he is also endowed with the intelligence necessary to translate these thoughts into actions.
1: ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు.
0: ఇన్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్ హార్ట్ కెన్ బి ఫౌండ్ సచ్ వర్చ్యూస్ యాజ్ మర్సీ, కైండ్నెస్, కంపాషన్, సింపతి, పాయటీ అండ్ ద లైక్.
1: క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి.
0: In addition to these, you could also find these qualities like anger, hatred, jealousy, excessive desires and the like.
1: Aithe edi manchidi edi cheddadi aneetuvanti vishayanni vicharana dwara gurtimpa chesetuvanti buddhi kudanu okatu unnadi manavulaku.
0: But man also has the faculty of his intellect wherein he can distinguish between the good and the bad.
1: కేవలము బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు.
0: Merely having this buddhi or intellect does not suffice.
1: విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్లేషించడానికి ప్రయత్నించాలి.
0: Through the process of a discrimination, he should understand what is the right thing proper, and he must have the conviction of it.
1: విశ్లేషించినంత మాత్రమున చాలదు. ఆ విశ్లేషించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి.
0: By merely having the conviction of a good thing is not enough. He must try and put that into practice.
1: ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the truth that one's existence is purely the coming together of these three parameters: one's thoughts, one's discrimination and one's ability to put them into practice.
1: ee moodinti yokka ekatvam dwara pavitramaneetunti gnana jyoti kudanu velugutundi hrudayamu nundi.
0: When these three are there in their own measure, then this gnana jyoti, the light of gnana, will be shining forth in the heart.
1: Light undinanta matramana, jyoti undinanta matramana, velugu undinanta matramana prayojanam ledu.
0: The light will be there is this effulgence around it, that itself again is not enough.
1: Aa velugunu aadharam chesukoni manam munduku nadachali.
0: We must take the support or an assistance of this effulgence to move forward.
1: Ee velugu undi kudanu danini manam anubhavinchakunda undina manam kevalamu guruddivaram ane cheppavachu.
0: We might have the light within us, but we don't experience it, don't use it. We are as good

0: blind.
1: ఒకానొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకిష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు.
0: It so happened that once Krishna addressed Suradas. Suradas, do you like to see the world around you? If you do have the desire, do tell me. I shall give you this faculty of sight. దానికి పరమ భక్తుడైనటువంటి
1: సూరదాసు జవాబు చెప్తున్నాడు.

0: They know for sure that they have to seek Paramatma. Nevertheless, they have allowed themselves to be engulfed in this samsara.
1: నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు.
0: దే హ్యావ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ బట్ డిస్కార్డింగ్ దిస్ నోషన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దాట్ విచ్ ఈస్ ట్రాన్సియంట్ దాట్ విచ్ ఈస్ టెంపరీ దాట్ విచ్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్.
1: కేవలము చేతల వలే చెవులు ఉండి కూడాను నీ మృదు మధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు.
0: దే డూ హ్యావ్ ఇయర్స్ యాజ్ బిగ్ యాజ్ యాజ్ ఫిష్ బట్ దే కాంట్ లిసన్ టు ది మెలోడియస్ నోట్స్ దట్ యు ఎమినేట్.
1: ప్రత్యకాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు.
0: దే హ్యావ్ ఐస్ యాజ్ బిగ్ యాజ్ కాటన్ సీడ్స్ బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ యూ.
1: కనుక అట్టి కన్నులు అట్టి కర్ణములు అట్టి హృదయములు నాకు అక్కరలేదు.
0: So I do not want such faculties, such heart and such means of cognizing things.
1: ninnu suche netramulu nee gaanamu vineetuvanti yokka sootramulu ninnu pratishtha cheskogalsinaatuvanti yokka hrudayanni naaku andinchamannadu.
0: Rather, I would like to have the eyes that can see you. I would like to have the ears that can listen to you. I would like to have the heart where you can be installed. Give me these.
1: kanukane sarva matamulu vaaru kudanu hrudayam aneetuvantidi భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ ఫెయిత్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ హార్ట్ ఈస్ ద ఆల్టర్ ఫర్ ద లార్డ్.
1: హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు.
0: అకార్డింగ్ టు ద హిందూస్ వన్స్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి.
0: ది ఉపనిషత్స్ డిటర్మిన్ మ్యాన్స్ హార్ట్ యాజ్ ఎ కేవ్.
1: ఎట్టి గుహ భగవంతుని నివాసమైనటువంటి గుహమును అని చెప్పారు.
0: వాట్ టైప్ ఆఫ్ కేవ్ ఇస్ దిస్ దాట్ వేర్ ద లార్డ్ రిసైడ్స్?
1: బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది.
0: ద బైబుల్ డిటర్మిన్స్ దట్ వన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ కెన్ సీ ద లార్డ్.
1: మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్య ఉండినటువంటి హృదయమే మానవుని యొక్క హృదయము అని నిర్ణయం చేసింది.
0: ది మహమ్మదీన్స్ హావ్ డిటర్మిన్డ్ దట్ in between the two fingers of the Lord, that which exists is verily man's heart.
1: Sikkula guru ainatvanti guru nanak pavitra hrudayam kaliginatvanti vaade hindu ani nirnayam chesadu.
0: And the leader of the Sikhs said that one who has a true pure heart is verily a true Hindu.
1: Ee vidhamuga aaya matamulu aaya yokka bhavamunu puraskarinchukoni hrudayamu భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి.
0: సో ఇన్ దిస్ వే ఈచ్ ఫెయిత్ డిటర్మిన్స్ దట్ వన్స్ హార్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద లార్డ్ రిసైడ్స్.
1: కానీ అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు.
0: బట్ దిస్ వెరీ సేమ్ హార్ట్ విచ్ ఫైండ్స్ సచ్ ఎ వెరీ డిస్క్రిప్షన్ ఇన్ ద ఫెయిత్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ అనదర్ వే బై సాధుస్.
1: తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.
0: ది లెర్నెడ్ వన్స్ హ్యావ్ డిటర్మిన్డ్ ద హార్ట్ ఇన్ యెట్ అనదర్ వే.

0: ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వము అనేటువంటి యొక్క తత్వమసి అనేటువంటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు.
1: They have determined that the Omkar is the cradle. In the cradle is the bed, the soft mattress of Tattvamasi. And residing or reclining majestically on this is this Chaitanya Swarupa, the Lord Himself. And surrounding this cradle are the great men, great people of all the seven worlds singing a lullaby to the Lord, making Him sleep.
0: Kanuka maavuni yokka hrudayamu daiva mandiramu అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి.
1: సో ది సాధక్స్ షుడ్ హావ్ దిస్ కన్విక్షన్ దట్ ది హార్ట్ ఇస్ వెరీలీ ది ప్లేస్, ఇట్స్ వెరీలీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: అండ్ యెట్ అనదర్ కేటగిరీ ఆఫ్ ఎవాల్వ్డ్ సోల్స్ డిటర్మిన్ ది హార్ట్ యాజ్ ఎ లోటస్.
0: బురదలో పుట్టి మానిన్యపు నీళ్ళలో ఉండినప్పటికీ ఈ కమలము పరిశుద్ధముగా ఉంటుండాలి.
1: దిస్ లోటస్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ డర్ట్ అండ్ ఆల్ దట్ ఈస్ ఇంప్యూర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వాటర్ అరౌండ్ ఇట్, యట్ ద లోటస్ రిమైన్స్ ప్యూర్.
0: ఇది కేవలము ఊర్ధ్వ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకుని, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం.
1: దిస్ లోటస్ ఆల్సో హ్యాస్ దిస్ ఫీచర్ దట్ ఆల్ ద పెటల్స్ అన్ఫోల్డ్ దెమ్సెల్వ్స్ సీమింగ్లీ టర్న్ టువర్డ్స్ గాడ్, టర్న్ టువర్డ్స్ ద సన్, టర్న్ టువర్డ్స్ గాడ్, ఇంప్లోరింగ్ ద లార్డ్ టు కమ్ అండ్ స్టే అండ్ రిసైడ్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్.
0: బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు.
1: It is born of dirt, but dirt has no place in the lotus.
0: మానిన్యపు జలములు ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింప చేసుకో.
1: The lotus resides in impure water, but there is no place for the impure water in the lotus.
0: ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇదియే.
1: This is the fundamental lesson being given by the lotus to mankind.
0: ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీ ఉండినప్పటికీ దురాచారములు దుస్సంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ లెసన్ బీయింగ్ గివెన్ బై ద లోటస్? You are very much born and you are a part and parcel of this dirty, undesirable world. And all the processes going on around you are nothing but impure and shadowy. Yet, O man, keep your heart pure. Keep the heart so pure that the Lord could come and reside in it.
0: లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు.
1: In this world, when you try to see, when you see an educated person, you tend to show him respect.
0: Aite daya shantamu sahanamu ilanti pavitramainatvanti gunamulu kaliginatvanti vyaktulanu chuchinappudu varini oka vidhamuga premistamu.
1: As also, when we come across people who have this element of compassion, peace, forbearance, we try to love them.
0: ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము.
1: We regard them as one of our own.
0: కారణమేమిటి?
1: What is the reason for this?
0: విద్యావంతుడు కేవలము ఆలోచనాశక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ యందు మాత్రం ఉండదు.
1: The educated one is merely given to a high degree of intellectual ability, nothing beyond. He can't experience anything.
0: అయితే ఈ దయ సహన శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము.
1: బట్ వెన్ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ ఆర్ పీస్ ఆఫ్ ఫోర్బేరెన్స్, యు నో దట్ హీ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద వెరీ సేమ్ క్వాలిటీస్, సో యూ టెండ్ టు లవ్ హిమ్.
0: కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది.
1: సో థాట్స్ ఆర్ థాట్ ప్రాసెసెస్ వితౌట్ ప్రాక్టీస్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ యూస్లెస్.
0: ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది.
1: ద ప్రాక్టీస్ వేర్ ఇన్ యూ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెసెస్ దట్ ఈస్ వర్ది ఆఫ్ అవర్ రెస్పెక్ట్.
0: క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి.
1: అండ్ దీస్ థాట్స్ దట్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ యాక్షన్ ఆర్ యూస్లెస్.
0: కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి.
1: సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఇస్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ హావ్ లెర్న్డ్.
0: మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టి వారికి సాధ్యం కాదు.
1: ఈజ్ మ్యాన్ గుడ్? ఈజ్ ఎ పర్టికులర్ పర్సన్ గుడ్ ఆర్ బ్యాడ్? యూ కెనాట్ గో ఇన్ టు దిస్ క్వశ్చన్.
0: మానవుని యొక్క నడతను, మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.
1: యూ కెనాట్ గెట్ ఇన్ టు ద హార్ట్ ప్రాపర్ టు నో దిస్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓన్లీ వెన్ యూ సీ హిమ్, హిస్ యాక్షన్స్, హిస్ బిహేవియర్, యూ విల్ డిటర్మిన్ వెదర్ హిస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది.
1: సో ఫర్ ఎ పర్టికులర్ బీయింగ్ యాక్షన్ ఆర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ.
0: లార్డ్ యాక్షన్ అనేటువంటి వాడు, యాక్టర్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి, విజ్ఞానవంతుడు.
1: దేర్ వాజ్ వన్ లార్డ్ యాక్టర్ హూ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ అండ్ ఎ వేదాంతి.
0: అతను అనేక విధములైనటువంటి యొక్క ఆలోచన లోపల చాలా ఉత్తమమైనటువంటి స్థానంలో చెందినటువంటి వాడు.
1: హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ హై డిగ్రీ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఇన్ హిస్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్.
0: కానీ అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు.
1: బట్ సచ్ ఎ పర్సన్ యాస్ దిస్ వుడ్ హెసిటేట్ ఇన్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ హీ హస్ నోన్.
0: ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు, అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది.
1: సో బికాస్ ది ప్రాక్టీస్ పార్ట్ వాజ్ నాట్ దేర్, హిస్ బీయింగ్ క్లెవర్, హిస్ బీయింగ్ ఇంటెలిజెంట్ వర్ బీయింగ్ వేస్టెడ్ అవే.
0: అతనికి 60 సంవత్సరములు నిండేటువంటి పూరము, నిండుటకు పూరము ఒక గొప్ప విందును చేశాడు.
1: నౌ జస్ట్ ఆన్ ద ఈవ్ ఆఫ్ హిస్ కంప్లీటింగ్ 60 ఇయర్స్ హీ హ్యాడ్ ఎ బ్యాంక్వెట్.
0: ఇందుకు అనేక మంది విద్యావంతులు, ఈ కరస్పాండెన్స్, అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: అండ్ టు దిస్ హీ ఇన్వైటెడ్ ఆల్ దీస్ కరస్పాండెంట్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద డే.
0: ఇక్కడ గొప్ప విందు చేశాడు.
1: He had this dinner in their honor.
0: రెండో దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి రాస్తూ వచ్చారు.
1: The next day, the papers were describing this man thus.
0: Lord Acton అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి.
1: Lord Acton truly is a great person.
0: గొప్ప విద్యావంతుడు.
1: A highly educated person.
0: కానీ అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి, మానవుకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు.
1: బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్, వాట్ హీ హాస్ అచీవ్డ్, హీ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు బి ఆఫ్ బెనిఫిట్ టు హిస్ ఫెలో బీయింగ్స్.
0: ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు.
1: They further said that in spite of being so highly educated, he has not done anything positive for his country.
0: గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Now all these books are not there merely to be accumulated.
0: Bible, Quran, Vedamu, Upanishattu, గ్రంథస, ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన, దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు.
1: ఆల్ దీస్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ లైక్ ద బైబుల్, ద ఖురాన్, ద గ్రంథ్ సాహిబ్ అండ్ వేరియస్ అదర్ స్క్రిప్చర్స్ ఆర్ నాట్ దేర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ ద పూజా రూమ్. వి మస్ట్ రీడ్ దెమ్.
0: ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం.
1: వి ఆర్ ఆల్సో ఫర్గెట్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ what for have these scriptures come into being in the first place.
0: Chadivinanta matramuna manaku samskaram yerpadadu.
1: By merely reading them we cannot really say we have transformed.
0: Chadivinadalani aacharanalo pettutaku prayatninchali.
1: What we have read should be translated into action.
0: ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి.
1: Now these, this scholarship that you have, without this element of practice, are like the food which give you indigestion.
0: ఒక పదార్థము మనం జీర్ణించుకునవలనన్న ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తబరిచి తదుపరి మనము ఈ ఉదరానికి అంపించాలి.
1: When you wish to eat a particular food item, you must take it in your mouth and then make sure that the teeth do their job. Then in that condition, it should be handed over to the stomach.
0: ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతి యందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మన్ కు.
1: Now, talking about the Bible, Solomon once had this vision that an angel was holding this book of Revelation.
0: ఈ సాల్మన్ కన్ను తెరిచి చూచి తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు.
1: Solomon opened his eyes and said, Mother, what is that book that you are holding?
0: ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మన్ చేతికిచ్చింది.
1: This book is very sacred. Partake of it. Eat it. She handed the book to Solomon.
0: దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడా మరి సాల్మన్ ప్రశ్నించాడు.
1: Then Solomon asked the question, what use if I do that?
0: కడుపులో చేదు నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు.
1: Then he was answered that in your stomach there'll be bitterness, in your mouth there'll be sweetness.
0: అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది.
1: But and also she continued, in order to digest this, pray for that capability that you can digest the contents properly.
0: అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి, అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి.
1: వాట్ ఇట్ మీన్స్ ఇస్ మియర్లీ టేకింగ్ ద ఫుడ్ ఇన్ ఎ మెకానికల్ వే విత్ ద టీత్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ దెన్ హ్యాండింగ్ ఇట్ టు స్టమక్ ఇస్ నాట్ ఎనఫ్. Even as you try to go over the contents, try to understand their significance, and you should come to the state where you have understood it so thoroughly that you can put them into practice.
0: Kanuka prati matamunandu undinatvanti yokka granthamulu kudanu karma siddhantamuni adhikanga bodhistu vachayi.
1: So all the sacred scriptures of the world uphold this doctrine of karma.
0: Acharane pradhanamainatvanti ku drishtiki teppinchayi.
1: And they bring everything to this fulfillment of doing something positive.
0: ప్రపంచమంతా ఇప్పుడును కర్మల చేత బంధింపబడినటువంటిది.
1: The entire world is bound to this law of action.
0: ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు.
1: It is not possible for us in such times to be free from this idea of action.
0: దీని వలన మానవునికి ప్రయోజనము లేదు.
1: And merely reading up things, there is no use just by that.
0: Bhagavad Gita yendu kudanu karma siddhantam ane pradhanamga bodhisthu vachindi.
1: Even in the Bhagavad Gita, this law of action or karma has been upheld.
0: Name vartasti kartavyam trishulokeshikinchana nana vaptam avattayam vartaye vachakarmani. Naaku ee jagattulo ee maatram kudanu ee vidhanga cheyavalsinatundi avasaram emi ledu ainappatikini నేను కర్మను ఆచరించకుండా ఉండిన జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండిన నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు.
1: This lesson with regard to the karma was given by the Lord thus. I for my own sake have nothing to do. I don't really have to do anything in this world as such. But then if I myself do not undertake this action proper, which I am doing now, how can I be a model and an ideal for others to follow? If I don't indulge in action, others also would do likewise. Then everything would come to a standstill.
0: Lopala avirbhavinchetunte aalochanalu ఆచరణ రూపంలో మనం ప్రజలు ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడా మారిపోవచ్చు.
1: ది థాట్స్ దట్ కమ్ టు యూ ఫ్రమ్ విదిన్ అన్లెస్ దే ఫైండ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ యువర్ యాక్షన్స్ ప్రాపర్ దే మైట్ కాజ్ యూ హార్మ్.
0: ఆకలి అవుతున్నది.
1: నౌ యు ఆర్ హంగ్రీ.
0: ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు.
1: Because you are hungry, your thoughts now go towards
0: ee aalochanaku taginatunte annamunu sekarinchetunte margamuni avalambinchakunda undina తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు.
1: థాట్స్ గో టు ఫుడ్. నౌ ఇఫ్ యు డోంట్ డూ ది నెసెసరీ థింగ్ టు గెట్ దట్ ఫుడ్, యు విల్ బికమ్ ఇల్ అండ్ సిక్.
0: దప్పిగా ఉన్నది,
1: లైక్ యువర్ థర్స్టీ.
0: దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు.
1: యు వాంట్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్.
0: నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు.
1: ఇఫ్ యు డోంట్ మేక్ యువర్ ఎఫర్ట్ ఫర్ సెక్యూరింగ్ వాటర్, యు విల్ బికమ్ వీక్ అండ్ కొలాప్స్.
0: అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ఇన్ దిస్ వే వాట్ యు విష్ టు సీ, యు మస్ట్ మేక్ ది నెసెసరీ ఎఫర్ట్ టు ప్రొక్యూర్ ఆర్ సెక్యూర్ ఇట్, అదర్వైజ్ యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు కమ్ టు గ్రీఫ్.
0: కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ.
1: వాంట్, I want, want. This is love. Love that you want.
0: Aithe ee prema etti prema.
1: Now what type of love is this?
0: Padarthamunaku gurinchinatvanti yokka aalochana, padarthamunaku sambandhinchinatvanti yokka aalochana, idi prema kindiki raadu.
1: You are wanting to get a certain material thing and making the effort to get that material thing does not mean this prema.
0: Deenini apeksha ani cheppavachchu.
1: This could be called apeksha.
0: భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకు కాని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకు కాని, తన యొక్క మనస్సును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకం అవుతుంది.
1: వన్స్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ థింగ్స్ పర్టైనింగ్ టు గాడ్ అండ్ ది అదర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, God assumes the central form in your thoughts and actions. That is called true love. You have this strong yearning towards God.
0: Prema manasunaku sambandhinchinatundi kaadu.
1: This love cannot be equated with the mind.
0: Idi hrudayaniki sambandhinchinatundi.
1: This has a place, a parallel in the heart.
0: Kanukane hrudayamu chetane daivatvanni pondadaniki prayatninchali.
1: So through the medium of the heart, secure God.
0: దీనికి అనేక విధములైనటువంటి ఆదర్శములు, అనేక విధములైనటువంటి ఉపమానములు కూడా ఉంటున్నవి.
1: ఇన్ ఆర్డర్ టు ఇల్లస్ట్రేట్ దిస్ దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
0: గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుని ప్రేమించుతూ వచ్చారు?
1: Now if you want to take the gopis as the ideals, in what respect were they wanting to see Krishna?
0: లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడా వారు లక్ష్యం చేయలేదు.
1: They did not care at all for the worldly aspect of their existence.
0: Kevalam paramarthika sambandhamainatundi vyavaharam nande varu prayanam chestu vacharu.
1: All the while their journey was towards the other worldly aspect of their existence.
0: Kani vyavaharika drishtito chuchinatundi oka vyaktulu ee gopikala oka bhakti prapattulanu kevalam pedamargamuga undinattuga bhavistu vacharu.
1: But those who have their thoughts on the worldly aspect would not be able to recognize that chief merit of the gopis' devotion.
0: Adhe vidhamugane ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వం కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద లవ్ దట్ ప్రహ్లాద బోర్ టువర్డ్స్ ద లార్డ్ హాస్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్ బికాస్ ద పీపుల్ హూ గివింగ్ దిస్ కామెంటరీ దే హ్యావ్ దేర్ థాట్స్ విత్ రిగార్డ్ టు ద వరల్డ్.
0: నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా?
1: నౌ ఇఫ్ యు వాంట్ టు టేక్ ఎ లుక్ ఫ్రమ్ యువర్ యాంగిల్, కుడ్ ప్రహ్లాద హావ్ ఓవర్కమ్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ హి వాస్ సబ్జెక్టెడ్ టు?
0: ఎటువంటి బాధలు?
1: వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ హి హాడ్ టు అండర్గో?
0: మానవులు భరించలేనటువంటి బాధలను కూడా తాను భరిస్తూ వచ్చాడు లేత ప్రాయమునంది.
1: He braved up to difficulties which no ordinary person can possibly do, and this at a young age.
0: తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికిన్ పన్నగ సాయి ఓ ధనుజ భంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు.
1: When the demons were mercilessly poking him and piercing him with sharp instruments, he would not budge. All the while he would lament and cry out to the Lord, O Lord, do come to my rescue. He would never shed a tear. He would not be given to a state of fear or anxiety.
0: Itani prema, itani bhakti prapattulu, praapta sambandhamainatuntive ayi undina, ee badalaku kannu neeru kavali kada?
1: Now,
0: baaludu kabatti bhayakampa sameetudu kavali kada?
1: Now, if this love of his were to be equated with the worldly idea of love, certainly he should have been shedding tears. He should have been given to a state of fear. Did this happen?
0: కాదు కాదు తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ట అయి ఉంటున్నాడు.
1: No, because in his love there was Narayana installed.
0: నాలుకయందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి.
1: And there was a name of the Lord dancing on his lips.
0: నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి.
1: And there was every aspect of the Lord very much a part and parcel of his own being and
0: existence. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకు ఏమాత్రం కూడాను కనిపించలేదు.
1: That is why he did not give room for any grief on the part of these this body.
0: తాదాత్మ భావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మ భావము ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: Now here is Prahlada who had his thoughts centered on the Lord. How can these worldly grief come to him?
0: కనుక తాదాత్మ భావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు.
1: హీ వాజ్ ఫర్మ్లీ ఇమర్స్డ్ ఫర్మ్లీ ఇంటాక్సికేటెడ్ విత్ థాట్ సెంటర్డ్ ఆన్ గాడ్. సో ఆల్ ద వైల్ హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వితౌట్ గివింగ్ ఎ రూమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ వర్ల్డ్లీ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్. ప్రేమ
0: యందు పుట్టినటువంటి ఒక తత్వం.
1: This is the nature of a true love, born of a true love.
0: ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: This pure and total love is born from the heart of the lotus.
0: కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడాను పోలిక పెట్టరాదు.
1: So there should not be any comparison made between the worldly love and love centered on God.
0: ఇంకా గోపికలు చూస్తాము అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్న మరి భర్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎచకేగరు భీతిల బోరు గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు.
1: దేర్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గోపికర్స్. ద మదర్స్ ఇన్ లా వర్ క్రూయల్ టు ది ఎక్స్ట్రీమ్ వాంటింగ్ టు గోడ్ దెమ్ అండ్ వాంటింగ్ టు ట్రబుల్ దెమ్. ద హస్బెండ్స్ ఫర్ దేర్ పార్ట్ వర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ సో యాస్ టు ఇన్ఫ్లిక్ట్ గ్రీవియస్ వూండ్స్ ఆన్ దెమ్. బట్ దీస్ గోపికర్స్ వర్ స్టడీ అన్రఫుల్ కామ్ అండ్ ఫుల్ ఆఫ్ పాయిజ్ because in their hearts was the Lord as you have an image imprinted on a paper.
0: వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండిన ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా?
1: Now if their love was to be this worldly love, could they have sustained these onslaughts from the people around them?
0: దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా?
1: Could they have transcended this criticism and ridicule that was being heaped on them?
0: స్త్రీలు విద్యాహీనులు.
1: Now these people are ordinary women folk devoid of any education.
0: ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమ తత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో వాస్ గివెన్ టు డిస్క్రైబ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ దీస్ గోపికర్స్ యాజ్ వన్ ఆఫ్ బీయింగ్ ప్యూర్ వేర్ ఓన్లీ ద లార్డ్ రెసైడ్స్.
0: కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది.
1: సో ద వర్డ్స్ దట్ వీ అటర్ త్రూ ద మీడియం ఆఫ్ ద థాట్స్ ఇఫ్ ద హార్ట్ వర్ టు ఫాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టీస్ దెన్ దేర్ ఇస్ ఎ మీనింగ్ ఫుల్ కాంబినేషన్.
0: ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానమును చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు.
1: There was a person who was doing this aradhana, worshipping the Lord, to his family deity. And he was doing these in a very religious way.
0: Oka raitu tana polamunu chakkaga dunni, dukku chesi, eru vesi, neeru katti, chakkani pantanu pandinchukuntadu.
1: A farmer likewise cultivates and irrigates the plot of land that he has and the crop also is in tune with his efforts.
0: Kani bhaktudu tana hrudaya kshetraniki karshakudu.
1: Now a true bhakta, he is the cultivator of his heart.
0: Tana hrudayam aneetundi bhoomini prema tattvam aneetundi jalamunu katti sadhana aneetundi kalupulu vesi prema aneetundi okka beejamunu naati naamamu ane beejamunu naati deenini kramashikshana aneetundi kanchana kattukoni kaapaadukunnataku prayatninchali.
1: What should this true bhakta do? His heart is like the field. He must pour the water of love and he must build the bunds in terms of his sadhana, sow the seed of the name and build the fence of discipline.
0: Appude ee sadhakunaku aanandam.
1: Only then will the sadhaka get aananda.
0: ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయమునకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఆనంద దట్ హీ విల్ గెట్ దస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు గాడ్, నాట్ ద ఆర్డినరీ ఆనంద.
0: కానీ ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
1: బట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ కలి టైమ్స్ వీ డూ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ అటైనింగ్ స్కాలర్షిప్, రీడ్ అప్ స్క్రిప్చర్స్, బట్ ద సాధన
0: హృదయ పరివర్తనే ప్రధానమైనటువంటిది.
1: The transformation of the heart is not forthcoming. That is the most important thing.
0: హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం.
1: We do not go by the purity of the heart, change of heart. These things are far removed from us. We are being carried away by the external fleeting things that we see. మన యొక్క
0: ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి.
1: Every person should make an effort to translate his thoughts into action.
0: మానవుడు ఒక పద్యమును రాసినాడంటే ఆ పద్యం యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి.
1: If a person writes a particular stanza, a stanza of verse, poetry, that should be translated into practice.
0: ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి.
1: If a sadhaka is singing a song, he should be firmly immersed in the song, become one with the contents and spirit of the song.
0: శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
1: It is the heart which plays this role of making you fully immersed in the song.
0: భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు.
1: God resides in the heart. He is one with your heart.
0: బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు.
1: He cannot become yours through this worldly medium of your actions and thoughts.
0: ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు.
1: టుడే మ్యాన్ టాయిల్స్ అవే ఆల్ హిస్ టైమ్ ఇన్ సెక్యూరింగ్ కంఫర్ట్స్, లగ్జరీ కన్వీనియన్సెస్, వెల్త్, హెల్త్ అండ్ ఆల్ దీస్ వరల్డ్లీ పారామీటర్స్.
0: ఈ కన్నీటి కాలువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు.
1: అండ్ హీఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే ఇన్ దీస్ టియర్స్ ఆఫ్ హిస్ టాయిల్.
0: కానీ భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు?
1: బట్ ఈస్ ద వెరీ సేమ్ మ్యాన్ షెడ్డింగ్ జస్ట్ వన్ టియర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ లవ్, టు సెక్యూర్ హిస్ గ్రేస్ ఆర్ టు సెక్యూర్ హిస్ బెనిడిక్షన్?
0: పురందర్ దాస్ చెప్పాడు,

0: The sage Purandaradasa cried out thus, "Why have the eyes which cannot see, Swami? What's the purpose of being given this faculty of sight if the eyes cannot see and visualize, Swami?"
1: Kanuka manamu ee kannulu pettukoni jagattunanta chustunnamu, enta kaalamu chustunnamu, puttinappatu nunchi gitti enta varaku chustunnamu, choochine daniki inka trupti teeraledu, emi chustavu munduku, enta sepu choochinappatikini choochine danne choodali.
0: These eyes are being used to see the world around us. How long have you been doing it? Right from the moment of your birth. And you are seeing the same things again and again, again and again.
1: Kani chudanatvanti danini chudali aneetvanti aasha ee manavuni endukodanu abhivruddhi kaaledu.
0: But no person seems to have this thought of increasing this yearning to see that which he has not seen so far.
1: Kadigina mokhanne kadugutunnamu, tinna pottake tintunnamu.
0: The face which has been washed once, you're washing again. The stomach which has been fed once, you're feeding again.
1: Kani manaku kanipinchinatvanti yokka bhagavantuni gaanchetvanti yokka abhilasha manalo inka abhruddhi kaaledu.
0: But the Lord who has not yet been seen by us, we don't have the yearning to see this unseen sight thus far.
1: Aanade mana yokka jeevitamunaku sariyainatvanti artham.
0: Only then, when you have this yearning, will there be a fulfillment for your life.
1: Edanini choodalo, దానిని చూచినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ హాస్ టు బి సీన్, వెన్ యూ సీ ఇట్ దెన్
1: యూ దానిని పొందాలో, దానిని పొందినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ షుడ్ సెక్యూర్, వన్స్ యూ హావ్ సెక్యూర్డ్ దెన్ యూ హావ్ పీస్.
1: ఏ దానిని మనం అనుభవించాలో, దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి.
0: దాట్ విచ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్, వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ యూ హావ్ శాంతి ఆఫ్ పీస్.
1: కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకనే మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం.
0: సో నౌ వీ హావ్ నాట్ సెక్యూర్డ్ దాట్ విచ్ హాస్ టు బి సెక్యూర్డ్, వీ హావ్ నాట్ సీన్ దాట్ విచ్ హాస్ టు బి సీన్, వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దాట్ విచ్ హాస్ టు బి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ వీ సే దట్ వీ హావ్, వీ స్టిల్ డోంట్ హావ్.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయా అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు.
0: దట్స్ వై ఇన్ ట్యూన్ విత్ దిస్ ఉపనిషత్స్ హావ్ సెడ్ అసతోమా సద్గమయ, ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ అంతృత్ గో ఆన్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇదంతా కేవలం స్వప్న దృశ్యం వంటిది.
0: ఆల్ దిస్ ఈస్ ఏ డ్రీమ్ వరల్డ్.
1: ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని.
0: So also tamasoma jyotirgamaya, from this darkness of ignorance lead me on to the effulgence
1: Praktika
0: of enlightenment.
1: Sambandhamainatunti yokka vishayamulanni kudanu idi kevalamu ajnanamku sambandhinchinatuntivi.
0: All that is centered on the worldly ideas, this is ajnana or ignorance.
1: Manu yokka telivitetalanni kudanu kevalamu ajnanamunaku sambandhinchinatuntivi.
0: All that we say of our being clever and intelligent are pertaining to this worldly
1: ajnana. Idi praktikamainatunti yokka charyalu.
0: These are all rooted through the world.
1: ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు క్రమ్మి ఉంటుండాలి.
0: మొమెంటరీలీ ఆల్ దిస్ మే అపియర్ టు బి లైట్, బట్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డార్క్నెస్ ఫర్ ఎవర్.
1: మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది, దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ ద స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్, దేర్ ఈస్ మొమెంటరీ రేడియన్స్ అండ్ స్ప్లెండర్, బట్ సైడ్ బై సైడ్ యూ హ్యావ్ డార్క్నెస్ ఆల్ ఓవర్.
1: ఈ జగత్ అంతా ఇప్పుడు అంధకార బంధురమైనటువంటి యొక్క ఇది అజ్ఞానం అని దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం.
0: సో ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ దిస్ వరల్డ్, ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్ ఈస్ డార్క్నెస్, డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. లీడ్ మీ ఆన్ టు ద స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫల్జెంట్, వేర్ గాడ్ ఈస్.
1: మృత్యుమా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది.
0: అండ్ దెన్ మృత్యుమా అమృతంగమయ, one day or the other this body has to decay and collapse.
1: ఇది కృషించేటువంటిది.
0: This tends to decay and diminish.
1: ఇది కేవలం కట్టకడపటికి మట్టిగా మారేటువంటిది.
0: One day it becomes one with mud or clay.
1: దేహము పంచభౌతికము.
0: So this body is a conglomeration of the five elements.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: One day or the other the body has to collapse.
1: దేహి నిరామయుండు.
0: But the one who resides is forever.
1: కలుతింపగ దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: Actually, the one who recites has no death, no birth. He has no beginning, no end.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Actually speaking, that this permanent lasting entity is the Lord.
1: ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు.
0: Such a lasting one resides in the body, so he is called Dehi.
1: శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు.
0: Because he resides in the heart, he is called Dehi. He resides in the body, he is called శరీరి.
1: ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు.
0: He is the Paramatma himself. He is in the body as the Atma.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం.
0: Now what is it that we are gaining in this spiritual domain?
1: ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము.
0: Our idea of spiritual activities are this japa, dhyana, worshipping, doing
1: puja. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము.
0: These don't really give the full meaning of spiritual life.
1: ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములు అనే పేరు.
0: All those actions and activities wherein you tend to come face to face with the realization that this Atma has taken a particular form, that understanding of yours connotes your leading spiritual life.
1: ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది.
0: This formless Atma takes on a form.
1: ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని.
0: And this ఆధ్యాత్మిక consists in your worshipping this formless one which has come in a formful form.
1: దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది.
0: This body is rooted through this world.
1: ఆత్మ నివృత్తితో చేరినటువంటిది.
0: But ఆత్మ transcends these limitations.
1: ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము.
0: And God is a meeting point between that which is worldly, that which lies beyond.
1: ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము.
0: Once you understand this salient truth, even as you're leading your worldly life, you will be always having your sight centered on the world beyond.
1: ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము.
0: This is the hallmark of a true spiritual life. Without one, you can't have the other.
1: కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ దాట్ విచ్ లైస్ బియాండ్ యువర్ రీచ్, మేక్ యూజ్ ఆఫ్ దాట్ విచ్ ఈస్ విథిన్ యూ నౌ.
1: కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి.
0: సో వీ షుడ్ రిగార్డ్ ద బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి.
0: యూ మస్ట్ టేక్ ద సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ అండర్టేక్
1: ఆన్ జర్నీ. కానీ ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకుని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనము జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు.
0: యూ మస్ట్ యూజ్ ద బాడీ మియర్లీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ క్రేవ్ ఫర్ బాడీలీ కంఫర్ట్స్ ఆర్ ట్రై టు ఫిల్ ఇట్ విత్ లగ్జరీ. దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: మన తెలివితేటలంతా కూడా భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తం ఉపయోగపెట్టరాదు.
0: Our intellectual capabilities are not for the sake of merely a worldly upbringing.
1: కనుకనే సకల మృగములందు సామాన్య తెలివుండు.
0: That's why it's been said in all the beasts and animals.
1: ఈ తెలివిని దాని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
0: You have this
1: భోగములను పొందుచుండు.
0: You have this ordinary degree of intelligence. What are these bees doing with it? To get food and minimum comforts. They too have to have sleep, they too have to have food, they have hunger that
1: saturates
0: them. Man also is doing the same.
1: ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి?
0: Then what then is the difference between the animals and man?
1: అదే విధంగానే బాలరాజు చెప్పాడు.
0: It is in this context what
1: ఆహార నిద్ర భయ మైదనాదులు సర్వులకు సామాన్యమే.
0: బాలరాజు said that this idea of sleep, hunger, food,
1: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది, ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి.
0: ఆర్ కామన్ టు ఆల్ లివింగ్ ఫార్మ్స్ బట్ వాట్ డిమార్కేట్స్ మ్యాన్ ఫ్రమ్ ద బీస్ ఆర్ ద యానిమల్ కింగ్డమ్స్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ జ్ఞాన, దిస్ హయ్యర్ నాలెడ్జ్. దిస్ అలోన్ కెన్ లీడ్ హిమ్ ఆన్ ఫర్దర్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్.
1: వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు.
0: The animals or beasts can know the present, they can't know the future.
1: కాని మానవుని యొక్క దృష్టి యందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: As against this, man should have the present very much as an important.
1: ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని?
0: How do we do this?
1: భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి.
0: What he must know is the present is the seed for the future.
1: ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి.
0: Rather, the present is what you have accrued from the past, and what you are going to do now determines the future.
1: గడిచిపోయిన దాని బీజము వర్తమానం.
0: What has transpired, the present is the result of.
1: రాబోయే దాని ఫలితము వర్తమానమే.
0: This is the seed, and this seed in turn determines the fruit of a future.
1: కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం.
0: సో వన్స్ యు టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆల్సో.
1: ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిలో మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
0: సో ద ప్రెసెంట్ ఇఫ్ ఇట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ది ప్రాపర్ వే మన ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు.
0: Now these ideas of daya or love or sympathy, we could possibly hold out lessons on these to others.
1: Tattvamasi pragnana brahma ayamatma brahma aham brahmasmi ani mahavakyamulu chakkaga vidadesi vipulanga itarulaku bodhinchavachunu.
0: We can also try and hold forth on these subjects of the Brahma Sutras, tattvamasi, aham brahma, and try to expound the logic behind them to others.
1: Kani darini manamu aacharinchadaniki emaina సిద్ధంగా ఉంటున్నామా?
0: వైల్ దిస్ ఇస్ ద కేస్ ఆర్ వి ప్రిపేర్డ్ అవర్సెల్స్ టు పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్?
1: దీనిని అనుసరించుకుని వేదము నందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: నౌ ద వేదాస్ హావ్ హ్యాడ్ సంథింగ్ టు కామెంట్ ఆన్ దిస్. టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ తెలుగు, ఇట్ హెస్ బీన్ సెడ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు టాక్ అబౌట్ ఎ క్రోర్ ఆఫ్ థింగ్స్ but difficult to do just one into practice.
1: Chepputa sulabhambu cheyuta kashtam.
0: To say is easy, to do yavariki is difficult.
1: Dhatakaina vani tatakaina annaru.
0: For whom, you might ask, either for the person who is saying it or for his great grandfather.
1: Karanam emiti?
0: The reason,
1: idi cheyatam aneetundi chaala kashtam aneetundi ga nirnayam avutu vachindi.
0: To do a thing is very difficult.
1: Idi chesinatundi variki ఫలితము దక్కుతుంది.
0: బట్ వన్ హూ డస్ ఇట్ సర్టన్లీ హీ రీప్స్
1: ధన్యుడు అవుతారు.
0: హీ సర్టన్లీ బికమ్స్.
1: నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు.
0: వన్ హూ డస్ వెరీలీ సాంక్టిఫైస్ హిస్ ఎగ్జిస్టెన్స్ సీక్స్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి వన్ దెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ షల్ అండర్టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ యూ విల్ ఓవర్కమ్.
1: కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి.
0: But whatever be the nature of the sadhanas that we are performing, this mind of ours drags us to these worldly
1: existences. Mana bhakti prapattulu anta pavitramainatviga levane manaku drudamavutundadi.
0: So because this is the case with regard to the mind, we'll have to conclude that our devotion and faith are not as strong as they ought to be.
1: Etti kashtamulu kaligina etti dukkhamulu sambhavinchina etti aapattulu vachinappadikini manam deenini lekka cheyaka pattina pattunu sadhincheetuvanti yokka deento manam nimagnulu kavali.
0: Whatever be the trials and tribulations and difficulties that we may come face to face with, we should not lose sight of our fundamental aim and purpose of life.
1: Mana jeevitam anta kodanu swarthamu swarthamu swarthamu ee swarthamulo munigi telutuntunnamu.
0: And then again, all our lives are being spent totally immersed in selfish ideas and motives.
1: ఏది తలచినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి.
0: Whatever we think, whatever we say, whatever we do, backdrop is this element of selfishness.
1: ఈ లోపలే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణం కరిగిపోతుంటుండాలి.
0: In this way, whatever we have in terms of our lifespan is being slowly drained off.
1: ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మనపైన వస్తున్నాడు.
0: And this foe of death is coming.
1: ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: He is coming to overcome us. And when we are going to fall, when we are going to succumb, each one should ask a question. You do not know when.
1: కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు.
0: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ దేర్ ఇస్ దిస్ గాడ్ హెడ్, దట్ ఈస్ ద ట్రూత్ ప్రాపర్. యు మస్ట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టం అనే చెప్పవచ్చు.
0: To be selfish, you should regard as one of your misfortunes.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి అంది ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురించి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాన్ని మనం ఆశిస్తూ పోతున్నాము.
0: There is this sacred entity of the divine very much in your heart, but we are not cognizant of this fact. Rather, we go outward and start taking part in these fleeting things which give us grief and sorrow.
1: హీన జాతి అయినటువంటి యొక్క పచ్చిపచ్చి మృగాదుల యొక్క తత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: We should also try to see what are the characteristic features of man which make him one with the animals, birds.
1: ఇది దైవత్వాన్ని కూడాను మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు.
0: Now certainly through effort this very same man can rise to Godhead.
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షము ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: You only have to ask for it. And whatever you ask, the wish fulfilling tree is there very much. Why going for something which is utterly insignificant?
1: Adigina palichu kamadhenuve unda dhanamichi aavunu konaganeela.
0: You only have to ask and the kamadhenu, the celestial cow, will give you milk. Why buy a cow and seek milk?
1: Ee vidhanga manamu kevalamu buddha karjuramunu chetiyandunchukoni chintapandu kosame manu praakulaadutunnam.
0: Now it is like this, you have a tasty delicious fruit in your hands, but you go in for something which is utterly tasteless.
1: ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు.
0: And what you seek in this world are fleeting and transient.
1: ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది.
0: Gradually these what you are trying to seek in the world will
1: ఈ అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు.
0: యూ విల్ బి డిసాటిస్ఫైడ్, యూ విల్ బి డిస్గస్టెడ్. నౌ యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ దట్ మూమెంట్. దానికి
1: ముందు మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించుటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి.
0: యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద మూమెంట్ ఆఫ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ డిసాటిస్ఫైడ్. ఈవెన్ నౌ యూ కెన్ టేక్ ప్రాపర్ కేర్ సో దట్ యూ డోంట్ కమ్ టు దట్ స్టేట్ అండ్ టేక్ రెమెడియల్ మెజర్స్ నౌ. దీనిని
1: ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతని హెచ్చరిస్తూ వస్తున్నాయి.
0: దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ టు సే బై వే ఆఫ్ కాషనింగ్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్.
1: నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో.
0: Awake from this ignorance of your sleep.
1: నీ సరైనటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు.
0: Set right your thoughts.
1: ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు.
0: And just because a thought comes to you, don't jump into action immediately.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధికి అందించు.
0: Give it to the intellect which determines whether it's good or bad, permanent or temporary.
1: ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింప చేయాలి.
0: Go what the intellect finally decides. Do as the intellect wants you to do.
1: కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు.
0: So here you have these three things which have to go hand in hand: thought, discrimination and action. Losing sight of it, you really don't have to waste away your time and energies in it.
1: Oka manchi karyamunu manam sadhinchavalanante konni badhalu kodanu kaliginchaka tappadu.
0: When you want to do a certain good thing, certainly you have to overcome many obstacles.
1: Edaina konni vidhamainatundi upakaram cheyalante kontha mandiki apakaram cheyaka tappadu.
0: It also is possible that in order to do good to some, you may have to do harm to some.
1: అందరిని తృప్తి పరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు.
0: Man is not given to a state where he can please everybody.
1: కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావాల్సి వస్తుంది.
0: సో వెన్ యూ ఎంబార్క్ ఆన్ ఎ నోబుల్ వెంచర్, ఇట్ ఈస్ నెసెసరీ ఇన్ ఎ వే దట్ యూ కమ్ అక్రాస్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ అండ్
1: దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి.
0: బట్ వీ మస్ట్ స్టాండ్ అప్ టు దెమ్ అండ్ సెక్యూర్ ద స్ట్రెంగ్త్ దట్ వీ కెన్ ఓవర్కమ్ దోస్ ఆబ్స్టికల్స్ అండ్ సక్సీడ్ ఇన్ అవర్ ఆబ్జెక్టివ్.
1: మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. We have read so many texts and scriptures. We have tried to put into practice what we have learned. We are also doing some of these sadhanas. But now we should ask, how far fruitful have these efforts and endeavors
1: of us been?
0: But you really don't have to look to the fruit of what you are doing.
1: నా జీవితం యొక్క లక్ష్యము నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి.
0: యు మస్ట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ ద ఎయిమ్ ఇన్ మై లైఫ్.
1: పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు.
0: అండ్ ఐ షాల్ డూ ఇట్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఇఫ్ ఐ డూ దిస్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు గెట్. దట్ షుడ్ నాట్ బి యువర్ ఐడియా.
1: నేను పుట్టిన దీనికోసం.
0: I am born for this.
1: Yakchata putte natchatiki negutanaijamu prani kotiki nenu puttina chotuku nenu vellali.
0: I am born at a certain point. I have got to go back to that point again.
1: Ee madhya margamulo enni aatakamulu kaliginappatikini naa prayanam aalasyamainappatikini gamyani nenu cherali aneetuvanti oka deekshanu manam poonali.
0: On the way to my destination I might have to overcome many obstacles and difficulties, but I'll be firmly resolved in my purpose to reach my destination. This is what you must do.
1: Itti pavitramainatundi avakasamu labhyam kavatamu labhinchatamu chaala durlabham.
0: Now it is extremely difficult that you have such a golden opportunity given to you thus.
1: Ilanti pavitramainatundi avakasamu labhyamainappatikini danni manamu anubhavinchalekunda povatamu idi nijamuga oka duradrushtam ane cheppavachu.
0: Having got this sacred opportunity now, if you fritter it away, certainly it's the greatest misfortune.
1: Kanuka manamu labhyamainatundi darini చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఈస్ యువర్స్ నౌ, వాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ నౌ, ట్రై టు మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
1: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
0: సాయి విచ్ హాస్ బికమ్ యువర్స్, మేక్ ది ఫుల్లెస్ట్ యూజ్ ఆఫ్ హిమ్. డోంట్ వేస్ట్ హిమ్ అవే, డోంట్ వేస్ట్ ఇట్.
1: పట్టీసుని ఈ పాద సేవ చేయండి.
0: వన్స్ ఇట్ గోస్ యు నెవర్ కెన్ సెక్యూర్ ది సర్వీస్ ఆఫ్ ది లార్డ్ దస్.
1: భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి.
0: Gives you bhakti, he confers on you this yearning for him and leads you on to liberation.
1: Itharulo matalu impuga nammi kompatiyakandi.
0: Now if you fritter it away, certainly it's the greatest misfortune.
1: Kanuka manamu labhyamainatundi danini chikkina danini manamu sadhinchukotaniki prayatninchali.
0: What is yours now?

0: leads you on to liberation.
1: ఇతరుల మాటలు ఇంపుకు నమ్మి కొంపతీయకండి.
0: Don't listen to what others have to say, what others talk about. In the process, collapse yourself.
1: బుద్ధులని తీర్చుకోండి కర్మం.
0: So try and set right your own buddhi and try to redeem yourself.
1: నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి.
0: Let your own intellect function and what your intellect decides, hold firmly on to that realization.
1: మనము ఇతరులకు బానిసలు కారాదు.
0: We don't have to become slaves to others.
1: మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి.
0: Through our own discriminating capacity, try to understand our own truth.
1: ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
0: Once we decide thus, try to put it into practice.
1: ఇది కేవలము క్షణక్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పట్టినటువంటి మానవులుగా తయారం కాగలం.
0: If this resolve were to be like the mad hopping monkey, your life also would become a restless one.
1: కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి.
0: So all these difficulties and sorrow of yours are your own making.
1: నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు.
0: Have this firm conviction in God.
1: గాఢముగా ప్రేమించు.
0: Love God deeply.
1: జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు.
0: And what has to be done, he himself will do.
1: దీనినే శరణాగతి అని చెప్తూ వచ్చారు.
0: This is what is called surrender.
1: ఈ శరణాగతిలో ఉండేటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: The ananda that you will get through this process of surrender, you cannot secure through any other
1: means. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి.
0: Have this conviction in this truth that whatever is
1: ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి.
0: Is for your own good. Whatever is done is for our own ananda.
1: ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
0: In this grief and sorrow I'll experience ananda. Understand this.
1: సుఖార్ లభ్యతే సుఖమని సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి.
0: From joy you cannot secure joy.
1: కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో
1: బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ గ్రీఫ్ అండ్ సారో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
1: పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి.
0: త్రూ గ్రీఫ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆనంద. ఓన్లీ వెన్ ద పాండవాస్ హాడ్ టు అండర్గో దిస్ 12-year ఎగ్జైల్ కుడ్ దే సీ కెన్ జాయ్ ఆఫ్
1: భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం ఇది భక్తికి సరైన లక్షణం.
0: సో యూ కాల్ యువర్ సెల్ఫ్ భక్తాస్ ఆర్ డివోటీస్ అండ్ యూ వాంట్ టు లివ్ ఎ life of comfort and joy. It is not possible, it is not proper.
1: ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము?
0: Are these comforts true sukha or ananda?
1: త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
0: త్యాగరాజు cried out, this wealth, is it true sukha or your sannidhi, your proximity true sukha or comfort?
1: ఈ సుఖములు మనకు,
0: oh mind, determine.
1: ఈ సుఖములు సుఖములు కాదు.
0: These moments of joy are not true sukha or comfort.
1: నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి అందే నాకు ఆనందం ఉంటుండాలి.
0: Your proximity, your nearness is what I want. In that I'll secure ananda.
1: కనుక సర్వత్రా భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వమైన ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: So true ananda or bliss is to be attained in God. In the nearness of God, all our efforts should be directed towards this end.
1: ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరియైనటువంటి భక్తి మార్గము.
0: సో ద ట్రూ భక్తి మార్గ, ద పాత్ ఆఫ్ భక్తి లైస్ ఇన్ గెటింగ్ ఎ నోబుల్ థాట్. That thought in turn being discriminated upon, once you arrive at the result, trying to translate into action.
1: ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు.
0: He is an extremely foolish one who cannot put into practice what he thinks about in the first place.
1: కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు.
0: So we should not merely go by the thought as such.
1: ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి.
0: We should try to give respect to that which has been put into practice, not just the thought part.
1: ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి ఒక ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులం అవుతాం.
0: When you lead a life of such a realization, of understanding of such truths, then we become deserving of the grace of the Lord.
1: అప్పుడు నీ హృదయాన్ని తాను అపహరించగలడు.
0: Only then will he come and steal your hearts.
1: నీ హృదయంలో తాను ప్రవేశించగలడు.
0: He will enter your heart.
1: ఈ హృదయాన్ని ప్రకాశింప చేయగలడు.
0: And he will make it a radiant, effulgent
1: హృదయం. తాను కాగలడు, తానే హృదయం కాగలడు.
0: He will become your heart, your heart will become him.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందు ఉన్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulasidasu avidhamga kaadu.
0: But Tulasidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu adarsha murti ani ninnayinchukunnadu.
0: Tulasidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ కోసల.
1: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి యొక్క పట్టణం.
0: ఇట్ ఇస్ ద సిటీ బిల్ట్ బై మను ఎంపరర్ హిమ్సెల్ఫ్.
1: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: ఆనాడే ఈ అయోధ్యలో ఏడంతస్తులు ఎనిమిదంతస్తులు మేడలు ఉండేటువంటివి.
0: There in Ayodhya, in those times, you found mansions, seven-storied buildings.
1: విశాలమైనటువంటి యొక్క బజారులు.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: The inhabitants of Ayodhya made it so beautiful with all the decoration around.
1: ఆనాటి పరిస్థితుల యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: In those circumstances, Ayodhya was one of beauty and splendor.
1: నీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: Dasharatha is
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకాయ స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible service.
0: ప్రజాపరిపాలనయందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తథా ప్రజాన ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ దే కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచియస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్
0: డిసాటిస్ఫైడ్. దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హీ హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: Oh Lord, there is one king by name Romapada.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: He is the king of Angadesha.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: Romapada is a close friend of Dasharatha.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: They are intimate friends for long over years.
0: ఆ రోమపాదునికి కూడాను పిల్లలు లేరు.
1: Romapada king also had no children.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot
0: the son. బిడ్డ పేరే శాంతి.
1: The name of the daughter is Shanti.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధములైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు ది శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ ఎన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హ్యాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ నీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: కర్మలనే వృక్షములు పెంచి
1: and develop the tree of action,
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: and we partake the
0: అశాంతిగా జీవితాన్ని గడిపేటువంటిది దీని స్వభావము.
1: And its nature is to confer, give us the restlessness.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావమును గుర్తించినటువంటి యొక్క సుమంతుడు,
1: సుమంత who has understood the nature of mind,
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: Summon the sage and decided to conduct this aswamedha yaga.
0: అనగా ఏంటి అశ్వమేధ యాగం?
1: What is this aswamedha yaga?
0: అశ్వమనగా చలించేటువంటిది.
1: అశ్వ ద హార్స్ ఇస్ ద వన్ దట్ స్వేర్.
0: మేధనగా బుద్ధి.
1: మేధ
0: చలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: టు మేక్ దట్ మైండ్ స్టడీ విచ్ ఈస్ వేవరింగ్ ఆల్
0: త్రూ. అశ్వమేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చలించేటువంటి మనసును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering, is
0: only asamedhiyaga. Aneka vidhamainatundi margamulo bodhisthu vachadu.
1: And this is taught in various ways.
0: Kani, ee Maharaju, tana yokka snehitudainatundi Angadeshapu Rajunu pilipinchadu.
1: This king summoned that king of the Sangadesha.
0: Ee Romapadudu kudanu ide yuktini ee yokka Dasharathuniki prabodhichadu.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: మహారాజా,
1: ఓ కింగ్,
0: నా అల్లుడైనటువంటి ఋషిసింహుడు ఉన్నాడు.
1: దట్స్ వన్ ఋషిసింహ
0: అనగా శాంతి భర్త.
1: అండ్ హూ ఇస్ ద హస్బెండ్?
0: అతన్ని పిలిపించి నీవు ఒక క్రతువును చెయ్యాలి అన్నాడు.
1: యు కాల్ హిమ్ అండ్ యు మస్ట్ కండక్ట్ ఎ రిచువల్ హియర్.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేయవచ్చును అన్నాడు.
1: యు కెన్ ఆల్సో పర్ఫార్మ్ అనదర్ వన్ కాల్డ్ పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ది టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకూడాను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: సచ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ సీన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: చింతలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో వన్ విదౌట్ యాంగ్జైటీ వరీ.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: వన్ సార్ట్ ఆఫ్ వరీ ఆర్ అదర్.
0: పుట్టుట ఒక చింత.
1: ద బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్ట్.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: చింత.
1: మిస్టరీ. ఇట్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వరీ.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్ టు బి హ్యాపీ విత్ ఆల్ దీస్ worries and anxiety?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖములు రెండును కలిగియుండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటంద్రుని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు, సురులు, కీరులు, కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను, మునులను, ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మకుడను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: They also reminded him of the boon conferred.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైనటువంటి మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: All sages said, O Lord, you have granted him so as to be deathless. How is it possible that he would die?
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: Then Brahma said,
0: పిచ్చివారలారా,
1: mad people,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: I am not that foolish.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము, ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడా నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ He didn't pray that he will not die in the hands of man.
0: Kaluka nenu atanni ee vidhanga kudanu samharinchadaniki tagina krushi chestanu annadu.
1: He said, I'll certainly see to kill him.
0: Swami, meeru bhagavantudu kada, manavulu anetuvanti swaroopanni meeru ee reetiga dharinchagalaru.
1: Then they said, Oh God, you are very divine. How do you take the human form?
0: Daivam manusha roopena.
1: God is in human.
0: Nenu manushya roopamnu dharinchi అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: He said that I will take human form in the city of Ayodhya and kill all the demons around.
0: ఇంక ఎవ్వరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: There is no scope for Ravana to die in the hands of anybody.
0: మానవ స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఏమిటి ఉంటున్నది.
1: Ravana's death is in the hands of man only.
0: ఈ రెండింటికి నీ సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీ వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋషసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్ అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ He was the recipient of God's grace and gave him pudding.
0: భక్తావిష్టమును అనుగ్రహింపచేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: It's quite easy to have God out of devotion.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటుంది.
1: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైన భక్తుడు.
1: Those times there were present true devotees.
0: నిర్మల హృదయుడు,
1: pure hearted,
0: నిస్వార్థపరుడు,
1: selfless,
0: దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకొని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: They spent all the time thinking, chanting the glory of God.
0: సత్యధర్మములే తన యొక్క నేత్రములు.
1: Their eyes happen to be the
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు.
1: The peace and love are principles.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రాలను పెట్టుకుని తాను సర్వశాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రమనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ Everybody should have the spirit of equality.
0: Dharmame manuvunika pradhana sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Asyamunakaina asatyam aadakudadu.
1: They should never utter a lie, even
0: pedalukudunu attivare.
1: People who are of that sort.
0: Mantrukudunu maha pavitrule.
1: Ministers are sacred, no doubt.
0: Yenaadaina kudunu ye rajyamaina kudunu ramarajyanga maarchalanukunte.
1: If you want to confer, make any kingdom ramarajya.
0: Dasharathunu vanti raju.
1: A king of the type of Dasharatha.
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ఠ వామన్ వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనం రామరాజ్యంగా మార్చవచ్చు.
1: If you have the priests of the type of Vasishtha Vamana, any kingdom for
0: that type can be Ramarajya. ఏనాటికైనా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: Any kingdom can be shaped into Ramarajya.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ది రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted various ways as the way how this pudding payasa is distributed.
0: ఇది ఏ కంప్యూటర్ కూడాను సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్ధమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒక్కొరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు వన్, త్రీ ఫోర్త్స్ వన్, వన్ ఫోర్త్
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందుకు ఏనాడు లేదు.
1: దశరథ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ దట్ సార్ట్.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వైఫ్స్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ సిస్టర్స్. సౌతుల వలె
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దే వర్ నాట్ separate anyway, no differences whatsoever.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: Basing on the writers you find certain mistakes there.
0: కానీ పవిత్రమైన చరిత్రలందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడాను లేవు.
1: But actually speaking in the sacred history there is no mistake or defect either.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి ఎందు కూడాను సమత్వమే వహిస్తుంది.
1: In respect of natural total happiness that all are same there.
0: ఆ యోగమే సమత్వాన్ని కూడాను పెంచుతుంది.
1: And this very principle will help us to develop this yoga principle.
0: కైక ఈ పాయసమును ఆనందంగా అందుకుంది.
1: And the pudding is received happily by them.
0: కారణం ఏమనగా,
1: reason,
0: కైకను వివాహం ఆడేక పూర్వము,
1: prior to marrying కైక,
0: గర్గుడు పురోహితుడిగా వచ్చి,
1: గర్గ్య కేమ్ ఎస్ ద ప్రీస్ట్,
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ద టూ.
0: కనుక నీ దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య, సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేదబుద్ధులుగా ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య, సుమిత్ర సెడ్, డోంట్ వారీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: Better you marry Kaika and have children.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: It was at that time Kaika was married.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: Kaika was very happy because of the promise made that the future son would be made the king.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడాను మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను చలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఈస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఈస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి ఎందుకు సమమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్ షీ ఈస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: She was drying her hair on the terrace.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: In the meantime, an eagle came and caught hold of this cup of pudding.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: She is fear stricken because of the reprimand that she would
0: face. జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
0: నీ విచారపడకూడదు.
1: డోంట్ వరీ, దే సేడ్.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడాను సమర్థం చేశారు.
1: దే సేడ్, డోంట్ వరీ, వీ విల్ అడ్జస్ట్ నౌ, రెక్టిఫై ద డిఫెక్ట్. అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి ఒక వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణమునకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ఎ ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల ఎందుకు తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem the lost.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: I am very lucky. Two of my sons serve Rama and Bharata.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: One is the spark of Rama, while the other is the spark of Bharata.
0: ఈ అంశము ఆ అంశములో చేరడానికి వీలవుతుంది.
1: Naturally, the spark
0: is in the total. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంతా నా అంశములే.
1: That's why God said in Gita, everything is only my spark.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రము ఆశ్చర్యం లేదు.
1: There is nothing surprise if the spark merges in total.
0: ఇది దీని యొక్క సహజము.
1: It's quite natural.
0: కనుక లక్ష్మణుడు రాముని అనుసరిస్తూ వచ్చాడు.
1: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రాముడు లేకుండా లక్ష్మణుడు కూడా ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
0: లేకపోతే రాముని కూడా క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ్ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హెస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావములు అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద శాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛించిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమునందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచము లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ద టైప్
0: కానీ నా లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఏ బ్రదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లక్ష్మణ.
0: అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదాస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే ఉద్వేగము. వాక్
1: ద టాక్
0: ఉద్వేగము.
1: ఋగ్వేదము
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్వణ వేదం,
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasharatha.
0: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి వేదములు కూడాను లేదు.
1: There's no difference among these four Vedas.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: We consider them as children, boys.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: They are very divine.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: Every human being is divine.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: In fact, he is only human.
0: ఆదర్శమానవుడుగా రూపొందుతుంటాడు.
1: And he thinks so.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: Therefore we should consider that every human being is an ideal
0: Rama. రామును పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: If you think Rama is born and he has demonstrated idealism to the world and his life ended,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము.
1: It's only that Atma, the spirit, which
0: ఆ రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
1: In this world, there's no one without the heart that is after bliss.
0: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
1: Therefore, in spiritual path, if we investigate Rama,
0: ఇది దశరథుని కుమారుడు.
1: ఇది son of దశరథ.
0: ఎవరు ఈ దశరథుడు?
1: Who is దశరథ?
0: కోసల దేశం యొక్క రాజా.
1: Is it the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా?
1: Or emperor?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ.
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటి ఈ దేహము.
1: This body is the chariot of 10 senses.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And 5 cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహములకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
0: కుమారులు ధర్మ అర్థ కామ మోక్షములనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the 4 objectives of life: dharma, righteousness, kama, desire, mortal liberation.
0: మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములనేది ఈ పురుషార్థములు.
1: Therefore, objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives, he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ 4 principles ఆబ్జెక్టివ్.
0: ధర్మం మొట్టమొదటిది.
1: ఫస్ట్ వన్ ఇస్ రైచియస్నెస్.
0: రెండవది అర్థం అన్నారు.
1: సెకండ్ ఇస్ అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: ద వెల్త్ షుడ్ నాట్ బి బిరెస్ట్ ఆఫ్ రైచియస్నెస్.
0: ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: ద వెల్త్ షుడ్ బి సపోర్టెడ్ బై ధర్మ రైచియస్నెస్.
0: ఇంకా కోరిక. ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: కామ డిజైర్ షుడ్ ఆల్సో బి రైచియస్.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్త్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
0: ఆ ధర్మ శ్రీరామచంద్రుడు.
1: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకమును అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: Therefore we should lead our lives along the path of dharma and have various
0: experiences. ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
1: This is most essential to the modern man today.
0: ఈ పురుషార్థములు నాలుగుడను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these 4 cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the 4.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It's also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: A
1: small example.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: This dharma is the very form of nature.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: Dharma is in its natural form.
0: ధర్మమునకు స్వతంత్రం లేదు.
1: Dharma is not independent.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: Dharma has a master.
0: అతనే భగవంతుడు.
1: The master of dharma is God.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు రావణుడు. ధర్మార్థ కామ మోక్షములందు
1: In these four objectives, dharmartha kama moksha.
0: Dharmamunu visarjinchi.
1: He has given up dharma.
0: Artha kamamunu matrame aashistu vacharu.
1: He is after the artha, the wealth and kama.
0: Andavalane etanlo unnatundi durgunamulu dinadinamulaku abhirudhi avutu vachayi.
1: For that reason, the wicked qualities in Ravana were increasing day by day.
0: Ravana kodanu goppa vidyavantude.
1: Ravana is highly educated.
0: 64 vidyalu nechinatundi vadu Ravanu.
1: He is an expert in 64 forms of
0: knowledge. Ravana chustama ante 35 vidyalu nechinatundi vadu.
1: Rama knows only 30.
0: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్
0: ఈ అజీర్ణ రోగం ఈ కామము.
1: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్ అపార్ట్.
0: సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ వైల్ రావణ ఇస్ ద ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ద డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: And this
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడిగా రూపొందాడు.
1: యాజ్ రామా ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడిగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హీ కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshamantamainatundi vyaktiga manam roopondutamu,
1: then you'll be ideal in the family.
0: Aadarshamantamainatundi yokka kutumbanni manam anusarinchinappude samajamlo manam aadarshaprayamainatundi mahaveerulaga roopondutamu.
1: When there is ideal family, there will be ideal society.
0: ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
0: సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రామునగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
0: భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: ఫిజికలీ యాజ్ ఎ ఫార్మ్.
0: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు follow different paths.
0: Prema tattvanni manam abhirudhi parchukovali.
1: We should develop the spirit of love.
0: Ee prema tattvam chetane dharmam anetundidi manaku avalambistundi.
1: It's only out of love you will be righteous.
0: Ee dharmane సత్యంగా రూపొందుతుంది.
1: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమా స్వరూపుడు.
1: దేర్ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the nature of these two qualities.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తికి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటుంది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: And the quality of burning is the dharma of fire.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గు అవుతుంది.
1: If it doesn't burn, it's no fire, it's coal.
0: ఇంకా ఐసు మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: It's ice that is so cold.
0: కానీ ఈ ఐసు ఈ చల్లదనమును కోల్పోయింది అంటే ఇది ఐసు కానేరదు.
1: The ice is not so not cold, it can't be ice.
0: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మము.
1: So what is the natural quality of mankind?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: Therefore he has to follow his own heart, utter truth and follow righteous path.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ధర్మస్వరూపమే.
1: Therefore whatever we do with all the purity of heart is bound to be righteous.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is the one that adheres to
0: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of dharma.
0: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్, బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి,
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్
0: ధర్మం ఉంటుండాలి, బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి, సన్యాసి ధర్మం ఉంటుండాలి, వ్యావహారిక ధర్మం ఉంటుండాలి,
1: వరల్డ్లీ
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము, ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
0: దీన్నే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము రెండింటి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: But the dharma of the heart is of that whole life.
0: దీన్నే ది ప్రాప్

0: అవకాశం ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ స్కోప్ టు రికగ్నైజ్ ఇట్ టుడే.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore, there's divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality. It is said that this is full and this is also full. This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent.
0: మానవుని ఎందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంతో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కాని దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
0: Ramayana yokka oka chinna rahasyanga manam bodhisthunnam.
1: This is taught as a secret in Ramayana.
0: Kani but details anta kodanu kramakramena munmundu Rama ante emiti, Lakshmana ante emiti, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికుడు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరి అయిన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామా ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama.
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There's nothing that you cannot achieve with this principle of Rama.
0: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకని ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడా భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొనిపోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change it.
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: It remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: And there are infinite secrets there.
0: అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వులు ఎందు నిలిచినటువంటిది రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికి రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet it remains all through divinity.
0: కనుకనే రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో, నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామా అలోన్.
0: దివ్యమైనటువంటి, అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, వికసిస్తూ, విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses. When this truth is recognized by
0: students,
1: they will understand what human life is.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: in order to have the ideal human
0: life, అవతార తత్వాలను మనం అనుసరించాలి.
1: We have to follow the principle of incarnation.
0: అవతారాలను కూడా కేవలం మానవ ఆకారం ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కాని
1: it is just a human form.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: But we should never take that same as our

0: వాడి.
1: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
0: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
1: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: వాచింగ్ ఇట్ దిస్ దట్ లిటిల్ పార్సల్ ఆఫ్ వెరీ సాల్ట్ యు షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ క్యాండీ.
1: చెరకని నీవు తినవద్దు.
0: డోంట్ మిస్టేక్ దట్ ఆఫ్ ది ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు. రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్.
1: దైవమే నీ మన రూపము.
0: ఇట్స్ ఓన్లీ గాడ్.
1: ఈ మనిషి రూపమైనటువంటి దైవ రూపమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ ఫార్మ్ హస్
1: కూరగాయ చూచి మామిడి అని బలచవద్దు.
0: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫార్మ్ అలోన్.
1: ఊరగకాయ ఊరగకాయ కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
0: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
1: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నో.
1: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
0: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ దిస్.
1: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
1: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: The animals and birds and insects follow their own natural dharma.
1: దానికి అవతారం అక్కర్లేదు.
0: Incarnation is not needed.
1: సర్వధర్మమును విస్మరించి
0: all dharma
1: పెడమార్గమును పట్టి
0: he is leading
1: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
0: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. హూ హెస్ ఫర్గోటెన్ ద
1: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
0: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
1: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
0: It's only emancipation of humanity which is required.
1: పశుపక్షి మృగాదులను కూడా ఉద్ధరించడం లేదు.
0: Not for beasts and birds and insects.
1: మానవులే ధర్మం తప్పిండేది.
0: He's only man that has gone.
1: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
0: Man is treading on the path of lies.
1: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
0: Only human qualities totally forgotten.
1: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
0: to acquire all that is lost and forgotten.
1: తిరిగి మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
0: And he has to shape himself
1: into a human. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
0: We have to protect this pious.
1: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
0: It is latent in man.
1: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
0: That pious quality is forgotten lost.
1: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
0: He behaves like an animal and a demon.
1: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
0: Therefore human quality has to be shaped in the right direction.
1: కనుక ఈ మానవత్వమును మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
0: How to shape the human quality and transform into divine.
1: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
0: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
1: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
0: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
1: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇది ప్రాణ సమానమైనదే రామాయణము.
0: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
1: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
0: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
0: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
1: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
1: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
1: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
0: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ రామ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
0: in spite of going through texts,
1: enni vedamulu manam uchcharinchinappatikini,
0: in spite of repeating vedas,
1: enni sadhanalu chesinappatikini,
0: in spite of spiritual practices,
1: manasika parivartanam lakunda ivi ye maatram kudanu manam sadhinchalemu.
0: When there is no change in the human mind, the other things are useless.
1: Kaliga manasika parivartanam manlo kalagali.
0: Mental transformation is necessary.
1: Ee manase sarvamunaku moola kaaranam ani manam vishwasinchali.
0: We should believe that mind is the cause.
1: Ee manasinu madhava swarupanga maarchali.
0: The very mind can be transformed into the divine.
1: Daniki motta motta naamam kuda aadharame.
0: Therefore it is that which is the basis in the beginning.

0: నపుడే మహితుడగును. మనసు నిలిపినప్పుడే మహితుడగును.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred, if he has got this steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Sardarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Sardarshanas, we completed 3, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayanakunti ye yogamanu. Anadikalamanundi. Anubhavistu. Jagattunaku. Prachara prabodhamanu cheyichu vachar.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: Idi ashtanga yogamanato koodinatvantidi.
1: This has got something to do with ashtanga yoga.
0: Yama, niyama, asana, pranayamam, pratyaharam, dharana, jhanam, samadhi aneetvanti perlato prachurichutu vacharu.
1: This ashtanga yoga has 8, the yama, niyama, asana, pranayama, pratyahara, jhana, dharana, samadhi.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగా, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కానీ లేక ఆధునిక నాగరికత వల్ల కానీ భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: ఎదర్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఇస్ మార్చింగ్ అహెడ్ ఆర్ బికాస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ ద బ్లైండ్ ఫెయిత్ ఈస్ ఆన్ ద రైజ్ అమంగ్ భారతీయస్.
0: మానవుడు ఏ విషయం తెలుసుకున్నవలనన్నను దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హి షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగా
0: కందమూలాదులు భుజించి కారణములు యందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: భారతీయస్ నెగ్లెక్టెడ్ దిస్ సైన్స్ ఆఫ్ యోగా థింకింగ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ సెలిబ్రేట్స్ ఎసెటిక్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసము జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగం సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో హ్యాడ్ ఫీలింగ్స్ దట్ దిస్ యోగా ఇస్ నాట్ మెంట్ ఫర్ హౌస్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, దట్ ఇట్ ఇస్ ఫర్ రెనన్షియన్స్ హూ స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్.
0: కానీ ఇది సత్యము కాదు.
1: But this is not true.
0: సామాన్యమైన మానవులకే ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరుపుతూ వచ్చారు.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారం చే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రిం పగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ హీ స్ట్రగుల్స్ హార్డ్ and thus exerts more of work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health.
0: నిద్ర సకాలములకు నిద్ర లేకపోవటము నిద్ర నిమిత్తమై కృత్రిమమైనటువంటి యొక్క ఔషధములు సేవించటము దాని ద్వారా కూడా ఫలితం లేకపోవటం చేత మత్తు పదార్థములను సేకరించటము ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్తపోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep, or takes to intoxication drinks, he leads an artificial life, and therefore he suffers from cardiac diseases and blood pressure, heart diseases.
0: ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణం ఏమిటి దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: మానసిక శాంతిని కోల్పోయి
1: having lost mental peace
0: దేహ ఆరోగ్యమును కూడా కోల్పోయి
1: having lost body health
0: ఈ జగత్తునందు అనేక విధమైన శ్రమలకు గురి అయి
1: because of exertions in the world
0: నిర్వికారమైనటువంటి యొక్క భావమును అనుసరిస్తూ
1: following all perversities
0: నిరంతర తాపత్రయములచే
1: with earnest pining for everything
0: అంతులేని ఆశలచే
1: with limitless desires
0: అర్థము కాని ఆవేదనలచే
1: with meaningless
0: అప్రాప్తమైనటువంటి యొక్క ధర్మలకు ప్రాప్తులాడుకుంటూ
1: is working for the money which he doesn't deserve
0: మానసిక శరీరము యొక్క స్థితిగతులను లక్ష్యము చేయక
1: he neglects the body and the mind
0: samsara poshanarthamai
1: to maintain his family
0: tava sarvasvamunu kolipothu vachadu manavudu
1: man is losing everything
0: deeniki margamunu parishodhan chestu vachadu
1: people started finding out the path
0: kaani ee parishodhana phalitham valla sariyinatundi okka javabu kudanu variki dorukutu vachindi
1: because of this continuous investigation they could get proper replies
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్ ద బాడీ బికమ్స్ వీక్
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్ స్పాయిల్డ్
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హి డెవలప్స్ బ్లడ్ ప్రెషర్
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడా నిర్ణయిస్తూ వచ్చారు
1: దేర్ఫోర్ యోగా ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ సొల్యూషన్ ఫర్ హెల్త్ ద పీస్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్
0: ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అమెరికా లోపల
1: International University in America
0: physiology professor
1: a physiology professor
0: aneka vidhamainatundi parisheelana chestu vachadu
1: he experimented in different ways
0: indulo
1: here
0: sariyainatundi yokka jababu chikke enta varaku kodanu dinni vadalakoddani atyanta pattudalato ee parishodhana sagistu vachadu
1: he determined to continue his experiments until he arrives at a good result.
0: Itane cotton cane.
1: He is
0: cotton cane.
1: Cotton cane.
0: Itanu kattakadapatiki monna monnane deeni yokka sariyainatundi yokka jawabunu gurtinchi
1: he could recognize the correct answer.
0: Idi patanjali yogam yokka prabhavam cheta emainanu marchavachunani ninnayistu vachadu.
1: He decided Through the principles of Patanjali Yoga Shastra, everything could be changed.
0: Tarubarta, ee satyanni gurtinchinatvanti kontha mandi professors,
1: some other professors who recognize this truth,
0: yokka Hawaii anetvanti university lopala parishodham chestu vacharu.
1: They conducted experiments in Hawaii University.
0: Collier, Cheetham, Johnson. ఈ ముగ్గురు కూడాను ప్రొఫెసర్స్ ఒకదానికోటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: ది త్రీ ప్రొఫెసర్స్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: జాన్సన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగా.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: Ultimately, he could find out through his experiments that it is his own mistake that made
0: him stop. Sutramanandu chitta vrutti nirodhakaha.
1: The control
0: of the senses. Chitta vrutti arikattinappudu entaki vijayanni ayinappudunu sadhinchavachunu. Ee jagattulo manasika sharirikamaina shaktulanu abhivruddhi gavinchukovachunu ani kudalu varu nirnayistu vacharu.
1: They also decided by controlling the senses they can accomplish any kinds of powers.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడాను ప్రచురిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పబ్లిసైజింగ్ టు మెయింటైన్ హెల్త్ యోగా ఇస్ నీడెడ్.
0: అయితే ఈ యోగం యొక్క ప్రభావాన్ని మానవత్వంలో ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How is it possible to recognize the effect on the human life?
0: ఈ చక్కని పరిశోధన చేతనే ఒక నిర్ణయం కూడాను తేలింది.
1: Through these experiments it could be arrived.
0: 2 గంటలు మనము గాఢ నిద్ర లోపల ఏ సుఖాన్ని పొందుతామో ఆ సుఖము 12 నిమిషాల్లో మనము పొందవచ్చును యోగాభ్యాసములని కూడాను నిర్ణయమైంది.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: మానవులకు నిద్ర అత్యవసరం.
1: నిద్ర deep is very necessary.
0: కనుక ఆహారం లేకపోయినను మానవుడు ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సాధనం చేత దానిని అడ్జస్ట్ చేసుకోవచ్చును, సరిపుచ్చుకోవచ్చును. కానీ నిద్రనే లేకుండా మానవుని యొక్క ఆరోగ్యము పూర్తిగా చెడిపోతుంది.
1: హీ కెన్ క్యారీ ఆన్ వితౌట్ ఫుడ్ బట్ వితౌట్ స్లీప్ హీ కెనాట్ క్యారీ ఆన్ బికాస్ హిస్ పాయిల్స్ ఇస్ హెల్త్.
0: కనుక ఈనాటి మానవుడు సహజమైన నిద్రను కూడా కోల్పోతున్నాడు.
1: సో మ్యాన్ టుడే ఈజ్ లూజింగ్ ద న్యాచురల్ స్లీప్.
0: కర్షకులు, కార్మికులు, ఈ యొక్క వ్యవసాయదారులు వీరందరూ కూడాను శ్రమించి అధికమైనటువంటి యొక్క దీనిని ఉత్పత్తి గావించుకోవాలని రాత్రింపగలు కూడాను పని చేస్తూ వచ్చారు.
1: ద ఫార్మర్స్, ద లేబర్, దే వర్క్ డే అండ్ నైట్ ఫర్ హై ప్రొడక్షన్.
0: ఈ శ్రమ చేత మానవుడు తన యొక్క శారీర ఆరోగ్యంను కోల్పోతూ వచ్చారని అమెరికా, రష్యా, జర్మనీ, పెంచి ఈ దేశములంతా కూడాను చాలా కొంతవరకు పరితపిస్తూ వచ్చారు.
1: ఆల్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ మ్యాన్ లూజెస్ హెల్త్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎగ్జర్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు, విచారములకు, అనారోగ్యములకు పరిహారం ఏమిటి అని కూడాను తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశమునందు కూడాను అనేక మంది కార్మికులు, కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: అమంగ్ ద ఫోర్ ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: Today the heart diseases and blood pressure are more and more.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
1: the mental worry,
0: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకపోండా పోవటము,
1: non availability pure oxygen,
0: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడాను లేకపోవటము,
1: the absence of good environment,
0: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
1: Because of these reasons man suffers from ill health.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: To maintain his health, he wastes all his money.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కొను సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: As the money is short, he is not able to take good food.
0: ఈ విధముగా అనేక విధములుగైనటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: For these reasons, man loses his body health and mental peace.
0: కనుకనే ఈనాడు విదేశముల యందు
1: So today among foreigners,
0: యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరిగిపోతూ వచ్చింది.
1: The effects of these diseases are more and more.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: It is also inquired in a different way.
0: పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో,
1: ఇన్ ఓల్డ్ మెక్సికో మెనీ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్.
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకులను పరిశీలన జరిపారు.
1: Doctors investigated the reason cause. Is it the food?
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: It is decided that the mental restlessness is the chief cause.
0: ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: Right now they started yoga practice in that jail there in Mexico.
0: రెండు నెలల యోగాభ్యాసం ప్రారంభించారో లేదు అందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: In 2 months time they gained perfect health.
0: ఆరోగ్యాన్ని పొందటమే కాదు ఆనందాన్ని కూడా అనుభవిస్తూ వచ్చారు.
1: They were not only healthy, they were very happy.
0: వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: They developed keen interest on yoga.
0: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా
1: as they were practicing yoga,
0: పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్ కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, దట్ హ్యాబిట్ ఈస్ గాన్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: సిగరెట్లు, బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: ద స్టూడెంట్స్ ఆల్సో డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్ స్మోకింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్ స్టూడెంట్స్ స్టార్టెడ్ టీచింగ్ అదర్ స్టూడెంట్స్.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
0: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితములు పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
0: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశము.
1: ఇట్ ఈస్ భారత్ వేర్ యు ఫైండ్ పతంజలి.
0: కానీ దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
1: బట్ ద ఫారినర్స్ ఎంజాయ్.
0: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
1: వాట్ ఈస్ ది రీజన్? భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
0: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లానబుద్ధిగా పెంచి కృష్ణుడి యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
1: యశోద వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డివైన్ చైల్డ్ బికాస్ షీ హ్యాపెన్డ్ టు ద మదర్ అండ్ డిలైటెడ్ హర్సెల్ఫ్.
0: కానీ దేవకీ దేవి విచారపడుతూ వచ్చింది.
1: బట్ దేవకీ దేవి వాజ్ ఫీలింగ్ సో సాడ్.
0: ఒకనాడు ఒక వృక్షం కింద కూర్చొని విచారం చేస్తుండాలి.
1: వన్ డే షీ సాట్ ఆన్ ఎ ట్రీ అండ్ వాజ్ వరీడ్.

0: గుటె గుట చలుబాలు గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతి.
1: ఆ పూతన పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
2: When you were drinking the milk from Putana, I could not see you.
0: Enni thrallanu gattina pattani nee bojja muddadanaiti.
2: Bound by all ropes, I could not kiss your stomach.
0: Prasava vedana paduta na palivantu.
2: I only suffered the pangs of delivery.
0: నీదు ముచ్చటలు బడుట యశోదవంతు.
2: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
0: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లని ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొనివి తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యం అనే చెప్పవచ్చు.
0: దిస్ ఇస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కానీ, లేక కాపాడుకున్నట్టు కానీ, అనుభవించుటకు కానీ తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండినా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ,
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై పతంజలి.
1: నశ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: Yoga has got certain discipline.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: The good food and the limited food.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: It should be limited.
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిదిగా కూడా ఉంటుండాలి.
0: It should also be good.
1: రుచిగా కూడా ఉండాలి.
0: It should be tasteful.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: We should not take the taste as the main factor.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: We should also know the sacredness of the material.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంతా భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కానీ నీ రుచి కోసం కాదు.
0: ది ఫుడ్ ఈజ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, నాట్ ఫర్ యువర్ టేస్ట్.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: ద హంగర్ ఇస్ ద డిసీజ్.
1: అన్నము ఒక ఔషధం.
0: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్.
1: దప్పి ఒక రోగము.
0: థర్స్ట్ ఈజ్ డిసీజ్.
1: నీరు ఒక ఔషధం.
0: వాటర్ ఈజ్ మెడిసిన్.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mind.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంలోంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే,
0: similarly,
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
0: Today we rely on the taste of the food.
1: ఆ పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
0: We are not understanding the value of the material.
1: కనుకని ఈనాడు విదేశీయులందరూ కూడాను,
0: టుడే ఆల్ ఫారినర్స్,
1: ఈ విధమైనటువంటి నియమమును పాటిస్తూ,
0: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్,
1: కారము, ఉప్పు, పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
0: దే ఆర్ ఆల్సో రెడ్యూసింగ్ ది క్వాంటిటీ లైక్ సాల్ట్, చిల్లీ అండ్ సో ఆన్.
1: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
0: ఫర్ భారతీయస్ దే లైక్ టామరిండ్ వెరీ మచ్.
1: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తంలో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
0: ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ టామరిండ్ స్పాయిల్స్ బ్లడ్.
1: దీని వల్ల కొంత అలర్జీ కూడా బయలుదేరుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వి డెవలప్ అలర్జీ.
1: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
0: బికాస్ ఆఫ్ అలర్జీ ది స్టమక్ వుడ్ బి అప్సెట్.
1: కొంతమందికి ఈ చింతపండే సరైనటువంటి రుచిగా ఉండదు.
0: సమ్ డోంట్ రిలిష్ టామరిండ్.
1: కనుకని పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టారు.
0: దేర్ ఫోర్
1: చింతపండు అంటే ఏమో తెలియదు.
0: So foreigners don't make use of tamarind, they don't know.
1: Lime.
0: They make use of lime.
1: ఈ విధమైనటువంటి యొక్క మితాహారంను ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
0: They are practicing eating this limited food.
1: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
0: సో పతంజలి speaks of these two things, perfect health and perfect peace.
1: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే,
0: as we are not able to practice that sacred yoga,
1: నరములంతా కూడాను బలహీనతై,
0: nerves become weak,
1: బ్లడ్ యొక్క సరఫరా కూడాను అతి వేగంగా ఉండటం చేత,
0: the blood circulation will be at a high rate,
1: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: Man will develop agitations more and more.
1: ఈ ఉద్రేకాలకు మూల కారణము,
0: the reason for the mental agitations,
1: మానవు యొక్క రక్తపు పోటే.
0: It is only the blood pressure that is responsible.
1: ఈ రక్తపు పోటుకు మూల కారణము,
0: the cause for blood pressure,
1: విశ్రాంతి లేకపోవటమే.
0: ఈస్ రెస్ట్లెస్నెస్,
1: విశ్రాంతి లేకపోవటం కారణము.
0: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్,
1: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
0: హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
1: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడాను దేశం లోపల ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ అజిటేషన్స్.
1: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది, భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
0: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
1: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
0: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
1: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
0: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యు ఫైండ్ ఆపోజిట్స్.
1: చిన్న చిన్న విషయాలకంతా కూడాను అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
0: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు అజిటేషన్.
1: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
0: The reason for revolution is absence of
1: health. Yoga abhyasam cheta,
0: out of yogic practice,
1: manavuniki manasika sambandhamainatundi vishranti amitanga chikkutuntundali.
0: Man will have mental rest.
1: Deenini Germany lopala kudanu,
0: this in Germany,
1: Wilton aneetundi vaadu parishodhan chestu vachadu.
0: Wilton conducted many experiments.
1: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతుల పైన పరిశోధన చేశాడు.
0: హి కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
1: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినములకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
0: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ హి ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్డ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
1: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Because of observance of silence, they developed power latent.
1: కేవలము ఏ శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి?
0: What sort of powers developed?
1: జ్ఞాపక శక్తి,
0: మెమరీ,
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క ఉత్సాహము,
0: ది ఎంకరేజ్మెంట్,
1: బుద్ధి కుశలత, అనగా జ్ఞాపక శక్తి,
0: మెమరీ.
1: ఈ విధమైన మనుషుల కంటే ఎక్కువగా అవి ఉత్తేజపూర్వమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతూ వచ్చాయి.
0: The monkeys were more active than human beings.
1: దీనిని జర్మనీ లోపల మనుషుల పైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
0: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: ఒక విద్యార్థి,
0: ఎ స్టూడెంట్,
1: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడాను విచారపడుతూ వచ్చాడు.
0: ఎ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్, గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
1: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
0: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
1: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
0: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద టీచర్ హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
1: 3 నెలల తర్వాత,
0: ఆఫ్టర్ 3 మంత్స్,
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఎగ్జామినేషన్
1: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడో, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
0: What kind of encouragement he had.
1: Amita marks techukunnadu.
0: He got very high marks.
1: Anaga gnapak shakti abhiruddhi avutundadi.
0: Meaning memory power increased.
1: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu vachundadi.
0: This yogic practice will prove the human
1: quality. Chinna chinna vishayamlo kudanu atani jagadalu veseyatundi swabhavu.
0: He has got the quality to fight in silly matters.
1: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికీ, సార్ ప్లీజ్, ఎక్స్క్యూజ్, ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
1: ఏనాడు కూడా అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
0: Never he said please in his words.
1: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడా ఎప్పుడు చెప్పి ఎరుగడు.
0: He never said excuse.
1: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సచ్ స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ in all obedience.
1: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
0: This peculiar change was noticed by parents.
1: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరాలు అతను.
0: The father of the student is aged 70 years.
1: యోగాభ్యాసం ప్రారంభించాడు.
0: He too started yogic exercise.
1: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరముల యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
0: He had all the energy as though he's 50 years old.
1: యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do yogic
1: exercise. తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
0: You should follow regulations also.
1: ఒకదాని ఒకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: When you observe discipline, you will have the proper result.
1: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
0: The entire yogic exercise is based on discipline.
1: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Yoga is not merely physical exercise.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
0: It is the one with inhalation.
1: ప్రాణాయామ ప్రత్యాహారములు కూడాను దీనికి ప్రధానమైనటువంటివి.
0: It has got dhyana dharana pratyahara. Pratyahara important.
1: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
0: Oxygen is very important.
1: ప్రాణాయామం అనగా
0: ప్రాణాయామం meant
1: గాలిని తీసుకోవటము, గాలిని విదటము.
0: Inhalation and exhalation.
1: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
0: ఇట్ గోస్ బై ఇన్ 3 names.
1: పూరకము, రేచకము, కుంభకము అని.
0: ద 3 ఆర్ పూరక, రేచక అండ్ కుంభక.
1: పూరకమనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము.
0: పూరక మెంట్ ఫిల్లింగ్, ఇన్హలేషన్.
1: తిరిగి రేచకమనగా దానిని వదలటము.
0: రేచక మెంట్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
1: కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము.
0: కుంభక మెంట్ రిటైనింగ్, హోల్డింగ్ దట్ బ్రెత్.
1: ఇది ఏ రీతిగా జరగాలి?
0: How should it happen?
1: కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
0: You should never do that by just reading the book without the help of experienced teacher. It's dangerous.
1: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని,
0: keeping clock there,
1: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి.
0: We should also notice clearly the time you take for inhalation.
1: ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చును, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
0: There is no nothing like any kind of limit.
1: అంటే ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చేయాలి, నిలబెట్టుకోవాలి.
0: The time taken for inhalation also should be the same for retention.
1: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
0: The time you take for retention should be taken for exhalation.
1: సమకాలంలో ఉంటుండాలి.
0: All these three should be equal.
1: చూడు, తీసుకుంటున్నావు ఈ విధంగా, ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
0: Therefore, the time taken for inhalation, the time taken for retention,
1: ఈ విధంగా
0: time taken for exhalation same.
1: తీసుకున్నప్పుడు అని ఆయాసపడకూడదు.
0: When you do so, you should never gasp.
1: అది కూడా సహజంగానే ఉండాలి.
0: That should be natural.
1: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి,
0: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ,
1: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
0: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్, ఎగ్జేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
1: ఇది ఈడ, పింగళ, సుషుమ్న అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఈడ, పింగళ, సుషుమ్న.
1: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి.
0: ఈడ మీన్స్ టేకింగ్ ద బ్రెత్ టు ద రైట్ సైడ్.
1: దీనికి ఎడమ వైపు నుంచి వదిలి,
0: లీవింగ్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్,
1: సుషుమ్న నాడిలో దీన్ని భద్రం చేసుకోవాలి.
0: వీ రిటైన్ ఇట్, హోల్డ్ ఇట్ ఇన్ సుషుమ్న.
1: ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి.
0: దిస్ షుడ్ ఆల్సో షుడ్ టేక్ ఈక్వల్ టైం.
1: ఏ విధమైనటువంటి పొరపాట్లు జరిగినప్పటికీ,
0: వెన్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ ద ప్రాసెస్,
1: లంగ్స్ దెబ్బతింటుంది.
0: లంగ్స్ విల్ బి స్పాయిల్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది.
0: ద బ్రెయిన్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్.
1: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి, మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్, హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్, కొంతమంది
1: అనేక మంది పరిగెత్తుతూ ఉంటుంటారు.
0: సమ్ విల్ బి రన్నింగ్.
1: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా ఎక్కినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
0: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ డాగ్స్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్.
1: ఎంత పరిగెత్తినప్పటికీ తిరిగి తాను నిలిచినప్పుడు ఆ శ్వాస సమంగానే ఉండాలి.
0: In spite of all running, the breath should be same.
1: ఇది ఒక్క యోగాభ్యాసం చేతనే లభ్యమవుతుంది.
0: This is possible only through yogic exercise.
1: ఈనాడు వర్కర్స్ ఉంటుంటారు ఫ్యాక్టరీ లోపల, ఇండస్ట్రీస్ లోపల చాలా మంది రాత్రింపగలు అవస్థ పడుతుంటారు.
0: Today there are workers in factories and industries working day and night.
1: ఎక్కడ పని కూడాను వెళ్తుంటారు వాళ్ళు.
0: Later also they go.
1: ఎందుకోసం పోతుంటారు?
0: Why do they go?
1: పాపము సంసారం లోపల ఖర్చులు అధికం కావటం చేత, ఈ ఖర్చులను భరించుకునే నిమిత్తమై అధికమైనటువంటి పనులు కూడా చేసి దాన్ని సంపాదించుకునే కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: As the expenses are very high to maintain the family, they do additional job.
1: అలాంటి వారు అలసిపోయి వచ్చి భోజనం కూడా చేయరు పాపం, అట్టనే పడిపోతాడు.
0: Because of tiresomeness, they don't eat food, they just lie down.
1: పడి నిద్రిస్తున్నాడంటే నిద్ర రావటం లేదు.
0: Though he lies down, he doesn't go to sleep.
1: ఈ నిద్ర రాకపోవటం చేత,
0: because of sleeplessness,
1: ఈ మత్తు మందులు తింటున్నాడు.
0: Then he consumes intoxicants.
1: దీని వల్ల సహజ బుద్ధి కూడాను పాడైపోతుండాలి.
0: Therefore the natural sleep is also lost.
1: కనుక దీనికి ఈనాడు సరైనటువంటి యొక్క పరిహారము యోగాభ్యాసమే.
0: The correct solution for this is yogic exercise.
1: ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు.
0: You should not receive it from everybody.
1: ఈనాడు విదేశంలో కూడాను,
0: today even in foreign countries,
1: భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది.
0: They come to Bharat and do physical exercises.
1: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు.
0: They teach there the same physical exercises.
1: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోన కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం.
0: In foreign countries, in every house there will be a board.
1: సరైన యోగాలు కాదు ఇవన్నీ, రోగాలు.
0: That's not proper yoga, that is roga disease.
1: నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి.
0: The true yoga, we should take the Patanjali principle as standard.
1: ఈ యోగము,
0: this yoga,
1: కేవలము ఒక సాంఖ్యముతోన,
0: either with సాంఖ్య
1: వైశేషికముతోన,
0: or వైశేషిక
1: న్యాయముతోన కూడి ఉండాలి.
0: It should be in combination with న్యాయా, వైశేషిక or సాంఖ్య.
1: న్యాయము,
0: న్యాయ
1: దేనికి ఎంత, ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే కుంభకరేచక పూరకములు.
0: యు షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్, హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్.
1: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు.
0: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ, యూ నీడ్ ద సాల్ట్, దే ఆర్ బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దాల్.
1: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి.
0: యు షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది దాల్ యూ టేక్.
1: ఎట్టి వంటకు ఎట్టి మంటనో అంతవరకే ఉంటుండాలి.
0: యు షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్.
1: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది.
0: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఫ్యూర్.
1: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇది అయ్యే సమయంలో మంటను తీసివేయాలి.
0: After the boiling state of the rice, you should be
1: to
0: the plate.
1: యొక్క శాస్త్రము.
0: This is the science of cooking.
1: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడా ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: Similarly, this
1: అదే న్యాయాన్ని పాటించాలి.
0: So for breathing exercise, you should observe న్యాయం.
1: తర్వాత వైశేషిక.
0: Next వైశేషిక.
1: వైశేషికం అనగా అణు పదార్థం యొక్క విభాగము.
0: వైశేషిక meant the separation of
1: atom. ఒక అణువుకు మరి ఒక అణువుకు ఎంత భేదం ఉంటుంది?
0: What kind of difference is there between atom and atom?
1: ఈ ప్రపంచం అంతా అణుమయమైనటువంటి స్వరూపమే కదా.
0: The entire world is full of atoms.
1: అణువులో అణువే ఉంటుంటాది, అణువులో ఘనం ఉంటుంటాది.
0: It's only in the microcosm that the macrocosm.
1: అణువులో రెండు కూడాను అణు ప్రయోగమే.
0: The micro and the macro are based on atom.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి?
0: How the act of cooking.
1: కనుక ఈ విధంగానే ఈ ప్రాణాయామం కూడాను ఒక శాస్త్రం ఉంటుండాలి.
0: Similarly,
1: అదే న్యాయాన్ని పాటించాలి.
0: So for breathing exercise, you should observe న్యాయం.

0: The macro are based on atom.
1: కనుక ఈ అణువు ఏ పదార్థములకు ఏ ప్రమాణములో ఉండాలి?
0: How the atom should be present in what quantity?
1: ఇది ఏ యొక్క ప్రమాణం జరిగినప్పటికీ అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: Whatever is done, it would be all pervasive.
1: చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఒక పెద్ద బావి ఉంటుండాలి లేక కొలను ఉంటుండాలి.
0: Here there is a big well or a lake.
1: ఆ కొలంలో ఒక రాయి మనం విసిరాం.
0: సపోజ్ యూ పెల్ట్ స్టోన్ ఇన్ ద లేక్.
1: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
0: దేర్ స్టార్ట్స్ ఎ వేవ్.
1: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
0: టు వాట్ ఎక్స్టెండ్
1: ది వేవ్? అంతవరకు మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి.
0: యూ సీ ద వేవ్ స్ప్రెడింగ్ టు సమ్ ఎక్స్టెండ్.
1: ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలనుందో అంతవరకు పోతుంటాయి.
0: బట్ ది వేవ్స్ స్ప్రెడ్ టు ది ఎక్స్టెండ్ ద లేక్.
1: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటారు.
0: యూ డోంట్ సీ బట్ యెట్ ది వేవ్ స్ప్రెడ్స్ టువర్డ్ ద లేక్.
1: ఈ విధంగా నీ మానస సరోవరము లోపల.
0: Therefore, similarly, the lake, the mind.
1: ఒక తలంపు అనేటువంటి రాయి విసిరినప్పుడు,
0: when you pelt the stone of thought,
1: అది మంచి తలంపు కావచ్చు చెడు తలంపు కావచ్చు.
0: That thought may be good or bad.
1: అది అంత మాత్రంతోనే ఆగదు.
0: It doesn't stop there.
1: ఈ మానసిక తరంగములంతా కూడాను చేతుల్లో ప్రాకుతుంది, కాళ్లలో ప్రాకుతుంది, కన్నుల్లో ప్రాకుతుంది, చెవుల్లో ప్రాకుతుంది, దేహ సర్వత్రా కూడా ప్రాకిపోతుంది.
0: ద మెంటల్ వేవ్స్ వుడ్ స్ప్రెడ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ద లెగ్స్, ఐస్ అండ్ ఇయర్స్.
1: తలం పేగిన అయితే నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
0: If the thoughts are bad, the waves, the effect will be, you'll have bad looks through the eyes, you'll have bad hearing through the
1: ear. మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
0: Therefore, man should have good thoughts.
1: మంచి తలంపులు మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
0: When good thoughts enter,
1: మానసిక సరోవరము,
0: this is the lake of the mind.
1: సరోవరము లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
0: The thoughts are little stones.
1: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
0: Then feelings of waves emanate.
1: ఈ తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
0: The waves spread all over the body.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నచ్చినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
0: టుడే వెన్ యూ సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
0: దిస్ ట్రూత్ ఈస్ టాట్ బై పతంజలి యోగ.
1: నీ మంచి చెడ్డలు అన్ని కూడా చిత్తం పైన ఆధారపడి ఉంటుంటాయి.
0: The good and bad are based on
1: your heart. బయట మనిషి ఎవరు కారణం కాదు.
0: నో మ్యాన్ అవుట్ సైడ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: మంచికి కాని చెడ్డకి కాని నీ తలంపులే దీనికి మూల కారణము.
0: ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయోహు అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
0: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
0: యూ షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
1: కానీ ఈ యోగమునంతా కూడా యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు, బహింద్రియంద్రియములు అరికట్టుకోవటము.
0: యమ ద ఫస్ట్ వన్ ఇస్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్స్.
1: ఇంతే కాదు పరిగ్రహము తీసుకోవటం కూడా మంచి దీని దగ్గరనే తీసుకోవాలి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ పరిగ్రహ, యూ షుడ్ రిసీవ్ గుడ్.
1: ఇలాంటివంతా కూడా కొన్ని రకమైనటువంటి నిబంధనతో కూడి ఉంటుంటుంది.
0: ఆల్ సచ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్.
1: కనుక యోగమంతా కూడా సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
1: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: ఎలాంటి సంకల్పములు?
0: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
1: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నార్ ఎండ్.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
0: దే హావ్ నో లిమిట్స్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కిది పెట్టినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
0: వాట్ ఎవర్ యు డూ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్
1: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా, సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, నా కష్టములు నీ కండకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన పురస్కరించుకుని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము, స్వామి నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనలు నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయట.
0: Those that pray, Swami, don't you see my difficulty?

0: This. There they find the two eyes of the Lord.
1: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుంది, నా కష్టములు పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకల్నే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
0: When he cries and shouts for help, oh Swami, you are after me.
1: సర్వతోపాని పాదం సర్వతోచి శిరోముఖం. ఈ విధంగా కూడాను మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
0: బేసింగ్ ఆన్ అవర్ ప్రేయర్స్ గాడ్ మేనిఫెస్ట్.
1: కనుకని ఈ అంగములంతా కూడాను భగవద్ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ షుడ్ టేక్ ఇన్ ది యాక్టివిటీ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: పతంజలి యోగ సూత్రం లోపల,
0: ఇన్ పతంజలి యోగ సూత్ర
1: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
0: ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఎట్లా అంగార్పణము?
0: హౌ?
1: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
1: ఒక పుష్పం తీసుకుంటాడు ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
0: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్.
1: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
0: హి విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
1: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ ఈజ్ నాట్ ఆఫరింగ్ ఐస్, హీ విల్ టచ్ ది ఫ్లవర్, టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
1: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
0: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ద లార్డ్.
1: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
0: హీ సేస్ ఐఎమ్ ఆఫరింగ్ మై ఐస్ బట్ హీ ఆఫర్స్ ఫ్లవర్.
1: శ్రోత్రం సమర్పయామి.
0: He says, I'm offering my ear.
1: నీ యొక్క మంచి శ్రవణము నేను వినాలి స్వామి, నీ యొక్క మాటను వినే నిమిత్తమై నాకు ఈ శ్రోత్రములు ఉంటున్నాయి అని ఆ శ్రోత్రాన్ని భగవత్ శ్రవణం లోపల అంకితం చేసుకోవాలి.
0: He should dedicate his listening by listening to sacred things and divine things.
1: ఇవ్వటం అంటే కోసి ఇవ్వటం కాదు,
0: నాట్ కటింగ్ ఆఫ్ ది ఇయర్.
1: ఆ యొక్క శ్రోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
0: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
1: నేత్రం సమర్పయామనగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి.
0: వెన్ యు ఆఫర్ ఐ ఇట్ మీన్స్ యు షుడ్ హావ్ గుడ్ లుక్.
1: అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితము,
0: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ద లింబ్స్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఏం చేస్తున్నాం అని స్వామి ఏమి చెప్తున్నాడని కూడాను సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
0: There are many people who don't listen properly to what Swami says.
1: Swami ni chustunnare kaani ekkado chinta chestuntaru.
0: They see Swami but they will be thinking something else.
1: Migita vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
0: But to listen to others matters they listen in that attention.
1: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
0: But to listen to God his mind walks hither and thither.
1: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యు గో విత్ ఆల్ ద సిన్సరిటీ.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: ఓ ఇయర్స్ వై డోంట్ యూ కమ్ టుగెదర్, వై డోంట్ యూ లిసన్ టు ది లీలాస్ ఆఫ్ గాడ్.
1: శివ శివ శివ శివయన రాధా, మీ చింతలెల్ల బాపుకోనమన్న రాధా, మీ చింతలెల్ల బాపుకోనమన్న రాధా.
0: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety? Shiva
1: metti jagam anta tirigeru, oh chittama meekenta siggulede.
0: With all madness you move about, are you not shameful?
1: Avani sukham bulakalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
0: All the pleasures that you experience on earth, what will happen later?
1: పని మానేసి నిమాలు పలుమారు, మీరు కని కని చనియును తనివిలేదే.
0: యు సీ మెనీ సినిమాస్ యూస్లెస్లీ.
1: ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు.
0: ది ఐస్ వోంట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా కనులారా కడు కష్టమట, ఓ కనులారా మీకు కష్టమా.
0: ఐస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టేర్ ఎట్ ద లార్డ్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
0: క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ వి ఎంక్వైర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ బై దెం. కంబు
1: వల మీరు పరు పరుగిడి వగిరించి తిరుగుదురే, మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే.
0: యు రన్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ లైకింగ్ దోస్ థింగ్స్.
1: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా పాదముల మీకు కష్టముల,
0: ఓ ఫీట్ యు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టాండ్ ఫర్ ఎ మూమెంట్ ఇన్
1: రెండు పాదములు భగవంతుని యొక్క సన్నిధిలో ఉండాలంటే ఏమాత్రము నిలవదు.
0: The feet don't like to stand in front of the Lord for a moment.
1: Oka bus stand lopala gantalu queue lopala nilchukoni untaru.
0: There at the bus stand he stands for hours and hours.
1: Cinema daggara kuda hours queue lo nilchukoni untaru.
0: There in cinema theater he stands there
1: Kaani
0: in the queue.
1: Bhagavantuni devalayamiki vaste tatchalame lopala vidchali, tatchalame devunu chudali, tatchalame velli povali.
0: But when it's a matter of temple, he should be let in immediately. He should come out immediately.
1: సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుంటుంది.
0: He's in a hurry in respect of
1: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
0: That we have all the
1: patience. ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
0: But now we should change.
1: అది యోగము.
0: That is called yoga.
1: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
0: Yoga meant to have steadiness in good things.
1: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి. అది డిస్క్రిమినేషన్ పవర్.
0: దట్ ఈస్ డిస్క్రిమినేషన్.
1: ఏది మంచి ఏది చెడ్డ,
0: వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్,
1: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది.
0: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తాత్కాలికం.
0: ఓన్లీ టెంపరీ.
1: దీనికి సంతోషము అన్నారు.
0: This is called happiness.
1: ఏమిటి దీని యొక్క అర్థము?
0: What is the meaning?
1: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్ ఇది.
0: సంతోష హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
1: ఆకలి అవుతుండాలి.
0: యు ఆర్ హంగ్రీ.
1: క్యాంటీన్ కి వెళ్ళావు.
0: గో టు క్యాంటీన్.
1: రెండు చపాతీలు తిన్నావు.
0: యు ఈట్ టు చపాతీ.
1: ఆకలి తీరింది.
0: హంగర్ ఇస్ ఎ పీస్.
1: ఎంతసేపు?
0: హౌ ఫార్?
1: తిరిగి రెండు గంటలే.
0: ఓన్లీ టూ అవర్స్.
1: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
0: ఇన్ ద థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
1: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
0: దేర్ ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఈ సుఖ.
1: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
0: బట్
1: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
0: జస్ట్ ఎంక్వైర్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
1: ఆ బ్లిస్ అనేటువంటిది ఆనందం అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: సంతోషం అనేది తల నుండి వస్తుంది.
0: హ్యాపీనెస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: తల కేవలం రెస్పాన్సిబిలిటీ మాత్రమే.
0: హెడ్ క్యారీస్ విత్ ఇట్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ ఏ రైట్.
0: హార్ట్ హ్యాస్ రైట్.
1: కనుక ప్రతి మానవునికి తల హృదయం రెండు ప్రధానము.
0: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: మంచిది యోచించు.
0: థింక్ గుడ్.
1: యోచించిన దానిని మంచిగా తలంచు.
0: దట్ విచ్ యు థాట్ ఓవర్.
1: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
0: దెన్ పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది
1: హార్ట్ హెడ్ హ్యాండ్. ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినటువంటిది.
0: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్.
1: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
0: పతంజలి యోగా సే you should have control over the senses and unity among
1: unity,
0: the senses.
1: Unity, unity, unity.
0: There should be unity among senses.
1: Dani valle the proper study of mankind is man annadu.
0: Swami Swami says proper study of mankind is man.
1: Emiti a mankind.
0: What is this mankind?
1: Hudayamu,
0: the heart.
1: Vaaku,
0: word.
1: Chetula pani,
0: an action.
1: Moodinti yokka ekattvam,
0: the harmony.
1: Kanukane appude deeni unity valane
0: out of this unity
1: manaku purity labhyamavutundi.
0: We will develop purity.
1: Purity valane
0: out of purity
1: divinity lo praveshistamo.
0: Then we can step into divinity.
1: Eppudu ee divinity lo manu praveshinchamo,
0: the moment we step into divinity
1: enmity dooram aipothundi.
0: You will be away from enmity.
1: Kalukani ee divinity ni andinchetvantide patanjali yoga sutramo.
0: Patanjali yoga sutra gives you this divinity.
1: Kanuka sadhyamainta varakunu yukulaina vidyarthi vidyarthinilu కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకొని భరించుకొని దానిని నెట్టుకొని తట్టుకొని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ యూత్ మెన్ అండ్ విమెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగర్ డిఫికల్టీస్ దే షుడ్ బి ఏబుల్ టు టాలరేట్.
1: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
0: ఇట్ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
1: దీనిని భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఈటింగ్ అన్ని కూడా అభ్యాసమే.
0: వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ హ్యాబిట్.
1: పుట్టిన తక్షణమే ఏ బిడ్డ అయినా పరిగెత్తుందా?
0: Right at the time of birth, we find any child running.
1: దొగ్గాడటము తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
0: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్ వాకింగ్ ఫాలోయింగ్
1: కనుకనే క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసంను అభివృద్ధి పరచుకోవాలి.
0: సో గ్రాడ్యువల్లీ వి షుడ్ డెవలప్.
1: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
0: This yoga is not mainly meant for rishis.
1: దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
0: Every human being with a body needs yoga.
1: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
0: I should lead the least.
1: నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
0: I should live healthy life. అప్పుడు
1: నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ నాట్ స్టడీ.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
0: యూ డు నాట్ నో
1: ఇన్ లెక్క లెక్కర్లేదు.
0: దట్ యూ డోంట్ నీడ్.
1: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
0: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి,
1: అది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ.
0: The next one is dharana.
1: Dharana అనగా ఏమిటి?
0: What do you mean by dharana?
1: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
0: Many give different meanings.
1: దీనిని ధారణగా అనగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
0: ధారణ ఇస్ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
1: రాత్రి నిద్ర పైన పండుకునేవాడు.
0: నైట్ టైమ్ యూస్ టు స్లీప్ ఆన్ ద టెరెస్.
1: ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడు.
0: He used to watch single star.
1: ఒకే చుక్క, రెండో చుక్క కనిపించకూడదు.
0: Only one star. He didn't look at the other.
1: అది ధారణ. ఒక్క వస్తువుపైన దృష్టిని నిలపటమే ధ్యాన ధారణ.
0: ధారణ మెన్ సింగిల్ పాయింట్ అండ్
1: అటెన్షన్. ఈ ధారణను అభ్యాసం చేసిన తర్వాత ధ్యానము చాలా సులభంగా మనకు వస్తుంది.
0: When you develop this single point and attention, you can proceed to meditation.
1: ఏదైనా ఒక దీని రూపాన్ని నువ్వు పెట్టుకుని,
0: కీపింగ్ వన్ ఫామ్,
1: ఆ రూపంలో ఏదో ఒక పాయింట్ పైన దృష్టిని పెట్టుకుని దాన్ని చూస్తూ ఉంటుంది.
0: You concentrate on one point, you start staring at it.
1: అది ధారణ.
0: That is ధారణ.
1: ఆ ధారణ క్రమక్రమేణ కూడాను ధ్యానంగా రూపొందుతుంది.
0: ధారణ gradually shapes into meditation.
1: కనుక ఇది చాలా శ్రమ అయినటువంటి సాధన కాదు.
0: ఇస్ నాట్
1: చాలా సులభమైనటువంటి సాధన.
0: ఇస్ నాట్ డిఫికల్ట్ ప్రాసెస్.
1: స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు, మాకు చాలా కష్టం అనుకుంటారు.
0: యూ ఫీల్ దట్ స్వామి పుట్స్ ఇట్ వెరీ ఈజీ బట్ ఇట్స్ డిఫికల్ట్.
1: తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది.
0: You call it difficult because you do not know.
1: ఒక గులాబీ రేఖనైనా కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్.
1: ధారణ చేయటం అంత సులభం.
0: ధారణ ఇస్ సో ఈజీ.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా బిగబెట్టడం చాలా సులభము.
0: ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఈజీ.
1: మీరు నమ్మినా నమ్మకపోయినా,
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: నేను ఈ సాధనలు ఎప్పుడు చేయలేదు.
0: స్వామి నెవర్ డిడ్ దిస్ సాధన.
1: కానీ
0: బట్
1: ఒక్క క్షణమైనా, ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ, ఒక విధమైనటువంటి ఇది కానీ, అలసటని కానీ నాకు లేనే లేదు.
0: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
1: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలనే ఉంటున్నాయి.
0: The reason is all powers are latent in this body.
1: ఈ యోగ శక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
0: Everything is present here.
1: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
0: బాడీ ఇస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఆ యోగ శక్తి చేతనే,
0: బికాస్ ఆఫ్ యోగిక్ పవర్,
1: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
0: ఇఫ్ ఎనీథింగ్ ఇస్ కర్స్డ్ ఇట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్.
1: ఈ భావం పోకూడదంటే అక్కడే నిలిచిపోతుంది.
0: If you say that feeling should not enter, it comes to
1: kaadu evarikaina kuda ee vidhanga jaragadaniki avakasam untundali.
0: Not only to me, it's possible to everyone.
1: Kaaranam emaraga sarvulu yendu daivame.
0: The reason is God is in everyone.
1: Ee dehamulundu aa dehamulundu ee deham sarvadehamulundu undinatundi aatma okkate.
0: In this body, that body, in all bodies, the self is same.
1: Meeru dehanni pratyekanga meeru bhedam pettukokandi.
0: You don't have differences in this body.
1: Anni yendu undinatundi aatma okkate. Ekaatma bhavanni penchukondi.
0: That self is one. Develop that idea.
1: Udrekalaku,
0: agitation,
1: kopalaku,
0: anger,
1: ahankaralaku,
0: ego,
1: asuyaku,
0: jealousy,
1: avakasam ivvakandi.
0: Now give scope to
1: adi vachana chi. Nenu pasivu kaadu, nenu manushini.
0: When they come, I am not animal, I am human being.
1: Ee anger, ego, jealousy, ivanni kudunu kopataapa asuya dammamlanni kudunu pasivu yokka lakshanalu.
0: Anger, ego, jealousy, they are animal qualities.
1: Nenu pasivu kaadu,
0: I am not animal.
1: I am not animal. I am God.
0: I am not animal. I am God.
1: ఈ సాధన ఒక్కదాన్ని మీరు చక్కగా మీరు నిలబెట్టుకోండి, కొన్ని దినముల లోపలే మీరు ఎంతనో ప్రశాంతిని పొందుతారు.
0: If you take to such practice, we will have that peace.
1: ఈ దేహం భగవంతునికి ఒక మందిరము.
0: This body is the temple of God.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః. అందువల్లే చెప్పింది, ఈ దేహం అనేటువంటి దేవునికి మందిరంగా ఉంటుండాలి.
0: Body is the temple of God.
1: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
0: బట్ యు షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్
1: వే. మందిరము మందిరము అని అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
0: యు కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
1: మనం ఇల్లు కట్టుకున్నాము,
0: యు కన్స్ట్రక్ట్
1: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్,
0: యు హావ్ డోర్స్ ఆల్సో దేర్.
1: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్ మన రిలేషన్స్ మన బంధువులు ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
0: యు గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
1: డోర్స్ పెట్టుకున్నామని చెప్పండి బజార్లో పోయేటువంటి గాడిదలు పందులు కుక్కలన్నింటి వదులుతామో మనము.
0: బికాస్ యు గాట్ ది డోర్స్ యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్.
1: ఇంద్రియములు ఉంటున్నాయి.
0: సో హియర్ ఆర్ డోర్స్.
1: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
0: We have got the senses, what for?
1: మన దీనికోసం మనం అనుభవించుకోసం పెట్టుకున్నాము.
0: It's for our own sacred experience.
1: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటి మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
0: బికాస్ వీ హావ్ ది సెన్సెస్ ద డోర్స్ వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది స్ట్రీట్. వి షుడ్ డు దట్.
1: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కలు.
0: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ద డాగ్స్.
1: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
0: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
0: అవుట్ ఆఫ్ డిస్క్రీషన్
1: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
0: హ్యూమన్ బీయింగ్ కెన్ బికమ్ సీక్రెట్ టు ఎనీ ఎక్స్టెంట్.
1: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడవుతున్నాడు.
0: బికాస్ దేర్ ఇస్ స్కోప్ ఫర్ ది సీక్రెట్నెస్.
1: అబ్బో మానవుడు ఎక్కడా దేవుడు ఎక్కడా అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గెట్ ఇస్ అపాయింటెడ్ హౌ కెన్ హౌ మ్యాన్ కెన్
1: బికమ్ గాడ్.
0: మ్యాన్ ఇస్ గాడ్.
1: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది? ఒక్కటే
0: ఇన్ ఆల్
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక ఈ మానసు దేహము మానవ దేహము దైవ స్వరూపమే.
0: ద హ్యూమన్ బాడీ ఈజ్ ద ఫామ్ ఆఫ్ గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
0: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
1: మూడు దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ త్రీ డేస్ టైం.
1: ఆ దృఢము లేకుండా బంప్స్ జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంక 30 తరములు వచ్చినప్పటికీ మీరు అర్థం చేసుకోలేరు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యూ విల్ నెవర్ అకంప్లిష్.
1: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
0: ట్రూలీ స్టూడెంట్స్ ఆర్ వెరీ లక్కీ.
1: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
0: యూ హ్యావ్
1: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
1: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
0: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
1: శ్రమలతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ రిక్వైర్
1: పైసా, ఖర్చు లేదు.
0: యు డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
0: యు డోంట్ నీడ్ టు ఎక్సర్ట్.
1: సులభమైనటువంటి మార్గములు.
0: ఇట్స్ ఈజీ పాత్.
1: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నవనీత చోర గోపా వాహెగురు వాహెగురు వాహెగురు బోలో వాహెగురు వాహెగురు వాహెగురు బోలో సత్యనారాయణ.

తీరణమందు కూరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగా మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: ఇన్ ది సేమ్ మేనర్ మ్యాన్ డిజైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ హిస్ నేచర్ ఈజ్ హిస్ నార్మల్ డ్యూటీ.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: ఇన్ ది డైలీ వరల్డ్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సీ దిస్ ట్రూత్ ఎవ్రీ డే అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ ఇన్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: ట్రూలీ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ది రీజన్ ఫర్ దిస్ సారో?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: దిస్ మీన్స్ దట్ సిన్స్ సారో ఇస్ అన్నాచురల్ టు మ్యాన్, మ్యాన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, వై ఇస్ దిస్ అన్నాచురల్ సారో కమ్ టు యూ?
1: మరొక తెగ యందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: సచ్ ఎ క్వశ్చన్ ఇఫ్ ఆస్క్డ్ విల్ బి కాంట్రరీ టు వాట్ ఈస్ నార్మల్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: వీ ఇన్ అవర్ లైవ్స్ థింక్ దట్ దిస్ న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ న్యాచురల్ అండ్ వీ ఫర్గెట్ ది డివినిటీ ఇన్ ఇట్ అండ్ వీ సబ్జెక్ట్ అవర్ సెల్ఫ్ టు మెనీ డిఫికల్టీస్.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరం చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణ దోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలమయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club in many ways, drinking, gambling and many other such bad paths we are living in them.
1: కాని ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కాని ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కాని వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: Happiness is his form.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetuvanti oka deha bhranti tho cheppinatuvanti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of Atma which is intended to find out his own true nature.
1: Anandamu Atma swaroopam kanuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of Atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటల్లీ డిఫరెంట్ ప్లేస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడున్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day, this son was stung by a scorpion.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at this son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది అని చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ఒరే నాయన తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
0: The father asked, where has the scorpion stung you?
1: నాన్న ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: Kani unna baadha deham paina pettina mandu moola pakka.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung.
1: Adhe vidhamugane manakunnatundi ashanti oka margamu oka pradeshamu danini pariharamai nimittamai manam aacharinchetundi margamulu maroka margamu.
0: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
1: ఈ విధముగానే మన దుఃఖమునకు మన అశాంతికి మన కష్టమునకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness and for our troubles, what is the reason? We are not trying to ask such a question.
1: దీనికి కారణము మనము తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడాను మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితమునందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దట్ డే వెన్ వీ కెన్ రికగ్నైజ్ ది సేక్రెడ్ డివినిటీ ఇన్ అస్ అండ్ దట్ డే వెన్ వీ టేక్ టు ది సేక్రెడ్ పాత్ ఆఫ్ రికగ్నైజింగ్ దట్ విల్ వీ హ్యావ్ హ్యాపీనెస్.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని విప్రములు కాని పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగటంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింపచేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యము.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థం కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమున కూడా మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా ఆనందించగలరు?
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi?
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. నీవు దేహము కాదు.
0: You are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునియే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పేది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is mithya.
1: Jeevaiva Brahma vanapara. Anaga jeevude devudu anetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yetavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavudiga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatmaga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deenini aneka paryayalu cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata, jeevo, devayivanapara, jeevatthume, daivatthunga untunani, ee tattvamu prabodhistu unnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Kanuka jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడా ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతునకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: Pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము,
0: what is truth what is untruth.
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: ఇట్ ఈస్
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డు నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీ వన్ ఎల్స్, వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియన్స్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియన్స్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 F's.
1: మొదటి F ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ F ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఈస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ F ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది ఫినిష్ ది గేమ్.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths which have been our traditions and culture, we have to believe them today.
1: Inadu vidya vidya vidyani kevalamu bahula grantha parichayamune vidyaga manam bhavistunnamu.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: Inati vidya antai kudanu kevalamu potta kooti vidyalu maatrame.
0: All education of today is simply intended to eke out your livelihood.
1: Manavatvanni vikasimpa cheseetundi vidya vidya.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavincheetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa cheseetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్, టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva. What
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: Kaduku ee naadu manamu manavudai puttinanduku from address leka to address indulo edo oka daanni manam gurtinchali
0: nilabettali. Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: Ekkada nunchi vachamo manaku teliyadu.
0: We do not know where from we have
1: kaani ekkadiki potamo aneetudi manaku telusu baaga.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which
1: చేస్తారు
0: in this postal department, if the envelope has no front address, has no to address, where are we going to put this envelope?
1: Kaduku ee naadu manamu manavudai puttinanduku from address.

0: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
1: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
0: Manam manchi margamunu, satya margamunu, dharma margamunu, pavitramaina margamunu, ee vidhanga manam anusarinchatam cheta divyamainatundi oka ananda margamunike manam cheripothamu.
1: By following a good path, by following a dharmic path, and by following truth, we will reach the final end, which is the good one.
0: Kanuka mana nitya jeevithamulo మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In that context, we should try and recognize the path which we should follow in our daily life.
0: కనుకనే మనం ఎచ్చట నుండి వచ్చెనో అచ్చటికి చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం.
1: It is the authority of the Bhagavata which says, from where you have come to that place we have to reach.
0: అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
0: Kanuka ekkadi nunchi vachindi acchatiki poi cheradaniki prayatninchali.
1: So we should make an attempt to reach that place.
0: Yetavata manamu bhagavantu nunchi vachchavu.
1: Be that as it may, we have come from God.
0: Prati manavudu kodanu messenger of God.
1: Every human being is a messenger of God.
0: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
1: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
0: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
1: Man who has emanated from God to undertake demoniac qualities is contrary to human nature.
0: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
1: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: మనం గృహము నుంచి కార్యార్థమై గ్రామాంతరం వెళ్ళినాము.
1: From our home, in order to fulfill a task, we go out of the village.
0: గ్రామాంతరం వెళ్ళిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము.
1: After going to the village, we finish our work which is
0: కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
1: After the task is done, although there may be several attractions in that village, we are not going to stay in that village permanently.
0: తిరిగి మన స్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కాని విశ్రాంతి కాని శూన్యం.
1: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
0: అదే విధముగానే మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
1: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
0: మన మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
1: We have come into this world for the task of fulfilling the purpose
0: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాము.
1: We have come here to recognize the divinity in us.
0: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
1: We have not come here to waste our life all the time loading and unloading.
0: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
1: Have we come for food and drink? No.
0: జంతూనాం నరజన్మ దుర్లభం.
1: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
0: Nijamuga manavattam chala pavitramainatundi.
1: Truly, human nature is a very sacred thing.
0: Tindi teerthadulu kosame manu vachunte pasipachi mrugadulu tindi teerthadulu anubhavinchatam leda.
1: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
0: Kanuka tindi teerthadulu nimittamai kaadu manu vachindedi pavitramainatundi aatmaarthamai vachchavu.
1: We have not come for food and drink. We have come in order to know the nature of sacred
0: art. దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: The ideals that are contained in the situation are being taught to us in a nice manner by rivers.
0: ఇంకా నదులు ఉన్నవి.
1: We will take the case of the river.
0: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from have these rivers?
0: సముద్రం యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
1: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
0: ఈ యొక్క నదులు మొట్టమొదట సముద్రం నుంచి పుట్టాయి.
1: These rivers therefore are born from the ocean.
0: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
1: In some

0: manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: Adinam sagaro gatihi.
0: All the rivers go into the ocean.
1: Ekkada nunchi vachano akkadike pocheyunnayi.
0: The place from which they have come, they go back to that place.
1: Manamu oka kunda chatti aneetundi matti nunchi chechaam.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: Kumarivadu matti nunchi aneka vidhamaitundi kundalu chestu vachadu.
0: The potter uses mud and makes different types of
1: kani ivi bhadramuga untinanta varaku manavudu uniyogichukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: Adi baagundinanta varake manaku useful ga untadi.
0: It is useful to us so long as it is in a good condition.
1: Adi emaina kinda padi pagilipoyina useless avutundadi.
0: But if the pot falls down and breaks, the pot becomes useless.
1: కాని అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూజ్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: మన దేహములు కేవలము ఒక పాత్రల వంటివి.
0: Our bodies are like the pots.
1: ఇది మట్టి పాత్రలు.
0: These are made up of mud.
1: దీని పేరే మృణ్మయం.
0: This is called
1: చిన్మయం కాదు.
0: This is not made up of divinity.
1: చిన్మయం అనేటువంటి ఒక స్థానములకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి.
0: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: What is the path which we have to adopt?
1: What is the way to immortality?
0: What is the way to attain immortality?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to reach immortality.
1: మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలము చేరింది కాని సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కాని 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింపు చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడెన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: The aspect of Atma, the omnipresent divinity, it should be
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనము కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: సమస్త స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనం కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together, it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together, it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మధ్యనున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి కూడా ప్రయత్నించాలి.
0: ఎవరీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half that pain.
1: కానీ ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము తన అధికారము తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetvanti oka shashvata anandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: Nijamuga padarthamul yokka tattvamu kevalamu oka vidhamainatvanti oka samyoga viyogamulato koodinatvantidi.
0: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
0: All matter consists of coming together and separating from each other.
1: Kani ee naati manavudu kevalamu one way traffic lo bayil deertunnadu.
0: Man of today accepts only one way traffic.
1: Ataniki samyogam maatrame kavali kani viyogaanni aashinchatam ledu.
0: He only wants union. He does not want to face separation.
1: Puttina vyakti gitteka tappadu.
0: One who is born has to die.
1: Teesukunna gaali viduvaka tappadu.
0: The air you breathe in has to be given out.
1: Ninna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept out.
1: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitamu cheemanga abhijjo avutunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: kevalam samyogamu maatrame manam aashinchutamu chaala dukkhamunaku hetum.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: చిన్న ఉదాహరణ.
0: One small example.
1: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
0: We breathe air. This is coming together.
1: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: చూడు వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
1: మనం ఆహారాన్ని భుజిస్తున్నాము,
0: we take food.
1: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయము దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
1: మన చేతిలో ఒక ప్రదేశం నుండి రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
0: In our hand, in a place, blood is flowing.
1: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చనచనము కూడాను దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's happiness.
1: కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్య సాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకూడను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today some amount of selfishness is necessary.
1: అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే.
0: But how far? Only to a limited extent.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: For man there is one face and that is righteousness.
1: రెండోది న్యాయము.
0: The second one is justice.
1: రే మూడోది ప్రేమ.
0: The third one is ప్రేమ.
1: నాలుగోది కరుణ.
0: The fourth one is compassion.
1: ఐదోది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఈ ఐదు కూడాను మానవునికి ఐదు ముఖములు వంటివి.
0: These five can be regarded as the five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: దేర్ ఈస్ అన్ అమౌంట్ ఆఫ్ ప్రేమ ఇన్ హిస్ సెల్ఫిష్.
1: కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది.
0: దేర్ ఈస్ అ కంపాషన్ టు హిస్ ఓన్ ఫ్యామిలీ.
1: సంయమము అనేటువంటిది అసలే లేదు.
0: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ డజంట్ ఎగ్జిస్ట్.
1: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: టుడే దేర్ ఫోర్ వీ కెన్ డిస్క్రైబ్ మ్యాన్ యాజ్ లివింగ్ డెత్.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని, యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము, సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్ట కడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటి విచారం చేసి సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self, we come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
1: సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్.
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
1: margamu ledu ani manam niruchahanaku guri kaakoddu.
0: But we should not be disappointed that there is no way.
1: Daniki kattinatvanti daram vippi,
0: if we remove the thread with which we have tied up the balloon,
1: aa lopala cherinatvanti galiki manam marinta galini adhikanga cherchadam cheta adi peddadai peddadai peddadai peddadai lokkatori but ani pagilipothundi.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and it will burst.
1: Katta kadapadiki vishalamaina gaalilo ee gaali kuda ekamaipothundi.
0: In the end, the confined air will also merge and mix with the broad outside.
1: Eenaadu swarthamu aneetvantidi balloon lopala manamu abhimanamu aneetvantidi gaalini oopi daniki mamakaram aneetvanti taadunu katti pettam.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
1: Yenadu ee abhimanam aneetundi taadunu vippi ee mamakaram aneetundi gaali topala adhikanga ee yokka balloon nu oodinappudu swartham aneetundi adi okka toori pagili vishalamaina paraarthamulo ekamaipothundi.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
1: Kanukane manavattamu kevalam nenu aneetundi pradesham nunchi nenu ane danike prayanam ayyetundi pedda rajabata kaadu.
0: Therefore human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
1: Kaadu ఐ అనేటువంటి స్థానం నుంచి వి అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
1: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు వి అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
1: వి ప్లస్ హీ అయిపోతుంది.
0: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
1: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: ఆల్ ఆఫ్ us together again should travel to God who belongs to us.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి, దైవమనే పెన్నిధికి, సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
1: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని, విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the son of God.
1: Son of God ane tappudu relationship yerpadipoyindi.
0: The moment you say son of God, there is a relationship with God that has been established.
1: Messenger ane tuntu vaadu kevalamu gruhamulo oka service chese tuntu vaade.
0: Messenger denotes one who does service in a house.
1: Kani, I am the son of God anetappudiki rakta sambandhamu, anubandhamu, bandhavyamu, nirbandhamu anni vidhamulaga kuda koodi vachindi.
0: But the moment you say son of God, then there is a blood relationship and there is an attachment and there is a togetherness that has come.
1: Tadupari, I and my father are one annadu.
0: Thereafter he said, I and my father are one.
1: Adhe vidhamugane manam ee naadu prathi manavudu kodanu oka messenger. Messenger of God ga tayaru kavali.
0: In the same manner, today every human being should transform himself into being a messenger.
1: God messenger ye message teeskonu povali. Ye oka pracharam teeskonu povali.
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
1: Ee message anetvatidi message cheyataniki kaadu.
0: This message is not intended to be misused.
1: Manam ee message anetvatidi daivam yokka premanu, daivam yokka karunanu, daivam yokka vishalamainatvanti yokka divyatvanni andariki panchadaniki prayatninchali.
0: This message should consist of reaching everyone God's love, God's compassion and God's breadth of love.
1: Nijamuga manam cheyavalsinatvanti prema okkati maatrame.
0: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
1: Love is God. Live in love.
0: God is love. Love is God. Live in love.
1: Yenadu mi manam ee premanu abhivruddhi gavinchukundamo akkada mana swarthamu nasham avutundi.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
1: Anni vidhamulu ayinatundi yokka sahana bhavanni kuda nu penchutundi.
0: It will also promote certain amount of patience and forbearance.
1: Samara sattvanni abhivruddhi gavistundi.
0: It will develop an equal attitude.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Kani atti premane manam abhivruddhi gavinchukovali lekapothe kevalam swarthamlone manam unte selfish anetvadi kavalamo. Self lives by getting and forgetting ani prema swarupulara yenadu manam enta prema untunnado aa prema hrudayamlo swartham cheradaniki veelu ledu.
0: When your heart is filled with love, selfishness cannot enter. There's no place.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Kanuka ee naadu manam ee swartham anetuvanti danni manam nirmoolam gaavinchukundamo aa naade sahajamaina aanandam manaku labhistundi.
0: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
1: Manam vachinatvanti dantha kuda nu daivasthanam nunchi vacham.
0: We have come from the place of God.
1: Kanuka daivasthanamunaku poyetunte yokka prayanamloni manam ee samajam yokka sevalanu manam salpukuntu pavitramaina karmalu karyalu chetani mana karmalu mugistu raavali.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
1: Kanukane Bhagavad Gita yandu motta modati shlokamu dharma kshetre kuru kshetre samaveta yuchavaha mamaka pandava cheva kim kurvat sanjaya. Dharma kshetra, dharma anetunti yokka padamu motta modatine akkada onkara roopamai nilchindi.
0: In the Bhagavad Gita, in the very first word is dharma kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
1: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
1: Indulo mottamodati shlokamu dharma kshetram ane shlokam.
0: The first verse begins with the word dharma kshetra.
1: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
1: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paatro danudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
0: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
1: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హెస్ టాట్ అస్ దీస్ టూ టుగెదర్.
1: ఏది నీ ధర్మము?
0: What is your dharma?
1: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవని సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: Your dharma, mama dharma, is a sacred service to humanity.
1: Samajame lekapothe chanamaina manam jeevinchalemu.
0: If there is no society of human beings, we cannot live for one moment.
1: Manam society valane ee samajam valane mana jeevithanni pompondipa chesukuntunnam.
0: It is only with the help of the society that
1: sarva sukhamulu sarva anandamulu kodanu samajam nunchi andukuntunnam.
0: All happiness and all experience comes to us from the society.
1: Atti kutagnatanu manam andinchukune nimittame samajamunaku seva cheyali.
0: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
1: అదే నీ ధర్మం.
0: This is your dharma.
1: కనుకని కృష్ణుడు కూడాను అర్జునుడికి ఏం చెప్పాడు? నాయన సర్వదా సర్వకాలములు యందు కూడాను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
0: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances think of him.
1: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
0: But during a battle, how can one think of God?
1: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
1: మానవులందరికున్న ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
1: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
1: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
1: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
1: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
1: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
0: Prema swaroopas, it's not as if you are ignorant of the situation of the world.
1: Adhi ekkadu naipetti alajalachocha manavattam chaala aljipothunnadi.
0: As a result of several types of agitation in this world,
1: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukudano manavattam chaala alasi solasi nischaramai nilichipothundali.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
1: Aadhyatmika margamulandukudano ayomaya sthitilo untundali.
0: Even in the spiritual path, this become a confused state.
1: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
0: Man's mind is being confused with many doubts.
1: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
1: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలన అనుమానాలకు గురి అయిపోతున్నాం.
0: The reason for this is we state one thing, we do a different thing.
1: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: But mankind, man's nature is not like that.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఏది proper study?
0: What is this proper study?
1: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
1: కాని ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
1: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
1: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different thing.
1: కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం అనింది.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
1: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and
1: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప
1: దీర్ఘ ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
1: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
1: అంతమైనటువంటి యొక్క లగ్గేజీని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
1: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
0: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
1: Ticket తీసుకున్నాము.
0: We have purchased a ticket.
1: దేహమనే రైల్లో ఎక్కినాము.
0: We have entered the train of our body.
1: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బలిన చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
1: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిల్చుకుండా.
0: This compartment is going on moving. It's not stopping in any station.
1: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
1: కనుక మన జీవితంలో ఒక స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
1: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
1: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by.
1: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky.
1: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
1: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
1: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
1: ఒక లక్ష్యం ఉన్నటువంటి మానవుడు నాకు కోటి కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
1: జ్ఞానుడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్ బట్ టువర్డ్స్ ది ఎండ్ అట్ సమ్ మోమెంట్ అట్ సమ్ సెకండ్ దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
1: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
1: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
1: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
1: కనుకో మన జగత్తంతా కూడా దృశ్యకల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
1: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
1: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
1: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
1: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
1: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swarupulara, kannulu matram manaki ichadu bhagavantudu.
0: Prema swarupas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulunu ichadu rendu.
0: They have given 2 ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుంది.
0: The nose can only breathe in and breathe out the air.
1: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
1: taste. చూడగలదు, మాటలు చెప్పగలదు.
0: It can taste and it can speak.
1: కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటిది. కనుక మొట్టమొదట మనం టంగును కంట్రోల్ చేసుకోవాలి.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
1: ఇది నాలుగు రకములైనటువంటి పాపములు చేస్తుండాలి.
0: This tongue can commit four types of sin.
1: అసత్యమాడటం ఒకటి.
0: To speak untruth is one.
1: చాడీలు చెప్పటం రెండోది.
0: To speak ill of others is another.
1: ఇంకా పరులను దూషించేది మూడోది.
0: To find fault and blame others is the third one.
1: అతిభాష మాట్లాడేది నాలుగోది.
0: To talk too much is the fourth.
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
0: By these four methods, the tongue is accumulating sins.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిఖ్వే రసగ్ని దీని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control
1: it.
0: Only when we can control this palate or the tongue, will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
1: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
0: By talking too much, one's own strength and memory
1: becomes weak.
0: Our strength of the atma melts away.
1: నరాలు బలహీనమైపోతుండాలి.
0: Our nerves become weak.
1: సమాజములో చెడ్డ పేరు వస్తుండాలి.
0: In the society we get a bad name.
1: కనుక మనము quiet గా కొంతవరకు నిశ్శబ్దంగా అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వైట్లీ అండ్ వితౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
1: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీజు చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
1: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
1: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
0: Man lives every day with three types of sadhana.
1: వ్యక్తిగత సాధన, ఇంకొక సాధన, సమాజ సాధన.
0: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
1: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
1: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: Japa and jhana is purely an individual effort.
1: ఇంటిలో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
1: సమాజములో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
0: Entering the society and making others' life bearable and happy.
1: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
1: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: We should not have in our mind some kind of a selfish desire and
1: ఈ విశ్వమంతయకుడును విశ్వస్వరూపం.
0: This entire world is the form of God.
1: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: Serving society should be regarded by us as
1: మానవ సేవనే మానవ సేవ.
0: To serve man is to serve
1: జన సేవనే జనార్దన సేవ.
0: To serve human beings is to serve జనార్దన.
1: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడాను నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
1: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting
1: us. Bharat deshame na desham anetundi swarthamulo kuda manam undakoddu anni deshamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
1: Oka pedda gruham lopala okkoka desham okkoka room vantidi.
0: In a big mansion, each country is like a room in the mansion.
1: అదే విశ్వము అనేటువంటిది ఒక పెద్ద గృహము.
0: we should regard the entire world as a mansion.
1: ee vishwam anekunte gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
0: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
1: Kanuka ee vidhamainatundi samatram cheta manavudu enaado abhivruddhi pontado appudu loka samastha sukino bhavantu.
0: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
1: Itti samatattvanni, itti prema tattvanni, divyamainatundi bhavanni prati manavudu kodanu enaado abhivruddhi pondutado enaado dinini abhivruddhi gavinchukuntado aanaade mana జీవితం కూడా ధన్యమైపోతుంది.
0: సచ్ ఈక్వల్ యాటిట్యూడ్ అండ్ సచ్ లవ్ అండ్ కంపాషన్ టు ఎవరీవన్ ఇఫ్ యూ కెన్ ప్రమోట్ దట్ డే అవర్ లైఫ్స్ పర్పస్ వుడ్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 12th of May 1980 ఆన్ ది ఒకేషన్ of the anniversary of Dharma Kshetra.

0: తనకులేడే కాని మనకులేడా.
1: ఆన్ దిస్ ఎర్త్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ టోటలీ బ్లైండ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ సీ గాడ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ కెన్ యూ డినై హిజ్ ఎగ్జిస్టెన్స్ హీ మే సే నో బట్ యెట్ ఆల్ ఆఫ్ అస్ బిలీవ్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదమును వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థముగా ఉంచుతున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ సమ్ డినై హిజ్ ఎగ్జిస్టెన్స్ అండ్ లైక్ దాట్ దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్.
0: కన్నులు లేని వానికి ప్రకాశించేటువంటి సూర్యుడు కానరాడు.
1: ద బ్లైండ్ మ్యాన్ కెనాట్ సీ ద షైనింగ్ సన్.
0: లేక కన్నులు మూసుకున్నటువంటి వానికి ప్రపంచమే కనిపించదు.
1: ద వన్ హూ క్లోజ్డ్ హిస్ ఐస్ కెనాట్ సీ ద వరల్డ్.
0: అంత మాత్రం చేతనే వారికి సూర్యుడు లేడనే లేక ప్రపంచము లేదనియా.
1: కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో సన్ దట్ దేర్ ఇస్ నో వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కాదు కాదు.
1: నో,
0: సూర్యుడు ఉన్నాడు.
1: సన్ ఇస్ దేర్
0: కానీ దృష్టి లేదు.
1: బట్ దేర్ ఇస్ నో విజన్
0: ప్రపంచం ఉన్నది.
1: దేర్ ఇస్ వరల్డ్
0: కానీ కన్నులు మూసినాడు.
1: బట్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఇది తన యొక్క దృష్టి దోషమే కానీ సృష్టి దోషము కాదనే సత్యము మనకు స్పష్టమవుతుంది.
1: ద మిస్టేక్ లైస్ ఇన్ హిస్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
1: Therefore, faith is life of every human.
0: నమ్మకం లేకుండా క్షణమైనను కూడాను కాలం గడపలేడు.
1: Without faith, we cannot spend even a moment of time.
0: నమ్మకం లేకుండా 10 అడుగులైనను కూడాను తాను ముందుకు పోలేడు.
1: Without faith, we cannot step forward even 10 steps.
0: నమ్మకం లేకుండా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించలేడు.
1: Without faith, he cannot undertake any task.
0: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
1: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
0: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకం చాలా ప్రధానం.
1: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
0: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగములు ఎందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
1: Not only in respect of God, every field of activity needs faith.
0: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కాని పరుల పైన కాదు.
1: Every matter depends on your faith, not on others.
0: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా భౌతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా వైజ్ఞానికంగా కూడాను నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాము.
1: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్ ఫిజికల్ స్పిరిచువల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
0: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాము.
1: Out of faith only we love all.
0: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
1: Unless you have faith that so and so is your mother, you can't love her.
0: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
1: Unless one is with full faith that so and so is
0: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
1: Without faith, one would not be able to love one's own child.
0: కనుక ఇట్టి సర్వత్ర సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు కాని నమ్మకమే లేకుండా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
1: He is able to experience this love which is all pervasive is only entirely because of faith.
0: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ those that do not have faith, the second category, they pretend as if they have no faith.
0: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
1: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యెట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
0: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
1: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వీ సీ హిమ్?
0: కనిపించినటువంటి దానిని అంతా కూడా నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
0: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
1: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
0: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని, ఎందుకు ప్రేమించాలి?
1: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వీ లవ్ ఆల్?
0: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను, ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
1: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వీ లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
0: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
1: ద రీజన్ ఫర్ హేట్రెడ్ ఈస్ ద వెరీ సేమ్.
0: ద్వేష ప్రేమలు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: హేట్రెడ్ అండ్ లవ్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: కనుక ఎప్పుడు ద్వేషముందో అప్పుడు ప్రేమ కూడా ఉంది.
1: Where there is hatred, there is love too.
0: ఏడు ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడా ఉంటున్నది.
1: At the time when you say no, there is also yes over there.
0: ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా?
1: On that stage here, is there Sai Baba or not?
0: ఉన్నాడు.
1: Yes, he is there.
0: దేనిని బట్టి?
1: On what basis?
0: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
1: We say on the basis of the form.
0: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
1: At the end of the discourse, Swami retires.
0: అప్పుడు సాయి బాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
1: Is there Sai Baba on the stage or not?
0: లేడు.
1: No.
0: అనగా ఏంటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకోగలుగుతున్నాడు.
1: యు ఆర్ ఏబుల్ టు సే నో దట్ విచ్ ఇస్ ప్రెసెంట్.
0: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
1: వెన్ దేర్ ఇస్ నో సాయిబాబా యాజ్ సచ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్.
0: అదేవిధంగా దేవుడు ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
1: లైక్ వైజ్ బికాస్ దేర్ ఈస్ గాడ్ యూ సే యెస్ అండ్ యూ ఆల్సో సే నో.
0: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దౌడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
1: బికాస్ దేర్ ఈస్ గాడ్ ఎట్ టైమ్స్ దేర్ స్కోప్ టు సే నో ఆర్ ఎల్స్ హి డజంట్ అరైవ్.
0: కనుకనే దేర్ ఈస్ గాడ్ అంటున్నాడు అనిల్ కుమార్.
1: అనిల్ కుమార్ సేస్ దేర్ ఈస్ గాడ్.
0: అనగా ఏమి? మొట్టమొదట సత్యం ప్రారంభమవుతుంది. అది
1: మీనింగ్ ద ట్రూత్ స్టార్ట్ ఫస్ట్.
0: దేర్ ఈజ్ అని వస్తుంది.
1: దేర్ ఈజ్ ఇస్
0: అక్కడ ఉన్నాడు.
1: దేర్ ఈజ్
0: ఎవరు?
1: గాడ్. హూ? గాడ్.
0: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
1: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
0: ఉన్నాడు.
1: దేర్ ఈజ్
0: ఎవరు?
1: హూ?
0: గాడ్.
1: గాడ్.
0: అయితే
1: దెన్
0: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
1: దెన్ కమ్ ది నెక్స్ట్, దేర్ ఈజ్ నో గాడ్.
0: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
1: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
0: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
1: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
0: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
1: When atheistic tendencies grow more and more,
0: God is nowhere అని పదములు పెట్టుకుంటాడు.
1: Here is a statement. God is nowhere.
0: God is nowhere. Four words ఉంటున్నాయి.
1: Here there are four words. God is nowhere.
0: God is.
1: God is.
0: Nowhere.
1: Nowhere.
0: W-H-E-R-E-Where.
1: N-O, no. W-H-E-R-E-Where.
0: ఈ ఎన్ ఓకు డబ్ల్యూ చేర్చేసరికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
1: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
1: వెర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
0: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
1: we have joined this W
0: NO W చేసేటప్పటికి నవ్ అయిపోయింది.
1: When you join W to NO, it's
0: now. నవ్ అనేటువంటి నుంచి W ను వేరు చేసేటప్పటికి నో వేర్ అయిపోయింది.
1: When you remove this W, it becomes
0: no where. నో వేర్ కు నవ్ హియర్ కు ఓన్లీ W మాత్రమే మారుతుండాలి.
1: For these two statements, nowhere, now, here, it's only shifting of this
0: letter W.
1: So when we have faith, we say now here. When there's no faith,
0: nowhere.
1: For both faith is the cause.
0: This
1: faith are
0: our eyes. The
1: faith is the sacred
0: text. The
1: vision of the sacred text is
0: creation.
1: This creation is our vision.
0: There's
1: no difference between vision and creation.
0: There's
1: no difference between eye and
0: text. That's what you see
1: with the eye, you describe
0: in text.
1: What all that described in the text you see with the eye.
0: Drashtum motta motta jnatum.
1: The first one.
0: Telskovali.
1: First jnatum know.
0: Telskunnatvanti danni drashtum chudali.
1: What you have known you must see.
0: Chudina danni praveshtum. లోపల ప్రవేశింప చేసుకోవాలి.
1: దట్స్ వాట్ యు హావ్ సీన్ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
1: యు మస్ట్ లిసన్ టు ఎ ఫ్యాక్ట్ దట్ సంథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. శ్రవణం
0: చేయటమే ఒక శాస్త్రం.
1: ద లిసనింగ్ ఇస్ టెక్స్ట్.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందంటే మనం వెళ్లి ద్రష్టుం దానిని చూడాలి.
1: ద మూమెంట్ యు కమ్ టు నో సచ్ ఎ థింగ్ ఇస్ అవైలబుల్ దెన్ ద మార్కెట్ చూడంత
0: మాత్రమే అది మన యొక్క పొట్టలో చేరదు.
1: The moment you see, it will not go in.
0: దానిని ప్రవేశం ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
1: What you see, you must see, it will go into you.
0: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
1: ఫస్ట్ యూ షుడ్ లిసన్.
0: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
1: సెకండ్ యూ షుడ్ డూ
0: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: థర్డ్ వన్ నిధిధ్యాస ప్రాక్టికల్.
0: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
1: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్ రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
0: కనుకనే నవవిద్య మార్గములు ఎందు కూడాను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
1: In 9 parts of devotion, listening first, the singing.
0: Vinna tarvatane manam paadutunnam.
1: We join singing only after listening.
0: Vishnu smaranam.
1: Then we think, chant.
0: Pada sevanam.
1: Serve.
0: Vandanam.
1: Salutations.
0: Achanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: ఆత్మనివేదనం.
1: సరెండర్.
0: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంటుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
1: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
0: కనుక ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణమైంది.
1: Right from the starting point until you reach the destination, then it becomes total travel. You cannot say it is total. It is only semi-circle.
0: Full circle ane ivvandi unnappudu ekkada prarambhamaindo akkadiki poi nilichipothundi.
1: When there is full circle, the starting point and end point agree.
0: Ee madhyalo teesivesesthe see ayipoyindi adhe semi-circle.
1: But you remove a part from it, it becomes
0: semi-circle.
1: Semi-circle C starts at one point, another at another
0: point. అఘాధమైనటువంటి అనుమానం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణమైంది.
1: Right from the starting point until you reach the destination, then it becomes total travel.

0: starts at one point, another at another
1: point.
0: In between it is hollow of doubt.
1: And
0: this is
1: doubt.
0: This doubt is so shallow, so hollow.
1: దీనిని ఏమాత్రం కూడా దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
0: నో బడి కెన్ రిలీవ్ యూ.
1: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
0: సో యు నీడ్ టోటాలిటీ.
1: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబిసిడి పూర్తి అయిపోయింది.
0: అంటిల్ యూ సే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అండ్ స్టాప్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జెడ్ యు విల్ బి నోయింగ్ ఆల్ లెటర్స్.
1: ఏ ప్రారంభమైపోయి ఎస్ వరకు పోయి చేరుతున్నట్టుంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
0: You start from A and say until yes. Thereafter you don't know other letters.
1: కనుకని పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో we should start at the point and travel till the end.
1: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
0: సో we begin with faith and end in bliss.
1: కనుక మొట్టమొదట శ్రవణం.
0: First listening.
1: తరువాత ఆత్మ నివేదనం.
0: Later surrender.
1: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
0: First we should listen to anything.
1: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
0: Many come here to see
1: Swami. తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
0: They return and narrate their experience.
1: సత్య సాయిబాబాను ప్రశాంతలను చూస్తుంది ఇట్టిది అట్టిది అట్టిదని ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
0: You go and tell your experiences in Prashantalam with Swami. And they hear, therefore they come over here.
1: చేయకపోతే టికెట్టే కొనరు వారు.
0: They don't listen to all this. They don't buy the ticket.
1: కనుకనే శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడా నెరవేరుతున్నాయి.
0: So you'll be achieving success by first listening.
1: కనుకనే ప్రతి మానవునికి కూడా మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
0: For this listening, faith is essential.
1: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
0: He cannot live without faith.
1: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
0: Therefore everyone should start their life with faith.
1: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
0: Some say that they deny
1: God. విశ్వసించరు కొంతమంది.
0: Some are faithless.
1: విశ్వసించినటువంటి వారి గతి వారిదే. నీకెందుకు దాని విచారం?
0: It is their faith. Why are you worried?
1: ఎవరికి తీట పట్టిందో వారు కోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
0: Why should you bother about those faithless people?
1: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
0: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఏ నాలుగు నో అని చెప్పిందో అదే నాలుగు ఎస్ అని చెప్తుంది.
0: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
1: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
0: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
1: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
1: నో నమ్ముతావా ఎస్ నమ్ముతావా?
0: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
1: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
1: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
0: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
1: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
0: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇంటు నో అండ్ లేటర్ ఎస్.
1: కనుకనే వర్డ్స్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటి.
0: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
1: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
0: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుకనే
0: సో
1: జయచే దేవుడు చెప్పాడు.
0: జయదేవా సార్
1: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
0: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
1: జిహ్వే రసజ్ఞే

0: నాలుక ఈ మాటలకు ఒక స్టేజ్.
1: Tongue is a stage for these words.
0: కనుక ఈ స్టేజ్ పైన మంచి బొమ్మలు వస్తుంటాయి, చెడ్డ బొమ్మలు వస్తుంటాయి.
1: On the stage, good and bad appear.
0: రాజు వస్తుంటాడు, రాణి వస్తుంటాది.
1: The king and the queen.
0: జవాను వస్తుంటాడు, ప్యూను వస్తుంటాడు.
1: The pune and the master
0: అందరూ
1: appear.
0: స్టేజ్ పైనే ఆడుతుంటారు.
1: All act on the
0: రామును
1: stage.
0: వచ్చి నాట్యమాడాడు, రావణుడు వచ్చి నాట్యమాడాడు.
1: On the stage you found Rama and also Ravana.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చు.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు చెవులు.
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్ హీ
0: కెనాట్ సే. చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ద స్వీట్నెస్ ఆఫ్ దీస్ స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎత్త ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: బై ఆర్గ్యూయింగ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ బాడీ దట్ వే.
0: వాదే వాదే వద్యతే వైరం. ఈ వాదించడం చేత వైరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు.
1: By arguing continuously, enmity will step in and increase.
0: కనుక దైవమును మనం నమ్మియే తీరాలి.
1: You must necessarily believe God.
0: దైవం అనేది లేదు అని మనం ఒక విధమైన వాదిస్తున్నాము.
1: You argue and you deny.
0: ఇది మూర్ఖత్వమే.
1: It is your foolishness.
0: దేని లేదంటున్నావు.
1: What is that you deny?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: You don't see self, therefore you deny.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: Here is a person.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడవు ఉన్నాడు.
1: He is 6 feet in his height.
0: అతను 80 pounds లా ఉన్నాడు.
1: 80 pounds ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యూ హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి, కనిపించినటువంటివి. అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది. ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యు డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవనే నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: You talk like a fool because you don't see them.
0: ఏది కనిపించనిదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: All that you don't see proves your human quality.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మన్మము జీవ.
1: All that you don't see will make you experience the consequences of your
0: action. ఒకటి నీకు కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుంది. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి. లేదని చెప్పగలవా?
1: కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతే బతికగలగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి యొక్క ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: నాయన ఇది మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: He said, son, you cannot say.
0: నీవు సాధనలు చేత,
1: out of practice,
0: ఆ గురు కటాక్షము చేత,
1: with the grace of your
0: preceptor, దైవానుగ్రహం చేత,
1: the God's grace,
0: నీవు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురావన్నాడు, తీసుకొచ్చాడు.
1: హీ బ్రాట్ ద షుగర్.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు.
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్.
0: కలిపేటప్పుడు షుగర్ కనిపించడం లేదు.
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికి చేతికే చిక్కటం లేదు.
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ye kannulato chuchado aa kannulato ne chusinappudu aa sugar kanipinchatam ledu.
1: The eye that has seen the sugar then is not finding it.
0: Kanipinchadu chetiki ye matram chikkadu.
1: You don't see with the eye nor can you catch with the hand, but can you say no?
0: Sugar undi,
1: there is sugar.
0: Aithe ee jalam lopala sarvatra karigipoyindi.
1: But however this sugar is dissolved present all over the world.
0: Adhe reetigane daivamu sakshatkaram unnadi.
1: There is God.
0: Aithe manavuni yandu leenamai untunnadi.
1: But it's totally in total margin in human.
0: Netram charma chachuluku kanipinchadu.
1: You don't see with the naked eye.
0: Kevalam gnana chachuluke kanipistundi.
1: You can see with the eye of wisdom.
0: Neevu tevatamu charma chachulato chuchavu.
1: You see only with the naked eye.
0: Anubhuti gnana chachulato chudali.
1: The experience must be there through this eye of wisdom.
0: Kanuka ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్. యు సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతియందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్?
0: ఏ విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రియేచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్?
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది.
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body, thereafter
0: the calf will get up.
1: Till then the calf will not make an attempt to stand.
0: చేసిన తర్వాతనే ఆ దూడ నిల్చుకుంటుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ క్లెన్సింగ్ ఓన్లీ ది కాఫ్ విల్ గెట్ అప్.
0: నిల్చినటువంటి దూడ తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
1: హూ టాట్ టు దిస్ కాఫ్ where to draw milk, where milk is
0: direct gaadu nadchi podu daggariki poi paalu traagutundi.
1: The calf would go straight to the udder and drink the milk.
0: Idi evaru nerparu?
1: Who taught it?
0: Evaru choopincharu?
1: Who has directed it?
0: Idantha daiva ninnayale.
1: It's all God's will.
0: Kanukane prathi okkati kudanu artham chesukonaleka moorkhanga daivattam ledani vaadistuntame kaani manadanni manam chusukovalante next ee sankalpam vastundo neeke teliyadu.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి, మాట ఒకటి వినరే.
1: Why don't you listen to these good words?
0: Maata vinaka pichi aataladudure maata okati vinare.
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aaselo.

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాటి అనేటువంటి పదములంతా కూడా ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana nalukpai ne natyam aadutunnai.
1: They dance on our tongue.

0: సుని భజింపు మాటమొకటి వినరే.
1: మన వాసనలు పోవటం లేదు.
2: We are not giving up our temperament tendencies.
1: ఏమిటి ఈ వాసనలు?
2: What are the traits?
1: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
2: They are after so many of the previous lives.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది ఎవరు కూడా మరి నమ్మరు.
2: No one believes what all that happened in the past.
1: నీ నమ్మకం నాకెందుకు? నా అనుభవమే నాకు.
2: My experience is a witness. Why?
1: కనుక నేను నమ్మినా నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి.
2: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి నువ్వు పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ.

0: times past, present and future.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
0: వితౌట్ ద పాస్ట్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ప్రెసెంట్?
1: కనుకనే పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
0: Because in the past there was a tree, now in the present you find the
1: present anointment seed undatam chethane future anointment tree vastu untundadi.
0: The seed in the present will grow into a tree tomorrow in future.
1: Past tree, future tree, present is seed.
0: So past is the tree, future is the tree, present is the seed.
1: Kabat inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundadi.
0: Such a gigantic tree is contained within the tiny seed.
1: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనుగులో ఘనముగా ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది
1: బిగ్. మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
0: యు డోంట్ సీ బట్ యు ఎక్స్పీరియన్స్.
1: ఇది ఒక ఫ్లవర్.
0: This is a flower.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
0: యు సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
0: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
0: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
0: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
0: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
0: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
1: ప్రేమకు రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుండాలి.
0: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
1: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కాని, ఒక ఆనందం కాని, ఒక సుగంధం కాని, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
0: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
0: To go by the direct evidence,
1: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
0: There are many transcendental experiences.
1: ఒక్కటి చిన్నది,
0: a small thing.
1: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
0: Are you able to see your own eye?
1: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
0: When you cannot see your own eye, how do you say no?
1: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
0: But if you stand in front of the mirror, you will see your eye.
1: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
0: But you cannot see your own eye.
1: My mind అంటున్నావు. మైండ్ కి ఏం ఫార్మ్?
0: You say, my mind, what is the form of the mind?
1: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
0: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
1: కాబట్టి మైండ్ నువ్వు చూడగలుగుతున్నావా?
0: Are you able to see?
1: కానీ నువ్వు ఎట్లా నమ్ముతున్నావు?
0: But how do you believe in the existence of mind?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
0: These are the words out of foolishness.
1: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
0: All that you don't see is the foundation.
1: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
0: You didn't see this tree when it was in the stage of a seed.
1: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
0: A small seed has grown into a gigantic tree today.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాడు.
0: Divinity is everywhere, but yet you don't.
1: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్ట కనిపించదో.
0: Just as the air which is present everywhere,
1: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
0: God is in the form of air.
1: ఏర్ గాలి యొక్క తత్వం. పంచభూతములు కూడాను అట్టివి.
0: All five elements are like that.
1: శబ్ద బ్రహ్మమయీ,
0: ద సౌండ్
1: చరాచరమయీ,
0: దట్ విచ్ ఇస్ మై

0: అంతా కూడా స్వరూపంగానే కనిపిస్తుంది.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: శబ్దం కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతమునకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఇక్కడ ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యు టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. కాబట్టి శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్స్
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డూ యూ టేస్ట్ ఇట్?
0: కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: The fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood de kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood dinni enduku test cheyachukokoddu.
1: When the same blood is present all over, why does not
0: ikkada
1: taste?
0: Choodaledu ikkada choodaledu ikkada choodaledu ikkada choodaledu naaliki paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste aneetundi gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వీ హావ్ అవర్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్. గాడ్ ఇస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ దట్ యు డినై
0: దైవం లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మా ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God pai ni faith ledante ni pai ni faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanu nammanaatunti vaadi inka daivanni ee reethiga nammagalaru.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane motta motta tanai nen taan nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunti vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is
0: manavuniki vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunti maadu manavudu kevalam shavaswarupude.
1: The one without breath is
0: shivudu ante evaru ani meeru chudandi.
1: You just see here, who is Shiva?
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
1: A small example which is true all times.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: వాట్ ఈస్ ఆస్పిషియస్?
0: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ ఇట్?
0: శివుని అంతకూడా ప్రాణం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్ ఇస్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాసస్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద
0: శివముకు భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవం సర్వత్ర ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు యందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: హి సెడ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్.
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి కూర్చో. ఇప్పుడు స్వామి 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్.
0: యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
1: బట్ టు అటర్ ఏ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఏ స్టైల్ యాస్ టు యాక్సెప్ట్.
0: దీనికి పన్నాలి.
1: యు మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇంటూ ఏ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్.
0: సత్యం ఈజీ.
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: లోకం కూడా ఈ వీక్నెస్ కంతా కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్
0: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే ఏమిరా విను ఇంత కఠినుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: కానీ అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: What kind of treatment was given? Who was the doctor?
0: Idantha alpatrupti kada.
1: It gives you satisfaction.
0: Ivanni ye maatramo manu trupti ichetundi kadu.
1: It doesn't give you total satisfaction.
0: Jananam tho paatu maranam kuda puttindi.
1: The death is born along with birth.
0: Ye yokka railway compartments anta untuntayi chudandi, avannitti paina oka daggara vesintaru. Return ani oka date vesintaru.
1: On railway compartments there will be boards. Return.
0: Kabatti ye compartment ekkadi poyinappudiki aa date ni patta return. వెనక్కి పంపించారు.
1: Therefore all these compartments must return back to the pavilion.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: The body is also a compartment.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: But the date is not mentioned.
0: కానీ రిటైర్ మాత్రం కాదు, sure.
1: But it's bound to retire and return, sure.
0: రిటర్న్ అనేటువంటి మాత్రం ఉంటుండాలి.
1: It must return.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: Why do you worry about it?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: Why do you think about it?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: Why should we feel sad?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదట నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గాట్ యూజ్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: This faith is true.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: That gives you bliss.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: Out of bliss you
0: శాంతి వల్లనే మనకు సౌఖ్యము.
1: And peace
0: సౌఖ్యము
1: gives prosperity.
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: And that very very happiness is the very heaven.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: So our happiness is the heaven.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: Our misery is hell.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన నువ్వు విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ హ్యావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదట నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్.
0: నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో.
0: నేను మంత్రము కాదు తీర్థము కాదు.
1: ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: నేను భోక్తను కాదు కర్తను కాదు.
1: నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్.
0: నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం.
1: ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టిక్యులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖ ప్రాప్తి దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
1: షుగర్ ఈజ్ న్యాచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఇస్ జాయ్ అండ్ బ్లిస్ హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్, మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ యాజ్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రూకెడ్.
0: మనము మార్గములో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అది దుఃఖమునకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమి,
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాజ్ టు వై హీ సాడ్ బికాస్ సాడ్నెస్ ఈజ్ నాట్ నేచురల్ టు మ్యాన్, దేర్ఫోర్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ ది రీజన్.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుపిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఈస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: నో వన్ వుడ్ ఆస్క్ హిమ్ యాజ్ టు వై సార్ వై ఆర్ యు నాట్ క్రయింగ్ వై ఆర్ యు నాట్ సాడ్.
0: ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావం.
1: చీర్ఫుల్నెస్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఈజ్ హిస్ వెరీ నేచర్.
0: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
1: నో వన్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ వెన్ ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్.
0: అస్వభావమునకే ఆశ్చర్యం.
1: సర్ప్రైజ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ సంథింగ్ అన్ న్యాచురల్.
0: కనుక ఆనందము సుఖము అనేటువంటిది మానవుని యొక్క స్వభావం అని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ బ్లిస్ అండ్ జాయ్ ఆర్ హిస్ వెరీ నేచర్.
0: కారణమేమనగా ఈ ఆనంద సుఖమును అందించే నిమిత్తమై అందుకునే నిమిత్తమై ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ డిఫెక్ట్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ విత్ రెఫరెన్స్ టు ద బాడీ ది సెన్సస్ ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ దేర్ ఫోర్ హీఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ గ్రీఫ్.
0: దేహమును రాగద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది.
1: బాడీ ఈజ్ కవర్డ్ బై లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది.
1: ద సెన్సెస్ ఆర్ కవర్డ్ బై ది లగ్జరీస్ అండ్ ఇండల్జెన్స్.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: మైండ్ ఈజ్ కవర్డ్ బై ఆల్ ద ఫోర్ ది అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండ్ ది లగ్జరీస్ అండ్ ఇండల్జెన్స్.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: The ancients realized that on account of the food partaken by man, he is subjected to likes and dislikes and also the luxuries and aspiration for wealth etc. They have found out a way out.
0: భుజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
1: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka anek rakamainatundi bhujinchetunte padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte aanandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani deenito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ఈ రుతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర, హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్, యూ బ్లెస్ అస్ విత్ ది రుతం అండ్ సత్యం.
1: రుతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే రుతం గ్రో ఇనస్,
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వి అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ, హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిందించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారం చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి, పవిత్ర హృదయులు, దివ్యమైన భావము, ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ, స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్, యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్, sacred heart, pure heart, and he was full of rut and faith.
1: Buddhi anaga kevalam aasakti sthirattamu ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: Asta 8 swastha అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ. బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీ

0: the buddhi.
1: This buddhi is the very embodiment of the purity and the sacredness associated with yoga and mahatattva.
0: Buddhi anaga kevalam alochana shakti matrame kaadu.
1: Buddhi here doesn't refer to merely thinking power.
0: Kevalam vicharana shakti matrame kaadu.
1: It is not merely power of deliberation.
0: Kevalam viveka shakti matrame kaadu.
1: It is not even the power of discrimination.
0: Kevalam vijnana shakti matrame kaadu.
1: It is not even the power of science.
0: Vichachana shakti tho koodinatvanti vicharana shakti.
1: It is that power of thinking which is associated with power of discrimination.
0: వీరి వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
1: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్
0: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
1: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
0: ఇది సత్య రుతంతో కూడినటువంటి నిర్ణయము.
1: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ రుతం.
0: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
1: శంకర వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ హర్ కెపాసిటీ టు డిసైడ్.
0: ఇంతటితో పోక ఉభయ భారతి, నిర్ణయానుసారము నీవు శంకరుల వారికి దాసుడు కావాలి, శిష్యుడు కావాలి, సన్యాసమును స్వీకరించమని ఆదేశించింది.
1: షీ ఆర్డర్డ్ దట్ అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ మండల మిశ్రా షుడ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ శంకరాచార్య అండ్ యాక్సెప్ట్ దిస్ సన్యాసత్వ
0: మాట. సత్యము అనగా చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే రుతం.
1: డూయింగ్ వాట్ యు సే రెఫర్స్ టు సత్యం, ట్రూత్.
0: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
1: షీ ఆర్డర్డ్ యాజ్ పర్ ది డెసిషన్ టేకప్ సన్యాసం.
0: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీజాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
1: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, it was her duty to also become a sanyasin once her husband becomes sanyasi.
0: So bhartanu anusarinchadamu bharyulu yokka sahajam.
1: It is the duty and it is natural for the wife to follow.
0: Aame nijamuga sanyasam sweekarinchanakkaraledu.
1: There was no need for her to accept sanyasin at all.
0: Kaani lokadarshana nimittamai taanu sanyasamunu sweekarinchindi.
1: In order to set an example for the world, she accepted సన్యాస.
0: పరిశుద్ధ హృదయురాలు ఉభయ భారతి.
1: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
0: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
1: షీ రిజాల్వ్ that her husband, who was basing all his scholarship on Medas, should, who is full of ego, should be taught a lesson, and she gave the correct decision.
0: Tanu ashramam nirminchukoni ashramam nunchi nadilo snanam chese nimittamai tanu anusarinchetunti konni shishyurandato aanu okanaadu bayalderindi.
1: They built a hermitage by this side of a river, and along with the other disciples they would go to the river and bathe every day.
0: Marga madhyam lopala sarvasanga parityagi ani peru ganchinatundi oka sanyasi.
1: There was a sanyasin who was found on her way to the river.
0: Neeru tragetundi oka torakai burra antaru telugulo.
1: It was a very ordinary type of water jug. Was there
0: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరక ఆయన తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
1: దిస్ గ్రేట్ సన్యాసిన్ హు హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్.

0: he used it as a pillow and he was sleeping on that.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయభారతి.
0: ఉభయభారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి, కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్, షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్, look at this particular person, he has given up everything in the world, but as attachment ee
1: chinna alpamainatvanti dani ende inta abhimanam undinappudu inka ghanamainatvanti dani ende abhimanam enta goppaga pothundo.
0: If he has so much of attachment for such a small petty thing, how much more of attachment would he have on more important things? She commented,
1: ee peruku taginatvanti pravartana kade anindi.
0: His action is not in tune with the ashram. He has accepted.
1: Vinnadu ee sarvasanga parityagi.
0: This person who has renounced everything, he heard it.
1: Manasulo chala baadha udrekamu rendu kudunu cheripoyayi.
0: He was filled with anger and also excitement.
1: Okka stree nannu intati maata antama ani tanalo oka vidhamaina deshaanni kudunu abhirudhi parchukunnadu.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరి వేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jug at her feet, declaring, look at my renunciation, I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: As long as men have attachment and ego and mindness, they would never be able to realize atma.
1: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
0: This great renouncer of the world realized the truth.
1: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయ పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదములపైన పడ్డాడు.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: Forgive my fault, he said.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: ఇట్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ఈగో విచ్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్. దాట్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ బాండింగ్.
1: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండూ పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
0: ఇఫ్ you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: ee vidhamainati ahankaram amakaram lanta kudanu aaharam chetane kooduthuntai.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: ee dushtamaina leka durarjitamaina aaharamu manavuni aneka vidhuluga kudanu ajnanamlo munchutundi.
0: The food acquired by unfair means, unfair earning, that will be
1: పవిత్రమైన భావనను అణచగొడుతుంది.
0: That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: He loses all the power of discrimination to with whom, when, where, what to talk and how to talk.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృ ఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు, కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. For the sake of he is satisfying his father's wish, he undertook to remain bachelor throughout his life, while Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: As he had such firm resolve, he got the appropriate name.
1: ప్రతిజ్ఞలు యందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశంలో ఏ చరిత్ర యందు కూడాను కానరాదు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: అట్టి భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, Mahabharata war, Bhishma was defeated.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying down on the bed of arrows.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: పాండవాస్ అకంపెనీడ్ బై ద్రౌపది కేమ్ టు దిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫార్ హిస్ దర్శన్ ఫర్ ఎ విజన్ ఆఫ్ హిమ్.
1: శరతల్పం పైన పరుండినటువంటి భీష్ముడు ధర్మజునకు భీమునకు అర్జునకు నకుల సహదేవులకు శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
0: లైన్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ భీష్మ బిగాన్ టీచింగ్ టు ధర్మజ అండ్ హిస్ బ్రదర్స్ ది
1: ఏది ధర్మము ఏది అధర్మము, ఏది న్యాయము ఏది అన్యాయము, ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణమునందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయమునందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great wise grand man was teaching, should a woman, ordinary woman laugh? Is it not something?
1: ఎంత వినయ విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది. కండలు కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who should show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: Arjuna's eyes became red shot.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: ధర్మజ బెండ్ డౌన్ హిస్ హెడ్.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలి అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chaala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi was
1: wrong. Aanaku minchinatvanti oka pativrata ee jagattunandu kaanararu.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
0: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్ విచ్ నో
1: వన్ ఎల్స్. ఆమె లేని కార్యం చేయదు.
0: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
1: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
0: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
1: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాని అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్. And he told and he asked Draupadi, Amma, come here, come closer to me.
1: Nee navvuku kaaranam emito chakkaga vivarinchi nee patulaku arthamayyetattiga bodhinchabannadu.
0: Kindly tell as to why you have loved. Let your husbands understand clearly.
1: Pitamaha, idu naa doshame kaani అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తించినటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్ ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్ బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఫర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయంలో పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంతా దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరము.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారం అంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలు పుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: హీ సెడ్, ద్రౌపది, ఐ హాడ్ పార్టేకన్ ఫుడ్ విచ్ వాజ్ అవర్న్ట్ ఇన్ ది ఇంప్రాపర్ వే బై ది కౌరవాస్ అండ్ దేర్ ఫోర్ మై బ్లడ్ వాజ్ ఫుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఓన్లీ.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాజ్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తమంతా, మలినమైనటువంటి రక్తమంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్ నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
1: kanuka aharam yokka prabhavamu enta goppaga untunnado meer chakkaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudunu bayata padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన,
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను, ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్ వై
1: మనకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ షీ వాజ్ కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాడ్.
1: ఈనాటి వలె 500 రూపాయల నెలకు జీతం వస్తుంటే 1000 రూపాయల కంచి చీర నాకు కావాలని ఏడ్చటం లేదా, 500 రూపాయలు వస్తుంటే దానికి తగినట్టుగానే నడుచుకునేటువంటి స్త్రీ.
0: లైక్ టుడేస్ ఉమెన్, ఇఫ్ ది హస్బెండ్ గెట్స్ ఎ సాలరీ ఆఫ్ 500 రూపీస్, షీ వుడ్ నెవర్ ఆస్క్ ఫర్ 1000 రూపీస్ సారీ, షీ వుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్.
1: మనకున్న దానితోనే మనం తృప్తి పడాలి.
0: వుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్.
1: కనుకనే ద్రౌపది నిరంతరం కూడా తృప్తిగానే ఉండేటువంటిది.
0: షీ వాజ్ ఆల్వేస్ ఎ కంటెంటెడ్ పర్సన్.
1: కారణం ఏమిటి?
0: వాట్ వాజ్ ద రీజన్?
1: మన వారు అసంతృప్తికి కారణము ఉన్నదాన్ని త్యజించి లేనిదానికై ఆరాట పడుతున్నారు, అందువల్లనే అశాంతికి గురి అయిపోతున్నారు.
0: అవర్ పీపుల్ ఆర్ డిస్కంటెంటెడ్ బికాస్ దే డు నాట్ కేర్ టు బి సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హావ్. దే ఆల్వేస్ వాంట్ టు హావ్ సంథింగ్.
1: ఒకటి లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదాన్ని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
0: షీ ఆల్వేస్ ఎంజాయ్డ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, నెవర్ వాంటెడ్ టు హావ్ ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ షీ హ్యాడ్.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకుని ఆహారం చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: వెదర్ ఇట్ ఈస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ బై ది ఫుడ్ దట్ యు పార్టేక్.
1: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
0: దేర్ఫోర్ ది డిసిప్లిన్ రిలేటింగ్ టు ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫార్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్.
1: మనస్సు యొక్క తత్వము చాలా విచిత్రం.
0: ది వెరీ నేచర్ ఆఫ్ మైండ్ ఈజ్ రాదర్.
1: కనుకనే శాస్త్రములన్నీ ఏ విధంగా దీనిని నిర్ణయించాయంటే,
0: దట్ ఈస్ వై స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
1: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశు అయిపోతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
1: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
0: మ్యాన్ బై ఫాలోయింగ్ intelligence becomes a great man.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సెస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ and remain human beings.
1: Buddhini anusarinchi mahaneedu kaakapoyinappatikini manusarinchi manusulu anusarinchi manavudu ganaina jeevinchu.
0: By following intelligence you may not become great, but at least follow the mind and remain a human being.
1: Aithe chaala mandi ikkada sandehinchavachunu, manasu kuda chaala cheddade kada ani.
0: Many people may get a doubt, even this mind could be rather wicked.
1: Manasu eppudu parishuddhamainatundi.
0: Mind is always pure.
1: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సెస్,
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుండాలి.
0: ది సెన్సెస్ గోన్ సప్లయింగ్ ది మైండ్.
1: మనసే ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ కలెక్ట్ ఆల్ ది విషయాస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ సప్లై టు ద మైండ్.
1: ఈ మనసు బుద్ధిని కూడా కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగినది, ఇది నీ ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రము సంప్రదించటం లేదు ఈ మనసు.
0: ఇఫ్
1: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్, దెన్ ఇట్ వుడ్ బి సేఫ్, బట్ ఇట్ ఇస్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్, దేర్ ఫోర్ ఇట్ ఇస్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్.
1: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గుర్చి మనము చక్కగా గుర్తించుకుంటాము.
0: All these days we have recognized and realized the aspects relating to body, the senses, the mind and intelligence.
1: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
0: This క్షేత్రం refers to a combination of all these four.
1: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఈజ్ ఇనర్ట్, సెన్సస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్.
1: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: And we'll have to just know about Kshetrajna. Between this Kshetra and Kshetrajna, there are certain subtle things which will have to be known.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరి కొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: This Kshetram field is associated with certain things which are polluted and certain things which are pure.
1: అవి త్రిగుణములు.
0: And those are the qualities, three qualities, త్రిగుణాస్.
1: సత్వ రజో తమో గుణములు.
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి, ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్ని అంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ, వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మానవత్వం ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ interchange depending on the company.
1: Inumu mattilo vesinappudu idi tippabadutundi.
0: When once iron is in the company of mud, it gets rusted.
1: Kani adiye inumu agnilo vesinappudu aa tippu vadalipoyi kevalam prakashavantamainatuntidiga roopondi mettadiga marutundi.
0: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly, red hot.
1: Dust galito cherite gaganam varaku egurutundi.
0: The dust in the company of air will go up to the sky.
1: Kani neetito cherite lotu gunta varaku digutundi.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్ కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: It's only the effect of company that makes it go up or go down.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యములలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: Kanuka manavudu satsangam anetundi danto cheri tana manavatvanni abhiruddhi parchukotam atyavasaram.
0: Therefore one should join good company and develop human quality.
1: Satsangam cheta manavudu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మత్స్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
1: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని, తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సేక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ని మొట్టమొదట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్.
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ని మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి ఒక దుస్సంగం చేతనే ఏర్పడుతుంటాయి.
0: All these things are the results of the bad company.
1: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: As is the company, so you are.
1: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు. కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చెయ్యాలి.
0: Doesn't matter, take time, inquire and join the good company.
1: కాని మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
1: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడాను మనకు దూరం అయిపోతుంటారు.
0: When situation circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యు, హూ ఫాలోస్ యు లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: వెన్ ద ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టముల యందు, సుఖముల యందు, నష్టముల యందు, ఆదాయముల యందు, అన్నింటి ఎందుకు మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: కేవలం హలో అంటేనే హలో అనుకోని వారితో చేరటం చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదట వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడాను మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటిని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హిస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్ హిస్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హి సేస్ హలో సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: Anaga manasu chelinchani manasunu bhramichani drishtini manam abhivruddhi parchukovali.
0: Therefore, unwavering mind, the steady look are absolutely important.
1: Satti daniki kudunu gadiyaram pendulu vale atu itu kadulutunte alanti vaani mogame chudakoddu.
0: If everything oscillates like the pendulum, you should never look at his face.
1: What a bad boy.
0: He's a very bad boy.
1: Alanti boys tho manam ye matram kudunu friendship chesukoku.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహా గట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్.
1: కఠినంగా ఉంటుంటారు.
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: వెరీ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్.
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
1: Dust vidipothundo adi thana parishuddhanga untuntadi.
0: The moment dust is off, it remains pure.
1: Eppudu parishuddhanga untuntado appudu sariyina chutti deeniga manam tayar chesukovachu.
0: When it is pure, you can mold it in the way you want.
1: Atti inupa mukkanu ye padarthanganaina manam tayar chesukovachu.
0: Such iron piece can be made into
1: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాడు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్. The difficulties
1: ఎప్పుడు
0: anxiety.
1: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
0: When the dirt is free.
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: ఆల్ ద మెటీరియల్ దట్ వీ పార్టేక్ ఈస్ నేచురల్ క్రియేషన్.
1: తింటున్నాము,
0: వేడలు
1: తింటున్నాము, ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము. పుట్టినట్టుగా మనం భోజించము.
0: వీ డోంట్ ఈట్ యాజ్ దే ఆర్ అవైలబుల్.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: యూ ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: వీ రిమూవ్ ది గ్రాస్.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వి రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్ విల్ బి రెడీ.
1: ఈ బియ్యాన్ని కూడా నువ్వు అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ యు కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈజ్.
1: ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాడు.
0: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
1: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
0: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
1: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
0: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్. ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
1: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇప్పుడు ఇది బట్టగా ఉంది.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హెస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనం దారంగా తీసుకోవాలి.
0: And you have to extract the thread out of it.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: The threads must be interwoven so as to shape.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలం గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: ఆల్ దట్ యు స్టడీ హియర్ ఇస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
1: చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇస్ ఆల్సో నీడెడ్.
1: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదు.
0: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్ యు కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈనుని గుణంబు మానలేడు.
0: One may have very high education, but a mean man will never give up his quality.

0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
1: కనుక మనము ఈ విధమైన చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: Because we are educated, we continue to argue with people.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant for
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: We may live and may die ultimately.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the purpose of
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: We should set an ideal to everyone.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు కూడాను ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Modern man doesn't know
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: He doesn't know what an ideal life is.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీ ఇస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్.
1: జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువర్ని అయిపోయినా అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ

0: A fool is respected at home.
1: Gramamulo gauravistundi gramadhipatini.
0: Village head is respected by villagers.
1: Deshamulo gauravistundi oka vidhamainatvanti rajunu.
0: The king is respected in his kingdom.
1: Kani.
0: But
1: samskaravantunni prapanchame gauravistundi.
0: The one with culture is respected by the whole world.
1: Kanukane mottamota manamu culture. మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to safeguard and uphold the culture of Bharat.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: Anyone of any country for that matter should keep up their own culture.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: This is the significance of education.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూస్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్, బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యు హ్యావ్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం, ఈ మూడింటి యొక్క తికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోని ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్,
1: మనసులో ఒకటి మాటలో మరొకటి చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: Never allow any person to be near the one who thinks in one way and in another way.
1: వేదాంత పరిభాషలో పొందు మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నాడు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: The proper study of mankind is man.
1: కనుకనే ఆట్టివాడు మనుషుడిగా మారాలి.
0: Such one is a true man.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: We are not thinking even.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not recognizing the power of the thoughts of the other person.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: Boy, it's a small example.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: Even dogs would be able to detect the thoughts of man.
1: కాని తన థాట్స్ ను తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: But man is not knowing his own thoughts.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: a perfect example.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: A dog is resting in a pit 20 feet distance.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్, నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెలింగ్ ఒక్కటే.
0: స్పెలింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి, స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంత మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏ సాధన అంటే?
0: వాట్ ఈస్ సాధన?
1: తపములు చేయటము జపములు చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: నట

0: చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనము గౌరవించాలి.
1: Therefore, it's proper feelings. You should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: Though we are bound to join a company, we should observe certain limits for our own welfare.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. అందరికీ నమస్కరించు, తప్పు లేదు. కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది. ఇతరులు కూడా మనం తిరస్కరించు.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
1: సో లాంగ్ యువర్ స్టూడెంట్,
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: హియర్ వి ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: బాయ్స్ షుడ్ రిమైన్ అస్ బాయ్స్.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీ ఈ విధమైనటువంటి పెడమార్గం పట్టితమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హావింగ్ కైండ్ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నీవు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్, హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్ట్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
1: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్.
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: ఇఫ్ యూ డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్ దయలు
0: సత్యంబు లోనత తలుపడేని.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్.
0: కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్ మదర్?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు పుట్ ది మదర్ టు సఫర్? What for?
0: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అదియే మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి బెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: పుస్తకములో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ది
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు, కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
1: If the head is full of so much of matter,
0: would it ever be empty? కాక ఇలా సుకృతం నింపనగున.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: In this tumbler there's water.
0: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
1: If you want to pour milk, water there, how do you do it? Remove water.
0: తిరిగి పాలు పోయాలి.
1: And then fill it up with
0: అంతే గాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు భ్రష్టు పట్టిపోతాయి.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
0: blissful. అలాంటి తల్లిదండ్రులు కూడాను మోసం చేసి, తల్లిదండ్రులు కూడాను దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: If you cheat your parents, you are the worst of the worst fellows.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ది ఎడ్యుకేషన్
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్
0: శశి లేని నిశ్చిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ యాజ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్స్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ద కంట్రీ విల్ బి రూయిన్డ్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టగా అయిపోతే చెట్టు అంతా చొట్ట అయిపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
0: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సెలిబసే.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబస్ ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మెన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసే, ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతే
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సెక్రెట్
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: షుడ్ బి ప్యూర్.
0: కనుక మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
0: లవ్,
1: ఫుల్ ఆఫ్ లవ్.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవన్నీ ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thoughts into the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ki veltayi.
1: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
0: Paadam modalukoni tala varaku kudanu, aa paada mastakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
1: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈస్ స్పిరిచువల్
0: అదంతా ప్రవృత్తి ఇదంతా నివృత్తి
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్ హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది పరిశుద్ధమైనటువంటిది
1: దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ సెక్రెడ్ అండ్ ప్యూర్
0: దీనిని వేదాంతం నిర్గుణం నిరంజనం సనాతనం నితేర్ణం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarvaka karmalu kodam chittasuddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal varu undetunte vaadu.
1: Tiruttundal varu in Tamil Nadu.
0: Ayam cheppetunte vaadu.
1: He used to say.
0: Chittasuddhi odu unnai pooja seidane chikkirame vandarame rama rama ani cheppadu. Chittasuddhi odu unnai pooja seidane. Naa chittasuddhito ninnu nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not ordinary.
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life.
0: నా చేయి విడిచి తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలిల్ కుళితొరు ముత్తడితేనే కైన

0: సజ్జనులు సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం

0: నేను కై నడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇది నా ముత్యమనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ ఇస్ ప్రెషస్.
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియలే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాము ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వి హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించిన ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ సీ దట్ ఇట్ నెవర్ గో ఇన్ ది రాంగ్.
0: మానవుడిగానే చావాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ డై యాజ్ ఎ హ్యూమన్.
0: పశువుగా చావకూడదు.
1: హి షుడ్ నాట్ డై యాజ్ ఎన్ అనిమల్.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: హ్యూమన్ బీయింగ్ నీడ్ నాట్ బి డివైన్.
0: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ హి లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీడ్ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ద మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ మిస్టేక్.
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ, మధుర మధుర.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 25th discourse on Gita Bhagavan delivered on 6th September 1984. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతముల యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: ద ఇన్వెలర్ హ్యాస్ పర్వేడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ హీఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: బాడీ is impermanent, transient. The indweller is permanent entity.
1: Kevalam dehamunandu maatrame undatam dehi anipinchadu.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: Virata swaroopam kudanu dehame.
2: The cosmic person also may be described as the indweller.
1: Vishwamaneetvanti dehamunandu దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఈజ్ ద ఇన్వెలర్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమేకై దేహి అని పేరు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఈస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
1: Itti dehi ni gurtinchutakai shastramulu pramanamulu.
2: To recognize this dehi, the scriptures provide a basis.
1: Shastra pramanam maatrame chaladu.
2: The scriptural truths themselves may not be sufficient to prove that.
1: Shastram valane idi manaku labhyam kaadu.
2: We would not be able to attain this through scriptures alone.
1: Shastra pramanamunu aadharamuga teesukoni swaprayatnamuto swasaktito sadhinchutakai prayatninchali.
2: On the basis of the declarations of the scriptures, we will have to make efforts to attain that.
1: Shastramulu, upanishattulu, vedamulu, itihasamulu, puranamulu, ivanni kudanu kevalamu మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్స్.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్, but you will have to walk all by yourself.
1: Gamyamunu cheragorinatvanti vyaktulu deenini aadharam goni tama prayanamu taame saginchali.
2: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach the goal.
1: Bhagavad Gita samastamunu bodhinchinadi.
2: Bhagavad Gita has taught everything.
1: Idi secondo adhyayam lopala.
2: In the second chapter,
1: నవేశోచహాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
2: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11. నసోచ్య.
1: కానీ ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
2: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
1: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
2: This only leads you to avoiding of grief.
1: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
2: What is the way for prevention of grief?
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
2: He has declared that there is no use in your grieving over things which are impermanent and transient.
1: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
2: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
1: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
1: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి.
2: సత్ చిత్ ఆనంద, దీస్ త్రీ ఆర్ వెరీ,
1: ఇవి నిత్యమైనటువంటివి.
2: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
2: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: దీనికి పుట్టుక చావులు లేవు.
2: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ త్రీ.
1: కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
2: దేర్ ఫోర్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: రూపనామములు కల్పనలు.
2: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
1: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటుకు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్, దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
1: ఇవి కేవలము బంధువుల వంటివి.
2: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంటూ నిలిచేటువంటి వారు కాదు.
2: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
1: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
2: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
2: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
1: ఇవి ఏనాటికైనా కూడాను వెళ్ళునవే.
2: These things any day will be leaving.
1: మార్పు చెందునవే.
2: They undergo change.
1: నశ్వరమైనవే.
2: They are impermanent.
1: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
2: For such things which are impermanent, grieving over them is not correct.
1: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
2: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
1: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
2: వి హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
2: యాజ్ హస్ బీన్
1: మామే ప్రియో నరః, ఇట్టివాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
2: యాజ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ, యాజ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై కృష్ణ, ద వన్ హూ హ్యాస్ 26 క్వాలిటీస్ డిస్క్రైబ్డ్ ఇన్ దెమ్ ఆర్ డియర్ టు ద లార్డ్.
1: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ది 26 క్వాలిటీస్.
1: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
2: There will be a number of matchsticks in a matchbox.
1: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
2: If you want to fire, there is no need for striking all of them.
1: ఒక్క పుల్లను గీసి కావాల్సిన అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
2: One matchstick can be struck and you can develop fire in the way that you want.
1: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్న ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
2: If you want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you will be able to undertake that.
1: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాము.
2: Yesterday we have understood about forbearance and patience.
1: ఈనాడు అసూయ ద్వేషము.
2: Today we will take up jealousy and hatred.
1: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
2: Jealousy and hatred are twin thieves.
1: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
2: One would not be able to live without the company of the other.
1: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
2: They take mutual shelter.
1: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
2: In certain respects, there is an inextricable relationship between them.
1: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
2: Hatred may be compared to a pest.
1: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
2: Jealousy,
1: ద్వేషం.
2: Hatred may be compared to another type of pest.
1: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
2: Jealousy and hatred are two types of pests.
1: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి.
2: Together both of them can destroy the tree.
1: నవనవలాడుతూ
2: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
1: పువ్వులు పూచి,
2: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
1: కాయలు కాచి,
2: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
1: చూచుటకు అందముగా,
2: ఎ ట్రీ విచ్ ఈస్
1: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
2: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
1: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం.
2: When pests enter into the very roots of this tree, the tree becomes dry within the very next moment.
1: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
2: This particular pest goes to the very root of the tree.
1: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
2: It goes to the bottom of the tree.
1: చీడ పురుగు పైభాగములో సంచరిస్తుంది.
2: The other type of pest, chida, it goes to the branches and the
1: వేరును కొట్టడం వేరు పురుగు.
2: One type of pest strikes at the very root.
1: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
2: One type of pest tries to destroy the very life.
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
2: The other type of pest spoils the very beauty.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
2: Both of them accompany each other.
1: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
2: Where there is no jealousy, there is no hatred.
1: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాయి.
2: Where hatred is visible, there could be invisible jealousy.
1: అసూయకు రూపం లేదు.
2: For jealousy, there is no form.
1: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
2: Hatred can be seen in a particular form.
1: కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
2: Jealousy and hatred, therefore, will be inherent and hidden.
1: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
2: It may be said that in the world there is no person who does not suffer from
1: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించుంటుంది.
2: There will be room for even at least a small way for this jealousy in every person.
1: కనుకని ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దీస్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ అవర్ సిస్టమ్, వీ హావ్ టు డెవలప్ లవ్.
1: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
2: వేర్ దేర్ ఇస్ లవ్, దేర్ కెనాట్ బి ఎనీ ఎంట్రీ ఫర్ జెలసీ అండ్ హేట్రెడ్.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
2: ఇఫ్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ ఎంటర్, దెన్ యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందములకు అందం అనేటువంటిది దీని స్వభావం.
2: Beauty is a form of bliss.
1: ఇక్కడ ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది.
2: Wherever there is beauty, there is joy also.
1: A thing of beauty is a joy forever.
2: A thing of beauty is joy forever.
1: ఏ పదార్థమునందు అందం ఉంటుంటాదో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది.
2: In whichever article and object you have, beauty.
1: ఈ అందము ఏమిటి?
2: What is this beauty?
1: జగత్తా అందము?
2: Is it the world which imports?
1: పదార్థమా అందము?
2: Is it the object which is?
1: ఇవన్నీ మార్పు చెందినవే కదా.
2: All these things undergo a change.
1: మార్పు చెందినది ఎంత కాలం అందము?
2: Things which undergo change, for how long can they be beautiful?
1: కనుక శాశ్వతమైనది ఏదో అదే అందం.
2: Only that which is permanent can be beautiful.
1: కనుకనే శాశ్వతమైన ఉంటాడు భగవంతుడు.
2: The permanent entity is God.
1: భగవంతుడే సౌందర్యవంతుడు.
2: God alone is beautiful.
1: కనుకనే భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
2: There is nothing in the world which is more beautiful than God.
1: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that beauty.
1: ఇట్టి ఆనందమయుడైనటువంటి ఒక దైవత్వాన్ని కోరడానికి సద్గుణములో ఆధారము.
2: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
1: ఈ సద్గుణములను మనం పెంపొందించుకొనుటకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు డెవలప్ వర్చ్యూస్ విల్ హావ్ టు డిస్ట్రాయ్ వీక్నెసెస్ అండ్ షార్ట్ కమింగ్స్.
1: దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
2: జెలసీ ట్రైస్ టు ఎంటర్ ఈవెన్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
1: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
2: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
1: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
2: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
1: కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జున్ యందు ఉంటున్నది.
2: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్ బట్ హీ వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
1: కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కానీ తింటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించడం లేదు.
2: అర్జున వాజ్ ఏబుల్ టు హియర్ ఆల్ ద థింగ్స్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పౌండెడ్ బై కృష్ణ బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: ఈ విషయమునందు ఒక చిన్న ఆదర్శము,
2: దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
1: ఒక ఉపమానము,
2: దేర్ ఇస్ ఎ సిమిలీ.
1: యుద్ధము జరుగుతున్నది,
2: వార్ వాజ్ గోయింగ్ ఆన్.
1: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతని పైన ప్రయోగిస్తున్నారు.
2: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్ వెరీ డ్రెడ్ఫుల్ వెపన్స్ వర్ ఎంప్లాయ్డ్.
1: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుతాం.
2: ఆన్ దట్ పర్టికులర్ డే హీ వాజ్ వేజింగ్ వార్ విత్ భీష్మ.
1: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
2: భీష్మ ఫెల్ డౌన్.
1: ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
2: మోస్ట్ డ్రెడ్ఫుల్ వెపన్స్ ఎంటర్డ్ ఇన్ టు దట్ చారియట్.
1: ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధము నందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
2: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ ఫీలింగ్ ఆరోగెంట్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద వార్.
1: సూర్యాస్తమం జరిగింది. రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు.
2: ఆఫ్టర్ ద సన్ సెట్ దే కేమ్ ఇన్ ద చారియట్ అండ్ రీచ్డ్ హోమ్.
1: కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కానీ యుద్ధంలో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించి అంది అర్జునులో.
2: అర్జున ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ ఈగోయిస్టిక్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ ఇన్ ద వార్. కృష్ణ వాజ్ ఓన్లీ డ్రైవింగ్ ది చారియట్.
1: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
2: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్డ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ది చారియట్ అండ్ యూ కెన్ గో ఇన్ టు ద హౌస్.
1: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవరు కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
2: అర్జున హూ వాజ్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాజ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, కృష్ణ వాజ్ ఓన్లీ ఏ చారియటియర్, హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్, దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
2: అర్జున టోల్ కృష్ణ, బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
1: లేదు లేదు అర్జున, నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
2: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
1: ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి.
2: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
1: కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది.
2: అర్జున డెవలప్ ఏ సార్ట్ ఆఫ్
1: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
2: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ, థింకింగ్ దట్ ఐ హావ్ బీన్ థింకింగ్ దట్ కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
1: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపు ప్రజలు ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
2: అర్జున థాట్ ద స్టిల్ వార్ హ్యాస్ టు బి ఫాట్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు డెవలప్ ఎన్మిటీ విత్ కృష్ణ, ఇట్ మే నాట్ బి మై ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఫోర్ అర్జున గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
1: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
2: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
1: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు, నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు.
2: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున, యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
1: చేయలేక వెళ్ళలేకపోయాడు లోపల.
2: విత్ లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
1: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
2: కృష్ణ జంప్ డౌన్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ దట్ చారియట్ ఏ లాంగ్ డిస్టెన్స్.
1: తక్షణమే రథం వశం అయిపోయింది.
2: ద మోమెంట్ కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాజ్ డిస్ట్రాయ్డ్ యాషెస్.
1: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
2: Dharmaja and Arjuna, who were just seeing this, they asked Krishna, what is the reason for this particular scene?
1: Arjuna, Daiva Tattvam Gani, Daiva Leelalu Gani, Daivattvam ni evaru kuda artham chesukunaleru.
2: Divinity, the acts of divinity, no one would be able to understand, O Arjuna.
1: Daivam naku swartham ledu.
2: For divinity, there is no selfishness.
1: Bhakta rakshane ani attani yokka pratigna.
2: Protection of the devotees is his only vow.
1: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
2: టు ఎన్కరేజ్ అండ్ సేవ్ ది డివోటీస్ ఇస్ ఓన్లీ డ్యూటీ.
1: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
2: ఆల్ ద వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ బై భీష్మ ఐ కెప్ట్ ఇట్ అండర్ మై.
1: కనుకనే ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడా నువ్వు పని చేయలేకపోయాయి.
2: యాజ్ ఐ హెల్డ్ దెమ్ అండర్ మై ఫుట్ దే వర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ దర్ పవర్ ఓవర్ యూ.
1: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా నువ్వు భస్మం చేసి ఉండేది.
2: ఇఫ్ ఓన్లీ ఐ గాట్ డౌన్ ఆన్ ద చారియట్ ఫస్ట్ these weapons would have destroyed you and also the chariot.
1: ఈ స్థితిలో నీవు కూడా నువ్వు భస్మం అయి ఉండేటువంటి వాడు.
2: అండ్ those circumstances would have also been reduced to ashes.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు.
2: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు గెట్ డౌన్ ఫస్ట్.
1: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
2: ద మోమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ హీ
1: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
2: ఇట్ ఇస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్స్ ఇన్ డివినిటీ ఇస్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
1: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ జెలసీ.
1: తమ కంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది.
2: జెలసీ ఇస్ డెవలప్డ్ అగెన్స్ట్ పర్సన్స్ హూ ఎర్న్ గ్రేటర్ ఫేమ్ దాన్ దెమ్సెల్వ్స్.
1: తనకంటే అధిక సంపద కలిగినటువంటి వాడిపైన అసూయ కలుగుతుంది.
2: అనే పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మోర్ వెల్త్ దాన్ హిమ్సెల్ఫ్ దెర్ విల్ బి జెలసీ.
1: అతనికంటే కొంత అందంగా ఉండేటువంటి వాడిపైన అసూయ కలుగుతుంది.
2: జెలసీ ఇస్ డెవలప్డ్ అగెన్స్ట్ పర్సన్ హూ ఈస్ మోర్ బ్యూటిఫుల్.
1: అతనికంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది.
2: అనే స్టూడెంట్ హూ స్కోర్స్ ఏ హైయర్ మార్క్ ఆల్సో జెలసీ ఇస్ డెవలప్డ్.
1: ఇదే విధంగానే తనకంటే ఏ విషయం నందైనా కూడాను అందమునందు కానీ అధికారం నందు కానీ ఇంకే విధమైన సంపదలు ఎందుకు కానీ గౌరవం నందు కానీ ప్రతిష్టలు ఎందుకు కానీ అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
2: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ టు డెవలప్ జెలసీ అగెన్స్ట్ పీపుల్ హూ ఎక్సెల్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యూటీ.
1: అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే
2: ద మోమెంట్ జెలసీ ఎంటర్స్ ఇన్ టు ఎనీ పర్సన్
1: ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకున్నటువంటి సద్గుణములు కూడా భస్మమైపోతాయి.
2: ఆల్ దోస్ వర్చ్యూస్ విచ్ పీపుల్ వుడ్ హావ్ కల్టివేటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఎర్న్ వుడ్ బి డిస్ట్రాయిడ్.
1: ఈ అసూయ ఊరికే వదిలేటువంటిది కాదు.
2: జెలసీ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ జస్ట్ లైక్ దట్.
1: మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
2: ఇట్ వుడ్ డిస్ట్రాయ్ ఆల్ ది గ్రేట్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ విచ్ ఆర్
1: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
2: ఇట్ డెవలప్స్ డెమానిక్ నేచర్
1: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ నేచర్
1: పశుత్వాన్ని బలపరుస్తుంది.
2: ఇట్ స్ట్రెంగ్తన్స్ ఎనిమల్ నేచర్
1: ముందు వెనుక యోచన చేయదు.
2: ఇట్ డజంట్ లుక్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్.
1: కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవరీవన్ హాస్ టు ట్రై టు సీ దట్ జెలసీ డజంట్ ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
2: యూ షుడ్ ఎంజాయ్ అట్ ది సైట్ ఆఫ్ అదర్.
1: ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు.
2: యూ షుడ్ ఎంజాయ్ అట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ అదర్స్.
1: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
2: యూ షుడ్ ఎంజాయ్ అట్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
1: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
2: దిస్ ఈస్ ఎ ట్రూ వర్చ్యూ.
1: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణమని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
2: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
1: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
2: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్
1: అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
2: ఈ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జెలస్, యు షుడ్ బి అనసూయ, యు షుడ్ నాట్ బి జెలస్.
1: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
2: అనసూయ మీన్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జెలసీ.
1: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జెలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
1: ఆమె అనసూయ.
2: షీ వాజ్ అనసూయ.
1: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
2: She was able to transform Brahma, Vishnu, Maheshwara who came to test her into children.
1: Anaga mana yokka gunamulnu kudanu manam vasam chesukochunu sattvarajotamu gunamulnu kudanu manam jayinchavachunu.
2: We would be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
1: Ee anusuya valla entaina manam sadhinchadaniki veelavutundi.
2: With the help of this particular quality of lack of jealousy, you would be able to conquer
1: anusuya.
2: Lack of jealousy. Without that jealousy you would be able to conquer anything.
1: Kanuka asuyane unte mana samastamunu kudanu nasanam chestundi.
2: If you have jealousy, it is going to destroy all your
1: good qualities. Idi parulanu nasanam cheyatame kadu tananu kuda tanu nasanam chestundi.
2: It would not merely destroy others, it would be destroying the person who is having jealousy also.
1: Asuya parunaku sukhamuga nidra kuda untundadu.
2: A jealous person will not have good sleep.
1: Kanti ninduku nidra, kadupu ninduku tindi kuda tinadu.
2: He would not be able to sleep well or he would not be able to eat to be.
1: Ee asuya ee vidhamaina rogam lekapoyinappudiki manishini chheenimpa chestundi.
2: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
1: be antar chaya ante kuda deeniki oka peru.
2: This is an inner tuberculosis.
1: Chaya rogam aneetundi dehaanni kramakramena kanipinche reethiga taggistundi.
2: Tuberculosis will weaken a person and
1: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
2: జలసీ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఎ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది మహా ఘోరమైనటువంటి వ్యాధి అని కూడాను చెప్తూ వచ్చారు.
2: ఇట్ ఇస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
2: God will bless us with his grace if only, even though if we are in a smaller position, we should enjoy at the glory
1: of God. Ledani unna varini chuchi manam asuya padte tana yokka sthiti marinta digijari potundi.
2: If a person just feels bad just because other people are having greater things which he does not
1: have. Ee naadu kaliyugamulo sarvatra vyapinchi untundadi asuya.
2: Jealousy is all pervasive these days of Kali Age.
1: Yogiyandu భోగియందు జోగియందు విరాగియందు వైరాగియందు సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
2: జలసీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ పీపుల్ బీయింగ్ యోగి జోగి భోగి రాగి విరోగి.
1: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఒకనొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళ్తున్నాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ బుద్ధా వాస్ గోయింగ్ బెగింగ్ ఫర్ ఆల్మ్స్.
1: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
2: హీ వాస్ అబౌట్ టు రీచ్ ద విలేజ్ విచ్ హీ వాస్ అటెంప్టింగ్.
1: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
2: ఆల్ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్ వర్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ బుద్ధా.
1: అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
2: బట్ యాజ్ సూన్ యాజ్ రీచ్ దట్ పర్టిక్యులర్ విలేజ్ ఇన్ ది అవుట్స్కర్ట్స్ సమ్ అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ దేర్ బిగాన్ క్రిటిసైజింగ్ హిమ్.
1: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
2: హీ స్టాప్డ్ దేర్ అండ్ హీ జస్ట్ సాట్ డౌన్ ఆన్ ఎ స్టోన్.
1: నాయన మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
2: హీ ఆస్క్డ్ దెమ్, well gentlemen, what is the pleasure that you get in criticizing me?
1: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
2: Without giving any reasons for that, they increased their criticism against Buddha.
1: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
2: Buddha said, go on as long as you want.
1: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారు ఇంకా వెళ్లిపోవటానికి సిద్ధంగా ఉంటున్నారు.
2: They criticized to a point of tiredness. They were tired of it. And they were about to go.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన రాబోయేటువంటి గ్రామము లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
2: When they were about to go, Buddha addressed them, children, I I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
1: Santosha pettalante manam innu vidhamulaga shrama padali tanam veyam cheyali.
2: If you want to give joy to people, you have to spend a lot of money and make number of
1: kanuka nenu inaadu ee naya paisa kharchu kaakunda ఖర్చు చేయకుండా ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
2: బుద్ధా సాహెబ్, వితౌట్ స్పెండింగ్ ఎ పై, వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ. హౌ హ్యాపీ ఐ ఆమ్.
1: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
2: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
1: ఏదో ఒక విధముగా నీకు తృప్తి కలిగించాను కాబట్టి ఈ తృప్తి కలిగించడం చేత నాకు చాలా ఆనందం అనుకున్నాడు.
2: Somehow or the other, I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
1: పరులను సంతృప్తి పెట్టే కోసమని అనేక మంది చక్రాలు కట్టిస్తారు.
2: For giving joy and satisfaction, number of
1: చౌకలు తొక్కిస్తారు.
2: Wells of death.
1: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
2: A number of useful activities are undertaken.
1: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
2: Without undertaking any such activities, if I have been able to give so much of satisfaction for these wicked people, I think I must be happy.
1: మరి ఇంకా ఒక విషయం ఏంటంటే దీనిని వారికి చక్కగా హృదయానికి హత్తుకునేటట్టు బోధించాడు.
2: One more important thing was explained to them in such a way that it made indelible impression on their hearts.
1: నీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
2: Say, suppose a beggar comes to your house.
1: Bhavati bichhandehi ani adigadu.
2: He asks for alms. Bhavati bichhandehi.
1: నీ బిచ్చం తీసుకుని వచ్చావు.
2: You bring alms.
1: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
2: You have brought the one which I have not asked for.
1: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
2: Suppose I don't accept the alms which you are giving, what will you do?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుక్కు తీసుకుని పోతాను, అది బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
2: He said, well, if you don't accept, I will take it back. That will be belonging to me only.
1: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
2: Similarly, you are getting this criticism and you are just giving that as alms to me. I have not accepted that.
1: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
2: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
1: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
2: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యు. టాస్క్డ్ ఫర్.
1: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
2: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆల్మ్స్ విచ్ యు ఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?

0: దాట్ అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
1: టు హూ వుడ్ దిస్ గో దేర్?
0: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
1: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
0: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
1: దట్ వే యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ క్రిటిసైజింగ్.
0: మనం ఒక రిజిస్టర్ కవర్ కింద రాసి ఒక మిత్రునికి పోస్ట్ లో వేస్తే,
1: if you send a registered post, a letter by registered post to a friend,
0: aa friend aa register cover nu teesukokunda pote,
1: if the friend does not accept that registered
0: postal
1: post,
0: department lo em avutunda cover,
1: what would the postal department do with that cover?
0: Adi redirect evaru pampicharo vaaliki cherthundi.
1: It will be redirected back to the person who has sent it.
0: Adhe vidhangane neevu okarni dooshistu vachavatante leka okari vimarsistu vachavante వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
1: ఇట్ ఈస్ ఓన్లీ మీన్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు థింక్ దట్ విత్ జెలసీ అండ్ హేట్రెడ్ వీ హావ్ బీన్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్. వీ ఆర్ నాట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్, వీ ఆర్ ట్రబులింగ్ అవర్ సెల్ఫ్స్.
0: కనుక ఈ అసూయ అనేటువంటిది మానవుణ్ణి అనేక విధములుగా తనను తానే హింసిస్తుంది.
1: జెలసీ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ఎ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ఇట్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
0: ఒక మహర్షి,
1: ఎం పర్టికులర్ మహర్షి,
0: అనేక ఫలపుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు.
1: హీ వాజ్ బ్రింగింగ్ అప్ ఎ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్.
0: కానీ అతని ఎందుకూడను ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయలుదేరింది.
1: ఈవెన్ దట్ మహర్షి డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ ఈగోయిజం ఇన్ హిమ్.
0: అహంకారం బయలుదేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది.
1: ద మొమెంట్ హీ డెవలప్డ్ ఈగోయిజం, జెలసీ ఆల్సో ఎంటర్.
0: అహంకార అసూయలు రెండు చేరేటప్పటికే ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది, చేరిపోయింది.
1: వెన్ ఈగోయిజం అండ్ జెలసీ డెవలప్డ్, హేట్రెడ్ ఆటోమేటికలీ జాయిన్ దేర్.
0: ఒకనొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, ఇది ఏదైనా మార్చాలేంటిదని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
1: గాడ్ సా దిస్ పర్టికులర్ పర్సన్, హీ వేర్స్ ది రోబ్స్ ఆఫ్ ఏ సన్యాసిన్ బట్ హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజన్, ఐ షుడ్ టీచ్ హిమ్ సర్టన్ థింగ్స్. హీ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ఓల్డ్ బ్రాహ్మిన్ అండ్ కేమ్ టు దట్ గార్డెన్.
0: ఒక చెట్టు దగ్గరికి పోయాడు ఈ ముసలి బ్రాహ్మణుడు. ఆహా, ఈ వృక్షం ఎంత అభివృద్ధి అయిపోయింది, ఈ ఫలపుష్పాలు ఎంత ఆనందంగా ఉంటున్నాయి చూడటానికి, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
1: This old Brahmin went to a particular tree, appreciated the tree as a very nice tree which has developed, and then said, who is the person who is responsible to develop such a fine tree in garden?
0: Sanyasi vachi, ayya brahmanottama, ratrimbavulu biddallu pinchinattu pinchinanu, kantireppavale kaapaadtu vachanu, ee mokkana naatindi nenu, idi abhivruddhi parichindi nenu, ninu cheeda vadite teesesindi nenu, veru purugu vadite kottesindi nenu, ee rogu vesindi nenu, ee alankaram chesindi nenu, cuttings chesindi anni nenu nenu nenu anukuntu vachadu papa.
1: This sanyasin came outward and just said, oh brahmin, I am responsible for bringing up this entire garden, I am responsible for developing this particular tree, I have developed the roads, I have made this entire thing beautiful by my own effort.
0: ee tota ne na prananga chusukuntunnanu,
1: I am looking after this garden as
0: ఒక్క తోట మాలి లేడు.
1: There is no gardener.
0: నీరు తోడటం నేనే,
1: I draw water.
0: ఎరువు వేయటం నేనే,
1: I put manure.
0: రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే,
1: I clean the roads.
0: ఈ పల పుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
1: I am developing these flowers and fruits for the sake of others.
0: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
0: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
0: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నా భిన్నం చేస్తుంటుండాలి.
1: ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాజ్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
0: ఈ పుష్పగుచ్చులనంతా కూడా నువ్వు చిన్నా భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
1: ది సన్యాసి హూ అబ్జర్వ్డ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ టుక్ ఎ స్టిక్ అండ్ త్రూ ఫ్రమ్ దేర్.
0: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
1: ద మొమెంట్ దిస్ స్టిక్ టచ్డ్ దట్ పర్టికులర్ కౌ, ది కౌ డైడ్.

0: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ ఐ మే హావ్ టు షేర్ ది సిన్ ఆఫ్ దిస్ కిల్లింగ్ ది కౌ.
0: మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు.
1: Immediately within a short while the same old brahmin entered.
0: అదే దారిలో నడుచుకుంటూ వచ్చి అయ్యో పాపం గోవును చంపినటువంటి వారు ఎవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: Old brahmin came in that particular road, saw the cow and just said, who is that person who has killed this particular cow?
0: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి ఎవరయ్యా ఈ గోవును చంపినారే ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు.
1: He went to the sannyasin and asked him, sir, who is it who has just killed this particular cow?
0: Anta daivichcha.
1: The sannyasin said that it is the will of the Lord, will of God.
0: Daivichchane lekapothe okar champithe ee pranam pothunda?
1: Without the will of God, even if it is killed, can it be killed like that?
0: ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం.
1: ది మోమెంట్ దిస్ బ్రాహ్మణ్ హర్డ్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ది సన్యాసిన్, దిస్ బ్రాహ్మణ్ టోల్డ్ ది సన్యాసిన్, వెల్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ దిస్ గార్డెన్, ఫర్ ఆల్ దీస్ ప్లాంట్స్, ఫర్ పుట్టింగ్ ద రోడ్స్, బట్ ఫర్ కిల్లింగ్
0: మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నాం, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నాం.
1: యు ఆర్ టేకింగ్ క్రెడిట్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్, బట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ బ్యాడ్ యు ఆర్ జస్ట్ పుట్టింగ్ ది బ్లేమ్ ఆన్ గాడ్.
0: ఈ అహంకారం కూడాను కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు.
1: హీ సెడ్ దట్ దిస్ ఈగోయిజం అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ జెలసీ.
0: అప్పుడే చెప్పాడు, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతనికి తెలుపుకున్నాడు.
1: ది ఓల్డ్ బ్రాహ్మిన్ రివీల్డ్ హిస్ ఐడెంటిటీ. హి జస్ట్ సెడ్ ఐ యామ్ గాడ్ హింసెల్ఫ్, ఐ హావ్ కమ్ డౌన్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోయిజం.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పటకు సాధ్యం కాదు.
1: In what form God appears to and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
0: కనుక మొట్టమొదటినే మనం అసూయ ద్వేషము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
0: ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథపఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి.
1: It is not possible to destroy jealousy by merely reading scriptures.
0: ఈ స్వప్రయత్నముతో
1: with self effort
0: sadhanalu salipi
1: by doing spiritual exercises
0: hrudayamunandu parivartanalu gavinchukoni
1: by transforming one's own
0: paripurnamainatundi premanu penchukoni
1: by developing complete love
0: daivarpitamainatundi buddhito ee asuvenu hatamarchukovali.
1: We can destroy this jealousy by offering all the things at the lotus feet.
0: Asuya manayandu undinanta kaalam kudanu manam ee maatram kudanu raanimpa cheyadu.
1: So long as we have jealousy, we can never shine.
0: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
1: ఆల్ ది గ్రేట్ వర్చ్యూస్ ఇన్ us విల్ బి డిస్ట్రాయిడ్ బై దాట్.
0: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
1: భగవద్గీత హెస్ దేర్ ఫోర్ టాట్ దట్ ఇస్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు సీ
0: నిత్య జీవితం లోపల
1: ఇన్ డైలీ లైఫ్
0: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
1: విత్ ఐడియల్ వర్చ్యూస్
0: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని
1: ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ లాట్ బి క్రియేటెడ్ ఫర్ వన్
0: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
1: వెన్ వన్ లీవ్స్ ఎ హ్యాపీ లైఫ్
0: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకోనకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థము చేసుకోలేము.
1: ఇఫ్ యూ డు నాట్ డెవలప్ దీస్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ ఇన్ డైలీ లైఫ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ
0: యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
1: ద ఎఫల్జెన్స్ ఆఫ్ ఆత్మ ఈస్ ఎవ్రీవేర్.
0: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్సన్.
0: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
1: యాజ్ ఎ క్వాలిటీ యాజ్ ఎ షైనింగ్ ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్. యాజ్
0: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
0: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
1: వీ గెట్ లైట్ అండ్ వుడ్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్
0: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
1: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్ బట్ ఫార్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: కనుకని ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
1: ఆత్మ మే బి కంపేర్డ్ టు ఎఫల్జెన్స్.
0: ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
1: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
0: ఉపాధిని ఆధారం చేసుకునేది రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
1: Taking a vesture as the basis, it takes a particular form.
0: Bulb lo light vastundadi.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
0: ఫ్యాన్ లో గాలి వస్తుండాలి
1: ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్
0: స్టవ్ లో వంట చేస్తుండాలి
1: యూ బి ఏబుల్ టు కుక్ ఫుడ్
0: మిషన్ లో పని చేస్తుండాలి
1: ఇన్ ద మెషిన్ యూ బి ఏబుల్ టు జస్ట్ ప్రొడ్యూస్
0: మిషన్ చేసే పనికి ఫ్యాన్ చేసే పనికి విరుద్ధంగా ఉంటుండాలి
1: ద వర్క్ విచ్ ఇస్ డన్ బై అ మెషిన్ అండ్ ఫ్యాన్ ఆర్ డిఫరెంట్ అండ్ ఆపోజిట్
0: లైట్ ఇచ్చేటువంటి బల్బ్ ఇచ్చేటువంటి లైట్ కును స్టవ్ చేసే వంటకు వ్యత్యాసం ఉంటుండాలి
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద లైట్ విచ్ ఇస్ ఎమినేటింగ్ ఫ్రమ్ బల్బ్ అండ్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఆన్
0: ఈ మిషన్ల యొక్క ఇది వ్యత్యాసం వేరువేరుగా ఉంటుండాలి
1: ఇన్ ద మెషినరీ దేర్ ఇస్ డిఫరెన్స్
0: ఈ యంత్రములు వేరువేరుగా ఉంటుండాలి
1: దీస్ మెషిన్స్ ఆర్ డిఫరెంట్
0: యంత్రముల యొక్క ఫలితం వేరువేరుగా ఉంటుండాలి
1: ఎఫెక్ట్స్ ఆర్ డిఫరెంట్
0: కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది
1: బట్ ది కరెంట్ ఈజ్ వన్
0: అదే విధముగా భిన్న భిన్న ఉపాధులు ఎందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేక విత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి
1: ఇన్ ద సేమ్ వే ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ది సేమ్ యూనిటీ
0: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది
1: బల్బ్ హ్యాస్ ఎ పర్టికులర్ ఫారం ట్యూబ్ లైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫారం
0: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది
1: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్
0: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది
1: ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్
0: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి ఇక్కడ బ్రైట్ ఏమిటి ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది డైనింగ్ రూమ్ బల్బ్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ ద లైట్
0: బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్
0: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది
1: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్
0: సంపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది
1: ఇఫ్ ఇట్ ఇస్ అ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్
0: కనుక నీవు బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్ యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్
0: కనుక నీ అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్ గా ఉంటుంటాయి
1: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
0: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ ఈజీగా ఉంటుంటాయి
1: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
0: వోల్టేజ్ కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో
1: Therefore, develop love.
0: ఈ ప్రేమ చేతిని దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ లవ్
0: పుట్టిన చంద్రుని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైట్ పెట్టమాక్స్ లైట్ అరికెన్ లాంటర్ తీసుకుని రానక్కర్లేదు
1: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ సీ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గెటింగ్ ఎ టార్చ్ లైట్ టు లుక్ అట్
0: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి
1: Through the light of moon itself, you can see the moon.
0: కనుక ప్రేమ స్వరూపుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి చూడాలి.
1: If you want to see and perceive God who is love, you through his love only will be able to see.
0: ద్వేషముతో ప్రేమ స్వరూపుణ్ణి చూడటానికి వీలు కాదు.
1: It is impossible to see him with hatred because he is the very
0: opposite. ద్వేషం ఎలాంటిదంటే blindness. ఒక కన్ను లేని గుడ్డివాణి వంటిది.
1: Hatred is something like blindness. It makes
0: గుడ్డివాణి ఎదురుగా ఎంత పవర్ఫుల్ అయిన లైట్ పెట్టినప్పటికీ వీళ్ళకి చీకటే గాని వెలుతురు కాదు.
1: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
1: So long as one has these bad qualities, divinity which may be very near also will not be recognized.
0: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
1: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, should be able to directly
0: perceive divinity. A
1: person who has opened the eye of wisdom
0: would be able to perceive.
1: A person who has closed his eye with ignorance would not be able to
0: perceive God.
1: By closing the eyes, you will have to search for a towel which may be here.
0: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
1: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
0: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
1: దేర్ఫోర్ జ్ఞాని వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
0: ఇదే సద్గుణములు కలిగినటువంటి వాడు.
1: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
0: గుణములతో దుర్గుణములతో
1: విత్ బ్యాడ్ క్వాలిటీ
0: సంశయాలతో
1: డౌట్స్
0: అనుమానాలతో
1: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
0: అలమటించేటువంటి మానవులకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
1: ఏ పర్సన్ హూ ఈస్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: కనుకనే డెత్ ఈస్ సీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అన్నారు.

0: That is why it is said, death is sweeter than the blindness of ignorance.
1: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
0: We should not enter into that area of ignorance.
1: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ.
0: Jealousy is one which develops that kind of ignorance.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: Therefore, students who are having tender heart, who have a lot of progress to make,
1: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
0: You should not have jealousy at all. If you come across a person,
1: నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
0: If any person in your class gets a first rank, should not suffer from jealousy. If you
1: ఎంజాయ్, నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుడితో పాటని, నీవు కష్టపడి చదువు.
0: You can also make effort to get the first rank.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండవ తప్పు.
0: Without studying, when you do not get first rank, you feel jealousy. There are two mistakes. You have not studied in the first place, and on the other hand,
1: నాకు రాలేదు అని ఏడ్చడం మూడవ తప్పు.
0: And crying over you are not getting it is the third mistake.
1: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉండే కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
0: We should not have these qualities which are likely to cause a lot of trouble and destroy families which are happy, whoever is enjoying all the pleasures of life.
1: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడికి చెప్తుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడవులనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
0: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున, హీ జస్ట్ సెడ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర, దే ఆర్ బోర్న్ 101, హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులనింప జనించినారు, కార్చిచ్చై రేడు, సూతసుత్తు స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
0: ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
1: ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునీడు అవుతారు.
0: ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ జెలస్, బ్యాడ్ పీపుల్ విల్ గెట్ గివ్ కంపెనీ.
1: దానిపై కచ్చిలు రేపే ఆ శకునిగాడు.
0: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ దేర్ వాస్ శకుని హూ ఇస్ ఎన్కరేజింగ్ ఎన్మిటీ.
1: వాడు కూడా అసూయ పరుడే.
0: హీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: గుడ్డి వాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
0: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
1: పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
0: వాట్ లాస్
1: ఎవరి అసూయ వారిని హతమార్చింది.
0: ది జెలసీ ఆఫ్ దోస్ పర్సన్స్,
1: ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది.
0: ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
0: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
1: Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
0: If we want, only when we develop good qualities and virtues we'll be able to understand.
1: Lekapothe okka shlokamaina kuda manam artham chesukolem.
0: Correct understanding of Bhagavad Gita is possible only.
1: Idi anantamaina arthalato kurchinatvanti ee Bhagavad Gita.
0: Bhagavad Gita is full.
1: Idi kalparuchyamto samanamainatvanti Bhagavad Gita.
0: Bhagavad Gita is a wishful filling.
1: Evaru korina arthanni variki andistu vastundi.
0: It gives the meaning according to their desire.
1: Kaani ee naadu manam anarthalu teeskoni yadarthanni kappivestunnamu.
0: But today we are only taking wrong meanings, but we are not
1: only anarthani okadi teeskunna paravaledu anarthaniki nanarthalu penchutunnamu.
0: For the wrong meaning we are giving a number of other meanings also.
1: Kanuka ee Bhagavad Gita vyartham aipothundali.
0: Therefore Bhagavad Gita is becoming a waste.
1: Kanuka artham chesukovalante sadgunanni penchukovali.
0: If you want to really understand, you must develop virtues.

0: భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ రిచువల్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్? ద నెక్టరైన్ సెంటిమెంట్. ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: It is the character, the virtue, which is more important, greater than the very life. And this principle is set ablaze, put to flame.
0: Netikichiri paradesa nitularasi.
1: And today we have got all that is from the foreign land, the code of life.
0: Vichitta svechayanu vichukatte.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule.
0: Yenu gettura tanabala merugaledo.
1: Just as the elephant is not aware of its mighty strength.
0: Attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: ఏనుగెట్టు తన బలం ఎరుగలేదు.
1: Just as the elephant does not know its own strength.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పోయి పడిపోతాడు.
1: Just it can brush aside, throw away a man to 10 feet distance. By just waving its tail.
0: అలాంటి ఏనుగును ఒక మావుట మనిషి తన కిందికి లాగుతున్నాడు.
1: బట్ ద మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ది ఎలిఫెంట్ విత్ ద మావుట్.
0: తన బలమను తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తను చెప్పినట్టు వింటుంటాను.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of mawut.
0: అదే విధముగానే భారతీయుల యొక్క శక్తి కేవలము దేహాన్ని ఆధారం చేసుకుని ఉపాధి పైన ఆధారం పడి వీరు మనుషులను మనుషులుగా భావిస్తున్నారు.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా కదా తప్పదు ఎప్పుడు.
1: It is bound to fall someday or other.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ది ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ది మార్క్స్ లైక్ ది లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: దేహి దేవదేవుడు.
1: అండ్ దట్ వెరీ ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి కాగ్నైజ్డ్.
0: ఈ దేహంలో ఉండినటువంటి ఒక శక్తి మరి దేని ఎందుకు లేదు.
1: ద The strength, the power present in this body is not noticed anywhere else.
0: Agamme gocharudainatvanti daivani kudanu patti laagi pettagalaru.
1: God, who is beyond comprehension and understanding, can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopala unnatvanti shakti maha satya shakti.
1: The latent strength represents truth.
0: Ee satya shaktini ఎవరు కూడా పట్టలేరు.
1: This truthful latent power nobody can understand.
0: సత్యస్య సత్యం.
1: And truth is truth.
0: Truth ను ఎవరు కూడా కాంచలేరు.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: Truth is God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఇస్ ట్రూత్, గాడ్ ఇస్ ఇన్ఫినిట్, గాడ్ ఇస్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్.
0: సత్యంబు నందు అలాగే సత్యవృత్తి.
1: అండ్ ద హోల్ థింగ్ మచ్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంబు నందు అలాగే సర్వ సృష్టి.
1: అండ్ ద హోల్ క్రియేషన్ మర్చెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: ఎందు చూసిన సత్యం బే.
1: Wherever you go, you find truth.
0: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
1: There is nothing like mithya or falsehood.
0: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహంను అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: But man is carried away by this illusion, false identification and outward look.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ హీ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హీ షుడ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: Karuka, prema swarupulara,
1: embodiments of love.
0: Ee satyamunu gurtinchadaniki prayatinchali.
1: You make every effort to know this truth.
0: Ee indriyamunu arigatti,
1: controlling your senses.
0: Ee sambandhamainatundi bankadu bodadi.
1: And we should give a body attachment.
0: Kevalam manam chadivinatundi chaduvulo oka shaktini manam puraskarinchukoni.
1: We just rely on our bookish knowledge.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We are forgetting that eternal truth.
0: అది నిరంతరమైనటువంటిది.
1: And it exists.
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: It is existence. It is all pure, blemishless, immortal, nectarine.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని
1: with that truth following us within us.
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములు ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: We follow the senses of cognition, the senses of perception, action, and we go by all the senses, forgetting this eternal truth.
0: మనసు ఎటువంటిది తెలుసా?
1: You know the power of the mind.
0: అది ఎట్టంటే అట్టు పరిగెత్తుంది.
1: Mind can run.
0: కొన్ని సమయములందు సుగంధముతో కూడినటువంటి ఒక పుష్పం పైన వాలుతుంది.
1: At times the mind falls in the flower of fragrance.
0: మరొక వైపున బయట ఏమైనా కూడా పెట్టి బండి పోతుంటే దానిపైన పోయి వాలుతుంది.
1: And the mind also falls on all the dirty stuff carried by any carrier.
0: ఈ రెండింటి ఎందుకు కూడా వాలేటువంటి దాన్ని నీవు ఎట్ట నీవు నమ్ముతావు?
1: The mind that falls on the foul as well as the fragrant, how can you believe it?
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: We're just carrying on our life journey basing on the body and the mind.
0: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదిలి
1: that day man gives up his physical attachment, body attachment.
0: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి
1: and he controls the senses.
0: ఆత్మతత్వమే చింతించినప్పుడు
1: and when he stands at the point of the self,
0: నీవే ఆత్మస్వరూపుడైపోతావు.
1: And he becomes verily the very embodiment, personification of the self.
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is, you are
0: not Madhavude. You Madhavude.
1: You are Madhava, divine.
0: Kani Madhavude kudanu nivu manavatvanni vahistunnavu.
1: Though you are God, you have forgotten you are behaving as a human being.
0: Kani ee jagatulaku manava roopanni dharinchavu.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: Ee manava roopamu oka veshamu.
1: And this very human form is a dress, is a vesture.
0: Ee veshamu ee prapanchamunandu unnanta varaku ee vesham matrame nivu dharistavu.
1: So long you move about in this world, this vesture, this form that you have put on,
0: now,
1: the moment you leave the body, you have to give up this dress, the vesture.
0: You
1: are acting basing on the dress. You have to recognize your true nature.
0: Manavatvamu.
1: The human life
0: pavitramainatvanti
1: is sacred.
0: Divyatvamainatvanti
1: and is divine.
0: Itvanti divyatvamaina pavitramainatvanti manavatvanni nam enta matti kalputunnam.
1: The divine sacred life is just misused.
0: Kanuka deenini manam sarthakam gaavinchukovali.
1: We have to work for the liberation. Make it purposeful.
0: Neevu chadivina chadivu gaani,
1: all the education,
0: neevu nerchina vidyalu gaani,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ కెపాసిటీస్,
0: క్షణభంగురాలు,
1: దేర్ ఆల్ మొమెంటరీ,
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి,
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ,
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి,
1: అండ్ ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు,
1: ఎనీవన్ మే ఆస్క్ దిస్ క్వశ్చన్,
0: మీరు ఎవరండి అంటారు.
1: దే మే ఆస్క్ యు హూ ఆర్ యు,
0: నేను ఫలాని వాడిని అని చెప్పి చెప్తావు.
1: అండ్ యు రిప్లై ఐఎమ్ సో అండ్ సో.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకొని దాన్ని పేరు పెట్టుతున్నావు.
1: యు రెస్పాండ్ టు ద క్వశ్చన్ బేసింగ్ ఆన్ ద బాడీ and the family you belong to and the region where you stay.
0: Nee peru Ramdas.
1: Your name is Ramdas.
0: Kaani evaru pettindi peru ee peru?
1: Who gave that name to you?
0: Talidandru pettinatundi peru.
1: Parents gave that name to you.
0: Kaani Ramdas ani pilche enta varaku nee avunu avunu untavu.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: Nee ye Ramdas?
1: What type of Ramdas?
0: Dasarathini kumarudainatundi Ramdas.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: Ah, Dasharatha ante evaru?
1: Who is Dasharatha?
0: Dasharathudu.
1: Dasharatha.
0: Dasendriyulu yokka rathamu ee dehamu.
1: Body is a chariot of 10 senses.
0: Ee Dasendriyulu yokka ratham yokka kumarudu.
1: And he is the very son of Dasharatha.
0: Kanuka neevu Dasharatha kumarudu ante Ayodhya vasudainatundi Dasharatha kaadu.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharathunaku muguru varyulu.
1: Dasharatha has 3 consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharathunaku dehaniki 3 gudamulu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: దేర్ 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు, పాయస్నెస్,
0: సాత్విక గుణము, కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సత్వ పాయస్నెస్.
0: సత్వ గుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ ద రజసిక్ మైండ్, ఎమోషన్.
0: రజో గుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకని మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtulu varu chakkaga puttinatvanti tedi nakshatram chusi ataniki Ramachandra ani peru pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishta.
0: Mottamota Ramulaku prabhatam cheppe samayalo Ramo Dasaratha Sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasharatha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra ani pettu.
1: They address him this
0: way. Prati okkati kudanu mahaneedu aanadu తెలిసి గుర్తించాడు.
1: దిస్ బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ రియలైజ్డ్
0: గుర్తించి వర్తించాడు
1: బై ది పాస్ట్ అండ్ దే కండక్టెడ్ దెమ్సెల్వ్స్ లైక్ దట్.
0: ఈనాటి వరకు వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: అండ్ దే ఆర్ నాట్ ఫూలిష్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి
1: హావింగ్ రియలైజ్డ్ ది ట్రూత్ దెన్
0: సత్యాన్ని బోధించి
1: షేర్ ట్రూత్ విత్ ఎవ్రీబడీ
0: సత్యంతోనే వర్తించారు.
1: అండ్ దెన్ ద హోల్ లైఫ్ స్పెంట్ లైఫ్ టైమ్ ఇన్ ట్రూత్
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore, truth is their natural quality.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన forbearance.
0: ఆ forbearance. ఆ సహనం అనేటువంటిది లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: To consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు
1: బిఫోర్ టేకింగ్ లీవ్ he touched the feet of Kausalya.
0: Amma nenu Janaka Maharaj yagariki pothunnanu.
1: And he said, I am going there for yaga. Janaka Maharaj
0: purana cheppindi.
1: Then she said,
0: nayana ye gunammu ganninchi yetinchinaadu Prahlada palimpa parama purushudu.
1: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: Ye gunammu ganninchi yetinchinaadu Shivakumarudu saka Vaikunthavasa.
1: That god of heaven who came to the rescue of Dhruva.
0: ye gunamu ganinchi yetinchino naadu Dhruvakumarunu saka Vaikunthavasa.
1: That Vaikunthavasi who came down for the rescue of Dhruva.
0: aa gunamu ganinchi amaravanjudu.
1: And that with the same quality
0: aatijanulanu paalinchu anathanathudu.
1: And he is the refuge of the four lords.
0: neeku vijayamu.
1: And he will make you the victor.
0: aashirvadinchindi talli.
1: That was the blessing of the mother.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఇస్ కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదంలో పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన నీకంటే మించిన వారు లేరు.
1: None can ever excel you.
0: ఇదిగో నా కుమార్తెని ఇచ్చి
1: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్.
0: కానీ వివాహం అన్నంత మాత్రమే ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: అండ్ హీ డి నాట్ యాక్సెప్ట్ బై మియర్ ప్రపోజల్.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓహో పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: బట్ ద మోడర్న్ యూత్ దే ఆర్ ఎక్స్టాటిక్ బై జస్ట్ లిసనింగ్ టు ద న్యూస్ ఆఫ్ వెడ్డింగ్. దే ప్రింట్ దేర్ కార్డ్స్ అండ్ హ్యాపీలీ డిస్ట్రిబ్యూట్.
0: నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: రామ వాజ్ నాట్ లైక్ దట్. వీఆర్ ఫోర్ బ్రదర్స్.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
1: వీఆర్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటేశ్వరి కావాలి. ఏది కావాల్సింది?
1: అండ్ ఆల్ ద ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైమ్.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాజ్ సెండ్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: Till then, Rama did not look at Sita.
0: ఈ నాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఈస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: And he did not come out.
0: Ramulu kudanu eppudu chudaledu.
1: And he did not look at her.
0: Tallidandrulu vachi digin tarvata.
1: And he waited for the arrival of the parents.
0: Vishwamitrudu cheppin tarvata.
1: After getting the consent of Vishwamitra.
0: Appudu ana oppukunnadu.
1: Then he accepted.
0: Kani accept chesadu kani Sitanu chudaledu.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: Rama is eldest of the four.
0: Ramanuku mottamottu Sita garland veyyali.
1: And Sita was to garland Rama in the first instance.
0: Tarvathane Lakshmaniki Bharatudiki Shatrughniki veyyali.
1: Thereafter, Lakshmana Bharata Shatrughnatam garland.
0: Ame garland pattukoni nilchukonundi.
1: And she was holding the garland.
0: Kani Ramulu ame vaipunu chudaledu.
1: Rama yet did not look at her.
0: Endukante ame naa bhari kaadu.
1: She is not my wife as of now.
0: Ame parastri.
1: She is another lady.
0: Nenu etla chusedi?
1: How can I look at her?
0: Ee mahapapamu.
1: In the worst of the sins.
0: Parastrini chuttame mahapapamu.
1: To look at another lady is the worst of the sins.
0: Appudu enta sepu kaachukundi paapam.
1: And she waited and waited.
0: Kani Ramulu vangaledu.
1: But Rama did not bend.
0: Ramulu vangaledu, she is garland veyaledu.
1: Rama did not bend longaledu. And Sita did not garland him veyaledu.
0: Antavarku Lakshmanudu Bharatudu Shatrugh్నుడు నిలుచుకోనున్నారు.
1: Then Lakshmana Bharata Shatrughna were waiting.
0: Appudu Lakshmanu vaipunu chusadu Ramudu.
1: And Rama looked at Lakshman.
0: Em ippudu nenu chesedi?
1: What is to be done now?
0: Appudu Lakshmanudu cheppadu yukti.
1: Then Lakshmana had a device.
0: Neevu mottamota talliki namaskaram cheyi.
1: You first salute, touch the feet of your mother.
0: Appudu Ramudu lechi తల్లికి నమస్కారం చేశాడు.
1: And Rama approached his mother, bent and touched the feet of his mother.
0: ఆ తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: And while touching the feet of his mother,
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: Then immediately Sita garlanded him.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: What highest level of chastity.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: That was the level of the order of the behavior in those days.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: Those two ages, Treta and Dwapara, they were the ages of light, they were ages of chastity and character.
0: ఈనాటి బాలబాలకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా,
1: today boys and girls, whether they garland or not,
0: తానే గుణమై వేస్తాడు.
1: He himself will go forward and garland.
0: అట్లది కాదు.
1: That's not proper.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత
1: ఓన్లీ ఆఫ్టర్ రామ ఇస్ గార్లెండెడ్
0: అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది.
1: అండ్ దెన్ లక్ష్మణ వాస్ గార్లెండ్ లేటర్.
0: కనుకని ప్రతి ఒక్కటి ఎందుకు కూడా నువ్వు పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞ నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వన్ హ్యాస్ టు పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ది ఎల్డర్స్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: పెద్దలు చెప్పిన మాటలు,
1: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్
0: శుద్ధముగా విని,
1: యు హావ్ టు హియర్, లిసన్ టు దెమ్ హోల్ హార్టెడ్లీ.
0: అశ్రద్ధ లేక,
1: వితౌట్ ఎనీ నెగ్లిజెన్స్,
0: ప్రేమతో పూజించినప్పుడే,
1: అండ్ వెన్ వి వర్షిప్ దెమ్ విత్
0: లవ్, నీ జీవితము శాంతి చెందుతుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది హిస్టరీ, దట్ ఈస్ ది సెంక్టిటీ ఆఫ్ దోస్ డేస్.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యములకు వెళ్ళు.
1: రామ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: దాట్ ఈస్ ది టీచింగ్, దాట్ ఈస్ వాట్.
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: కైక హ్యాడ్ టు పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద సర్వెంట్ మెయిన్.
0: కనుకనే సర్వెంట్ మాట వినకూడదు.
1: దేర్ఫోర్ నో షుడ్ నో వన్ షుడ్
0: ఓనర్ మాట వినాలే.
1: వన్ షుడ్ హియర్ ద ఓనర్ ఓన్లీ.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: అండ్ షీ ఫెల్ట్ మిజరబుల్.
0: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
1: ఐ టు విల్ ఫాలో యూ.
0: నాకు పతియే దైవము.
1: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
0: నాకు సర్వము నాకు పతియే.
1: And my whole life centers around the husband.
0: Kariga pati unna chotane sati undali.
1: Where pati, the husband is there, sati, the wife has to stay.
0: Pachatra iddaru kudanu prayanamainappudu daggara unnatundi sodarudu Lakshmanudu anna nenu nee tammudulu.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: meer etta vacharu, meer etta vacharu,
1: and he followed them.
0: Sumitraku puttinatundi varu Bharata Shatrughnudu.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర ఈజ్ ఎ నోబుల్ లేడీ.
0: సుమిత్ర చాలా, సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర ఏ గుడ్ ఫ్రెండ్.
0: నా కుమారుడు, నాకు ఇద్దరు పుట్టారు.
1: ఐ హావ్ టూ సన్స్.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ.
1: వన్ విల్ సర్వ్ రామ, ద అదర్ విల్ సర్వ్ భరత.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: ఇన్ ఎనీ వే మై సన్ ఇస్ నాట్ గోయింగ్ టు ద రూలర్.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: అండ్ ద వన్ హూ సర్వ్స్ రామ నేచురల్ నోస్ దట్ రామ విల్ బి ద రూలర్.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణుడికి సేవ చేస్తాడు.
1: అండ్ అదర్వైజ్ హి హస్ టు సర్వ్ లక్ష్మణ్.
0: లక్ష్మణుడికి సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న వెంట్ ఆన్ సర్వింగ్.
0: రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర.
0: లక్ష్మణి యొక్క గుణము చాలా అచ్చడమైనటువంటి.
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్.
0: వారి ఇరువురు కూడాను అరణ్యంలో వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద ఫారెస్ట్.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: దే ఫేస్డ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు ఎవ్రీబడీ.
0: కానీ కొంతసేపు రామసీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: వెన్ రామ అండ్ సీత వర్ కన్వర్సింగ్ లక్ష్మణ లెఫ్ట్ దట్ స్పాట్.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
1: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: అండ్ ఇట్ వాస్ ద టైమ్ వెన్ లక్ష్మణ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్.
0: అన్న, ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
1: The brother, why should we have all these difficulties?
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: Why should we go to the forest? Why?
0: సుఖంగా జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీత
1: sometime.
0: రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: వెన్ రామ అండ్ సీత వర్ కన్వర్సింగ్ లక్ష్మణ లెఫ్ట్ దట్ స్పాట్.

0: జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
1: Why should Sita suffer?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: Rama could understand.
0: ఇది స్థలమహత్యమైన.
1: It is the effect of the place where they were.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి.
1: And he took Lakshmana along with him.
0: లక్ష్మణ, ఇది నీ గుణం కాదు.
1: It's not your quality.
0: ఈ స్థల మహత్యము.
1: It is the effect of the place where you are.
0: ఈ స్థలములో రాక్షసులందరూ సంచరిస్తున్నారు.
1: This place where demons moved around.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణము నీలో వచ్చినాయి.
1: Because the demons were there in the vicinity, you developed this demonic quality.
0: కనుక మనం స్థలము కూడా గుర్తించాలి.
1: Therefore, we have to understand the place where we live.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: Basing on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు రాక్షసుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరములు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I'll fulfill the promise. I'll abide by the promise given. I'll stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణమహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place, in full awareness of the qualities they uphold.
0: Ramayanamlo unnatuvanti oka nijamainatuvanti character mari e deeni endu kuda ledhu.
1: The character as embodied, as represented in Ramayana, is not noticed anywhere.
0: Ramayanam ante edo hasyanga chusukuntaru kani
1: we consider Ramayana
0: Bharatiya oka art Ramayanam.
1: Ramayana represents the very heart of Bharat.
0: అట్టి భారతీయుల యొక్క పాటను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: For all the difficulties we are facing today, the main cause lies here that we have not understood.
0: ఎక్కడ ఉండదు బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు ఎందున్నా,
1: you may be in the forest.
0: ఆకాశమున ఉన్నా,
1: you may be in space.
0: పట్టణమున ఉన్నా,
1: you may be in the city.
0: పల్లెనున్నా,
1: or a village.
0: గుట్ట మీద ఉన్నా,
1: or a mountain top.
0: నట్టేటబడి ఉన్నా,
1: or in a deep sea.
0: దిక్కు లేని వారి దేవుడు.
1: Only God who will come to your rescue, nobody else.
0: కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాడు ఈ గుణములు మాత్రమే పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పారు, మమమ్యాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: God himself said that you are his part, and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలే మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: We are the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity basically,
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుని అని చెప్పుకుంటే పలాని వారే అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: Amta so and so.
1: So and so, that's all.
0: Kanaka neevu bhagavantuni amsamnu ani gurtinchali.
1: Understand fully well that you are this part of the divine.
0: Appude nee atma tattvam neeku artham avutundi.
1: Then only you can understand in depth your own true nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru manchi pillali.
1: You are all good children.
0: Anta bangaru pillali.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: ది ఎన్వైరన్మెంట్ స్పాయిల్స్ యువర్ టైమ్స్.
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: అండ్ యాడింగ్ టు దిస్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారికి అయితే నీకు మంచి మాట చెప్తారు.
1: వెన్ యూ జాయిన్ ది కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఇఫ్ ది ఫ్రెండ్స్ ఆర్ గుడ్, దెన్ టాక్ ఆల్ గుడ్ థింగ్స్.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి.
1: In the good company.
0: అదే సత్సంగత్వాన్ని సంగతులు నిస్సంగత్వ

0: நிர்மோகத்துவம், நிர்மோகத்துவே நிச்சயத்துவம், நிச்சயத்துவே ஜீவன் முக்தி.
1: And therefore when you join the good company, you develop the sense of detachment, you'll be free from illusion and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: Don't run after nuisance and make your life a nuisance.
0: Good company cheri.
1: Join the good company.
0: Good name tisko.
1: Get a good name.
0: Be good.
1: Be good.
0: Do good.
1: Do good.
0: See good.
1: Bhagavan says, be good, do good, see good.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైనటువంటి దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు తప్పదే.
1: Bhagavan feels that he's giving you trouble, but boys, all of them say unanimously, no Swami. But Baba says that he knows.
0: ఇది మీకు సహజము.
1: It's quite natural for you to bow.
0: కానీ ఇది నాకు సహజము.
1: And this feeling of Bhagavan is natural to you.
0: కనుక మున్ముందు ఇంకా దీని విషయం ఎంతైనా మనం తెలుసుకుందాం.
1: In future, Bhagavan will tell you many more things.
0: రామ జీవితమే మీ యొక్క జీవితము.
1: The life of Rama should be your life.
0: ఎవరైనా అడిగినప్పుడు మీకు దేవుడు ఎక్కడున్నాడు, నా ఆత్మలో ఉన్నాడు.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: కనుక నీ ఆత్మనే నీవు.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond the self or Atma.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: That self is consciousness.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: Make your consciousness pure and safe.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రము దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thoughts come.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవత్సరం.
1: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: A good person will friendship chestunte.
1: And you have friendship with these
0: boys.
1: Values.
0: Good boys.
1: You will be good boys.
0: Lekapothe you're bad boys.
1: Otherwise, you are bad boys.
0: Because bad arrangement tetchukokudu.
1: You should not get a bad name.
0: Good name tetchukokudu.
1: You should get a good name.
0: Pavitramaina peru tetchukokudu.
1: You should get a sacred name.
0: Kanna kalidallukunu pavitramaina peru ivvandi.
1: Get a good name to your parents also.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: పేరెంట్స్ హావ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్.
0: వారి కూడా సంతోష పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్. Follow them, make them happy, please them.
0: అప్పుడు మీరు ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు.
1: Then only you will earn the merit, your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam. During the Ati Rudra Mahayagnam, Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికిం స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికిం నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికిం
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamanaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatuvanti vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu naathudainatunti vaade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu guru untadu. కాని గణపతికి ఎట్టి గురువు లేడు తనకు తానే గురువు
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్ ఎ బాస్ ఓవర్ హిమ్ బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబౌవ్ హిమ్
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు
1: గణపతి హాస్ అనదర్ నేమ్ మూషిక వాహన హూ హాస్ మూషిక అనగా చారియట్
0: రాత్రికి చిహ్నము
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది
1: ద ర్యాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్
0: అజ్ఞాన అజ్ఞకారమునందు సంచరించేటువంటిదే మూషికము
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without Vyashti, the individual, you cannot think of Samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without Samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota Vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, Vyashti.
0: Ee Vyashti dwarane Samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the Vyashti individual, you can know the society, Samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదట మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టి దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga anetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvanti de vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamlu yokka tattvame vinayakuni yokka pradhanamaintvanti lakshyamu.
1: The chief aim, the message of Vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Inati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetuvanti varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudaina vinayakunni poojistadu, kaani vinayakudu eeshwarunni poojinchadu.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudu ainatundi vade Vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti,
0: samasti, community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: We find so many tasks undertaken in this world.
0: Enniyo manchi chettalu jarugutunnavi.
1: Good and bad do happen in this world.
0: Kaani manchi chettalaku moola kaaranamem kevalamu manavula yokka sankalpame.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: Chedda sankalpamula cheta chedda bhavamulu erpadtayi.
1: Because of bad feelings within we find bad thoughts.
0: Manchi sankalpamula cheta మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దేర్ ఇస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
0: మానవునికి చింత లేనటువంటి యొక్క సమయమే చిక్కదు.
1: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ యాంగ్జైటీ.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింతా డిఫికల్టీ యు విల్ హావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: Manavattam lopala entayo divyattam untundali.
1: In human life there is lot of divinity.
0: Manavattam lo unnatundi shakti ye daivam nandu kudunu kanipinchadu.
1: The latent power in man cannot be seen anywhere else.
0: Antati divya shakti undi kudunu taanu danini upayoginchukolekapothunnadu.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వి హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకునికి ఉడికినటువంటి యొక్క పదార్థములు అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There's nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the till seeds are grinded,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: A special offering, sacrificial food, by name kudumuru and undraalu are made on this special day.
0: Ee aayilu agni samskaramu cherakunda potam chetane manavunaku nitya aarogyamnu anubhavistadu.
1: Since the offering preparation has no oil there, man will be healthy.
0: Atti aaharamnu bhujinchevaadu kalakane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటల్ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హి హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టికల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ when you have ఓవర్ వెయిట్ the heart will not be in a position to pump.
0: మన దేహము లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
1: The body gets tired supplying blood to 12,000 miles of distance.
0: దేహము బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: వీ ఈట్ ఆల్.
0: కానీ తనకు ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: ఈ భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుకొ మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి మొదలుపెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ of ignorance will carry such heavy head load.
0: Karuka manaku vignayakudu vinayakudanaga cheekatiye.
1: So it is darkness only.
0: Cheekatiki inta baravu anetundi teliyadu.
1: We do not know the weight of ignorance.
0: Ilanti baravu anetundi yokka cheekatini enta kalamaina kodano mostuntadi.
1: This darkness of ignorance is so heavy which would last for a long time.
0: Vinayaka chavati endunnatundi antarathamulu enniyo untunnavi.
1: There are lots of inner meanings behind the celebration.
0: ఈ నాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: And today there is a special worship making use of grass garika.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: What is its origin?
0: ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: At one time Parvati and Parameshwara were playing dice.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుండాలి నంది.
1: And he thought the umpire Nandi is cheating.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: And mother Parvati cursed Nandi.
0: నీవు కుష్టి రోగంతో చీరించిపోవుగాక.
1: Let you suffer from indigestion.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్.
0: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
1: గాడ్స్ విల్ విల్ హ్యాపన్.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: సో నంది సెడ్ పార్డన్ మీ.
0: అప్పుడు చెప్తాడు
1: దెన్ హి
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
0: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్ వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అరౌండ్ ద లాన్.
0: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుక ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్షోర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: We are misusing all these three facets.
0: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: Because of the misuse, we are losing energy by and large.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములు కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
1: డిజైర్స్ హ్యావ్ నో బౌండ్స్.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండవ వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
1: వెన్ వన్ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్.
0: దీనికి అంత్యమే లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఎండ్.
0: కనుకనే ఇది కామం.
1: దిస్ ఇస్
0: క్రోధము.
1: దెన్ యాంగర్.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఇది తనను తన బంధువులను తన మిత్రులను తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడా క్షీణింపజేస్తుంది.
1: ఇన్ఫాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ నియర్ అండ్ డియర్.
0: కోపము కలిగిన వారికి
1: ద వన్ హూ ఇస్ యాంగ్రి
0: ఏ పని ఫలింపకుండు
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: ఎగ్గును గలుగును
1: హీల్ హావ్ డిఫికల్టీస్.
0: పాపపు పనులను చేయొచ్చు.
1: హీ విల్ బి కమిటింగ్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: పొమ్మని పెంచుకున్నట్టు చేకూరుజుమే.
1: అండ్ హీ విల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
0: తన కోపం తన శత్రువు.
1: హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ.
0: తన కోపం తనకు సచ్చ.
1: And in fact, then happiness gives you
0: protection.
1: And your compassion is your relation.
0: The
1: very happiness is the hell. And your misery is the hell. Therefore, anger will lead to the decline and the ruin. అండ్ హెట్రెడ్
0: ఈ ద్వేషం అనేటువంటి క్రోధమునకు మించినటువంటిది.
1: అండ్ హెట్రెడ్ ఈజ్ మోర్ డెవిలిష్
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రెడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The lifespan today is cut short because of these evil traits.
0: 100 samvatsaramlu betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramuke cheeyinchipothunnadu.
1: Man who is supposed to live for 100 long years, his lifespan is cut short to 30 and 40 because of his bad.
0: Ee kamakrodha deshamula vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
1: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: వెన్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్
0: వ్యక్తి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we will never lose our life.
0: Mana durgunamare ee reflection reaction results ga vachi manavani baadhistu untundayi.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction
0: kanuka ee kamakrodha dveshamulanu motta mota manamu tarigimpu chesukuntu raavali.
1: Therefore we should kill these three evil traits: the anger, the hatred.
0: Manam idi naayaku gunamulu kaavu.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: qualities. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires, grow more in this age.
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేర.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: Fourth one, renunciant.
0: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదట పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
0: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
1: The foundation is the state of celibacy.
0: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: This should be safe and so strong.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
0: ఈ బ్రహ్మచర్యమునందు ఈ నాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ నంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
0: అది ఏ బ్రహ్మచర్యము.
1: That is the state of celibacy.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: Celibate, brahmachari, means the one who moves about Brahma.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: Not merely remaining unmarried.
0: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసే.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య Its true sense lies in contemplation, constant contemplation.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను నీవు దైవత్వాన్ని స్మరించు.
1: Under any circumstances,
0: we should not forget God. దివ్యత్వాన్ని స్మరించు.
1: We should think of God, chant His name.
0: పవిత్రతను నీవు అనుభవించు.
1: Experience the sacredness of life.
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితమును అంకితం చేయి.
1: End your life in love.
0: ఇది ఈ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: You see the wall.
0: భవనం కనిపిస్తుంది.
1: You see the building.
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: You see the beauty and elevation.
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: But foundation you do not see.
0: అది భూమిలో పడిపోతుంది.
1: Because it lies in the ground.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: That which is hidden, that which is not seen, will give the guarantee of the safety.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: The hidden foundation is the basis for the building which is seen from outside.
0: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
1: The foundation does not need any
0: decoration. గోడలకు ఒక రాళ్ళంతా కూడా డ్రెస్ చేస్తారు.
1: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
1: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
0: కానీ భవనం యొక్క భారమంతా కూడా మోసేది ఇది.
1: బట్ ద హోల్ బర్డన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద
0: ఫౌండేషన్. కనుక భవనం యొక్క భారమంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
1: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: వి గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
1: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
0: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యం అనగా ఏమి? నడుచుకోవటము.
1: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: ప్రిసెప్టర్స్ సే టుడే.
0: ఆచార్యుడు అంటాడు.
1: ఏ ప్రిసెప్టర్ ఇస్
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
0: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: The one who does not practice and simply propagates
0: కాబట్టి
1: is a teacher. ఉపాధ్యాయుడు
0: కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు. కానీ
1: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
0: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
0: ఆచార్యుడు అనేటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus, we have got two important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
0: భీష్మాచార్య.
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు.